ओम श्री साई आनंददाय नमः। ओम श्री साई आर्तत्राण परायणाय नमः।

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మూడంతస్తుల మేడపై కూర్చున్న వానికి కింద చుట్టూ ఎన్ని పులులు సింహాలు వంటి క్రూర జంతువులు ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా భయం ఉండదు. ఈ ప్రపంచం అంతా కూడా క్రూర మృగములతో నిండి ఉన్న దట్టమైన అడవి వంటిది. అందులో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనే మృగాలు అంతటా సంచరిస్తూ ఉన్నాయి. కనుక ప్రేమ, నామము, విశ్వాసము అనే మూడంతస్తుల మేడపై ఉన్నప్పుడు ఈ మృగముల బాధ ఏమాత్రము మనల్ని చేరదని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1988 అక్టోబర్ 16 తేదీన దసరా నవరాత్రి వేడుకలలో 3వ రోజు పూర్ణచంద్ర ఆడిటోరియంలో అతి సులభ శైలిలో మోక్ష మార్గాన్ని గురించి బోధించారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ దివ్య బోధన విని తరిద్దాం.

ప్రభు మరువబోకుడు ఇటువంటి మంచి మాట. ప్రేమ స్వరూపులారా, నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమం యుగం స్మరణా చింతనాదేవ ప్రాప్నోత్తి పరమాంగతి. పరమగతిని మనం పొందవలనన్నా ఈ కలియుగమున సులభమైనటువంటి మార్గము ఒక భగవత్ నామమే. ఇది కలియుగము, పరిపూర్ణ కల్మషముతో నిండినటువంటి యుగము. అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతియే పరమాత్మ స్వరూపము. అశాంతి ఎందే ప్రశాంతి, ప్రశాంతి ఎందే ప్రకాంతి, ప్రకాంతి ఎందే పరంజ్యోతి అనేటువంటి సత్యాన్ని మనము విస్మరించరాదు. ఇంత జ్ఞానముతో, ఇంతటి అంధకారంతో కూడినటువంటి యుగము మరి ఏ యుగం కూడాను కనిపించలేదు. అట్టి అజ్ఞాన అంధకారంతో కూడినటువంటి ఈ కలియుగములో ఒక సులభమైనటువంటి మార్గము చేత ఈ అంధకారమును అజ్ఞానమును దూరం గావించేటువంటి ఒక శక్తి ప్రకాశిస్తూ ఉన్నది. అది ఏ నామజ్యోతి. హరేర్నామ హరేర్నామ హరేర్నామ ఇవ కేవలం కలౌ నాస్తియేవ నాస్తియేవ గతిరన్యద. నామస్మరణ కంటే ఈ కలియుగమునందు మరొకటి రక్షించేటువంటిది కాని, జ్ఞానమార్గమున ప్రవేశపెట్టేది కాని, దివ్యత్వము లోపల ప్రవర్తమును గుర్తింపజేసేటువంటిది కాని మరొకటి లేదు. ఒక గులాబీ పుష్పమును మనం చూచినప్పుడు దీని అందమైనటువంటి రంగు, సుందరమైనటువంటి పుష్పము, ఆనందమైనటువంటి సుగంధము మన హృదయములో చేరిపోతుంది. అదే పుష్పమును మన ప్రత్యక్షముగా దర్శించినప్పుడు వాడిపోయిన దళములు, క్రిందటి పువ్వులు, దాని ఎందు ఉండేటువంటి యొక్క ముండు కూడాను మనకు గోచరిస్తూ ఉంటాయి. ప్రత్యక్షములో ఒక విధమైనటువంటి గౌరవము, భయము, ఆందోళన మనకు ప్రారంభమవుతుంది. అదే విధముగానే భగవత్ రూపమునందు ఉండినటువంటి యొక్క ఆందోళన, భయము, గౌరవము ఈ యొక్క నామమునందు ఉండదు. నామము యథేచ్ఛగా స్మరించవచ్చు. ఈ నామము సర్వులకు కూడాను లభ్యమయ్యేటువంటి యొక్క స్థానము, మధురాతి మధురమైనటువంటి యొక్క స్వరూపము. పాపి పరమాత్మని చెందటకు వీలు కాదు, కాని పాపి కూడాను సులభంగా నామమును అందుకొనటకు సాధ్యమవుతుంది. ఎట్టి మానవుడైన కూడాను అత్యంత సులభమైన మార్గములో ఈ నామమును పొందడానికి సాధ్యమవుతుంది. కొన్న వస్తువు కంటే కొనే ధనము చాలా విలువైనటువంటిది. ధనమును మనము సంపాదించటమంటే ఈ యొక్క వస్తువులను మనము ఏనాడైనా ఎప్పుడైనా మనము పొందవచ్చును. అదే విధముగా ఈ నామధనమును మనము సంపాదించుకుంటామంటే రూపము అనేటువంటి యొక్క వస్తువును ఎప్పటికైనా కూడా మనం సాధించవచ్చు. ఈ నామధనమును సంపాదించుకునేటువంటి యొక్క విధానమును మనము నిత్యము కూడాను కొన్ని విధములైనటువంటి విచారణతో దీన్ని అభివృద్ధి గావించుకోవాలి. కొందరు యోగమును, కొందరు ప్రాణాయామమును, కొందరు యజ్ఞములను, కొందరు మరొక విధమైనటువంటి సాధనలు సలుపుతూ ఉంటారు. ఈ యోగ యజ్ఞ ప్రాణాయామం యొక్క మార్గములు అడుగడుగున కూడాను, మెట్టు మెట్టున కూడాను కొంతవరకు కొంత జారి పడుటకు అవకాశం ఉంటుంటుంది. చేసి కూడాను దాని ఫలమును పొందుతుమా లేదా అనేటువంటి ఒక సందేహము మన యందు వదలకుండా ఉంటుంది. ఎట్టి యోగమును, ఎట్టి ప్రాణాయామమును, ఎట్టి యజ్ఞమును, ఎట్టి తపస్సును కూడాను చేయకపోయినప్పటికీ ఈ అన్నింటి యందు ఉండేటువంటి యొక్క ఫలస్వరూపమైనటువంటి యొక్క దీనిని ఒక్క నామస్మరణతోనే మనం పొందవచ్చును. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నామతత్వాన్ని, నామమహిమను మనం కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి. నామము చేత నామిని మనం సులభంగా పొందడానికి వీలవుతుంది. భగవత్తత్వాన్ని గుర్తించడానికి సర్వులకు సాధ్యం కాదు. మనం ఒక వ్యక్తిని, మనం కొత్త వ్యక్తిని మనము చూడవలన అనుకున్నప్పుడు అతని కొంత జారి పడుటకు అవకాశం ఉంటుంటుంది. చేసి కూడాను దాని ఫలమును పొందుతుమా లేదా అనేటువంటి ఒక సందేహము మన యందు వదలకుండా ఉంటుంది. ఎట్టి యోగము

మనం ఒక వ్యక్తిని మనము కొత్త వ్యక్తిని మనము చూడవలన అనుకున్నప్పుడు అతని యొక్క గుర్తులు అతని యొక్క రూపము మనకు అనుభూతిలో లేవు. సమయమున అతని యొక్క నామముని మాత్రమే మనము కొంతవరకు జ్ఞప్తి అని ఉంచుకున్నా ఏనాటికైనా కూడా ఆ వ్యక్తిని మనం చూడడానికి సాధ్యమవుతుంది. కనుకనే నామము చేత ఎంత లభ్యము కానటువంటి యొక్క సమయమును కూడాను తత్వమును కూడాను మనం లభ్యము గావించుకోవడానికి వీలు ఉంటుండాలి. కాశీలో మహాతత్వవేత్త మహాజ్ఞాని మన వేదాంత శిరోమణి అయినటువంటి యొక్క వ్యక్తి ఉండేటువంటి వాడు ప్రకాశనందిని. ఇతను వేద వేదాంగములు కూడాను అన్నీ కూడాను చదివి మహా గొప్ప విద్వాంసుడని పేరు పొంది కాశీక్షేత్రమునకే ఒక విఖ్యాతిని గావించినటువంటి వాడు. కట్టకడపటికి ఈ యొక్క గ్రంథ పరిచయం చేత అతని యొక్క హృదయాన్ని పూర్తి కాల్మషము గావించుకున్నాడు. కేవలం వాక్యములు మాత్రమే తప్ప అనుభూతులు ఏమాత్రం కూడాను లేవు, చరణ అంతకంటే లేదు. కాని ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దృశ్యము లోపల ఇదని కంటే గొప్పవారు లేదనేటువంటి ప్రఖ్యాతిని గాంచాడు. సొంత శిష్యులతోనే పరాభవం పొంది ఇందులో ఏమాత్రం కూడాను సరి అయినటువంటి యొక్క సారము సరి అయినటువంటి భావము సరి అయినటువంటి శక్తి లేదని గుర్తించి ఆనాటి నుండి నామస్మరణను ప్రారంభించుకున్నాడు. కేవలము ప్రేమ ఏ విధంగా మనకు ఆవిర్భవిస్తుంది? నామము చేతనే ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది. ప్రేమనే పరమాత్మకి కడకు వెళ్ళిపోతుంది. ఈ ప్రేమలో మునిగినటువంటి మానవులకు ఏ యొక్క ప్రమాదం కూడాను ఉండదు. గంగలో నిలిచినటువంటి మానవులకు తీక్షణమైనటువంటి యొక్క సూర్యకిరణములు ఏమాత్రము బాధించలేవు. నీటికి గట్టునున్నటువంటి వాడిని ఈ సూర్యకిరణములు బాధిస్తుంటాయి. పరిపూర్ణ ప్రేమలో మునిగినటువంటి మానవులకు ఈ మాయాశక్తులు ఏమాత్రం కూడా బాధించవు. ప్రేమకు దూరమైనటువంటి వ్యక్తిని మాత్రమే మాయ బాధిస్తుంది. కనుక ప్రేమతత్వాన్ని మనం ఈ నామస్మరణ ద్వారా మనం అభివృద్ధి గావించుకోవాలి. మనకు ఈ ప్రేమతత్వం చేత అనేక విధమైనటువంటి శక్తులు కూడా మనలో ఆవిర్భవిస్తాయి. ప్రేమను పెంచుకోవటం చేత రాగద్వేషములు మనలో నశించిపోతాయి. రాగద్వేషములు మనలో నశించినప్పుడు శాంతి భావం మనలో చేకూరుతుంది. ఈ శాంతము చేతనే సర్వ సౌఖ్యములు కూడా మనం అనుభవించవచ్చును. మూడంతస్తుల మేడపైన కూర్చున్నటువంటి వానికి చుట్టూ ఎన్ని క్రూరమైనటువంటి పులులు సింహములు తిరుగాడుతున్నప్పటికీ ఏమాత్రం కూడాను భయపడడు. ప్రపంచమంతా కూడాను క్రూర మృగములతో నిండినటువంటి యొక్క దట్టమైన అరణ్యం వంటి కామక్రోధ మోహలోభమని ఆశ్చర్యమైనటువంటి యొక్క మృగములు సర్వత్రా సంచరిస్తూనే ఉంటున్నవి. కనుక మనము ప్రేమ నామము విశ్వాసము అనేటువంటి మూడంతస్తుల లోపల మనం ప్రవేశించడమంటే ఈ మృగములు బాధ మనం ఏమాత్రం కూడాను అనుభవించము. విశ్వాసము అత్యవసరము. విశ్వాసము లేనటువంటి వాడికి ప్రేమనే అభ్యం కాదు. ఈ ప్రేమ చేతనే దివ్యత్వాన్ని మనము ఎంతైనా కూడా మనం సాధించవచ్చు. ఇది కలియుగ ప్రభావం. ప్రేమకు అత్యంత దూరంలో మనం జీవిస్తున్నాము. ఈ ప్రేమ నాది నావారు అనేటువంటి యొక్క తుచ్చమైనటువంటి సంకుచితమైనటువంటి యొక్క స్థానం వరకే ప్రయాణం చేస్తున్నది. మానవులందరూ ఒక్కటే అనేటువంటి విశాలమైనటువంటి భావాన్ని ఇది విస్మరిస్తూ ఉంటున్నది. బాహ్యమైనటువంటి సాధనలే ఇది భ్రమిస్తూ ఉంటున్నది. కేవలం నామోచ్చరణ కూడాను ఆర్టిఫిషియల్ గా కృత్రిమైనటువంటి నామోచ్చరణ చేయకూడదు. పూర్ణ నమ్మకం చేత పరిపూర్ణమైనటువంటి ప్రేమ చేత పరమాత్మని పొందాలనేటువంటి అభిరుచి చేత ఈ నామాన్ని మనం ఉచ్చరించాలి. నామములో లేనటువంటి యొక్క శక్తులు మరొక దీని ఎందుకు కనిపించవు. కనుక నామస్మరణ అనేటువంటిది మానవుని విశాలమైనటువంటి యొక్క వ్యక్తిగా రూపొందింపజేస్తుంది. నామము చేస్తూ చేస్తూ జగత్తులోనే తాను లీనమైపోతాడు, కూడాను తనలో లీనమైపోతుంది. జగత్తు జగత్తు ఈ జగత్తే నిజమైనటువంటి యొక్క మాతృదేవి. ఇది జగత్తు అనేటువంటిది మాతృస్వరూపిణి, పురుషుడు అనేటువంటిది భక్తి స్వరూపిణి. ఈ రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం అనేటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తూ వచ్చింది. పురా ఇతి సేనహే పురహ అని అన్నారు. అనగా దేహం అనేటువంటి పురాణములో శయనించినటువంటి వాడే పురుషుడు అని. దీనికి ఒక స్త్రీ పురుష లింగ భేదములు లేవు. ప్రకృతి అంతైకుడును కేవలము స్త్రీ స్వభావమే. సుఖము వస్తే స్త్రీని ఏడుస్తుంది, పురుషుడు ఏడుస్తాడు. ఒకలైతే పురుషుడు భుజిస్తాడు, స్త్రీని భుజిస్తుంది. కోపతాపముల చేత పురుషుడు ఉద్రేకుడవుతాడు, స్త్రీలు కూడా ఉద్రేకుడవుతారు. ఈ గుణములు ఎందుకు సమంగానే ఉంటున్నవి. గుణములకు తగినటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి గుణం వీరి ఎందు ఏముంటున్నది? కేవలం లింగ భేదమే కాని, గుణ భేదములు కాని, వ్యక్తి భేదములు కాని, మానసిక భేదములు కాని ఇది ఎందుకు కానరావు. కనుక అందరు కూడాను స్త్రీ స్వరూపమే. ప్రతి మానవుని ఎందుకు బలహీనత ఉండట చేతనే ఇతను కూడాను అబలుడే. కనుకనే ఈ అబలత్వమైనటువంటి యొక్క మానవత్వానికి దివ్యత్వమైనటువంటి బలంతో కూడేటువంటి యొక్క శక్తి

0: అందరి ఎందుకును ఆవిర్భవింపు చేసుకోవాలి. ముఖ్యంగా మానవుడు గుర్తించవలసినటువంటి విషయము, ప్రతి ఒక్క విషయమునందు కూడాను తనను తాను పోల్చుకున్నటకు ప్రయత్నించాలి. ఈ పోలికనే భూజాతి అయినటువంటి యొక్క సీత రావణను కూడాను బోధించింది. ఆమె భూజాత, ఆమెనే సీత, ఆమెనే ప్రకృతి స్వరూపిణి. ఇట్టి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి యొక్క సీత రాముడు ఉగ్రుడై రావణాసుడు అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతుల చేత ఆమెను పొందుటకు ప్రయత్నించాడు. ఒకనొక దినము ఆమెను సమీపించి తన యొక్క శక్తి సామర్థ్యములను, తన యొక్క వైభవములను, తన యొక్క శక్తిని కూడాను అనేక విధములుగా కూడాను వర్ణిస్తూ వచ్చాడు. నేను ఒక విద్యావంతుడను, 64 విద్యములు చదివినటువంటి వాడను, జగత్తులో లేనటువంటి యొక్క గోకర్ణ భుజకర్ణములు కూడాను నేను చదివినటువంటి వాడను, పక్షి భాష మృగ భాషను కూడాను తెలుసుకున్నటువంటి వాడును అని అనేక విధములుగా తనం తాను వర్ణించుకుంటూ కూర్చున్నాడు. నీ తుచ్చ విద్యలు, నీ తుచ్చ శక్తులు నా భర్త ముందు క్షణ మాత్రం కూడాను క్షణ ద్రోహితమైనటువంటివిగా కనిపిస్తాయి.
1: వెన్ కంపేర్డ్ ఆల్ యువర్ పవర్స్ అండ్ ఆల్ యువర్ అకంప్లిష్మెంట్, దే ఆర్ బికమ్ ఇన్సిగ్నిఫికెంట్ బిఫోర్ మై హస్బెండ్.
0: ఒక్క విషయాన్ని చక్కగా గుర్తించినటువంటి వాడవైతే సర్వ విద్యలు నేను తెలుసుకున్నటువంటి వాడవవుతావు.
1: ఇఫ్ యూ హ్యావ్ రికగ్నైజ్డ్ వన్ ట్రూత్, then you would have mastered all the types of education.
0: నీ మండోదరుని పరపురుషుడు అపహరించినప్పుడు నీ మనసు ఏ రీతిగా ఉంటాదో నీవు యోచించుకోమన్నాడు. ఇద్దరు స్త్రీని నీవు అపహరించినప్పుడు ఆ యొక్క పురుషుడు ఎన్ని బాధములకు గురి అవుతాడో, ఎన్ని విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతాడో నీవు కొంతవరకు యోచించుకున్నావా? ఇతరులు నిన్ను ఏ రీతిగా గౌరవించాలని నీవు భావిస్తావో నీవు మొట్టమొదటి ఇతరులు గౌరవించడానికి ప్రయత్నించాలి. ఇతరులు ఏది చేస్తే మంచిదని నీవు భావిస్తువో ఆ మంచిని మొట్టమొదటి నీవు చేసి చూపించాలి. కేవలం నీ యొక్క స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై నీ యొక్క అహంకారమై ఈ విధంగా కూడా నువ్వు వర్ణిస్తూ ఉన్నావు, కానీ పరుల యొక్క మంచి చెడుని నీవేమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. దోషములను కప్పిపుచ్చుకొని పరులలో లేనటువంటి దోషములను నీవు అభివృద్ధి గావించడానికి ప్రయత్నిస్తున్నావు. ఆ విద్యకు అత్యంత విరుద్ధమైనటువంటిది. ఏ విషయము కూడాను ఇతరులకు ఏ విధమైనటువంటి కష్టం కలిగినప్పుడు ఏ విధంగా ఉంటుందో అది మొట్టమొదటి తనగా భావించుకోవాలి. తమను సంభవిస్తే తాను ఏ విధమైనటువంటి దుఃఖానికి గురి అవుతాడో, ఇదే విధంగా ఇతరులకు కూడా కష్టం కలిగినప్పుడు వారు ఈ దుఃఖములకు గురి అవుతారు అనేటువంటి యొక్క కోరికను తాను అభివృద్ధి గావించుకోవాలి. విచారణ విద్యలన్నీ కూడా తుచ్చమైనటువంటి విద్యలు, కేవలము భౌతికమైనటువంటి విద్యలే కాని ఇది సరి అయినటువంటి విద్యలు కాదని నిందించింది ఈ యొక్క రావణుని. ఆమె మరొక పదం కూడా చెప్పింది, రావణ నేను కేవలము ఒకరికి మాత్రమే కాదు మాతృదేవిని, జగత్తుకే మాతృదేవిని, కూడా తల్లితో సమానురాలు. ఈ విధమైనటువంటి మాతృమూర్తిని నీవు ఈ విధంగా హింసించడం నీ యొక్క న్యాయం కాదు, నీ విద్యలకు సరైనటువంటి గౌరవం కాదు. సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క హనుమంతుడు రావణను సమీపించినప్పుడు రావణుడు కూడాను ఇదే మాతృదేవి యొక్క తత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు. లోకమునకు తల్లేరా ఈ సీతమ్మ నీకు చూడగా తల్లేరా, లోకమాతను తెచ్చి ఇప్పుడు పాతకము వడిగట్టుకుంటివి, ఏక శిరమున నీదు శిరములు అనేక మారుగదృంచు రాములు, బుద్ధి చెప్పెద రావణ ఈ లంక నీకేలేదుర దుర్గుణ, సీతతో భాషించితి రాముల చేతి ముద్దు టుంగరమందితి, పాతకుడని వనముగాచిన పరుగు రాక్షస దంపులు గురుల దంపితి, కోతి నంచును నాచపోరి ప్రాతపురి పారాయ హుడు, బుద్ధి చెప్పెద రావణ ఈ లంక నీకేలేదుర దుర్గుణ. ఇంతకడప్పటికి ఒక్కటి మాత్రమే చెప్పాడు, 10 తలలుండే తీరు నీవిప్పుడు చేసే దర్బారు చూడు, ఇది కదానే చూడవరని ఇంద్రజిత్తు జేత జిక్కితి, 10 పదే నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా, బుద్ధి చెప్పేద రావణ ఈ లంక నీకేల లేదుర దుర్గుణ. ప్రాణము పరమాత్మ చేతిలో ఉంటుండాలి. ఏదికైనా కూడా నువ్వు గుర్తించుకుని పరమాత్మని ప్రార్థించు, పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడనేటువంటి యొక్క సందేహం నీకు ఉండనక్కర్లేదు. ఇలా ఉంటుండేటువంటి పరమాత్మను నీవు గుర్తించాలంటే సర్వశక్తిమయమైనటువంటి యొక్క నామాన్ని నీవు ఉచ్చరించమన్నాడు. ఒక్క నామమును నీవు ఉచ్చరిస్తే సర్వమును కూడా నీవు అనుభవించినటువంటి వాడవుతావు. వృక్షము వేర్లకు నీరు పోస్తే కొమ్మలు రెమ్మలు పువ్వులు కాయలు ఫలములు కూడాను పోసినటువంటి వాడవుతావు. కనుక ఈ జగత్తునకు నామమే ఒక బీజము. నామం అనేటువంటి యొక్క బీజం నుండి ఈ జగత్తు అనేటువంటి వృక్షము ఆవిర్భవించింది. అనేటువంటి వృక్షము లోపల అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతులైనటువంటి ఈ యొక్క పత్రములంతా కూడాను ఆవిర్భవించాయి. ఇందులో మన సంకల్పములైనటువంటి పువ్వులంతా పూస్తున్నాయి. ఈ సంకల్పం పుష్పములే కాయలనేటువంటి రూపాన్ని ధరిస్తుండాలి. ఆ కాయలే జీవులు. ప్రతి కాయ ఎందు కూడాను తిరిగి ఈ విత్తనం పోయి చేరి ఉంటుండాలి. బూడ్చినది ఒకే విత్తనమే, ఎన్ని కాయలు కాచినా అన్ని విత్తనములు అందులో ప్రవేశిస్తున్నాయి. దీనినే భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు. నామస్వరూపమైనటువంటి నా బీజమే సర్వల హృదయంలో కూడాను నామస్వరూపమైనటువంటి విత్తనంగా రూపొందుతుండాలి. విత్తనము ఇన్ని విత్తనములా ఏ రీతిగా మారినవి. అదే ఏకోహం బహుశ్యాం ప్రజా ఏతి అని ఒక్కడే అనేక రూపంలో ధరిస్తూ వచ్చాడు. కానీ మానవులు అనేక గ్రంథములు పఠిస్తున్నారు, అనేక రచనలు రాస్తున్నారు, కాని సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. సకల శాస్త్ర పురాణ సంగత హేత్రయే వేదాంతములు నేర్పు విప్రుడైనా ఏ విధమైనటువంటి విప్రుత్వం పాటించినప్పటికీ ఆచరణ అత్యవసరమైనటువంటి ఒక సత్యాన్ని విస్మరిస్తున్నారు. ఆచరణ లేని విద్యలన్నీ వ్యర్థములు. ఏ కించిత్తైనా కూడా మనం ఆచరించడానికి ప్రయత్నించాలి. కనుక దివ్యాత్మ స్వరూపులారా, అనేక విధమైనటువంటి గ్రంథములను పఠించి మనం కాలమును వ్యర్థం చేయనక్కర్లేదు. ఒక్క చిత్తశుద్ధి చేసి ఆ పరమాత్మ నామస్మరణ ఒక్కటి చేయండి. ఆ నామం చేతనే సర్వము కూడా మనం ఆనందాన్ని అనుభవించవచ్చు. జీవితంలో అనిత్యమైనటువంటి యొక్క పదార్థములను నీవు అనుభవించవచ్చు. అనుభవిస్తూ కూడా అవి కూడా భగవంతుని యొక్క శక్తులే, అవి కూడా భగవంతుని యొక్క ఇష్టములే అనేటువంటి సత్యాన్ని మనం విస్మరించరాదు. ఒక్క చిన్న ఉదాహరణ, పశుల కాపరి గ్రామం వారి పశువులంతా కూడా తోలుకుని వెళుతాడు. ఈ తోలుకుని పోయినటువంటి పశుల కాపరులంతా కూడాను పచ్చని బయళ్ళ లోపల దాన్ని వదిలిపెడతారు. ఆ కాపరి పిల్లలందరూ కూడాను ఒక వృక్షం కింద కూర్చొని, నా ఆవుకు జబ్బు చేసింది, నా ఆవు తప్పించుకుని పోయింది, నా ఆవు ఈనుతున్నది, ఈ విధమైన పదముల చేత వారు తమ ఆవులుగా తమ యొక్క శక్తులుగా తమ యొక్క ప్రాపర్టీగా తాము అనుభవిస్తుంటారు. ఈ నా ఆవు నా పశువు అని అనుకోవటం చేత వానికి ఏమి నష్టం కాని ఆదాయం కాని లేదు. ఈ ఆవు పలాని వారి ఆవు అని దీని యజమానుడు వేరని తనకు కూడా తెలుసును. దీని యొక్క యజమాని మరొకడు కలడని విశ్వసించి కూడాను తన చేతిలో ఉండినంత వరకు మాత్రమే ఇది నాది నాది అనేటువంటి యొక్క సంబంధాన్ని అభివృద్ధి పరుచుకొని ఉంటాడు. జగత్తు లోపల ఇది నా బిడ్డ, నా భర్త, నా భార్య, నా కొడుకు అనేటువంటిది ఉపయోగించుకోవచ్చు, కానీ దీని ద్వారా ఏ విధమైనటువంటి యొక్క దుఃఖము కాని ఆనందము కాని నీవు అందుకు ఏమాత్రం కూడా సంబంధం ఉండకూడదు. అందరూ భగవంతుని బిడ్డలే, అందరూ అతను అనుగ్రహించినటువంటి ప్రసాదాలే అని ఈ దైవభావం చేత మనము దీనిని పరిపూర్ణంగా భావించుకున్నామంటే ఏ దుఃఖం కూడా మనలో ప్రవేశించుటకు అవకాశం ఉండదు. ఈ కర్తవ్యం నీవు నిర్వర్తించుకుంటూ కూడాను ఈ విధమైనటువంటి యొక్క భావము నీవు అభివృద్ధి పాలించుకోవాలి. కానీ ఈనాడు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, బంధు ప్రేమ అనేటువంటివి కేవలము ఒక విధమైనటువంటి వ్యాపార రంగంగా అనుభవిస్తున్నాము. భగవంతునికి అర్పితమనేటి కేవలము సంపూర్ణంగా అర్పితం గావించాలి. కొంత నీది కొంత నాది అని చెప్పిన భగవంతుడు కూడా ఈ పార్ట్నర్ బిజినెస్ లోపల మనం ప్రవేశపెట్టకూడదు. ఈ పార్ట్నర్షిప్ లోపల అతను ప్రవేశించడు. ద్రౌపది కూడాను ఒక చేతితో తన చీరను గట్టిగా పట్టుకుని హే కృష్ణ కృష్ణ కృష్ణ అని ఒక చేతితో మాత్రమే పిలుస్తూ వచ్చింది. అప్పుడు కృష్ణుడు ఈ దృశ్యాన్ని గుర్తించాడు. కేవలం ఒక పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాది ఈ భక్తి, తనయందు అర్థం నాయందు వేస్తుండాలి. ఇందులో ఈ బిజినెస్ లో నేను ప్రవేశించకూడదు, పూర్తి నాకు అర్పితం చేయాలి, లేకపోతే పూర్తి తాను భరించాలి. ఎంతసేపు ఆ రీతిగా ప్రయత్నిస్తుంది, విసుగు పుట్టింది, మనసుటువంటి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించింది, నేనా రక్షించుకునేటువంటి దానను, కనుక భగవంతుడే నన్ను రక్షించాలని ఆ చేయి వదిలి హే కృష్ణ అని రెండును కలిపింది. ఆ రెండును కలపడం చేత ఏమైపోయిందంటే తన యొక్క దశేంద్రియమును పరమాత్మకి అర్పితం చేసినట్టుగా అయిపోయింది. కర్మేంద్రియ జ్ఞానేంద్రియం, ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు రెండు చేరినప్పటికీ ఈ దశేంద్రియాన్ని పరమాత్మకి అర్పితం గావించింది. భగవంతుడు వచ్చి రక్షించాడు. సంఘ పరిత్యాగమైనటువంటిదే ఈ సర్వేశ్వరి యొక్క భక్తికి ప్రధానమైనటువంటి యొక్క కారణము. గజరాజు కూడాను అట్లనే కాలము ప్రార్థించాడు. ఏ విధంగా ప్రార్థించాడు? ఆ గట్టు పైన ఉన్నటువంటి మొగలి చెట్టుకు తన యొక్క తొండమును చక్కగా గట్టిగా పట్టుకుని రావే ఈశ్వర అన్నాడు. ఒకవైపున తన తొండము తోపల ఒక చెట్టును గట్టిగా పట్టుకుని రావే ఈశ్వర అంటే ఏ రీతిగా వస్తాడు? తొండం పైన తాను భారం వేసుకుని ఉంటున్నాడు, తొండమే నన్ను రక్షిస్తుండాలని విశ్వసిస్తున్నాడు, రావే ఈశ్వర అని పిలుస్తున్నాడు. వ్యాపారంలో నేను చేరకూడదనుకున్నాడు. కడపటికి ఆ మొగిలి చెట్టును వదిలిపెట్టి రావే ఈశ్వర అని తొండమెత్తి పిలిచాడు. భగవంతుడు రావటము పోవటం అనేటువంటిది వేరు లేదు, ఎక్కడ తిరిగినాడు. మన దృష్టి అతని పైన పడినప్పుడు అతని దృష్టి మన పైన పడుతుంది. అదే సుదర్శన చక్రం పంపాడు అని మన పురాణాల్లో రాస్తుంటారు. సుదర్శనం అని కాదు, ఒక చక్రం కాదు, సుదర్శనం మంచి చూపు అని. నీ చూపు భగవంతుని పైన పడినప్పుడు భగవంతుని చూపు నీ పైన పడింది. నీ చూపు భగవంతుని పైన పడకుండానంత వరకు కూడాను భగవంతుని చూపు నీ పైన పడదు. కనుక భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు, అయితే నీ భావం అతని పైన ప్రవేశపెట్టాలి. దానికి ఒక నామమే ప్రధానమైన ప్రమాణము. కనుక నామస్మరణ చేత ఏ విధమైన యొక్క దీనిని కూడాను మనం పొందటంలో సందేహం లేదు. ఈ నామరాజ్యమునందు ప్రేమరాజ్యమునందు కూడాను మోక్షమునకు ఏమాత్రం కూడాను విలువ లేదు. ఈ ప్రేమరాజ్యం లోపల మోక్షం అనేటువంటిది చాలా చిన్న క్లాసుకు చేరినటువంటిది. మోక్షము మోక్షము ఏమిటి ఈ మోక్షము? మోహక్షయము కాకుండా మోక్షము లభించాలంటే లభిస్తుందా? తల వరకు మోహమును పెంచుకుని మోక్షము కావాలి మోక్షము కావాలంటే ఇది భగవంతుని మోసం చేసినట్టే అవుతుంది. ఈ మోహాన్ని క్షయము గావించుకో.
1: డిస్ట్రాయ్ యువర్ ఇన్ఫాచుయేషన్.
0: చేయవలసిన పనులు చక్కగా చేయక తలచవలసినటువంటి ఒక భావంలో సరి అయినటువంటి తలపులో లేక దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కాక పవిత్రతను పొందాలంటే ఏ రీతిగా నీవు పొందగా? తుకారాం చెప్పాడు, నామ నిరూపణ మూల రతనతే అని. రత్నం యొక్క విలువ తెలిసినటువంటి వాడే దీన్ని సరైన రీతిగా భద్రం చేసుకుంటాడు. ఆ రత్నము విలువనే తెలియనటువంటి వాడు ఎక్కడైనా పారవేసుకుంటాడు. మొట్టమొదటి ఈ నామ రత్నం యొక్క విలువాన్ని మనం గుర్తించుకోవాలి. నామంటే సామాన్యమైనటువంటిది కాదు, సకల శాస్త్రములను మదించి అందించినటువంటి సుధా నిధి ఈ నామము. కనుక మనం శాస్త్రములను అనేక విధమైనటువంటి పురాణములను మనం చదవకపోయినప్పటికీ ఒక్క నామము యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం పెట్టి ఆ నిరంతరము ఆ నామాన్ని జపిస్తూ స్మరిస్తూ ఉండినామంటే ఇంతకంటే నిజమైనటువంటి సులభమైన సాధన మరొకటి లేదు. ఈ నామము కృత్రిమైనటువంటి నామంగా టేప్ రికార్డ్ మాదిరి మనం ఉచ్చరించరాదు. టేప్ రికార్డ్ లో నామముంది కానీ మనం వినాలంటే ఏం చెయ్యాలి? కరెంటుకు దానిని అతికించాలి. ప్లగ్ లో పెట్టినప్పుడే ఈ యొక్క టేప్ ఆడుతుంది, తద్వారా మనం మాటలు వినగలుగుతాం. టేప్ లో పాటలున్నాయని చెప్పని టేపును ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేసినా గానీ ఒక్క శబ్దమైనా మనకు వినిపించదు. సరిగ్గా భగవత్ నామం అనేటువంటిది పెద్ద టేప్ మన హృదయంలోనే ఉంటుంది. అది ఆ నామమును ప్రేమకు అతికించినప్పుడే ఇది పవిత్రమైన భావంతో ఉచ్చరిస్తుంది. హృదయం నుంచి ఆవిర్భవించాలి. నుంచి వచ్చినటువంటి నామము టేప్ రికార్డుకు ఎంత ఫలితమో నీకు అంతే ఫలితం ఉంటుంది. ఈనాడు అంతా కూడాను మనం ఆచరించే సర్వ కర్మలు కూడాను ఈ విధమైనటువంటి కృత్రిమంగానే రూపొందుతున్నాయి. ఈ భౌతికమైనటువంటి యొక్క జీవితంలో ఈ ఐహికమైనటువంటి లోకములో మనం నిత్య జీవితంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనను మనం చక్కగా గుర్తించుకుంటే ఇదే నిజమైన సాధన. కానీ ఆ ప్రవర్తనలోనే మనకు దోషములంతా బయలుదేరుతున్నాయి. మొట్టమొదట ప్రతి వ్యక్తి కూడాను తల్లి తండ్రులను విస్మరించి వారిని గౌరవించండి. నిజమైనటువంటి గమ్యములకు మార్గము అదే మిమ్మల్ని ధన్యం చేస్తుంది. ఇలాంటి పవిత్రమైన మార్గమును మనము కొంచెం ప్రవేశించి దాన్ని సరైన రీతిగా మనం అనుభవించినప్పుడే ఈ దైవత్వం యొక్క ఆనందం మనం గుర్తించిన వారం అవుతాం. బ్రతికినంత కాలం కూడా ఇంత పిడిచైనా పెట్టక ఈనాడు చచ్చిన తర్వాత కూడాను ఈ యొక్క ఎముకలు భస్మాలు తీసుకుని కాశీకి బయలుదేరుతున్నాడు కుమారుడు. బ్రతికినప్పుడు ఇంత అన్నం పెట్టలేనటువంటి ఈ కుమారుడు గంగలో కలపడానికి వెళుతున్నాడు. ఇది ఎంత కృత్రిమైనటువంటి యొక్క వ్యక్తి. చిన్న తర్వాత లారీలు పుష్పములు వేసేదానికంటే బ్రతికినప్పుడు ఒక్క చిన్న పుష్పంతో నీ తల్లిని పూజించు. బ్రతికినంత కాలము కంటే నీరు కార్పించుతూ చచ్చిన తర్వాత తద్దినాలు పెట్టుకుంటే మనకు వచ్చిన ఫలితం ఏమిటి? దినము ఈ తద్దినము
2: సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకి స్మరణ చేయు దినము ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాకినున్న దినము ఎవరైనా మనకడకే తెంచి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము.
0: దినము కాని తక్కినవన్నా తద్దినాలి. తద్దినం అనగా ఏమిటి? భగవంతుని మరిచిన దినమే తద్దినం.
1: బర్త్డే
0: తత్ దినం ఏదాన్నో మనం స్మరించుకుంటూ ఉన్నాము. ఆ యొక్క తల్లి తండ్రిని స్మరించుకుంటూ ఆ దినమును మనం ఒక్క హృదయపూర్వకంగా ఒక్క చుక్క కంటిదారులు కారిస్తే కూడా చాలు. ఇదే తర్పణం. నిజమైన తర్పణాలను ఈనాడు వదలక మనకు ఏనాడు వడలు పాయసం ఇష్టమవుతుందో ఆనాడంతా తద్దినాలు పెట్టుకుంటున్నాం. మనం మనకు మనం పెట్టుకుంటున్నాం కానీ పోయిన వారికి కాదు పెట్టేది. ఈ విధమైనటువంటి దురాచారం ఈనాడు జగత్తులో అభివృద్ధి కావటం చేతనే నిజమైన భక్తి ప్రపత్తులంతా కూడాను అడుగంటిపోతున్నాయి. తల్లిదండ్రులను సరి అయినటువంటి రీతిలో మనం గౌరవించాలి. పెద్దలను సరైన రీతిలో మనకు ఆహ్వానించాలి. ఇప్పుడే మన జీవితంలో నీతి నిజాయితీలు పెరుగుతాయి. నిజాయితీలు లేకుండా ఎన్ని రకమైనటువంటి యొక్క ఆడంబరాలు మనం అనుసరించితే గాని ఇది భగవత్ తృప్తి కానేరదు. ఆడంబరాలను మనం త్యజించాలి. ఆత్మతత్వాన్ని విశ్వసించాలి, మానవులను ప్రేమించాలి. ఇదే నిజమైనటువంటి భక్తికి సరైన మార్గము. తల్లి ప్రేమకే గురి కానటువంటి వాడు ఏ రీతిగా గురి అవుతాడు? కనుకని భగవంతుడు అందరి ఎందు ఉండినప్పటికీ తల్లిదండ్రుల ఎందు మాత్రం ప్రత్యేకమైనటువంటి యొక్క దీనిని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి. కనుక కృత్రిమైన మార్గంలో మనం ప్రవేశించక మానవులమై పుట్టి విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో మనం విలసిల్లి ఈ అజ్ఞానంలో పడిపోవటము, ఇంతకంటే ఇంకా జ్ఞానం మరొకటి లేదు. లోకము యొక్క పేరు ప్రతిష్టలకై మనం ఏమాత్రం కూడా పాటు పడరాము. ఇది కేవలము రూపనామములతో మనం పుట్టినటువంటి యొక్క దీన్ని సత్యచిత్ ఆనందమనేటువంటి దాన్ని విస్మరిస్తున్నాము. భోగన్మానవు దేహం ఎవ్విధములను పోషించి రక్షించినను, రాగన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునం దాగినను. పోతున్నాయి అవి మనవి కాదు, మనది అనేటువంటిది ఒక్కటే, అదే సత్చిత్ ఆనందము. ఈ ఆనందమును భద్రంగా మనం కాపాడుకోవాలి. ఇదే మన ప్రధానమైన కర్తవ్యము. సర్వుని యందు దేవుడున్నాడనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి. అన్నింటి యందు కూడాను ఒక నామతత్వాన్ని మనం బలపరచుకోవాలి. నామం చేతనే దైవం మనకు లభ్యమవుతాడు. కనుకనే నామ సంకీర్తన చేతనే మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించి పవిత్రమైన ఆత్మతత్వాన్ని మనం అనుభవించి జగత్తులో ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1988 దసరా నవరాత్రి వేడుకలలో 3వ రోజు అనగా అక్టోబర్ 16వ తేదీన పూర్ణచంద్ర ఆడిటోరియంలో అందించిన దివ్య బోధను విన్నారు. సాయిరాం.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: భారతీయ వేదములు సత్యం వద ధర్మం చర అని బోధించాయి. సత్యమునకు మించినది మరొకటి లేదు. త్రికాలాభాద్యం సత్యం. దీనిని మార్చుటకు దేశకాల పరిస్థితుల ప్రభావము ఏమాత్రమూ ఉపయోగపడదు. అట్టి నిత్య సత్యమైన దివ్యత్వమును మనము ఈనాడు మరచిపోయినాము. దివ్యత్వమును దర్శించాలంటే ప్రత్యేక పరిశ్రమలు చేయనక్కర్లేదు. దానికి పైన కప్పిన అహంకార మమకారములను దూరము చేసినప్పుడు సత్యము మనకు సాక్షాత్కరిస్తుంది. ఈనాడు మానవుని ఆవరించిన మహాగ్రహములు కేవలం రెండే, రాగద్వేషములు. ఈ రాగద్వేషములను మనం నిర్మూలము గావించితిమా, మనకు మనమే బ్రహ్మము. సర్వం విష్ణుమయం జగత్, జగత్తంతా దైవస్వరూపకంగా రూపొందుతుంది. అలాంటి దివ్యత్వము ఏకించిత్తైనా తెలుసుకోవటానికి ప్రయత్నించాలి.

0: స్వామివారి 50 మరియు 60వ జన్మదినోత్సవ వేడుకలలో స్వామివారితో గడిపిన మధుర క్షణాలను మనతో ఇప్పుడు శ్రీ వేదనారాయణ గారు పంచుకోబోతున్నారు. రండి, విని ఆనందిద్దాం.
1: నేను ఇదే మొదటిసారి తెలుగులో పబ్లిక్ గా మాట్లాడటం. నాకు తెలుగు అసలు రాదు. నేను నేర్చుకున్న తెలుగు అంద స్వామి దగ్గరించే. స్వామి చెప్పిన ప్రభాషణాలు అన్ని వినేసి స్వామి ఎప్పుడూ మాతో తెలుగులో మాట్లాడతారు, అప్పుడు స్వామికి ఏదైనా ఆన్సర్ చెప్పాలా అని దానికోసం నేర్చుకున్నాను. నేర్చుకున్నానంటే అంతే, స్వామి విని, మిగతా స్పెషల్ కోచింగ్ ఏమి లేదు, అట్లే నేర్చుకున్నారు. దానించి వినేవాళ్ళందరూ ఏదైనా పొరపాటు జరిగితే క్షమించవని కోరుకొని, మాకు తెలిసినట్టు ఏదో కొన్ని విషయాలు సంతోషంగా మీతో పంచుకుంటాను. స్వామి బర్త్డే సెలబ్రేషన్లో స్వామి 50th బర్త్డే, మొదటి బర్త్డే నేను అటెండ్ చేసిన 1975లో. 1968 నుంచి రెగ్యులర్ గా వస్తున్నాను స్వామి దగ్గర, కానీ బర్త్డే సందర్భంగా ఎప్పుడు కూడా రాలేదు స్వామి దగ్గర. 1975లో స్వామి 50th బర్త్డే టైంలో నేను అప్పుడు బాల్వికాస్ లో చదువుతున్నాం మా ఊర్లో కేరళలో. అక్కడి నుంచి ఇక్కడ ఒక బాల్వికాస్ ర్యాలీ జరుగుతుంది, ఆల్ ఇండియా ర్యాలీ జరుగుతుంది, దానికోసం కొంతమందిని సెలెక్ట్ చేశారు. స్వామి దేవల మాకు కూడా సెలక్షన్ దొరికింది. అట్లా స్వామి దగ్గర ఇక్కడ 1975లో బర్త్డేలో పాల్గొనడానికి వచ్చాం. ఇక్కడ వస్తే ఆ జన సమూహం ఎట్లా ఉంటుందంటే, అప్పుడు ఈ సాయి కుల్వంత్ హాల్ ఏమీ లేదండి. స్వామి మందిరానికి జస్ట్ ఆ కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి లోపలే వచ్చిన డివోటీస్ అంతా పాపం వాళ్ళకి రూమ్ లేదు, ఏం లేదు. ఓపెన్ ఎయిర్ లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక నాలుగు ఇది కర్ర అట్లా నాటుకొని ఒక సారితో చుట్టుకొని పైన ఒక సారి వేసటం, అదే వాళ్ళది రూమ్. అందరూ అట్లే ఉన్నారు, అక్కడే కుకింగ్. అయితే స్వామి దేవుల అప్పుడు చిత్రావధి ఫుల్ ఫోర్స్ లో పోయేది. అక్కడ పోయి స్నానం చేయటం, రావటం, ఇక్కడే కుకింగ్ అన్ని, స్వామి దర్శనం హాయిగా చేయడం, అందరికీ ఆనందంగా ఇది. ఆ దృశ్యం చాలా హృదయానికి, ఎంత వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళకు రూమ్ దొరకకుండా అట్లా స్వామిని చూడాలా అని ఆదరతో ఉంటున్నారన్నమాట. మాకు కూడా బాల్వికాస్ పిల్లలకు ఇక్కడ అకామిడేషన్ లేకుండా మమ్మల్ని అంద అనంతపూర్ కాలేజ్ హాస్టల్లో స్వామి పంపించారు. అక్కడ పొద్దున ప్రతిరోజు 27 బస్సులో ప్రతిరోజు అక్కడి నుంచి స్వామి దర్శనానికి రావటం, మళ్ళీ సాయంకాలం ప్రోగ్రామ్ అన్ని అయిన తర్వాత మళ్ళీ అనంతపూర్కి వెళ్ళిపోవటం. ఇక్కడ ఎక్కడ అకామిడేషన్ లేదన్నమాట. ఆవిడ బాల్వికాస్ ర్యాలీ జరిగిన తర్వాత పుట్టినరోజు మాకు ఇంకా గుర్తుంది. మేమంతా అప్పుడు వివిఐపీస్ అనమాట. బాల్వికాస్ చిల్డ్రన్ అంటే ఆ బ్యాడ్జ్ పెట్టుకుని మాకు ఎక్కడైనా పోవచ్చు. అట్లా మేము వచ్చిన తర్వాత స్వామి మందిరానికి ముందే ఒక లోటస్ లాగా, అదే ఏమంటారు, చిన్న సర్వధర్మ స్తూపంగా ఉంటుంది కదా కమలం, సో దాంతో అక్కడే మాకంతా స్పెషల్ సీటింగ్ అరేంజ్మెంట్స్. లోపల మిగతా వాళ్ళకన్నీ అన్ని, ఇప్పుడు ఈస్ట్ ప్రశాంతి ఉంది, సౌత్ ప్రశాంతి, వెస్ట్ ప్రశాంతి ఉంది, అయితే బిల్డింగ్ మాత్రం కనపడదు. అన్ని జనాలు సముద్రమే. ఒక్కొక్క బిల్డింగ్ బి ఫ్లోర్ కానీ, సి ఫ్లోర్ కానీ, టెరస్ కానీ, అంత జన సమూహాలు. ఎక్కడ చూస్తే జన సముద్రం, కింద పైన. నేను ఎప్పుడు కూడా అట్లాంటి ఒక దృశ్యమే చూడలేదన్నమాట. స్వామి కూడా దయతో ఆయన హెలికాప్టర్లో, 2-సీటర్ హెలికాప్టర్లో అందరికీ దర్శనం ఇచ్చారు. అక్కడి నుంచి దర్శనం ఇవే కాకుండా ఫ్లవర్స్ అన్ని తీసి స్వామి అక్కడ పైనుంచి కింద వేసేవాళ్ళు. అక్కడే మందిరం లోపలనే స్వామి హెలికాప్టర్ దిగేసి డైరెక్ట్ గా, ఇప్పుడు ఒక మనకు పూర్ణచంద్ర ఆడిటోరియం ఉంది, ఆ సర్వధర్మ ఐక్య స్థూపం ఉంది కదా 50 ఫీట్, అది ఇనాగ్రేషన్ అనమాట. ఇది ఆయన తర్వాత స్వామి డైరెక్ట్ గా అక్కడ వెళ్ళి, అక్కడ వెళ్ళి అయితే ఆయన కింద ఉంటే మిగతా వాళ్ళకి దర్శనం కాదని పూర్ణచంద్ర ఆడిటోరియం పైన ఒక స్టోర్ రూమ్ ఉండేది, అక్కడ పోయి దర్శనం ఇవ్వాలని స్వామి అన్న దండాలన్నీ వేసుకున్నారు. ఆ దండాలతో ల్యాడర్ పాపం ఎక్కినారు స్వామి. ల్యాడర్ ఎక్కేసి రూమ్కి వచ్చి స్వామి అందరికీ దర్శనం ఇచ్చారు. అక్కడ దర్శన ఇనాగరేషన్ అని అయింది. అది చాలా చాలా ఆ దృశ్యాలు ఎప్పుడు ఎప్పుడుకుంటున్నా ఆ మైండ్ నుంచి పోవు, అంత గాఢంగా హృదయంలో తట్టుకుని పోయింది. అట్లాంటి ఫంక్షనే జరగలేనమాట తర్వాత. అంత ఏం క్రౌడ్ వచ్చేది, ఎక్కడి నుంచి ఎంత. అప్పుడే ఆల్ ఇండియా సేవదాల్ కాన్ఫరెన్స్, ఆ మహిళా విభాగ్ కాన్ఫరెన్స్, వరల్డ్ కాన్ఫరెన్స్ అన్ని ఒకేది, సెకండ్ వరల్డ్ కాన్ఫరెన్స్. అంత ఎంత వైభవంగా జరిగేది అంటే అదన్నీ ఈ ఇప్పుడు మనం ఎంత చెప్తే కానీ మనకు ఇట్లా జరిగిందా అని ఒక కలయో వైష్ణవమాయో అన్నట్టు ఉంది. అది బర్త్డే పొద్దున స్తూపం ఇనాగరేషన్ అన్ని అయిన తర్వాత మళ్ళీ సాయంకాలం జూలా అనమాట, జూలాలో పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్వామి కల్కట్టా నుంచి అనుకున్నాము నాకు గుర్తుంది, ఒక విలేజ్ ఫోక్ సాంగ్ లాగా ఉంటుంది అది, ఆయనకి ఛాన్స్ ఇచ్చారు స్వామి పాడడానికి పూర్ణచంద్ర ఆడిటోరియంలో. అది ఆయన తర్వాత స్వామి ఆయనకు ఒక గోల్డ్ మెడాలియన్ క్రియేట్ చేశారండి. అది ఎందుకు నాకు ఆ ఇది గుర్తుందంటే అట్లా ఒక మెడాలియన్ స్వామి నాకు కూడా ఇచ్చారు. నేను ఎప్పుడు కూడాను ఆ తర్వాత స్వామి అట్లాంటి మెడాలియన్ ఎప్పుడు కూడా క్రియేట్ చేసి చూడలేదు. ఒక్క సైడ్ ఏమో ఓం అని రాసింది, ఇంకొక సైడ్ ఏమో మెడల్ గోల్డ్ మెడల్, అదిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ప్రశాంతి నిలయం నాకు ఇచ్చినప్పుడు 1976 లో ఇచ్చారు, 1976 అని రాసింది అది. అది క్రియేట్ చేసి మాకు నన్ను డాన్స్ చేపించారు పూర్ణేంద్ర ఆడిటోరియంలో, ఆ టైంలో స్వామి అది తీసిచ్చారు. అట్లే ఒక మెడాలియన్ ఆయన కూడా ఇచ్చారు. అది ఎందుకు చెప్పానంటే లాస్ట్ ఇయర్ అన్ని సంవత్సరం తర్వాత ఆయన మళ్లీ పుట్టపర్తికి వచ్చి స్వామి సమాధి ముందు ఆయన ఇది చేశారు ఫ్యూ మంత్స్ బ్యాక్. అప్పుడు ఆయన మెడల్లో ఆ మెడాలియన్ నేను చూశాను, అప్పుడు రికగ్నైజ్ చేశాను ఆయన. అప్పుడు వచ్చి 50th బర్త్డే తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తున్నారు ఆయన మళ్లీ స్వామి సమాధి ముందర ఆయనకి ఇట్లా చేయడానికి ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఛాన్స్ దొరికింది. తర్వాత నాకు ఇంకా గుర్తుంది నెక్స్ట్ డే ఈ ప్రోగ్రామ్ అన్న ఆయన తర్వాత ఏం క్రౌడ్, స్వామి అందరికీ దర్శనం ఇవ్వాలా అని. అప్పుడు వచ్చి బృందావనం నుంచి పిల్లలు ఏం సేవ చేశారంటే కంప్లీట్ కుకింగ్ నుంచి అంత సేవలు పిల్లలే చేసేవాడు. అన్ని పెద్ద పెద్ద ఆయిల్ దీనిలో పూరి అని ఫ్రై చేయటం ఇదన్నీ పిల్లలు చేసే పని. మిగతా వాళ్ళకి హాల్లో కూర్చున్నప్పుడు వాళ్ళంతా నీళ్ళన్ని పోయి డిస్ట్రిబ్యూట్ చేయటం. బృందావన్ చాలా అప్పుడు బృందావన్ కాలేజ్ ఒకటే ఉండింది, మిగతా కాలేజెస్ ఇన్స్టిట్యూషన్ ఏమి లేదు అక్కడి నుంచి. అప్పుడు నేను ఇంకా జాయిన్ అవ్వలేదు 10th క్లాస్ అనమాట. నెక్స్ట్ 1976 ఓన్లీ నేను కాలేజ్ లో జాయిన్ అయ్యాను స్వామి కాలేజ్ లో, 75 లో జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ డే స్వామి ఏం చేశారు, ఈ బాల్కనీలో వచ్చి అందరితో స్వామి బ్లెస్ చేసి మీరందా వెళ్ళిపోండి నా ఆశీర్వాదం ఉంది అని అందరినీ బ్లెస్ చేశారు టెరస్ నుంచి. అది ఎప్పుడు కూడా మరవలేని దృశ్యాలు. అది అందరినీ బ్లెస్ చేసి మీరందా వెళ్ళండి అని అందరికీ ఆశీర్వాదం ఇచ్చి ఆ 50th బర్త్డే ఏదో అది చాలా వైభవంగా జరిగిందండి. అప్పుడు ఒకటేమిటంటే చిత్రావతి, చిత్రావతి వాస్ అది ఫుల్ నీళ్ళుండింది అనమాట. అప్పుడు అక్కడ అన్ని లైట్స్లు వేసేసి డివోటీస్ 2 గంటల నుంచి పోయి స్నానం చేస్తూ ఉంటారు అక్కడ. మిగతా ఎందుకంటే ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేదనమాట, ఉండేదేమో ఇట్లా ఈస్ట్ ప్రశాంతి, సౌత్ ప్రశాంతి, వెస్ట్ ప్రశాంతి 1, 1, 2. తర్వాత ఇంకా ఏదో బిల్డింగ్స్ ఏమి లేదు. ఉన్న చోట్ల ఇట్లా ఇంతమంది చాలా వైభవంగా జరిపించారు. అది ఆయన తర్వాత మళ్ళీ నాకు గుర్తొచ్చినది ఏంటంటే 60th బర్త్డే టైంలో స్వామి ఎంతో దయతో నేను ఇంకా ఇద్దరు 2-3 పిల్లల్ని చాలా ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చారు మాకు లోపల పనిచేయడానికి. దానికి ముందు కొంతమంది పిల్లలు ఇట్లా స్వామి దగ్గరే ఉండాలి ఏదైనా పని చేయాలా అని చాలా మంది వెయిట్ చేసేవాడు. అప్పుడు ఆ పిల్లల్ని అన్ని పిలిచి ఇక్కడ అన్ని కాంక్రీట్ రోడ్డు వేశారు. అప్పుడు దానికి అన్ని సూపర్విషన్ గా పిల్లల్ని పెట్టారు. మళ్ళీ అక్కడ లోపల పూర్ణచంద్ర ఆడిటోరియం సైడ్ లో అన్ని స్లాబ్ అన్ని అక్కడ అన్ని పనుల్లో పిల్లల్ని అప్పచెప్పి వాళ్ళతో ఇన్ఛార్జ్ చేసి ఇవన్నీ కరెక్ట్ గా చూసి చేయమన్నారు. అప్పుడు ఆ స్వామి ఆ ప్రేమం ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాము. స్వామి అందరికీ బట్టలు ఇవ్వాలని ఆ బట్టలు ఇచ్చేది ఏమిటి, ఒక నెల నుంచి మొదలు పెట్టారు. అప్పుడు అన్ని బట్టలు ఇవ్వటం అంటే బ్యాచ్ బ్యాచ్ గా పిలిచేవాడు స్వామి. ఇట్లా ఆడవాళ్ళంటే ఆడవాళ్ళని ఒక ఇట్లా స్టాఫ్ బ్యాచ్ సెపరేట్ గా ఉంటుంది, డాక్టర్ సెపరేట్ గా ఉంటుంది, నర్సెస్ సెపరేట్ గా ఉంటుంది, ఉన్న వాళ్ళని అన్ని భజన్ గ్రూప్ సెపరేట్ గా ఉంటుంది, ఆడవాళ్ళని రోజు వాళ్ళకి ఇది ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్ ఆఫ్ సారీస్ ఇవ్వటము, జెన్ సైడ్ ఒక్కరిని వదలకుండా స్వామి అందరికి పంచలు వేయటం, స్వామి పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యన్నమాట. అది ఎందుకంటే నేను ఇంకొక అబ్బాయి నా ఫ్రెండ్ ఉన్న స్వామి ఎప్పుడు మా ఇద్దరిని పిలిచేవాడు లోపల. మేమంతా స్వామికి పోయి ఇన్న సారీస్ ఇన్న నంబర్స్ ఉన్నాయి స్వామి, ధోతీస్ ఇన్న నంబర్స్ ఉన్నాయని అదన్నీ లెక్కలు మేము పట్టుకొని స్వామికి చెప్పాలన్నమాట. ఎప్పుడు కొరను అన్ని లోపల ఉన్న పనికి స్వామి నన్ను ఆ అబ్బాయిని పిలిచేవాడు. మేమంతా లోపల నుంచి సప్లై అన్నమాట. ఒక చిన్న ఉదాహరణ అది, స్వామి ఒక్కొక్క ఎంత పర్సనల్ గా ఫీల్ అవుతారో చెప్పి, మాకు కూడా స్వామి బట్టలు ఇచ్చారు, బట్టలు ఇచ్చి కుడ్చుకోండి అని మా పిల్లల్ని అన్ని పిలిచి స్వామి ఏం చేశారు, ఇద్దరు టైలర్ ని పిలిపించి ఇప్పుడు అన్ని తర్వాత స్వామి డబ్బు ఇచ్చేవాడు స్టిచ్చింగ్ చార్జెస్, అది లేకుండా స్వామి ఇద్దరు టైలర్ ని పిలిపించి అక్కడ పూర్ణచంద్ర ఆటోరును కూర్చోబెట్టి అంత మేము పోయి బట్టలు ఇవ్వటం మెషర్మెంట్ ఇవ్వటం ఆయన కుట్టించుకొని నాకు అట్లా. సరే మిగతా పిల్లల్లో కొంతమంది ఏం చేశారు వాళ్ళు, ఎందుకంటే ప్యాంట్ అని ఆ రోజు వాళ్ళు సరిగా కొట్టరు అని వాళ్ళ దగ్గర ఇవ్వకుండా వైట్ ఫీల్డ్ నుంచి ఇంకొక టైలర్ ని పిలిపించారు స్వామి. సరే వాళ్ళు కుట్టరు అని మనం ఇవ్వకుండా ఉంటే మంచిది అని వాళ్ళు అట్లే పట్టుకున్నారనమాట. నేను మాకు ఎప్పుడు ఏమిటంటే స్వామి ఏం చెప్తే అది మనం చేయాలి, అది మంచిగా కుడతారో అది కరెక్ట్ గా కుడతారో లేదో అని మాట కాదు. స్వామి టైలర్ ను పంపించారు మమ్మల్ని చెప్పారు అక్కడ పోయి ఇవ్వమని, అది మనం ఖచ్చితంగా ఒబే చేయాలి అనమాట. సరే మిగతా పిల్లలు ఎవరు ఇవ్వలేదు, మళ్ళీ నేను ఒకటిగా పోయిస్తే ఎట్లా అవుతుంది. నేను మళ్ళీ స్వామికి మాట పంపించాను, స్వామి ఇక్కడే ఇచ్చేనా, తప్పకుండా ఇవ్వమని స్వామి మాట పంపించారు. ప్రతి దానికి కూడా స్వామి నాటికే వాళ్ళు, అందుకంటే స్టిచ్చింగ్ ఇవ్వడానికి స్వామి చెప్పేశారు ఒక తూరి స్టిచ్చింగ్ ఇవ్వని, స్వామి చేతుల నుంచి ఇచ్చారు బట్టలు, పోయి స్టిచ్చింగ్ మెషర్మెంట్ అన్ని ఇచ్చేసాము. ఆయన అన్నారు రెండు రోజుల తర్వాత రెడీ అవుతుంది. రెండు రోజుల తర్వాత వెళ్ళాము, అన్ని రెడీ అయింది, మేము ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాము. ఒకరోజు సాయంకాలం స్వామి వచ్చి అది ఏమైందంటే ఏదో పిల్లలకి కుట్టిన ఇది స్టిచ్చింగ్ బట్టలు స్వామి పర్సనల్ గా ఇవ్వుతున్నారనమాట. స్టిచ్ చేసిన తర్వాత స్వామి అన్నారు మీ బట్టలు అన్ని ఎక్కడా అని. తీసుకున్నాం స్వామి. తీసుకున్నారా? అదేరా, మీకంతా అదే. స్వామియే ఇవ్వాలని మీకు ఎప్పుడు కూడా లేదు కదా, మీరే పోయి డైరెక్ట్ గా తీసుకుంటారు ఆయన నుంచి. స్వామి ఎంత అప్సెట్ అయ్యారు, స్వామి స్వామి మీ చేతినే ఇచ్చారు, ఇంకా మిమ్మల్ని ట్రబుల్ చేయటం బాగుండదని మేము టైలర్ దగ్గర నుంచే డైరెక్ట్ గా తీసుకున్నాను. స్వామి అది కూడా నచ్చలేదు, స్వామి దగ్గర నుంచే రా మేము. ఎంత ఫీల్ అయ్యారో స్వామి, నెక్స్ట్ డే టైలర్ దగ్గర పోయి అయ్యా నీవే స్వామి దగ్గర ఇవ్వండి ఇదని చెప్పి ఆయన దగ్గర ఇచ్చేసి మళ్లీ టైలర్ పోయి స్వామి ఇచ్చి స్వామి అప్పుడు హ్యాపీగా పిలిచిచ్చారు. చూడండి ప్రతి దాని అంత ఒక్కొక్కటి. మనం అనుకుంటారు ఎందుకు స్వామిని మనం ట్రబుల్ చేయటం, ఇది స్వామికి చెప్పాలా వద్దా. మనం ఇదేంటంటే స్వామికి ఏమో ఎన్ని వర్కర్స్ ఉంటుంది, దాని లోపల మనది కూడా చిన్న చిన్న కార్యాలు, స్వామిని ఎందుకు ఇట్లా ట్రబుల్ చేయాలని ఆ ఒక్క ఉద్దేశంలో. అయితే ఆ అమ్మ ప్రేమం ఎట్లా ఉంటుందంటే ప్రతిదానికి పిల్లలకు స్వామికి ఎంత ఇచ్చినా సరే ఇంకా ఇవ్వాలా ఇంకా ఇవ్వాలా, అది తల్లి ప్రేమ అనమాట. అది ఎప్పుడు కూడా దాటానికి సాటి ఎప్పుడు కూడా లేదే లేదనమాట ప్రతిదానికి కూడా. తర్వాత మమ్మల్ని మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ లోపల పిలిచటం, మళ్ళీ ఏదైనా పని ఉంటే ఖచ్చితంగా అయ్యో పాపం పిల్లలు ఏం తినలేదే అని లోపల పోయి ఏముందో ఏది దోశ కానీ అది కానీ తీసుకొని రావటం. అంత చూడండి ఎట్లా అంటే ప్రతిదాని తీసుకుని వచ్చిన తర్వాత సరే మీరు తినండి అని చెప్పి వెళ్లే అమ్మ కాదు స్వామి. ప్రతి దోశ తీసుకొని దానిలో స్పూన్లో చట్నీ తీసి అది స్ప్రెడ్ చేసి దోశలో అది నాలుగా ఫోల్డ్ చేసి ప్రతి పిల్లలకు ఇచ్చేవాడు స్వామి. బయట అయిన డివోటీస్ ఒక దర్శనం కోసం స్వామి స్వామి దర్శనం దొరకుందా కాస్తే అంత ప్రేమతో అది ఆ తల్లి ప్రేమ ఎంత చెప్తే మనకు ఏం చెప్పాలని తెలియట్లేదు. అట్లా చూసేవాళ్ళు స్వామి ప్రతిదానికి ఎవరైనా సరే. మళ్ళీ తర్వాత పుట్టినరోజు పొద్దున మేము స్వామి దేవల స్వామి రూమ్ దగ్గరే ఉండేవాళ్ళు పైన,
2: ఆ రోజు రెండు డోర్ ఉంది స్వామి, ఈ మందిరంలో ఉండేవాళ్ళు స్వామి. 60th బర్త్డే చెప్తున్నాను, 1985 అనమాట. రెండు డోర్ ఉంది, ఒకటి స్టేర్ కేస్ డోరు, ఇంకొకటి వరాండా. స్వామి సిట్టింగ్ రూమ్ నుంచి వరాండాకి వచ్చే రూము. మామూలుగా స్వామి ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ స్టేర్ కేస్ డోరు తీస్తారు, తీసి అక్కడ కుటుంబరావు వాళ్ళు అంత పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళకి అంత నమస్కారం ఇచ్చి. మాకు హోప్ లేదు ఇక్కడ ఓపెన్ చేస్తారో లేదో అని, ఎందుకు ఊరికే వెయిట్ చేస్తున్నాము. స్వామి ఏం చేశారు, ఫస్ట్ ఈ డోర్ ఓపెన్ చేశారు, వెరాండా డోర్ ఓపెన్ చేసి పిలిచి రాండి, ఈరోజు మా బర్త్డేకు మీకే ఫస్ట్ నమస్కారం తీసుకోండి. నమస్కారం తీసుకున్నప్పుడు స్వామి చెప్తున్నారు, లివ్ లాంగ్ లైఫ్, హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్, ప్రాస్పరస్ లైఫ్, అన్ని బ్లెస్సింగ్స్ మాకు స్వామి పుట్టినరోజు. దీనికంటే ఆ భాగ్యం మహాభాగ్యం. నమస్కారం చేసుకున్నారు, చూడండి నేను ఎవరికి ఇంకా పాద నమస్కారం కూడా లేదు, ఫస్ట్ పాద నమస్కారం మీకే అని అంత చాలా బ్లెస్ చేశారు. దానికి ముందు ఒక సంగతి జరిగింది. రామం బ్రహ్మం గారు అని మీరు వింటూ ఉంటారు, బృందావనంలో ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఊరికే స్వామి ఒక తూరి ఆయనతో అడిగారు, ఏమి రామబ్రహ్మం మనం బర్త్డే ఎట్లా జరపాలా అని. ఆయన చెప్పారు, స్వామికి నాకు ఒక్క కోరిక ఉంది. ఏంటది అన్నారు. స్వామి బర్త్డే రోజు ఒక రథంలో కూర్చొని తెల్ల గుర్రాలతో తీసుకుని పోయి అట్లా స్వామి దర్శనం ఇవ్వాలి. స్వామి చీచి నీకు ఇట్లాంటి పిచ్చి థాట్సే వస్తాయి, నీకు ఇంకేం పని లేదు, గుర్రాలంట ఇదంట అని స్వామిని. స్వామి అట్లా కాదు స్వామి, స్వామి ఎట్లయినా అట్లా దర్శనం. ఆయన డివోషన్ అంటే నిస్వార్థంగా, స్వామిజీ ఎక్కడ పోయేది గుర్రాలు, అదన్నీ మాకు వదిలేసేయండి స్వామి, మేము ఎక్కడి నుంచో తెచ్చుకుంటాము, అదన్నీ మీకు వదిలేయండి స్వామి, ఎట్లయినా అది ధ్యానించి దర్శనం ఇవ్వాలా అని స్వామితో పట్టు పట్టుకొని స్వామిని ఒప్పించారు. ఒప్పించి స్పెషల్ గా ఒక చారియట్ తయారు చేసేసి దానిలో తెల్ల గుర్రాలని తీసుకొని వచ్చి, పెద్ద పెద్ద గుర్రాలని తీసుకొచ్చి స్వామి దానిలో కూర్చొని వేద పారాయణంతో ప్రశాంతి మందిరం నుంచి, అక్కడ జరిగేది అక్కడ మన హిల్వ్యూ స్టేడియంలో, బయట రోడ్ లో స్వామి ఫుల్ డిస్టెన్స్ కవర్ చేసి అక్కడ వరకు వెళ్లారండి. స్టేజ్ దగ్గరకి కూడా మేము వేదం ప్రొసెషన్ లో ముందున్నాము. అది ఆయన తర్వాత మళ్ళీ వాపస్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం టైం అనమాట. మధ్యాహ్నం టైం వాడు రాధాకృష్ణ వాళ్ళు రూపక్ వాళ్ళందరినీ స్వామి స్వామి స్వామి దానిలో కూర్చొని ఒక ఫోటో తీయాలా అని స్వామితో స్పెషల్ రిక్వెస్ట్. మళ్ళీ స్వామి మళ్ళీ కిందకి వచ్చి ఆ చారిట్ ఇంకెవరు లేదు ప్రశాంతి మందిరంలో, దానిలో నిల్చుకొని ఆ గుర్రం నా ఇది తాడని పట్టుకొని నిల్చుకొని ఫోటో ఇచ్చి ఆ సనాతన సారథి ఆ మహాభాగ్యం చూడడానికి కూడా మాకు అవకాశం కల్పించారు. తర్వాత స్వామి రామబ్రహ్మంతో ఒక్క మాట అన్నారు, ఇప్పుడు నీకు సంతోషం అయిందా అడిగారు. చాలా సంతోషం స్వామి, చాలా తృప్తిగా, చూడు నీ ఈ ఒక్క కోరిక నుంచి ఎంతో మంది ఈరోజు ఆనందపడ్డారు. మనం ఎప్పుడైనా ఏదైనా లైఫ్ లో కోరాలంటే ఇట్లాంటి కోరికలు ఉండాలి అరే స్వామి అంటూ చెప్పారండి. మళ్ళీ తర్వాత సాయంకాలం కూడా స్వామి జూలాకు వచ్చినప్పుడు మళ్ళీ రామబ్రహ్మం పెట్టుకున్నారు. స్వామికి ఒక స్పెషల్ డ్రెస్ తయారు చేశారు గోల్డెన్ థ్రెడ్ తో. స్వామి స్వామి నేను వేసుకోను, ఇట్లాంటి నేను ఎప్పుడు కొన్ను వేసుకోలేదు, ఈయన స్వామి నేను స్వామి వేసుకోవాలా, నేను బయట పంపిస్తాను, పంపండి స్వామి పర్వాలేదు, మీరు వేసుకొని తీరాలా అని పట్టుపెట్టారు స్వామితో. మళ్ళీ లోపల అంత చేసినప్పుడు మళ్ళీ స్వామి అది వేసుకొని ఆ జూలాలో కూర్చున్నారు ఆ రోజు. ఎప్పుడు కూడా నేను అట్లాంటి డ్రెస్ ఎప్పుడు కూడా 50th బర్త్డేకి స్వామి అది వేసుకున్నారు గోల్డ్ ఇదే అనమాట. ఇంకొక ఏం జరిగిందంటే, నారాయణ సేవ జరుగుతూ ఉంది 60th బర్త్డే టైంలో ఇక్కడ హిల్వ్యూ స్టేడియంలో. అవి జరిగినప్పుడు నా పద్ధతి ఏమిటంటే, నేను ఏదైనా చేయాలంటే స్వామి డైరెక్ట్ గా నాతో చెప్పాలి, చెప్పకుండా నేను చేయను. అది ఎప్పటి నుంచి లేదు అది. ఇప్పుడు ఏదైనా డిస్ట్రిబ్యూషన్ పిలవాలన్నా కూడా స్వామి జనరల్ గా అట్లా పిలుస్తారు. అయితే స్వామి కరెక్ట్ గా నన్ను చూసి పిలవకుండా నేను ఎప్పుడు పోయేది లేదు. సరే నారాయణ సేవ అక్కడ జరుగుతా ఉందని నేను ఒక కార్నర్ లో క్రౌడ్ లో పోయి నిల్చుకుని వాచ్ చేస్తున్నాను, 60th బర్త్డే టైంలో జరుగుతా ఉంది. అందరికీ స్వామినే అక్కడ ఫస్ట్ వన్ ఫుల్ లైన్ స్వామినే వేశారు అందరికి భోజనాలు. తర్వాత ఇది సారీలు దోతీలన్నీ డిస్ట్రిబ్యూట్. స్వామి ఇట్లా చూడండి, స్వామి మిమ్మల్ని చూడాలంటే 1000 ఎంతమంది ఉన్నా సరే ఆ మధ్యంలో కూడా స్వామి మిమ్మల్ని కనపడతారు. మీరు చూడవద్దు అని తలుచుంటే మీరు ఆయన ఫ్రంట్ లో ఉన్నా కూడా చూడరు, రెండ్లోనూ స్వామి ఎక్స్పర్ట్ అనమాట. ఆ క్రౌడ్ లో కూడా ఎక్కడరా అని పిలిచారు. పరిగెత్తిపోయి, చూడు నేను మందిరానికి వెళ్ళిపోతున్నాను, అందరికి ఇది పంచలు సారీస్ అందరికి దొరికినట్టుకు చూడు, చూసిన తర్వాత మిగిలినది మందిరానికి తీసుకుని రా అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ అనమాట. మళ్ళీ నేను పిల్లలతో అని చెప్పేసి అందరికి ఎవ్వరు అందరికి పంచలు అన్ని పట్టేసి మళ్ళీ ఆడవాళ్ళకు అన్ని సారీస్ అని ఆయన తర్వాత మిగిలినదని ట్రక్ లోడ్స్ లో ఎక్క ఒక్కటి రెండు ట్రక్లు మూడు ట్రక్లు వాపస్ తీసుకుని వచ్చాము. ఇక్కడ ఎక్కడ పెట్టేది మందిరంలో? మందిరంలో పెట్టడానికి ప్లేస్ లేదు, రూమ్స్ అన్ని. మళ్ళీ మాట పంపించారు, స్వామి చాలా బట్టలు ఉన్నాయి పెట్టడానికి, ఎందుకంటే షెడ్ అన్ని ఫుల్, ఎక్కడ ప్లేస్ ఉండడానికే ప్లేస్ లేదు, ఇది ఎక్కడ పెడతారు? స్వామి మాట పంపించారు, మా పైన వరాండా ఉంది కదా, ప్రశాంతిలోని మందిరం వరాండా, చరి వరాండాలో పెట్టేసేయండి, అక్కడ పెట్టేయండి. చరి మేము అన్ని వరాండాలో, వరాండా సరిపోవటం లేదు, వరాండా ఫుల్ అయిపోయింది, ధోతి సారీస్ ఫుల్. ఆ స్వామి డోర్ దగ్గర నుంచి ఫుల్ ఇటువైపు వరకు ధోతీస్ సారీస్. స్వామి మధ్యాహ్నం ఒక 12:30 అట్లా స్వామి రూమ్ నుంచి బయట వస్తారు. బయట వచ్చారు, స్వామి వరాండా రూమ్ డోర్ తీస్తున్నారు, ఫుల్ బట్టలు. బయట రావడానికి కూడా వీళ్ళకుండా, ఏ దున్నపోతా బుద్ధి లేదు నీకు అన్నారు. నాతో, ఏం స్వామి నీతో చెప్పాను కదా అందరికి చూడు అందరికి ఇవ్వాలా అన్నాను కదా, ఎవరికి ఇవ్వకుండా తీసుకుని వచ్చారు. లేదు స్వామి అందరికి ఇచ్చాము స్వామి, అందరికి ఇస్తే ఎట్లా మిగులుతుంది అంత అన్నారు. లేదు స్వామి అందరికి ఇచ్చారు, ఒక్కరు లేకుండా అందరూ మిగిలినదనే తీసుకుని వచ్చాము స్వామి. అప్పుడు చెప్పారు స్వామి, ఏమి రా అర్థం కాలేదా, స్వామి దగ్గర ఏమి జరిగితే అక్షయం రా, అర్థం చేసుకోండి. చూడండి ఆ మన బుద్ధి అంట్లో ఉంది మనకు అంత తిక్స్కళ్ళు అనమాట. ఏమి లో స్వామి చెప్పకుండా కూడా అది అర్చన తీసుకోవడానికి మనకు అది లేదంటే, లేకపోతే అది పంపించినది అన్ని వాపస్ వచ్చినట్టుంది. ఇంతమంది ఇచ్చిన తర్వాత ఇంత మిగిలిందంటే అప్పుడు అదే అంటున్నాను, ఈ స్వామి దగ్గర ఒక్కటి కూడా దేనికైనా లోటు లేదని స్వామి ఎప్పుడు కూడా చెప్తారు కదా. మనం మంచి మనసుతో ఏమి ప్రవర్తన మనం చేసినా కూడా అది అక్షయం అవుతుంది. స్వామి ఎప్పుడు కూడాను ఇంకొక విషయం చెప్తాను ఈ వాటర్ ప్రాజెక్ట్ గురించి. స్వామి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చారు కదా, అప్పుడు ఈ విలేజెస్ అన్ని వచ్చి స్వామితో చెప్పారు, స్వామి ఇట్లా ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు, ఇక్కడ మనకు తాగడానికి నీళ్లు లేదు, విలేజ్ లో చాలా కష్టంగా ఉంది, స్వామి ఒక మాట ప్రైమ్ మినిస్టర్ చెప్తే మాకు ఏదైనా సహాయం చేస్తారని స్వామి అన్నారు, తప్పకుండా చెప్తారని. ఆయన పూర్ణచంద్ర ఆడిటోరియంలో డిస్కోర్స్ లో స్వామి చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, మీరు ఈ పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు, మీరు ఏదైనా సహాయం చేయాలి గవర్నమెంట్ తరఫున. సడన్ గా స్వామి టోన్ చేంజ్ చేశారు, గవర్నమెంట్ చేసినా చేయకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా చేస్తాను, అది 100 crores 200 crores అయినా పర్వాలేదు, నేను తప్పకుండా చేస్తాను, ఒక సంవత్సరంలో నేను చేస్తాను అని స్వామి వాగ్దానం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత స్వామి స్టేజ్ వెనకాల వస్తున్నారనమాట, నేను అక్కడ నిల్చుకున్నారు, ట్రస్ట్ మెంబర్స్ అందరు నిల్చుకుని స్వామిని చూస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఒకే షాక్, స్వామి వచ్చి అందరిని మొగం చూస్తే వాళ్ళందరూ షాక్ లో ఉన్నారనమాట, ఏమి నన్ను అట్లా చూస్తున్నారు అన్నారు స్వామి. స్వామి ఏమంటున్నారు స్వామి, 100 crores 200 crores ఎక్కడుంది స్వామి డబ్బు? ఎందుకంటే స్వామి ఒక్కవైపు ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు పిల్లలకి అంద, ఇంకొక సైడు ఫ్రీ ఇది హార్ట్ ఆపరేషన్ జరుగుతా ఉంది హాస్పిటల్లో, ఇంకక్కడ ఉండి వాటర్ ప్రాజెక్టుకు డబ్బు. స్వామి ఏమో హ్యాపీలీగా 100 crores 200 crores అని చెప్పేశారు స్టేజ్ పైన. స్వామి ఎక్కడ పోయేది స్వామి డబ్బుకు? ట్రస్ట్ మెంబర్స్ అన్ని ఉన్నారు, అడిగారు స్వామితో, స్వామి మీరు ఇట్లా చెప్తున్నారు స్వామి, ఎక్కడ ఉంది డబ్బు మనకు? స్వామి అన్నారు, నా సంకల్పం వజ్ర సంకల్పం తప్పకుండా జరుగుతుందండి. ఎందుకు జరగదు? మనం ఏదైనా మంచి సంకల్పం ఉండాలి, దానికి డబ్బు విషయం కాదు, డబ్బు తానే వస్తుంది, లేదా నా మా ప్రశాంతిని నేను అమ్మేసి డబ్బు ఇస్తానన్నారు. చూడండి ఆ స్వామి సెల్ఫ్ సాక్రిఫైస్ అని, అంత అంత సెల్ఫ్లెస్ అండి ఆయన. ఆయనకేమిటండి, ఎవరో నీళ్లు తాగలేదంటే మనం మన ఇల్లు అమ్మేసి వాళ్ళకి ఇస్తామా? ఎప్పుడు కూడా ఆ స్వామి ఐడియాసే ఇది చూడండి, ఎంత ఎంత బ్రాడ్ గా ఉంటుందని. ఇది అట్లే ఇక్కడ కూడా ఇది ప్రశాంతిలో అంటున్నాను కదా, ఇది అప్పుడు 7 days స్వామి ఫ్రీ ఫుడ్ ఇచ్చారండి 60th బర్త్డే టైంలో. రోజు నేను లోపల స్వామి దగ్గర ఉండేవాడు, మళ్ళీ వాడు వచ్చి రిపోర్ట్ చేయాల, మధ్యాహ్నం వచ్చి కుటుంబరావు వాడు, ఇందిరా షా వాడు అందరూ లోపల ఉండేవాడు, వచ్చి చెప్తారు, స్వామి ఈరోజు 30 drums ఆఫ్ ఆయిల్ నూనె, అది పూరి అని ఫ్రై చేయడానికి 30 drums అయింది స్వామి, ఇంత బస్తా బియ్యం ఇంద. మళ్ళీ స్వామి అడుగుతారు, అక్కడ చిన్న పిల్లలకు దొరికిందా ఫుడ్, అక్కడ పంపించారా ఫుడ్, ప్రతి దాని ఎక్కడెక్కడ ఫుడ్ పోయింది అన్ని స్వామి దగ్గర రిపోర్ట్ చేయాలండి. ప్రతి దాని వాళ్ళు పోలీస్ పోస్ట్ ఉన్నారు, వాళ్లకు దొరికిందా ఫుడ్, ఎవరిని వదిలిపెట్టాడండి స్వామి. ప్రతిసారి స్వామి దగ్గర నుంచి మేము వినపట్టు, చూడరా 30 drums ఆయిల్ అంట, అదో 4 times ఫుడ్ అనమాట, పొద్దున మధ్యాహ్నం సాయంకాలం డిన్నర్ సెపరేట్. ఇంత మందికి వాళ్ళు అది ఎంత అడిగినా అంత ఇవ్వాలని స్వామి. వాళ్ళు ఎంత చపాతీ కూడా, వాళ్ళు 3 chapatis అడిగినా 3 chapatis ఇవ్వాలి, అది స్వామి ఇన్స్ట్రక్షన్ అనమాట. లేదని మాత్రం ఎవరికి చెప్పకూడదు ఖచ్చితంగా. ప్రతిసారి పొద్దున 4 times స్వీట్స్లు, కాఫీ కావాలంటే కాఫీ, టీ కావాలంటే టీ, అంతరికం అంత ఇదిగా చేస్తున్నారనమాట. ఎప్పుడుకున్న అట్లాంటి వైభవాలు నేను ఎక్కడ కూడా, ఇదన్నీ మనకు మన ఎక్కడైనా ఉంటే ఇట్లాంటి వైభవాలు మన జీవితం వ్యర్థమైపోయి ఉండదండి ఇవన్నీ చూడకుండా. ఎక్కడైనా ఎవరైనా ఏమి లేదు, ఒక్క మాట నేను చెప్తాను, మన ఇంటిలో 2-3 గెస్టులు వస్తే ఒక్కరోజు 2 రోజు ఉంటే మనం వాళ్ళతో వాళ్ళకు భోజనం పెట్టడానికి మాకు తలనొప్పి అయిపోతుంది. ఇక్కడ ఇంత మంది స్వామి ఎంత కొంత అదో సేవదాల్స్ వాడు ఎట్లా రాత్రి పగలు నిద్ర లేకుండా ఆహారం లేకుండా, అది స్వామి ప్రేమ అంటే అదండి. వాళ్ళకి స్వామి దర్శనం కూడా దొరకలేదండి బర్త్డే రోజు కొంతమందికి, పర్వాలేదు వాళ్ళకి స్వామిని వాళ్ళు సర్వ్ చేసిన ఆ మానవుల్నే స్వామిని దర్శనం చేసుకున్నారంటమాట, అంత ప్రేమతో చేశారండి వాళ్ళు. అప్పుడు రోజు స్వామి దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు, స్వామి ఇంత ఆయిల్ ఖర్చు అయింది స్వామి ఇంత. ఇంకొక పెద్ద ఇది జరిగింది, ఇది ఇట్లా ఇవన్నీ ఇంతమందికి అంత ఫ్రీ ఫుడ్ 4 times అని ఇచ్చిన తర్వాత ఎంత మిగిలిందంటే, ఇది బస్తాలు, రైస్ బస్తాలు, షుగర్ బస్తాలు అన్ని మిగిలిపోయింది. ఈ కంప్లీట్ ఈ సత్యసాయి తాలూక్ ఉన్న స్కూల్స్ లో అన్ని రోజు మధ్యాహ్నం భోజనం పెట్టారు వాళ్ళు, భోజనం పెట్టి ప్రతి గురువారం వాళ్ళకి ఇది స్వీట్ పొంగల్ ఇవన్నీ పెట్టిన తర్వాత ప్రతి ఇక్కడ పుట్టపర్తిల మన ఇది ప్రశాంతినంలో ఉన్న అన్ని ఇల్లుకు రైసు, 10 కోకోనట్స్లు. ఈ కోకోనట్ గురించి నేను ఒక చెప్తానండి, అరౌండ్ 25,000 కోకోనట్స్ కేమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ అనమాట. ఇక్కడ దీనికి 10,000 కోకోనట్స్ కేరళ నుంచి వచ్చింది. మనం ఆర్డినరీ క్యాల్కులేషన్ మ్యాథమెటిక్స్ ప్రకారం చూస్తే 25 + 10 = 35 ఉండాలి. ఇన్ని 7 days అందరికీ ఈ విందు భోజనాలు పెట్టిన తర్వాత వాళ్ళు ఊరికే కోకోనట్ కౌంట్ చేస్తే 50,000 కోకోనట్ ఉందండి. ఈ 35 ఇదో ఇదేదో ఒకలా ఇది మల్టిప్లై చేయడానికి ఆ స్వామి సంకల్పం అంటే అట్లా ఉందండి. అది ప్రతి ఇల్లుకు వాళ్ళు కోకోనట్స్ ఆ లడ్డు ఆ షుగర్ షుగర్ బ్యాగ్స్ రైస్ బ్యాగ్స్ ప్రశాంతి నిలయం అంత ఫ్రీ సప్లై చేశారు. హాస్టల్ కు పంపించారు. హాస్టల్ కానీ పంపించిన తర్వాత ఆయిల్స్ ఎంత టిన్స్ ఆఫ్ ఆయిల్స్ అట్లా చాలా వైభవంగా జరిగింది ఆ అదృష్టం. ఇదన్నీ చూడడానికి మనకు జీవితంలో స్వామి యొక్క ఛాన్స్ ఇస్తారండి. అది లైఫే ధన్యమైంది నిజంగా. ఇవన్నీ చూడ అప్పుడు ఆ 68th బర్త్డేకి ఎప్పుడు అట్లాంటి ఎప్పుడు కూడా నేను మర్చిపోను అట్లాంటి అనుభవాలు స్వామి ఇచ్చారు. ఏమో ప్రతిదానికి డిస్ట్రిబ్యూషన్ కు స్వామి పిలిచేవాళ్ళు మమ్మల్ని. దేనికి అది మేమంతా కౌంట్ చేసి మేము ఇంకొక అబ్బాయి ఉన్నారు ప్రతిసారి ఎన్ని నంబర్స్ ఉన్నాయి అవన్నీ కౌంట్ చేసి మళ్ళీ ప్రైస్ ట్యాక్స్ అన్ని సెపరేట్ చేసి అన్ని లోపల స్వామి చాలా ప్రేమతో చూసుకున్నారు. అది ఎంత జన్మం ఎత్తినా సరే ఆ ఈ స్వామి ఇచ్చిన అవకాశం నేను అది ఎట్లా ఆయనకి కృతజ్ఞత చెప్పాలో. ఎంత జన్మం ఎత్తినా కూడా మనకు అది రీపే చేయడానికి అవదు సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి శ్రీకృష్ణావతారంలో ధర్మానికి అధర్మానికి జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి ఉపదేశించిన గీతను గురించి వేసవి శిక్షణా తరగతులలో భక్తులనుద్దేశించి ప్రబోధిస్తూ, కర్మమును చేయు నరునకు కలదు హక్కు, అడుగ ఫలంబు నేరికి హక్కులేదు, కర్మ ఫలమీయ దాతకే కలదు హక్కు, ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరుతూ అన్నారు. నిద్ర నుంచి లేచి మరి నిద్రపోయేడిదాకా పొట్టకై హద్దును పద్దును లేక వ్యయమందగజేయుచు జీవితంబు మీ విత్తెల ధారపోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవ అంటూ, హిందూదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావముతో తరతరాల నుంచి అన్ని దేశములకు చిరశాంతి సౌఖ్యములను చేకూరుస్తూ వస్తోంది. కనుక నాటికి నేటికి లోకా సమస్త సుఖినోభవంతు, సమస్త లోకా సుఖినోభవంతు అన్నదే హైందవ ధర్మానికి ధ్యేయమై నిలిచింది అన్నారు. ఇట్టి ధ్యేయమును కాపాడి నిలబెట్టే నిమిత్తమై పోషించే నిమిత్తమై ఆనాటి ప్రభువులు, ఋషులు, మునులు, పండితులు, పతివ్రతామ తల్లులు తమ సర్వస్వాన్ని త్యాగం చేసి అనుభవ జ్ఞానంతో ప్రచార ప్రబోధలు సలుపుతూ వచ్చారు. నేడు కాకపోయినను రేపటికైనను ప్రతి మానవుడు త్యాగమును అవలంబించక తప్పదు, ఇదియే తుది సత్యము అన్నారు స్వామి. బుద్ధిపూర్వకంగా త్యాగమునకు పూనుకొనకపోతే ప్రకృతియే నిర్బంధించి మానవుని త్యాగములో ప్రవేశించటానికి పురికొల్పుతుందిట. ఇట్టి ప్రకృతి యొక్క నిర్బంధానికి గురికాక పూర్వమే ప్రతి మానవుడు సత్యాన్ని గుర్తించి త్యాగంలో పాల్గొనడం, త్యాగమును తెలుసుకోవడం అత్యవసరం. దేహమును వదిలిపోయే ప్రతి వ్యక్తి తన వెంట పట్టెడు మట్టి అయినా కట్టుకుని పోవడానికి వీలు కాని పరిస్థితి మనం కళ్లారా చూస్తున్నాం. పరమ పవిత్రమైన త్యాగతత్వానికి హృదయము పరిశుద్ధమై ఉండాలని భగవద్గీత యందు కృష్ణుడు పదే పదే ఉపదేశిస్తూ వచ్చాడు. మనం వదలవలసింది దేన్ని? ఏది మనం త్యాగం చెయ్యాలి? బహిర్ముఖమైన ప్రకృతి యొక్క ఆస్తిపాస్తులనా, ఆలుబిడ్డలనా? కాదు కాదు,

మానవుని నిరంతరం బంధించే అంతఃశత్రువులైన కామ క్రోధ లోభ మదములనే గుణాలని త్యాగం చెయ్యాలి. పాత్రలో ఉన్న జలమును కుమ్మరించగానే జలమును అవకాశం కావించుకున్న ఆకాశం అదృశ్యమైపోతుంది. జలమును అవకాశముగా చేసుకున్నటువంటి ఆకాశం అదృశ్యం కాగానే సత్యస్వరూపమైన ఆకాశాన్ని గుర్తించటానికి వీలవుతుంది. ఏనాడు మనం అనాత్మ వస్తు తాదాత్మ్యంని వదులుతామో ఆనాడే పరమ పవిత్రమైన ఆత్మతత్వం వ్యక్తమవుతుంది. మానవుని యందు ప్రకృతి సంబంధమైన వాంఛలు అభివృద్ధి అయ్యే కొలది మానవత్వం కొంత మరుగుపడి తన యొక్క దివ్యత్వానికి అతడే దూరమవుతున్నాడు. జీవితానికే శత్రువులైన ఈ కామక్రోధ లోభములను హతమార్చటానికి కొన్ని రకాలైన మార్గాలను మనం అవలంబించక తప్పదు. కామమనేది కర్మ యొక్క తత్వాన్ని విశిష్టతను గుర్తించక అనేక విధములైన విరుద్ధ మార్గాలను అవలంబిస్తూ ఉంటుంది. జగత్తు యొక్క మానవ మర్యాదలను కూడా గుర్తించక వర్తించడానికి ప్రయత్నిస్తుంది. తన స్వార్థమునే లక్ష్యంనందుంచుకుని పరార్థము యొక్క తత్వం కాని ప్రజల లేదా సమాజం యొక్క తత్వం కాని విస్మరిస్తూ వస్తుంది. తన యొక్క అల్ప వాంఛలను నెరవేర్చుకునే నిమిత్తమై ఆరాటపడిపోతూ ఉంటుంది. ఈ వాంఛలకు అనగా ఈ కామమునకు అనేక శిరస్సులుంటాయి. కామము తన తత్వమును అభివృద్ధిపరుచుకునే నిమిత్తమై ప్రేమతత్వానికి దూరమై దానవతత్వాన్ని ధరిస్తుంది. ఇట్టి అపవిత్రమైన కామము కర్మను కూడా నాశనం కావిస్తుంది. ఇంకా క్రోధము, ఇది విచక్షణాజ్ఞానం లేకుండా వివేకశూన్యమై అజ్ఞానమున మునిగి అనేకత్వాన్ని సృష్టించుకుని దివ్యత్వాన్ని విస్మరిస్తుంది. ఈ క్రోధము జ్ఞానమునే మర్చిపోతుంది. ఇంకను అనేక విధములైన దుర్నడతలకు గురి అయి తన యొక్క జీవితాన్ని నాశనం కావించుకుంటుంది. కోపము కలిగిన వానికి ఏ పనియూ ఫలింపకుండు ఎగ్గులు కల్గున్ పాపపు పనులు చేయుచు చీపొమ్మనిపించుకొనుట చేకురుసుమి తన కలిమి భంగపుచ్చును తన కుంగల గౌరవంబు దగ్ధంబు చేయును తన వారల కెడసేయును జనునకు కోపంబు వలన సర్వము చెడగున్. కనుక ఈ క్రోధము మానవత్వాన్ని నాశనం చేసే పెద్ద శత్రువు. ఈ క్రోధము జ్ఞానాన్ని నాశనం చేసేస్తుంది.

ఇక లోభము. ఈ లోభమనేది తనకు తాను సుఖంగా అనుభవింపదు, తన ద్వారా ఇతరులకు కూడా సుఖం కలగనివ్వదు, తాను అనుభవించదు, ఇతరులను అనుభవించనీయదు. ప్రతిదానికి కూడా లోభి నిరంతరము వెనుకంజ వేస్తూ ఉంటాడు. దీనికి ఒక చిన్న కథ. లోభి మహాలోభి అని ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వీరు కడుపునకు కూడా సరిగా భుజించేవారు కాదు. తాత్కాలికంగా తమ అభీష్టాలను నెరవేర్చుకునడానికి దైవ ప్రార్థనలు కూడా చేసేవారు. ఏదైనా దైవమునకు నైవేద్యం చేయాలన్నప్పుడు ఒక కండ చక్కెర ముక్కను పరమాత్మునికి నైవేద్యంలా చూపించి నోట్లో వేసేసుకునేవారు. కారణమేమంటే, భగవంతుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఆ కొద్ది సమయంలో చక్కెర ముక్కను ఏ చీమలైనా వచ్చి భుజించేస్తాయేమో అనే లోభతనమే వాళ్ళిద్దరికీ. ఈ విధంగా ఒక ప్రాణికి కూడా ఉపకారమన్నది ఎరుగని లోభులు ఆ అన్నదమ్ములు. ఒకనాడు దగ్గర సంబంధీకులెవరో మరణించిన వార్త రాగానే తెల్లవారుజామునే లేచి వారి యొక్క క్షేమ సమాచారాలు లోకరీతిగా విచారించడం భావ్యమని భావించి అన్నగారైన మహాలోభి ప్రయాణమయ్యాట. చీకటిలో కొన్ని మైళ్లు ప్రయాణం చేయడానికి ఏ బస్సులోనో ట్రైన్లోనో వెళితే కొంత ధనం ఖర్చవుతుందని నడిచి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఇతడు బయలుదేరతాడని తెలియగానే తమ్ముడైన లోభి చిన్న దీపాన్ని వెలిగించి కొన్ని బట్టలు సంచిలో పెట్టి అన్నగారికిచ్చి పంపించాడు. అన్నగారు బయటికి వెళ్లిన తక్షణమే తలుపేసుకుని సోదరుడు నిద్రించడానికి ఉపక్రమించాడు. అధిక కాలము దీపం వెలిగిన తైలము ఖర్చవుతుందని భావించి దానిని ఆర్పేసి ఒక గూటిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఆ తమ్ముడికి ఒక తేలు కుట్టేసింది. ఆ బాధతో అతడు మూలుగుతూ పడుకున్నాడు. మహాలోభి 2-3 మైళ్ల దూరం వరకు వెళ్లాడు. కాని అతని మనసులో ఏదో తోచింది. వెనక్కొచ్చాడు. అప్పటికి ఇంకా తెల్లారలేదు కూడాను. సోదరా సోదరా అంటూ తలుపు తట్టాడు. సోదరుడు మూలుగు వినిపించింది. ఈ బాధతో ఉన్న తమ్ముడు తలుపు తెరిచి చూడగా అన్న మహాలోభి కనిపించాడు. ఎందుకు అన్నగారు తిరిగి వచ్చారు అని ప్రశ్నించాడు. తక్షణమే అన్న, నాయనా, నేను పోయే సమయంలో నీకు చెప్పి వెళ్లలేదు. వెలిగించిన దీపం ఆర్పావో లేదో, ఆయిల్ ఖర్చయిపోతుందని చెప్పి వెళ్లడానికి వచ్చాను అన్నాడు. ఈ తేలు కుట్టిన బాధతో పడుకున్న లోభి, ఎంత దూరం వెళ్లావు అని మరొక ప్రశ్న వేశాడు. 2 మైళ్ల దూరం వెళ్లి వెనక్కు వచ్చానన్నాడు అన్నగారు. అప్పుడు సోదరుడైన లోభి, 2 మైళ్లు పోవటం, 2 మైళ్లు రావటం, 4 మైళ్లు నడవటం వల్ల నీ పాదరక్షలు ఎంత అరిగిపోయుంటాయో అన్నాడు. దీనికి మహాలోభి ఏం తక్కువవాడు కాదు. ఒరేయ్ సోదరా, నాకు ఆమాత్రం తెలివితేటలు లేకుండా పోలేదు. ఈ 4 మైళ్లు చెప్పులు సంకలో పెట్టుకుని వచ్చాను అన్నాడు. ఇలాంటి లోభితత్వానికి గురికావటం చేత భక్తితత్వం కూడా క్షీణించిపోతుంది. కారణమేమంటే, ప్రేమతత్వం ఏమాత్రం హృదయంలో అంకురించదు. ప్రేమ లేని లోభత్వానికి, శాంతములేని క్రోధానికి, విచక్షణాజ్ఞానములేని కర్మకు ఏమాత్రమూ విలువుండదు. కనుక కామక్రోధ లోభముల చేత కర్మ జ్ఞాన భక్తి క్షీణించిపోతుంది. కనుకనే నానవాప్తమ వాప్తవ్యం వర్తయేవచ కర్మణి అన్నాడు కృష్ణుడు. కర్మను ఆచరించుటలో నాకే విధమైన కర్తవ్యం లేకపోయినప్పటికీ లోక సంగ్రహణార్థమై, లోక కళ్యాణార్థమై నేను కర్మను ఆచరిస్తున్నాను. కనుక కర్మతత్వాన్ని నీవు చక్కగా గుర్తించు అని, అర్జున, నీవు బాహ్యదృశ్యమును చూసి భయభ్రాంతులకు లోనవుతున్నావు. నీటి బుడుగ వంటి దేహము నశించుననే భ్రమచేత నీవు వెనుకంజ వేస్తున్నావు. ఈ బయట దృష్టితో చూసేవారికి పశ్యతీతి పశువు అన్నారు. అనగా పశువునకు బహిర్దృష్టి, అంతర్దృష్టియే మానవుని పశుపతిగా మారుస్తుంది. నీవు జగద్దృష్టిని మరల్చుకుని జగదీశ్వరుని యొక్క దృష్టిని అలవరుచుకోమన్నాడు కృష్ణుడు. నీవు కర్మఫలత్యాగివి కావాలి. కనుకనే కర్మసన్యాసయోగానికి పూనమన్నాడు. కర్మసన్యాసయోగము అని 3 పదములున్నాయి. కర్మ అనగా ఒక పని చేయడం, సన్యాసమనగా ఏ పదార్థమునందునూ ప్రీతి కానీ ద్వేషం కానీ కూడా లేని స్థితి. సమ్యక్న్యాసః ఇది సన్యాసః అన్నారు. అనగా పూర్తిగా జగద్వ్యవహారమును త్యజించి
ఎట్టి ఆశలును ద్వేషములను లేక సమత్వమును దర్శించటమే సన్యాసము యొక్క లక్షణం. అర్జున, నీయందు సర్వసంగ పరిత్యాగమనేటటువంటిది శూన్యంగా కనిపిస్తోంది. అమితమైన వ్యామోహానికి గురయ్యావు. అభిమాన మమకారాలతో మునిగి ఉన్నావు. ఈ కర్మ సన్యాసమున కంటే కర్మయోగము మిన్నయైనది, ఉత్తమమైనటువంటిది అని బోధించాడు. కర్మను విడిచి క్షణకాలమైనా జీవించేటటువంటి వ్యక్తి లోకంలో కనిపించడు. కనుక కర్మ సన్యాసం ఎవరికి ప్రాప్తిస్తుంది? ఇది కేవలం మాటలతో కూడినదే కాని ఏమాత్రమూ అనుభవానికి సంబంధించింది కాదు. కర్మను ఆచరిస్తూ దానినే యోగంగా మార్చుకోమన్నాడు కృష్ణుడు. నీవు భగవత్ప్రీత్యార్థ కర్మలను ఆచరించు. ఈశ్వర ప్రీత్యార్థమై కావించిన ప్రతీ కర్మ కూడను భక్తి మార్గమున, ప్రపత్తి మార్గమున ప్రవేశిస్తుంది. అది సహజంగా ప్రేమస్వరూపంగా మారిపోతుంది. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్. ఇలాంటి పవిత్రమైన కర్మ మార్గమున ప్రవేశింపచేయటానికే అతనిని కర్మయోగంలో చేర్చుతూ వచ్చాడు కృష్ణుడు. కర్మయోగము ప్రతి మానవునికి, ప్రతి జీవికి సహజమైనదిగా రూపొందాలి. ఏ కర్మను మనం ఆచరించినప్పటికీ అది అంతరాళమునందు ప్రవేశించి హృదయమును పరివర్తన కావించాలి. మీకందరికీ తెలిసినటువంటి విషయమే, ఒకనొక సమయంలో ఒక మహర్షి రాజును పరీక్షించగోరి 3 బొమ్మల్ని తీసుకొస్తాడు. మంత్రులంతా చేరి ఉన్న ఆ రాజస్థానమున రాజు దగ్గర ఆ 3 బొమ్మలను పెట్టి ఏది ఉత్తమమైన బొమ్మో నిర్ణయించమని చెప్పాడు. ఈ విగ్రహములను పరీక్షించటానికి అందరూ కొంత సందేహిస్తూ వచ్చారు. భయభ్రాంతులకు గురి అయ్యారు. ఇందులో ధైర్య సాహసములు కలిగినటువంటి ఒక మంత్రి లేచి చక్కని ఒక ఇనుప కడ్డీని తీసుకువచ్చి బొమ్మకు ఒక చెవిలో దూర్చాడు. అది 2వ చెవిలోంచొచ్చింది. ఈ విగ్రహం అధమమైన విగ్రహం అన్నాడు. పక్కన పెట్టేశాడు. 2వ విగ్రహం చెవిలో పెట్టాడు. ఆ ఇనుప ముక్క నోటిలోంచి వచ్చింది. ఇది మధ్యమ స్థాయికి చెందిన విగ్రహము అన్నాడు. 3వ విగ్రహం చెవిలో కూడా ఈ ఇనుప ముక్కను దూర్చాడు. అది లోపలికి వెళ్లిపోయింది. ఇది ఉత్తమమైన విగ్రహము రాజా అని నిర్ణయించాడు. దీని అంతరార్థమేమి అని రాజు ప్రశ్నించినప్పుడు, మహారాజా, ఒక చెవిలో విన్నటువంటి ప్రబోధలు 2వ చెవితో వదిలిపెట్టడం అధమమైన శ్రవణం. ఒక చెవితో విన్న బోధలను వాక్కుతో ప్రచారం చేయడం, ఇది మధ్యమ స్థాయికి చెందినది. విన్న విషయాలను హృదయానికి చేర్చుకుని వాటిని ఆచరించడం ఉత్తమమైన మార్గం అన్నాడు. కనుక అర్జున, నేను చెప్పబోయే విషయాలన్నీ నీవు చెవులతో వినటం వల్ల లేక ప్రవచనం చేయటం వల్ల కాని ప్రయోజనం లేదు. నీ హృదయాంతరాళములో చేర్చుకో అన్నాడు శ్రీకృష్ణుడు. ఇవన్నీ స్వామి వేసవి శిక్షణా తరగతులలో భక్తులను, విద్యార్థులను ఉద్దేశించి ఈ సాయి కృష్ణుడిగా మనందరికీ ఎంతో జ్ఞానబోధను, గీతబోధను సలిపి అందరినీ ప్రేమతో ఆశీర్వదించారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 12వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

25 సంవత్సరాల తరువాత అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన శాండియాగో నుండి వచ్చిన ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త డాక్టర్ శామ్యూల్ శాండ్విస్ బాబాను ఒక శాస్త్రవేత్తగా ఎదుర్కోవడానికి నిశ్చయించాడు. అతను తాను స్వయంగా రాసిన సాయిబాబా ది హోలీ మ్యాన్ అండ్ సైకియాట్రిస్ట్ అనేటటువంటి గ్రంథంలో 27వ పేజీలో ఇలా రాసుకున్నాడు, ఈ అద్భుతాన్ని పరిశీలించి నిజాన్ని బయటపెట్టి ఈ అద్భుతాలన్నీ అభూత కల్పనలని, ఇవేవి నిలిచేవి శాశ్వతమైనవి కావని, ఇదొక మనస్తత్వ శాస్త్రానికి చెందిన ఒక భ్రమ లేక మిగిలిన వారిని భ్రమింపజేయగల కొందరు వ్యక్తుల సామర్థ్యము, ఒక భ్రమను యథార్థ సంఘటనగా భావించే ఒక విధమైన మానసిక స్థితి అని నిరూపించడానికి నిశ్చయించుకున్నాను. స్వయంగా బాబాను పరిశీలించటం వల్ల యథార్థాన్ని తెలుసుకోవచ్చునని, క్రీస్తుకాలంలో జరిగినట్లు ప్రచారం చేయబడుతున్న అద్భుతమైన సంఘటనలు కూడా ఏ విధంగా జరిగి ఉంటాయో ఈ విధంగా తెలుసుకోగలనని కూడా భావించాను. ఇవి రచయిత స్వయంగా రాసుకున్న వాక్యాలు. డాక్టర్ శామ్యూల్ శాండ్విస్ భారతదేశంలోని పుట్టపర్తికి రావటం, బాబాను గమనించటం జరిగింది. అదే పుస్తకంలోని 47వ పేజీలు తను ఎన్నుకున్న పేరే ఆ పుస్తకానికి ఎలా సమంజసంగా లేదో రాస్తూ ఇంకా ఇలా రాశాడు, బైబిల్లో ఉదహరించబడిన ఆ కథలు కేవలం గుర్తులు ఉదాహరణలు కావు, అవి సత్యంగా యథార్థంగా జరిగిన సంఘటనలే. దివ్యత్వం సత్యాన్ని ప్రపంచంలో బోధించటం కోసం అవతారం దాల్చి వస్తుంది. ఆ విధంగా భగవంతుడు భూమిపై అవతరిస్తాడు. మనం కనీసం ఊహించను కూడా లేని అతీత శక్తులు ఈ విశాల విశ్వంలో జాగృతమై ఉన్నాయి అని అంటూ అదే గ్రంథంలో అదే పుటలో ఇంకా ఇలా తన ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు, అద్భుతం, ఆశ్చర్యం, నమ్మశక్యం కానిది, ఊహించలేనిది. బాబా ప్రదర్శించే ఈ లీలలు మహిమలు సైన్సుకు మానవ మేథకు అందని అద్భుతమైన యథార్థ సంఘటనలు. శాస్త్రవేత్తల పరిశోధనలకు అందనిది, మానవ మేధ ఊహించలేనిది బాబా ప్రదర్శించే మహిమల్లో యథార్థత. అవును, ఈ సైన్సు టెక్నాలజీ గర్వాన్ని అణచడానికి ఆయన అవతరించారు. తెలిసో తెలియకో వీరి విధానాల ద్వారా హింస, అసూయ, ద్వేషం ప్రబలిపోతున్నప్పుడు ప్రశాంతత నెలకొల్పడానికే ఈ సాయి అవతరించింది. వారి కార్యకలాపాలకు కేంద్రమైన నిలయానికి ఆయన పెట్టిన పేరు ప్రశాంతి నిలయం ఇందుకు చక్కని నిదర్శనం. మానవ హృదయంలో ఆయన స్థాపించదలచిన మానవత, ప్రేమ, పరస్పర సేవ, సోదరభావం, సుహృద్భావం వీటన్నిటికీ గుర్తు. ప్రతి హృదయము ఒక ప్రశాంతి నిలయం కావాలి. ప్రశాంతి అంటే ప్రగాఢమైన శాంతి, నిశ్చలమైనది. అది రెండు తుఫానుల మధ్య నెలకొని తాత్కాలికమైన నిశ్శబ్దత కాదు, నిశ్చలమైన నిర్వికారమైన ప్రశాంతత. నిర్మలమైన పవిత్రమైన మనసు సంకల్ప వికల్పాలు నశించి స్వేచ్ఛగా నిర్మలంగా భగవంతుని దివ్య ప్రేమను ప్రతిబింబించే ఒక గొప్ప స్థితి. గీత ఇలా చెబుతోంది, ప్రశాంతి మానవ స్వభావం, నిష్కల్మషమైన సంకల్ప వికల్పాలు లేని శాంతస్థితి. మానవ స్వభావం ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంత స్థితిలో భయానికి తావులేదు. ఈ ప్రశాంతి నిలయ ప్రారంభోత్సవ సభలో ప్రసంగిస్తూ బాబా తన 25వ పుట్టినరోజున తాను కేవలం ప్రశాంతి నిలయ భవనానికి మాత్రమే ప్రారంభం చెయ్యటం లేదని, ప్రపంచమే ఒక పెద్ద ప్రశాంతి నిలయంగా ప్రారంభిస్తున్నానని ప్రకటించారు. ప్రపంచమంతటా చెవులున్న ప్రతి ఒక్కరూ ఆ ప్రకటన ప్రతిధ్వనిని వినగలిగారు. ప్రశాంతి నిలయానికి కుడివైపున కొన్ని భవనాలు భక్తుల కోసం నిర్మించబడుతుండటం తరువాత పుట్టపర్తి వెళ్లినప్పుడు గమనించాము. అవి స్వామి సన్నిధిలో గడపాలి అనుకునేవారి కోసం నిర్మించబడుతున్న కట్టడాలు. నదికి వెళ్లే తోవలో రహదారికి తూర్పుగా ఉన్న బావి పక్కన గల కొలిమి దగ్గర నుండి మేము మేస్త్రీలకు ఇటుకలు అందిస్తూ ఉండేవాళ్లం. రెండు వరుసల్లో నిలబడి స్త్రీ పురుషులు బావి దగ్గర నుండి అక్కడ ఉన్న ఇటుకల గుట్ట నిర్మాణ స్థలంలో ఏర్పడేదాకా ఒకరి నుండి ఒకరు అందుకుని చేరవేయటం,
బాబా అక్కడే ఒక కుర్చీలో కూర్చుని గమనిస్తూ ఉండేవారు. తరువాత అంతా కలిసి ఒకే వరుసలో వెళ్లి స్వామి వద్ద నుండి ఒక రాగి నాణాన్ని కూలీగా తీసుకునేవాళ్లం. ఆ రాగి నాణం బ్రిటిష్ కాలం నాటిది. పలుచగా, గుండ్రంగా, మధ్యలో కన్నంతో ఉండేది. దాన్ని చిల్లుకాణిగా వ్యవహరించేవారు. దాని విలువ పావు అణ. అయినా బాబా అభిమానానికి, ప్రేమకి గుర్తుగా ఆ నాణాన్ని పదిలంగా దాచుకునేవాళ్లం. ఎవ్వరి ప్రేమను కూడా దుర్వినియోగం చెయ్యరాదని, ప్రతిఫలం ముట్టజెప్పకుండా ఎవ్వరిచేత ఎంత గొప్పవారైనా, బీదవారైనా, ఎంత దగ్గరివారైనా, దూరంవారైనా పని చేయించుకోరాదని బాబా బోధించారు. కృతజ్ఞత ఒక పవిత్రమైన లక్షణం. స్వీకరించేవారు దానిని ఎదుటి వ్యక్తి బలహీనతగా గాని, అందజేసేవారు తమ ఆధిక్యతను ప్రదర్శించటానికిగానీ కాదు అంటారు బాబా. ప్రశాంతి నిలయం వద్ద 4-5 నివాస గృహాల త్వరలోనే తయారయ్యాయి. కాని మేము ఎక్కువ సమయం మధుర స్మృతులు నెమరు వేసుకుంటూ పాత మందిరం వద్దనే గడిపేవాళ్లం. వంట, భోజనాలు, స్నానాలు, పడకలు, విశ్రాంతి, వినోదాలు, సంభాషణలు అన్నీ అక్కడే. అయినా అసలు హృదయం ప్రశాంతి నిలయంలో బాబా వద్దనే ఉండేది. అక్కడ భజనకు రోజూ 2 సార్లు హాజరయ్యేవాళ్లం. అక్కడ తాత్కాలికమైన పొయ్యలు ఏర్పాటు చేసి రకరకాల వంటలు చేసి ఆ వంటకాలను బాబా భోజనం చేసే దగ్గర చేర్చేవాళ్లం. షిరిడిలోలాగానే ఇక్కడ కూడా బాబా భక్తులు ఏది తెచ్చిపెడితే అదే భోజనం చేస్తారు. బాబా భక్తుల్లో వారి తల్లిగారు, అప్పచెల్లెళ్ళు కూడా ఉన్నారు. వారు కూడా తయారు చేసిన కొత్త కొత్త వంటకాలను బాబా రుచి చూడాలని పంపిస్తూ ఉండేవారు. బాబా పగటిపూట భోజనం, రాత్రిపూట భోజనం తరువాత వారు విశ్రాంతి గదికి వెళ్లాక మేము పాత మందిరానికి వెళ్తూ ఉండేవాళ్లం. మా వంటకాల పాత్రలు తిరిగి వచ్చినప్పుడు బాబా తన అవ్యాజమైన ప్రేమతో ఒక్కొక్క చెంచాడు రుచి చూసి ఉండటం గమనించేవాళ్లం. వరండాల నుండి పళ్లాలతో తిరిగి వస్తున్న స్త్రీలతో ఒక్కొక్కసారి మొదటి అంతస్తు నుండి, "మీ రసం చాలా బాగుంది, మీ నిమ్మకాయ పులిహార చాలా రుచిగా ఉంది" అని మెచ్చుకుంటూ ఉండేవారు. అనుగ్రహాన్ని కురిపించే ఈ మాటలు వారి హృదయాల్లో తేనెలు కురిపించి ఎనలేని తృప్తి కలిగించేవి. పుట్టపర్తికి సుమారు 200 మైళ్ల దూరాన దావణిగేరేలో ఉన్నప్పటికీ మాకు ఎప్పుడూ బాబాకు దగ్గరగానే ఉన్నట్లుగా ఉండేది. మేము అక్కడికి చేరుకోగానే పుట్టపర్తిలో కరణం కుటుంబానికి చెందిన సుబ్బమ్మ అనే ఒక వృద్ధ భక్తురాలి బంధువు అయిన పద్మా అనబడే బీఎడ్ పట్టభద్రురాలు బాబా వద్ద నుండి ఒక ఉత్తరం తీసుకుని వచ్చింది. ఆమెకు పరిచయం లేని కొత్త ప్రదేశంలో తల్లి తండ్రి అయి ఆమెకు కావలసిన సహాయం అందించవలసింది అని స్వామి ఆ ఉత్తరంలో ఆదేశించారు. తక్షణమే మేము ఆమెను మా దత్తపుత్రికగా స్వీకరించాం. బాబా చిన్నప్పటి లీలలు ఆమె చాలా చూసి ఉండటం వల్ల అవన్నీ నేను బాబా గురించి వ్రాయబోతున్న పుస్తకంలో రాసుకుంటూ ఉండేవాడిని. ఆమెకు బెంగళూరు రైల్వే స్టేషన్లో ఒక వింత సంఘటన ఎదురైంది. మైసూర్ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లవలసిన ఆమెను స్వామి షిరిడీసాయి రూపంలో క్షేమంగా ఇంటికి చేర్చారు. మెడ నుండి కాళ్ల వరకు ధరించిన పొడుగాటి దుస్తులతో ఒక ఆజానుబాహువు గడ్డంతో కనిపించి విదుర అశ్వత్థ వృక్షం దగ్గర తనకు ఒక ఆశ్రమం ఉన్నదని ఆమెతో చెప్పారు. మహాభారతంలో విదురునిచే నాటబడినది అని చెప్పబడే అశ్వత్థ వృక్షం పుట్టపర్తికి 30 మైళ్ల దూరంలో ఉంది. విషయాన్ని కొంత తెలియజేస్తూ, కొంత మరుగుపరుస్తూ, ఇంకా కొన్నాళ్ల తరువాత ఈ ఆశ్రమంలో ఉన్న శిష్యులందరినీ తీసుకుని షిరిడి వెళ్లి అక్కడ స్థిరపడతానని చెప్పారు. తరువాత తన భుజంపై నుండి వేలాడుతున్న సంచిలో నుండి విభూది పొట్లాలను తీసి వాటిని 2 భాగాలుగా చేసి ఒక భాగం ఆమెను వాడుకోమని, 2వ భాగాన్ని నీకు తండ్రి వంటి వాడైన ఒక వ్యక్తికి ఇమ్మని చెప్పారుట. షిరిడీసాయి అనుగ్రహించిన విభూతి పొట్లాలు తీసుకువస్తున్నట్లుగా ఆమె వెంటనే నాకు ఉత్తరం రాసింది. మరుసటి రోజు రాత్రే తిరిగి ఆ వృద్ధుడు తుమ్కూర్లో ఆమెకి స్వప్నంలో కనిపించి, "కస్తూరికి ఇంకా నీవు విభూతి పొట్లాలు అందజేయలేదా?" అని అడిగారట. 1951 డిసెంబర్లో ఒకరోజు ఉదయం
పోస్టులో స్వామి కన్నడ భాషలో రాసిన ఒక ఉత్తరం అందుకున్నాను. కాని ఆ ఉత్తరం ఇంగ్లీషు లిపిలో ఉంది. నాకు తెలుగు రాయటంగాని చదవటంగాని బాగా రాదు. తెలుగు అర్థం కావడం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. అందువల్ల బాబా ఈ పద్ధతిలో తన సందేశాలను అందజేస్తూ ఉండేవారు. స్వామి ఆ రోజు పంపిన ఉత్తరం నాలో కించిత్ గర్వాన్ని, తెలుగు రానందుకు పశ్చాత్తాపాన్ని కలిగించింది. అది అభ్యర్థన రూపంలో ఉన్న ఒక ఆదేశం. సారాంశం ఏమిటంటే, నేను బుక్కపట్నం సత్యసాయిబాబా జిల్లా బోర్డు హైస్కూల్ వార్షికోత్సవ సందర్భంలో బాబా చిత్రపటాన్ని ఆవిష్కరించాలి అని ఆ సందేశం. నాకు మంచి అదృష్టాన్ని కలుగజేసే సువర్ణ అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా బాబా అందులో రాశారు. అది నిజంగా నాకు హెచ్చరిక వంటిది కూడా. ఆ వార్షికోత్సవానికి హాజరయ్యే వారిలో చాలామంది తెలుగు తప్ప ఇంగ్లీషు, కన్నడం, మలయాళం మొదలైన మరే ఇతర భాషతోనూ పరిచయం లేనివారు. మరి నాకేమో తెలుగు రాదు, తెలుగు భాష రాకపోవటం నన్ను చాలా సిగ్గుపడేలా చేసింది. స్వామి నాపై వేసిన ఈ భారాన్ని స్వీకరించి ఎలాగైనా తెలుగులోనే ఉపన్యాసం ఇవ్వాలి అని నిశ్చయించుకున్నాను. వెంటనే బెంగళూరు వెళ్లి అక్కడ ఫోర్డ్ హైస్కూల్లోని తెలుగు టీచర్ చేత నేను తయారు చేసుకున్న కన్నడ ఉపన్యాసానికి తెలుగు అనువాదాన్ని మలయాళ లిపిలో రాయించుకున్నాను. అతను నాకు ఒక్కొక్క పదము చెబుతోండగా ఉపన్యాసం రాసి సిద్ధం చేసుకున్నాను. పుట్టపర్తి వచ్చి ఈ ఉడికి ఉడకని పదార్థాన్ని పట్టుకెళ్లి స్వామి ముందుంచాను. నా ఈ ప్రయత్నాన్ని చూసి నవ్వుతూ స్వామి ఆ ఉపన్యాస ప్రతిని తోసిపుచ్చి, ఉపన్యాసమంటే హార్టిఫిషియల్గా ఉండాలి కాని ఆర్టిఫిషియల్గా ఉండకూడదు అని నవ్వుతూ సలహా ఇచ్చారు. తేలికపడ్డ హృదయంతో దావణగెరే చేరుకున్నాను మరో కొత్త ఇంగ్లీష్ మాటను అధికంగా నేర్చుకుని. బుక్కపట్నం ఉన్నత విద్యాలయం బాబా బుక్కపట్నం గ్రామస్తులకు ప్రసాదించిన కానుక. పుట్టపర్తిలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయిన మీదట బాబా బుక్కపట్నం మిడిల్ స్కూల్లో విద్యను అభ్యసించారు. నిజానికి ఆయనకు విద్యనభ్యసించవలసిన అవసరం లేదు, కాని పండితులను, విద్యావేత్తలను ఎలా గౌరవించాలో తన తోటి విద్యార్థులకు, స్నేహితులకు తెలియజేయటానికి విద్యనభ్యసించే గురువును ఉపయోగించుకున్నారు. తన తోటి విద్యార్థులను, సహచరులను, గ్రామస్థుల పిల్లలను సంఘానికి మూలస్తంభాలుగా తయారు చెయ్యాలని బోధించడానికి నియోగించేవారు. వెంకటగిరి రాజావారు ఉదారంగా ఇచ్చిన విరాళం వల్ల బుక్కపట్నంలోని ఆ మాధ్యమిక పాఠశాల ఉన్నత పాఠశాల స్థాయికి ఎదిగింది. బాబా సంకల్పం వల్ల జరిగిన అనేక అద్భుత సంఘటనల వల్ల ఈ వెంకటగిరి రాజా బాబాకు దగ్గరయ్యారు. బాబా స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి బుక్కపట్నానికి ఉన్నత విద్యాలయాన్ని మంజూరు చెయ్యమని విజ్ఞప్తి చేశారు. ప్రెసిడెన్సీ ఉన్నత అధికారికి అంత చిన్న గ్రామానికి ఉన్నత పాఠశాల అవసరమా అనే సందేహం కలగటం వల్ల బాబాయే స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చెయ్యటం, ప్రతిష్టాత్మకమైన ఆ సంస్థను స్థాపించడం జరిగింది. యువతలో సరికొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి విద్యా బోధనలు, మౌలికమైన సంస్కరణలు చెయ్యటానికి, విద్యను ఉన్నత స్థాయికి పెంపొందింపజేయటానికి బాబా చేసిన ప్రయత్నంలో ఈ బుక్కపట్నం ఉన్నత పాఠశాల తొలిమెట్టు. ఈ సంస్థకు బాబా పేరుతో పిలువబడే గౌరవం లభించింది. ఆ పాఠశాల కమిటీకి అధ్యక్షుడు బాబాయే. తరచుగా పాఠశాలను సందర్శిస్తూ ప్రధానాధ్యాపకునికి, ఇతర ఉపాధ్యాయులకు నిర్మాణాత్మకమైన సలహాలను, చక్కటి సూచనలను అందజేస్తూ ఉండేవారు. జన్మదినోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం ఈ పాఠశాల విద్యార్థులందరికీ ప్రశాంతి నిలయంలో విందు ఏర్పాటు చేస్తూ ఉంటారు బాబా. కుటుంబ విషయాలతో సహా బాబాకి ఆ విద్యార్థులందరూ పేరు పేరు తెలుసు. ఆయన దయా, వాత్సల్యం అపారమైనవి. అవి అనుభవంలో అద్భుతంగా ప్రకటించబడేవి. కవాతులు, ఊరేగింపులు, ఉత్సవాలు జరిగినప్పుడు వాయించుకోవడానికి, బ్యాండుమేళం సిద్ధం చేసుకోవడానికి వీలుగా బాబా పాఠశాల విద్యార్థులకు ఒకసారి సంగీత వాయిద్యాల సెట్ బహూకరించారు. నిలయంలో సమావేశమైనప్పుడల్లా వాయించడానికి వీలుగా భజన పాటలు కూడా వాళ్లకు నేర్పిస్తూ ఉంటారు. ఇంకా ఇతర పండుగల సందర్భాల్లో కూడా బాబా పిల్లలకు అనేక రకాల బహుమతులు బహుకరిస్తూ ఉండేవారు. హరిజన బాలురకు ఒకసారి
జన్మదిన శుభాశీస్సులతో యూనిఫాం బహుకరించారు. పాఠశాలకు కావలసిన ఫర్నిచరు, ఒక గ్రంథాలయం, మైకు, సౌండ్ సిస్టమ్, స్పీకర్స్తో ఒక రేడియో రిసీవర్, ఇలా ఎన్నో స్వామి ఏర్పాటు చేశారు. నిజానికి ఆ పాఠశాల బాల్యావస్థ నుండి క్రమంగా ఎదిగి సర్వతోముఖాభివృద్ధి నుండి జిల్లాలోని ఆదర్శవంతమైన పాఠశాలగా రూపుదిద్దుకునేందుకు ఎంతో కృషి చేశారు బాబా.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 12వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: సోపానత్రయం. ఒక గ్రామంలో ఒక పశువుల కాపరి ఉండేవాడు. అతడు పరమభక్తుడు, అక్షరశూన్యుడు. పగటిపూట పశువులను మేపి సాయంకాలం పశువులను ఇండ్లకు చేర్చి పురాణం వినడానికి వెళ్లేవాడు. ఆ గ్రామంలో ఒక పౌరాణికుడు ప్రతి సాయంకాలం పురాణం చెప్తూ భక్తి మార్గాన్ని బోధిస్తూ ఉండేవాడు. ఒకనాడు పౌరాణికుడు విష్ణు యొక్క స్వరూపమును, లక్షణములను వివరిస్తూ, నల్లెనివాడు, తెల్లని గద్ద నెక్కేవాడు, తెల్లని నామం ధరించేవాడు భక్తుల కోర్కెలు తీరుస్తాడని, భక్తులు పెట్టే నైవేద్యం స్వీకరిస్తాడని, నమ్మిన వారికి తప్పక దర్శనమిస్తాడని, అనుగ్రహిస్తాడని బోధించాడు. పశువుల కాపరి దీనిని శ్రద్ధగా విన్నాడు. పండితుడు వర్ణించిన విష్ణు రూపము పశువుల కాపరి హృదయంలో హత్తుకున్నది. పౌరాణికుడు భక్తుల ప్రార్థనలు, గానము భగవంతుడు వింటాడని, గానమునకు భగవంతుడు వశుడవుతాడని కూడా చెప్పటం పశువుల కాపరి విన్నాడు. ఏ విధంగానైనా భగవంతుని చూచి తీరవలనని సంకల్పించుకున్నాడు. పశువుల కాపరి ప్రతిదినము ఉదయమే మధ్యాహ్న భోజనమును మూటకట్టుకుని ఇంటి నుండి తీసుకుని వెళ్లేవాడు. భగవంతుని చూడాలని సంకల్పించుకున్నప్పటి నుండి తాను తెచ్చుకున్న చెల్లకూడును నారాయణునికి నైవేద్యం పెట్టి, తెల్లగద్దనెక్కిన నల్లనయ్యా, చల్లతాగ మెల్లగాను రావయ్యా అని ప్రార్థించటం ప్రారంభించాడు. పశువులను మేతకు తోలి తాను ఒక చెట్టు నీడలో కూర్చుండి ఈ విధంగా పాడుకుంటూ తాను తెచ్చుకున్న దానిని తినటం కూడా మర్చిపోయేవాడు. ఒక్కొక్క రోజు భగవంతుడు ఆరగించని చెల్లకుడును తాను తినకూడదని నిశ్చయించుకుని తినకుండానే ఇంటికి తిరిగి వెళ్లేవాడు. ఈ విధంగా 10-11 దినములు గడిచినాయి. పశువుల కాపరి కృంగి కృశించి బలహీనుడైపోయాడు. కాని ధ్యానము మానలేదు. తనలో తాను, నా గానము సరిగాలేదేమో, భగవంతుని ప్రీతి కలిగించే విధంగా పాడలేకపోయానేమో అని పరితపించాడు. పశువులని తోలుకొని సొక్కుతూ సోలుతూ అరణ్యానికి వెళ్లాడు. బాగా ఆకలి వేసినప్పటికీ భగవంతునికి అర్పించకుండా ఆరగించడం ఇష్టంలేక తనకు వచ్చినట్లుగా, తెల్లగద్దనెక్కిన నల్లనయ్యా, ఈ చల్లతాగ మెల్లగాను రావయ్యా అని పాడటం మొదలుపెట్టాడు. అతని నిష్కలంక భక్తికి, నిరంతర ధ్యానానికి కనికరం కలిగి మహావిష్ణువు ఒక ముసలి బ్రాహ్మణుని రూపంలో ప్రత్యక్షమైనాడు. అతను చూసి భగవంతుడు అన్న భావము పశువుల కాపరికి కలగలేదు. ఆ ముసలి బ్రాహ్మణుని, అయ్యా మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు అని ప్రశ్నించాడు కాపరి. ఆ బ్రాహ్మణుడు, నేను నారాయణుణ్ణి, నీవు ప్రార్థించటం వలన వచ్చాను అన్నాడు. పశువుల కాపరికి పౌరాణికుడు వర్ణించినట్లుగా నల్లని ముఖం, తెల్లని గద్దెనికి రావటం కనిపించలేదు. తెలిసిన రూపంతో చూడాలని ఆశిస్తాడు సాధకుడు. అందువలన బాపనయ్య చెప్పినట్టి రూపులేదే, నీ అందచందములు చూడ అతడు కాడే అని పాడుతూ ఆ బ్రాహ్మణుడితో, బాపనయ్య, నీవు రేపు 7 రావయ్యా అన్నాడు. అట్లే వస్తాను అన్నాడు నారాయణుడు. పశువుల కాపరి పండితుని పిలుచుకువచ్చి ఇతడు దేవుడా కాడా అనే విషయం తెలుసుకోవటం మంచిదనుకున్నాడు. వెంటనే పశువుల కాపరి పౌరాణికుని ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి, రేపు 7 ఏటి ఒడ్డునకు రావాలి స్వామి అన్నాడు. పౌరాణికుడు పరిహాసం చేసి, ఒరే, నీకు పట్టిన వెర్రి నాకు పట్టలేదు, నేను రాను పోరా అన్నాడు. పాపము ఈ భక్తుడు బ్రతిమాలాడు. విధిలేక పశువుల కాపరిని వదిలించుకోవడానికి పౌరాణికుడు ఏటి ఒడ్డుకు రావటానికి ఒప్పుకున్నాడు. ఈ విషయము ఆ గ్రామంలోని వారందరికీ తెలిసింది. ఆ బ్రాహ్మణుడు ఎవరో, ఆ కథ ఏమిటో చూద్దామని అందరూ తెల్లవారకమునిపై ఏటిగట్టున చేరారు. 7 అందరూ ముసలి బ్రాహ్మణుని రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ముసలి బ్రాహ్మణుడు రానే వచ్చాడు. పశువుల కాపరి ఉత్సాహముతో, ఇదిగో ఇదనే నిన్న వచ్చింది, ఈ బ్రాహ్మణుడే అని అందరికీ చెప్పాడు. కాని అక్కడే చేరిన గ్రామస్థులకు ఎవ్వరికీ బ్రాహ్మణుడు కనపడలేదు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అంతా బూటకమని ఈ భక్తుని మతిమాలిన చేష్టలకు గేలిచేశారు. వారందరికీ బాగా కోపం వచ్చి పశువుల కాపరిని కొట్టడం ప్రారంభించారు. అప్పుడు పశువుల కాపరికి ఒళ్లు మండింది. బాపనయ్యా, నాకు ఈ గతి పట్టించటానికా నీవు వచ్చావు? నాకు కనపడినట్లు అందరికీ ఎందుకు కనపడవు అని గట్టిగా అరుస్తూ ఆ బ్రాహ్మణుని చెంప అదిరేటట్లు గట్టిగా కొట్టాడు పశువుల కాపరి. వెంటనే జగన్మోహనాకారముతో, చిరునవ్వులలుకు నిమ్మగముతో, ధగధగ మిరిసే మణిభూషణాదులతో, పీతాంబర శోభతో గరుత్మంతుని అధిరోహించి మహావిష్ణువు కనిపించాడు. ఈ భక్తుడు ఆనందంతో గంతులు వేస్తూ, తెల్లగద్దనెక్కిన నల్లనయ్యా, నా కన్నతండ్రి కరుణించి వచ్చినావా అని మ్రొక్కాడు. ఇంతలో ఆకాశము నుండి విమానమొకటి కిందకొచ్చింది. భగవంతుని ఆజ్ఞానుసారం ఈ భక్తుడు అందులో కూర్చుండి ఎగిరిపోయాడు. అక్కడ చేరిన వారందరూ ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. భగవంతుడు తన పట్ల గాఢమైన భక్తి విశ్వాసములు కలిగి ప్రార్థించిన వారి వరలను తప్పక ఆలగించి అనుగ్రహిస్తాడు. భక్తుని ప్రార్థన వెనుక దాగిన ఆవేదననే గ్రహిస్తాడు. బాహ్యాడంబరమును చూడడు. సాధకుడు మొట్టమొదట శాస్త్రం ద్వారా, గురువుల వలన దైవం యొక్క స్వరూప స్వభావములను వింటాడు. ఇది జ్ఞాతం అంటే తెలుసుకోవటం. వినిన స్వరూప లక్షణాలను మనన నిధి ధ్యాసల ద్వారా కొంతకాలమైన తర్వాత ప్రత్యక్షంగా దర్శించగలుగుతాడు. కొంతవరకు తృప్తి పడతాడు. ఇదే ద్రష్టుం. కాని పూర్తి సంతృప్తిని చేకూర్చేది భగవంతునిలో చేరిపోవటం. ఇదే ప్రవిష్టం. ఇదే ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత స్థితులని చెప్పవచ్చు.

మనసుకు తృప్తిపడతాడు, ఇదే ద్రష్టుం. కాని పూర్తి సంతృప్తిని చేకు భగవంతునిలో చేరిపోవటం, ఇదే ప్రవిష్టం. ఇదే ద్వైత విశిష్టాద్వైత అద్వైత స్థితులని చెప్పవచ్చు.

రేడియో సాయి శ్రోతలందరికీ హృదయపూర్వకమైన సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో 2011 గురుపౌర్ణమి సందర్భంగా ప్రారంభమైన తెలుగు స్ట్రీమ్ 2014 తమ 3వ వార్షికోత్సవాన్ని విజయవంతంగా జరుపుకుంది. ఈ సందర్భంగా 2014 జూలై 14 తేదీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో పిల్లలు, పెద్దలు, స్వామి కళాశాల విద్యార్థులు, సాయి యువత అందరూ కలిసి వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను ప్రేమతో స్వామికి సమర్పించడం జరిగింది. 3వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను 7 భాగాలుగా మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. 3వ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలోని 4వ భాగం పునఃప్రసారం ఇప్పుడు మీరు వినండి.

0: విశ్వంలోని ప్రతి ఒక్కటి ఆ భగవంతుని సృష్టే. విశ్వవింతలలో ఒకటైన తారామండలం గురించి ఒక ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విందాం.
1: వావ్, ప్లానటేరియం షో చూడాలనుంది. ఇక్కడ ఏం చూపిస్తారమ్మా?
2: ఇక్కడ సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాల గురించి చెప్తారు ప్రియా.
3: సూర్యుడే కాక 100 బిలియన్ల నక్షత్రాలకు నివాసం పాలపుంత నక్షత్ర వీధి. ఈ వర్తులాకార నక్షత్ర వీధిలో అంచు నుండి మధ్యలో సూర్యుడు నక్షత్ర వీధి కేంద్రం చుట్టూ 500,000 మైళ్ల వేగంతో తిరుగుతూ ఉంటాడు. అయినప్పటికీ దీనిని చుట్టడానికి 20 కోట్ల సంవత్సరాలు పడుతుంది. సూర్యుని చుట్టూ అనేక గ్రహగోళాలు, తోకచుక్కలు, 8 విచిత్రాలు తిరుగుతూ ఉంటాయి. ఈ 8 విచిత్రాలనే మనం గ్రహాలని పిలుస్తున్నాం. ఈ 8 గ్రహాలు మన సౌరమండలాన్ని అసాధారణమైన దానిగా చేస్తున్నాయి. ప్రతి గ్రహం ఇతర గ్రహాల కంటే ఎంత చిన్నదంటే వాటిని ఒకే సౌర కుటుంబానికి చెందినవిగా భావించలేము.
1: 8 గ్రహాలు ఉండాలి కదా?
2: అవును, కానీ దాని గురించి ఏం చెప్తారో చూద్దాం.
3: వీటిలో మొదటిది సూర్యునికి అతి దగ్గరగా ఉన్నది, బుధ గ్రహం.
1: ఓ, మెర్క్యూరియా.
3: అతి చిన్నదైన ఈ గ్రహ వ్యాసం 3,032 మైళ్లు. దీనిలో ఒకరోజు మన 176 రోజులకు సమానం. ఒక్కొక్క సంవత్సరానికి 88 రోజులుంటాయి. మన సౌరమండలంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఇది జీవిస్తుంది. తీవ్రమైన ఉష్ణోగ్రత, సౌర వాయువులు దీని వాతావరణాన్ని నిరంతరం చిన్నా భిన్నం చేస్తూ ఉంటాయి. కానీ బుధగ్రహం ఆ వాతావరణాన్ని పునర్వ్యవస్థీకరించుకుంటూ ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సౌరమండలంలో అత్యంత ఉష్ణ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా బుధగ్రహం తన ధ్రువాల దగ్గర నీటిని, మంచును కలిగి ఉంటుంది. అతి కఠినమైనటువంటి పరిస్థితులలో కూడా సాగిపోతూ ఉండడం బుధగ్రహం యొక్క ప్రత్యేకత.
1: సూర్యుడికి దగ్గరగా ఉన్న మంచు ఎలా ఉంటుంది?
2: బహుశా సూర్యకాంతిని దాని ధ్రువాలు సరాసరి గ్రహించవేమో.
3: బుధగ్రహం నుండి కొంచెం ముందుకు వెళితే మన సౌర కుటుంబంలో అతి సుందరమైన ప్రపంచాన్ని మనం చూస్తాం. అది శుక్రగ్రహం. ఇది సూర్యుని నుండి 2వ గ్రహం. దాని అందమైన ముఖం వెనుక ప్రమాదకరమైన పర్యావరణం ఉంది. విషవాయు మేఘాలు, ఆమ్ల బిందువులు ఆ ముఖాన్ని ఇతరులకి కనిపించకుండా కప్పి ఉంచుతాయి.
1: సూర్యుని నుండి 2వది శుక్రగ్రహం అంటే వీనస్ కదమ్మా?
2: అవును ప్రియా.
3: బుధగ్రహం సూర్యునికి అతి దగ్గరలో ఉన్న శుక్రగ్రహమే మన సౌరమండలంలో అత్యంత ఉష్ణగ్రహం. పరిమాణంలోనూ, పదార్థ తత్వంలోనూ భూమిని పోలి ఉన్న శుక్రగ్రహం భూమి కంటే భిన్నమైన మార్పుకు గురైంది. దాని ఉపరితల ఉష్ణోగ్రత 900 డిగ్రీల ఫారెన్హీట్ గా ఉంటుంది. తీవ్రమైన వేడితో కూడిన ఈ వాతావరణం క్రింద జ్వలిస్తున్న అగ్నిపర్వతాలతో శుక్రగ్రహం ఉపరితలం తప్పబడి ఉంటుంది. రూపాలు చూస్తే భూమి, శుక్రుడు కవలలనుకోవచ్చు, కానీ మిగిలిన విషయాలలో వీటి మధ్య స్వర్గానికి, నరకానికి ఉన్నంత సారూప్యత ఉంది. అందులో శుక్రగ్రహాన్ని నరకంగా భావించవచ్చు. విశ్వ ఉష్ణీకరణ, దాని తర్వాత భూగ్రహ భవిష్యత్ ఏమిటో శుక్రుణ్ణి చూస్తే మనం ఊహించవచ్చు.
2: అక్కడ 900 డిగ్రీలు అంటే మనం అక్కడ అసలు బతకలేము.
1: అమ్మో, అంత వేడా!
3: సువిశాలమైన విభిన్న ప్రపంచాల కల్పనా జగత్తులో మన నివాసం అనుకోదగినది మన మాతృగ్రహమైన భూమి ఒక్కటి. సుడులు తిరిగే తెల్లని మేఘాల క్రింద మనం సకృత్తుగా మాత్రమే చూడగల రంగురంగుల దృశ్యం మనకి కనిపిస్తుంది. ఏపుగా పెరిగిన వృక్ష సంతతి, భూమి యొక్క గోధుమ వర్ణం, సముద్రాల నీలిమ ఈ గ్రహాన్ని అద్భుత ప్రపంచంగా మార్చాయి.
1: మన భూమి ఎంత అందంగా ఉందో కదమ్మా.
2: అవును ప్రియా, చాలా అందంగా ఉంది.
3: భూమి ఇంత సుందరంగా కనిపించడానికి కారణం దాని మీద ఉన్నటువంటి అశేషమైన జలసంపదే. భూమిపై జంతుజాలానికి ప్రాణాధారం ఈ జలమే. నీరు, గాలి, భూమి వంటి పంచభూతాలు భూమిపై జీవజాలాన్ని రూపకల్పన చేశాయి. ప్రచండమైన మహాసముద్రాల ఆటుపోటులు, శక్తివంతమైన ప్రవాహాలు భూమి చుట్టూ ఉష్ణాన్ని వ్యాప్తి చేస్తాయి. మనకి అతి దగ్గరగా ఉండే మరొక గ్రహం కుజుడు.
1: కుజుడంటే మాస్ కదా.
2: అవును, దాన్నే అంగారకుడు అని కూడా అంటారు.
3: కుజుని దినం మన రోజు కంటే కొంచెం దీర్ఘమైనది. మనకున్నట్టే కుజునిలో 4 ఋతువులు కూడా ఉన్నాయి. భూమిలాగే కుజగ్రహం అగ్ని పర్వతాలు, ఎండిపోయిన నదీ గర్భాలు, లోయలు, ఎడారులు, ధ్రువాల వద్ద మంచు శిఖరాలు కలిగి ఉంటుంది. కాని కుజగ్రహంలో ఆకాశం గులాబీ రంగులో, సూర్యాస్తమయం నీలివర్ణంలో ఉంటాయి.
1: కుజగ్రహం అచ్చు భూమిలా ఉంటే మనం అక్కడే ఉండొచ్చు కదా.
2: లేదు ప్రియా, అక్కడ వాతావరణం చాలా పల్చగా ఉండి మనం బ్రతకడానికి ఆక్సిజన్ ఉండదు. అక్కడ తిరగడానికి స్పేస్ సూట్ అవసరం.
3: మనం కుజగ్రహాన్ని వదిలిపెట్టి ముందుకు సాగిపోయినప్పుడు గ్రహ సముదాయాన్ని 2 వర్గాలుగా, అంటే భూపదార్థ సంచయంగా, శక్తి సంపన్నమైన వాయుగోళాలుగా విభజించే సన్నని రేఖని మనం దాటుతాం. ఈ రేఖని గ్రహగోళ పట్టి ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. గ్రహగోళాలు సూర్యుని చుట్టూ తిరిగే శిలాలోహపు శకలాలు, గ్రహాలుగా మారే అదృష్టానికి నోచుకోని స్వేచ్ఛా పదార్థాలు. ఈ గ్రహగోళాల మొత్తం ద్రవ్యరాశి చంద్రుని ద్రవ్యరాశి కంటే తక్కువ.
1: మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, తర్వాత జూపిటర్ నాకు తెలుసు.
2: ఓ సబాష్.
3: గ్రహగోళ పట్టి తర్వాత మన సౌరమండలంలో అతి పెద్దదైన వాయుగోళం బృహస్పతిని చూస్తాం. బృహస్పతి ఎడతెరిపి లేని ఉధృతమైన తుఫాన్లతోనూ సుడిగుండాలతోనూ నిండి ఉంటుంది. దీనికి కనిపించే ఉపరితలం లేదు, కాని సౌరమండలంలోని ఇతర భూగోళాల్ని తనలో ఇముడ్చుకోగల పెద్ద గ్రహం బృహస్పతి.
2: బృహస్పతినే గురుగ్రహం కూడా అంటారు.
1: ఓహో,
3: భూమి వంటి 3 గ్రహాల్ని మింగివేయగల తుఫానును సూచించే ఎర్రని మచ్చ కలిగి ఉండి కూడా బృహస్పతి భూమిని గ్రహశకలాలు, తోకచుక్కల దాడి నుండి నిశ్శబ్దంగా సంరక్షిస్తుంది. బలమైన గురుత్వాకర్షణ శక్తితో భూభ్రమణ పదాన్ని దాటబోయే ఎన్నో తోకచుక్కల్ని బృహస్పతి మింగివేస్తుంది.
1: గురుత్వాకర్షణ శక్తి అంటే
2: అదే గ్రావిటీరా.
3: శనిగ్రహం మన సౌరమండలంలో 2వ అతిపెద్ద గ్రహం. అయినా దాని సంపూర్ణ ద్రవ్యరాశి సాంద్రత నీటికంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. సూర్యుని నుండి 89 కోట్ల మైళ్ల దూరంలో ఉండి శనిగ్రహం వెడల్పైన ఎంతో అందమైన వలయాల అమరిక కలిగి ఉంటుంది.
1: రింగు రింగులుగా ఉండే గ్రహమే కదా ఈ సాటర్న్.
2: అవునమ్మా.
3: తిరిగే ఈ హిమఖండ వలయాలు శనిగ్రహాన్ని మన సౌరమండలంలోనే ఛాయాచిత్రాలు తీయడానికి అనుకూలమైన ప్రదేశంగా చేస్తున్నాయి. శనిగ్రహాన్ని దాటండి. మన సౌర కుటుంబంలోకెల్లా నిత్రాణమైన గ్రహం యురేనస్ ని మీరు చూస్తారు. యురేనస్ 97 డిగ్రీల వాలుతో 21 సంవత్సరాల సుదీర్ఘమైన వేసవి పగలు, 21 సంవత్సరాల సుదీర్ఘమైన హేమంత రాత్రులను కలిగి ఉంటుంది. భూపరిమాణం కలిగిన పెద్ద సంఘటనా శకలం తాకిడికి ఈ గ్రహం ఒక ప్రక్కకు ఒరిగిపోయి ఉంటుందని విశ్వసిస్తారు.
1: అమ్మా, యురేనస్ ని నిద్రాణమైన గ్రహం అని ఎందుకంటారు?
2: ఇప్పుడే చెప్పారు కదా ప్రియా, అది 97 డిగ్రీల వాలుతో ఓ పక్కకు ఒరిగినట్లు ఉండటం వల్ల అలా పిలుస్తారు.
3: గ్రహాలను లెక్కిస్తూ పోతే చిట్ట చివర అందమైన వినీలమైన గ్రహం కనిపిస్తుంది. అది రోమన్ల సాగర దైవం పేరుగల నెప్ట్యూన్. నెప్ట్యూన్ మన సౌర కుటుంబంలో సుదూరంగా ఉన్న అతి శీతల గ్రహం. దట్టమైన వాతావరణ పొరల వెనుక ఒదిగొన్న నెప్ట్యూన్ అన్నిటికంటే అతి వాయు సంభరితమైన గ్రహం. శనిగ్రహానికి ఉన్నట్టు క్రమబద్ధంగా లేకపోయినా నెప్ట్యూన్ కూడా శకలావృతమైన వలయ వ్యవస్థను కలిగి ఉంటుంది. దాని ఉపగ్రహమైన ట్రైటాన్ నెప్ట్యూన్కి చెందినది కాకపోయినా దానికి గల అత్యంత బలమైన గురుత్వాకర్షణ శక్తి వలన అంతరిక్షం నుండి గ్రహించబడింది.
1: ఓ, నెప్ట్యూన్ గ్రావిటీ వలన ట్రైటాన్ దాని ఉపగ్రహం అయిపోయింది. చాలా థ్రిల్లింగ్ గా ఉంది.
3: మన సౌర కుటుంబంలో పరస్పర విభిన్నత్వాలు, ప్రత్యేకతలు గల గ్రహాలు ఉన్నప్పటికీ అవి అద్వితీయమైన సమతుల్యతను, సామరస్యాన్ని ప్రదర్శిస్తాయి. దుర్గమమైన బుధగ్రహ ఉపరితలం నుండి అత్యంత శీతలమైన వాయువులు వీచే నెప్ట్యూన్ వరకు మన సౌర కుటుంబాన్ని పాలపుంతకి మకుటాయమానంగా వర్ణించవచ్చు.
1: బాగుంది. మెర్క్యూరీ నుంచి నెప్ట్యూన్ వరకు మరి ప్లూటో గురించి ఏంటమ్మా?
2: బహుశా ఇప్పుడు దాని గురించి చెప్తారేమో, చూద్దాం.
4: నేటి ప్రదర్శన ముగించే ముందు మనం ప్లూటో గ్రహాన్ని పరిశోధిద్దాం. చాలా వరకు మంచుతో నిండిన ప్రపంచమిది. ఇటీవల ప్లూటో వార్తల్లోకి ఎక్కింది. అదసలు గ్రహమేనా కాదా? ఇప్పుడు అధికారికంగా చెప్పవచ్చు, అది గ్రహం కాదు. 2006 అంతర్జాతీయ ఖగోళ శాస్త్రజ్ఞుల సంఘం ప్లూటో ఒక కుబ్జ గ్రహమని ప్రకటించింది. ఆ వార్త విని చాలా మంది బాధపడ్డారు, ఇంకా పడుతూనే ఉన్నారు. అమెరికాలోని 2 ప్లూటో గ్రహమేనని ప్రకటిస్తూ చట్టం కూడా తీసుకువచ్చింది. పిటిషన్లు, వేడి వాదోపవాదాలు, నిరసనలు. సూర్యుడి నుంచి దాదాపు 400 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న శీతలమైన చిన్న మంచు ప్రపంచం గురించి ఎందుకింత రాద్ధాంతం జరుగుతోంది? ఏమో ఎవరికి తెలుసు, మనందరికీ అర్భకులపైనే సానుభూతి ఉండటం వల్లనేమో, లేదా మనకు మార్పు ఇష్టం లేకపోవడం వల్ల కావచ్చు. కాని ప్లూటో కూడా చాలా ఆసక్తిదాయకమైనది. ప్లూటో పతనానికి ప్రధాన కారణం ఎరిస్. ఇదిగో ఇక్కడుంది. ఇది కూడా మరో మంచు ప్రపంచం. సుదూరంలో ఉన్న ఈ ప్రదేశం గురించి మనకంతగా తెలియదు, అంతా మన ఊహాగానమే. ఒకటి మాత్రం తెలుసు, అదో పెద్ద కుబ్జ గ్రహం. నిజం, ఎరిస్ ప్లూటో కన్నా పెద్దది. ఎరిస్ ను కనుగొన్నాకనే ప్లూటోకున్న గ్రహమనే హోదా గురించి సందేహాలు మొదలయ్యాయి. ఎరిస్ ప్లూటోలు తమలోని గురుత్వాకర్షణ శక్తి వల్ల గోళాకారం పొందగలిగినంత పెద్దవైనా గ్రహాలతో పోలిస్తే అవి చాలా చిన్నవి. నిజానికి భూమికున్న చంద్రుడు ఎరిస్ ప్లూటోల కన్నా పెద్దగా ఉంటాడు. ఎరిస్ ప్లూటోల కక్షలు కూడా వింతగా ఉంటాయి. అండాకారంలో ఉంటూ సౌర వ్యవస్థ ప్రధాన తలం నుంచి పక్కకు వంగినట్టు ఉంటాయి. ప్రధాన గ్రహాల కక్షలు ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. అవి వలయాకారంలో ఒకే తలానికి సమీపంలో ఉంటాయి. ప్లూటోకు గ్రహం హోదా పోవడానికి చివరి కారణం, పరిమాణంలో చిన్నదైన ప్లూటో తన కక్షలోని శకలాలను తుడిచిపెట్టలేకపోవడం. దాని కక్షకు చుట్టుపక్కలే ఎన్నో శకలాలు తేలాడుతూ కనిపిస్తాయి. దీనికి భిన్నంగా పరిమాణంలో ఎంతో పెద్దవైన గ్రహాలు తమకున్న ఆకర్షణ శక్తి వల్ల చుట్టుపక్కల ఉన్న శకలాలన్నింటినీ తుడిచిపెట్టేస్తాయి. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ అంశాలన్నింటినీ పరిశీలించాక పాపం ప్లూటోకి శృంగభంగం తప్పలేదు. ప్లూటో వద్దకు ఏ అంతరిక్ష నౌక ఇంతవరకు వెళ్లలేదు. అయినా మనకు ప్లూటో గురించి ఇన్ని వివరాలు తెలుసు. కాని 2006 ప్రయోగించిన న్యూ హారైజన్స్ అనే పరిశోధనా సాధనం త్వరలోనే మరిన్ని వివరాలు అందించనుంది. అంతా సవ్యంగా సాగితే 2015 నాటికి ప్లూటోను చేరగలుగుతుంది.
1: ప్లూటో గురించి నెక్స్ట్ ఇయర్ తెలుస్తుందా?
4: మనకు దూరాన ఉన్న ఆ మంచు ప్రపంచం మీద ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. న్యూ హారైజన్స్ పరికరం ప్లూటో గురించి మరిన్ని అద్భుతమైన కొత్త విషయాలు తెలియజేయవచ్చు.
2: షో అయిపోయింది ప్రియా, నీకు నచ్చిందా?
1: చాలా బాగుందమ్మా, కానీ తొందరగా అయిపోయింది, నాకు ఇంకా చూడాలనుంది.
2: తప్పకుండా ప్రియా, మళ్ళీ వద్దాం, బహుశా అప్పుడు ఇంకా కొత్త కొత్త విషయాలు చూపిస్తారేమో.
1: సరే అమ్మా.
0: తారామండలం గురించి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఇందులో శ్రీమతి రాజేశ్వరి, చిరంజీవి అంజలి పాల్గొన్నారు.

పిన్న వయసులోనే స్వయంగా రచించి స్వామి మనకు అందించిన ప్రబోధాత్మకమైన నాటకం చెప్పినట్లు చేస్తారా? హైదరాబాద్ కోటి సమితి సమర్పిస్తున్న ఈ నాటకం ఇప్పుడు విందాము.

0: శ్రద్ధగా వినండి, నిదానంగా ఆలోచించండి. దానం చెయ్యని మానవుడు దానవుడైపోతాడు.
1: బాగా చెప్పారు తల్లి.
0: అందుకే నాయన వ్యాస భగవానుడు ఏమన్నాడో తెలుసా? అన్ని వేదాలకు అన్ని పురాణాలకు ఈ ఒక్క వాక్యమే సారాంశం అన్నారు. ఏమిటది? సమయానికి జ్ఞాపకం రావట్లేదు. గుర్తొచ్చింది. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు ఉపకారం చెయ్యడం కంటే గొప్ప పుణ్యం లేదు, ఇతరులకు బాధ కలగ చేయడం కంటే చెడ్డపాపమూ లేదు.
2: అస్సలు చేసే మాట చెప్పాడండి యాదవ్యాసుడు.
0: అన్ని ధర్మాలకు ఆయువు పట్టు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే కదా. దీన శరణ్యుడు, ఆత్మరక్షకుడు ఆ విష్ణుమూర్తి ఏం చేశాడు?

మగా అని మొరపెట్టుకున్న గజేంద్రుని కాపాడడం కోసం ఉన్నపళంగా లేచి బయలుదేరి వెళ్లాడు. సిరికించెప్పడు శంఖ చక్రయుగమున్ చేబ్రోయి సంధింపడు. ఎక్కడో అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబులో ఉన్నప్పటికీ ఆపదలో ఉన్న గజేంద్రుని మకరి బారి నుండి కాపాడడం కోసం గబగబా పరిగెత్తుకు వెళ్లాడు పరమాత్ముడు.

0: శ్రేయ అన్నారు పోతన్ గారు.
1: భగవంతుడు దయాస్వరూపుడు కదమ్మా.
0: అవున్నాయన, ఆ భగవంతుడు అనంత కోటి జీవరాశులను సృష్టించాడు. జంతూనాం నరజన్మ దుర్లభం అన్నారు. దాన ధర్మాలే మానవ జన్మను సార్థకం చేస్తాయి. అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది. ఏవేళప్పుడో అమ్మా అన్నం అంటూ ఏ బిచ్చగాడు వచ్చినా విసుక్కోకుండా కసురుకోకుండా అంతో ఇంతో పెట్టి పంపించాలి. అలా అని అందరికీ దానం చెయ్యరాదు. కొందరు సోమరిపోతులైన దృఢకాయలు నానా వేషాలు వేసుకుని వస్తూ ఉంటారు. వాళ్లకు మాత్రం మనం దానం చెయ్యడం అంటే వాళ్ల సోమరితనాన్ని ఎక్కువ చేసినట్లే. అయితే అనాథలను, వికలాంగులను, అసక్తులను మాత్రం తప్పక ఆదుకోవాలి. దీనమానవ సేవయే నిజమైన మానవ సేవ. ఇంతటితో ఇవాళ చాలిద్దాం, మళ్లీ రేపు కలుద్దాం.
1: వెళ్ళొస్తాం సుబ్బమ్మ గారు.
2: చదువు రానోళ్ళకు కూడా చక్కటి సంపదలు చెప్పి పుణ్యం కట్టుకున్నారండి.
1: మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేమమ్మా.
0: అంత ఈశ్వర సంకల్పం. నాదేముంది నాయన, శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు కదా. ఒరే కృష్ణ, ఇందాకటి నుంచి ఇక్కడే కూర్చున్నావా? నిన్ను చూడనేలేదు. ఏం చేస్తున్నావురా మూల కూర్చుని? హాయిగా పోయి తోటి పిల్లలతో ఆడుకోరాదట్రా.
3: నువ్వు చెబుతున్న మాటలు వింటూ కూర్చున్నానమ్మా.
0: ఇప్పటినుంచి ఎందుకు నీకు పెద్ద కబుర్లు? ఏ వయసుకు తగిన లక్షణాలు ఆ వయసులో రాణిస్తాయి. తోటలోకి పోయి ఆడుకో, వెళ్ళు.
3: మంచి మాటలు వినటం తప్ప అమ్మా. ప్రహ్లాదుడి వయసు ఎంతమ్మా? ధ్రువుడు ఎన్నేళ్లవాడమ్మా? రెండు మంచి మాటలు వినడానికి వయసుతో పనేముందమ్మా.
0: నీతో ఎవ్వరూ వాదించలేరు బాబు. రేపటి పాఠాలు చదువుకోరాదు?
3: అన్నీ వచ్చేశాయమ్మా, కావాలంటే అప్పగిస్తాను.
2: కళ్ళ లేని కబోదని తల్లే, కనకరించు తల్లే. అమ్మా,
0: ఈ వేళప్పుడు మా ఇంట్లో అన్నం ఎక్కడుంటుందిరా? నీకే చెప్తుంటే వెళ్తావా లేదా?
2: అమ్మా ఆకలేస్తుందమ్మా, ఎంత ముద్ద పెట్టమ్మా.
0: నీ మొండి వేషాలు నా దగ్గర పనికిరావు. వెళ్ళకపోతే మెడపట్టి గెంటేస్తాను.
2: అత్తమ్మా, మీ పుణ్యం ఉంటది, ఎంత ముద్దెట్టన్నా అమ్మా.
0: మర్యాదగా బయటకు నడుస్తావా లేదా?
2: అంత కోపం ఎందుకులే తల్లి, పోతానులే. ఇవాళ నా మీద ఏ తల్లికి దయ కలుగుతుందో. కడుపులో ఆకలి మంట రగిలిపోతాంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, కాళ్ళు తేలిపోతున్నాయమ్మా. కాస్త కనికరించు తల్లి.
0: మాటలు బాగానే నేర్చావు. పో అవతలకి. అడ్డమైన వాళ్లకి వడ్డించడానికి అన్నం వండి రాసులు రాసులు పోసు కూర్చున్నాననుకున్నావా? మర్యాదగా బయటకు నడు.
2: ఈ గుడ్డోడి మీద కొంచెం కూడా దయరాదల్లా తల్లి. అమ్మా అమ్మా, మా దగ్గరం తల్లా.
0: అమ్మయ్య వెళ్ళాడు బాబు. పంపేసరికి తల ప్రాణం తాక్కొచ్చింది. ఈ రోజుల్లో ప్రతి వాడికి ముష్టి ఎత్తడం ఒక వృత్తిగా తయారైంది.

0: గోవింద. సుబ్బమ్మ తల్లి, చల్లని తల్లి, దాన ధర్మాలకు నీ తర్వాతనే ఇంకోని చెప్పుకుంటాం. నీ చేతికి ఎదురు లేదు. నీలాంటి ధర్మతల్లులు ఉండబట్టే ఈ కలియుగంలో మాబోటి వాళ్ళని చల్లగా బతకగలుగుతున్నాను తల్లి. సుబ్బమ్మ తల్లి, సుబ్బమ్మ తల్లి,
1: రండి రండి శాస్త్రులు గారు. మీకోసం పళ్ళెం నిండా బియ్యం పోసి సిద్ధంగా అట్టే పెట్టాను, పట్టుకొస్తాను, ఒక్క క్షణం ఉండండి.
0: సుబ్బమ్మ తల్లి, చల్లగా వర్ధిల్లమ్మా. నీ వల్ల ఓ చిన్న సాయం కావాలమ్మా, తప్పకుండా చెయ్యాలి.
1: చేస్తాను, సందేహించకుండా అడగండి శాస్త్రులు గారు.
0: ఏమీ లేదమ్మా, మన భజన మంటపానికి మెట్లు కట్టిస్తున్నానమ్మా. ఓ మెట్టు మీ పేరు మీదుగా కట్టించి రాళ్ల మీద మీ పుణ్యదంపతుల ఇద్దరి పేర్లు చెక్కించాలనుకుంటున్నానమ్మా.
1: ఇదేం భాగ్యమా బంగారమా, తప్పకుండా ఇస్తానండి కావలసిన పైకం. మా పేర్లు బాగా కనిపించే చెట్లు చెక్కించండి.
0: ఓహో, శిలాక్షరాలుగా నిలిచిపోయేటట్టు చెక్కిస్తాను తల్లి. వెళ్ళొస్తానమ్మా. శుభమ్మ తల్లి, వెళ్ళొస్తా.
1: మంచిది శాస్త్రులు గారు.
2: అమ్మా, నిన్నొక మాట అడుగుతాను, చెబుతావా?
1: అడగరా, అడుగు. నీకెప్పుడు లక్ష ప్రశ్నలు యక్ష ప్రశ్నలును.
2: కళ్ళు లేని కబోది వస్తే కసురు కొని వెళ్లగొట్టావెందుకు? నిక్షేపంలాగా గుమ్మడికాయ లాంటి పొట్టతో ఉన్న సోమరిపోతు శాస్త్రుల గారికి మాత్రం పల్లె నిండా బియ్యం ఎందుకు పెట్టావు? ఇదేనా నీవు ఇంతసేపటి నుండి చదివి చెప్పిన భాగవత పద్యాల సారం?
1: బావుంది నీ వరస. చెప్పినవన్నీ చేయడం సాధ్యం అవుతుందా వెర్రివాడా? అయినా ఈ మధ్య నీ ధోరణి శృతి మించి రాగాన పడుతోంది.
2: నేను తప్పు మాట ఏమన్నానమ్మా? చేయలేని మాటలు చెప్పడం దేనికి అని అడుగుతున్నాను.
1: నోరు మొయ్, గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించినట్లుంది నీ ధోరణి.
2: పుస్తకాలలోని మాటలు మస్తకాలలోకి ఎక్కవద్దా అమ్మా. మనం చెప్పేది ఇతరుల కోసమే గాని మన కోసం కాదన్నమాట.
1: నీకు మరీ పొగరికిపోతాను. చిన్న పెద్ద అని లేకుండా ఇష్టం వచ్చినట్లు అవుతున్నావు. పద మీ నాన్నగారి దగ్గరికి.
2: నేనేం తప్పు మాట అన్నానమ్మా?
1: తప్పో ఉప్పో మీ నాన్నగారే తేల్చి చెప్తారు. పద, ఊరుకుంటున్న కొద్దీ మితిమీరిపోతున్నావు. మీరు ఇంటి సంగతే పట్టించుకోవడం మానేశారు. వీడు నన్ను ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్నాడు. చిన్నంతరం పెద్దంతరం బొత్తిగా లేకుండా మాట్లాడేస్తున్నాడు. ఎందుకు కొరగాకుండా పోతున్నాడు.
0: ఎరా కృష్ణ, అమ్మని ఏమన్నావురా? ముందు చెంపలు వేసుకుంటా లేదా? తల్లిదండ్రులంటే ప్రత్యక్ష దైవాలు అన్న సంగతి గుర్తు పెట్టుకో.
2: నేనేమీ అనలేదు నాన్నగారు.
1: నేను ఇందాక శాస్త్రులు గారికి స్వయం పాకం ఇస్తే వీడు నన్ను నానా మాటలు అన్నాడండి.
2: గుడ్డివాడు వస్తే ముష్టి ఎందుకు పెట్టలేదని అడిగానండి, అంతే.
0: సరే, నువ్వు లోపలికి వెళ్ళి నేను కనుక్కుంటాను వీడి సంగతి.
1: మొక్కగా ఉండగానే వంచకపోతే మానయ్యాక వంగుతుందా? చూస్తూ ఊరుకుంటే చెడిపోతాడు.
0: ఒరే కృష్ణ, ఇలా రా, ఇలా కూర్చో బల్ల మీద. శ్రద్ధగా చదువుకోక ఎందుకురా అమ్మతో నీకు తగవులు? నేను చిన్నప్పుడు ఆ వీధి పళ్ళలో చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడంటే ఆనాడు కష్టపడి చదువుకోబట్టే కదా. క్లాసు ఫస్ట్ వచ్చేటట్టు చదువుకోవాలి. నువ్వు గొప్ప డాక్టర్ కావాలరా?
2: నేను శ్రద్ధగానే చదువుతున్నాను నాన్నగారు.
3: నమస్కారం అండి, నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్నానండి. 2 నెలల క్రిందట మా నాన్నగారు చనిపోయారండి. పరీక్ష ఫీజు కట్టాలండి, 1 రూపాయి ఇప్పించండి. మీ వంటి ధర్మాత్ములు తలా కాస్త సాయం చేశారండి. మీరు కూడా తోచినది ఇప్పిస్తే ఫీజు కడతానండి. ఇదిగోండి హెడ్ మాస్టర్ గారిచ్చిన ఉత్తరం.
0: ఏది లైవ్? ద బేరర్ ఆఫ్ దిస్ లెటర్ ఇస్ ఎ వెరీ పూర్ బాయ్. అసలు మన దేశమే పేద దేశం, అందరం పేదవాళ్ళమే. He's a promising student, highly intelligent and industrious. మన వాళ్ళకి సిఫారసు ఉత్తరాలు రాయడం తేలికైపోయింది. మాటలు విలువే తెలియదు మనకి. తీసుకో ఉత్తరం. చూడు, ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు. తర్వాత ఎప్పుడైనా కనిపిస్తే ఆలోచిస్తాను.
3: పరీక్ష ఫీజు కట్టడానికి రేపే ఆఖరి రోజు సార్. 1 రూపాయి ఇప్పించండి బాబు గారు.
0: ఐఎమ్ వెరీ సారీ. వెళ్ళు, నన్ను విసిగించకు. నా దగ్గర ప్రస్తుతం పైసా కూడా లేదు. పో. నా మాటలు నమ్మకపోతే ఇదిగో చూడు, నా మనీ పర్స్ చూడు, ఖాళీగా ఉంది. మరి వెళ్ళరా?
3: వెళ్ళొస్తానండి.
0: వెళ్ళు, కానీ ఇప్పుడప్పుడే రాబోకు.
4: సుబ్బారావు గారు, సుబ్బారావు గారు,
0: మీరు రండి.
4: మీరు ఇంకా వెళ్ళలేదా?
0: ఏమిటి సంగతి?
4: మన ఆఫీసర్ రేపు ఛార్జీ తీసుకుంటాడంట. ఇవే పొద్దున రైల్లో ఆయన వచ్చాడు. ప్లాట్ఫామ్ మీద స్వాగతం చెప్పి దండలు వేసి గృహప్రవేశం చేయించి వచ్చాం.
0: ఎంత పని చేశారండి? నాతో మాట మాత్రం చెప్తే నేను వచ్చేవాడిని కదా.
4: ఏమో మీకు తెలిసేమో అనుకున్నాము. అయినా మునిగిపోయింది ఏమీ లేదు రండి. మనిషి కాస్త నిదానస్తుడల్లే కనిపిస్తున్నాడు. పాత ఆఫీసర్లాగా హళ్ళు పెళ్ళు అంటూ చిందులు తొక్కే రకం కాదులే. ఎందుకైనా మంచిదని ఎల్లుండి ఆయనకి స్వాగతం చెబుతూ ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాం.
0: చాలా మంచి పని తలపెట్టారు. మంచి పార్టీ ఇవ్వాలండి. రెండు స్వీట్లు, రెండు హాట్లు, రెండు ఐస్ క్రీములు.
4: అవునండి, మన పార్టీతో ఆయన ఐస్ అయిపోవాలంటారు.
0: బాగా చెప్పారు. మంచి పార్టీ ఇచ్చి ముందుగానే ఆయన్ని మంచి చేసుకోవాలండి, లేకపోతే మన ఆటలు సాగనివ్వడు.
4: అందుకే కదండి ఇంత హడావిడిగా వచ్చాం. ఇగో మీరే బోణీ చేయాలి, చందాల లిస్టు కూడా పట్టుకొచ్చాం.
0: ఆ తప్పకుండా. ఏది లిస్టు? నా తరఫున ఓ 100 రూపాయలు రాసుకోండి. ఇగో ఇప్పుడే తీసుకోండి. పార్టీ మాత్రం ఘనంగా చేయాలండి.
4: తప్పకుండా తప్పకుండా చేద్దామండి.
2: నాన్న, పాపం బీద విద్యార్థికి 1 రూపాయి ఇవ్వమంటే లేదన్నావే, ఇప్పుడు వీళ్ళకి అంత డబ్బు ఎందుకు ఇచ్చావు? ఎందుకు అబద్దం ఆడటం ఆ బీద విద్యార్థితో?
0: పిల్లకాయకి కేందెలుసు ఉండేలు దెబ్బ అన్నారు. యుక్తిగా తప్పించుకోకపోతే ఆ బీద పిల్లవాడు శనిలా పట్టుకుని వదలడు. అయినా అడిగిన ప్రతి వారికి దాన ధర్మాలు చేయడానికి మనం ఏమన్నా లక్షాధికారమా?
2: ఆ అబ్బాయి అడిగిన పాపం 1 రూపాయేగా నాన్న.
0: నువ్వు నోరు మూసుకో, స్కూల్ పో. అనవసరమైన ప్రసంగాలు చేస్తే చెంప చెళ్ళు అంటుంది.
3: ఒరే మాస్టర్ గారు ఇంకా రాలేదురా?
2: అవునరా, నిన్న నువ్వు స్కూల్ కి ఎందుకు రాలేదురా?
3: నిన్న సినిమాకి వెళ్ళానురా.
2: సినిమాలో పాటలు బాగున్నాయారా?
3: అవునవును, చాలా బాగున్నాయి.
4: పిల్లలు ఎందుకు అట్లా కాకిగూల చేస్తారు? ఇది బడి అనుకున్నారా, చేపల బజార్ అనుకున్నారా?
3: చేపల బజార్ పక్కనే ఉంది సార్.
4: ఏడు సార్ కూర్చోండి, చెవడాలు ఎక్కదీస్తాను. ఇదిగో అంతా సైలెంట్ గా కూర్చోవాలి. రేపు మన స్కూల్ కి డీఓ దొరగారు తనిఖీకి వస్తున్నారా? మన క్లాసు కూడా వస్తారు. భూమి ఆకారం ఎట్లా ఉందని అడిగితే ఏం చెబుతారా?
3: భూమి చదరంగా ఉంటుందని చెప్తాను సార్.
4: ఏ మొహల్లా ఉంది, నా పొడుంకాయ ఎట్లా ఉంటుందో అట్లా ఉందని గుర్తుపెట్టుకోండి.
2: అయితే మామూలు రోజుల్లో గుండ్రంగాను, సెలవు రోజుల్లో చదరంగానూ ఉంటుందని చెప్తాను సార్.
4: ఏ ఎందుకని?
2: ఎందుకేమి సార్, మామూలు రోజుల్లో మీరు స్కూల్ కి తెచ్చే పొడుంకాయ గుండ్రంగా ఉంటుంది, సెలవు రోజుల్లో మీరు వాడే వెండి పొడుం డిబ్బి చదరంగా ఉంటుంది కదండి. నేను చూడలేదనుకున్నారా?
4: ఏది కాదు, పెసవ తెలివి దాంట్లో మీరును. నేను చెప్పినట్టు చేయండి. మనం తెలుగు వాచికల్లో 1వ పాఠం పూర్తి చేశాం. కానీ రేపు డిఈఓ గారు వచ్చినప్పుడు 32వ పాఠం చెప్పుకుందాం, తెలిసిందా? ఈవేళ ఆ పాఠంలో ప్రశ్నలు వేసి జవాబులు ముందుగానే చెప్పేస్తాను. డిఈఓ గారు వచ్చినప్పుడు మిమ్మల్ని అవే ప్రశ్నలు వేస్తాను, మీరు మాత్రం టగటగటగ అవే జవాబులు చెప్పాలి. సుమా ఏమిటి తెలిసిందా? 32వ పాఠం ముందుగానే క్లాసులో పూర్తయినట్లు ఆయనకి తెలియకూడదు సుమా. ఇదిగో మీలో ఎవరైనా ఈ సంగతి బయట పెడితే డొక్క జీల్చి డోలు కట్టేస్తాను, విమానం మాత మోగించేస్తాను. జాగ్రత్త, తీయండిరా 32వ పాఠం. ఒరే కృష్ణ, నువ్వు చదవరా.
2: సత్యహరిశ్చంద్రుడు.
4: సత్యహరిశ్చంద్రుడు చాలా గొప్పవాడర్రా, ఆడిన మాట ఎన్నడూ తప్పడు. సత్యం కోసం భార్యాబిడ్డలకు దూరం అయ్యాడు, తన రాజ్యాన్ని కూడా పోగొట్టుకుని చివరికి కాటికాపరిగా పనిచేయవలసి వచ్చింది పాపం. ఒరే కృష్ణ, నువ్వు చదువు.
2: ఎందుకు మాస్టారు చదవటం? డిఓ గారి ముందు అబద్దమాడటం కోసం హరిశ్చంద్రుడికి చదవడం అన్యాయం సార్.
4: ఏషావు నోర్మి, ఏదో పెద్ద హరిశ్చంద్రుడే దిగి వచ్చినట్టు మాట్లాడుతావు. నిన్ను ఏం చేస్తానో చూడు.
2: మీరు నన్ను ఏం చేసినా సరే నేను ఇంకా నోరు మూసుకోను. ఈ చదువుతో నాకు పని లేదు. తల్లి తండ్రి గురువు అంతా ఇంతేనా? చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. సత్యం ధర్మం అని పెద్ద కబుర్లు ఇతరులకు చెప్పగానే మన పని తీరిపోతుందా? మాటలకు చేతలకు ఇంత దూరం అయితే లోకం ఎలా బాగుపడుతుంది? ఈ చదువు నాకు అక్కర్లేదు, నాకు నిజమైన చదువు కావాలి. చెప్పిందంతా చేయాలి, చేసిందంతా చెప్పాలి. మేడి పండ్లాంటి మనుషుల వలన లోకం బాగుపడదు. 100 గొప్ప మాటల కంటే 1 మంచి పని చేస్తే చేసి చూపించాలి. ఇంకా నాకు ఈ చదువు వద్దు సార్, వెళ్తాను.
4: ఒరే ఒరే కృష్ణ, ఆగు ఆగరా, ఎక్కడికి పోతున్నారా? ఉండరా, ఉండు, నిలబడు.
1: ఏమండోయ్, మన కృష్ణుడు బడి నుండి ఇంకా రాలేదండి. ఇంత పొద్దు పోయేదాకా ఎక్కడున్నట్లు, అలా వెళ్లి కాస్త చూసిరండి.
0: వాడే వస్తాలే, ఎక్కడికి పోతాడు? ఏదో పిల్లలతో ఆటలాడుతూ ఉండుంటాడు.
1: కాదండి, వాడు ఎప్పుడు బడి వదలగానే సరాసరి ఇంటికే వస్తాడు. వాడు ఎక్కడో ఉండడండి, నాకు తెలుసు వాడి సంగతి. నాకేదో భయంగా ఉంది. పొద్దున్న కూడా ఒట్టి పుణ్యాన్ని కసురుకున్నాను పసిరదమని. కదలరేమండి, నేను వస్తాను, పదండి.
0: సరే పద, సంపూ తింటావు కదా, ఆఫీస్ పనితో ఊపిరి సరప కొట్టుకుంటూ ఉన్నాను. పద.
4: సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, మీ కృష్ణుడు ఇంటికి వచ్చారా? ఏమిటండి అలా చూస్తారు? ఇందాకే పలకా పుస్తకాలు తీసుకుని వెళ్లిపోయాడండి.
0: అలాగా ఇంతవరకు ఇంటికి రాలేదండి.
4: ఏమిటి ఇంతవరకు ఇంటికి రాలేదా? ఈవేళ క్లాసులో పాఠం చదవరా అంటే నాకు ఈ చదువు అక్కర్లేదని చెప్పేసేసి సంచి భుజానికి తగిలించుకుని గబగబా వెళ్లిపోయాడు. ఎంత పిలిచినా తిరిగి చూడలేస్తుమా. మీతో ఈ సంగతి చెబుదామని బడిగంట కొట్టగానే ఇలా వచ్చేసాను.
0: మేము ఇంకా వాడు ఎందుకు రాలేదని కంగారు పడుతున్నాం, వెతకటానికి బయలుదేరుతున్నాం. ఏంటో ఈ కాలం పిల్లలు, వాళ్ల వరుస అదోలో ఉంటుంది.
1: ఇంకా ఆలోచిస్తారేంటండి? పదండి, నా చిట్టు తండ్రి ఎక్కడున్నాడో ఏంటో. నా మనసు పరిపరి విధాలుగా పోతోంది. కీడెంచి మేలెంచమన్నారు. ఏమైపోయాడో, ఎక్కడున్నాడో నా చిట్టు తండ్రి.
0: కంగారు పడకు, వెతుకుదాం. పద, పదండి మాస్టారు.
1: అదిగో అక్కడ ఎవరో పిల్లలు ఆడుకుంటున్నట్టున్నారు. మనవాడు ఉన్నాడేమో చూడండి.
0: అదిగో ఆ మూల వాడే, అక్కడ కూర్చున్నది వాడే. పద పద. రే కృష్ణ, రే ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావురా?
1: బడికి వెళ్తానని ఇక్కడ కూర్చున్నావా కృష్ణ?
4: ఎంత చెప్పినా వినకుండా క్లాసులోంచి గబగబా లేచి వచ్చేసి ఇక్కడేం చేస్తున్నావురా?
0: చెప్పినట్టు విని బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అవుతావు అనుకుంటే ఇదేమిట్రా, నా ఆశలన్నీ అడియాసలు చేస్తావా?
2: చెప్పినట్టు చేస్తారా? ఈ లోకంలో తల్లి తండ్రి గురువు ప్రత్యక్ష దైవాలని చెప్పారే, వారు చెప్పినట్లే చేయాలన్నారే. సత్యం ధర్మం అని ఏవో పెద్ద కబుర్లు చెప్పేవారే. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. మాటలకు చేతలకు ఇంత దూరం అయితే లోకం ఎలా బాగుపడుతుంది? ఈ చదువు నాకు అక్కర్లేదు, నాకు నిజమైన చదువు కావాలి. చెప్పినది చేయాలి, చేసినది చెప్పాలి. 100 గొప్ప మాటల కంటే ఒక్క మంచి పని చేసి చూపించాలి. ఇక నాకు ఈ చదువు వద్దు, ఎవరు వద్దు.
4: ఒరే కృష్ణ, ఆగు ఆగు, మాకు మంచి గుణపాఠం నేర్పోను ఆయన. నీ వంటి వాడు ఒక్కడు బడిలో ఉంటే చాలు, ఉపాధ్యాయులు పిల్లలు అందరూ బాగుపడతారు నాయన.
0: ఒరే కృష్ణ, ఇలా రానాయన, ఈనాటితో మా అజ్ఞానాన్ని పటాపంచాలు చేసేవారా. పెద్దలు ఏది చేస్తే పిల్లలు వారిని అనుసరిస్తారు. పెద్దలు క్రమబద్ధమైన జీవితం అలవాటు చేసుకోవాలి. పిల్లలు బాగుపడటానికి చెడిపోవటానికి తల్లి తండ్రి గురువుల ప్రవర్తనే కారణమని రుజువు చేశావు. పెద్దలు మొద్దులు కాకూడదని మాకు మంచి బుద్ధి చెప్పావు నాయన.
1: అందుకేనండి వేదవ్యాసుడు ఏమన్నాడంటే, మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మానం అన్నాడు. అందుకేనా నాయన వేమన పిన్న చేత దివ్య పెద్దగా వెలగదా అన్నాడు. నీ మాటలు మాకు కనువిప్పు కలిగించే. పద నాయన ఇంటికి పద.
5: చెప్పినట్లు చేస్తారా అన్న నాటకం విన్నారు. సమర్పణ హైదరాబాద్ కోటీ సమితి. పాల్గొన్న కళాకారులు శ్రీయుతులు విశ్వమోహన్, బీబీఎస్ తిలక్, శ్రీమతి ఎం మీనాకుమారి, చిరంజీవి శశివదన్, చిరంజీవి అభినవ్.
6: మీకు సాయివాణిని వీణుల విందుగా వినిపిస్తున్న రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 3వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటూనే ఉండండి.

0: నేతృత్వం అంటే ఏమిటి, యాజమాన్యం అంటే ఏమిటి, కేవలం లౌకికంగా చూడటం కాక స్వామి పంథాలో విలువలతో కూడిన నేతృత్వం అంటే ఏమిటి, యాజమాన్యం అంటే ఏమిటని తెలుసుకోవడానికి నేతృత్వం యాజమాన్యం గురించి యువతతో ఎక్స్పర్ట్ ప్యానెల్ చేసే చర్చ విందాం. ఈ ప్యానెల్లో ఉన్నవారు శ్రీ కోటా శివకుమార్, శ్రీమతి ఎం పద్మశ్రీ రాధాస్వామి. వీరి చిరు పరిచయం. శ్రీ కోటా శివకుమార్ ఇంజనీరింగ్ అయిన తర్వాత స్వామి కాలేజీలో ఎంబీఏ చేశారు. 25 సంవత్సరాలుగా కార్పొరేట్ హ్యూమన్ రీసోర్సెస్ మేనేజ్మెంట్లోనూ, హెచ్ఆర్ కన్సల్టింగ్లోనూ, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్లోనూ ఎక్స్పీరియన్స్ ఉంది. లీడర్షిప్ కోచింగ్లోనూ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్లోనూ ప్రత్యేక ఆసక్తి కలిగి వాటిలో ట్రైనింగ్ 10 సంవత్సరాలుగా చేస్తున్నారు. వీరితో మాట్లాడుతున్నప్పుడు స్వామి కోట్స్లో మీకు ఇష్టమైన కోట్ ఏదని అడిగితే, బీయింగ్ ఈజ్ లాస్ట్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ బికమింగ్ అని స్వామి చెప్పిన కోట్ గురించి చెప్పారు శ్రీ కోటా శివకుమార్. శ్రీమతి ఎం పద్మశ్రీ రాధాస్వామి స్వామి కాలేజీలో ఎంఏ బీఈడీ చేశారు. ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఐబీఎస్ హైదరాబాద్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇక్రిసాట్లోనూ, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లోనూ, ఏపీపీపీసీలోనూ కండక్ట్ చేశారు. హైదరాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల మహిళా యూత్ కోఆర్డినేటర్గా తమ సేవా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు శ్రీమతి ఎం పద్మశ్రీ రాధాస్వామి. ఇక నేతృత్వం యాజమాన్యం గురించి చర్చ విందామా?
1: ప్రప్రథమంగా అందరి హృదయాల్లో స్థిరంగా నిలిచిన స్వామికి పాదపద్మాలకి మనందరము ప్రణమిల్లుతూ, రేడియో సై శ్రోతలందరికీ సాదరమైన సాయిరాంతో మొదలు పెడుతున్నాను. నా పేరు శివకుమార్. మనము సాధారణంగా నేతృత్వము అంటే లీడర్షిప్, యాజమాన్యము అంటే మేనేజ్మెంట్ అన్న పదాలు తరచుగా వింటూనే ఉంటాము. కార్పొరేట్లోను, అందరి ప్రొఫెషన్లోనూ, వృత్తిపరంగా ఇవన్నీ వింటూ ఉంటాము. అంతవరకు కాకుండా వాలంటరీ ఆర్గనైజేషన్స్ లో కూడా లీడర్షిప్, మేనేజ్మెంట్ అన్న పదాలు మనం వింటూ ఉంటూ ఉంటాం. అయితే మాట్లాడుకునే ముందర మనిషి అన్నవారు కొన్ని పాత్రలు పోషిస్తున్నారని, రోల్స్, ఆ పోషించే పాత్రలన్నింటిలోనూ కూడా లీడర్షిప్, మేనేజ్మెంట్ ఉంటుంది అని తెలుసుకోవడం ఒక గమ్యమైతే ఈ కార్యక్రమంలో. రెండోది ఏమిటి అంటే, అసలు ఆ పాత్రలు పోషించే వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉందని, ఆ వ్యక్తిత్వం గురించి మనము తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని, ఇలా పలు విషయాలు స్వామి పంథాలో మనం చూసుకుని మనము ఈ రాబోయే 45-50 నిమిషాల్లో స్వామి ఇచ్చిన ఆణిముత్యాలతో నేతృత్వ మేనేజ్మెంట్ గురించి చర్చించుకోవడానికి పెట్టుకున్న కార్యక్రమం ఇది. నాతో పాటు ప్యానెల్లో ఉన్న పద్మశ్రీ గారు, అలాగే నాతో పాటు ఉన్న వారందరినీ కూడా వారొకసారి వారి పరిచయంతో పాటు ఈ కార్యక్రమంలోకి మనం వెళ్దాము.
2: సాయిరామ్, రేడియో సాయికి ఈ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఎలా జరుగుతుంది ఈ చర్చ అని చాలా ఆసక్తితో వేచి ఉన్నాను. లెట్ అస్ హోప్ ఫర్ ది బెస్ట్.
1: తప్పకుండా అంతే ఆసక్తితో మన స్టూడియోలో మనతో పాటు 8 మంది 8 యూత్ ఉన్నారు. వీరందరూ స్వామి సంస్థల్లో చక్కని కార్యక్రమాలు చేస్తున్న వారు. వారి నుంచి విందాము.
3: సాయిరామ్, నా పేరు ఏ అమర్నాథ్. నేను తిరుపతి సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ లో ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం నిర్వహిస్తూ, అదేవిధంగా మన సత్యసాయి సేవా సంస్థలలో కన్వీనర్ గా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాను. అనేక మార్లు అనేక సంస్థలలో వ్యక్తిత్వ వికాసం గురించి చర్చ జరుగుతూ ఉండడం విన్నాను. ఈ విధంగా కార్యకర్తలతో కలవడం కానీ లేదా సేవా కార్యక్రమాలను చక్కగా జరిపించడంలో ఈ వ్యక్తిత్వ వికాసం యొక్క పాత్ర ఎంతో ఉందని తెలుసుకున్నాను. కాబట్టి అసలు ఈ వ్యక్తిత్వ వికాసం అంటే లేదా పర్సనాలిటీ అంటే ఏమిటి అని తెలుసుకోదలుచుకున్నాను. సాయిరామ్,
1: చాలా చక్కని ప్రశ్న ఇది. ఒక విధంగా చెప్పాలంటే జటిలమైన ప్రశ్న అని అనాలండి అమర్నాథ్ గారు. అయితే మనందరికీ ఎంతో ఉపయోగపడే ప్రశ్న. ఒక ఆధ్యాత్మిక సంస్థలాగా సత్యసాయి సంస్థలు వ్యక్తిత్వాన్ని ఏ విధంగా చూస్తాయి అనేది ఒకసారి మనం చూద్దాం. బయట ప్రపంచంలో, మార్కెట్లో ఈ రోజుల్లో మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, పర్సనాలిటీ అంటే ఎవరు ఎంతగా చక్కగా మాట్లాడడము, నడవడిక ఏ విధంగా ఉండాలి, ఎటువంటి వేషలు, భాష ఉండాలి, ఇటువంటి విషయాలపైన చాలా ఫోకస్ వెళ్తున్నది. అందులో తప్పేమీ లేదు, అది చాలా మంచి విషయం. అయితే వీటితో సరిపోయిందా, మనిషికి ఆనందం వచ్చిందా, వారు ఏం చేస్తుంటే దాంట్లో సాఫల్యం కలుగుతోందా అన్న ప్రశ్నలు వచ్చినప్పుడు ఒక్క ఆధ్యాత్మిక సంస్థ మాత్రమే దీనికి సరైన సమాధానం ఇవ్వగలదని మనం తెలుసుకుంటాం. అందువల్ల వ్యక్తిత్వ వికాసం అన్నప్పుడు అసలు ఈ వ్యక్తి అనేది ఎవరు అని మనం మొదట చర్చించుకోవాలి. ఆధ్యాత్మికంగా చూసుకుంటే స్వామి చెప్పిన విషయంలో ఆల్ స్పిరిచువల్ జర్నీ ఈజ్ వ్యక్తిత్వం నుంచి అవ్యక్తం కావడం అని చెప్తారు. అంటే మూడు విషయాలు మాట్లాడతారండి, ఒకటి వ్యక్తి, వ్యక్తము, అవ్యక్తము, మూడు విధాలుగా ఉన్నాయని. బయటకి ప్రపంచంలో మనందరము ఏ విధంగా నడవడిక ఉంటుందో, మనది బిహేవియర్ ఉంటుందో, అది వ్యక్తిత్వము అంటాం, పర్సనాలిటీ అని ఇంగ్లీష్లో అంటాం. ఇది పర్సోనా అన్న లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందని స్వామి చెప్పారు. పర్సనాలిటీ అనేది అందరికీ ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఈ పర్సనాలిటీ అంటే ఏంటి? ఎవరి మూడ్స్, టెండెన్సీస్, వారి సంస్కారాలు, వారి జెనెటిక్ కండిషనింగ్, ఏ విధంగా పుట్టినప్పుడు కండిషన్ అయ్యారు, ఎన్వైరన్మెంటల్ కండిషనింగ్, పెరుగుతున్నప్పుడు ఏ విధంగా కండిషన్ అయ్యారు, ఇటువంటి ఇన్ని రీజన్స్, ఇన్ని కాజెస్ సమూహం పర్సనాలిటీ. ఒక మనిషిని చూసినప్పుడు వారి పర్సనాలిటీ ఇది అని చెప్పినప్పుడు అది ఒక్క రోజులో వస్తున్నది కాదు. కానీ మన భారతీయ ఆధ్యాత్మికతలో ప్రత్యేకత ఏమిటి అంటే ఇది ఒక్క రోజు కాదని, ఒక్క జన్మలో వచ్చేది కూడా కాదు, ఎన్నో జన్మలుగా వస్తున్న పరంపర అని చెప్తుంది. అయితే ఎవరికి వస్తుందండి మరి పర్సనాలిటీ? ఈ ప్రపంచంలో మన ఎదురుకుండా కనబడుతున్న ఈ శరీరమే చూస్తున్నాం కదా అంటే అది కాదయ్యా, ఈ కనబడే శరీరం నువ్వు కాదు, నువ్వు ఇందులో గల ఒక ఆత్మవి. ఆత్మ దీన్ని ఒక రథంలాగా యూజ్ చేసుకుంటోంది. ఒక కార్ డ్రైవర్ కార్లో ఏ విధంగా కూర్చునున్నాడో ఆ విధంగా నువ్వు ఈ బాడీని యూజ్ చేస్తున్నావు. కాబట్టి ఈ బాడీకి ఒక పర్సనాలిటీ ఉంది. ఆ పర్సనాలిటీ ఇప్పుడు కనబడుతోంది తప్ప నువ్వు మాత్రము అట్లా సుదీర్ఘంగా ప్రయాణం చేస్తున్నావు. కాబట్టి ఈ ఒక్క జన్మలో జరుగుతున్న విషయాలే కాకుండా ఎన్నో జన్మల నుంచి సంపర్కమైన సంస్కారాలన్నీ తీసుకుని వస్తున్నావు నువ్వు. కాబట్టి దీంట్లో వెనకాల చాలా ఉంది అని చెప్తుంది. అయితే ఆధ్యాత్మికతలో ప్రత్యేకత ఏమిటి అంటే ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు డిజాల్వ్ ద పర్సనాలిటీ అని చెప్తుందండి. అసలు పర్సనాలిటీ అనేది అడ్డు. ఒక విధంగా చెప్పాలంటే పర్సనాలిటీ అనేది అడ్డు. ఎందుకంటే ఒక సోల్ ఫ్రీగా ఈ ప్రపంచంతోనూ ఎవరితోనో వేరే వాళ్లతోనూ సంబంధం పెట్టుకోవడానికి అడ్డుగా వచ్చేది పర్సనాలిటీ. కాబట్టి దాన్ని డిజాల్వ్ చేయాలంటుంది. అయితే డిజాల్వ్ చేయడంలో ఒక పార్ట్ ఏంటంటే డెవలప్ చేయడము అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏది తమో గుణంలో ఉందో అది మొట్టమొదటి రజస్సుకు రావాలి, రజస్సుకు వచ్చినది సత్వగుణానికి రావాలి, సత్వం అయినది డెవలప్మెంట్ అంటాము. ఆ డెవలప్మెంట్ అయినది ఒక రోజు ఐశ్వర్యచ్ఛ వల్ల డిజాల్వ్ కూడా అయిపోతుంది పర్సనాలిటీ. ఇది టూకీగా చెప్పుకోవాలంటే ఆధ్యాత్మికత చెప్పే పర్సనాలిటీ డెవలప్మెంట్. అందువల్ల మనం సత్యసాయి సంస్థల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నప్పుడు మామూలుగా బయట చెప్పుకుంటున్న విషయాలు కాకుండా ఈ విధంగా మనం అప్రోచ్ అవ్వాలన్నది నా భావం.
4: సాయిరామ్ అండి, నా పేరు సాయి కిషోర్, తిరుపతి నుంచి వచ్చాను. శ్రీ సత్యసాయి సేవా సంస్థలో డిస్టిక్ట్ ప్రశాంతి సర్వీస్ ఇన్ఛార్జిగా ఉన్నాను. వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పారు కదా, చాలా మంది ఇతరులను మేనేజ్ చేయడం కష్టంగా ఉంది అని అంటుంటారు. ఉదాహరణకు తల్లిదండ్రులు పిల్లల్ని మేనేజ్ చేయడం, ఆఫీసులో సబార్డినేట్ మేనేజ్ చేయడం. సంస్థల్లో ఉన్నవారు ఎవరైనా నిజ జీవితంలో తనను తాను మేనేజ్ చేసుకుంటూ ఇతరుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలపండి.
1: బాగుందండి, సెకండ్ ప్రశ్న వేశారు సాగేశ్వర్ గారు. మీరు చార్టెడ్ అకౌంటెంట్, రేపు మీరు మీ కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత చాలా మందిని మేనేజ్ చేస్తారు అకౌంట్స్ ఫీల్డ్ లో. కాబట్టి చక్కని ప్రశ్న వేశారు. ఇది నిజంగా మనందరము అనుభవిస్తున్న ఒక స్థితి అండి. ఇళ్లలో చూసుకున్నా, బయట రోడ్ల మీద చూసుకున్నా, వెళ్లిన పొద్దున్న లేచినప్పటి నుంచి మన జీవితంలో, ఆఫీసుల్లో చూసుకున్నా, ఇక వేరే ఏ సంస్థల పరంగా చూసుకున్నా కూడా అన్ని చోట్ల జరుగుతున్నది ఏమిటి అంటే వేరే వాళ్లని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చా అనే ఒక దృక్పథం వస్తోంది. అయితే ఒకటి మనము తప్పకుండా తెలుసుకోవాలి, ఒక నాణ్యం తీసుకుంటే నాణ్యానికి ఇటువైపు కంట్రోల్ ఉంటే అటువైపు రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. స్వామి దీన్నే రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీగా చెప్పారు. ఏదైనా ఒక పరిస్థితి నేను కంట్రోల్ చేయాలి అంటే దాంతోపాటు నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సరే, బయట విషయాలు పక్కన పెడదాం, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఉదాహరణ మనకి చాలా బాగా అర్థమవుతుందండి. మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి, ఎదురుకుండా వాళ్లు మిమ్మల్ని ఎవరన్నా, అంటే మీ బాస్ గాని లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్లు గాని, మిమ్మల్ని ఒకవేళ అతి కోపంతోనూ లేకపోతే కొంచెం చీత్కారంగాను వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తే, మేనేజ్ చేయాలని చూస్తే మీకు ఎలా ఉంటుందండి? మీకు నచ్చుతుంది ఆ విషయం?
5: నచ్చదండి.
1: సింపుల్ గా అడగాలంటే వేరే వాళ్ళు మిమ్మల్ని కోప్పడుతూ మేనేజ్ చేయాలి, కంట్రోల్ చేయాలంటే మీకు నచ్చుతుందా?
5: నచ్చదు.
1: మరి మనం ఎందుకు మనం వేరే వాళ్ళని మనం మేనేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళని కోప్పడుతూ ఉంటే కంట్రోల్ చేయగలమని ఎందుకు అనుకుంటున్నాము, చేయాలని ఎందుకు అనుకుంటున్నాము? అంటే మనకు ఏది నచ్చదో అది మనం వేరే వాళ్ళతో ఎందుకు చేస్తున్నాము? ఇది ఆలోచించవలసిన విషయం. ఈ ప్రశ్న అడిగినప్పుడు నేను చాలా మంది నాతో ఏమన్నారంటే అదేమిటంటే సార్, ఎందుకంటే నేను నా సంగతి వేరు సార్, వాళ్ళు వేరు సార్ అంటారు. నేనంటే నాకు అంత అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఇట్లా చేస్తేనే అవుతుందంటే అది నిజమా? ఇది ఎంతవరకు నిజమండి? ఎవరు వాళ్ళెంత మెచ్యూర్ నేను అంతే మెచ్యూర్ అనుకోవాలి. ఈ ప్రపంచంలో అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, కోపంతో ఎందుకు మనం ఈ రోజు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలనుకుంటున్నాము అంటే, దట్ ఈస్ ఎన్ ఈజియర్ పాత్. ఈజియర్ పాత్, వేరే పాత్ నాకు తెలియక ఈ మార్గం అవలంబిస్తున్నాను, తొందరగా పనులు అయిపోవడానికి అనమాట. ఇప్పటికెప్పుడు పనులు అయిపోవాలి. ఎందుకంటే ప్రేమ మార్గంలో వెళ్లాలి అంటే 2-3 సార్లు చెప్పాలి, 10 సార్లు చెప్పాల్సి రావచ్చు. అయితే మనందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మన మాతృభాష ప్రేమ. మీరు ఎందుకు అంటారు మాతృభాష అని? ఎందుకంటే మనందరికీ మాతృమూర్తి తల్లి సత్యసాయి, సత్యసాయి భాష ప్రేమ, కాబట్టి మన మాతృభాష ప్రేమ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకు ప్రేమ తప్ప వేరే భాష ఉండకూడదు. అందువల్ల వేరే వాళ్ళని ఆ ప్రేమతో మేనేజ్ చేయాలంటే మొట్టమొదటి మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక స్టెప్ వెనకాలకు తీసుకోవాలి. మీరు మళ్లీ ఇంకొక ఉదాహరణ చూసుకోండి. ఒకడు మునిగిపోతున్నాడు నీళ్లలో, కిందకి మునుగుతున్నాడు, తేలుతున్నాడు అండి. ఈ లోపల వాడిని చూస్తూ చూస్తూ ఇంకోటి పడ్డాడు నీళ్లలో. వీడికి ఈత రాదు, వాడికి ఈత రాదు. వాడు మునుగుతున్నాడు, వీడు మునుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇందు ఇద్దరులో ఎవరైనా మునుగుతున్నవాడు వేరే మునిగేవాడిని కాపాడగలడా? కాపాడలేడు కదా. ఏ విధంగా అయితే ఒక మునిగేవాడు వేరే మునిగేవాడిని కాపాడలేడో, అదేవిధంగా ఎవరైతే సెల్ఫ్ మేనేజ్మెంట్ చేసుకోలేరో వాళ్లు వేరే వాళ్ళని మేనేజ్ చేయలేరు. సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేరో వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్ అసలు చేయలేరు. ఇది మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది ఒక్క ఆధ్యాత్మికత మాత్రమే చెప్తుంది కరెక్ట్ గా. మీకు మామూలుగా వరల్డ్ లో మేనేజ్మెంట్ అన్నది ఈ విషయం చెప్పదు. ఆధ్యాత్మిక తెలియజెప్పిందంటే, నైనా ఫస్ట్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, నీ సెల్ఫ్ కంట్రోల్ చూసుకో, నీ సెల్ఫ్ మేనేజ్మెంట్ చూసుకో, మిగతా అన్ని నీకు అవుతాయి. ఎందుకంటే ఒక సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ మేనేజ్మెంట్ లో ఉన్న మనిషి చెప్పినా కూడా ఆ చెప్పే విధానము, ఆ తీరు, వాళ్ళు చెప్పే ఆ కామ్నెస్ వల్ల ఎదురుకుండా వాళ్ళకి చేయాలనిపిస్తుందండి. ఒక పని ఆటోమేటిక్ గా పనులు అవుతాయి. అన్నిసార్లు అవ్వాలని లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక పని అవ్వడానికి కాకపోవడానికి కారణం వేరే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ల పర్సనాలిటీస్, వాళ్ల కర్మ బట్టి వాళ్ళు కొన్నిసార్లు చేస్తారు, కొన్నిసార్లు చేయరు. అయినా కూడా ఈ కామ్నెస్, సెల్ఫ్ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడరు వేరే వాళ్ళు చేయకపోతే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి అంటే, ఒక్క క్షణం వేరే వాళ్ళని మేనేజ్ చేసి పరిస్థితి మేనేజ్ చేసే ముందర ఒక్కసారి ఒక అడుగు వెనకాలకి తీసుకుని నన్ను నేను చూసుకుని నన్ను నేను మేనేజ్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అని తెలుసుకుని నా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇంకొక చిన్న చూడండి విషయం. ఇప్పుడు మనం ఉంటే మీ ఇంట్లో ఎవరు మీ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటండి అంటే, ఎవరైనా ఏం చెప్తారు? మా అమ్మని చూసుకోవడం అండి, మా నాన్నగారిని చూసుకోవడం అండి, మా వైఫ్ని చూసుకోవడం అండి, పిల్లల్ని చూసుకోవడం అండి, ఈ విధంగా చెప్తారు. అవునా అండి? సో వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వీళ్ళదైనప్పుడు ప్రశ్న అడిగాను అనుకోండి, సరే వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకున్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నారండి అని అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? మోస్ట్లీ ఏం చెప్తారు?
3: తీసుకుంటారండి.
1: అంటే ఎవరో తీసుకున్నారు అంటే నా రెస్పాన్సిబిలిటీ. మరి నాకు నా భోజనము, నా ఆకలి అయితే మా వైఫ్ చూసుకుంటారండి, లేకపోతే ఇంకోటి నాకు డబ్బులు ఏమన్నా కావాలంటే ఇంకెవరినో అడుగుతాను. ఈ విధంగా వేరే వాళ్ళు నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని అనుకున్నంతసేపు వాళ్ళకి బుద్ధి పుట్టితే గనక మీది అవుతుంది పని, లేకపోతే వేరే విధంగా అవుతుంది. ఇంతే కదండి. అంటే యూ హ్యావ్ లెఫ్ట్ యువర్ లైఫ్ అట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ అదర్స్ అని అర్థం అనమాట. అందువల్ల ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ ఇన్ లైఫ్ టు లీవ్ యువర్ మేనేజ్మెంట్, సెల్ఫ్ మేనేజ్మెంట్ టు అదర్స్. మీరేది మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి, ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి. ఇది ఆధ్యాత్మికత చెప్పే విషయం. అందుకని ఫస్ట్ మనం చూసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అనేది సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్.
5: అందరికీ సాయిరామ్ అండి. నా పేరు బలరామ్ కృష్ణ. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుణ్ణి. విశాఖపట్నం జిల్లా చిట్టివలస శ్రీ సత్యసాయి సేవా సంస్థల యువజన సమన్వయకర్తగా స్వామి బాధ్యతను ఇచ్చారు. అయితే స్వామి తత్వం నుండి ఒక మంచి లీడర్గా, ఒక మేనేజర్గా ఉండేటకు వ్యక్తిత్వాన్ని ఎలా అభివృద్ది చేసుకోవాలో ఈ కార్యక్రమంలో తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఇప్పుడు సార్ చెప్పారు సెల్ఫ్ మేనేజ్మెంట్ అనే విషయం వచ్చేసరికి, ఒక అభివృద్ది చెందిన దేశం దాని యొక్క అభివృద్ది సూచిక చూడాలంటే ఆ దేశ జనాభా, యువత జనాభాను బట్టి లెక్కిస్తారు. భారతదేశంలో యువత జనాభా అత్యధికంగా ఉంది. అందులో ప్రతిభావంతులు, విద్యావంతులు ఉన్నారు. కానీ కొంతమంది యువత విధి నిర్వహణలో గాని లేదా వారి కుటుంబ బాంధవ్యాలలో గాని సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కొనాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడడం లేదా వాటి నుండి తప్పించుకోవడం, కొంతమంది డైవర్స్కి పోవడం జరుగుతుంది. అంటే దీనంతటికీ కారణం ఒక సెల్ఫ్ మేనేజ్మెంట్ యువత ఎలా చేసుకోవాలి అనే దాని మీద స్పష్టత లేకపోవడమని నా భావన. దానికి మీరిచ్చే సూచనలు.
1: బలరామ్ గారు, మీరు చాలా బలమైన ప్రశ్న వేస్తారు నిజం చెప్పాలంటే. అండ్ అది చాలా దీర్ఘంగా మనందరం ఆలోచించవలసిన విషయం. ఇందులో మనందరం ఆనందపడే కన్నా కూడా కాస్త విచారించవలసిన విషయం చాలా ఎక్కువగానే ఉంది. అయితే దీని గురించి ఎంతైనా మాట్లాడచ్చు, టూకీగా మనం చెప్పుకుందాము ఉన్న విషయం. ఈ కార్యక్రమం జరిగే ముందర దీని ముందరే చెప్పినట్టు చేస్తారా అన్న స్వామి నాటకం ఒకటి మనం ఇక్కడ విన్నాం రేడియో సైలో. ఏం చూశామండి అందులో? చిన్నప్పటి నుంచి ఒక పిల్లవాడికి ఎటువంటి ఉదాహరణ, ఎటువంటి ఎగ్జాంపుల్, ఎటువంటి రోల్ మోడలింగ్ మనం ఇస్తున్నాము అనేది ఆలోచిస్తే, చూస్తే గనక సంఘంలో ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం అని అనిపిస్తుంది, బాధ కూడా కలుగుతుంది. చాలా మంది చెప్తూ ఉంటారు, ఒకప్పుడండి 70 ఏళ్ల క్రితము 80 ఏళ్ల క్రితము ఫ్యామిలీస్ అంతా చాలా ఆనందంగా ఉండేవండి, పిల్లలు ఇంతమంది ఉండేవారు, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, అందరూ ఎంతో ఆనందంగా కేంద్ర కొడుతూ ఉండేవి, ఇటువంటి ప్రాబ్లమ్స్ తక్కువ ఉండేవి. మీరు విన్నారండి, 80 ఏళ్ల క్రితము డైవర్సెస్ గాని, పిల్లలు మెషిన్ గన్లు పెట్టుకుని స్కూళ్లలో షూట్ చేయడం గాని, లేకపోతే సూసైడ్స్ గాని విన్నారండి ఎక్కువ? ఈ కార్యక్రమము జరిగే ముందర దీని ముందరే చెప్పినట్టు చేస్తారా అన్న స్వామి నాటకం ఒకటి మనం ఇక్కడ విన్నాం రేడియో సైలో. ఏం చూశామండి అందులో? చిన్నప్పటి నుంచి ఒక పిల్లవాడికి ఎటువంటి

గాని పిల్లలు మెషిన్ గన్లు పెట్టుకుని స్కూళ్లలో షూట్ చేయడం గాని లేకపోతే సూసైడ్స్ గాని విన్నారా అండి ఎక్కువ? 80 ఏళ్ళు 70 ఏళ్ళ కదా విన్నారా ఎక్కువ? వినలే కదా. ఇప్పుడు ఎందుకు ఇంత ఎక్కువ అవుతున్నాయి అని ఆలోచించాల్సి వస్తుంది. ఆలోచించాల్సినప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. చూడండి ఎటువంటి ప్రాబ్లమ్స్ కి ఎటువంటి సొల్యూషన్స్ ఇస్తున్నాము కూడా చూడండి. గుర్గావ్లో ఒక పిల్లవాడు ఆ గన్ను తీసుకుని వెళ్లి పట్టుబడ్డాడు స్కూల్లో అని, వాళ్ళు ఏం చేశారు దాని సొల్యూషన్ ఏమిటి అంటే, స్కూల్ బయట ఒక సెక్యూరిటీ పెట్టి ఆ సెక్యూరిటీ వచ్చే వాళ్ళ పిల్లలందరినీ వాళ్ళ దగ్గర గన్నున్నాయా లేదా అని చెక్ చేస్తున్నారు. ఇది మన సొసైటీలో సంఘంలో ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ ఇచ్చే తీరుగా తయారైంది. అక్కడ గన్స్ ఉన్నాయో లేదో అని చెక్ చేయడం వల్ల మీరు ప్రాబ్లం అరిగడుతున్నారా అండి? అక్కడ లోపల గన్ను తీసుకురాకుండా చూసి మాత్రం చూడగలుగుతున్నారా? వాట్ ఈస్ ద సొల్యూషన్ దట్ వీ హ్యావ్ టు గివ్ టు ద ప్రాబ్లం ఫర్ మెజారిటీ? ఆర్ మీరు ఇంకేమైనా తీసుకోండి. ఇప్పుడు మెజారిటీ ఇండియాలో చూసుకుంటే గనక పిల్లలు, వాళ్ళకి పిల్లలు కానివ్వండి, వాళ్ళు స్కూల్కి వెళ్లిన వాళ్ళు కానివ్వండి, వెళ్లని వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి మేజర్ ఎడ్యుకేషన్ ఏమైపోయిందంటే సినిమా ఎడ్యుకేషన్ అయింది, టీవీ ఎడ్యుకేషన్ అయింది. ఈ ఎడ్యుకేషన్ అదవడం వల్ల ఏమైంది? అక్కడ ఏం జరుగుతుంది అది ట్రై చేయాలని ప్రతి ఒక్కళ్ళకి అనిపించడము, ఏవో ఇమాజినరీ వరల్డ్ లోకి వెళ్ళిపోవడము, చెప్పేవాళ్ళు లేకపోవడము. నేను ఇందాక చెప్పినట్టు జాయింట్ ఫ్యామిలీస్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉండేది అంటే, ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్లు, అనుభవం ఉన్నవాళ్ళు ఇంట్లో, ఒకళ్ళు తిట్టినా కొట్టినా, ఇంట్లో పేరెంట్స్ తిట్టినా కూడా సరే, వాళ్ళు కొంచెం కిన్నులై ఉన్నా కూడా పక్కన వాళ్ళు ఎవరో ఏం లేదురా కన్నా రారా నాన్న నాతో కూర్చొని నీతో నేను మాట్లాడతాను, ఏం తప్పు లేదు అమ్మ అట్లా అంటుంది అని ఏదో ఒకటి సముదాయించి చెప్పడము, ఇటువంటి బిహేవియర్ ఒకటి చూశారు వాళ్ళు. చూసినప్పుడు వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏదైతే కావాలో అది అక్కడ దొరికింది. ఇప్పుడు ఏమవుతుందండి, రీసెంట్ గా న్యూస్ వచ్చింది, ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటే హిందూలో వచ్చింది, ఒక అమ్మాయి 12th క్లాస్, ఒకటే ఆ ఫేస్బుక్ లో ఉంటోంది అని వాళ్ళ అమ్మా నాన్న ఫేస్బుక్ వెళ్లొద్దని చెప్తున్నారు అంటే ఆ అమ్మాయి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. మీరు నమ్మగలరా? నమ్మశక్యంగా ఉంది అసలు. ఫేస్బుక్ లోకి వెళ్లొద్దమ్మా అని అమ్మా నాన్న చెప్తే ఆత్మహత్య చేసుకుంది అంటే, వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సెన్సిటివిటీ అట్ విచ్ వీఆర్ టేకింగ్ ద చిల్డ్రన్ అనేది ఒకసారి ఆలోచించాలి. వీటన్నిటికీ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే మనకి ఇదంతా ఇదంతా ప్రాబ్లమ్స్ లానే ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్స్ కన్నా సొల్యూషన్స్ మాట్లాడుకుందాం అని. దీనికి సొల్యూషన్స్ ఉన్నాయి. దీనికి ఏమిటి చేయాలంటే అండి, ఏ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఫ్యాక్టర్ అయితే ప్రతి ఫ్యామిలీలోనూ ఉండేదో అది మనం ప్రతి ఇంట్లో ఈరోజు తీసుకురావాలి. ఆ జాయింట్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీలోకి వచ్చేసరికి ఏమైందంటే, ఒక అమ్మా నాన్న ఉండి వాళ్లే ఒక జనరేషన్ వాళ్ళు, వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోయేసరికి పేరెంటింగ్ ఎలా ఉంటుందండి? ఇంకా ఎదురుకుండా ఉన్న వాళ్ళు ఇందాక మనం చూసిన చెప్పినట్టు చేస్తారు, అలాగా ఉంటుంది. అది ఒక చెప్పే మాటకి థాట్ వర్డ్ అండ్ డీడకి పొంతు లేకపోవడము, దానివల్ల పిల్లలు చూడడము, వాళ్ళకి ఒకటి వినడము. ఒకవేళ ఏమైనా కాన్షియన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నా అబ్బాయిలో గాని అమ్మాయిలో గాని అమ్మా నాన్నల్ని చూసి ఓహో ఇలాగే ఉండాలేమో అనుకుని మారిపోవడము. ఎంతమందికి ఆ నాటకంలో చూపెట్టినట్టు పిల్లవాళ్లాగా ధైర్యం ఉంటుందండి? ఆ కాన్షియన్స్ ని పట్టుకుని మీరంతా కాదు నేను ఇది నమ్మింది ఇదే కరెక్ట్ అని అనుకునే ధైర్యం మాత్రం ఎంతమందికి ఉంటుంది? ఎక్కువ మంది పిల్లలకి ఎలా ఉంటుంది, ఓహో ఇదేనేమో వీళ్ళిట్లా చేస్తుంటే నాకే ఉంది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని నాన్న సిగరెట్ తాగుతూ ఉంటే, ఆల్కహాల్ తాగుతూ ఉంటే పిల్లాడికి ఎట్లా ఉంటుందండి? అరే చెప్తూ ఉంటే నువ్వు తాగద్దు అంటే ఊరుకుంటాడా? హీ విల్ లెర్న్ హౌ టు మేనేజ్ ద ఫాదర్ అండ్ దెన్ డూ ద సేమ్ థింగ్. ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్ టు డూ. సో ఎగ్జాంపుల్ అవసరం కాబట్టి ఎలా చేయాలి, చిన్న ఎగ్జాంపుల్ మాత్రం ఒకటి రెండు చెప్తానండి నేను. ఎమోషనల్ ఇంటెలిజెంట్ పేరెంటింగ్ అంటే ఏమిటి అని, నార్మల్ గా మనం ఒక పిల్లవాడు గనక, చిన్నపిల్లవాడు గనక ఇళ్లలో నీళ్లు ఉండి ఆ నీళ్లలో పడిపోతే గనక, కింద పడితే గనక, వాడికి దెబ్బ తగిలితే గనక వాడు ఏడుస్తూ ఉంటాడు. ఏం చూస్తామంటే పిల్లలు నా తల్లి గాని తండ్రి గాని ఏం చెప్తూ ఉంటారంటే, వాడిని సముదాయించడానికి ఆ పక్కనున్న నేలని కొట్టి, నాన్న దీన్ని కొట్టాను నువ్వు ఇంకా ఆపేసి అంటే వాడు ఆపేసి కేరింతలు కొడుతూ ఉంటాడు, ఆహా చాలా సంతోషం అని. ఇది చాలా దుఃఖపడవలసిన విషయం. ఎందుకంటే ఇటువంటి ఎడ్యుకేషన్ లో ఏమవుతుంది పిల్లలకి అంటే, నీ ప్రాబ్లమ్స్ కి రెస్పాన్సిబుల్ ఇంకెవరో ఈ ప్రపంచంలో. ఇఫ్ దే ఆర్ టేకెన్ కేర్ ఆఫ్, వాళ్ళని కనుక కొట్టాము అంటే నీ పెయిన్ కూడా తగ్గింది అన్నట్టు ఒక ఫీలింగ్ ఇవ్వడం వల్ల, ఈ పిల్లవాడు ఇదే ఇన్పుట్ తో పెరిగి పెరిగి కండిషన్ తో పెరిగి వాడు కొంత పెద్ద అయ్యేసరికి ప్రతిదానికి అనమాట, వాడికి ఏ మెడిసిన్ సీట్ రాకపోతే ఆ మెడికల్ బోర్డో ఆ పెట్టిన ఎగ్జామినేషన్ బోర్డో తప్పు, లేకపోతే పక్కన వాడేవాడు ఆ కాలేజ్ సరిగ్గా చేయలేదు, టీచర్ సరిగ్గా చెప్పలేదు, నేను నా జీవితంలో సరిగ్గా లేను అంటే వైఫ్ కారణము, లేకపోతే హస్బెండ్ కారణము, నా తల్లిదండ్రులు నా ఇన్లాస్ కారణము, నా బాస్ సరిగ్గా లేడు కాబట్టి నాకు సరిగ్గా లేదు, లేకపోతే ఇంత ఏదికి లేకపోతే ఈ ఫింగర్ ఆ పైకి వెళ్తుంది, అన్నిటికీ భగవంతుడు కారణము. ఈ విధంగా ఎంతసేపు కూడా వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం నేర్చుకుని అలవాటు చేసుకుని ఆ మోడ్లోకి వెళ్తారు తప్ప వీడికి ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉంటుంది? అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లైఫ్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్. ఇది పిల్లవాడికి ఎంత తొందరగా అర్థం చేస్తే అంత మంచిది. నీకు ప్లెజర్ ఎలా వస్తుందో, ప్లెజర్ వచ్చినప్పుడు ఎందుకు నాకు ఇది వస్తుందో అని ఎవరు అడగలేదు. మరి పెయిన్ వచ్చినప్పుడు ఎందుకంత ఏడుస్తున్నావు, ఇది కూడా వస్తుంది ఇది కూడా వస్తుందని చెప్పడం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోచింగ్. అది ఎట్లా చేయాలండి? ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ కి మళ్ళీ చెప్తాను. ఆ పిల్లవాడిని ఈసారి వాడు కింద పడినప్పుడు వాడు ఏడ్చిన తర్వాత తగ్గిన తర్వాత ఎంతసేపు ఏడుస్తాడని కొంతసేపు ఏడుస్తాడు ఆపేస్తాడు, తర్వాత ఒక మగ్గు నీళ్లు తీసుకెళ్లి పక్కన ఎక్కడైనా పోయండి, అందులో మీరు వెళ్లి ఫస్ట్ చూడనాన్నా అని చెప్పి మీ కాలు పెట్టి కొంచెం జారినట్టు చూపెట్టండి. ఎన్నిసార్లు కాలు పెట్టినప్పుడు మళ్ళీ నీళ్లు పోసి జాగ్రత్త, ఈ గేమ్ బాగుంది నువ్వు కూడా చేస్తావా అని అడగండి. నేను చేస్తాను అంటాడు.

0: మీరు నీళ్లు పోసి మీరు పట్టుకోండి ఆ బాబుని, పట్టుకుని అతన్ని అక్కడ కాలు పెట్టి జారుతుంటే రెండు మూడు సార్లు బాగుంది బాగుందని చేస్తాడు. అప్పుడు నాన్న చూడు నేను పట్టుకున్నాను కాబట్టి నువ్వు పడలేదు, నీళ్లలో కాలు పెడితే పడతారు, ఇదో గుర్తుపెట్టుకో అని చెప్తే చక్కగా గుర్తుంటుంది ఆ పిల్లవాడికి. ఈ విధంగా ప్రతి సిచ్యువేషన్ లైఫ్ లో ఎడ్యుకేషన్ ఎవరు ఇవ్వాలండి పిల్లకి, ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఆ తల్లిదండ్రి ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, ఎంత యాక్సెప్టెన్స్ ప్రేమ ఉంటుంది వాళ్ళ మధ్యలో, ఇవి చూస్తూ పెరుగుతాడు పిల్లవాడు. అది పెరిగినప్పుడు వాళ్ళు దాని గురించి మాట్లాడక్కర్లేదని ఆటోమేటిక్ గా ఇన్పుట్స్ వచ్చేస్తాయి. కాబట్టి టూకీగా చెప్పుకోవాలంటే ఇన్ని సంఘంలో జరిగే విషయాలు జరగకుండా ఉండాలి అంటే ఒక ఇంట్లోంచి మొదలవుతుంది రామాయణం. ఆ ఇంట్లో ఏ విధమైన పేరెంటింగ్ జరుగుతోంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవుతుందా లేదా అని ఆ మేనేజ్మెంట్ తో స్టార్ట్ చేస్తే తప్పకుండా ఇది అవుతుందండి.
1: సాయిరామ్ అండి, నా పేరు హరిణి, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను ఒక సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. అట్లానే నేను ఒక గృహిణిగా, ఒక ఉద్యోగినిగా నా ఉద్యోగ బాధ్యతలను, గృహంలో నా బాధ్యతల్ని సఫలం చేస్తూనే సత్యసాయి సేవా సంస్థల్లో ఒక సిటీ మహిళా యూత్ కోఆర్డినేటర్ గా ఉన్నానండి. సో నేను ఈ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నానని నాకు చాలా నమ్మకం, నా బాధ్యతలు నేను చేస్తున్నానని. కానీ అన్నీ చేస్తూ కూడా ఇంట్లో నుంచి ఒక కైండ్ ఆఫ్ అబ్జెక్షన్, అంటే లీడర్షిప్ వద్దు ఉద్యోగంలో కానీ ఒక మన సాయి సంస్థలోనైనా సరే మనకి లీడర్షిప్ వద్దు, ఓన్లీ ఒక సేవాదళ సభ్యురాలిగా, అలానే జాబ్ లో కూడా హయ్యర్ పొజిషన్స్ వద్దు, రిస్క్ అంటే ఎక్కువ బాధ్యతతో కూడుకున్నవి అన్న ఒపీనియన్ మా ఇంట్లో ఉంటుందండి. సో ఒక మహిళగా నేను అన్నిట్లో ఉండదలుచుకుంటున్నాను, ఈ మూడు బాధ్యతల్ని సక్రమంగా చేయాలనుకున్నాను, దానికి కావాల్సిన సూచనల్ని నాకు ఇవ్వాలి సాయిరామ్.
2: హరిణి గారు చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఎందుకంటే మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో, ఏ సందిగ్ధం అయితే ఫేస్ చేస్తున్నారో, ఇవాళ ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషుడు ఈ సందిగ్ధం ఫేస్ చేస్తున్నారు లైఫ్ లో. మనకు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో ఈ ఒడిదుడుకులు అనేవి ఉండనే ఉంటాయి. మన ఇంపార్టెన్స్ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క చోట అవసరం ఉంది. సో సెట్టింగ్ ప్రయారిటీస్ ఇన్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే గనక మన ప్రయారిటీస్ ఏమి అని మనం అర్థం చేసుకుంటామో, అది దాని ప్రకారం మనం వెళ్తే గనక మనము అన్ని చోట్ల మనం జస్టిస్ చేయగలుగుతాం. కానీ ఈ సెట్టింగ్ ప్రయారిటీస్ అంటారా, ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఇంకొక ఫ్యామిలీకి తేడా ఉంటుంది. అంటే నేను ఏదైతే చేస్తున్నానో నేను మీకు చెప్పడానికి లేదు, కానీ మనం పరిస్థితుల్ని అనుగ్రహించుకొని దాని ప్రకారము మనం ఈ మోడర్న్ కార్పొరేట్ టర్మినాలజీలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. ఇప్పుడు మనం సత్సాయి ఆర్గనైజేషన్ లో వెళ్లి సర్వీస్ చేయటం కూడా అది వర్క్ లైఫ్ బ్యాలెన్సే. ఎందుకంటే ఇది ఎందుకు మనం వెళ్లి సత్సాయి ఆర్గనైజేషన్ లో మనం పార్టిసిపేట్ అవుతున్నాం ప్రోగ్రామ్స్ లో, అది మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కాబట్టి. సో ఒక సైడ్ మనం అయితే ఏదైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, యాజ్ అ మదర్, యాజ్ అ వైఫ్, యాజ్ అ డాటర్, ఓకే, యాజ్ అ డాటర్ ఇన్ లో, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. స్వామి ఎప్పుడు కూడా దీనిపైన చాలా ఫోకస్ ఇచ్చారు. దీని గురించి చర్చిస్తున్నప్పుడు నాకు ఒక సంఘటన గుర్తుకొస్తోంది. మా నాన్నగారు ఇక్కడే పనిచేసేవారు, మా అమ్మ అప్పుడు అప్పట్లో వచ్చి సేవకు వెళ్లాలి స్వామి, కానీ ఇంట్లో పరిస్థితులు దానికి అనుగుణంగా లేవు అని చెప్తే గనక ఇంట్లో ఆయన కావలసినవి అమర్చిపెట్టు, అది చేస్తే గనక అదే పెద్ద సేవ అని చెప్పారు. అంటే ఇంకా మిగతా వాళ్ళు స్టాఫ్ లో వాళ్ళు లేడీస్ వెళ్లి సేవ చేయలేదా అంటే కాదు, చాలా మటుకు వెళ్లి సేవ చేసినవారు. కానీ మా ఇంటి పరిస్థితుల ప్రకారము మా నాన్న ఆయన క్యారెక్టర్ ప్రకారం చూస్తే గనక ఆయనకు ఎవరైనా ఉండి తనకు సపోర్టింగ్ గా లేకపోతే గనక ఆయనకు పని చేయటం కష్టం. ఆయన స్వామి సేవలో ఉన్నారు కాబట్టి, మా అమ్మ ఆయనకు సేవ చేశారు కాబట్టి అదే సేవ అనేసి స్వామి చెప్పడం జరిగింది. కానీ మరి మనం ఇప్పుడు మోడర్న్ జనరేషన్ కనుక చూసుకుంటే కనుక, నెక్స్ట్ జనరేషన్ అనుకోవచ్చు, నెక్స్ట్ జనరేషన్ చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ అస్ విమెన్ అనేసరికి వర్కింగ్ విమెన్ గా ఉంటున్నాము. మనం ఇలా సత్యసాయి ఆర్గనైజేషన్ కు వచ్చి చేయకపోయినా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒక పెద్ద క్రైసిస్ గా అయింది ఇవాళ. కానీ ఇది ఒక ప్రెడిక్టివ్ గా ఇలా రేషియో అంటూ ఏమి లేదండి. నేను 50% టైం నేను ఫ్యామిలీకి ఇస్తాను, ఇంకొక 50% టైము నా వర్క్ కి ఇస్తాను లేకపోతే ఆర్గనైజేషన్ కి ఇస్తాను అంటూ మనం ఏం చెప్పలేము. మన అవసరాలను బట్టి ఆ వాళ్ళ ఏది కరెక్టో అది మనం చెయ్యాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయికి ఏదైనా జ్వరం వచ్చింది, ఆ వాళ్ళ కరెక్ట్ గా నాకు ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేకపోతే కాలేజ్లో చాలా అతి ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్లాల్సి వస్తుంది, నేను ఏది మొదట ప్రయారిటీ ఇవ్వాలి? నేను అక్కడ కమిట్మెంట్ ఇచ్చాను కాలేజ్లో, నేను తప్పకుండా జీతం తీసుకుంటున్నాను కాబట్టి అక్కడ వెళ్లి అక్కడ ఏదైతే ముఖ్యమైన పని ఉందో అది చేయటం కూడా చాలా ముఖ్యము. అదేవిధంగా తల్లిగా నా కూతుర్ని చూసుకోవటం కూడా చాలా ముఖ్యము. సో అలాంటప్పుడు మనం ఏదైనా బ్యాకప్ ప్లాన్ అంటే గనక మన నేబర్స్ ని అడగటమో లేకపోతే పేరెంట్స్ ని సపోర్ట్ అడగటమో లేకపోతే సిస్టర్స్ ని సపోర్ట్ అడగటమో, వాళ్ళు ఎవరో వచ్చి మనల్ని చూసుకునేటట్టు మన అమ్మాయిని చూసుకొని ఆ క్రైసిస్ కంప్లీట్ అవుతూనే మళ్లీ మన బాధ్యతలకు మనం వచ్చేయాలి. సో దిస్ ఇస్ హౌ అది ఆ బ్యాలెన్స్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని అవ్వాలి. మోర్ ఇంపార్టెంట్లీ కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ ఎప్పుడు అయితే క్లియర్ గా ఉంటుందో అంటే మనము ఎవరి మీద కోపడకుండా మన రోల్స్, మన మోస్ట్ వర్కింగ్ విమెన్ చూసారంటే పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్లీ ఈవినింగ్ వస్తేనే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, పిల్లల చేత హోంవర్క్లు చేయించటము, మళ్లీ వంటలు చూసుకోవటము, ఇవన్నీ హెక్టిక్ లైఫ్. ఇది దిస్ ఇస్ వాట్ ఇస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అట్ ద సేమ్ టైం మన ఈ వీకెండ్స్ వచ్చేసరికి సత్యసాయి ఆర్గనైజేషన్ కూడా వెళ్తున్నప్పుడు వాళ్ళకి మనం క్లియర్ గా చెప్పాలి, నాకు వెళ్లి అక్కడ సేవ చేసుకోవాలని ఉంది, నేను ఇంట్లో పనులన్నీ ముగించాను, ఈ ఒక్క రోజున నాతో సహకరిస్తే గనక నాకు ఆనందం ఇస్తుంది, నాకు ఆ పని చేస్తే గనక నాకు ఆనందం ఇస్తుంది, మీరు గనక సహకరిస్తే నేను ఆనందం పొందొచ్చు అని మనం చెప్తే గనక తప్పకుండా ఇంట్లో కోఆపరేషన్ వస్తుందని నా దృఢమైన ఫీలింగ్ అండి. సో మనం ఇలా మేనేజ్ చేసుకుంటే గనక తప్పకుండా. మా అమ్మ కూడా ఐ రిమెంబర్ మేము చిన్నగా ఉండేటప్పుడు ఎక్కడికి వెళ్లేది కాదు, పాపం ఎప్పుడు చూసినా ఇంటి పనులే చేసేది. మండే ఈవినింగ్ వచ్చిందంటే కనుక సమితిలో భజన ఉండేది, అప్పట్లో భజన్లు లేకపోతే వీకెండ్ వచ్చేసరికి నారాయణ సేవ అంతే. ఆ భజన్కి వెళ్ళినప్పుడు చెప్పేసి వెళ్లేది, అన్ని ముగించాను ఇవాళ ఒక్కరోజు నన్ను వదిలేయండి నేను వెళ్లి భజనలో పార్టిసిపేట్ చేసి వస్తాననేసి. సో మనం గనక క్లియర్ గా కమ్యూనికేట్ చేసి ప్రయారిటీస్ మన ఇంట్లో ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వకుండా మన డ్యూటీస్ మనము సక్రమంగా చేస్తే గనక తప్పకుండా మనము ఇది బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చని నా నమ్మకం.
3: సాయిరామ్ అండి, నా పేరు వంశీ ప్రియ, నేను ఎంఎస్ చేశాను. మా తండ్రి గారు 23 సంవత్సరాల క్రితం చిన్నారులకు నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలతో కూడిన విద్యను అందించాలనే సత్సంకల్పంతో ఒక మారుమూల గ్రామంలో ఒక పాఠశాలను స్థాపించారండి. వారిప్పుడు సశ్రీయులుగా మాతో లేకపోయినా కూడా మా అమ్మగారు ఆ భావాలను కొనసాగించాలని అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారికి చేయూతను అందించడానికి గత 2 సంవత్సరాలుగా నేను మా పాఠశాలలోనే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. యాజమాన్యంగా మా పాఠశాల పట్ల మాకున్న నిబద్ధత, అంకిత భావం మాతో పాటు పనిచేసే ఉపాధ్యాయులకు ఎలా కలిగించాలో మాకు తెలియడం లేదు. అది అసాధ్యమేమో అని నైరాశ్యంలో కూరుకుపోతున్నప్పుడు సత్యసాయి సేవా సంస్థల వంటి ధార్మిక సంస్థలలో వ్యక్తులు భక్తులుగా ఎంతో శ్రద్దాశక్తులతో సేవ చేయడం మేము చూస్తూనే ఉన్నామండి. ఇలాంటి వాతావరణం మా సంస్థలో తేవడానికి కావాల్సిన సూచనలు దయచేసి తెలపండి.
2: వంశీప్రియ గారు, ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ, ఎందుకంటే యుఎస్ లో ఎంఎస్ చేసి అవన్నీ వదిలిపెట్టి ఇక్కడ ఒక మారుమూల గ్రామంలో ఆ పిల్లలకు నైతిక విలువలు బోధించడానికి మీరు అన్ని సాక్రిఫైస్ చేసి వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. దేర్ ఆర్ 2 పార్ట్స్ టు యువర్ క్వశ్చన్. ఫస్ట్ పార్ట్ చూద్దాం. మొదట మనం కమిట్మెంట్ అనేసరికి మన ఎంప్లాయీస్ దగ్గర నుంచి కమిట్మెంట్ రావాలి అంటే గనక ఫస్ట్ మన ఆర్గనైజేషన్లో ఏదైనా సరే, మీరు స్కూల్ గురించి మాట్లాడుతున్నారు, అదేవిధంగా ఇంకే ఆర్గనైజేషన్ అయినా ఒక ప్రాసెస్ అనేసి సెట్ చేయాలి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా ముఖ్యం. ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే గనక వాళ్ళు టీచర్లని ఎప్పుడైతే మీరు రిక్రూట్ చేసుకుంటున్నారో వాళ్లకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది తప్పకుండా కండక్ట్ చేయాలి, ప్లస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇనీషియల్ లెవెల్లోనే కండక్ట్ చేయాలి. అంటే యు ఆర్ బేసిక్లీ ప్రిపేరింగ్ దెమ్ అన్నమాట, ఏ విధమైన కమిట్మెంట్ వాళ్ల దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని. అది ఎప్పుడైతే జరుగుతుందో వాళ్లకు ప్రాసెస్ అంటే కనుక మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ పర్సనల్ రికార్డ్ మెయింటైన్ చేయాలి. మీరు ఏదైనా ఒక అబ్నార్మల్ బిహేవియర్ నోటీస్ చేస్తే కనుక అది రికార్డ్ చేసి వెంటనే మేనేజ్మెంట్ కి చెప్పాలి. మేనేజ్మెంట్ విల్ కాల్ అప్ అండ్ ఇండికేట్ అంటే కనుక వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతారు అని ఇలా ప్రతి ఒక్కదానికి మీరు ప్రాసెస్ ఎప్పుడైతే కనుక సెట్ చేసి వాళ్లకు క్లియర్గా కమ్యూనికేట్ చేస్తారో అప్పుడు యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ కమిట్మెంట్ ఫ్రమ్ దెమ్. అంటే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆర్గనైజేషన్ లో క్లియర్ గా చెప్పట్లేదు. వాళ్ళు ఏదో ట్రైనింగ్ అనేసి ఆయన చెప్తారు మీరు చేయండి, ఆయన చెప్పిన పని మీరు చేయండి అంటున్నారు. లేకుంటే టీచింగ్ ప్రొఫెషన్ లో ఏమనుకుంటున్నాము, టీచరు గా మీరు చేయాల్సిన బాధ్యత టీచ్ చేయటము పేపర్లు కరెక్ట్ చేయటం అనుకుంటున్నారు. కానీ మీ ప్రత్యేకంగా మీ స్కూల్లో ఏంటంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేసి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక మార్పు తీసుకునే వచ్చే భావంతో మీరు స్టార్ట్ చేశారు. కాబట్టి మీరు క్లియర్గా ఏ విధంగా మీ స్కూలు డిఫరెంట్ గా ఉందో, ఏది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్లకు క్లియర్ కమ్యూనికేషన్ చేయాలి. ఒక అగ్రిమెంట్ లాగా అంటే వీ విల్ ఫాలో అబైడ్ బై దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఒక కమిట్మెంట్ ఏదైతే రావాలనో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. సో దాట్ వాళ్ళు అది ఇది ఏదో ఎక్స్ట్రా వర్క్ కాదు, ఇది నేను తప్పకుండా టీచర్ గా నేను వహించాల్సిన బాధ్యత అని వాళ్లకు క్లియర్ గా కమ్యూనికేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్గనైజేషన్ కల్చర్ కూడా. అంటే నేను ఒక కొత్త టీచర్ గా నేను మీ స్కూల్లోకి వచ్చాను అనుకోండి, నేను చుట్టుపక్కల నా పరిస్థితులను చూసి నేను కూడా ఒక కల్చర్ మార్చుకుంటాను. మొదట్లో ఎవరైనా వచ్చి జాయిన్ చేసినప్పుడు చాలా సిన్సియర్ గానే వస్తారనే నా భావన. వచ్చినప్పుడు చాలా సిన్సియర్ గా బాగా పనిచేయాలి, బాగా మంచి పేరు తెచ్చుకోవాలనే ఆ భావంతోనే వస్తారు. కానీ రాను రాను కొద్దిగా మార్పులు చెందుతూ ఉంటుంది వాళ్ళ బిహేవియర్ లో. దానికి సగం కారణము మనకు ఏదైతే ఆర్గనైజేషన్ కల్చర్ ఉంది అంటే చుట్టుపక్కల వాళ్లను చూసి మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ఇస్ ఇన్ ప్లేస్ ఆర్గనైజేషన్ కల్చర్ ఈజ్ ఆల్సో అకార్డింగ్ టు దాట్. ఈ ఆర్గనైజేషన్ కల్చర్ లో లీడర్ చాలా ప్రత్యేక పాత్ర వహిస్తాడు. ఏంటంటే నేను గనక ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే, సపోజ్ 8:00 క్లాస్ అనుకోండి, 7:45 నేను మీరు అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ గా మీరు గనక అక్కడ ఉంటే గనక ఆ మోటివేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈవిడ చూడండి 8 క్లాస్ అంటే 7:45 ఆవిడ అందరికన్నా ముందున్నారు, ఏం కమిట్మెంట్. లాస్ట్ టీచర్ వెళ్లే దాకా కూడా మీరుండి మీరు ఓ అరగంట తర్వాతనో ఎప్పుడో వెళ్తే గనక అది దట్ షోస్ యువర్ కమిట్మెంట్ టు టైం. మీరు ఎప్పుడైతే లీడర్ ఎప్పుడైతే గనక సక్రమైన మార్గంలో వెళ్తుంటే ఆటోమేటిక్ గా మిగతా టీం అంతా కూడా వాళ్ళ ఆ లీడర్ ఏ దారి అయితే చూపిస్తున్నాడో ఆ దారిలోనే వెళ్తారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కల్చర్. ఐ హవ్ జస్ట్ గివెన్ యూ ఒక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఇక ఒక టైం అనే కాదు, మన వర్క్ కల్చర్ కూడా ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నాము. మనం ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేస్తామనుకోండి, ఆ మీటింగ్ కి ఏంటి, ఎలా కండక్ట్ చేస్తున్నాము, బిగినింగ్ ఎలా ఉంది, ఎండింగ్ ఎలా ఉంది, ఆ మీటింగ్ లో డిస్కస్ చేస్తున్నవి ఆ మీటింగ్ లో నుంచి నెక్స్ట్ మీటింగ్ వరకు గుర్తుపెట్టుకుంటున్నామా, ఫాలో అప్ అవుతున్నామా, లేకుంటే అదేదో ఒక సూచాయగా ఏదో మన మీటింగ్ కండక్ట్ చేయాలి కాబట్టి కండక్ట్ చేస్తున్నామని చేస్తున్నామా, ఇవన్నీ చూసుకుంటారు. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు మన ఆర్గనైజేషన్ కల్చర్ అనేసరికి. ఇప్పుడు టైం వ్యవధి వలన మనం మిగతా పాయింట్స్ అనేది డిస్కస్ చేయలేము. అదేవిధంగా నేను ముందుగానే చెప్పాను, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది నాట్ జస్ట్ బిగినింగ్ లో వాళ్ళు వచ్చినప్పుడే కాదు, అప్పుడప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ పరంగా కానీ లేకుంటే వాళ్ళ వాల్యూస్ అంటే పర్సనాలిటీ, టీచర్ అంటే ఎలా ఉండాలి అని, అప్పుడప్పుడు ఇన్స్పిరేషనల్ టాక్స్, పెద్దవాళ్లను పిలిచి వాళ్లతో మాట్లాడిచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, అది కాకుండా ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. అంటే మీరు సిన్స్ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక సజెషన్ నా దగ్గర నుంచి, మన సత్యసాయి విద్యావిహార్ స్కూల్స్ చాలా ఉన్నాయి, అటు ఇక్కడ ఇలాంటి స్కూల్స్ కు పంపించి వాళ్లకు ఒక ఎక్స్పీరియన్స్, వాళ్లకి మిగతా స్కూల్స్ లో ఎలా ఉన్నాయి, ఎలా ఫంక్షన్ అవుతున్నాయి, నైతిక విలువలు అనేది ఎలా బోధిస్తున్నారు పిల్లలకి అని ఆ అవగాహన గనక కల్పించగలిగితే గనక అది మోటివేషన్ లెవెల్స్ ఆర్ వెరీ హై. అంటే మానిటరీగా వాళ్ళు ఏం బెనిఫిట్ చెందకపోవచ్చు, కానీ ద వెరీ ఫ్యాక్ట్ దట్ మీరు అంత శ్రద్ధ తీసుకొని వాళ్ళని ఇంకొక ఊరికి పంపించి అక్కడ ట్రైనింగ్ ఇస్తే గనక వాళ్ళకి ఆ మోటివేషన్ చాలా హైగా ఉంటుంది. ఓకే, ఇవన్నీ గనక మీరు గనక ఇంప్లిమెంట్ చేస్తూ వస్తే గనక తప్పకుండా ఆ టీచర్స్ లో కమిట్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. నౌ కమింగ్ టు యువర్ సెకండ్ క్వశ్చన్, స్వామి సంస్థల్లో ఎందుకు ఆ కమిట్మెంట్ ఉంటుంది, ఇక్కడ ఎందుకు లేదు అనేసి. వన్స్ అగైన్ లీడర్షిప్ ఏంటి దానికి కారణము? స్వామి దేవుడు అని మనం అందరూ నమ్ముతున్నాం, అది పక్కన పెడితే గనక ఒక లీడర్ గా కూడా బ్రహ్మాండమైన లీడర్ స్వామి నిజంగా ఏ లీడర్షిప్ ప్రోగ్రామ్ కి, ప్రతి ఒక్క లీడర్షిప్ ప్రోగ్రామ్ కి స్వామి లైఫ్ నుంచి ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం తీసుకొని నేర్పించవచ్చు. సో ఆ లీడర్షిప్పే కారణం. ఆయన ఇంతకుముందు కోట శివకుమార్ కూడా చెప్పారు, స్వామి లాంగ్వేజ్ ఏంటంటే అనక లవ్ అనేసి. ఆ ప్రేమ తత్వం ఎక్కడైతే ఉంటుందో ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతారు. మనం మామూలు మనుషులు మనం చేయగలమా అంటే తప్పకుండా. మనం ఒక ఎప్పుడైతే గనక ఆ సెన్సిటివిటీ ఉంటుందో మనకి, అది ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళు కూడా చేయగలుగుతారు. అఫ్ కోర్స్ ఆ డివైన్ అట్రాక్షన్ అనేది అది వేరు, కానీ 80% ఆఫ్ ది టైమ్స్ మనం గనక స్వామి ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి మనం ఆ లెవెల్ కి ఎదిగి మనం ఎప్పుడైతే గనక ఆత్మస్వరూపులనే చూస్తున్నామో ఆటోమేటిక్ గా అదే కమిట్మెంట్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
4: సాయిరామ్ అండి, నా పేరు నలింద, నేను బీటెక్ చేశాను. నేను పాస్ట్ బాలవికాస్ స్టూడెంట్ ని, ఇప్పుడు బాలవికాస్ గురువుగా చేస్తున్నానండి. మీరు ఒక విద్యా సంస్థను ఎలా ఆర్గనైజ్ చేయాలి అన్న దాని గురించి చాలా బాగా వివరించారండి. మరి మన స్వామి చెప్పిన మైండ్ ఇస్ మేనేజర్ హార్ట్ ఇస్ లీడర్ అన్నదాన్ని మనం మన జీవితంలో ఎలా సమన్వయం చేసుకోవాలో మాకు వివరిస్తారా?
2: ఈ క్వశ్చన్ నన్ను కూడా చాలా రిఫ్లెక్ట్ చేసుకోనిస్తోంది. యాజ్ ఐ అండర్స్టాండ్ నలంద, మైండ్ అనేది ఎప్పుడు ఈ లాజికల్ ప్రాసెసెస్ కి మనం ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు ఏదైనా పని చెప్తే గనక లాజిక్ యూజ్ చేస్తాం, సరే ఇది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి. సో యాజ్ అ లీడర్ కూడా మనము మన సబార్డినేట్స్ కానీ మన టీమ్ కానీ అదే విధంగా బోధిస్తాం. ఇవాళ మనకు మీటింగ్ ఉంది, మీటింగ్ కావాల్సిన ఇవి పరికరాలు ఇవి అని మనం ఒక లిస్ట్ తీసుకొని లాజికల్ గా ఈ విషయాలు మనం డిస్కస్ చేయాలి, ఇది అజెండా ఆఫ్ ది మీటింగ్ అని మనం పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుని చేస్తున్నాం. ఓకే, సో అది మైండ్ యూజెస్ ఒక లాజిక్ యూజ్ చేసి, ఒక ప్రాసెస్ యూజ్ చేసి, వెన్ఎవర్ వీఆర్ డీలింగ్ అండ్ మనుషులు ఒక పని, ఏ పని ఏ విధంగా నిర్వహించాలి అని మనం ఆలోచిస్తున్నప్పుడు మనం మైండ్ ని యూజ్ చేస్తాం. కానీ దానికన్నా మిన్న ఏంటంటే మనం ఎప్పుడైతే హార్ట్ కూడా యూజ్ చేస్తామో అప్పుడు వి బికమ్ లీడర్స్. ఆ లీడర్ అనే వ్యక్తికి ఎప్పుడు ఒక ఆ సెన్సిటివిటీ, ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మిగతా వాళ్ల గురించి ఆలోచించటము, వాళ్ల అవసరాలు ఏంటి అని కనుక్కోవటము అది చాలా ముఖ్యము. నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు మా కొలీగ్ ఒక ఆవిడ వచ్చేసి నాకు లీవ్ కావాలి, రేపు మా మామగారి తీతి, నేను తప్పకుండా అటెండ్ అవ్వాలి, ఇంట్లో అందరూ నేను కోడలుగా నేను నా బాధ్యతలు నిర్వహించాలి, లీవ్ కావాలి అని. అంటే ఆ ప్రిన్సిపల్ వచ్చేసి ఇంకే రోజున పెట్టుకోవచ్చు కదండి, వర్కింగ్ డే రోజున పెట్టుకుంటున్నారు అన్నారు. అంటే ఆయన మైండ్ తో ఆలోచించట్లేదు ఒకటి, ఇంకొకటి ఎమోషనల్ గా కూడా హీఈస్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. అలా గనక లీడర్షిప్ ఉంటే గనక ఒకటి మన వెనకాల మనల్ని నలుగురు మాట్లాడుకుంటారు, ఇదే లీడరు ఈయన, తిది ఎవరైనా పోస్ట్పోన్ చేస్తారా అని ఫస్ట్ ఒకటి. రెండు, ఆ సెన్సిటివిటీ లేకుండా ఏదైతే అవసరమో, అంటే ఇలాంటివన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్, ఒక తిథి లేకపోతే ఇంకెవరైనా పోయారు అన్నప్పుడు మనం చాలా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం మన లీడర్స్ గురించి. సో ఈ రెండు చాలా చాలా ముఖ్యము. మన మైండ్ తోనే ఆలోచించకుండా మన హృదయంతో, ఆ హృదయంతో ఎప్పుడైతే ఆలోచిస్తామో మన నేచర్ చాలా ఎక్స్పాన్సివ్ గా అవుతుంది. అంటే లార్జ్ హార్టెడ్నెస్ అని అంటాం కదా మనము, ఆ లార్జ్ హార్టెడ్నెస్ తో ఉండాలి ఒక లీడర్. ఆ లార్జ్ హార్టెడ్నెస్ లేకపోతే గనక మనకు మెషిన్లకు ఏమీ తేడా ఉండదు. మెషిన్లు కూడా చాలా సక్రమంగా లాజికల్ గా ప్రెసిషన్ తో చేస్తాయి. మనం ఎప్పుడు మనం వీ మేక్ ఎ డిఫరెన్స్ అంటే గనక ఎప్పుడైతే హార్ట్ తో కూడా మనం ప్రవర్తిస్తామో, మన ఆ ఎమోషన్స్ కూడా ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్, అప్పుడు మనం ఒక పర్ఫెక్ట్ లీడర్ అవుతాం. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్. కోటా గారు మీరేమైనా చెప్తారా దానికి?
0: నరేంద్ర గారిని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఇంత చక్కని కొటేషన్ స్వామిది మీరు చెప్పారు, మైండ్ ఇస్ ఎ మేనేజర్ హార్ట్ ఇస్ ఎ లీడర్ అని. గమనించండి, మనం మేనేజ్మెంట్ లో మామూలుగా 5 M's అని చెప్తూ ఉంటాం, మెటీరియల్ అని, మనీ అని, మెషిన్స్ అని, మినిట్స్ అని, మెన్ అని అంటూ ఉంటాం. కానీ ఆలోచించండి, మినిట్స్ అనండి, మెటీరియల్ అనండి, మెషిన్ అనండి, మనీ అనండి, ఇవన్నీ మనిషి క్రియేట్ చేసినవి. దీన్ని ఎవరు మేనేజ్ చేయాలి? మనిషి క్రియేట్ చేసిన వాటిని మ్యాన్ మేనేజ్ చేయాలి. మ్యాన్ ని కూడా ఈ 5 కలిపేసి మ్యాన్ ని కూడా మేనేజ్ చేయాలంటే ఎలా ఉందండి? ఇది స్లేవరీ, ఇది మనిషి చేసిన తప్పు. 5 M's లో మ్యాన్ ఉండడు, మ్యాన్ బయట ఉండాలి. అందువల్ల మైండ్ ఇస్ మేనేజర్ అండంలో ఏంటంటే, మైండ్ ఎప్పుడు కూడా ఇందాక అక్కడ కరెక్ట్ గా చెప్పినట్టు లిమిటెడ్ గా ఆలోచిస్తుంది. మనిషి దగ్గరికి వచ్చేసరికి లీడర్షిప్ ఉండాలి, టాస్క్ దగ్గరికి వచ్చేసరికి మేనేజ్మెంట్ ఉండాలి. స్వామి ఎలా చేశారో 2 examples చూసుకుందామండి చిన్నగా. మనము ఎక్కువ చెప్పుకోగలది, ఈ 2 examples చాలు. ఒకసారి కొడైకెనాల్లో 94 ఆ రోజు ఈవినింగ్ ఒక VIP ఆవిడ భోజనానికి వచ్చి, భోజనం అయిపోయిన తర్వాత వెళ్తూ అక్కడి నుంచి స్వామి మా మనవడు ఒకడు రాలేకపోయాడు, అందువల్ల వాడికి స్వీట్ కావాలి, స్వీట్ ఇప్పించండి స్వామి అని అడిగారు స్వామిని. సరే స్వామి, అవునా ఒక స్వీట్ కావాలా అని నేను ఆ రోజు అక్కడ సర్వింగ్ చేస్తుంటే నా వైపు చూసి దగ్గర పిలిచి ఒక స్వీట్ తీసుకురా అన్నారు. అనేసరికి నేను సరే వెళ్లిపోయాను. వెళ్లిపోయేసరికి ఇప్పుడు నా మైండ్ ఫాస్ట్ గా పనిచేస్తోంది, రేస్ చేస్తోంది. అడిగిందేమో స్వామి, ఇచ్చేదేమో VIPకి. స్వామి, నేను ఒక స్వీట్ ఎట్లా తీసుకెళ్తానండి? ఎందుకంటే స్వీట్ డబ్బా పట్టుకుని వెళ్లిపోతున్నాను నేను. అంటే మామూలుగా ఆ గౌరవం అనుకుని మనం అట్లా తీసుకెళ్తాం. అక్కడి నుంచి చూసి నేను స్వీట్ డబ్బా పట్టుకుని తీసుకురావడం చూసి స్వామి హాఫ్ ద డిస్టెన్స్ వచ్చేసారు. వచ్చేసి ఇక్కడ నా కళ్ళలో కళ్ళు పెట్టి దగ్గరగా వచ్చి ఒక్కటంటే ఒకటి పట్టురవాలి అన్నారు. సో దట్ డే స్వామి టాట్ మీ ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్. స్వామి మేనేజ్మెంట్ అంటే ఏమిటి అంటే, టు గెట్ థింగ్స్ డన్ పర్ఫెక్ట్లీ యాజ్ దే షుడ్ బి యూజింగ్ ద రిసోర్సెస్ దట్ యూ హ్యావ్. ఒక్కటి ఎక్స్ట్రా అయినా కూడా మనం చాలా విన్నాం స్వామి ఈ విధంగా రిసోర్సెస్ వాడతారనేది. ఎక్స్ట్రా నీళ్లు కూడా వాడారు. పంపు కనుక ఓపెన్ చేసి, ట్యాప్ ఓపెన్ చేసి నీళ్లు ఇట్లా తీసుకుంటే గనక మళ్లీ ఈ నీళ్లతో కడుక్కుంటున్నప్పుడు ట్యాప్ క్లోజ్ చేస్తారని చెప్తారు స్వామి. ఈ విధంగా స్వామి అంత డిసిప్లిన్ తో రిసోర్సెస్ వాడతారు. ఈజ్ ఎ పర్ఫెక్ట్ మేనేజర్. అక్కడ మైండ్ యూజ్ చేస్తారు స్వామి. కానీ హార్ట్ ఈజ్ ఆఫ్ లీడర్ అంటే చాలా ఉన్న ఎగ్జాంపుల్స్, కానీ ఒక ఎగ్జాంపుల్ నా మైండ్ లోకి వస్తున్న చెప్తాను నేను. ఒకప్పుడు స్వామి ఒక ప్లేస్ కి వెళ్లి అక్కడ వాళ్ళు ఆ డివోటీస్ అందరూ వాళ్ళకి చాలా ఆనందం ఇచ్చి మళ్ళీ కార్లో కూర్చుని వస్తున్నప్పుడు, ఆ డివోటీ స్వామి కార్లో కూర్చున్న తర్వాత అక్కడ కన్వీనర్ ఎవరో స్వామికి లోపల కూర్చున్న తర్వాత నేను డోర్ వేయాలి అని అనుకున్నాడు, ప్రార్థన చేసినట్టున్నాడు. ఆయన డోర్ వేశాడు, నడిచిపోతుంది. అయితే అన్ఫార్చునేట్లీ ఏమైందంటే స్వామి వేలు చెటికిన వేలు ఆ కార్ డోర్ లో ఉండిపోయింది. అంటే కొంచెం ముందర వేసేసాడు, ఇంకా లోపలికి కాలు తీసుకోక ముందరే. దాంతో ఆ వేలు చితికిపోయింది. అయితే స్వామి ఆ డిస్టెన్స్ అంతా ట్రావెల్ చేసేప్పుడు బ్యాక్ మందిరం వచ్చేంత వరకు కూడా ఏమీ మాట్లాడకుండా మామూలుగా అందరితో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ కాలు మాత్రం కదపట్లేదు. అక్కడి నుంచి మాట్లాడి వచ్చిన తర్వాత మాత్రము ఆ కాలు ఒకసారి ఆ డోర్ ఓపెన్ చేయగానే చూసేసరికి స్వామికి ఇట్లా ఉంది. అదేంటి స్వామి ఇట్లా ఉంది, మీరేం చెప్పలేదు అంటే స్వామి నాట ఇందులో పర్వాలేదు, వాడు చూసుకోలేదురా వాడు, నేను ఇది ఇట్లా చేశాడని అనుకుంటే వాడికి తెలిస్తే వాడు చాలా బాధపడతాడు, వాడు ఏమైనా చేసుకోవాడు, అందుకని నాకు చెప్పడం ఇష్టం లేదు అని. దిస్ ద హార్ట్ ఆఫ్ ఎ లీడర్. వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ దాట్ వెన్ యూ డీల్ విత్ పీపుల్ యూ హ్యావ్ టు డీల్ విత్ యూర్ హార్ట్. But when you are bothered about the task, the same people are doing the task, but you have to maintain the discipline and quality of the task. ఈ రెండు ఒకే వ్యక్తి చేయొచ్చు అని స్వామికి చెప్తున్నారు. అందువల్ల మైండ్ తో ఆలోచిస్తూ హార్ట్ ను ఉపయోగిస్తూ చేతులతో చేసినప్పుడు 3H principle, EHV principle అని స్వామి చెప్తున్నారు. అందుకని ఎడ్యుకేర్ అని, EHV ఎడ్యుకేషన్ అని స్వామి మనకి ఇచ్చినవన్నీ కూడా టువర్డ్స్ మేనేజ్మెంట్, బెటర్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్, రెండు కలిపినవే అన్ని ప్రక్రియ అని నాకు అనిపిస్తుంది.
2: స్వామి ఎగ్జాంపుల్స్ తో మీరు మంచి మీనింగ్ ఇచ్చారు ఆ మైండ్ ఇస్ మేనేజర్ అండ్ హార్ట్ ఇస్ ద లీడర్ అనే దానికి. చాలా థ్యాంక్స్. ఐఎమ్ ష్యూర్ యుల్ అగ్రీ, అందరికీ చాలా విస్తృతంగా అర్థమయ్యేటట్టు చెప్పారు కోటా గారు ఆ 2 examples తో.
5: అవునండి. నా పేరు క్రాంతి కిరణ్, నేను విశాఖపట్నం MVP భజన మండలి నుండి వచ్చాను. నేను జ్యూయల్ ఎంఎస్ ఇన్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ వీడియో కమ్యూనికేషన్ స్వీడన్ నుండి చేశాను. నేను వైజాగ్ యూత్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. మనం ఇంతవరకు వ్యక్తిగత వికాసం అంటే ఏమిటి, సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, ఎలా మేనేజ్ చేయాలి అని తెలుసుకున్నాము. అలాగే యువతల్లో యొక్క ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ని ఎలా అభివృద్ధి పరచుకోవాలని తెలుసుకున్నాము. నా ప్రశ్న, అసలు నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి, యాంగర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఉదాహరణతో వివరించగలరు?
0: తప్పకుండా అండి. ఈ ప్రశ్నకి ఎన్నో విధాలుగా మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు. అయితే మనం స్వామి గురించి చెప్పుకునేప్పుడు స్వామి నాయకుడిగా అని అనుకుంటే గనక ఈ గంట ప్రోగ్రాము లేకపోతే 1000 పేజీల బుక్ సరిపోవు. కాబట్టి స్వామి లక్షణాలు నాయకుడిలాగా రాసుకోవడానికి చెప్పుకోవడానికి మనం కొంచెం పక్కకి కూడా చూడాల్సి వస్తుంది. చూసుకున్నప్పుడు మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. మొట్టమొదటి చెప్తాను, స్వామి మీరు గమనిస్తే గనక స్వామి మనకిచ్చిన గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలోకి లోపలికి రాగానే కనబడేది లీడర్ మనకి నాయకుడు ఎవరండి? వినాయకుడు. వినాయకుడు అంటే ఏంటి? ఆయనపైన ఇంకెవరు నాయకుడు లేనివాడు అని, అంటే ఆయనే నాయకుడు, వినాయకుడు. సో ఈయనేం చెప్తున్నారు, నిజంగా మీరు ఆలోచిస్తే గనక ఎవరైనా ఆ విధంగా ఉంటారా అండి, అట్లా పిక్చరైజ్ చేస్తారు ఎవరినన్నా? అంటే ఏనుగు ముఖం ఉండి స్వరూపం అట్లా ఉండి ఒక భగవంతుడిని ఒక దేవుని పిక్చరైజ్ చేయాలంటే చక్కగా పిక్చరైజ్ చేయొచ్చు. అలా ఎందుకు చేశారు అంటే మన పూర్వీకుల వాళ్ల విజ్డమ్ వాళ్ల థింకింగ్ గురించి ఏం చెప్తున్నారో వినాయకుడు లీడర్ క్వాలిటీస్ అన్ని అందులో వచ్చేస్తాయండి. మీకు చూసుకోండి, వినాయకుడిని చూసుకోండి ఒకసారి పైనుంచి కింద వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గజముఖము అంటే గజముఖము ఏంటంటే గజముఖానికి ఒక 2-3-4-5 ఉన్నాయండి యాక్చువల్లీ ఇంపార్టెంట్ క్వాలిటీస్. మొట్టమొదటి కళ్ళు, చిన్న కళ్ళు ఉంటాయి. చిన్న కళ్ళు అంటే మీరు ఎప్పుడైనా దూరంగా చూడాలంటే కళ్ళు చికిలిస్తారు, ఇట్లా గమనించండి. చిన్న కళ్ళు ఉంటే ఫార్ సైటెడ్నెస్ అనేది. సో ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్ ఈజ్ హ్యావింగ్ ఎ విజన్, ఫార్ సైటెడ్నెస్. నెక్స్ట్ తొండము, అది ఏ విధంగా ఉంటుంది ఆ తొండము? అది కింద ఉన్న ఒక పిల్లవాడు ఉంటే ఆ పిల్లవాడిని సుతిమెత్తగా పైకెత్తగలదు, ఒక పెద్ద మొద్దుగా ఉన్న చెట్టును కూడా ఊడబెరగలదు. ఈ రెండు పవర్స్ దానికే ఉన్నాయి, ఆ ట్రంక్ ఉన్నాయి. ఒకటే ట్రంక్ చేస్తుంది రెండు పనులు. అంటే అంత హార్ష్ గా మేనేజర్ గా కూడా ఉండగలరు, ఇంత సాఫ్ట్ గా పీపుల్ ని కూడా ఒక తల్లిగా ఉండగలరు, తండ్రిగా ఉండగలరు. ఇటువంటివన్నీ కూడా డైవర్స్ థింగ్స్ అన్ని ఆ ట్రంక్ లో ఉన్నాయి ఏనుగు. అందుకని ఒట్టిగా పెట్టలేదండి ఏనుగు ముఖం, చాలా విశేషం ఉంది అందులో. తర్వాత మీరు కిందకు వచ్చారంటే వినాయకుడికి ఆ పెద్ద పొట్ట ఉంటుంది అంటారు, అంతే కదండి, పెద్ద పొట్ట ఉంటుంది. ఈ పెద్ద పొట్ట అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, ఏం చేస్తారండి పాపం? భక్తులందరూ పెట్టిన కుడుములు ఉండ్రాళ్ళు అని తిని తిని పొట్ట పెద్దగా అయింది. ఈ భక్తులు ఉండ్రాళ్ళు అంటే ఏంటంటే ఎవరు ఫాలోవర్స్ అందరూ ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళందరూ వాళ్ళు ఆ వాళ్ల సిన్స్ కి వాళ్ళు చేసుకున్న కర్మకి ఆయనకే అర్పిస్తూ ఉంటే ఆయన ఆనందంగా తీసుకుని ఎవరిది వాళ్లకి. ఎందుకు పొట్ట పెద్దగా ఉందంటే ఒక్కటి వేరే వాళ్లకు అందజేయటండి. హీ డజంట్ హీ నెవర్ పాసెస్ ఎ బ్యాడ్ న్యూస్ అబౌట్ సంబడీ ఎల్స్ టు సంబడీ ఎల్స్. హీ నెవర్ గాసిప్స్. హీ మెయింటైన్స్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ. ఎవరితో వాళ్ళకే హార్ట్ టు హార్ట్ రిలేషన్షిప్, స్వామి చెప్పినట్టు. దానివల్ల పొట్ట పెద్దగా, ఎందుకంటే అందరి ఊసులు ఆయనలోనే పెట్టుకున్నాడు, అందువల్ల పొట్ట పెద్దగా ఉంది అని చెప్తారు. లీడర్ చేయాలి ఈ పని, ఎప్పుడు చేయాలి లీడర్? ఏ ఫాలోవర్తో వాళ్ళకి వీళ్ళకి చెప్పకూడదు. స్టీఫెన్ ఆర్ కోవీ కూడా మేనేజ్మెంట్ థింకర్, ఆయన ఏమంటాడంటే లీడర్షిప్ ట్రస్ట్ బిల్డింగ్ యాక్టివిటీస్ లో ఆయన ఏం చెప్తాడు, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రస్ట్ బిల్డింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ లీడర్ ఆర్ నెవర్ స్పీక్ ఇల్ అబౌట్ సంబడీ ఇన్ దర్ అబ్సెన్స్ అని చెప్తారు. ఎవరినో వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడద్దు. మీరు గమనిస్తే స్వామి ఇచ్చిన నవసూత్రాల్లో 9 కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఇదే మాట చెప్పారు స్వామి, ఒకళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా ఎప్పుడు మాట్లాడద్దు అని చెప్తారు. సో ఇదో లీడర్షిప్ క్వాలిటీ అండి. తర్వాత ఈ విధంగా చూసుకో, ఎలుక వాహనం, వినాయకుడికి ఎలుక వాహనం. ఎలుక వాహనం వేసుకుని ఎట్లా వెళ్తాడండి అంత పెద్ద మనిషి? అసలు వెళ్ళగలరా, ఎక్కడికైనా వెళ్ళగలరా? ఎలుక వాహనం ఎట్లా అవుతుంది ఆలోచించాలి. ఒక వేదవ్యాసుడు మనకి ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు అని ఆలోచించాలి మనం. ఎలుక వాహనం అంటే ఎలుక అంటే ఏంటి? అది ఒక అది రాడెంట్. అది ఎట్లా ఏం చేస్తుందంటే, ఎలుక మీకు తెలుసో లేదు, ఎలుక ఎవరైనా పడుకున్నప్పుడు అది కొరికింది అనుకోండి కాలు, అది ఎవరికి కాలు కొరికిందో వాళ్ళకి తెలియదు కొరికినట్టు. తెలుసా మీకు విషయం? అది ఏం చేస్తుందంటే మొట్టమొదటి ఊత్తుంది అని, అది ఎనెస్థెటిక్ లాగా పనిచేస్తుంది అక్కడ, అప్పుడు కొరుకుతుంది తెలియకుండా. ఎలుక వైసెస్ కి కారణం. మనలో వచ్చే 6 శత్రువులను ఎవరంటామో వాటికి ఒక సింబాలిజం అనమాట ఎలుక. ఆ 6 శత్రువులు మనలోకి వచ్చినప్పుడు కామ క్రోధ లోభ మోహాలు చాలా హ్యాపీ మనకి తెలియకుండా ఎనస్థేషియా లాగా వచ్చేస్తాయి లోపలికి, వచ్చి లోపలికి కూర్చుంటాయి. అందుకని వీటిని లోపలికి రానికుండా దాన్ని అధరోహించి కూర్చుంటాడు ఆయన. ఇదే ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు, అది కింద ఉంటుంది ఆయన పైన ఉంటాడు. అది ఎలుక వాహనం ఉండడానికి కారణం. ఈ విధంగా అంత సింబాలిజం చూసుకుంటే గనక వినాయకుడిని చూసుకుంటే మనకి అది ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది ఏమిటి నాయకుడి లక్షణాలు అని. అలా లేదా కొన్ని ఉన్నాయండి. ఒక ఆర్గనైజేషన్ లో నాయకుడు అని తీసుకుంటే కనుక నేను అనుకునేవి ఒక స్ట్రాంగ్ పర్పస్ ఉండాలి, దీనిపైన ఎక్కువ టైం స్పెండ్ చేయను. స్ట్రాంగ్ పర్పస్ అంటే క్లారిటీ ఆఫ్ విజన్, ఇందాక చెప్పినట్టు ఉండాలండి. ఒడిదుడుకులు వస్తాయి, పెయిన్ గెయిన్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని తెలుసుకోవాలి. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అందులో అన్ని సమంగా అయిపోతాయని అనుకోకూడదు. అనుకుంటే ఎట్లా ఉంటుందంటే అండి, 110 మీటర్స్ హడ్డిల్ రేస్ లో ఒకటి పరిగెత్తడానికి బయలుదేరి ఒక పరిగెత్తిన 10 మీటర్ల తర్వాత హడ్డిల్ వచ్చేసరికి ఇవ్వెందు పెట్టారు పక్కకి నేను పరిగెత్తాలి అన్నట్టు ఉంటుంది అనమాట. హడ్డిల్స్ రేస్కి వస్తే హడ్డిల్స్ ఉంటాయండి, అది అండర్స్టాండ్ చేసుకోవాలి లీడర్. తప్పులు వచ్చినప్పుడు తప్పులకి గిల్టీ ఫీల్ అవ్వకుండా ముందరికి వెళ్లిపోవాలి, దాని నుంచి లెర్నింగ్ తీసుకుని. లోపలున్నది బయట ఉన్న దానికన్నా చాలా గొప్పది అని కాన్స్టెంట్ బిలీఫ్ కన్విక్షన్ ఉన్నవాడే లీడర్. ఫైనల్ గా చెప్పుకోవాలంటే ఏ పరిస్థితి ఎవరికి వస్తుందో తెలియదు, ఏ పరిస్థితిలోకి వచ్చినా కూడా ఆ పరిస్థితి ఇది పరిస్థితి నాదే అనుకుని అక్కడే ఎక్సలెన్స్ చూపెట్టడానికి ట్రై చేసేవాడే లీడర్. ఇది కాదు అది ఉంటే నేను చేయగలను అనుకునేవాడు లీడర్ కాదు. ఈ విధంగా మన ఆర్గనైజేషన్ లో లీడర్ క్వాలిటీస్ చెప్పుకోవచ్చండి.
6: అందరికీ సాయిరాం, నా పేరు ప్రియదర్శిని, నేను ఎల్ఎల్బి చేస్తున్నాను, విశాఖపట్నం నుండి వచ్చాను. శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్ గా బాధ్యత నిర్వహిస్తున్నాను. అయితే ఇంతవరకు నాయకుడు అనేవాడు సత్యదర్శి, సమదర్శి, ప్రియదర్శి, పారదర్శి, దూరదర్శి అయి ఉంటాడని తెలుసుకున్నాం. అయితే నిజమైన నాయకుడు మరికొంతమంది నాయకులను సృష్టిస్తాడు, అనుచరులను కాదు అంటారు. ఇది ప్రస్తుత తరంలో సాధ్యమవుతుందా?
0: చాలా చక్కటి ప్రశ్న అండి. ప్రస్తుత పరిస్థితుల్లోనే సాధ్యమైంది. ఎక్కడ సాధ్యమైంది అంటే మనం స్వామి జీవితంలో చూసామండి. స్వామి సంస్థలో, స్వామి జీవితంలో చూస్తే గనక ఆయన పర్ఫెక్ట్ లీడర్. ఈరోజు ఏం జరుగుతోంది అంటే ఇంతమంది డివోటీస్ లోను, ఇంతమంది ఫాలోవర్స్ లోను చాలా సైలెంట్ గా ఒక రెవల్యూషన్ లోపల తీసుకొచ్చి వాళ్ళందరినీ లీడర్షిప్ వైపు తీసుకెళ్లి వాళ్ళని లీడర్స్ చేస్తున్నారు స్వామి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ అకార్డింగ్ టు మీ ఆఫ్ స్వామిస్ మిషన్ ఈస్ టు క్రియేట్ మోర్ లీడర్స్, స్పిరిచువల్ లీడర్స్ హూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద ఎంటైర్ వరల్డ్. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అచీవ్డ్ త్రూ ఎ క్రిటికల్ మాస్ విచ్ కెన్ చేంజ్ ద ఎంటైర్ వరల్డ్. ఇది జరుగుతూ ఉన్న విషయం. కాబట్టి లీడర్ లీడర్స్ ని తయారు చేస్తారా అనే దానికి అసలు డౌటే లేదు. లీడర్ ఈజ్ వన్ హూ డెవలప్స్ ఓన్లీ లీడర్స్. ఇక మనము పొలిటికల్ ఫీల్డ్, మిగతా ఫీల్డ్స్ చూసుకుంటే లీడర్స్ ఫాలోవర్స్ మాత్రమే పెట్టుకుంటూ ఉంటారు. అసలు అన్నిటికన్నా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే నేను లీడర్ ని నాకు ఫాలోవర్స్ అనేవాడే శుద్ధ తప్పు. అట్లా ఎప్పుడూ లీడర్ అనలేడు. ఎందుకంటే లీడర్ ఎప్పుడు కూడా మిగతా వాళ్ళు సమం అనుకుంటాడు. వాళ్ళు లీడర్ అని ఎవరు చెప్పాలి? అతని ఫాలో అయ్యి అతను చెప్పాలి. అదేవిధంగా సో లీడర్షిప్ ఎప్పుడు కూడా లీడర్స్ ని డెవలప్ చేసింది చూస్తూనే ఉన్నామండి. అయితే అన్నిటికన్నా గొప్ప విషయం నేను అనుకోవడం ఏంటంటే ఈ రోజు ఇట్లా రేడియో సైలో కూర్చుని ఇంతమంది శ్రోతలు వింటున్నప్పుడు ఒక మనం 10 మంది కలిసి మాట్లాడుకునేప్పుడు ఏదో విషయాలు అది మాట్లాడుకోకుండా ఆత్మోన్నతి కోసం ఒక లీడర్షిప్ లైఫ్ లో ఏ విధంగా ఉండాలి, మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా ఉండాలి, నేతృత్వం ఏమిటి, ఇటువంటి గొప్ప విషయాలు మాట్లాడుకుని ఇన్ని విధాలుగా జరుగుతోందంటే ఇది స్వామి ప్రమేయం లేకుండా జరుగుతోంది అనుకుంటున్నారా? ఇది సాధ్యమా? మనందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ ఇంతమందిని మూవ్ చేసి వాళ్ళతో ఈ విషయాలు మాట్లాడుతున్నారంటే ఇదేది యాక్సిడెంటల్ కాదండి. ఇదంతా ఆ విధంగా అట్లా జరుగుతున్నది కాదు. ఇది ఏదో ఒక పద్ధతి, ఒక పథకం ప్రకారమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ గోల్డెన్ ఏజ్. ఆ గోల్డెన్ ఏజ్ కి స్వామిని తీసుకెళ్తున్నారు. కాబట్టి అందులో ఎంతో కొంత పాత్ర వహించడానికి మనందరికీ స్వామి ఒక రోల్ ఇచ్చారు. ఆ రోల్ కి అనుగుణంగా మనం ఈ రోజు కూర్చుని ఈ డిస్కషన్ చేశాము. మొత్తానికి డిస్కషన్ లో నేతృత్వము, యాజమాన్యము అన్న విషయాలపైన చక్కని విషయాలన్నీ మీరు చెప్పారు. ఆ విషయాలకి పద్మశ్రీ గారు ఆవిడ అనుభవం నుంచి ఎంతో చక్కని ఆన్సర్స్ ఇవ్వడము, నాకు తెలిసిన విషయాలు నేను కొన్ని చెప్పడము, ఇటువంటి అవకాశం అంతా మనందరికీ వచ్చినందుకు మీరేమంటారు? మనందరం స్వామికి ఎంతో రుణపడి ఉన్నాం, మీరేమంటారు?
3: శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి ఆశీస్సులతో కార్యరంగంలో విజయవంతంగా ఎదగడానికి కావలసిన సాధనా సంపత్తిని మీరు మాకు అందించారు. ప్రాపంచికంగా ఏదన్నా మేనేజ్మెంట్ స్కూల్కో, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్కో వెళ్లి చాలా సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ సంపాదిస్తే గాని మంచి లీడర్ ఆర్ మేనేజర్ అవ్వలేమనే అపోహలో ఉండేవాళ్లం. కానీ ఈనాటి ఈ కార్యక్రమంలో భాగస్వాములం అయ్యాక స్వామి సాధనా మార్గంలో ప్రయాణించడమే నిజమైన ట్రైనింగ్ ఇన్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ అని తెలియజేసిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిరామ్.
0: సాయిరామమ్మ, చాలా చక్కని ఆలోచనలు. మీతో, మీ 8 మందితో కూడా ఈరోజు ఈ విధంగా చర్చించడం మాకు, నాకు, పద్మశ్రీ గారికి, ఆవిడ తరఫున కూడా నేను చెప్తున్నాను, మాకు చాలా గొప్ప అవకాశం స్వామి ఇచ్చింది. మీరు ఎంతో ఉన్నతి పొందుతూ స్వామి సంస్థల్లోనూ బయట నేతృత్వంలో, యాజమాన్యంలోను చాలా ముందరికి వెళ్తారని, అటువంటి గ్రేస్ అందరికీ స్వామి మనకి ఇవ్వాలని కోరుకుంటూ మనము ఈ కార్యక్రమం ముగిద్దాం.
7: ఇంతవరకు నేటి ప్రపంచంలో విలువలతో కూడిన నేతృత్వం అవసరం చాలా ఉంది అనేటువంటి ముఖ్యమైన విషయంపై అర్థవంతంగా నేటి యువతకు ఉపయుక్తంగా సాగిన చర్చను విన్నారు. ఈ చర్చలో ఎక్స్పర్ట్ ప్యానెల్తో పాటు తిరుపతికి చెందిన ఏ అమర్నాథ్, ఎస్ సాయికిషోర్, ఏ నలంద, డి వంశీప్రియ మరియు విశాఖపట్నానికి చెందిన బలరాం, క్రాంతి కిరణ్, ప్రియదర్శిని, హరిణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరందరికీ రేడియో సాయి తరపున సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ తృతీయ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు ప్రశాంతి డిజిటల్ స్టూడియోలో సమయం 3:32.

ఇంతవరకు మీరు 2014 జూలై 13వ తేదీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 3వ వార్షికోత్సవ సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పిల్లలు, పెద్దలు, స్వామి కళాశాల విద్యార్థులు, సాయి యువత సమష్టిగా సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 4వ భాగాన్ని విన్నారు. విజ్ఞాన సుజ్ఞాన భరితమైన ఈ కార్యక్రమాల పరంపరలోని 5వ భాగంతో మళ్లీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, సాయిరాం.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయటానికి అవతరించినదే ఈ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాల్ని అనుగ్రహించారు. వాటన్నింటిలోకి వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 4వ భాగంలో సంస్థ నిర్వహించు భజన నగర సంకీర్తనలో పాల్గొనట గురించి శ్రోతలిప్పుడు వింటారు.
1: ఓం శ్రీ సాయిరామ్.

ఇంత చక్కటి పద్యసూక్తిని మనకు అందించిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ శ్రోతలందరికీ ప్రేమమయ సాయిరాం. జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ సృష్టి 84 లక్షల జీవరాశులతో నిండి ఉంది. అందులో మానవ జన్మ భగవంతుడి ప్రసాదం. ఈ మానవ జీవిత లక్ష్యం మానవుడుగా పుట్టి మాధవుడుగా మరణించడం, తిరిగి జన్మరాని చావు పొందాలి. ఇది ఎలా సాధ్యం? ఆత్మజ్ఞానాన్ని పొందడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఈ శక్తి మానవుడికి ఒక్కడికే ఉంది. మనని తరింపజేయడం కోసం సత్యసాయినాథుడు మనకి అనుగ్రహించినటువంటి నవరత్నమాల నవసూత్ర నియమావళి. ఇది ఒక జ్ఞాన యజ్ఞం. ఇందులో సాధన అద్భుతమైనటువంటిది, మహాశక్తివంతమైనటువంటిది. భగవంతుని చేరే దివ్య మార్గంలో సాధకులకు ఇది ఒక రక్షణ కవచం. ఇందులో సాధకుడు నేను నుండి మనంకు ప్రయాణిస్తాడు. ఈ నవసూత్ర నియమావళి ద్వారా ఆధ్యాత్మిక సాధన 3 స్థాయిల్లో జరుగుతుంది. 1 వ్యక్తిగత స్థాయి, 2 కుటుంబ స్థాయి, 3 సమాజ స్థాయి. వ్యక్తిగత స్థాయిలో 5 సూత్రాలు, కుటుంబ స్థాయిలో 2 సూత్రాలు, సమాజ స్థాయిలో 2 సూత్రాలు మనని నడిపిస్తాయి. బాబా అనుగ్రహ ఆశీస్సులతో 4వ సూత్రం సంస్థ నిర్వహించు భజన నగర సంకీర్తనలో పాల్గొనట గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను. అది 1995 సంవత్సరం. నేను మొట్టమొదటిసారి పుట్టపర్తి వెళ్ళాను. స్వామి దివ్య దర్శనం చేసుకున్నాక కొండ మీద ఉన్నటువంటి మ్యూజియం చూశాను. అక్కడ ఒక చోట ఇలా రాసి ఉంటుంది, నీ నాలుక ఎల్లప్పుడూ భగవన్నామోచ్చారణ చేయుచు, నీ కనులు భగవంతుని స్వరూపమనే తిలకించుచు, నీ హృదయం ఎల్లప్పుడూ భగవంతుని వైభవమునే ఊహించుచుండేలా, పిడుగుపాటంతటి ఆపద వల్ల కూడా నీకేమీ భయం లేదు. శ్రీ సత్యసాయి. ఇది స్వామి మనకిచ్చినటువంటి తిరుగులేని హామీ. ఈ కలియుగంలో మోక్ష సాధనకి నామస్మరణే తరుణాపాయం. ఇది చాలా సులువైనటువంటి మార్గం. అంతేకాక సర్వ విధ సాధనల ఫలితాన్ని ఇది మనకిస్తుంది. సంపదల కన్నా 100 రెట్లు సంతోషాన్ని శక్తిని ప్రసాదించేటువంటిది భగవన్ నామమే. మనకిష్టమైనటువంటి మధుర పదార్థాన్ని తలుచుకోగానే మనకి నోరూరుతుంది. అలాగే భగవన్ నామాన్ని తలుచుకోగానే నోరూరాలి. భగవంతుడు భావప్రియుడు, గానప్రియుడు, కాబట్టి ఆయన్ని సంకీర్తనతో మెప్పించవచ్చు. భక్తి అనేటువంటి పత్తి లేకుండా మానవుడి జీవన జ్యోతి వెలగదు. భక్తికి కామం, క్రోధం 2 బద్ధ విరోధులు. వీటిని దూరం చేసుకోవాలంటే భజనే చక్కటి సాధన. భజన మన హృదయాన్ని విశాలం చేస్తుంది, మన మధ్య సంబంధ బాంధవ్యాల్ని బలపరుస్తుంది, మనలో పవిత్రమైనటువంటి భావాలు వస్తాయి. కాబట్టి పరచింతన, పరదూషణలతోటి, అనవసర మాటలతోటి కాలాన్ని వ్యర్థం చేయకుండా భజన నగర సంకీర్తనలో పాల్గొమని బాబా మనకి బోధిస్తారు.
ఈ భజన సంప్రదాయాన్ని మొట్టమొదటగా ప్రారంభించింది గురునానక్. అన్నమయ్య, త్యాగరాజు, తులసీదాసు, రామదాసు, కబీరు లాంటి మహానుభావులు నామ సంకీర్తనలోనే తరించారు.

ఈ కలియుగంలో నామస్మరణే తన అపాయం. ఈనాడు మనిషి ప్రతి క్షణం భయపడుతూ ఉంటాడు. దీనికి కారణం స్వార్థం, స్వప్రయోజనం. మనిషి ఆత్మజ్ఞానాన్ని పొందాలి, కానీ తుచ్చమైనటువంటి విదేశీ నాగరికతకి బానిసై ఇంద్రియ సుఖాల కోసం పాటుపడుతూ ఉంటాడు, వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడు. సాయినాథుడు మన పాలిట కల్పతరు హృదయవాసి నిత్యం మమ్మల్ని నడిపిస్తున్నారు. అరణ్యంలో నిర్భయంగా సంచరించే సింహంలా ఉండాలంటారు స్వామి. అన్ని కర్మల్ని భగవత్ప్రీత్యర్థమే చేయాలి. ఈ జన్మిచ్చింది ఆయనే కాబట్టి ఈ జన్మని ఆయనకే అర్పించాలి. ప్రతిక్షణం ఆత్మవిమర్శ చేసుకుంటూ భగవంతుడు మెచ్చే విధంగా మనం జీవించాలి. ఇప్పుడు ఒకసారి బాబా బాల్యంలోకి వెళదాం. ఆ రోజుల్లో పుట్టపర్తిలో పండరి భజన మండలి స్థాపించి బాలబాబా పాటల్ని స్వయంగా రచించి స్వరపరిచి తోటి బాలురికి నేర్పించేవారు. కడప జిల్లా బద్వేలు తాలూకా వాస్తవ్యులు బట్టల వ్యాపారస్తులు శ్రీ వెంకటయ్య గారు ఆనాటి పండరి భజనలో పాల్గొని చెప్పినటువంటి విశేషాన్ని శ్రీ అనిల్ కుమార్ గారు ఇలా ప్రస్తావించారు. సాయంకాలం పుట్టపర్తిలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమం ఏమిటంటే పండరి భజన. భజనానంతరం ఆ ఊరి కర్ణం గారు అందరికీ పండ్లు పంచేవారట. లేత నారింజ రంగులో షర్టు, నిక్కరు, స్కార్ఫ్ వేసుకుని సుమారు 20 మంది పిల్లలు ఆ భజనలో ఉత్సాహంగా పాల్గొనేవారట. నీళ్లు, సున్నం, పసుపు కలిపి బట్టల్ని నానబెట్టే ఆ రంగు వచ్చేదిట. ఇక స్కార్ఫ్కి ఎర్రటి అంచు కుట్టు ఉండేదిట. తలకి, నడుముకి టవల్ కట్టుకుని మెడలో స్కార్ఫ్ వేసుకుని హార్మోనియం, మద్దిల వాయిద్యాలతో భజనలు ఉత్తేజకరంగా జరిగి ఉంటాయి. మెడలో దండలు, కాళ్ళకి గజ్జెలు ఉండేవి. బాలబాబా నేతృత్వంలో కర్ణాట నాగేపల్లి, కోయలగుట్టపల్లి, కమ్మవారిపల్లి, బ్రాహ్మణపల్లి, లోచర్ల గ్రామాల్లో ఈ పండరి భజనలు వ్యాప్తి చెందేవి. అప్పుడు బాబా వయసు ఎంత అనుకున్నారు? 10 సంవత్సరాల్లోపే. లయ తాళబద్ధంగా పాడడంలో గాని అడుగులు వేయడంలో గాని పిల్లలు పొరపాటు చేస్తే బాబా మందలించేవారట. మధురగానంతో భజనలు తను చేస్తూ తోటి పిల్లల చేత భజనలు చేస్తూ ఉంటే ఆ చూసి గ్రామ ప్రజలు మైమర్చిపోయేవారట. కలరాల లాంటి అంటువ్యాధులు వచ్చినప్పుడు ఆయా గ్రామాలకి ఈ భజన మండలి బృందాన్ని తీసుకుని వెళ్లి అక్కడ భజనలు చేయించేవారట. మర్నాటికి ఆ అంటువ్యాధులు మటుమామైపోయింట. సుబ్బమ్మ గారిని అడిగి నూనె తెచ్చి బాలబాబా భజనలు ప్రారంభించేవారట. ఈనాడు సాయి సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తమైనటువంటి భజన కార్యక్రమానికి అదే నాంది. ప్రతినిత్యం భజనలో సింహాసనంలో ఆసీనులై తాళం వేస్తూ భజన సేవని ఉత్సాహపరుస్తూ దర్శనిస్తారు స్వామి. ఏనాడు స్వామి క్వాలిటీ విషయంలో రాజీ పడరు. ఆనాటి గాయకుల్లో రాజారెడ్డి గారు, మోహన్ రావు గారు, ఇరాడీ సోదరులు, రామలక్ష్మణులు వీరంతా స్వామి నుండి స్ఫూర్తిని పొందినవారే. స్వామి స్వయంగా రచించి స్వరకల్పన చేసి మధురంగా పాడేవారు. వాటిలో ఒక మచ్చు తొలకని ఇప్పుడు విందామా?

I'll say.

0: భగవన్ నామం వద్దనేటువంటి నరుణ్ణి నరపశువుగా భావించమని వారు స్వామి. ఒక్కతోకమైన మనసు దాన్ని చక్కదేయాలంటే సాయినామ స్మరణే తరుణాపాయం. భగవంతుడు మనకి నోరిచ్చింది దేనికి? అనవసరపు మాట మాట్లాడడానికి, ఎదుటి వారిని మాటలతో నొప్పించడానిక కాదు. పరమాత్మ నామాన్ని నాలికపై నాట్యవాడించడానికి భగవంతుడు మనకి నోరిచ్చాడు. జీవితం ఒక ఎడారి, ఇందులో మన దప్పిక తీర్చగలిగింది భగవన్ నామే. సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనంలో ఆసక్తి గల వారందరూ అనుకూలమైన ఒక చోట చేరి హాయిగా భజన చేసుకోవాలి. మనకి నచ్చిన ఏ నామైనా సరే శ్రావ్యంగా హృదయంలోంచి వచ్చినటువంటి ఆవేదనతో ఉత్సాహంతో పాడాలి. బాబా నెలకొల్పినటువంటి గొప్ప సాంప్రదాయాల్లో నగర సంకీర్తన ఒకటి. నగర సంకీర్తన విశిష్టతని స్వామి ఇలా తెలియజేశారు. బ్రహ్మముహూర్త కాలంలో భగవంతుడు దేవతలతో సభ తీర్చి ఉంటాడు. ఆ సమయంలో నగర సంకీర్తన చేస్తే అందులో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా భగవంతుడి సభలో పాల్గొన్న ప్రాప్తి కలుగుతుంది. తమను తాము ఉద్ధరించుకోవడమే కాకుండా అప్పుడే మేల్కొంటున్న వారి చెవుల్లో భగవన్ నామాన్ని వినిపించడం గొప్ప సేవ. నగర సంకీర్తన్ ఇస్ ఎ ఫైన్ పీస్ ఆఫ్ సోషల్ సర్వీస్. అనేక కారణాల వల్ల కలుషితమైనటువంటి వాతావరణం భగవన్ నామ స్మరణతో పరిశుద్ధమైపోతుంది. లోకంలో మీకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలకి వాటిని నివారణ చేయమని అరిచి గీ పెడుతూ ఉంటారు. అయినా సరే నగర సంకీర్తన ఫలాన్ని మీకు ఇవ్వకుండా మరుజన్మ కోసం దాచి ఉంచుతాను. ఆహా, స్వామి ఎంత చక్కగా చెప్పారో చూడండి. నాలుకపై నామం అనే బొల్వెలు వేస్తే ఆనందం ఉబికి వస్తుంది. హృదయవాసి అనేటువంటి భగవంతుణ్ణి స్వచ్ఛమైనటువంటి హృదయంతో కీర్తిస్తే పాడేవారికే కాక వినేవారికి కూడా ఆనంద ప్రాప్తి కలుగుతుంది. నగర సంకీర్తనలు భజనలు కొత్త వారిని సమస్త వైపు ఆకర్షిస్తాయి. ఈ విషయాన్ని రుజువు చేస్తున్నారు మా సభ్యురాలు శ్రీమతి డి అనసూయ. వారి స్పందన విందాం.
1: సాయిరామండి, నా పేరు అనసూయ, మాది కోలమూర్. నేను మా అత్తారింటికి వచ్చేసరికి నాకు నగర సంకీర్తన అంటే తెలియదు. ప్రతి గురువారం మా ఇంటి ముందు నుంచి నగర సంకీర్తన చేస్తూ వెళ్తూ ఉంటే నేను
0: నామం అనే బోర్వెల్ వేస్తే ఆనందం ఉబికి వస్తుంది. హృదయవాసి అనేటువంటి భగవంతుణ్ణి స్వచ్ఛమైనటువంటి హృదయంతో కీర్తిస్తే పాడేవారికే కాక

0: చరిత్ర అంటే తెలియదు. ప్రతి గురువారం మా ఇంటి ముందు నుంచి నగరచక్కర చేస్తూ వెళ్తూ ఉంటే నేను వాళ్ళని మా వీధి చివరి వరకు చూసేదాన్ని. ఒకసారి మా పక్కింటి ఆడ వెళ్తూ ఉంటే నేను వెళ్ళాను నగర సంకీర్తనకి. అక్కడికి వెళ్ళేసరికి ఓంకారం సుప్రభాతం జరుగుతున్నాయి. ఆ నగర సంకీర్తన భజన నాకు మీద ఆకర్షణ కలిగింది. నేను ప్రతి గురువారం నగర సంకీర్తనకి భజనకి వెళ్తూ ఉండేదాన్ని. ఒకసారి స్వామి కలలో రెండు చేతులు ఇలా పట్టమని నాకు దోసెట్ నిండా విభూతి పోసి ఒక పండు ఇచ్చారు. మళ్ళీ ఒకసారి నవసూత్ర నియమ వాళ్ళ గురించి చెప్పినప్పుడు స్వామి ముందు రాముడిలా, తర్వాత కృష్ణుడిలా, తర్వాత స్వామిలా సరిగ్గా చూసేసరికి మా కన్వీనర్ గారిలా కనిపించి, నేను తొమ్మిది సూత్రాల గురించి చెప్తా ఉంటే ఒక్కొక్క దానికి ఆకుపచ్చ పనితో టిక్ పెట్టారు. నేను రాజమండ్రి సాయిరా మందిరికి వెళ్ళినప్పుడు స్వామి ఫోటోతో స్వామి సూచనగా అందులో నీవు భోజనం మానినా భజన మానకు అని వచ్చింది. మా ఇంట్లో ఎన్ని ఒడిగడుపులు వచ్చినా నేను సంస్థను అంటిపెట్టుకునే ఉన్నాను, కానీ స్వామి మా కష్టాలన్నీ తీర్చారు. మేము ప్రతి సోమవారం సత్సంగం భజన అధ్యయన మండలి జరుపుకుంటూ ఉంటాం. అలాగే స్వామివారు జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం స్వామివారికి ఎన్ని సంవత్సరాలైతే అన్ని భజనలు కొత్త వారిలో చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఎలాగో ఈ కరోనా వచ్చింది, ప్రతి సంవత్సరం చక్కగా చేసుకునే వాళ్ళు ఈ సంవత్సరం ఎలాగో ఆగిపోతుందేమో అనుకునేసరికి స్వామి చక్కగా ఆలోచింప చేశారు. ప్రతి రోజు ప్రాతకాల సంకీర్తన, సాయంకాలం భజన, సత్సంగాలు మేము ఫోన్లో జరుపుకుంటున్నాం. అలాగే ఈ కరోనా పోయి మళ్ళీ నగర సంకీర్తనలో భజనలు, సేవా కార్యక్రమాలు, సత్సంగాలు జరుపుకోవాలని ఆ స్వామి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, రేడియో సాయి వారికి నా ధన్యవాదాలు.
1: అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో తాన్సేన్ అనే గొప్ప సంగీత విద్వాంసులు ఉండేవారు. ఒకసారి వారిద్దరూ రథంలో వెళుతుంటే దారిలో ఓ చెట్టు కింద ఒక భిక్షగాడు మధురంగా గానం చేస్తున్నాడు. అక్బర్ కాసేపు రథాన్ని నిలిపి ఆనందంగా విన్నాడు. ఆనంద బాష్పాలు రాజ్యాడు. ఇంటికి వచ్చాక తాన్సేన్తో ఇలా చెప్పాడు, ఈనాడు ఆ భిక్షగాడి మధురగానం నా హృదయాన్ని కలిగించింది. చాలా కాలంగా నీ సంగీతం వింటున్నాను, కానీ నాకు ఇటువంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదన్నాడు. దానికి తాన్సేను, మహానుభవ మహాప్రభు, ఆ భిక్షగాడు దైవాన్ని తృప్తిపరచడం కోసం పాడుతున్నాడు, అందుకే అతని గానంలో అంత మాధుర్యం ఉంది. నేను మిమ్మల్ని తృప్తిపరచడం కోసం పాడుతున్నాను, కాబట్టి నా సంగీతం ఎంత అధ్వానంగా ఉందని ఉన్నమాట చెప్పాడు. భగవంతుడు గానలోలుడు, గానప్రియుడు. అందువల్ల శ్రీ మహావిష్ణు సన్నిధిలో నారద తుంగుర్లు నిరంతరము గానం చేస్తూ ఉంటారు. హృదయాన్ని కలిగించే శక్తి ఒక్క భగవన్నామానికే ఉంది. అందరూ కలిసికట్టుగా ఎట్టి భేదభావాలు లేకుండా హాయిగా ఆనందంగా భజనలు చేసుకోవాలి. సామూహిక భజనలో అందరి కంఠాలు, అందరి భావాలు ఏకమై భజనలు ఆనందంగా చేసుకుంటే అక్కడికి తప్పకుండా భగవంతుడు ఆకర్షితుడవుతాడు. అక్కడ భగవంతుడు తప్పకుండా ఆకర్షితుడవుతాడు. సామూహిక భజనలో అందరి కంఠాలు, అందరి భావాలు ఏకమైతే భగవంతుడు తప్పక ఆకర్షితుడవుతాడంటారు స్వామి. భజన నగర సంకీర్తనలు స్వామికి అత్యంత ప్రియమైనటువంటి సాధన. ఇవి మన మానసిక శారీరక ఆరోగ్యాన్ని చక్కబరుస్తాయి. ఈ విషయంలో తమ అనుభవాన్ని తెలియజేస్తున్నారు మా సభ్యురాలు శ్రీమతి డి రామలక్ష్మి. విందామా?
2: సాయిరామండి, నా పేరు డి రామలక్ష్మి. మేము రాజమండ్రి ఉండేవాళ్ళండి. 2018లో కాలమూరులో ఇల్లు కట్టుకుని కాలమూరు వెళ్ళాను. ఒకరోజు నేను మా తోటకోడలో ఇంటికి వెళ్ళానండి. వెళ్ళేసరికి మా తోటకోడ భజనకి వెళ్ళిందని చెప్పారండి మా చిన్నప్పటి గారు. మళ్ళీ మరుసటి రోజు అదే సమయానికి వెళ్ళానండి, మళ్ళీ భజనకి వెళ్ళిందని చెప్పారండి. ఏంటి రోజు భజన ఏంటి అని మా తోటకోడలు వచ్చిన తర్వాత అడిగానండి. సత్యసాయిబాబా భజన

0: లెక్క, సో ఆయన పుట్టిన రోజు నేనైతే రోజు లేకపోగా ఒక 93 పుట్టినరోజు ఆయన అమ్మదండి. అయితే నేను రావచ్చా బదిలికని అడిగానండి. తప్పకుండా రానన్నారండి. అయితే నేను వెళ్ళేసరికి ఇంకా 93 రోజులు 8 రోజులు ఉన్నాయండి. 8 రోజులు వెళ్ళానండి. ఆ 8 రోజుల్లో ఒక రోజు మా ఇంట్లో కూడా పెట్టుకున్నాను. మా ఇంట్లో భజన జరిగిన తర్వాత నేను నగర సంకీర్తనకి భజనకి వెళ్ళటం మా ఊళ్ళో పెట్టానండి. స్వామి నన్ను వెళ్ళేలా చూసేది. తర్వాత నేను భజనకి ఎలా వెళ్తూ ఉంటాను కానీ ధనుర్మాసం వచ్చింది. ధనుర్మాసం భజనకి 10 రోజులు వెళ్ళానండి. పొద్దుట నగర సంకీర్తన ఉదయం, సాయంకాలం భజనకి వెళ్ళానండి. 10 రోజులు వెళ్ళేసరికి నాకు అప్పటికేనండి మోకాలు నొప్పులండి. మోకాళ్ళ నొప్పులు డాక్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ నువ్వు మేడ మెట్లు ఎక్కకూడదు, కింద కూర్చోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారండి. అంటే నేను మా పిల్లలు, అమ్మ నీకు ఏంటి మందులు ఏ వాడుతున్నావు, నువ్వేమో డాక్టర్ గారు ఏం చెప్పారు, నువ్వేం చెప్తున్నావు, మేడ మెట్లు ఎక్కకూడదు అంటే ఉదయాన్నే నగర సంకీర్తనండి, సాయంకాలం భజనని అలా వెళ్ళిపోతున్నావు, కాళ్ళ నొప్పులు కదా అన్నారండి. అంతా స్వామి చూసుకుంటారు. నొప్పులు వస్తే మానేస్తాను. నాకు నొప్పులు రావట్లేదు కాబట్టి నేను వెళ్తానని నెల వెళ్ళి ఒక రోజు కూడా మానకుండా ఉదయం నగర సంకీర్తనకి సాయంకాలం భజనకి వెళ్ళానండి. నెల అయ్యేసరికి నా నొప్పులు ఏమైపోయాయో స్వామి మాయం చేస్తారు. అంత నాకు చాలా సంతోషం అయిందండి. నేను నొప్పులే కాదండి, ఆరోగ్యం కూడా నాకు కుదిరిపడింది. ఆ తర్వాత నేను ఇంకా సాయి కుటుంబంలో చేరానండి. సాయి కుటుంబంలో చేరి భజనకి వెళ్ళటం, నగర సంకీర్తనకి వెళ్ళటం చేస్తున్నానండి. అంతలోకి నారాయణ సేవ కూడా పాల్గొంటానండి. నారాయణ సేవ ఉగాది నారాయణ సేవలో సహా పాల్గొంటానండి. నేను సనాతన సాయి 2019 నుంచి తీసుకుంటున్నానండి. అందులో తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుని, స్వామి విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నామండి. స్వామి విషయాలు తెలుసుకుంటూ అందులో ఏం పాటించాలో అన్ని పాటించుకో ఉంటున్నానండి. అప్పటివరకు మాకు స్వామి నాకు పాట పాడే అవకాశం ఇచ్చారండి. భజన పాట పాడే అవకాశం కూడా ఇచ్చారండి స్వామి. పాట పాడుకుంటూ నేను వంట చేస్తుంటే ఆ వంట ప్రసాదం అవుతుందండి, నాకు పాట కూడా ప్రాక్టీస్ అవుతుందండి. ఆ రకంగా నాకు స్వామి అనుకూలం కలిగించారండి. నేను స్వామికి ఎంతో చాలా నాకు ఏదైనా వదిలేస్తాను కానీ భజన మాత్రం మానండి. నేను అలా భజనకి వెళ్తూ ఉంటానుగా మా గురువు గారిని స్వామివారు స్పష్టంగా చెప్తారండి. ఆ సత్సంగంలో ముఖ్యంగా భగవద్గీత గురించి చెప్తారండి. ఆ భగవద్గీతలో మాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నామండి. ఏది మంచో ఏది చెడో నాకు అసలు ఈ భజనకి వెళ్ళేటప్పటికి ఏమీ తెలియదండి. ఏమిటి భగవద్గీత గురించి గట్రా ఏం తెలియదు. ఈ భజనకి వెళ్ళిన తర్వాత నేను అన్నీ నేర్చుకున్నానండి. గురుగారు చెప్పిన ఎన్ని, స్వామి చెప్పిన విషయాలు ఎన్ని పాటిస్తా, ఏది మంచో ఏది చెడ్డో మంచి విషయాలు నేర్చుకుంటే చెడ్డ వదిలేస్తే నేను వెళ్తున్నామండి, భజనకి వెళ్తున్నామండి. వెళ్ళే తర్వాత ఏదైనా మాకు ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తాయండి, అన్ని స్వామికి వదిలేసి శరణాగతి అవ్వాలండి. అంతా స్వామే చూసుకుంటారండి. మా అమ్మాయి నేను 2019 పుట్టపత్తి సేవకి వెళ్ళామండి. సేవకి వెళ్ళి అక్కడ 15 రోజులు సేవ చేసుకుని వచ్చామండి. సేవ చేసుకుని వచ్చేటప్పటికి మా చుట్టాలు మా బంధువులు అందరూ, ఏంటి నువ్వు బెడ్ రెస్ట్ అన్నట్టు, మేడ మెట్లు ఎక్కకూడదు దిగకూడదు అన్నారు, రెస్ట్ అన్నారు, నువ్వేంటి మీ స్వామి నీకు చాలా అనుకూలత ఇచ్చారని చెప్పి అన్నారండి. నాకు చాలా స్వామి అంతా చూసుకుంటున్నారు, నాకు ఏ నొప్పులు లేవు, నేను చాలా సంతోషంగా బాగా ఉన్నాను అని అన్నానండి. ఏ సేవ చేసినానంటే కల్మషం లేకుండా చేయాలండి. అప్పుడే సర్వజ్ఞుడైన స్వామి దృష్టిలోకి వస్తుందండి. మీ ఆత్మ పరమాత్మలో ఐక్యం అవ్వాలి కదండి. ఏ నేను ఏ సేవ చేసినా కాదు స్వామికి ఎంతైనా నేను చేసుకుంటారని ఉద్దేశంతో ఉన్నానండి. మీ దృష్టిలో నేనుంటే నా దృష్టిలో మీరు ఉంటారన్నారండి స్వామి. అంతకన్నా నేను ఇంకేం చెప్పనండి. ఏ సేవ చేసినా, ఏ భజన నగర సంకీర్తనలో పాల్గొని నాకు ఏ దొందాలో లేకుండా భజన నగర సంకీర్తన పాల్గొని నాకు ఉంటే కనుకన్నా స్వామి చెప్పిన మార్గంలో నడవాలనుకుంటున్నానండి. అంతేనండి నేను చేసేది ఈ అవకాశం.
1: భక్తులను భగవంతుణ్ణి అనుసంధానం చేసేదే భజన. ఒకసారి సాకమ్మ గారి ఇంటి నుండి మైసూరులో స్వామి కన్నమ్మ గారింటికి వచ్చారు. మర్నాడు ఆయన బయలుదేరుతుంటే కన్నమ్మ గారి అమ్మగారు నామగిరి అమ్మగారు మమ్మల్ని మర్చిపోకండి స్వామి, మమ్మల్ని మీరు తమరు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలంటే నేను ఏం చేయాలి స్వామి అని అడిగారు. అప్పుడు స్వామి ఒక కాగితం అమ్మని ఒక పాట రాసిచ్చి, దీన్ని ఎల్లప్పుడూ పాడుకోండి, సాయినాథుడు తప్పక అనుగ్రహిస్తాడని చెప్పారట. ఆ పాట ఒకసారి విందామా?

0: భజన నగర సంకీర్తనలో పాల్గొవాలనే తపన ఉంటే సంసారంలో వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు అంటూ తమ అనుభవాన్ని వివరిస్తున్నారు మా సభ్యురాలు శ్రీమతి కె పద్మావతి. విందామా.
1: ఓం శ్రీ సాయి. నా పేరు పద్మావతి అండి. మా నాన్నగారికి 2000 సంవత్సరంలో హార్ట్ అటాక్ వచ్చిందండి. ఒక నెలలో 3 సార్లు వచ్చిందండి ఆయనకి. ఈ డాక్టర్లు అందరూ రసాయనాలు వేసి తీసింది. ఆయనకి ఇంక పనిచేయదు, ఆపరేషన్ కూడా కుదరదు, తీసుకెళ్ళిపోమన్నారని భర్తగారని చెప్పారండి. ఇంటికి తీసుకొచ్చేసామండి. మా చెల్లెలు షేడీ బాబా పూజ చేస్తున్నాడండి. తను మా నాన్నగారు లక్ష్మీవారానికి లేచి కూర్చుంటే మా ఊళ్ళో మేమంతా పూజ చేసుకుంటామని అనుకుందటండి. తర్వాత మా నాన్నగారు లక్ష్మీవారానికి లేచి కూర్చున్నారండి. మేము షేడీ బాబా పూజ చేసుకున్నాం, సాయిబాబా పూజ చేసేవాళ్ళం. అలాగే ఆయన రోజుకి ఆయన ఆరోగ్యం బాగుపడిందండి. చాలా బయట తిరిగేంత ఓపు కూడా వచ్చిందండి ఆయనకి. బాగానే ఉన్నారండి. 2003లో ఆయన కాలం చేస్తారండి. తర్వాత అలాగే నేను సాయిబాబు పూజ చేసుకుంది, ధ్యానం జపం అన్నీ చేసుకుంటూ ఉండేదాన్నండి. మా ఊళ్ళో గ్రామంలో నగర సంకీర్తం తిరిగేవారండి. ఆమె చూస్తూ మా దగ్గర దగ్గర ఉండి చూస్తా నేను ఎప్పటికైనా సాయిబాబా భజనలోకి వెళ్ళాలి అనుకునేదాన్నండి. మళ్ళీ వాళ్ళ గ్రామంలో మనతో వాళ్ళకి కుదరదేమో, వాళ్ళని ఏమైనా మనం చేయలేమేమో అని అనిపించేదండి. అలాగే 2011 వరకు నేను వెళ్ళకపోయిందండి. 2011లో మా పక్క ఆవిడతో నేను ఎప్పటి నుంచో సాయిబాబా భజనకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను అన్నానండి. ఆయన ఆవిడ చెప్పిందండి, ఆ సద్గురాలకు ఒక ఆవిడ చెప్పిందండి. ఆ భజన బృందంలో ఆవిడ భక్తురాలు వచ్చి, అయ్యో రాత మానేసేవా, అందరూ చేసుకోవాలి సాయిబాబా భజన రామని చెప్పిందండి. అప్పుడు నేను 2011 సెప్టెంబర్ నెలలో వెళ్ళానండి. అప్పటి నుంచి నగర సంకీర్తనకి సాయంత్రం భజనకి ఏదైనా జాయి బాబా కార్యక్రమాలు అన్నింటికి వెళ్ళేదానండి. అన్నీ బాగానే ఉండేది. తర్వాత కొన్ని రోజులు వెళ్ళకండి. మా అమ్మ 9 సంవత్సరాలు పైబడి మా ఇంట్లో ఉండండి. తనకి వంట చేసి పెట్టి వెళ్ళేటప్పటికి నాకు సాయి అంటే మామూలు భజనలు అయితే అంత ఇబ్బంది అనిపించేది కదండి. బాబా పుట్టినరోజు భజనలు రోజు పై వాళ్ళు ఇంట్లో భజన చేసేవాళ్ళండి. అప్పుడు 3 సంవత్సరాల నుంచి నేను రోజు లేటుగానే వెళ్ళేదాన్ని అండి. బాబా భజనకి ఎప్పుడు లేటుగానే వెళ్ళేదాన్ని. వెళ్తుంటే అలాగే ఆ సింహాసనం మీద ఆశీనులై ఉన్న బాబాని, బాబా పాదాలు పట్టుకుని, బాబా నేను లేటుగా వస్తున్నాను, నాకు ఇంటి దగ్గర కుదరలేదు, మా గురువుగారు ఏమనుకోకూడదు, నేను లేటుగా వచ్చానని. ఇంటి దగ్గర మా అమ్మగారిని లేచి పడిపోతే ఆవిడకి ఏ చిన్న గాయం పోయే తగిలినా నేను భజనకి రాలాపోతానండి తండ్రి అని ఎడుతున్నానండి. అలాగే నేను భజనకి వెళ్ళన్నాను, ఏమి మా అమ్మకి ఇబ్బంది లేదండి, బాగానే ఉండేది. ఒకసారి మా వారు పుట్టపతి చేతలేరినప్పుడు నేను వెళ్ళాలి, కానీ మా అమ్మ గురించి నేను వెళ్ళలేదా, మా వారు వెళ్ళేదండి. ఇంటి దగ్గర మా అమ్మ నేను ఉన్నామండి. నిద్రపోయే ఇద్దరు రాత్రి కాడు ఎందుకు లేచిందో తెలియదండి. గోడ మీద ఎక్కడో పడిపోయిందండి, ఆవిడ కిందకు పడిపోయిందండి. ఎప్పుడు పడి లేచిందో నాకు తెలియదు. నన్ను పిలిచేటప్పటికి నేను వెళ్ళి చూసే లైట్ వేసి చూసేటప్పటికి ఆవిడ ఒళ్ళంతా రక్తమేనండి, చాలా రక్తం పోయింది. అంత రక్తం నేను ఎప్పుడు ఎవరిని చూడలేదండి. అవి అబ్బాయిని మా అబ్బాయిల దగ్గరికి వెళ్ళి పిలిచానండి. పిలిచే మా అబ్బాయి గబగబా మా ఊళ్ళో ఆర్ఎంబి డాక్టర్ గారు ఉన్నారండి, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన తీసుకొచ్చి మా ఇంటికి చేయించారండి. ఆయన ఇంజక్షన్ చేసి కట్లేసి అవన్నీ చేశారండి. చేసి మళ్ళీ మరొకరోజు పొద్దుటే వచ్చారండి. ఏమండి మా అమ్మని బయటకు తీసుకెళ్ళాలంటారా హాస్పిటల్కంటే, పర్వాలేదమ్మ ఏదైనా తేడా చెప్తే రాత్రి చేసి ఇంక చేయటూ నేనే చెప్తానన్నారండి. ఆయనే చేసేదండి. అలా చదివిందని మా బంధువులు అందరూ వచ్చారండి మా అమ్మని చూడడానికి. వస్తే మా బంధువులు అన్నారు, నువ్వు మీ అమ్మ సేవ చేసుకుని మీ బాబా సేవకు భజనలకు మానకుండా వెళ్ళేదాంటే అందుకే మీ సాయిబాబా మీ అమ్మని కాపాడేదని అన్నారండి మా బంధువులు. హార్ట్తో బాబా వైపు ఒక అడిగితే మన వైపు 10 అడుగులేస్తారన్న సత్యాన్ని మా అమ్మ ద్వారాగా చూసి తెలుసుకున్నాను నేను.
0: ఒకసారి స్వామి విద్యార్థులతో ముచ్చటిస్తూ సాయి కొలవంతహాలు ప్రత్యేకత ఏమిటి అని అడిగారట. దానికి విద్యార్థులు, భగవంతుడు ప్రత్యక్షంగా నడయ్యేటటువంటి చోటు కాబట్టి అదే దీని ప్రత్యేకత అన్నారట. దానికి స్వామి, కాదు, ఇక్కడ నిర్మాణంలోని ప్రతి ఇటుక సాయిరామ్ సాయిరామ్ అంటూ ఉంటుంది. ఎందుకో తెలుసా, ఇక్కడ నిరంతరంగా నామ సంకీర్తన జరుగుతుంది కాబట్టి అంటూ నామ సంకీర్తన యొక్క ప్రభావాన్ని స్వామి అలా తెలియజేశారు. రాజారెడ్డి గారు లాంటి పెద్దలు ఒకసారి, స్వామి మా తర్వాత ఈ భజనలు ఎవరు కొనసాగిస్తారు అని అడిగారట. అప్పుడు స్వామి, నా స్టూడెంట్స్ ఏ పనిచేస్తారన్నారట. అప్పటికి స్కూలు కాలేజీలు లేవు, విద్యార్థులు లేరు. ఆనాడే స్వామి ఆ మాట చెప్పారట. భగవంతుణ్ణి సేవించడానికి లౌకిక విద్యతో పని లేదు. అక్షర జ్ఞానాన్ని మించినటువంటి సంస్కారంతో మా సభ్యురాలు శ్రీమతి పి వీరలక్ష్మి ఆనందాన్ని ఎలా ప్రకటిస్తున్నారో చూడండి.
2: రమ్మండి, మాది పాలమూరు అండి. నా పేరు పి వీరలక్ష్మి అండి. అయితే ఎవరో వచ్చి స్వామి సేవకి వెళ్తున్నారు వెళ్తారా అని అడిగారండి. అడిగితే సర్లే, ఎంతకన్నా ఏంటని మేము సేవకి వెళ్ళామండి. వెళ్ళేటప్పటికి అక్కడ రెండు టికెట్లే ఉన్నాయి, వెళ్తారా అని అడిగారండి. సరేనా, రెండు టికెట్లే ఉన్నాయి, మీ స్వామి రెండు టికెట్లు ఇప్పించారని మా గురువు గారు ఇచ్చారండి. ఇట్టి ఇంటికి వచ్చాక సరే అని ప్రయాణం వెళ్ళామండి పుట్టపర్తి. వెళ్తే అక్కడ నాకు ప్రశాంత నిలవలో నాకు సేవ వచ్చిందండి. వస్తే ఆ కులంతాయిలో సేవ వచ్చి చేసుకుంటూ నన్ను తోటి సభ్యులందరూ కూడా నన్ను ఆదరించేవారండి. సాయంత్రం భజనలు, పొద్దున్న నగర సంకీర్తనం చూసుకుంటూ ఆడిపిస్తూ అక్కడ ఎంతో సంతోషపడేదండి. నాతో ఉన్న సభ్యులందరూ కూడా నన్ను ఎంతో బాగా చూసుకునేవారండి. సేవాదారులందరూ చాలా బాగా చేసుకునేవాళ్ళు. అందరితో ఐకమత్యంగా ఉన్నానండి. ఉండి ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చాక మా భర్త భార్యలకి సదిమేటో తెలియదండి, రాదండి, ఒక అక్షరం ఒకటే రాదండి. రాకపోయినా సరే మాకు భజన పాటలు రావు ఎలాగ అనుకున్నామండి. అంటే నగర సంకీర్తనకు వస్తావని అడిగారండి. సర్లే వస్తానన్నానండి. అంటే నగర సంకీర్తన పొద్దున చేసుకుని సాయంత్రం భజన చేసుకుంటూ ఉంటాయి, మాకు ఎంతో సంతోషం కలిగించేవారండి స్వామి. అలాగే వెళ్తా ఉన్నామండి. వెళ్తా ఉంటే మాకు చదువు ఎలాగా భజన పాటలు రావు ఎలాగే ఏంటి అనుకున్నానండి. అనుకుంటే స్వామి మాకు భజన పాటలు రప్పించారండి. స్వామి దైవాలు భజన పాటలు కూడా వచ్చినాయండి మా ఇద్దరికని. మాకు చదువు లేని వాళ్ళకి భజన పాటలు వస్తామంటే మాకు ఎంతో గొప్ప సంతోషపడేవాడు అండి. అలాగే వెళ్ళామండి. వెళ్తే ఈ సంవత్సరం భజన ఎలాగ అనుకున్నామండి. అందరూ కూడా నీకు ఆరోగ్యం లేదు ఎలాగెళ్తావు ఏటి అన్నారండి. అన్నాగానే నేను వెళ్ళానండి. స్వామి దైవాళ్ళ ఆరోగ్యం కుదుట పడిందండి. ఎక్కువ మందుల్లో తక్కువ మందులు వాడుతున్నానండి. ఆయనకి కూడా బాగోదండి, ఒంట్లో బాగోకపోయినా ఆ స్వామే చూసుకుంటున్నారండి. ఆయన చూసుకుంటూ భజనకి వెళ్తా ఉన్నామండి. వెళ్తా ఉంటే ఇంతలోని ఈ సంవత్సరం ఈ కరోనా వచ్చి ఎలాగా భజన ఎలాగా స్వామి ఏటని సందాల పొద్దున నేను అలాగా బాధపడేవాడమండి. అంతట్లోకి ఆన్లైన్ లో భజన చేసుకొచ్చని మా గురుగారు చెప్పారండి. చెప్తే అలాగే చందాల పూజ సాయంత్రం మాటలు భజన చేసుకుని ఈ 95 భజనలు ఎలాగ వెళ్తాయనుకున్నాం. సాయంత్రం భజన లక్ష్మీవారం ఉదయం నగర సంకీర్తన, సాయంత్రం భజన సోమవారం సత్సంగం పెట్టుకుని భగవద్గీత చెప్పుకునేవాళ్ళమండి. మాకెంతో సంతోషం కలిగేదండి. స్వామి ఇంతటి భాగ్యం మాకేటనుకున్నామండి. అనుకుంటే భజన చేసుకుంటూ ఈ సేవ చేసుకుంటూ ఉంటే ఆయనకు ఒంట్లో బాగాలేదండి. స్వామి ఏటండి ఎలా వచ్చింది అనుకున్నానండి. అనుకుంటే స్వామే మాకు ఆరోగ్యం ఇచ్చారండి. ఆరోగ్యం ఇచ్చి ఇంకెలా చేసుకుంటూ ఉన్నామండి. చేసుకుంటూ ఉంటే మన్నాడు కూడా ఆరోగ్యం బాగాలేదండి, స్వామే చూసుకున్నారండి. ఇంకా చదువు లేని వాళ్ళకి ఇంతటి భాగ్యం ఏటండి. భజన పాటలు కూడా వచ్చాయండి. భజన పాటలు పాడుకుంటూ ఈ సత్సంగంలో నేను భగవద్గీత వింటూ మళ్ళీ నేను చెప్తున్నానండి. సమాధానం కూడా చెప్పగలిగే ఇచ్చారండి స్వామి అండి. ఈ మాటలు మాట్లాడే విధానం ఇచ్చింది నాకు స్వామేనండి. ఈ రేడియో కేంద్రం వారికి కొత్త చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి.
0: దేహ పోషణ కోసం మనం ప్రణాళిక వేసుకుంటాం, అన్ని టైం ప్రకారం చేస్తూ ఉంటాం. మరి మన ఆధ్యాత్మిక పరిపుష్టి కూడా ఒక ప్రణాళిక కావాలి కదా అంటున్నారు స్వామి. ఉదయం ఫలాహారం జపము ధ్యానం, మధ్యాహ్నం భోజనం భగవన్నామస్మరణ, సాయంత్రం ఫలాహారం సద్గ్రంథ పఠనం, రాత్రి భోజనం భజన కీర్తన. ఈ నియమాలు అనుసరిస్తే మీరు సుఖంగా నిద్రపోయి నవశక్తితో మేల్కొంటారు అంటారు స్వామి. సరైనటువంటి సాధన లేకుండా భజనల్లో నగర సంకీర్తనలో పాడకూడదు. స్వామి ఆ సాధన ఎలా ఉండాలో తెలియజేస్తున్నారు. ప్రతి భజన పాట 100 సార్లు సాధన చేయాలి. అది ఎలాగంటే మొదటి 25 సార్లు సాధన చేసినప్పుడు మీకు B2 నోట్స్ వస్తాయి. తరువాత 25 సార్లు సాధన చేసినప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా పాట భజనలో పాడగలుగుతారు. మీ సాధన 75 సార్లు పూర్తయ్యేసరికి మీరు ఆ పాటని అప్రయత్నంగా భజనలో పాడుతూ మీ మనోనేత్రంతో స్వామిని దర్శించగలుగుతారు. ఇక మిగిలిన 25 సార్లు సాధన కూడా పూర్తయిపోయితే మీరే కాక భజనలో పాల్గొన్నటువంటి శ్రోతలు అందరూ కూడా వారి వారి మనోనేత్రాలతో స్వామిని దర్శించగలుగుతారు. ఇదండి సాధన. భక్తుల ఆర్తికి స్వామి ఎలా ఆకర్షితులవుతారో చూడండి. ఒక సంఘటన చెప్తాను. ఒకసారి ప్రశాంత నిలయంలో ఒక మహిళా భక్తురాలు స్వామి సమక్షంలో పాడాలనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆవిడ క్యాంటీన్ సేవలో ఉండిపోవాల్సి వచ్చింది. ఆవిడ ఎంతో బాధపడిపోతూ ఇక చేసేది ఏం లేక ఆ క్యాంటీన్ కిచెన్ లో కూరలు తరుగుతూ ఆర్తిగా మధురంగా తను పాడాలనుకున్న పాటని పాడుకుంటున్నారు. స్వామి అనూహ్యంగా అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక పీట పైన కూర్చుని ఏది బంగారు ఆ పాట మరలా పాడు అని పాడించుకుని ఆ భక్తురాన్ని అనుగ్రహించారట. చూసారా, ఆర్తిని బట్టి ప్రాప్తి. 1947 ప్రాంతంలో బాబా భక్తురాలు ధన్యజీవుల్లో ఒకరు అయినటువంటి సుందరమ్మ గారు భజనల్లో మధురాతి మధురంగా భావయుక్తంగా పాడుతుంటే ఆవిని అందరూ భజన సుందరమ్మ అనేవారట. 1947 ఆగస్టులో ఆవిడ బెంగళూరులోని ఒక సత్రంలో మొట్టమొదటిసారిగా అఖండ భజన ఏర్పాటు చేశారు. తరువాయి రోజుల్లో స్వామి పుట్టుమండలకు ముందు నవంబర్ నెలలో 2వ శనివారం ఆదివారం కలిసి వచ్చేలాగా ప్రపంచవ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవా కేంద్రాల అన్నింటిలోనూ ఈ అఖండ భజనలు జరగడం పరిపాటైంది. తర్వాత శివరాత్రికి గురి పౌర్ణమికి కూడా అఖండ భజనలు మొదలయ్యాయి. చూశారా, స్వామి చక్కగా ఆ భజనలకి ఆవేళ్లే అఖండ భజనలకి ఆ రోజే నాంది పలికారు. ఒకసారి సాయి కొలవంత హాల్లో భజన జరుగుతోంది. ఒక విద్యార్థి ఆర్తిగా పాడుతున్నాడు. అంతలో స్వామి సింహాసనంలోంచి లేచి బయటకు వెళ్ళిపోయారు. పాప విద్యార్థి అనుకున్నాడు, అయ్యో నా పాట స్వామికి నచ్చలేదేమో. కాసేపటికి స్వామి తిరిగి వచ్చారు. భజన పూర్తయ్యాక అక్కడ ఉన్నటువంటి భక్తులను ఉద్దేశించి ఇలా చెప్పారట, నా పిల్లవాడు నువ్వే తల్లివి, నువ్వే తండ్రివని ఆర్తిగా ప్రార్థిస్తుంటే ఆ ప్రార్థన నా హృదయాన్ని తాకింది. ఆ సమయానికి ఆ పిల్లవాడి తల్లికి హార్ట్ అటాక్ వచ్చింది. నేను వెళ్ళి ఆవిడకి ఉపశమనం కలిగించి వచ్చాను. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యంగా ఉంది. పాపం ఆ పిల్లవాడికి కానీ ఇక్కడే ఉన్న అతని తండ్రికి కానీ ఈ విషయం తెలియదు. చూసారా, స్వామి యొక్క ఆర్త జన రక్షణ. ఒకసారి స్వామి అన్నారు, ఓంకారానికి ముందునొచ్చినటువంటి భక్తుల్ని నేను చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి వారి వారి స్థానంలో కూర్చోబెడతాను. ఇక తర్వాత వచ్చినటువంటి భక్తులు వారంతా వారే వారి వారి స్థానంలో కూర్చుంటారు అంటూ స్వామి సమయ పాలన యొక్క ప్రాధాన్యతని తెలియజేశారు మనకి. స్వామికి అత్యంత ప్రియమైనటువంటి భక్తులు శ్రీ ఎంఎస్ ప్రకాశరావు గారు వారి అనుభవాన్ని ఇలా తెలియజేశారు. 2015 మే నెలలో వారి అమ్మగారికి గుండె సంబంధమైనటువంటి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆవిడని హాస్పిటల్లో ఐసీయూలో ఉంచారు. ఐసీయూలో ఉండగా 3వ రోజు ఆవిడ అనాథ బంధో సాయి ప్రభు అంటూ ఒక భజన పాట పాడడం ప్రారంభించారు. అది విని అక్కడ ఉన్నటువంటి నర్సులు పరిగెట్టుకుంటూ వచ్చి కంగారుగా, మా అమ్మగారు ఇది ఐసీయూ, ఇక్కడ పాడకూడదు అన్నారు. దానికి ఆవిడ, అమ్మా ఐసీయూలోకి భగవంతుడికి అనుమతి లేదా అన్నారట. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి పేషెంట్స్ ఆ నర్సులతో ఇలా అన్నారట, మా అమ్మగారు హాయిగా మధురంగా పాడుతుంటే మా బాధలు మేము మర్చిపోతున్నాం తల్లి, అంచారు దయచేసి ఆవిడ పాడుకోనివ్వండి అన్నారట. ఆ మర్నాడు ఆవిడకి ఆరోగ్యం నార్మలై హాయిగా ఇంటికి వెళ్ళిపోయారట. ఇలా అన్యచింతన లేకుండా నామస్మరణ చేసేటువంటి వారిని భగవంతుడు అపార కరుణతో అనుగ్రహిస్తాడు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం అన్నట్టు భగవత్ చింతనలోనే జీవితాన్ని గడపడమే అసలైనటువంటి అఖండ భజన. మిగిలినవన్నీ ఖండ భజనలే అంటారు స్వామి. రామ భజన చేయరా రాజ్యమంత వెలుగురా అన్నారు స్వామి. ఇక్కడ రామ భజన అన్నారు గాని రామనామ స్మరణ లే. దీనికి కారణం మనం ఒక చెట్టు కింద కూర్చుని చప్పట్లు చచ్చినప్పుడు ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు ఎగిరిపోతాయి. మన జీవితం ఒక మహావృక్షం. ఆ వృక్షం మీద అరిషిత వృగాలనేటువంటి పక్షులు వాలి గోల చేస్తూ రెట్టలు వేస్తూ మాలిన్యాన్ని చేరుస్తాయి. అప్పుడు ఆ చెట్టు కింద గొంతెత్తి పాడుతూ చప్పట్లు చరిస్తే గట్టిగా ఆ చింతలనేటువంటి పక్షులు ఎగిరిపోయి మనకి ఏకాంతం చిక్కుతుంది అంటారు స్వామి. మనస్సు వాక్కు క్రియల ఏకత్వమే తికరణశుద్ధి. మనస్సులో చింతించి మాటలతో ఉచ్చరించి చేతులతో లయబద్ధంగా తాళం వేస్తూ భజన చేయాలి. కీర్తన వ్యష్టి సంబంధమైనదైతే సంకీర్తన సమిష్టి సాధన. అది భగవంతుడు మెచ్చుతాడు. భజన హార్ట్ నుంచి రావాలి, కేవలం ఆర్ట్ గా కాకూడదంటారు స్వామి. ఏమిట్రా సాయిబాబా దగ్గరికి పోతే అస్తమానం భజనలంటారు అనుకుంటారు కొందరు, కానీ భజన్ని మించిందే లేదు. అందరూ కలిసి ఆనందంగా భజన చేసుకుంటే మ్యాగ్నెటిక్ పవర్ అధికమైపోయి భగవంతున్నది తప్పక ఆకర్షిస్తుందంటారు స్వామి. అనుకూల తరంగా ఉద్భవించి అందరికీ మేలు జరుగుతుంది. భజన చక్కగా ఉండాలంటే శిక్షణ సాధన అత్యవసరం. ఇంతటి ప్రభావశీలమైనటువంటి నగర సంకీర్తన భజనల్లో విధిగా పాల్గొమని స్వామి మన్నందుకే ఆదేశిస్తారు. స్వామి ఆదేశాన్ని పాటించడమే కదా మన కర్తవ్యం. ఇప్పుడు నా వ్యక్తిగత అనుభవాన్ని అనుభూతిని మీతో పంచుకుంటా. 1963 నా చిన్నతనం. రాజమహేంద్రికి సమీపంలో ఉన్నటువంటి మా స్వగ్రామం కోలమూరు. అక్కడికి స్వామి విచ్చేసి దివ్య దర్శనాన్ని ప్రసాదించారు. అప్పట్లో స్వామి ఫోటో ఒకటి మా ఇంట్లో ఉండేది. నేను రోజు స్నానం చేసిన తర్వాత అక్కడ నిలబడి దండం పెట్టుకునేవాడిని, అంతే, అంతకుమించి తెలియదు. కాలం గీర్రను తిరిగింది. 1994 నేను రాజమహేంద్రి ఆంధ్ర బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు నాకు కొన్ని చికాకులు ఇబ్బందులు కలగడం ప్రారంభమయ్యాయి. అప్పుడు నాలో ఒక ఆలోచన మొదలైంది. నాన్నగారు శ్రీరామ్ భక్తులు కదా, ఆయనలాగే నేను కూడా ఏదో రూపాన్ని పట్టుకోవాలని అనుకున్నప్పుడు షిరిడి సాయి మూర్తి నా మదిలో మెదిలింది. అప్పుడు మా అన్నయ్య గారు శ్రీ కేశ్రీ సత్యనారాయణ గారు రాజమహేంద్రి విద్యానగర సమితి కన్వీనర్గా ఉండేవారు. ఆయన నాకు స్వామి సాహిత్యం ఇచ్చి చదవమని ప్రోత్సహించేవారు. స్వామి పుస్తకాలు చదువుతూ ఉంటే స్వామి మహిమలు తెలుస్తున్నాయి, స్వామి దివ్యత్వం గురించి అర్థమవుతోంది, నాలో చక్కటి స్పందనలు ప్రారంభమయ్యాయి. దైవలీల చూడండి, 1995 అప్పుడు 5 నేను రాజమహేంద్రిలోనే ఉన్నానన్న కారణం చేత నన్ను దూరంగా ఒక అటవీ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారని తెలిసింది. అప్పుడు నాలో ఒక బలీయమైన కోరిక కలిగింది. స్వామి సాహిత్యం చదువుతున్నాను కదా, పుట్టపర్తి, ప్రశాంతలేనియం, సాయకులవంతహాలు, స్వామి దర్శనాలు, ఇలాంటి విశేషాలు చదువుతున్నాను. అవన్నీ జ్ఞాపకం వచ్చి పుట్టపర్తి వెళ్ళాలి, ప్రశాంతి నిలయంలో అడుగు పెట్టాలి, అక్కడ స్వామి వైభవాన్ని చూడాలి, స్వామిని దర్శించుకోవాలి, నా కష్టాలు నా చిక్కాకులన్నీ ఆయనతో చెప్పుకోవాలి అనేటువంటి కోరిక కలిగింది. లేడికి లేచిందే పరగన్నట్టు మా అన్నయ్య గారితో కలిసి పుట్టపర్తి వెళ్ళాను. స్వామి ప్రథమ దర్శనంలోనే నాకు పాద నమస్కారం ఇచ్చి నా దగ్గర ఉత్తరం తీసుకుని నన్ను ఆశీర్వదించి అనుగ్రహించారు. చాలా ఆనందం కలిగింది. ఇంటికి తిరిగి వచ్చాం. వచ్చిన తర్వాత చక్కటి కబురు నా బదిలీ తాత్కాలికంగా నిలిచిపోయింది. అప్పుడు ఉత్సాహంగా మా కుటుంబ సభ్యులందరం కలిసి మా ఇంట్లో ప్రతి గురువారం భజన చేయాలని నిర్ణయించుకుని ప్రతి గురువారం అలా భజన చేయడం ప్రారంభం చేశాం. చూసారా, పుట్టపర్తిలో భజన నగర సంకేతంలో చూసిన తర్వాత నాకు వాటి మీద కోరిక కలిగింది. ఇంట్లో భజన చేసుకోవడం ప్రారంభించాం. పుట్టపర్తి వెళ్ళని క్రితం నాకు భజనలు నగర సంకీర్తన ఎడల ఆసక్తే కలగలేదు. కొన్ని నెలల తర్వాత నా బదిలీ తప్పదన్నారు. సరే, అప్పుడు నేను మా సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి మా దంపతులు ఇద్దరి యొక్క జాతకాలు చూపించాను. ఆయన వాటిని చూసి గ్రహచారం కాని గ్రహ సంపుటి కాని ఏమాత్రం అనుకూలంగా లేవు ఈ దంపతులిద్దరివి, అందుకే నీకు కష్టాలు చికాకులు వచ్చాయి, అసలు నీ ఉద్యోగం ఉందా అని అడిగారు. ఆశ్చర్యపోయాను ఆయన ప్రశ్నకి. ఉందండి అని చెప్పాను. అయితే దైవశక్తి దీనికి అడ్డుపడిందయ్యా, బదిలీతో సరిపోయింది, లేకపోతే నీ ఉద్యోగం పోవాల్సి ఉంటుంది పరిస్థితి అని చెప్పినప్పుడు ఆయన మాట ప్రభావం నాపై తీవ్రంగా పనిచేసింది. ఆయనకి నేను సత్యసాయి బాబా మార్గంలో ఉన్నట్టు తెలియదు. చూసారా, స్వామి లీల అలా ఉంటుందన్నమాట. అప్పుడు నా బుర్ర గిర్రులు తిరిగింది. సత్యసాయి శక్తి అంటే ఏమిటో అప్పుడు నాకు తెలిసి వచ్చిందన్నమాట. స్వామి మాటలు కూడా నాకు జ్ఞాపకం వచ్చాయి. నా అనుగ్రహం గ్రహాలను కూడా ఉపశమింపజేస్తుంది. నా అనుగ్రహం ఉంటే గ్రహాలు ఏమీ చేయలేవు. నీ తలరాతను కూడా నా అనుగ్రహం మార్చగలదు. ఇంకా నీ ప్రారంభం ఒక లెక్క అంటారు స్వామి. సత్యసాయి మార్గంలో నా ప్రయాణం ప్రారంభమైంది. సరే, నిత్య జీవితంలో రోజు రాను పోను 90 కిలోమీటర్లు ప్రయాణం, అందులో 50 కిలోమీటర్లు దట్టమైనటువంటి అడవిలో ప్రయాణం. అంత నిర్మానుష్యం, దిక్కే లేదు అక్కడ. ఏం జరిగినా కూడా ఒక జగద్రక్షకుడు రక్ష తప్ప. అక్కడ బండి మీద వెళుతూ నేను 1 గంట వెళ్ళేటప్పుడు 1 గంట వచ్చేటప్పుడు నామస్మరణ నిరంతరంగా చేసుకుంటూ మధ్యలో ఒక విధమైనటువంటి ఆవేదన కలిగి స్వామి స్వామి అని గట్టిగా కేకలు పెడుతూ ఉండేవాడిని. స్వామి అనుగ్రహం వల్ల నాకు ఏనాడు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగలేదు. 20 నెలలు గడిచాక స్వామి హృదయం కరిగింది. నాకు మా గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి కోరుకొండ బ్రాంచ్కి బదిలీ జరిగింది. అప్పుడు అనిపించింది, నామం ప్రభావం ఇదన్నమాట అనుకున్నా. సంస్థలో సభ్యులు పెరిగారు. ఉత్సాహంగా నగర సంకీర్తన కూడా ప్రారంభం చేశాను. ఒకసారి మా బాల వికాస పిల్లలు, మేము కూడా పెద్దవాళ్ళలాగా వారం వారం భజన చేసుకుంటామన్నారు. వాళ్ళ మాటల్లో నిజాయితీ నాకు నచ్చింది. నేటి పిల్లలే కదా రేపటి సభ్యులు అన్న భావన కలిగినప్పుడు చాలా సంబరం వేసింది. ఆ పిల్లల్ని నేను ప్రోత్సహించాను. ఇప్పుడు ఆ విశేషాలన్నింటినీ చెబుతుంది మా ప్రీ సేవాదళ్ళు బాల వికాస్ గురువు చిరంజీవి లావణ్య. అమ్మాయి కబుర్లు విందామా?
3: శ్రోతలందరికీ సాయిరాం. నేను శ్రీ సత్యసాయి సంస్థ కోలమూరు సమితిలో బాల వికాస్ గురువుగా ప్రీ సేవాదల్గా నా అనుభవాలను మీతో పంచుకుంటాను. భోజన్ ఫర్ బాడీ, భజన్ ఫర్ మైండ్ అన్నారు స్వామి. భోజనం చేయడం వల్ల నా శరీరానికి శక్తి వస్తుంది, భజన నా మనసుకు విందు. నాకెప్పుడైనా కోపం వచ్చినప్పుడు అక్కడ నుంచి వెళ్లిపోయి ఒక భజన పాట పాడుకుంటే కోపం పోయేది. నేను ఎప్పుడు ఇలా చేయడం వల్ల నాకు కోపం అనేదే లేదు. ఇప్పుడు ఇది చూసి మా అమ్మ నాన్నగార్లకు ఎంత సంబరమో. అంతేకాదు, ఏదైనా పని చేసేటప్పుడు భజన పాట పాడుకోవడం వల్ల చేసే పని మీద ఆసక్తి పెరిగి నేను చేయాలనుకునే పనిని చక్కగా చేస్తున్నాను. భజన ద్వారా నాకు ఆనందం చిక్కుతోంది. నేను బాల వికాస్ గ్రూప్ 2లో ఉన్నప్పుడు భజన పాటలు నేర్చుకోవడం మొదలుపెట్టాను. అలా మొదలుపెట్టిన సమయంలో మాకు పిల్లల భజనలు చేయాలనే ఆలోచన కలిగి మా బాల వికాస్ గురువు గారికి చెప్పాము. వారి ప్రోత్సాహంతో పిల్లలందరికీ అనువుగా ఉండే రోజు ఆదివారం కాబట్టి ప్రతి ఆదివారం ఒక్కొక్క బాల వికాస్ విద్యార్థుల ఇంట్లో భజనలు చేయడం మొదలుపెట్టాము. ఆ భజనలో బాల వికాస్ లో మా గురువుగారు నేర్పించిన కథలను, స్వామి మహిమలను చెప్పేదాన్ని. అలా భజనలో కథలు, స్వామి మహిమలు చెప్పడం వల్ల నాకు స్టేజ్ ఫియర్ అనేది పోయింది. ఇప్పుడు నేను ఎంతమంది ఉన్నా స్టేజ్ మీద మాట్లాడడానికి ముందుంటాను. ఈ తర్ఫీదు వల్ల స్వామి అనుగ్రహంతో 3 సంవత్సరాల పాటు మా పిల్లలందరం రేడియో సాయిలో కార్యక్రమాలు చేసే భాగ్యం కలిగింది. ఈ అనుభవంతో బాల వికాస్ విద్యార్థులకు మంచి విషయాలను, చక్కటి భజన పాటలను నేర్పిస్తున్నాను. ఇంకా ముందు ముందు నా చేత స్వామి ఎన్నో మంచి పనులు చేయిస్తూ సంస్థలో చక్కటి ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, రేడియో సాయి వారికి నా కృతజ్ఞతలు. సాయిరాం.
0: 1999 జనవరి 31న సాయి కులవంతాల్లో స్వామి దర్శనానికి వేచి ఉన్నప్పుడు నాకు 2వ లైన్ వచ్చింది. నా ముందు ఇద్దరు విదేశీయులు ఉన్నారు. వాళ్ళు చాలా ఎత్తుగా ఉండడం వల్ల కనుక నాకు ఇబ్బందికరంగా ఉంది. అది గమనించి వారు నాకు వారి దగ్గర స్థానం ఇచ్చి అప్పుడు నేను ముందుకు వెళ్ళగలిగాను. చూడండి, అది దైవలీలే. స్వామి దర్శనం ఇస్తూ నేరుగా మా దగ్గరికి వచ్చి ఆ ఇద్దరు విదేశీయులకి విభూతి ప్రసాదాన్ని అనుగ్రహించారు. నేను ఉండబట్టలేకపోయాను. ఆర్తిగా స్వామి అంటూ నా 2 చేతులు ఇలా జోడించాను. స్వామి, ఆయన ముఖ కవళికలు ఎంత మార్పు వచ్చిందో. సడన్ గా ఎంతో ఆనందపడిపోతూ, నీకెందుకు వరు బంగారు అన్నటువంటి భావనతో చక్కగా దివ్య విభూతిని నా చేతుల్లో వర్షించారు. అది మామూలు విభూతిలా లేదు, బిస్కెట్ రంగులో ఉంది, పలకలు పలకలుగా ఉంది. దానిని భద్రంగా ఇంటికి తీసుకువెళ్ళాను. నాకు స్వామి అనుగ్రహం అలా ప్రార్థించడం బ్రహ్మానందాన్ని కలగజేసి. జీవితంలో స్వామి అనుగ్రహం నాకు లభించిందనేటువంటి విషయం నా ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసింది. 2014లో నాకు తీవ్ర అనారోగ్యం కలిగినప్పుడు స్వామి నన్ను సాయి గ్యారేజీలో రిపేర్ చేయించి తిరిగి సమర్థవంతమైనటువంటి పనిముట్టుగా సంస్థలో ప్రవేశపెట్టారు. అదండి విభూతి మహత్యం. 32 సంవత్సరాల బ్యాంకులో విధి నిర్వహణ ఇవ్వనటువంటి తృప్తిని, సత్యసాయి సంస్థలో ఆధ్యాత్మిక సాధన నాకు ప్రసాదించింది. అద్భుతమైనటువంటి తృప్తి, ఆనందం. స్వామి పుట్టుపండక ముందు నిత్య సంచార భజనలు, తర్వాత ధనుర్మాస నగర సంకీర్తనలు మాటలే కందని అనుభూతినిస్తాయంటే నమ్మండి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అయినా ఏనాడు కనపడుగు వేయలేదు. స్వామి ని పట్టిన పట్టు విడవలేదు. మాకు స్వామి ఎల్లవేళలా అండగా నిలిచారు. నాకు తెలిసినది ఒకటే తారక మంత్రం, హీ టేక్స్ కేర్, స్వామే చూసుకుంటారు, అన్ని ఆయనే చూసుకుంటున్నారు. సంపూర్ణ శరణాగతే నా మార్గం. ఈ రోజున మా కుటుంబ బాధ్యతలు తీరి ఆరోగ్యం చిక్కి అన్ని అనుకూలాలతో ఏ లోటు లేకుండా సాయి మార్గంలో పయనిస్తూ, సాయి కుటుంబ సభ్యులతో సహప్రయాణం చేస్తూ తరిస్తున్నాం. ఈనాడు కోవిడ్ విలయతాండవం చేస్తోంది. అయినా సరే స్వామి తమ అపార కృపతో మా చేత తృప్తిగా ఆన్లైన్లో భజనలు, సత్సంగాలు, దాదరి కాసు పిల్లల చేత రేడియో స్థాయి కార్యక్రమాలు చేయిస్తున్నారు. మాకెంతో తృప్తిగా ఉంటుంది. అంత స్వామి సంకల్పం. ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినటువంటి సత్యసాయి నాథుడికి, శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రశాంత నిలయం వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై సాయిరాం.

సత్యసాయినాథుని 95వ జన్మదిన శుభ సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 4వ భాగంలో సంస్థ నిర్వహించు భజన నగర సంకీర్తనలో పాల్గొనట గురించి శ్రోతలింతవరకు విన్నారు. 5వ భాగాన్ని రేపు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: ప్రేమ ప్రతిరూపం.
1: హృదయవాసి అయిన సాయిరామచంద్రుని పాదాల విందములకు శతకోటి నమస్సుమాంజలులు మేము సమర్పించుకుంటూ, సోదర సోదరిమణులారా, మహారాష్ట్ర ప్రాంతంలో కృష్ణానది తీరమున కరహాడ్ అనే గ్రామంలో ఆ త్రిభువన మోహనుడు హృదయ నివాసి అయిన ఆ పరమాత్మని కృష్ణ విఠల అనే మధురమైన నామంతో నిరంతరం కీర్తిస్తూ ఉండే భక్త శిఖామణి మన సక్కుబాయి. ఇప్పుడు సక్కుబాయి యొక్క జీవిత చరిత్రను హరికథా గానరూపకంలో మనం చెప్పుకుందాం.

ఆ లీలా నాటక సూత్రధారి అంటేనే అసలు కిట్టిన వ్యక్తి మన సక్కు అత్తగారు. నిరంతరం సక్కుని బాధించటమే సాధనగా సరిపెట్టుకున్న ఆ గయ్యాళి 10 మంది పలుదినాలు పనిచేస్తే గాని తరగనన్ని గోధుమలను ఒక్క రాత్రిలో పిండిగా ఆణించమని సక్కుని ఆజ్ఞాపించింది. అత్తగారి వైఖరి ఏ విధంగా ఉన్నా ప్రతి పని ఆ పాండురంగని ప్రీతి కొరకినని అంతరంగంలో భావించే సక్కుబాయి దీని కూడా ప్రేమతోనే స్వీకరించింది. తన హృదయనాథుని స్మరించుకుంటూ తన కార్యక్రమాన్ని ప్రారంభించింది పరమసాధ్య సక్కుబాయి. కాని అలా ఎంతకాలమని కొనసాగించగలుగుతుంది? ఆమె మృదువైన హస్తాలు ఎర్రగా కందిపోయి కదలనంటున్నాయి. పగలంతా అత్తగారు చేయించిన చాకరీతో అలసిపోయిన దేహం ఏమాత్రం తన ఆధీనంలో లేదు. ఏం చేస్తుంది పాపం? తన హృదయనాథుని ఆదుకొనమని వేడుకుంటుంది.

ఆ వేదన పూర్త హృదయంతో అశ్రుపూత నయనాలతో ఆ పాండురంగని పదే పదే ప్రార్థిస్తూ ఆ తిరుగులి పక్కనే సొమ్మసిల్లి పడిపోయింది సక్కుబాయి. సర్వదా సర్వత్రా తననే తలుచుకుంటూ తన కొరకే జీవించే భక్తుల నమ్మకాలను వమ్ము చేస్తాడా ఆ పాండురంగడు? దైవాన్ని నమ్మక చెడిన వారున్నారమో కాని నమ్మి చెడిన వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? పాండురంగడు సక్కుబాయి యొక్క హృదయ పవిత్రతను భక్తి తీవ్రతను లోకానికి చాటాలన్నీ నిశ్చయించుకున్నాడు. తన సంకల్పం మాత్రంచే గోధుమలన్నింటినీ క్షణంలో పిండిగా మార్చేసి ప్రేమతో సక్కుబాయిని ఆశీర్వదించాడు. ఆ పాండురంగని కరుణా కటాక్ష వీక్షణంతో ఆమె పడిన అలసట అంతా అంతరించిపోయింది. ఒక్కసారిగా మేలుకుని ఆ పాండురంగడు చేసిన పనిని చూసింది సక్కుబాయి. తన హృదయనాథుడు ఇంకా ఉన్నాడా అంటూ అటు ఇటు అంతా కలయి చూసింది. అప్పుడే అదృశ్యమైపోతున్న ఆ రంగనాథుని కొంచెంసేపు నిలువని ప్రార్థిస్తూ అతన్ని వెంటపడింది సక్కుబాయి.

ఒక రోజున కృష్ణానదికి నీళ్లు తీసుకురావాలని సక్కుబాయి అక్కడ ఆ విఠలని నామాన్ని సంకీర్తిస్తూ పండరి యాత్రకే వెళ్తున్న భక్తుల గుంపులన్నీ చూసింది సక్కుబాయి. ఆ దృశ్యం చూసిన మరుక్షణం ఆమె హృదయంలో ఆనంద సాగరం పొంగి పొరలింది. భావోద్వేగంతో తనను తానే మరిచి తాను శుద్ధ మధురమైన భగవన్నామ సంకీర్తన చేస్తూ పండరీపురం వైపు వెళ్లసాగాను. ఈ విషయం తెలిసిన అత్తగారు భరించలేని కోపంతో సక్కును పట్టితెమ్మని తన కొడుకును పంపెను. సక్కుబాయి భర్త పరిగెడుతూ ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఇంటికి లాక్కుని వెళ్ళెను. నిర్దయులైన అత్త మామ భర్తలు ముగ్గురూ కలిసి ఆమెను ఒక స్తంభానికి కట్టిపడేసి ఆహార పానీయములు ఇయ్యకుండా ఉంచారు.

సక్కుబాయి శరీరం కట్టబడి ఉన్నా ఆమె మనస్సును కట్టివేయడం సాధ్యమా? ఆమె మనస్సు అన్ని బంధములను వీడి ఆ పాండురంగని చరణాలను చేరింది.

హే పుణ్యరేఖాక్ష, పాండురంగ అనాథరక్షగా కరుణాంతరంగ నీ దివ్య మంగళ రూపాన్ని కనులారా దర్శించి కృతార్థ చెందాలనుకుంటున్నాను. కాని నా ఈ శరీరం ఇక్కడ కట్టివేయబడినది. నీ చరణాల విందములను ప్రేమ పాశంతో కట్టివేశాను. నా కోరిక ఫలించదా స్వామి? ఓ జగన్నాథ, పండరీనాథ, విఠల, నా తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా నీవే. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నా మనను ఆలకించి నీ దివ్య దర్శన భాగ్యమునందించి నన్ను కృతార్థురాలిగా చేయవా కృష్ణ అంటూ సక్కుబాయి ప్రార్థించింది. భక్తుల హృదయ వేదన, హృదయపూర్వక పిలుపులు ఎన్నటికీ వ్యర్థం కావు. సక్కు ఆర్తనాదం త్రిభువనాలను ఛేదించుకుని ఆ పాండురంగని హృదయాన్ని కరిగించింది. హరి సర్వత్రా వ్యాపించి ఉన్న ప్రేమ ఉన్న చోటే ప్రత్యక్షమవుతాడు. ప్రేమతో పిలిచిన భక్తులని ఆదుకొనటకే స్వయాన ఆ శ్రీకృష్ణుడు సక్కు భర్త రూపంలో ఆమె ఎదురుగా వచ్చి, సక్కు, నీ దయభక్తిని అర్థం చేసుకోలేక నిన్ను బంధించి అనవసరంగా హింసించాను. నీలో ఆ పాండురంగని దర్శనాకాంక్ష అంతగా ఉండడం చేత నీవు తప్పక పండరీపురంకి వెళ్లి ఆ పుండరీకాక్షిని దర్శించుకునిరా అని అనుమతినిచ్చి ఆమెను బంధమిత్రాలుగా చేశాడు. సక్కుబాయి ఆనందానికి హద్దు లేదు. ఆమె తక్షణమే బయలుదేరింది పండరీపురమునకు.

భక్తుల ప్రేమకు మాత్రమే కట్టుబడే ఆ పాండురంగుడు సక్కు రూపాన్ని ధరించి ఆమె స్థానంలో బందీ అయ్యాడు. సర్వకాలం నందు తనే చింతిస్తున్న తన భక్తుల జీవితాలను సురక్షితంగా కాపాడే ఆ పాండురంగుడు సక్కుబాయ్ యొక్క భర్త స్వభావం మార్చి వాళ్ళ ముగ్గురి మనసులను, సక్కుబాయ్ అత్తగారిని మామగారిని కూడా వాళ్ళ మనసును మార్చి అందరినీ తనవారిగా తీర్చిదిద్దాడు. ఇక్కడ అసలు సక్కుబాయి ఆ పుండరీకాశుని దర్శనానికై పండరీపురమున చంద్రభాగా నదీ తీరమునకు చేరింది. ఆ విఠలు ధ్యానంలో దేహాభిమానమర్చిన సక్కుకు అసలు ఆకలి దప్పికల బాధ కాని బహుదూరం నడిచి వచ్చిన అలసటగాని తెలియనేలేదు. ఆ నదీ తీరం నుండి పండరీపురం గోపురం కనబడగానే ఆమె హృదయంలో ఆనందసాగరం పొంగి పొరలింది.

సంసార సాగర నుండి దరిచేరిన సక్కుకు ఆ శ్రీకృష్ణుడు స్వయంగా నావికుడి వల్లే పడవలో వచ్చి నది దాటించి దరిచేర్చినాడు. సర్వకాలమునందు తనపై భారం మోపి తమ జీవితాలు గడుపుతున్న ఆ భక్తుల జీవితాలను భయంకరమైన సంసార సాగర నుండి సులభంగా దాటించి సురక్షితంగా దరిచేర్చేవాడు ఆ భక్త వస్త్రుడైన భగవంతుడు. సంసార సాగర నుండి దరిచేరిన సక్కుబాయి విఠోప మందిరం వైపు వెళ్లసాగాను. అక్కడ భక్తగణమంతా తమ చేతులతో తాళ మృదంగాలు వాయిస్తూ ఆనంద పారవశ్యంతో నాట్యం చేస్తున్నారు. ఇక్కడ చిన్న పెద్ద, ధనికుడు పేద అనే తేడా లేకుండా అందరూ భక్తిలో మునిగిపోతున్నారు. సక్కుబాయి మందిరంలో ప్రవేశించి ఆ విఠుని దర్శనం చేసుకుని ఆనందాంబుధిలో లీనమైపోయింది. ఆ పానురంగిని మనోహరమైన విగ్రహం పట్టు వస్త్రాలతో, చెవులు మకర కుండలాలతో, సుగంధభరితమైన వక్షస్థలం తులసీమాలతో అలంకరింపబడి ఉన్నది. ఈ సుందర రూప మాధుర్యాన్ని చూసి ముగ్ధురాలైన సక్కు యొక్క తాపం పూర్తిగా తగ్గిపోయి ఆమె దేహస్మృతి కూడా మరిచిపోయింది. భగవంతుని ముందు ప్రతిజ్ఞ చేస్తూ, ఈ శరీరం ఉన్నంత వరకు పండరిపురం విడిచి వెళ్ళను అని అనుకున్నది.

తన జీవన పరమార్థాన్ని సాధించుకున్న సక్కుబాయి ప్రేమావేశంతో ఆ శ్రీకృష్ణుని సంకీర్తిస్తూ అతని పాదపద్మాల వద్ద తన పంచ ప్రాణములు ఐక్యం చేసింది. సక్కుబాయికి పునర్జన్మను ప్రసాదించాడు ఆ పాండురంగుడు. కంటికి రెప్పవలే కాపాడుతూ ఆమెను తన ఇంటికి చేర్చి తాను అదృశ్యమైనాడు. పాండురంగుని దర్శన స్పర్శన సంభాషణను పుణ్యపనించి పూర్తిగా పరివర్తన చెందిన సక్కుబాయి అత్త మామ భర్తలు ముగ్గురు కలిసి ఆమెను అతి ప్రేమతో ఆదరించారు. వాళ్లు పాండురంగుని సేవలో పాల్గొని తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. ఈ సదావకాశాన్ని మాకు కల్పించిన ఈ సాయికృష్ణునికి శతకోటి నమస్కృతులు సమర్పించుకుంటూ మనందరమూ కలిసి ఈ సాయి విఠలని కీర్తిద్దాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి శ్రీరామనామ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడు మీకు ప్రసారం చేయబోయే కార్యక్రమం శ్రీ నోరి నారాయణమూర్తి గారు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో 2014 సంవత్సరంలో జరిగిన ప్రశాంతి విద్వన్ మహాసభలో ప్రసంగించినటువంటి సుందరాకాండ అనే అంశంపై ఇచ్చిన ప్రసంగాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తున్నాం.
1: ఓం శ్రీ సాయిరాం. ఓంకార స్వర మంగళాచరణ

శుభంగశోభితాననం భయార్తిలోకకల్పకం శుభంగశోభితాననం భయార్తిలోకకల్పకం భవా

స్మరామి సత్య సాయినాథమీశ్వరం కృపాకరం, స్మరామి దివ్య సాయినాథమీశ్వరం.

0: లోకరక్షణ విధాయికి భక్త మనస్సరోరుహస్థాయికి దీన హీన జనతాఫలదాయికి తల్లి గుండెలోహాయికి పుట్టపర్తి కలశాంబుధిశాయికి సత్యసాయికి.
1: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యంతరరహితుడు, చిత్రావతి నదీతీర ప్రశాంతి నిలయవాసుడు, సకల దేవతాతీతుడై సకల జనులను రక్షించి పోషించేటువంటి సద్గురువై దేవదేవుడైనటువంటి శ్రీశ్రీశ్రీ భగవాన్ సత్యసాయినాథుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పుణ్యమైన దివ్యమైన మనోహరమైన జ్ఞానములు కలిగించే శరన్నవరాత్రములు, యమధర్మరాజుకు పదునైన వాడి అయిన రెండు కోరలుంటాయి, ఆ కోరలు తెరిచి పాపులందరినీ కట కట కట ఆ కోరల్లో నలిపేస్తూ ఉంటాడాయన. ఆ కోరలలో మనం పడకుండా ఉండి, యమధర్మరాజు యొక్క దృష్టికి మనం దూరంగా ఉండి, భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి అంటే సంవత్సరాన్ని రెండు భాగములు చేసి ఒక భాగాన్ని చైత్రమాసం వసంత నవరాత్రములుగా, వేరొక భాగాన్ని శరదృతువు ఆశ్వీజమాసం నుంచి శరన్నవరాత్రములుగా విభజించారు మహర్షులు. వీటిలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటివి శరన్నవరాత్రములు. మహాలయం అవుతుంది, పూర్తవుతుంది. మహాలయ అమావాస్య అయిపోగానే అశ్విని నక్షత్ర ప్రారంభంతో పౌర్ణమి తిథి ప్రధానంగా భూమికగా వహించి సృష్టి ప్రారంభమై అఖండ జ్ఞానసిద్ధిని కలిగించేటువంటిది కనుకనే ఆశ్వీయుజమాసం అని పేరు కలుగుతుంది. వర్షములన్నీ పూర్తి అయి పరిపూర్ణమైనటువంటి శరచంద్రికలు, దివ్యమైనటువంటి జ్ఞాన దీధితులు తెల్లని వెన్నెలలా పరిపుష్టమై అమ్మ యొక్క దివ్య లోకమంతా ప్రకాశించి అఖండ జ్ఞానసిద్ధిని కలిగిస్తుంది కనుకనే దీని పేరు శరన్నవరాత్రములు అని పేరు కలిగింది. నవరాత్రములు అంటే 9 రోజులు, చివరి రోజు విజయదశమి. నవరాత్రములు అంటే నవ 9 అని ఒక అర్థం ఉన్నది, నవ అంటే క్రొత్తది అని ఒక అర్థం ఉన్నది. క్రొత్తదైనటువంటి జ్ఞానసిద్ధిని కలిగించి జ్ఞానమునకు ప్రతీక కనుకనే తెలుపు గనుక తెల్లనైనటువంటి వెన్నెల పరిపుష్టిని చెంది గగన మార్గంలో సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించి సింహం క్రింద ఉండగా, సింహరాశి క్రింద ఉండగా పైన కన్యారాశితో ఉదయించేటువంటి సూర్యుని యొక్క ప్రభావాలు, సాయంకాలం వేళ చంద్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి చంద్రకలలు వెలుగొందుతాయి కనుకనే దీనిని శారద, శారద. ఈ శారద నవరాత్రములలో, శరన్ నవరాత్రములలో బమ్మెర పోతన అద్భుతంగా వర్ణించాడు అమ్మని. అమ్మా, నీవు ఎంతటి తెల్లనైనటువంటి తల్లి జగజ్జనని, శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార. అన్నీ తెల్లగా ఉంటాయి. సత్యసాయి బాబా వారి భక్తుల యొక్క డ్రెస్ ఎలా ఉంటుందో, వారి హృదయం ఎలా ఉంటుందో, స్వామివారి యొక్క దివ్య తేజోమయమైనటువంటి కాంతులతో వెదజల్లే తెల్లనైన కాంతులతో వర్ణించారు ఈ పద్యాన్ని హృదయంగా. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధాపయోధి సీతామర సామరవాకిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ ఎన్నడు కల్గు భారతీ. అమ్మా, తెల్లనైనటువంటి నీ రూపమును చూచి అఖండ జ్ఞానసిద్ధిని కలిగించేటువంటి అనుగ్రహాన్ని నాకు ప్రసాదించమని వివిధములైనటువంటి అలంకారములతో నవరాత్రములు, నవ 9 గనక 9వ నాడు చాలా గొప్పదైనటువంటిదిగా భావింపబడుతుంది. ఈ 9వ రోజునే జగజ్జనని దుర్మార్గుడైనటువంటి మహిషాసురుని సంహరించింది. మహిషాసురుడు ఆనాడు ఉంటే ఆ రాక్షసుడు మన హృదయంలోనే ఉన్నారు అన్నారు భగవాన్ సత్యసాయి బాబా వారు. ఎవరి రాక్షసుడు అంటే అసురీ గుణములు, అహంకారములు, నా అంతవాడు ఎవడు లేడురా అనేటువంటి భయంకరమైనటువంటి రూపాలు, ఇవన్నీ అసురీ గుణములు. ఈ అసురీ గుణములను ఖండింపబడేటువంటిది 9వ నాడు. అందుచేతనే మహిషాసుర మర్దినిగా అమ్మవారిని అలంకారం చేసి సురలలనాజితేజితేజితాళనిమిత్తజలాశ్యరతే కకుభం పతివరధోంగదతాలకతా

0: ಧಿಮ್ಮಿಕ್ಕಿಟ್ಟ ಧಿಮ್ಮಿಕ್ಕಿಟ್ಟ ಧೀರ ಮೃದಂಗ ನಿನಾದರತೆ ಜಯ ಜಯ ಹೇ ಮಹಿಷಾಸುರ ಮರ್ದಿನಿ ರಮ್ಯ ಕಪರ್ದಿನಿ ಶೈಲಸುತೆ ಮಹಿತ ಮಹಾಕವ ಮಲ್ಲಿಮ ತಲ್ಲಿಕ ವಿಲ್ಲಿಕ ತಿಲ್ಲಿಕ ಭಿಕ್ಷುರತೆ ವಿರಚಿತ ವಲ್ಲಿಕ ಪಲ್ಲಿಕ ಗಳ್ಳಿಕ ಮಲ್ಲಿಕ ಭಿಲ್ಲಿಕ ವರ್ಗ ಭೃತೆಯೇ ಭೃತಿ ಭೃತ ಫುಲ್ಲಸ ಮುಲ್ಲಸಿತಾರುಣ ಪಲ್ಲವ ತಲ್ಲಜ ಸಲ್ಲಲಿತೆ ಜಯ ಜಯ ಹೇ ಮಹಿಷಾಸುರ ಮರ್ದಿನಿ ರಮ್ಯ ಕಪರ್ದಿನಿ ಶೈಲಸುತೆ
1: ಅಮ್ಮ ನಾಲೋ ಉನ್ನಟವಂತಿ ಅಸುರೀ ಗುಣಮುಲು ತೊಲಗಿಂಚಿ ದೈವೀ ಗುಣಮುಲು ವಿಜೃಂಭಚೇಸಿ ನೀ ದಿವ್ಯಮೈನటువంటి సన్నిధికి చేర్చి అఖండ జ్ఞానసిద్ధిని పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మపదమును మోక్ష మార్గమును నాకు అనుగ్రహించమని ప్రార్థించి ఆ మరునాడు విజయదశమి విజయదశమే ప్రశాంతమైనటువంటి భువనేశ్వరి రాజరాజేశ్వరి సాయీశ్వరి సత్య సాయీశ్వరి సింహాసనాధిష్ఠితురాలై ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతి నిలయంలో అమ్మ ఆ అమ్మే మణిద్వీప నివాసిని ప్రకాశిస్తుంది దీదీప్యమానమైనటువంటి కాంతులు వెదజల్లుతూ ఉండగా

రాజేశ్వరి రామ సహోదరి. ప్రశాంతి ఆనందంతో ఉంటుంది అమ్మ. అలాంటి విజయదశమి నాడు పుణ్యమైనటువంటి రీతులతో అనేకమైనటువంటి వివిధ అలంకారములతో ఈ శరన్నవరాత్రములు పూర్తి చేసుకుంటారు. విజయదశమి అంటే జయం విజయం అని రెండున్నాయి. జయలక్ష్మి విజయలక్ష్మి అని ఇద్దరు ఉంటారు. విష్ణుమూర్తి దగ్గర కూడా జయుడు విజయుడు అని ఇద్దరు ఉంటారు ద్వారపాలకులు. జయం పొందటం అంటే బాహ్యమైనటువంటి శత్రువులందరినీ జయించటం. ఇది హిరణ్యకశ్యపుడు ఎప్పుడో చేశాడు. సకల లోకములను గడగడలాడించాడు. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భవనైక శాసనోద్దండ నాథాధినాథుడై జయమును పొందాడు. కానీ భగవంతుని అనుగ్రహాన్ని పొందలేకపోయినాడు. ప్రహ్లాదుడు ఏం చేశాడయ్యా అంటే తనలో దాగి ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటువంటి శత్రువులను అణచి విజయం పొందాడు. ఆ ప్రహ్లాదుడు విజయాన్ని సాధించాడాయన. అందుచేతని జయమునకు విజయమునకు, విజయం లౌకికమైనటువంటి ప్రపంచంలో ఉన్న శత్రువులను జయించినటువంటి వాడైతే, విజయం అంతఃశత్రువులను జయించి అఖండమైనటువంటి జ్ఞానసిద్ధిని పొందగలిగినటువంటి శక్తియుక్తులు కలిగించేది ఎవరు అంటే అమ్మయే. అందుచేతనే ఈ విజయదశమి నాడే శ్రీరామచంద్ర ప్రభు అంతటి మహానుభావుడు రావణ బ్రహ్మను జయించడానికి ముహూర్తము నిర్ణయించుకున్నాడు. విజయదశమి నాడు చేసినటువంటి ఏ పనులైనా విజయములే కలుగుతాయి. అందుచేతనే ఆయుధములను పూజ చేస్తారు, బొమ్మల కొలువు చేస్తారు, పుస్తకములన్నీ అక్కడ ఉంచి క్షోణి తల్లంబు నిన్ను దుర్రుసోక గమృక్కి నుతింతు సైకత శ్రోణికి చంచరీక చయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి వాణికి అక్షరామ సుఖ వారియ పుస్తక రమ్య పాణికి. అలా పుస్తకములు ఉంచి నమస్కరిస్తారు సరస్వతీదేవిగా. బొమ్మల కొలువుంచి సమస్తమైనటువంటి దేవతలను ఆహ్వానిస్తారు. విజయ పరంపరలతో విజయుడు అనేటువంటి పేరును పొందాడు ఎవరు? అర్జునుడు. ఆయుధములన్నీ మూటగట్టి అజ్ఞాతవాసానికి వెళ్లేటువంటి సమయంలో అమ్మను ఆరాధించారు. ఆమె పేరే దుర్గా, దుర్గాదేవి. ఈ నవరాత్రములలో 9 సంవత్సరముల యొక్క బాలికను దుర్గా అని పిలుస్తారు. 9 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి బాలికను ఇంటికి తీసుకొని వచ్చి ఆమెకు చక్కగా కాళ్లకు పసుపు రాసి, గృహిణీ ఆమెకు చక్కగా తలంటి స్నానం చేయించి అభ్యంజన స్నానం, చక్కగా జడవేసి పూలు పెట్టి మంచి పరికిణా చక్కగా అలా అలంకారం చేసి చేతుల నిండా గాజులు వేసి ముఖాన బొట్టు పెట్టి కాళ్లకు గజ్జెలు కట్టి ఆమె నడుస్తూ ఉంటే కల్లు కల్లు నకాలి గజ్జెల్లందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే, కల్లు కల్లున పాద గజ్జెల్లందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే, జడలోన గంగను ధరించినట్టి ఆ కైలాసపతి సన్నిధికే మంగళం మంగళం. అమ్మ నడిచినట్లు ఉంటుందట. అందుచేతనే 9 సంవత్సరములు కలిగినటువంటి వయస్సు కలిగిన బాలికను దుర్గా అని పిలుస్తారు. దుర్గాదేవిని అర్చించినట్లయితే దుర్గతులు తొలగిపోతవని పాండవులు కూడా అమ్మవారిని అర్చించి విజయమును పొందారు. మురక విశేషమేమిటి అంటే ప్రధానమైనటువంటి విశేషమును తెలియజేయటానికి ముందుగా దేవీ నవరాత్రములలో అమ్మవారిని ఆరాధించి విజయుడు అని తెలుసుకో దుర్యోధన అన్నారట శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు కాదు ఆయన, విజయుడు అవుతాడు తెలుసా? దేనికని విజయుడుగా రూపొందుతాడో తెలియనా? మామా సత్యవతి సార్వభౌమ పౌత్ర ధృతరాష్ట్ర మహారాజ దుర్యోధన, నేను చెప్పేటువంటి మాటలు వినండి. పాండవులకు విజయం కలిగేటువంటి మాట నిజం, మీరందరూ నశించేటువంటి మాట నిజమే. భవిష్యత్తును తెలియజేశారు. ఏ అంత గట్టిగా శ్రీకృష్ణ పరమాత్మ దేనికని తెలియజేశారు అంటే జండాపై కపిరాజు వారి అర్జునుని యొక్క రథం మీద వెపరెపరెపలాడుతున్నటువంటి ఆ జెండా ఎవరు అంటే
ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి నామము విన్నా ఆ అంటే ఆనందం, జా అంటే జయం, నే అంటే నేతృత్వం, యా అంటే యశస్సు. కనుకనే ఆయన పేరు ఆంజనేయుడు అనేటువంటి పేరు కలిగింది. అలాంటి మహానుభావుడు ఆనందాన్ని, జయాన్ని, నేతృత్వాన్ని, యశస్సును కలిగించేటువంటి వాడు. కనుకనే ఆంజనేయ స్వామివారి కథ విన్నా, ఆంజనేయుని ప్రదక్షిణలు చేసినా, స్వామివారి వైభవాన్ని విన్నా, స్వామివారి వీర సౌందర్యాన్ని ఆలపించినా, 8 సిద్ధులు కలుగుతాయి. బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాద్ భవేత్. కనుకనే పాండవులకు విజయం కలుగుతుంది విజయదశమి. విజయదశమి రోజుననే ఈ సెలవులలో, ఈ 10 రోజులలో పల్లెటూళ్లలో పిల్లలు అమ్ముల పొదులు పట్టుకుని జయాభిజయీ భవ దిగ్విజయీ భవ ఇంటింటికి వెళ్లి దీవిస్తారు. మీకు జయములు కలుగుగాక, మీకు విజయములు కలుగుగాక, ధరసింహాసనమై నభంబు గొడుగై దసరా 18. ఈ పద్యము రాని ఆంధ్రుడు ఉండడు. ఒకవేళ రాకపోతే ఈ పద్యం నేర్చుకోవాలి. ఇది దసరా పద్యం, చాలా గొప్పదైన పద్యం. తరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై

ఈ అనుప్రాసలు ఏ కవి రాస్తాడు? రాయగలిగిన ఒకే ఒక కవి సహజ పాండిత్యుడు రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందినటువంటి బమ్మెర పోతన రాశారు ఈ పద్యం. నారాయణ శతకము రాశారు, భాగవతమే కాదు. అందుచేతనే ఒకచోట రాస్తారు ఇలాంటి అనుప్రాసలతోనే విశ్వ విరాట్ స్వరూపాన్ని బలిచక్రవర్తికి మూడడుగుల దానమపుచ్చుకున్న తర్వాత ఇలాంటి అందమైన ఒక పద్యమే ఉంటుంది. ఇంతింతయి విష్ణుమూర్తి పెరుగుతున్నారట. ఇంతింతయి మరియుతానింతయి నభోవీధి పైనంతయి తోయదమండల.

ఘనరాజసంభు నిజమై వర్ధిల్లు నారాయణ. ఈ విజయదశమి పర్వదినములలో ఈ పద్యాన్ని విన్నా, ఆంజనేయ స్వామి వారి దివ్య వైభవాన్ని విన్నా మనకన్నీ విజయములు కలుగుతాయి. విజయ పరంపరలో ఆంజనేయ స్వామి వారు ఎంత గొప్పవాడు అంటే, సీతమ్మ దాడ తెలుసుకునటానికి లంకా సామ్రాజ్యంలో ప్రవేశించి అడుగడుగున వెతికినా సీతమ్మ కనపడలేదు. రామనామ ప్రభావంతో అశోకవనిలో తాను కూర్చున్నటువంటి చెట్టు కిందకు దిగి అమ్మను పలకరించి గుర్తించి అంగుళీకమును ప్రదానము చేసి అశోకవనాన్ని నాశనం చేశారు. 80,000 మందిని సంహరించారు. 80,000 మందిని సంహరించారు నిరాయుధుడై ఆంజనేయ స్వామి. ఆ రాక్షసులు మామూలు రాక్షసులా? కామరూపులు, నిశాచరులు, నరహంతకులు, మాయోపాయులు, ఘోరకిరాతకులు, ఘాతకులు, అతిబలవంతులు, నరమాంస భక్షకులు, ఇంద్రజాల మహేంద్రజాల టక్కుటమారీ విద్యలు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ హోం ఫట్ అంటే చాలు నల్లైపోతారు. మాయలు తెలుసు అంటే చాలన్నమాట, వాళ్ళు అన్ని మాయలు చేయగలిగినటువంటి వారు. వారందరినీ 80,000 మందిని సంహరించిన తరువాత అక్షకుమారుడు కూడా ఆహుతయిపోయిన తరువాత ఈ విషయము రావణ బ్రహ్మకు తెలిసింది. అక్షకుమారుడు మరణించుటయ్యా ధిక్ అన్నాడు రావణాసురుడు. అహో ఏమది, అక్షకుమారుడు రావణుని యొక్క కుమారులలో చివ్వడివాడు, మహాపాల పరాక్రమవంతుడు. అక్షకుమారుడు ఎక్కడా ఏ యుద్ధంలో ఓడిపోయినట్లు లేనేలేదు, అన్ని విజయాలే. కానీ మరణించాడు. ఎవరి చేతిలో? ఆంజనేయ స్వామివారి చేతిలో. ఆశ్చర్యం కలిగింది. ఎవరిని పంపించినా ప్రయోజనం లేదని భావించాడు. అక్షకుమారుడే నిర్జించినటువంటి వ్యక్తి, అతడు సామాన్యుడు కాదని మేఘనాథ అన్నాడట గట్టిగా. మేఘనాథుడు ప్రత్యక్షమైనాడు. మేఘనాథుడు ఎవరయ్యా అంటే రావణ బ్రహ్మ యొక్క కుమారుడు. ఈయనకే ఇంద్రజిత్ అనేటువంటి ఒక బిరుదుంది. దేవతలను జయించి, దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అనేటువంటి బిరుదును పొందాడు. అంటే దేవతలను జయించి, దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అయినటువంటి వ్యక్తి. ఒక నరుడు సంహరించాడు ఒక మానవుడు. దేవతలు కాదు సంహరించింది ఇంద్రజిత్తుని. ఒక మానవుడు, ఒక సామాన్య మానవుడు జయించాడు. సామాన్య మానవుని చేతిలో ఇంద్రజిత్ మరణించాడు. ఎవరతను? అతని పేరే లక్ష్మణస్వామి. మరి దేవతలు జయించి, దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అని బిరుదు పొందినటువంటి వ్యక్తి ఒక మానవుడి చేతిలో మరణించడమేమిటి? భగవాన్ సత్యసాయి బాబా వారంటారు, అంతటి గొప్పవాడు మానవుడి చేతిలో దేనికని మరణించాడు అంటే, అతడు ఇంద్రజిత్, లక్ష్మణుడు ఇంద్రియజిత్. అది తేడా వాళ్ళిద్దరికి. మేఘనాథుడు ఇంద్రజిత్, లక్ష్మణుడు ఇంద్రియజిత్. ఇంద్రియములను తన అధీనం చేసుకోవాలి బాలబాలకులారా, పెద్దలారా. ఎన్ని నేర్చినా, ఎంత విద్యలు నేర్చినా తన ఇంద్రియములను అధీనము చేసుకునలేనటువంటి వ్యక్తి, అతడు మెల్లమెల్లగా పతనమైపోతాడు. అతడు సామాన్యుడైనా, విద్య రాకపోయినా, గొప్ప గొప్ప ఆచారాలు పాటించకపోయినా, అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆచారాలు ధర్మాలు ఏమిటి అంటే ఇంద్రియములను తన అధీనం చేసుకునటమే. దీని పేరే దమం. దమము అని పిలుస్తారు. మేఘనాథుడు ఇంద్రజిత్, లక్ష్మణుడు ఇంద్రియజిత్. ఇంద్రియములను తన అధీనం చేసుకోవాలి బాలబాలకులారా.

అధీనం చేసుకున్నటమే. దీని పేరే దమం, దమము అని పిలుస్తారు. శాంత శమ దమాది సద్గుణ సంపత్తి అంటే అర్థమేమిటి అంటే తన ఇంద్రియములను తన అధీనం చేసుకోవాలి. అతడు సార్వభౌముడుగా రూపొందుతాడు. మేఘనాథుని పిలిచాడు, మేఘనాథ తండ్రికి నమస్కరించాడు వినయ విధేయతలతో. కుమార మహావీర ఇంద్రాదులను వడలించిన సూర, వెళ్ళిరా ఆ వానరుని దండించిరా, తండ్రికి ప్రదక్షిణ చేశాడు మేఘనాథుడు. ఆంజనేయ స్వామివారి యొక్క సర్వ వీర సౌందర్యాన్ని వర్ణిస్తున్నాను, వాల్మీకి మహర్షి తెలియచేసినటువంటి దివ్య రీతులలో వర్ణిస్తున్నాము. పుణ్యమైనటువంటి దేవీ నవరాత్ర మహోత్సవములలో విజయములు మనకు కలగడానికి, భయములు పోవటానికి, జయములు కలగడానికి, క్షేమమునకు, ధైర్యమునకు, దృఢమైన ఆరోగ్యమునకు, వర సాహిత్యమునకు, వాక్పటుత్వమునకు అమృత భాండమై ప్రకాశించేటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క దివ్య చరిత, దివ్య వీర సౌందర్యం అంటారు దీన్ని. వీరత్వం కూడా ఒక సౌందర్యమే, విద్య కూడా ఒక సౌందర్యమే, జ్ఞానము కూడా ఒక సౌందర్యమే. సౌందర్యమంటే ఎర్రగా ఉన్నవాడే అందగాడు, నల్లగా ఉన్నవాడు అందగాడు, సన్నగా ఉన్నవాడు అందగాడు, లావుగా ఉన్నవాడు కాదు అందగాడు. అసలు వీళ్ళందరి అందమంతా నశించేదే

మంచి హృదయము ఎవరి దగ్గర ఉన్నదో, మంచి మాటలు ఎవరి దగ్గరైతే ఉన్నాయో, విద్యను బాగా అభ్యసించి జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి కోరిక ఎవరి దగ్గరైతే ఉన్నదో, విద్యను ఎవడైతే అభ్యయనం చేస్తాడో, తల్లిని తండ్రిని గురువును దైవమును విశ్వసించి వినయ విధేయతలతో పెద్దలకు నమస్కరిస్తూ ఉంటాడో, ఇతడే నిజమైనటువంటి అందగాడు. ఇన్ని లక్షణములన్నీ ఆంజనేయ స్వామివారులో ఉన్నవి కనుకనే ఆంజనేయ స్వామివారు సుందరుడు. సుందరే సుందర కపి, ఆంజనేయ స్వామివారిని ఏమని పిలుస్తారు అంటే సుందరుడు అని పిలుస్తారు. ఆ సుందరుని దగ్గరికి బయలుదేరుతున్నాడు ఈ మహానుభావుడు. మేఘనాథ వెళ్ళిరా, తండ్రికి ప్రదక్షిణ చేశాడు. హరహర మహాదేవ సింహో ఓం నమ శివాయ. పరమేశ్వరుని అర్చించగానే ఆకాశంలో ఒక దివ్య రథం ప్రత్యక్షమైంది. దేవతారథములో దేవతారథములు భూమిని తాకవు. దేవతలు ఈ భూమి మీద ప్రత్యక్షమైతే వాళ్ల కాళ్లు భూమికి ఆనవు, ఆనకుండా నుంచుంటారు. దేవతలకు చెమటలు పొయ్యవు. ఇలా విసురుకో మనం, వాళ్ళు అసలు చెమటలే పొయ్యవు. కళ్ళు ఆర్పటం అనేటువంటిదే ఉండదు, ఎప్పుడిలాగే ఉంటాయి వాళ్ళ కళ్ళు. అందుకనే అప్పుడప్పుడు మానవులను చూసి వాళ్ళు ఈర్ష్య చెందుతుంటారట. వాళ్లేనా కళ్ళతో మాట్లాడుకుంటుంటారు ఇలాగిలాగ. వాళ్ళకి కళ్ళు ఆర్పరు, అందుకని వాళ్ళని అనిమిషులు అని పిలుస్తారు. దేవతారథం ఆకాశంలో ప్రత్యక్షమైంది. హరహర మహాదేవ సింభో, పరమేశ్వరుని అర్చించగానే ఆ దివ్యమైనటువంటి రథానికి నాలుగు సింహములు గర్జిస్తూ ఉన్నాయి. ఆ సింహాలు అందరికీ రథానికి గుర్రాలుంటాయి, జంబుమాలికైతే గాడిదలు లాగుతూ ఉంటాయి. రామాయణంలో చెప్పారు, జంబుమాలి యొక్క రథాన్ని గాడిదలు కరములు లాగుతూ ఉంటాయి, కరములు. మరి ఇంద్రజిత్తు యొక్క రథాన్ని, దివ్య రథాన్ని సింహములు లాగుతున్నాయి. చతురంగ బలాలు కదిలి వస్తూ ఉండగా ఓం అనగానే ఆకాశానికి లేచాడు. అలాగా యోగ శక్తి వలన అలా లేవచ్చు. మనం లేవం, ఒకవేళ లేస్తే డామని పడతాం. అది అభ్యసిస్తే మనం కూడా లేవచ్చు. యోగ మార్గంతో ఆకాశానికి ఒక్కసారి అలా పైకి వెళ్లి రథంలో కూర్చున్నాడు. ఈ యుద్ధమును చూడవలనని నాగ యక్ష గరుడ గంధర్వులు అందరూ కూడా గగన మార్గంలో బయలుదేరారు. మమ్మల్నందరినీ జయించాడే, దేవేంద్రుని జయించాడు కదా, ఇంద్రజిత్ అనేటువంటి బిరుదమును పొందాడు కదా, ఇప్పుడు ఆంజనేయ స్వామివారు గెలుచునా లేక మేఘనాథుడు గెలుచునా? ఈ యుద్ధమును చూడవలనని గగన మార్గంలో నాగ యక్ష గరుడ గంధర్వులు బయలుదేరారు. రథక చతురగ పదాతి దళముల యొక్క

ధ్వనులు దిక్కులు పిక్కటిల్లుతూ ఉంటే, సింహపు గర్జనలు అని గర్జిస్తూ ఉంటే, టకటకటకటకటకటకటకటకటకటకటకటక బయలుదేరుతూ ఉండగా, హర హర మహాదేవ సింహో, ఆకాశాన వస్తున్నటువంటి మేఘనాథుని అశోకవనిలో నుంచి ఆంజనేయ స్వామి వారు అవలోకించారు. పునీతమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి శ్లోకాలు, ఒక 4 శ్లోకాలు చదువుతాను. ఈ శ్లోకాలు వినగానే దయ్యాలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు తొలగిపోతాయి. ఎవరైనా ప్రయోగాలు మనకు చేసినా అవన్నీ తొలగిపోతాయి. పవిత్రమైనటువంటి స్వామి సన్నిధిలో, దివ్యమైనటువంటి మహానుభావుని యొక్క, సత్యరాముని యొక్క దివ్య సన్నిధిలో పరమ పావనం, పాపలతా లవిత్రము, పరమ పవిత్రము, పాపలతా లవిత్రము, పుణ్యప్రదమైనటువంటి శ్లోకములు, వీటిని జయశ్లోకములు అంటారు. సుందరకాండలో, రామాయణంలో చాలా గొప్పవి. ఇవి పారాయణ చేస్తారు రోజు, శక్తి కలుగుతుంది. ఇవి వినగానే మనకు శక్తి కలుగుతుంది, శోకం పోతుంది, మోహం పోతుంది, ధైర్యం కలుగుతుంది, భయములు తొలగిపోతాయి, జయములన్నీ కలుగుతాయి. మహానుభావుడు గంభీరమైనటువంటి నాదంతో గగన మార్గంలో పలుకుతున్నారట పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి శ్లోకాలు. ఇవి మహామంత్రాలు, పేరుకి శ్లోకాలే కాని ఇవి మహామంత్రాలు. దీనిలో నిక్షిప్తము రహస్యంగా ఉంటాయన్నమాట. పైకి శ్లోకాలుగా కనబడతాయి, అంతర్లీనంగా మహామంత్రములతో ప్రకాశిస్తాయి. ఏమిటవి? జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః, రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః, దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః, హనుమాన్ శత్రుసైన్యానాం లిఖంత మారుతాత్మజః, అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం, సమూర్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం, న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్, శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. జయ బోలో రాజా రామచంద్ర మహారాజ్ కీ జయ, సీతామాయి కీ జయ, పవనసుత హనుమాన్ కీ జయ, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబాజీ కీ జయ. పుణ్యమైన దివ్యమైనటువంటి శక్తి మనకు కలిగింది వింటేనే. ఇక పారాయణ చేస్తే అందుకని రామాయణ గ్రంథం జన్న గణ పా

ఆంజనేయ స్వామివారు గంభీరమైన నాదంతో పలుకుతూ ఉంటే ఆశ్చర్యపోయినాడు మేఘనాథుడు. మేఘనాథుడు మంత్రశాస్త్రం తెలుసును గనక మంత్రాలర్థమైనవి. సంగీతం వచ్చిన వాడికే సంగీతం తెలుసు, పద్యాలు వచ్చిన వారికే పద్యాలు తెలుసు, భక్తి మార్గంలో ఉన్నవారికే భక్తి తెలుసు, ఏ విభాగంలో ఉన్నవారికి ఆ విభాగం తెలుసు. మంత్రశాస్త్రము తెలిసినటువంటి మేఘనాథునికి ఆ అక్షరముల యొక్క కూర్పు అర్థమైంది. ఇవి సామాన్యమైన మాటలు కాదు. ఇతని మీద ఏ అస్త్రము గాని శస్త్రము గాని ప్రయోగించినా వ్యర్థమే. ఇది తెలియనటువంటి మా మూర్ఘులు వెళ్లి అనేకమైన అస్త్రశస్త్రాలు వేసి ఆహుతైపోయినారు. ఇప్పుడు నేనేం చేయాలి? వాటికి అర్థాలేమిటి? జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. శ్రీరామచంద్రమూర్తికి జయము జయము జయము, లక్ష్మణస్వామి వారికి జయము జయము జయము, మా మహారాజైన సుగ్రీవ మహారాజునకు జయము జయము జయము. రామ జయం శ్రీరామ జయం, రాముని నమ్మి తెలియదు భయం. రామ జయం రామ జయం. అందుచేతని రామ రామ సాయి రామ్ అనాలి.

0: ఇక రెండవ శ్లోకం. నేను ఎవరో మీకు తెలియచేస్తున్నాను, వినండి. స్వామివారు అంటున్నారట, నీవెవరివి అనగానే ఎవరైనా తన అధికారాన్ని చెబుతారు. నేను కలెక్టర్ని, నేను మంత్రిని అన్నట్టుగా. ఇది అహంకారానికి ప్రతీక. స్వామివారు పదే పదే ఏ సనాతన సారథిలోనైనా చూడండి, తప్పనిసరిగా ఈ శ్లోకం ఉంటుంది. ఏదో ఒక పేజీలో, ఏదో ఒక సందర్భంలో దాసోహం కోసలేంద్రస్య, ఆంజనేయ స్వామివారిని చూచి మాట్లాడటం నేర్చుకోండి. ఆంజనేయ స్వామివారిలా బలవంతులై ఉండండి. ఆంజనేయ స్వామివారిలాగా విద్యావంతులై ఉండండి. ఆంజనేయ స్వామివారిలాగా వినయవంతులై ఉండండి. ఆంజనేయ స్వామివారిలాగా సేవ చేయటం నేర్చుకోండి. అందుచేతనే స్వామి ఇక్కడ గిరి మీద ఆనంద పారవస్యంతో ఇక్కడ స్థాపించడానికి ఆయనను చూసినప్పుడు ఆయన గుణగణములన్నీ మీకు అవలంబ చేసుకుని సర్వసుఖములు అనుభవించేటువంటి విధంగా ఏర్పరుస్తున్నారని స్వామివారు ఏర్పరిచారు. అనేక మంది ఇంజనీర్లు ఆనాడు ఎలా నిలుస్తారు సార్, పెద్ద పర్వతం ఉంటే పెద్ద గాలికి పడుతుందేమోనంటే స్వామివారు సృష్టించి ఇలా ఉండాలి విగ్రహమని అమాంతం అలా ఆంజనేయ స్వామివారిని చూపించారు. ఇక్కడ మన దగ్గర కూడా ఉంటుంది ఆ బొమ్మ, ఇలా ఉండాలి స్వామివారిని. ఆ స్వామివారిని ఒక బంగారపు ఆంజ స్వామివారిని సృష్టించి ఆనాడు అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లందరికీ తెలియజేశారట. పుణ్యమైనటువంటి స్వామి నేనెవరని అంటే, శ్రీరామచంద్ర ప్రభువునకు నేను దాసానుదాసుడను. ఎవరయ్యా రాముడు? వేదములలో వర్ణింపబడినటువంటి నిరాకార నిరంజనుడైనటువంటి ఏ పరబ్రహ్మతత్వాన్ని యోగీశ్వరులు వర్ణిస్తున్నారో అట్టి పరబ్రహ్మతత్వమే సాకార రూపంలో విచ్చేసింది కౌసల్య తనయుడుగా. ఆయనయే రామచంద్ర ప్రభువునకు నేను దాసానుదాసుడను. అవసరమైతే ఈ లంకను గడ్డగడ్డగా ప్రకలించుకుని తీసుకుని వెళ్లగలిగిన బలవంతుడని గుర్తించుకోండి. నేనేదో మామూలు చిన్న ఆంజనేయ స్వామివారిని కాదు. నేను రావణ సహస్రమే, ఈనాడు 1000 మంది రావణాసురుడు వచ్చిన రావణాసురుడు. రామాయణంలో ఒక రావణుడే అందరికీ తెలుసు, కాని ఇంకా చాలా మంది రావణులు ఉన్నారు. మై రావణ కృత మర్మ సంవేద్యం శ్రీరామదూతం శిరసానమామి, రామ రావణ యుద్ధ రామతురంగం శ్రీరామదూతం శిరసానమామి, సంజీవాద్రిగమన సంతోష స్వాంతం శ్రీరామదూతం శిరసానమామి. మైరావణుడు, శతకంఠ రావణుడు, చాలా మంది రావణాసురులు ఉన్నారు. ఇలాంటి రావణాసురులు 1000 మంది ఈనాడు ఆంజనేయ స్వామి వారి మీదకి వచ్చినా నన్ను ఏమీ చెయ్యలేరు, శిలలతో ఈ వృక్షములతోనే నిరాయుధుడనై వీళ్లందరినీ సంహరించి సీతమ్మకు నమస్కరించి విజయుడనై నేను తిరిగి వెళ్లగలను. గంభీర నాదంతో పలుకుతున్న మాటలు విన్నాడు మేఘనాథుడు. ఇతని మీద ఏ అస్త్రశస్త్రములు ప్రయోగించినా వ్యర్థమేనని భావించి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసెన్. వస్తోంది బ్రహ్మాస్త్రం. ఆంజనేయ స్వామివారు చూశారు. ఓహో మేఘనాథ, ఎంతటి మేధావివి అనుకున్నాడు. ముందు బ్రహ్మాస్త్రమునకు అధిదేవత ఎవరంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మాస్త్రాన్ని తప్పించుకుంటే వేదములను బ్రహ్మదేవుని, బ్రహ్మదేవుని నోటి వెంట వేదములు వస్తాయి. వేదములను దూషించినంత పాపం. వేదములను దూషించకూడదు. యజ్ఞము చెయ్యకపోయినా చేస్తున్నటువంటి వారిని చూసి నమస్కరించుకినా ఆ పుణ్యం కలుగుతుంది. శాస్త్రం పలికింది. మరి ఇప్పుడు వేదాధ్యయమును పలికేటువంటి నిరంతర వేద నాదముతో మారుమురోగే బ్రహ్మదేవుని ధిక్కరించినటువంటి పాపం నాకు చుట్టుకుంటుంది. పోనీ తప్పించుకోకుండా ఉందామా? తనకు అపాయం. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఆహా మేఘనాథ, ఎంత తెలివిగలవాడివి నువ్వు అని ఆలోచిస్తూ గగన మార్గంలో క్షణకాలం వెంటనే ఉపాయంకి ఒక్కసారి అలా రెండు చేతులు జోడించాడు. ఒక ఉపాయం తోచి, ఏమిటది? నేను చిన్నప్పుడు ఉదయించేటువంటి సూర్యుణ్ణి మధుర ఫలము అని మింగబోయినప్పుడు దేవేంద్రుడు మూతిపైన మూతి మీద వజ్రాయుధంతో లాగి పెటామని కొట్టినప్పుడు అమ్మా అంటూ నేను కిందబడినప్పుడు బ్రహ్మాది దేవతలందరూ వచ్చి దీవించారుగా, చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ, మా వల్ల గాని మా అస్త్రశస్త్రముల వల్ల గాని హనుమంతునికి ఆపద కలగదు, చిరంజీవి ఆంజనేయ స్వామి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం,
1: బాష్పవాధిపతి పూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం.
0: చిరంజీవ చిరంజీవ, మరి బ్రహ్మదేవుడు తనకు అపకారం చేస్తాడా? పెద్దలకు నమస్కరించుటయే పిన్నల యొక్క లక్షణం. నీవు ఎంత గొప్పవాడివైనా పెద్దలు కనిపించినప్పుడు వినయంతో ఉండాలి. మామిడి చెట్టును చూశారుగా, మామిడి చెట్టు నిండా కొమ్మ నిండా కాయలు బాగా బలిసి ఇంత లావై గుజ్జు బాగా ఉంటే ఆ కొమ్మలు వంగే ఉంటాయి. ఏమి కాయలుగాయని కొమ్మ నిఠారుగా ఉంటుంది. వరి కంకి నిండా గింజలు బాగా బలిసుంటే ఆ కంకి వంగే ఉంటుంది. ఏమీ గింజలుగాయని కంకి నిఠారుగా ఉంటుంది. అలాగే విద్య వచ్చిన కొద్దీ, విద్య పెరిగిన కొద్దీ వినయం వినయం వినయం ఉండాలి. అందుచేతనే ఆంజనేయ స్వామివారు బ్రహ్మదేవునికి నమస్కరిస్తూ ఉండగా ఇంతలో బ్రహ్మాస్త్రం రానే వచ్చింది. రానే వచ్చింది. ఆంజనేయ స్వామి వారిని గిరగిర గిరగిర గిరగిర చుట్టనే చుట్టింది. ఆంజనేయ స్వామివారు డబ్బీళ్ళ కింద పడ్డాడు. దీని పేరే ప్రయోగం చేయటం అంటారు. ప్రయోగం చేస్తే బస్సులో ఉన్నా రైల్లో ఉన్నా ఎక్కడున్నాడు హామని పడిపోతాడు వాడు. ఇంద్రజిత్తందవాడు ఆంజనేయ స్వామి వారి మీద ప్రయోగం చేశాడు. ప్రయోగం ఫలించింది, కింద పడిపోయినాడు. ఆంజనేయ స్వామి వారు మాట్లాడకుండా రెండు చేతులు జోడించి బ్రహ్మదేవుని ధ్యానించారు.

నమః. భూమి సురపాల వేదలోల సుగుణజాల, భూమి సురపాల వేదలోల సుగుణజాల, నిరతవాణి మనోనుకూల సత్యశీల నిఖిలాశ్రిత జనదయాల వాల. నమస్కరించగానే బ్రహ్మవరము చేత బ్రహ్మాస్త్రం క్షణకాలముండి మాయమైంది. ఇది తెలియనటువంటి రాక్షసులు మామూలు తాళ్ళ కట్టారు. కళ్ళు మూసుకున్నాడుగా, ఆయనకు తెలిసింది బ్రహ్మాస్త్రం. బ్రహ్మదేవా నమస్కారం, మంచి పని చేశావే, నన్ను రక్షించావా స్వామి, మహానుభావా, ఏమి నీ కరుణ, అపారమైనటువంటి కరుణ, విరించి నన్ను కరుణించావా అనుకున్నాడు. విరించి నన్ను కరుణించి అనుగ్రహించావా స్వామి అనుకున్నాడట. ఇది తెలియనటువంటి రాక్షసులు మామూలు తాళ్ళక కట్టారు. మామూలు తాళ్ళక కడుతున్నారని తెలుసు, వీళ్లు నన్ను ఏమీ చెయ్యరు అని తెలుసు. రావణుని దగ్గరికి తీసుకొని వెళదామనుకుంటున్నారు వాళ్ళు. కళ్ళు మూసుకొని విన్నాడు, రావణాసురుని దగ్గర తీసుకుని వెళ్తారా, తీసుకుని వెళ్ళండి అని మెల్లగా కళ్ళు తెరిస్తే అలా తీసుకొని వెళ్లి రావణ బ్రహ్మచంతకు తీసుకొని వెళ్లారు. దర్బార్ బ్రహ్మాండంగా ఉన్నది ఒక్కసారి చూశాడు ఆంజనేయ స్వామి వారు. అమ్మో, పుట్టపర్తి వస్తే అమ్మో, ఇంత మండపమా, అమ్మో అమ్మో నోరు తెరచరు. అలాగే ఆశ్చర్యం కలిగిపోయి ఆనందం అన్నమాట. ఏమిటి దర్బార్, ఏమి ఈ వైభవం, స్వర్ణపురి స్వర్గపురి, ఓహో ఏమి ఈ ఆనందం. అల్లంత దూరాన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఎవరు ఆయన? మణిమయరత్న కిరీట శోభితుని, మణిమయరత్న కిరీట శోభితుని, శ్రేష్టమైన పీతాంబరధారుని, మేఘవర్ణుని, లంకేశ్వరుని, మారుతి కనుగొని, అచ్చరు వందే మహాత్ముడేనని. ఏమియా టీవీ, ఏమియా దర్జ. ఇరువంకల సుందరాంగరలు వింజామరలు వీస్తూ ఉండగా దుర్ధర ప్రగస నికుంభాది మంత్రివర్యులు పరివేష్టించి ఉండగా దేవేంద్రుడిలా ఆసీనుడయ్యున్న, ఓహో ఏమి ఈ ధైర్యం, ఓహో ఏమి ఈ సత్వం, ఓహో ఏమి ఈ బలం, ఓహో ధైర్యం, ఓహో సత్వం, ఆహా అని ఆనందిస్తుంటే రావణ బ్రహ్మ మాత్రం వధించండి వీణ్ణి అన్నాడు. వధించడానికి ఎవరూ రావటల్లా. దేనికని? అంతకుముందు చూశారుగా, ఎంత తొందరగా వస్తే అంత తొందరగా పని అయిపోతుంది. వాళ్ళకి తెలుసా విషయం, రావటమే ఆలస్యం. అందుకని ఎవడూ బలివ్వడానికి ఇష్టపట్టాల, వెళ్ళండి అన్నాడే గాని నీకు అలాగా చెబుతావు. వెళ్ళిన తర్వాత మాకు తెలుస్తుంది ఆయన మామూలు వ్యక్తియా. అయితే ఆంజనేయ స్వామి వారే రెండు అడుగులు ముందుకు వేసి రామ్ అని దేహాన్ని పించాడు. ఆంజనేయ స్వామి వారు చిన్నవాడమంటే చిన్నవాడవుతాడు, పెద్దవాడమంటే పెద్దవాడవుతాడు. అణువు కన్న పరమాణువు అవ్వగలడు, పర్వతంలా మారగడడు. అనిమ లఖిమ గరిమ, లఖిమ అంటే ఒక దూది పింజ, ఒక దూదిని ఇలా తీసి అనండి గాలిలో తేలిపోతూ ఉంటుంది. అలా ఆంజనేయ స్వామి వారు అలా గాలిలో కూడా తేలిపోగలడు. అన్ని రూపములు కలిగినటువంటి మహానుభావుడు రామ్ అనగానే తాళ్లు పటా పటా తెగిపోయినాయి. రెండడుగులు ముందుకు వేసి చెయ్యి అలా పెట్టి రావణ రావణ రావణ రావణ రావణ సభ దద్దరిల్లింది. రీసౌండ్ లాగా ఎక్కువ మైకులు ఉండవు, ఎక్కువ మైకులు అలాగే ఆంజనేయ స్వామి వారు రావణ ఆ మాటకే చెవులు దద్దరిల్లిపోయినాయి. అక్కడున్న మంత్రులకి సీతాపహరణం జరిగింది, సీతను అపహరించావు, లంకలో బంధించావు. సీతా మాత కన్నుల వెంట కారే అశ్రుధారలు, నీ లంకా సామ్రాజ్యాన్ని దగ్ధం చేయగలిగిన అగ్ని కీలలు అని గుర్తించుకో. ఆడవాళ్లు నట్టింట ఏడవకూడదు, గుర్తుపెట్టుకోండి. అక్కయ్యని గాని చెల్లెల్ని గాని కొట్టకూడదు. దేనికి రా ఏడిపిస్తావు అమ్మాయిని అంటాడు తాతయ్య గారు. నన్ను కొట్టింది నాన్న, కొట్టినా సరే నువ్వు కొట్టకూడదురా అంతే. ఆమె కొడితే నేను కొట్టకూడదా అంటే అంతే, కాస్త ఓర్చుకోవాలి అంతే. అట్ట కొట్టకూడదు అమ్మా, నన్ను కొట్టద్దని చెబుతున్నావు కదా అనాలి అంతే.
అంతేగాని స్త్రీలను హింసించకూడదు, బాధించకూడదు. మహాపతివ్రత శిరోమణి అయినటువంటి సీతమ్మ కన్నుల వెంట కారే అశ్రుధారలు, ఈ లంకా సామ్రాజ్యాన్ని దగ్ధం చేయగలిగినటువంటి అగ్నిజ్వాలలు, నీ కంఠర్పిత కాలపాశము. సీతామాత ఎవరనుకున్నావు? పగబట్టినటువంటి ఒక త్రాచుపాము ఏ విధంగా ఉంటుందో, పగబట్టి ఏమీ చెయ్యలేక ముడుచుకొని అంటూ ఉంటుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలే పొగలు, పగ నిన్ను సర్వనాశనం చేస్తాయి. శ్రీరామచంద్రమూర్తి ఆహ్వరంగంలో నుంచోని కోదండాన్ని ఎలా పట్టుకుంటే చాలు, అసలు ఆయన యుద్ధం దాకా కర్లా. రామచంద్రమూర్తి 1000 ఏనుగుల బలం కలిగినటువంటి తాటకని 16 సంవత్సరాల వయస్సులోనే సంహరించాడు, కరదూషణాదులను సంహరించాడు. శ్రీ రఘురామ చారు తులసీ దళదామ శమ

శ్రీరామచంద్రమూర్తి ఆహ్వానంగల్లో నుంచోని కోదండాన్ని ఎలా పట్టి ఠం అని మ్రోగిస్తే చాలు. బ్రహ్మా స్వయంభూ చతురాననోవా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా. బ్రహ్మదేవుడైన ఇంద్రుడైన పరమేశ్వరుడైన రామబాణమునకు ఎదిరించి నిలబడరు. దేనికని? అది ధర్మం. ధర్మం ఎవరు ఆచరిస్తారో భగవంతుని యొక్క దీవెన అందరూ పొందుతారు. అధర్మ మార్గంలో ఎవడైతే నడుస్తాడో తన యొక్క సోదరుడు కూడా విడిచిపెట్టి వెళ్లిపోతాడు. శ్రీరామచంద్ర ప్రభు ధర్మ మార్గంలో నడిచారు గనక రాముల వారు శోకిస్తే జింకలు ఏడ్చినై, పక్షులు ఏడ్చినై, కొమ్మలు అలా వంగి విలపించినై, ప్రకృతి శోకించింది రాముల వారు దుఃఖిస్తే. దేనికని? ధర్మ మార్గంలో నడిస్తే అన్ని ప్రకృతి మొత్తం తన అధీనమైపోతుంది. అధర్మ మార్గంలో నడిచినటువంటి రావణ బ్రహ్మ సోదరుడైన విభీషణుడు రావణాసురుని విడిచిపెట్టి వెళ్లిపోయినాడు. అధర్మ మార్గంలో నడిచేటువంటి వ్యక్తులను ఎవ్వరూ గౌరవించరు. తల్లి దూషిస్తుంది, తండ్రి దూషిస్తాడు, గురువులు నిందిస్తారు, దైవం తిరస్కరింపబడుతుంది, సంఘంలో వెలివేయబడతావు, నీచాతి నీచమైనటువంటి గతి ఏర్పడుతుంది, భయంకరమైన దుర్భరమైనటువంటి మార్గాలని నీవు అనుసరించి జీవితమంతా నాశనం చేసుకున్నవాడు అవుతావు. అందుచేతనే అధర్మ మార్గాన్ని ఎవడూ నడవకూడదు. ధర్మ మార్గంలోనే నడవాలి, సత్య మార్గంలోనే నడవాలి. ధర్మం అంటే ఏమిటి? సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలే ధర్మం. గుర్తుపెట్టుకోండి, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలే ధర్మం. సత్యమే ధర్మం, అహింసయే ధర్మం, శౌచమే ధర్మం. ధర్మము అంటే అది ధర్మ మార్గంలో నడవటం. ధర్మ మార్గంలో నడవటం అంటే సత్యమైనటువంటి మార్గంలో నడవటమే ధర్మ మార్గం. ప్రేమగా ఉండటమే ధర్మ మార్గం. ఎవరిని హింసించకుండా ఉండటమే ధర్మ మార్గం. రామనామాన్ని పలకటమే ధర్మ మార్గం. గ్రామ సేవ చేయటమే ధర్మ మార్గం. శ్రీరామచంద్రమూర్తి ఆహ్వరంగంలో నుంచోని కోదండాన్ని పట్టుకుంటే చాలు రావణ. ఠం ఠం ఠం ఠం అన్ను భీషణ ధ్వనుల విల్టనాది సారించి వైకుంఠుండాదకు రామమూర్తి సమరోగ్రుండై విజృంభించి నీ కంఠం బుంభువి కూచునాడు తరమే కాపాడ ఫాలక్షుకుం శుంఠ ముండిత నంబుమాని శరణు రాము ప్రార్థించరా. రాముని మించిన దైవమున్నాడా? బందన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవసాటి దైవమిక లేడు లేడటంచు గడగట్టి భేరికాడండ డండ నినదంబుల అజాండము నిండ మత్తవే.

0: ఇంత విని మనమైతే తప్పట్లు కొట్టాం, కానీ రావణ బ్రహ్మ మండిపడ్డాడు. నా ఎదుట రాముడిని ఆవర్ణించున్నది, ఈ వర్ణించేటువంటి ఇతనిని వధించండి, చంపండి అన్నాడు. నేను రామదూతనై వచ్చాను రావణ, ఎప్పుడైతే వధించమన్నాడో విభీషణుడు గబగబ వచ్చాడు. అన్నా ఏమిరా? అన్నయ్యా ఏమి? దూత అంటున్నాడు వినలేదా? దూతను చంపుట ధర్మము కానిది, లోకముచే గర్హింపబడునది, శూరుడవైన నీకు తగనిది, రాజధర్మ విరుద్ధమైనది. నోర్మల్, నువ్వా నాకు చెప్పేది ధర్మాలు? దూత అయినటువంటి వ్యక్తి దూతధర్మాన్ని విస్మరించి నా అనుమతి లేకుండా నా రాజ్యంలో ప్రవేశించి నా ప్రాణప్రదమైనటువంటి అశోకవనము పాడు చేసినటువంటి, ధ్వంసము చేసిన పాపి. పాపిని వదులుట పాపము కాదు, ద్రోహిని వదులుట దోషము కాదు. నోర్మల్ అన్నాడు రావణుడు విభీషణుని. ఆంజనేయ స్వామి వారు చూస్తున్నారు, భలే బాగుందే. మనస్సులో అనుకున్నారట, ఇది జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. బాలబాలికలు అందరూ పెద్దలు, అందరికీ తెలుసు అనుకోండి, చిన్నపిల్లల కోసం. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఊహించారు, విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. విభీషణుడు రాక్షసుల వంశంలోనే పుట్టినా రాక్షస గుణములు లేనివాడు, విభీషణుడు ధర్మాత్ముడు అనుకున్నాడు. అనుకుంటూ ఉండగానే మరల విభీషణుడు వచ్చి, అన్నా చంపన మాత్రం చంపకుండా చంపేంత పని చేయొచ్చు. ఏమిటది? చక్కగా బోడుగుండు చేసి సున్నం పెట్టి ఢంబడదంబ ఢంబడదమ్మని ఊరేగించు. పోని చుబుకువేయుట్ట, బాగా కాల్చేదైనా వాత పెట్టు. వికలాంగు చేయుట, చెయ్యో కాలో విరగొట్టు. చంపన మాత్రం చంపద్దన్నయ్యా అనగానే రావణ బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు ఇతడెవడని. ఇంతలో ఆంజనేయ స్వామి వారు సభలో ఆనంద పారవస్యంతో అలా తోక ఊపుకుంటూ,
1: దానవ పంజన రామ సాయి శ్యామల కోమల రామ్, దానవ పంజన రామ సాయి.

రామ్ రామ్ రామ్ అంటూ తోక ఊగుతుంటే అప్పుడు రావణ బ్రహ్మ కపులకు వాలము ప్రియభూషణము, కోతులకు తోకే అందం. ఆంజనేయస్వామివారికి ఆనందం కలిగి తోకను పట్టుకుని ముద్దు పెట్టుకుంటాట అంటూ, తోకని ఊపుతాట అంటూ, తోక చివర కూర్చుంటుందిగా, ఆ కూర్చల సౌండ్ వస్తుంటుంది. అందుకనే తోక ఎత్తి ఉన్నటువంటి ఆంజనేయస్వామి వారికి నమస్కారం చేస్తే ఇష్టం. మనం కూడా భజన చేస్తుంటే ఆంజనేయస్వామి వారు తోకను పట్టుకుని ఇప్పుడు ఊపుతూ ఉంటాడన్నమాట. మహానుభావుడు అక్కడే కూర్చుంటారు. స్వామివారు ప్రదక్షిణ చేస్తున్నారట చిన్నప్పుడు ఈ ఊళ్ళోనే. స్వామివారు ఆలయంలో ఆంజనేయస్వామి వారి గుళ్ళో చిన్నపిల్లలందరూ మీరు మీలాగానే అందరూ కూడా వెళ్లి సేవ చేస్తుంటే, స్వామివారు కూడా సేవ చేయాలని వెళుతూ ఉంటే, ఆంజనేయస్వామి వారి ప్రదక్షిణ చేస్తుంటే ఒక కోతి వచ్చి స్వామివారి పాదాలు పట్టుకుందట. పట్టుకొని, స్వామి మీరు రామచంద్ర ప్రభువు, ఆనాటి రాముడే ఈనాడు సత్యరాముడై ఈ పుట్టపర్తిలో వేంచేసి ఉన్నావు స్వామి. అరుణార అరుణాంబరములు ధరించి కరుణార్ష హృదయుడవై భూతి హస్తముతో భువిని సమస్తముతో, భూతి హస్తముతో భువిని సమస్తముతో ప్రకాశించేటువంటి దేవదేవుడవు నీవు స్వామి. దేవదేవ నారాయణ పరంతామ పరమాత్మా.

నమస్కరించారు. ఏమంటల చేత వాలముగాల్చారో ఆ మంటలతోనే లంకాపట్నాన్ని దగ్ధం చేశారు. మేడల మిద్దెల వనాల భవనాల వెలిగించారు జ్వాలా తోరణాలతో. పెళ పెళ లంక మొత్తం కాలిపోయింది. స్వర్ణమయం, బంగారపు, మణులు ఇవన్నీ కూడా లావాలా ప్రవహించినాయి. అందరూ శోకించారు. సముద్ర జలాలలో లాంగోల జ్వాల చల్లార్చుకుని చెంగున శ్రీరామచంద్ర ప్రభు చెంతక వెళ్లి రెండు చేతులు జోడించాడట.

ఆ మాటలు విన్న రాముల వారి హృదయం ఆనందించింది. చూడామని ఇవ్వగా హృదయమునకు హత్తుకని మాటలు రాని ఆనందాన్ని పొంది ఆంజనేయునికి ఏ బహుమానం ఇవ్వాలి, ఈనాడు సీతను కాంచిన శుభవార్త చెప్పి నన్ను నిలిపిన వంశమును నిలిపిన మారుతికి ఏ బహుమానమిచ్చినా తక్కువేనని ఆలింగనం చేసుకున్నాడట ఆజానుబాహుడు ఆంజనేయ స్వామివారిని ఆనంద తరంగాలతో. దేవతలు పూలమాలలు కురిపించారు. ఆంజనేయ స్వామివారి యొక్క జన్మ ధన్యమైంది. ఆంజనేయ స్వామివారే గనక లేకపోతే రామాయణమే లేదు. అంత గొప్ప విశేషంగా మహానుభావుడు రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అనేటువంటి కీర్తిని పొందారు. దశరథ సోనుడు లంకను దాటి దశకంఠుని యొక్క తలలు కోశారు. దానికి కూడా ఆంజనేయ స్వామివారే రామ రావణ యుద్ధ రామతురంగం భుజముల మీద ఎక్కించుకున్నాడు. లక్ష్మణుని యొక్క దివ్యమైనటువంటి ప్రాణములను రక్షించి సంజీవని అని పేరు కలిగినటువంటి ఒక పర్వతాన్ని తీసుకుని వచ్చారు. వానరుల ప్రాణాన్ని భరతుని యొక్క ప్రాణాన్ని అందరిని కూడా రక్షించి రామపట్టాభిషేకానికి కారణభూతమై మహానుభావుడు శ్రీరామచంద్ర ప్రభు వశిష్ట వామదేవ జాబాలి యాజ్ఞవలికాది మహర్షులందరూ చూస్తూ ఉండగా రావణును సంహరించి దివ్య జ్ఞాన సంపన్నుడై మహానుభావుడు పరాక్రమవంతుడై శ్రీరామచంద్ర ప్రభు విచ్చేశారు. రావణు సంహరించి రఘురాముడు దుర్భర కీల కీలలన్ పావని అయిన సీత అసమాన పతివ్రత లోకమాత సంభావన చే

0: రామచంద్ర ప్రభుని అలంకరించారు. ఏనుగు అంబారి మీద ఎక్కించి చక్కని భజనలతో కీర్తనలతో ఆనంద పారవస్యంతో సభాస్థలికి తీసుకుని వచ్చారు.
1: అయోధ్యవాసీరాం రామ్ రామ్ దశరథ నందన రామ్.

0: మహామంత్రములు చదివారు. ఇదే శుభముహూర్తం. ఈ శుభముహూర్తములో కిరీటమును ధారణ చెయ్యమని బంగారప పల్లెంలో నవరత్నములు పొదిగినటువంటి కిరీటమును తీసుకొని వచ్చి స్వామివారి శిరస్సు మీద అలా ఉంచుతున్నారట. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం తదేవ లగ్నం సుదినం తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేహతే అంఘ్రియుగం స్మరామి. మధుర నినాదము మంజులవాదము మంగళవాద్యము జనార్దన పాహిమాం జగన్నాథ పాహిమాం జగద్రక్షక పాహిమాం పాహిమాం. నవరత్నములు పదిగిన కిరీటములు ఉంచి అక్షింతలు జల్లారు. శ్రీరామచంద్ర ప్రభు రాజా రామచంద్ర ప్రభువై పట్టాభిరాముడై ప్రకాశించారు. శృంగారములకి సీతామహాదేవి ఎడమ ప్రక్కన ఉండగా, లక్ష్మణస్వామి వారు ఛత్రము పట్టి ఉండగా, భరత శత్రుఘ్నుడు వింజామరలు వీస్తూ ఉండగా, పమమాన తనయుడు పాదములు పట్టి ఉండగా రామపట్టాభిషేకం జరిగింది. అందరూ రెండు చేతులు ఇలా నండి పవిత్ర సుందర మహోన్నతమైనటువంటి శ్లోకం పట్టాభిషేక శ్లోకం వింటేనే సకల పాపములన్నీ తొలగిపోతాయి.
1: వైదేహీ సహితం సురద్రుమతలేమండపే మచే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం.
0: రామచంద్రమూర్తిని కీర్తించి చరించారు ఎందరెందరో. రామదాసైతే మహానుభావుడు,
1: పల్లుకే బంగారమాయేరా కోదండ పాణి పల్లుకే బంగారమాయేరా.
0: అలా రామచంద్రమూర్తిని కీర్తించి చరించి మోక్ష సామ్రాజ్యమును పొందారు. అట్టి మహనీయుల యొక్క దివ్యమైనటువంటి రాకతో, భగవంతుని యొక్క దివ్య అవతారంతో ఈ ప్రదేశం పుణ్యక్షేత్రమై ప్రకాశిస్తున్నది. ఒక తిరుపతి వెంకటరమణుని వలన తిరుపతి ఏ విధంగా ప్రకాశించిందో, సాయినాథుని యొక్క దివ్య పాదస్పర్శతో చిన్న కుగ్రామం షిర్ది పుణ్యక్షేత్రం ఎలా అయిందో, పుట్టలు మొలిచి భయంకరమైనటువంటి రీతులలో ప్రకాశించేటువంటి ఈ పుణ్యభూమిలో చిత్రావతి నదీ తీరాన జనులను ఉద్ధరించడానికి, పాపకార్యములు తొలగించడానికి, సత్యధర్మ శాంతి ప్రేమలు ఈ లోకమున ప్రసరింపచేయటానికి
1: అవతరించే సత్య సాయి శాంతిదాయి సుఖప్రదాయి అవతరించే హో సత్య ధర్మ శాంతి ప్రేమ స్థాపనకై అవతరించే హో.
0: దేశ విదేశాలతో కోట్లాది మంది భక్తులతో ఈ ప్రదేశం మరింత పుణ్యక్షేత్రమై, ఇలాంటి పుణ్యక్షేత్రంలో స్వామి యొక్క దివ్య చరణ సన్నిధిలో ఈ దివ్యమైనటువంటి మాటలను తెలియచేసేటువంటి అవకాశము లభ్యమైంది. స్వామి యొక్క భక్తులే ఒక పాట రాశారు. ఏమి

పాడుటయే తప్ప ఏ మిత్తురా సాయిరామా. ఓం శ్రీ సాయిరామా.

వరకు మీరు శ్రీ నోరి నారాయణమూర్తి గారు 2014వ సంవత్సరం దసరా వేడుకల్లో భాగంగా ప్రశాంతి విద్వన్ మహాసభలో సుందరాకాండపై ఇచ్చిన ప్రసంగాన్ని విన్నారు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

లక మింట నిలిచియుండే. ఏ ప్రేమ శక్తి చే పుడమి పైబడకుండ కడలి రాయడు కాళ్ళు ముడుచుకొనియే. ఏ ప్రేమ శక్తి చే ఇరేడు లోకాలు గాలిదేవుడు సురటీలు విసురే. ఆ మహాప్రేమ శక్తియే గొప్ప శక్తి. అనంతము అద్భుతము అద్వితీయమైన శక్తి నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్లం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మూడంతస్తుల మేడపై కూర్చున్న వానికి కింద చుట్టూ ఎన్ని పులులు సింహాలు వంటి క్రూర జంతువులు ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా భయం ఉండదు. ఈ ప్రపంచం అంతా కూడా క్రూర మృగములతో నిండి ఉన్న దట్టమైన అడవి వంటిది. అందులో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనే మృగాలు అంతటా సంచరిస్తూ ఉన్నాయి. కనుక ప్రేమ, నామము, విశ్వాసము అనే మూడంతస్తుల మేడపై ఉన్నప్పుడు ఈ మృగముల బాధ ఏమాత్రము మనల్ని చేరదని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1988 అక్టోబర్ 16 తేదీన దసరా నవరాత్రి వేడుకలలో 3వ రోజు పూర్ణచంద్ర ఆడిటోరియంలో అతి సులభ శైలిలో మోక్ష మార్గాన్ని గురించి బోధించారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ దివ్య బోధన విని తరిద్దాం.

దుష్ట గుణములు వదలి నశిష్ఠుడగును, చింత వదలిన దొరుకును చిత్తశుద్ధి, త్యాగ గుణమున్న స్వచ్ఛంద తత్వమబ్బు, త్యాగ గుణమున్న స్వచ్ఛంద తత్వమబ్బు మరువబోకుడు ఇటువంటి మంచి మాట. మరువబోకుడు ఇటువంటి మంచి మాట, దుష్ట గుణములు వదలి నశిష్ఠుడగును,

0: ప్రభు మరువబోకుడు ఇటువంటి మంచి మాట. ప్రేమ స్వరూపులారా, నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమం యుగం స్మరణా చింతనాదేవ ప్రాప్నోత్తి పరమాంగతి. పరమగతిని మనం పొందవలనన్నా ఈ కలియుగమున సులభమైనటువంటి మార్గము ఒక భగవత్ నామమే. ఇది కలియుగము, పరిపూర్ణ కల్మషముతో నిండినటువంటి యుగము. అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతియే పరమాత్మ స్వరూపము. అశాంతి ఎందే ప్రశాంతి, ప్రశాంతి ఎందే ప్రకాంతి, ప్రకాంతి ఎందే పరంజ్యోతి అనేటువంటి సత్యాన్ని మనము విస్మరించరాదు. ఇంత జ్ఞానముతో, ఇంతటి అంధకారంతో కూడినటువంటి యుగము మరి ఏ యుగం కూడాను కనిపించలేదు. అట్టి అజ్ఞాన అంధకారంతో కూడినటువంటి ఈ కలియుగములో ఒక సులభమైనటువంటి మార్గము చేత ఈ అంధకారమును అజ్ఞానమును దూరం గావించేటువంటి ఒక శక్తి ప్రకాశిస్తూ ఉన్నది. అది ఏ నామజ్యోతి. హరేర్నామ హరేర్నామ హరేర్నామ ఇవ కేవలం కలౌ నాస్తియేవ నాస్తియేవ గతిరన్యద. నామస్మరణ కంటే ఈ కలియుగమునందు మరొకటి రక్షించేటువంటిది కాని, జ్ఞానమార్గమున ప్రవేశపెట్టేది కాని, దివ్యత్వము లోపల ప్రవర్తమును గుర్తింపజేసేటువంటిది కాని మరొకటి లేదు. ఒక గులాబీ పుష్పమును మనం చూచినప్పుడు దీని అందమైనటువంటి రంగు, సుందరమైనటువంటి పుష్పము, ఆనందమైనటువంటి సుగంధము మన హృదయములో చేరిపోతుంది. అదే పుష్పమును మన ప్రత్యక్షముగా దర్శించినప్పుడు వాడిపోయిన దళములు, క్రిందటి పువ్వులు, దాని ఎందు ఉండినటువంటి యొక్క ముండు కూడాను మనకు గోచరిస్తుంటాయి. ప్రత్యక్షములో ఒక విధమైనటువంటి గౌరవము, భయము, ఆందోళన మనకు ప్రారంభమవుతుంది. అదే విధముగానే భగవత్ రూపమునందు ఉండినటువంటి యొక్క ఆందోళన, భయము, గౌరవము ఈ యొక్క నామమునందు ఉండదు. నామము యథేచ్ఛగా స్మరించవచ్చు. ఈ నామము సర్వులకు కూడాను లభ్యమయ్యేటువంటి యొక్క స్థానము, మధురాతి మధురమైనటువంటి యొక్క స్వరూపము. పాపి పరమాత్మని చెందటకు వీలు కాదు, కాని పాపి కూడాను సులభంగా నామమును అందుకొనటకు సాధ్యమవుతుంది. ఎట్టి మానవుడైన కూడాను అత్యంత సులభమైన మార్గములో ఈ నామమును పొందడానికి సాధ్యమవుతుంది. కొన్న వస్తువు కంటే కొనే ధనము చాలా విలువైనటువంటిది. ధనమును మనము సంపాదించటమంటే ఈ యొక్క వస్తువులను మనము ఏనాడైనా ఎప్పుడైనా మనము పొందవచ్చును. అదే విధముగా ఈ నామధనమును మనము సంపాదించుకుంటామంటే రూపము అనేటువంటి యొక్క వస్తువును ఎప్పటికైనా కూడా మనం సాధించవచ్చు. ఈ నామధనమును సంపాదించుకునేటువంటి యొక్క విధానమును మనం నిత్యము కూడాను కొన్ని విధములైనటువంటి విచారణతో దీన్ని అభివృద్ధి గావించుకోవాలి. కొందరు యోగమును, కొందరు ప్రాణాయామమును, కొందరు యజ్ఞములను, కొందరు మన యొక్క విధమైనటువంటి సాధనలు సలుపుతూ ఉంటారు. ఈ యోగ యజ్ఞ ప్రాణాయామం యొక్క మార్గములు అడుగడుగున కూడాను, మెట్టు మెట్టున కూడాను కొంతవరకును కొంత జారి పడుటకు అవకాశం ఉంటుంటుంది. చేసి కూడాను దాని ఫలమును పొందుతుమా లేదా అనేటువంటి యొక్క సందేహము మన యందు వదలకుండా ఉంటుంది. ఎట్టి యోగమును, ఎట్టి ప్రాణాయామమును, ఎట్టి యజ్ఞమును, ఎట్టి తపస్సును కూడాను చేయకపోయినప్పటికీ ఈ అన్నింటి యందు ఉండేటువంటి యొక్క ఫలస్వరూపమైనటువంటి యొక్క దీనిని ఒక్క నామస్మరణతోనే మనం పొందవచ్చును. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నామతత్వాన్ని, నామమహిమను మనం కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి. నామము చేత నామిని మనం సులభంగా పొందడానికి వీలవుతుంది. భగవత్తత్వాన్ని గుర్తించడానికి సర్వులకు సాధ్యం కాదు. మనం ఒక వ్యక్తిని, మనము కొత్త వ్యక్తిని మనము చూడవలన అనుకున్నప్పుడు అతని యొక్క గుర్తులు, అతని యొక్క రూపము మనకు అనుభూతిలో లేవు. సమయమున అతని యొక్క నామముని మాత్రమే మనము కొంతవరకు జ్ఞప్తి అని ఉంచుకున్నా ఏనాటికైనా కూడాను ఆ వ్యక్తిని మనం చూడడానికి సాధ్యమవుతుంది. కనుకనే నామము చేత ఎంత లభ్యము కానటువంటి యొక్క సమయమును కూడాను, తత్వమును కూడాను మనం లభ్యము గావించుకోవడానికి వీలు ఉంటుండాలి. కాశీలో మహాతత్వవేత్త, మహాజ్ఞాని, మన వేదాంత శిరోమణి అయినటువంటి యొక్క వ్యక్తి ఉండేటువంటి వాడు ప్రకాశనందిని. ఇతను వేద వేదాంగములు కూడాను అన్నీ కూడాను చదివి మహా గొప్ప విద్వాంసుడని పేరు పొంది కాశీక్షేత్రమునకే ఒక విఖ్యాతిని గావించినటువంటి వాడు. కట్టకడపటికి ఈ యొక్క గ్రంథ పరిచయము చేత అతని యొక్క హృదయాన్ని పూర్తి కాల్మషము గావించుకున్నాడు. కేవలం వాక్యములు మాత్రమే తప్ప అనుభూతులు ఏమాత్రం కూడా లేవు, చరణ అంతకంటే లేదు. కాని ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దృశ్యము లోపల ఇదని కంటే గొప్పవారు లేదనేటువంటి ప్రఖ్యాతిని గాంచాడు. సొంత శిష్యులతోనే పరాభవం పొంది ఇందులో ఏమాత్రం కూడాను సరైనటువంటి యొక్క సారము, సరైనటువంటి భావము, సరైనటువంటి శక్తి లేదని గుర్తించి ఆనాటి నుండి నామస్మరణను ప్రారంభించుకున్నాడు. కేవలము ప్రేమ ఏ విధంగా మనకు ఆవిర్భవిస్తుంది? నామము చేతనే ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది. ప్రేమనే పరమాత్మకి కడకు గొనిపోతుంది. ఈ ప్రేమలో మునిగినటువంటి మానవులకు ఏ యొక్క ప్రమాదం కూడాను ఉండదు. గంగలో నిలిచినటువంటి మానవులకు తీక్షణమైనటువంటి యొక్క సూర్యకిరణములు ఏమాత్రమూ బాధించలేవు. నీటికి గట్టునున్నటువంటి వాడిని ఈ సూర్యకిరణములు బాధిస్తుంటాయి. పరిపూర్ణ ప్రేమలో మునిగినటువంటి మానవులకు ఈ మాయాశక్తులు ఏమాత్రం కూడా బాధించవు. ప్రేమకు దూరమైనటువంటి వ్యక్తిని మాత్రమే మాయ బాధిస్తుంది. కనుక ప్రేమతత్వాన్ని మనం ఈ నామస్మరణ ద్వారా మనం అభివృద్ధి గావించుకోవాలి. మనకు ఈ ప్రేమతత్వం చేత అనేక విధమైనటువంటి శక్తులు కూడా మనలో ఆవిర్భవిస్తాయి. ప్రేమను పెంచుకోవటం చేత రాగద్వేషములు మనలో నశించిపోతాయి. రాగద్వేషములు మనలో నశించినప్పుడు శాంతి భావం మనలో చేకూరుతుంది. ఈ శాంతము చేతనే సర్వ సౌఖ్యములు కూడా మనం అనుభవించవచ్చును. మూడంతస్తుల మేడపైన కూర్చున్నటువంటి వానికి చుట్టూ ఎన్ని క్రూరమైనటువంటి పులులు సింహములు తిరుగాడుతున్నప్పటికీ ఏమాత్రం కూడాను భయపడడు. ప్రపంచమంతా కూడాను క్రూర మృగములతో నిండినటువంటి యొక్క దట్టమైన అరణ్యం వంటి కామక్రోధ మోహలోభమైన వాత్సల్యమైనటువంటి యొక్క మృగములు సర్వత్రా సంచరిస్తూనే ఉంటున్నవి. కనుక మనము ప్రేమ, నామము, విశ్వాసము అనేటువంటి మూడంతస్తుల లోపల మనం ప్రవేశించడమంటే ఈ మృగములు బాధ మనం ఏమాత్రం కూడా అనుభవించము. విశ్వాసము అత్యవసరము. విశ్వాసము లేనటువంటి వాడికి ప్రేమనే అభ్యం కాదు. ఈ ప్రేమ చేతనే దివ్యత్వాన్ని మనము ఎంతైనా కూడా మనం సాధించవచ్చు. ఇది కలియుగ ప్రభావం. ప్రేమకు అత్యంత దూరంలో మనం జీవిస్తున్నాము. ఈ ప్రేమ నాది నావారు అనేటువంటి యొక్క తుచ్చమైనటువంటి సంకుచితమైనటువంటి యొక్క స్థానం వరకే ప్రయాణం చేస్తున్నది. మానవులందరూ ఒక్కటే అనేటువంటి విశాలమైనటువంటి భావాన్ని ఇది విస్తరిస్తూ ఉంటున్నది. బాహ్యమైనటువంటి సాధనలే ఇది భ్రమిస్తూ ఉంటున్నది. కేవలం నామోచ్చరణ కూడాను ఆర్టిఫిషియల్ గా కృత్రిమమైనటువంటి నామోచ్చరణ చేయకూడదు. పూర్ణ నమ్మకం చేత, పరిపూర్ణమైనటువంటి ప్రేమ చేత, పరమాత్మని పొందాలనేటువంటి అభిరుచి చేత ఈ నామాన్ని మనం ఉచ్చరించాలి. నామములో లేనటువంటి యొక్క శక్తులు మరొక దీని ఎందుకు కనిపించవు. కనుక నామస్మరణ అనేటువంటిది మానవుని విశాలమైనటువంటి యొక్క వ్యక్తిగా రూపొందింపచేస్తుంది. నామము చేస్తూ చేస్తూ జగత్తులోనే తాను లీనమైపోతాడు, కూడాను తనలో లీనమైపోతుంది. జగత్తు జగత్తు, ఈ జగత్తే నిజమైనటువంటి యొక్క మాతృదేవి. ఇది జగత్తు అనేటువంటిది మాతృస్వరూపిణి, పురుషుడు అనేటువంటిది భక్తి స్వరూపిణి. ఈ రెండింటి యొక్క సన్నిధి సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం అనేటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తూ వచ్చింది. పురా ఇతి సేనహే పురహ అని అన్నారు. అనగా దేహం అనేటువంటి పురాణములో శయనించినటువంటి వాడే పురుషుడు అని. దీనికి ఒక స్త్రీ పురుష లింగ భేదములు లేవు. ప్రకృతి అంతైకుడును కేవలము స్త్రీ స్వభావమే. సుఖము వస్తే స్త్రీని ఏడుస్తుంది, పురుషుడు ఏడుస్తాడు. ఒకలైతే పురుషుడు భుజిస్తాడు, స్త్రీని భుజిస్తుంది. కోపతాపముల చేత పురుషుడు ఉద్రేకుడవుతాడు, స్త్రీలు కూడా ఉద్రేకుడవుతారు. ఈ గుణములు ఎందుకు సమంగానే ఉంటున్నవి. గుణములకు తగినటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి గుణం వీరి ఎందు ఏముంటున్నది? కేవలం లింగ భేదమే కాని, గుణ భేదములు కాని, వ్యక్తి భేదములు కాని, మానసిక భేదములు కాని ఇది ఎందుకు కానరావు. కనుక అందరు కూడాను స్త్రీ స్వరూపమే. ప్రతి మానవుని ఎందుకు బలహీనత ఉండటం చేతనే ఇతను కూడాను అబలుడే. కనుకనే ఈ అబలత్వమైనటువంటి యొక్క మానవత్వానికి దివ్యత్వమైనటువంటి బలంతో కూర్చేటువంటి యొక్క శక్తి అందరి ఎందుకు ఆవిర్భవింప చేసుకోవాలి. ముఖ్యంగా మానవుడు గుర్తించవలసినటువంటి విషయము, ప్రతి ఒక్క విషయమునందు కూడాను తనను తాను పోల్చుకున్నటకు ప్రయత్నించాలి. ఈ పోలికనే భూజాతి అయినటువంటి యొక్క సీత రావణను కూడాను బోధించింది. ఆమె భూజాత, ఆమెనే సీత, ఆమెనే ప్రకృతి స్వరూపిణి. ఇట్టి ప్రకృతి స్వరూపిణి అనేటువంటి యొక్క సీత రాముడు ఉగ్రుడై రావణాసుడు అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతుల చేత ఆమెను పొందుటకు ప్రయత్నించాడు. ఒకనొక దినము ఆమెను సమీపించి తన యొక్క శక్తి సామర్థ్యములు, తన యొక్క వైభవములను, తన యొక్క శక్తిని కూడాను అనేక విధములుగా కూడాను వర్ణిస్తూ వచ్చాడు. నేను ఒక విద్యావంతుడను, 64 విద్యములు చదివినటువంటి వాడను, జగత్తులో లేనటువంటి యొక్క గోకర్ణ భుజకర్ణములు కూడాను నేను చదివినటువంటి వాడను, పచ్చి భాష మృగ భాషను కూడా నువ్వు తెలుసుకున్నటువంటి వాడును అని అనేక విధములుగా తనను తాను వర్ణించుకుంటూ కూర్చున్నాడు. నీ తుచ్చ విద్యలు, నీ తుచ్చ శక్తులు నా భర్త ముందు క్షణ మాత్రం కూడా క్షణ ద్రోహితమైనటువంటివిగా కనిపిస్తాయి.
1: వెన్ కంపేర్డ్ ఆల్ యువర్ పవర్స్ అండ్ ఆల్ యువర్ అకాంప్లిష్మెంట్, దే ఆర్ బికమ్ ఇన్సిగ్నిఫికెంట్ బిఫోర్ మై హస్బెండ్.
0: ఒక విషయాన్ని చక్కగా గుర్తించినటువంటి వాడవైతే సర్వ విద్యలు నేను తెలుసుకున్నటువంటి వాడవవుతావు.
1: ఇఫ్ యూ హ్యావ్ రికగ్నైజ్డ్ వన్ ట్రూత్, then would have mastered all the types of education.
0: నీ మండోదరుని పరపురుషుడు అపహరించినప్పుడు నీ మనసు ఏ రీతిగా ఉంటాదో నీవు యోచించుకోమన్నాడు. ఇద్దరు స్త్రీలను నీవు అపహరించినప్పుడు ఆ యొక్క పురుషుడు ఎన్ని బాధములకు గురి అవుతాడో, ఎన్ని విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతాడో నీవు కొంతవరకు యోచించుకున్నావా? ఇతరులు నిన్ను ఏ రీతిగా గౌరవించాలని నీవు భావిస్తావో నీవు మొట్టమొదటి ఇతరులను గౌరవించడానికి ప్రయత్నించాలి. ఇతరులు ఏది చేస్తే మంచిదని నీవు భావిస్తువో ఆ మంచిని మొట్టమొదటి నీవు చేసి చూపించాలి. కేవలం నీ యొక్క స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై నీ యొక్క అహంకారమై ఈ విధంగా కూడా నువ్వు వర్ణిస్తూ ఉన్నావు, కానీ పరుల యొక్క మంచి చెడు నీవేమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. దోషములను కప్పిపుచ్చుకొని పరులలో లేనటువంటి దోషములను నీవు అభివృద్ధి గావించడానికి ప్రయత్నిస్తున్నావు. ఆత్మ విద్యకు అత్యంత విరుద్ధమైనటువంటిది. ఏ విషయము కూడాను ఇతరులకు ఏ విధమైనటువంటి కష్టం కలిగినప్పుడు ఏ విధంగా ఉంటుందో అది మొట్టమొదటి తనగా భావించుకోవాలి. కష్టములు సంభవిస్తే తాను ఏ విధమైనటువంటి దుఃఖానికి గురి అవుతాడో, ఇదే విధంగా ఇతరులు కూడా కష్టం కలిగినప్పుడు వారి దుఃఖములకు గురి అవుతారు అనేటువంటి యొక్క కోరికను తాను అభివృద్ధి గావించుకోవాలి. విచారణ శక్తి లేనటువంటి నీ విద్యలన్నీ కూడా తుచ్చమైనటువంటి విద్యలు, కేవలము భౌతికమైనటువంటి విద్యలే కాని ఇది సరి అయినటువంటి విద్యలు కాదని నిందించింది ఈ యొక్క రావణ్ణి. ఆమె మరొక పదం కూడా చెప్పింది, రావణ నేను కేవలము ఒకరికి మాత్రమే కాదు మాతృదేవిని, జగత్తుకే మాతృదేవిని, కూడా తల్లితో సమానురాలు. ఈ విధమైనటువంటి మాతృమూర్తిని నీవు ఈ విధంగా హింసించడము నీ యొక్క న్యాయం కాదు, నీ విద్యలకు సరైనటువంటి గౌరవం కాదు. సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క హనుమంతుడు రావణును సమీపించినప్పుడు రావణుడు కూడా ఇదే మాతృదేవి యొక్క తత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు. లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగా తల్లేరా, లోకమాతను తెచ్చి ఇప్పుడు పాతకము వడిగట్టుకుంటివి, ఏక శిరమున నీదు శిరములు అనేక మారుగదు రాములు, బుద్ధి చెప్పెద రావణ ఈ లంక నీకేలేదుర దుర్గుణ, సీతతో భాషించితి రాముల చేతి ముద్దు టుంగరమందితి, పాతకుడని వనముగాచిన పరుగు రాక్షస దంపులు గురుల జంపితి, కోతి నంచును నాతపోరి ప్రాతపురి పారాయ హుడు, బుద్ధి చెప్పెద రావణ ఈ లంక నీకేలేదుర దుర్గుణ. ఇంతకడప్పటికి ఒక్కటి మాత్రమే చెప్పాడు, 10 తలలు ఉండే తీరు నీవిప్పుడు చేసే దర్బారు చూడు, ఇది కదానే చూడవరని ఇంద్రజిత్తు జేట చిక్కితి, 10 పదే నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా, బుద్ధి చెప్పెద రావణ ఈ లంక నీకేలేదురా దుర్గుణ. ప్రాణము నీ చేతిలో లేదు, ప్రాణము పరమాత్మ చేతిలో ఉంటుండాలి. ఏదికైనా కూడా నువ్వు గుర్తించుకుని పరమాత్మని ప్రార్థించు, పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడనేటువంటి యొక్క సందేహం నీకుండనక్కర్లేదు. ఇలా ఉంటుండేటువంటి పరమాత్మను నీవు గుర్తించాలంటే సర్వశక్తిమయమైనటువంటి యొక్క నామాన్ని నీ ఉచ్చరించమన్నాడు. ఒక్క నామమును నీ ఉచ్చరిస్తే సర్వమును కూడా నీవు అనుభవించినటువంటి వాడవుతావు. వృక్షము వేర్లకు నీరు పోస్తే కొమ్మలు రెమ్మలు పువ్వులు కాయలు ఫలములకు కూడా పోసినటువంటి వాడవుతావు. కనుక ఈ జగత్తునకు నామమే ఒక బీజము. నామం అనేటువంటి యొక్క బీజము నుండి ఈ జగత్తు అనేటువంటి వృక్షము ఆవిర్భవించింది. అనేటువంటి వృక్షము లోపల అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతులైనటువంటి ఈ యొక్క పత్రములంతా కూడాను ఆవిర్భవించాయి. ఇందులో మన సంకల్పములైనటువంటి పువ్వులంతా పూస్తున్నాయి. ఈ సంకల్పం అనేటువంటి పుష్పములే కాయలనేటువంటి రూపాన్ని ధరిస్తుండాలి. ఆ కాయలే జీవులు. ప్రతి కాయ ఎందు కూడాను తిరిగి ఈ విత్తనం పోయి చేరి ఉంటుండాలి. బూడ్చినది ఒకే విత్తనమే, ఎన్ని కాయలు కాచినా అన్ని విత్తనములు అందులో ప్రవేశిస్తున్నాయి. దీనినే భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు. నామస్వరూపమైనటువంటి నా బీజమే సర్వల హృదయంలో కూడా నామస్వరూపమైనటువంటి విత్తనంగా రూపొందుతుండాలి. విత్తనము ఇన్ని విత్తనములా ఏ రీతిగా మారినవి, అది ఏకోహం బహుశ్యాం ప్రజా ఏతి అని ఒక్కడే అనేక రూపములు ధరిస్తూ వచ్చాడు. కానీ ఈనాటి మానవులు అనేక గ్రంథములు పఠిస్తున్నారు, అనేక రచనలు రాస్తున్నారు, కానీ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. సకల శాస్త్ర పురాణ సంగత హేత్రయ్యి వేదాంతమును నేర్పు విప్రుడైనా ఏ విధమైనటువంటి విప్రుత్వం పాటించినప్పటికీ ఆచరణ అత్యవసరమైనటువంటి ఒక సత్యాన్ని విస్మరిస్తున్నారు. ఆచరణ లేని విద్యలన్నీ వ్యర్థములు. ఏ కించిత్తైనా కూడా మనం ఆచరించడానికి ప్రయత్నించాలి. కనుక దివ్యాత్మ స్వరూపులారా, అనేక విధమైనటువంటి గ్రంథములను పఠించి మనం కాలమును వ్యర్థం చేయనక్కర్లేదు. ఒక్క చిత్తశుద్ధి చేత ఆ పరమాత్మ నామస్మరణ ఒక్కటి చేయండి. ఆ నామం చేతనే సర్వము కూడా మనం ఆనందాన్ని అనుభవించవచ్చు. జీవితంలో అనిత్యమైనటువంటి యొక్క పదార్థములను నీవు అనుభవించవచ్చు. అనుభవిస్తూ కూడాను అవి కూడాను భగవంతుని యొక్క శక్తులే, అవి కూడాను భగవంతుని యొక్క ఇష్టములే అనేటువంటి సత్యాన్ని మనం విస్మరించరాదు. ఒక్క చిన్న ఉదాహరణ, పశుల కాపరి గ్రామం వారి పశువులంతా కూడాను తోలుకుని వెళుతాడు. ఈ తోలుకుని పోయినటువంటి పశుల కాపరులంతా కూడాను పచ్చని బయళ్ల లోపల దాన్ని వదిలిపెడతారు. ఆ కాపరి పిల్లలందరూ కూడాను ఒక వృక్షం కింద కూర్చొని, నా ఆవుకు జబ్బు చేసింది, నా ఆవు తప్పించుకుని పోయింది, నా ఆవు ఈనుతున్నది, ఈ విధమైనటువంటి పదముల చేత వారు తమ ఆవులుగా తమ యొక్క శక్తులుగా తమ యొక్క ప్రాపర్టీగా తాము అనుభవిస్తుంటారు. ఈ నా ఆవు నా ఆవు నా పశువు అని అనుకోవటం చేత వానికి ఏమి నష్టం గాని ఆదాయం కానీ లేదు. ఈ ఆవు పలాని వారి ఆవు అని దీని యజమానుడు వేరని తనకూడని తెలుసును. దీని యొక్క యజమాని మరొకడు కలడని విశ్వసించి కూడాను తన చేతిలో ఉండినంత వరకు మాత్రమే ఇది నాది నాది అనేటువంటి యొక్క సంబంధాన్ని అభివృద్ధి పరుచుకొని ఉంటాడు. అదే జగత్తు లోపల ఇది నా బిడ్డ నా భర్త నా భార్య నా కొడుకు అనేటువంటిది ఉపయోగించుకోవచ్చు, కానీ దీని ద్వారా ఏ విధమైనటువంటి యొక్క దుఃఖము కానీ ఆనందము కానీ నీవు అందుకు ఏమాత్రం కూడా సంబంధం ఉండకూడదు. అందరూ భగవంతుని బిడ్డలే, అందరూ అతను అనుగ్రహించినటువంటి ప్రసాదాలే అని ఈ దైవభావము చేత మనము దీనిని పరిపూర్ణంగా భావించుకున్నామంటే ఏ దుఃఖం కూడా మనలో ప్రవేశించుటకు అవకాశం ఉండదు. ఈ కర్తవ్యం నీవు నిర్వర్తించుకుంటూ కూడాను ఈ విధమైనటువంటి యొక్క భావమును నీవు అభివృద్ధి పాలించుకోవాలి. కానీ ఈనాడు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ బంధు ప్రేమ అనేటువంటివి కేవలము ఒక విధమైనటువంటి వ్యాపార రంగంగా అనుభవిస్తున్నాము. భగవంతునికి అర్పితమనేటిది కేవలం సంపూర్ణంగా అర్పితం గావించాలి. కొంత నీది కొంత నాది అని చెప్పిన భగవంతుడు కూడా ఈ పార్ట్నర్ బిజినెస్ లోపల మనం ప్రవేశపెట్టకూడదు. ఈ పార్ట్నర్షిప్ లోపల అతను ప్రవేశించడు. ద్రౌపది కూడాను ఒక చేతితో తన చీరను గట్టిగా పట్టుకుని హే కృష్ణ కృష్ణ కృష్ణ అని ఒక చేతితో మాత్రమే పిలుస్తూ వచ్చింది. అప్పుడు కృష్ణుడు ఈ దృశ్యాన్ని గుర్తించాడు. కేవలం ఒక పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాది ఈమె భక్తి, తనయందు అర్థము నాయందు వేస్తుండాలి, ఇందులో ఈ బిజినెస్ లో నేను ప్రవేశించకూడదు, పూర్తి నాకు అర్పితం చేయాలి, లేకపోతే పూర్తి తాను భరించాలి. ఎంతసేపు ఆ రీతిగా ప్రయత్నిస్తుంది, విసుగు పుట్టింది, మనసుటువంటి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించింది, నేనా రక్షించుకునేటువంటి దానను, కనుక భగవంతుడే నన్ను రక్షించాలని ఆ చేయి వదిలి హే కృష్ణ అని రెండును కలిపింది. ఆ రెండును కలపడం చేత ఏమైపోయిందంటే తన యొక్క దశేంద్రియమును పరమాత్మకి అర్పితం చేసినట్టుగా అయిపోయింది. కర్మేంద్రియ జ్ఞానేంద్రియ ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు రెండు చేరినప్పటికీ ఈ దశేంద్రియాన్ని పరమాత్మకి అర్పితం గావించింది. భగవంతుడు వచ్చి రక్షించాడు. సంఘ పరిత్యాగమైనటువంటిదే ఈ సర్వేశ్వరి యొక్క భక్తికి ప్రధానమైనటువంటి యొక్క కారణము. గజరాజు కూడాను అట్లనే కాలము ప్రార్థించాడు. ఏ విధంగా ప్రార్థించాడు? ఆ గట్టు పైన ఉన్నటువంటి మొగలి చెట్టుకు తన యొక్క తొండమును చక్కగా గట్టిగా పట్టుకుని రావే ఈశ్వర అన్నాడు. ఒకవైపున తన తొండముతో ఒక చెట్టును గట్టిగా పట్టుకుని రావే ఈశ్వర అంటే ఏ రీతిగా వస్తాడు? తొండం పైన తాను భారం వేసుకుని ఉంటున్నాడు, తొండమే నన్ను రక్షిస్తుండాలని విశ్వసిస్తున్నాడు, రావే ఈశ్వర అని పిలుస్తున్నాడు. వ్యాపారంలో నేను చేరకూడదు అనుకున్నాడు. కడపటికి ఆ మొగిలి చెట్టును వదిలిపెట్టి రావే ఈశ్వర అని తొండమెత్తి పిలిచాడు. భగవంతుడు రావటము పోవటం అనేటువంటిది వేరు లేదు, ఎక్కడ తిరిగినాడు. మన దృష్టి అతని పైన పడినప్పుడు అతని దృష్టి మన పైన పడుతుంది. అదే సుదర్శన చక్రం పంపాడు అని మన పురాణాల్లో రాస్తుంటారు. సుదర్శనం అనగా ఒక చక్రం కాదు, సుదర్శనం మంచి చూపు అని. నీ చూపు భగవంతుని పైన పడినప్పుడు భగవంతుని చూపు నీ పైన పడింది. నీ చూపు భగవంతుని పైన పడకుండానంత వరకు కూడాను భగవంతుని చూపు నీ పైన పడదు. కనుక భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు, అయితే నీ భావం అతని పైన ప్రవేశపెట్టాలి. దానికి ఒక నామమే ప్రధానమైన ప్రమాణము. కనుక నామస్మరణ చేత ఏ విధమైన దీనిని కూడా మనం పొందటంలో సందేహం లేదు. ఈ నామరాజ్యమునందు ప్రేమరాజ్యమునందు కూడాను మోక్షమునకు ఏమాత్రం కూడాను విలువ లేదు. ఈ ప్రేమరాజ్యం లోపల మోక్షం అనేటువంటిది చాలా చిన్న క్లాసుకు చేరినటువంటిది. మోక్షము మోక్షము ఏమిటి ఈ మోక్షము? మోహక్షయము కాకుండా మోక్షము లభించాలంటే లభిస్తుందా? తల వరకును మోహమును పెంచుకుని మోక్షం కావాలి మోక్షం కావాలంటే ఇది భగవంతుని మోసం చేసినట్టే అవుతుంది. నీ మోహాన్ని క్షయము గావించుకో.
1: డిస్ట్రాయ్ యువర్ ఇన్ఫాచుయేషన్.
0: చేయవలసిన పనులు చక్కగా చేయక తలచవలసినటువంటి ఒక భావంలో సరి అయినటువంటి తలపులో లేక దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కాక పవిత్రతను పొందాలంటే ఏ రీతిగా నీవు పొందగలవు? తుకారాం చెప్పాడు, నామ నిరూపణ మూల రతనతే అని. రత్నము యొక్క విలువ తెలిసినటువంటి వాడే దీన్ని సరైన రీతిగా భద్రం చేసుకుంటాడు. ఆ రత్నము విలువనే తెలియనటువంటి వాడు ఎక్కడైనా పారవేసుకుంటాడు. మొట్టమొదటి ఈ నామ రత్నం యొక్క విలువాన్ని మనం గుర్తించుకోవాలి. నామం అంటే సామాన్యమైనటువంటిది కాదు. సకల శాస్త్రములను మదించి అందించినటువంటి సుధా నిధి ఈ నామము. కనుక మనము శాస్త్రములను అనేక విధమైనటువంటి పురాణములను మనం చదవకపోయినప్పటికీ ఒక్క నామము యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం పెట్టి ఆ నిరంతరము ఆ నామాన్ని జపిస్తూ స్మరిస్తూ ఉండినామంటే ఇంతకంటే నిజమైనటువంటి సులభమైన సాధన మరొకటి లేదు. ఈ నామము కృత్రిమైనటువంటి నామంగా టేప్ రికార్డు మాదిరి మనం ఉచ్చరించరాదు. టేప్ రికార్డు లో నామం ఉంది కానీ మనం వినాలంటే ఏం చెయ్యాలి? కరెంటుకు దానిని అతికించాలి. ప్లగ్ లో పెట్టినప్పుడే ఈ యొక్క టేపు ఆడుతుంది, తద్వారా మనం మాటలు వినగలుగుతాం. టేపు లో పాటలున్నాయని చెప్పని టేపును ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేసినా గానీ ఒక్క శబ్దమైనా మనకు వినిపించదు. సరిగ్గా భగవత్ నామం అనేటువంటిది పెద్ద టేపు మన హృదయంలోనే ఉంటుంది. ఆ నామమును ప్రేమకు అతికించినప్పుడే ఇది పవిత్రమైన భావంతో ఉచ్చరిస్తుంది. హృదయం నుంచి ఆవిర్భవించాలి. నుంచి వచ్చినటువంటి నామము టేప్ రికార్డుకు ఎంత ఫలితమో నీకు అంతే ఫలితం ఉంటుంది. ఈనాడు అంతా కూడాను మనం ఆచరించే సర్వ కర్మలు కూడాను ఈ విధమైనటువంటి కృత్రిమంగానే రూపొందుతూ ఉన్నాయి. ఈ భౌతికమైనటువంటి యొక్క జీవితంలో, ఈ ఐహికమైనటువంటి లోకములో మనం నిత్య జీవితంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనను మనం చక్కగా గుర్తించుకుంటే ఇదే నిజమైన సాధన. కానీ ఆ ప్రవర్తనలోనే మనకు దోషములంతా బయలుదేరుతున్నాయి. మొట్టమొదట ప్రతి వ్యక్తి కూడాను తల్లి తండ్రులను విస్మరించి వారిని గౌరవించండి. నిజమైన గమ్యములకు మార్గము అదే మిమ్మల్ని ధన్యం చేస్తుంది. ఇలాంటి పవిత్రమైన మార్గమును మనము కొంచెం ప్రవేశించి దాన్ని సరైన రీతిగా మనం అనుభవించినప్పుడే ఈ దైవత్వం యొక్క ఆనందం మనం గుర్తించిన వారమవుతాం. బ్రతికినంత కాలం కూడా ఇంత పిడిచైనా పెట్టక ఈనాడు చచ్చిన తర్వాత కూడాను ఈ యొక్క యముకులు భస్మాలు తీసుకుని కాశీకి బయలుదేరుతున్నాడు కుమారుడు. బ్రతికినప్పుడు ఇంత అన్నం పెట్టలేనటువంటి ఈ కుమారుడు గంగలో కలపడానికి వెళుతున్నాడు. ఇది ఎంత కృత్రిమైనటువంటి యొక్క వ్యక్తి. చిన్న తర్వాత లారీలు పుష్పములు వేసేదానికంటే బ్రతికినప్పుడు ఒక చిన్న పుష్పంతో నీ తల్లిని పూజించు. బ్రతికినంత కాలము కంటి నీరు కార్పించుతూ చచ్చిన తర్వాత తద్దినాలు పెట్టుకుంటే మనకు వచ్చిన ఫలితం ఏమిటి? దినము ఈ తద్దినము.
2: సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకి స్మరణ చేయు దినము. ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాకినున్న దినము. ఎవరైనా మనకడకే తెంచి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము.
0: దినము కాని తక్కినవన్న తద్దినాలి. తద్దినం అనగా ఏమిటి? భగవంతుని మరిచిన దినమే తద్దినం.
1: బర్త్డే విత్తత్
0: దినం ఏదాన్నో మనం స్మరించుకుంటూ ఉన్నాము. ఆ యొక్క తల్లి తండ్రిని స్మరించుకుంటూ ఆ దినమును మనం ఒక్క హృదయపూర్వకంగా ఒక్క చుక్క కంటిదారాలు కారిస్తే కూడా చాలు. ఇదే తర్పణం. నిజమైన తర్పణాలను ఈనాడు వదలక మనకు ఏనాడు వడలు పాయసం ఇష్టమవుతుందో ఆనాడంతా తద్దినాలు పెట్టుకుంటున్నాం మనం. మనకు మనం పెట్టుకుంటున్నాం కానీ పోయిన వారికి కాదు పెట్టేది. ఈ విధమైనటువంటి దురాచారం ఈనాడు జగత్తులో అభివృద్ధి కావటం చేతనే నిజమైన భక్తి ప్రపత్తులంతా కూడా అడుగంటిపోతున్నాయి. తల్లిదండ్రులను సరి అయినటువంటి రీతిలో మనం గౌరవించాలి. పెద్దలను సరైన రీతిలో మనం ఆహ్వానించాలి. ఇప్పుడే మన జీవితంలో నీతి నిజాయితీలు పెరుగుతాయి. నిజాయితీలు లేకుండా ఎన్ని రకమైనటువంటి యొక్క ఆడంబరాలు మనం అనుసరిస్తే గాని ఇది భగవత్ తృప్తి కానేరదు. ఆడంబరాలను మనం త్యజించాలి, ఆత్మతత్వాన్ని విశ్వసించాలి, ఆనందాలను ప్రేమించాలి. ఇదే నిజమైనటువంటి భక్తికి సరైన మార్గం. తల్లి ప్రేమకే గురి కానటువంటి వాడు ఏ రీతిగా గురి అవుతాడు? కనుకనే భగవంతుడు అందరి ఎందు ఉండినప్పటికీ తల్లిదండ్రులు ఎందు మాత్రం ప్రత్యేకమైనటువంటి యొక్క దీనిని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి. కనుక కృత్రిమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించక మానవులమై పుట్టి విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో మనం విలసిల్లి ఈ అజ్ఞానంలో పడిపోవటము ఇంతకంటే ఇంకా జ్ఞానం మరొకటి లేదు. లోకము యొక్క పేరు ప్రతిష్టలకై మనం ఏమాత్రం కూడా పాటు పడరాము. ఇది కేవలము రూపనామములతో మనం పుట్టినటువంటి యొక్క దీన్ని సత్యచిత్ ఆనందమనేటువంటి దాన్ని విస్మరిస్తున్నాము. భోగన్మానవు దేహం ఎవ్విధములను పోషించి రక్షించినను, రాగన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునం దాగినను. పోయే పోతున్నాయి అవి మనవి కాదు, మనది అనేటువంటిది ఒక్కటే, అదే సత్చిత్ ఆనందము. ఈ ఆనందమును భద్రంగా మనం కాపాడుకోవాలి. ఇదే మన ప్రధానమైన కర్తవ్యము. సర్వుని యందు దేవుడున్నాడనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి. అన్నింటి యందు కూడాను ఒక నామతత్వాన్ని మనం బలపరచుకోవాలి. నామం చేతనే దైవం మనకు లభ్యమవుతాడు. కనుకనే నామ సంకీర్తన చేతనే మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించి పవిత్రమైన ఆత్మతత్వాన్ని మనం అనుభవించి జగత్తులో ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1988 దసరా నవరాత్రి వేడుకలలో 3వ రోజు అనగా అక్టోబర్ 16వ తేదీన పూర్ణచంద్ర ఆడిటోరియంలో అందించిన దివ్య బోధను విన్నారు. సాయిరాం.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: భారతీయ వేదములు సత్యం వద ధర్మం చర అని బోధించాయి. సత్యమునకు మించినది మరొకటి లేదు. త్రికాలాభాద్యం సత్యం. దీనిని మార్చుటకు దేశకాల పరిస్థితుల ప్రభావము ఏమాత్రమూ ఉపయోగపడదు. అట్టి నిత్య సత్యమైన దివ్యత్వమును మనము ఈనాడు మరచిపోయినాము. దివ్యత్వమును దర్శించాలంటే ప్రత్యేక పరిశ్రమలు చేయనక్కర్లేదు. దానికి పైన కప్పిన అహంకార మమకారములను దూరము చేసినప్పుడు సత్యము మనకు సాక్షాత్కరిస్తుంది. ఈనాడు మానవుని ఆవరించిన మహాగ్రహములు కేవలం రెండే, రాగద్వేషములు. ఈ రాగద్వేషములను మనం నిర్మూలము గావించితిమా, మనకు మనమే బ్రహ్మము. సర్వం విష్ణుమయం జగత్, జగత్తంతా దైవస్వరూపకంగా రూపొందుతుంది. అలాంటి దివ్యత్వము ఏకించిత్తైనా తెలుసుకోవటానికి ప్రయత్నించాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి శ్రీకృష్ణావతారంలో ధర్మానికి అధర్మానికి జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి ఉపదేశించిన గీతను గురించి వేసవి శిక్షణా తరగతులలో భక్తులనుద్దేశించి ప్రబోధిస్తూ, కర్మమును చేయు నరునకు కలదు హక్కు, అడుగ ఫలంబు నేరికి హక్కులేదు, కర్మ ఫలమీయ దాతకే కలదు హక్కు, ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరుతూ అన్నారు. నిద్ర నుంచి లేచి మరి నిద్రపోయేడిదాకా పొట్టకై హద్దును పద్దును లేక వ్యయమందగజేయుచు జీవితంబు మీ విత్తెల ధారపోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవ అంటూ, హిందూదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావముతో తరతరాల నుంచి అన్ని దేశములకు చిరశాంతి సౌఖ్యములను చేకూరుస్తూ వస్తోంది. కనుక నాటికి నేటికి లోకా సమస్త సుఖినోభవంతు, సమస్త లోకా సుఖినోభవంతు అన్నదే హైందవ ధర్మానికి ధ్యేయమై నిలిచింది అన్నారు. ఇట్టి ధ్యేయమును కాపాడి నిలబెట్టే నిమిత్తమై పోషించే నిమిత్తమై ఆనాటి ప్రభువులు, ఋషులు, మునులు, పండితులు, పతివ్రతామ తల్లులు తమ సర్వస్వాన్ని త్యాగం చేసి అనుభవ జ్ఞానంతో ప్రచార ప్రబోధలు సలుపుతూ వచ్చారు. నేడు కాకపోయినను రేపటికైనను ప్రతి మానవుడు త్యాగమును అవలంబించక తప్పదు, ఇదియే తుది సత్యము అన్నారు స్వామి. బుద్ధిపూర్వకంగా త్యాగమునకు పూనుకొనకపోతే ప్రకృతియే నిర్బంధించి మానవుని త్యాగములో ప్రవేశించటానికి పురికొల్పుతుందిట. ఇట్టి ప్రకృతి యొక్క నిర్బంధానికి గురికాక పూర్వమే ప్రతి మానవుడు సత్యాన్ని గుర్తించి త్యాగంలో పాల్గొనడం, త్యాగమును తెలుసుకోవడం అత్యవసరం. దేహమును వదిలిపోయే ప్రతి వ్యక్తి తన వెంట పట్టెడు మట్టి అయినా కట్టుకుని పోవడానికి వీలు కాని పరిస్థితి మనం కళ్లారా చూస్తున్నాం. పరమ పవిత్రమైన త్యాగతత్వానికి హృదయము పరిశుద్ధమై ఉండాలని భగవద్గీత యందు కృష్ణుడు పదే పదే ఉపదేశిస్తూ వచ్చాడు. మనం వదలవలసింది దేన్ని? ఏది మనం త్యాగం చెయ్యాలి? బహిర్ముఖమైన ప్రకృతి యొక్క ఆస్తిపాస్తులనా, ఆలుబిడ్డలనా? కాదు కాదు, మానవుని నిరంతరం బంధించే అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మదములనే గుణాలని త్యాగం చెయ్యాలి. పాత్రలో ఉన్న జలమును కుమ్మరించగానే జలమును అవకాశం కావించుకున్న ఆకాశం అదృశ్యమైపోతుంది. జలమును అవకాశముగా చేసుకున్నటువంటి ఆకాశం అదృశ్యం కాగానే సత్యస్వరూపమైన ఆకాశాన్ని గుర్తించటానికి వీలవుతుంది. ఏనాడు మనం అనాత్మవస్తు తాదాత్మ్యంని వదులుతామో ఆనాడే పరమ పవిత్రమైన ఆత్మతత్వం వ్యక్తమవుతుంది. మానవుని యందు ప్రకృతి సంబంధమైన వాంఛలు అభివృద్ధి అయ్యే కొలది మానవత్వం కొంత మరుగుపడి తన యొక్క దివ్యత్వానికి అతడే దూరమవుతున్నాడు. జీవితానికే శత్రువులైన ఈ కామక్రోధ లోభములను హతమార్చటానికి కొన్ని రకాలైన మార్గాలను మనం అవలంబించక తప్పదు. కామమనేది కర్మ యొక్క తత్వాన్ని, విశిష్టతను గుర్తించక అనేక విధములైన విరుద్ధ మార్గాలను అవలంబిస్తూ ఉంటుంది. జగత్తు యొక్క మానవ మర్యాదలను కూడా గుర్తించక వర్తించడానికి ప్రయత్నిస్తుంది. తన స్వార్థమునే లక్ష్యం నందుంచుకుని పరార్థము యొక్క తత్వం కాని, ప్రజల లేదా సమాజం యొక్క తత్వం కాని విస్మరిస్తూ వస్తుంది. తన యొక్క అల్ప వాంఛలను నెరవేర్చుకునే నిమిత్తమై ఆరాటపడిపోతూ ఉంటుంది. ఈ వాంఛలకు అనగా ఈ కామమునకు అతమార్చటానికి కొన్ని రకాలైన మార్గాలను మనం అవలంబించక తప్పదు. కామమనేది కర్మ యొక్క తత్వాన్ని, విశిష్టతను గుర్తించక అనే

వాంఛలకు అనగా ఈ కామమునకు అనేక శిరస్సులుంటాయి. కామము తన తత్వమును అభివృద్ధిపరుచుకునే నిమిత్తమై ప్రేమతత్వానికి దూరమై దానవతత్వాన్ని ధరిస్తుంది. ఇట్టి అపవిత్రమైన కామము కర్మను కూడా నాశనం కావిస్తుంది. ఇంకా క్రోధము, ఇది విచక్షణ జ్ఞానం లేకుండా వివేకశూన్యమై అజ్ఞానమున మునిగి అనేకత్వాన్ని సృష్టించుకుని దివ్యత్వాన్ని విస్మరిస్తుంది. ఈ క్రోధము జ్ఞానమునే మర్చిపోతుంది. ఇంకను అనేక విధములైన దుర్నడతలకు గురియై తన యొక్క జీవితాన్ని నాశనం కావించుకుంటుంది. కోపము కలిగిన వానికి ఏ పనియూ ఫలింపకుండు ఎగ్గులు కల్గున్ పాపపు పనులు చేయుచు చీపొమ్మనిపించుకొనుట చేకురుసుమి తన కలిమి భంగపుచ్చును తన కుంగల గౌరవంబు దగ్ధంబు చేయును తన వారణ కెడసేయును జనునకు కోపంబు వలన సర్వము చెడగున్. కనుక ఈ క్రోధము మానవత్వాన్ని నాశనం చేసే పెద్ద శత్రువు. ఈ క్రోధము జ్ఞానాన్ని నాశనం చేసేస్తుంది.

ఇక లోభము. ఈ లోభమనేది తనకు తాను సుఖంగా అనుభవింపదు, తన ద్వారా ఇతరులకు కూడా సుఖం కలగనివ్వదు, తాను అనుభవించదు, ఇతరులను అనుభవించనీయదు. ప్రతిదానికి కూడా లోభి నిరంతరము వెనుకంజ వేస్తూ ఉంటాడు. దీనికి ఒక చిన్న కథ. లోభి మహాలోభి అని ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వీరు కడుపునకు కూడా సరిగా భుజించేవారు కాదు. తాత్కాలికంగా తమ అభీష్టాలను నెరవేర్చుకునడానికి దైవ ప్రార్థనలు కూడా చేసేవారు. ఏదైనా దైవమునకు నైవేద్యం చేయాలన్నప్పుడు ఒక కండ చక్కెర ముక్కను పరమాత్మునికి నైవేద్యంలా చూపించి నోట్లో వేసేసుకునేవారు. కారణమేమంటే, భగవంతుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఆ కొద్ది సమయంలో చక్కెర ముక్కను ఏ చీమలైనా వచ్చి భుజించేస్తాయేమో అనే లోభతనమే వాళ్ళిద్దరికీ. ఈ విధంగా ఒక ప్రాణికి కూడా ఉపకారమన్నది ఎరుగని లోభులు ఆ అన్నదమ్ములు. ఒకనాడు దగ్గర సంబంధీకులెవరో మరణించిన వార్త రాగానే తెల్లవారుజామునే లేచి వారి యొక్క క్షేమ సమాచారాలు లోకరీతిగా విచారించడం భావ్యమని భావించి అన్నగారైన మహాలోభి ప్రయాణమయ్యాట. చీకటిలో కొన్ని మైళ్లు ప్రయాణం చేయడానికి ఏ బస్సులోనో ట్రైన్లోనో వెళితే కొంత ధనం ఖర్చవుతుందని నడిచి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఇతడు బయలుదేరతాడని తెలియగానే తమ్ముడైన లోభి చిన్న దీపాన్ని వెలిగించి కొన్ని బట్టలు సంచిలో పెట్టి అన్నగారికిచ్చి పంపించాడు. అన్నగారు బయటికి వెళ్లిన తక్షణమే తలుపేసుకుని సోదరుడు నిద్రించడానికి ఉపక్రమించాడు. అధిక కాలము దీపం వెలిగిన తైలము ఖర్చవుతుందని భావించి దానిని ఆర్పేసి ఒక గూటిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఆ తమ్ముడికి ఒక తేలు కుట్టేసింది. ఆ బాధతో అతడు మూలుగుతూ పడుకున్నాడు. మహాలోభి 2-3 మైళ్ల దూరం వరకు వెళ్లాడు. కాని అతని మనసులో ఏదో తోచింది. వెనక్కొచ్చాడు. అప్పటికి ఇంకా తెల్లారలేదు కూడాను. సోదరా సోదరా అంటూ తలుపు తట్టాడు. సోదరుడు మూలుగు వినిపించింది. ఈ బాధతో ఉన్న తమ్ముడు తలుపు తెరిచి చూడగా అన్న మహాలోభి కనిపించాడు. ఎందుకు అన్నగారు తిరిగి వచ్చారు అని ప్రశ్నించాడు. తక్షణమే అన్న, నాయనా, నేను పోయే సమయంలో నీకు చెప్పి వెళ్లలేదు. వెలిగించిన దీపం ఆర్పావో లేదో, ఆయిల్ ఖర్చయిపోతుందని చెప్పి వెళ్లడానికి వచ్చాను అన్నాడు. ఈ తేలు కుట్టిన బాధతో పడుకున్న లోభి, ఎంత దూరం వెళ్లావు అని మరొక ప్రశ్న వేశాడు. 2 మైళ్ల దూరం వెళ్లి వెనక్కు వచ్చానన్నాడు అన్నగారు. అప్పుడు సోదరుడైన లోభి, 2 మైళ్లు పోవటం, 2 మైళ్లు రావటం, 4 మైళ్లు నడవటం వల్ల నీ పాదరక్షలు ఎంత అరిగిపోయుంటాయో అన్నాడు. దీనికి మహాలోభి ఏం తక్కువవాడు కాదు. ఒరేయ్ సోదరా, నాకు ఆమాత్రం తెలివితేటలు లేకుండా పోలేదు. ఈ 4 మైళ్లు చెప్పులు సంకలో పెట్టుకుని వచ్చాను అన్నాడు. ఇలాంటి లోభితత్వానికి గురికావటం చేత భక్తితత్వం కూడా క్షీణించిపోతుంది. కారణమేమంటే, ప్రేమతత్వం ఏమాత్రం హృదయంలో అంకురించదు. ప్రేమ లేని లోభత్వానికి, శాంతములేని క్రోధానికి, విచక్షణాజ్ఞానములేని కర్మకు ఏమాత్రమూ విలువుండదు. కనుక కామక్రోధ లోభముల చేత కర్మ జ్ఞాన భక్తి క్షీణించిపోతుంది. కనుకనే నానవాప్తమ వాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అన్నాడు కృష్ణుడు. కర్మను ఆచరించుటలో నాకే విధమైన కర్తవ్యం లేకపోయినప్పటికీ లోక సంగ్రహణార్థమై, లోక కళ్యాణార్థమై నేను కర్మను ఆచరిస్తున్నాను. కనుక కర్మతత్వాన్ని నీవు చక్కగా గుర్తించు అని, అర్జున, నీవు బాహ్యదృశ్యమును చూసి భయభ్రాంతులకు లోనవుతున్నావు. నీటి బుడుగ వంటి దేహము నశించుననే భ్రమచేత నీవు వెనుకంజ వేస్తున్నావు. ఈ బయట దృష్టితో చూసేవారికి పశ్యతీతి పశువు అన్నారు. అనగా పశువునకు బహిర్దృష్టి, అంతర్దృష్టియే మానవుని పశుపతిగా మారుస్తుంది. నీవు జగద్దృష్టిని మరల్చుకుని జగదీశ్వరుని యొక్క దృష్టిని అలవరుచుకోమన్నాడు కృష్ణుడు. నీవు కర్మఫలత్యాగివి కావాలి. కనుకనే కర్మసన్యాసయోగానికి పూనమన్నాడు. కర్మసన్యాసయోగము అని 3 పదములున్నాయి. కర్మ అనగా ఒక పని చేయడం, సన్యాసమనగా ఏ పదార్థమునందునూ ప్రీతి కాని ద్వేషం కాని కూడా లేని స్థితి. సమ్యక్న్యాసః ఇది సన్యాసః అన్నారు. అనగా పూర్తిగా జగద్వ్యవహారమును త్యజించి
ఎట్టి ఆశలును ద్వేషములను లేక సమత్వమును దర్శించటమే సన్యాసము యొక్క లక్షణం. అర్జున, నీయందు సర్వసంగ పరిత్యాగమనేటటువంటిది శూన్యంగా కనిపిస్తోంది. అమితమైన వ్యామోహానికి గురయ్యావు. అభిమాన మమకారాలతో మునిగి ఉన్నావు. ఈ కర్మ సన్యాసమున కంటే కర్మయోగము మిన్నయైనది, ఉత్తమమైనటువంటిది అని బోధించాడు. కర్మను విడిచి క్షణకాలమైనా జీవించేటటువంటి వ్యక్తి లోకంలో కనిపించడు. కనుక కర్మ సన్యాసం ఎవరికి ప్రాప్తిస్తుంది? ఇది కేవలం మాటలతో కూడినదే కాని ఏమాత్రమూ అనుభవానికి సంబంధించింది కాదు. కర్మను ఆచరిస్తూ దానినే యోగంగా మార్చుకోమన్నాడు కృష్ణుడు. నీవు భగవత్ప్రీత్యార్థ కర్మలను ఆచరించు. ఈశ్వర ప్రీత్యార్థమై కావించిన ప్రతీ కర్మ కూడను భక్తి మార్గమున, ప్రపత్తి మార్గమున ప్రవేశిస్తుంది. అది సహజంగా ప్రేమస్వరూపంగా మారిపోతుంది. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్. ఇలాంటి పవిత్రమైన కర్మ మార్గమున ప్రవేశింపచేయటానికే అతనిని కర్మయోగంలో చేర్చుతూ వచ్చాడు కృష్ణుడు. కర్మయోగము ప్రతి మానవునికి, ప్రతి జీవికి సహజమైనదిగా రూపొందాలి. ఏ కర్మను మనం ఆచరించినప్పటికీ అది అంతరాళమునందు ప్రవేశించి హృదయమును పరివర్తన కావించాలి. మీకందరికీ తెలిసినటువంటి విషయమే, ఒకనొక సమయంలో ఒక మహర్షి రాజును పరీక్షించగోరి 3 బొమ్మల్ని తీసుకొస్తాడు. మంత్రులంతా చేరి ఉన్న ఆ రాజస్థానమున రాజు దగ్గర ఆ 3 బొమ్మలను పెట్టి ఏది ఉత్తమమైన బొమ్మో నిర్ణయించమని చెప్పాడు. ఈ విగ్రహములను పరీక్షించటానికి అందరూ కొంత సందేహిస్తూ వచ్చారు. భయభ్రాంతులకు గురి అయ్యారు. ఇందులో ధైర్య సాహసములు కలిగినటువంటి ఒక మంత్రి లేచి చక్కని ఒక ఇనుప కడ్డీని తీసుకువచ్చి బొమ్మకు ఒక చెవిలో దూర్చాడు. అది 2వ చెవిలోంచొచ్చింది. ఈ విగ్రహం అధమమైన విగ్రహం అన్నాడు. పక్కన పెట్టేశాడు. 2వ విగ్రహం చెవిలో పెట్టాడు. ఆ ఇనుప ముక్క నోటిలోంచి వచ్చింది. ఇది మధ్యమ స్థాయికి చెందిన విగ్రహము అన్నాడు. 3వ విగ్రహం చెవిలో కూడా ఈ ఇనుప ముక్కను దూర్చాడు. అది లోపలికి వెళ్లిపోయింది. ఇది ఉత్తమమైన విగ్రహము రాజా అని నిర్ణయించాడు. దీని అంతరార్థమేమి అని రాజు ప్రశ్నించినప్పుడు, మహారాజా, ఒక చెవిలో విన్నటువంటి ప్రబోధలు 2వ చెవితో వదిలిపెట్టడం అధమమైన శ్రవణం. ఒక చెవితో విన్న బోధలను వాక్కుతో ప్రచారం చేయడం, ఇది మధ్యమ స్థాయికి చెందినది. విన్న విషయాలను హృదయానికి చేర్చుకుని వాటిని ఆచరించడం ఉత్తమమైన మార్గం అన్నాడు. కనుక అర్జున, నేను చెప్పబోయే విషయాలన్నీ నీవు చెవులతో వినటం వల్ల లేక ప్రవచనం చేయటం వల్ల కాని ప్రయోజనం లేదు. నీ హృదయాంతరాళములో చేర్చుకో అన్నాడు శ్రీకృష్ణుడు. ఇవన్నీ స్వామి వేసవి శిక్షణా తరగతులలో భక్తులను, విద్యార్థులను ఉద్దేశించి ఈ సాయికృష్ణుడిగా మనందరికీ ఎంతో జ్ఞానబోధను, గీతబోధను సలిపి అందరినీ ప్రేమతో ఆశీర్వదించారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 12వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

25 సంవత్సరాల తరువాత అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన శాండియాగో నుండి వచ్చిన ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త డాక్టర్ శామ్యూల్ శాండ్విస్ బాబాను ఒక శాస్త్రవేత్తగా ఎదుర్కోవడానికి నిశ్చయించాడు. అతను తాను స్వయంగా రాసిన సాయిబాబా ది హోలీమ్యాన్ అండ్ ది సైకియాట్రిస్ట్ అనేటటువంటి గ్రంథంలో 27వ పేజీలో ఇలా రాసుకున్నాడు. ఈ అద్భుతాన్ని పరిశీలించి నిజాన్ని బయటపెట్టి ఈ అద్భుతాలన్నీ అభూత కల్పనలని, ఇవేవి నిలిచేవి శాశ్వతమైనవి కావని, ఇదొక మనస్తత్వ శాస్త్రానికి చెందిన ఒక భ్రమ లేక మిగిలిన వారిని భ్రమింపజేయగల కొందరు వ్యక్తుల సామర్థ్యము, ఒక భ్రమను యథార్థ సంఘటనగా భావించే ఒక విధమైన మానసిక స్థితి అని నిరూపించడానికి నిశ్చయించుకున్నాను. స్వయంగా బాబాను పరిశీలించటం వల్ల యథార్థాన్ని తెలుసుకోవచ్చునని, క్రీస్తుకాలంలో జరిగినట్లు ప్రచారం చేయబడుతున్న అద్భుతమైన సంఘటనలు కూడా ఏ విధంగా జరిగి ఉంటాయో ఈ విధంగా తెలుసుకోగలనని కూడా భావించాను. ఇవి రచయిత స్వయంగా రాసుకున్న వాక్యాలు. డాక్టర్ శామ్యూల్ శాండ్విస్ భారతదేశంలోని పుట్టపర్తికి రావటం, బాబాను గమనించటం జరిగింది. అదే పుస్తకంలోని 47వ పేజీలో తను ఎన్నుకున్న పేరే ఆ పుస్తకానికి ఎలా సమంజసంగా లేదో రాస్తూ ఇంకా ఇలా రాశాడు. బైబిల్లో ఉదహరించబడిన ఆ కథలు కేవలం గుర్తులు, ఉదాహరణలు కావు. అవి సత్యంగా, యథార్థంగా జరిగిన సంఘటనలే. దివ్యత్వం సత్యాన్ని ప్రపంచంలో బోధించటం కోసం అవతారం దాల్చి వస్తుంది. ఆ విధంగా భగవంతుడు భూమిపై అవతరిస్తాడు. మనం కనీసం ఊహించను కూడా లేని అతీత శక్తులు ఈ విశాల విశ్వంలో జాగృతమై ఉన్నాయి అని అంటూ అదే గ్రంథంలో, అదే పుటలో ఇంకా ఇలా తన ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు. అద్భుతం, ఆశ్చర్యం, నమ్మశక్యం కానిది, ఊహించలేనిది. బాబా ప్రదర్శించే ఈ లీలలు, మహిమలు సైన్సుకు, మానవ మేథకు అందని అద్భుతమైన యథార్థ సంఘటనలు. శాస్త్రవేత్తల పరిశోధనలకు అందనిది, మానవ మేధ ఊహించలేనిది బాబా ప్రదర్శించే మహిమల్లో యథార్థత. అవును, ఈ సైన్సు, టెక్నాలజీ గర్వాన్ని అణచడానికి ఆయన అవతరించారు. తెలిసో తెలియకో వీరి విధానాల ద్వారా హింస, అసూయ, ద్వేషం ప్రబలిపోతున్నప్పుడు ప్రశాంతత నెలకొల్పడానికే ఈ సాయి అవతరించింది. వారి కార్యకలాపాలకు కేంద్రమైన నిలయానికి ఆయన పెట్టిన పేరు ప్రశాంతి నిలయం ఇందుకు చక్కని నిదర్శనం. మానవ హృదయంలో ఆయన స్థాపించదలచిన మానవత, ప్రేమ, పరస్పర సేవ, సోదరభావం, సుహృద్భావం వీటన్నిటికీ గుర్తు. ప్రతి హృదయమూ ఒక ప్రశాంతి నిలయం కావాలి. ప్రశాంతి అంటే ప్రగాఢమైన శాంతి, నిశ్చలమైనది. అది రెండు తుఫానుల మధ్య నెలకొని తాత్కాలికమైన నిశ్శబ్దత కాదు, నిశ్చలమైన, నిర్వికారమైన ప్రశాంతత. నిర్మలమైన, పవిత్రమైన మనసు సంకల్ప వికల్పాలు నశించి స్వేచ్ఛగా, నిర్మలంగా భగవంతుని దివ్య ప్రేమను ప్రతిబింబించే ఒక గొప్ప స్థితి. గీత ఇలా చెబుతోంది, ప్రశాంతి మానవ స్వభావం. నిష్కల్మషమైన, సంకల్ప వికల్పాలు లేని శాంతస్థితి మానవ స్వభావం. ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతస్థితిలో భయానికి తావులేదు. ఈ ప్రశాంతి నిలయ ప్రారంభోత్సవ సభలో ప్రసంగిస్తూ బాబా తన 25వ పుట్టినరోజున తాను కేవలం ప్రశాంతి నిలయ భవనానికి మాత్రమే ప్రారంభం చెయ్యటం లేదని, ప్రపంచమే ఒక పెద్ద ప్రశాంతి నిలయంగా ప్రారంభిస్తున్నానని ప్రకటించారు. ప్రపంచమంతటా చెవులున్న ప్రతి ఒక్కరూ ఆ ప్రకటన ప్రతిధ్వనిని వినగలిగారు. ప్రశాంతి నిలయానికి కుడివైపున కొన్ని భవనాలు భక్తుల కోసం నిర్మించబడుతుండటం తరువాత పుట్టపర్తి వెళ్లినప్పుడు గమనించాము. అవి స్వామి సన్నిధిలో గడపాలి అనుకునేవారి కోసం నిర్మించబడుతున్న కట్టడాలు. నదికి వెళ్లే తోవలో రహదారికి తూర్పుగా ఉన్న బావి పక్కన గల కొలిమి దగ్గర నుండి మేము మేస్త్రీలకు ఇటుకలు అందిస్తూ ఉండేవాళ్లం. రెండు వరుసల్లో నిలబడి స్త్రీ పురుషులు బావి దగ్గర నుండి అక్కడ ఉన్న ఇటుకల గుట్ట నిర్మాణ స్థలంలో ఏర్పడేదాకా ఒకరి నుండి ఒకరు అందుకుని చేరవేయటం,
బాబా అక్కడే ఒక కుర్చీలో కూర్చుని గమనిస్తూ ఉండేవారు. తరువాత అంతా కలిసి ఒకే వరుసలో వెళ్లి స్వామి వద్ద నుండి ఒక రాగి నాణాన్ని కూలీగా తీసుకునేవాళ్లం. ఆ రాగి నాణం బ్రిటిష్ కాలం నాటిది. పలుచగా, గుండ్రంగా, మధ్యలో కన్నంతో ఉండేది. దాన్ని చిల్లుకాణీగా వ్యవహరించేవారు. దాని విలువ పావు అణ. అయినా బాబా అభిమానానికి, ప్రేమకి గుర్తుగా ఆ నాణాన్ని పదిలంగా దాచుకునేవాళ్లం. ఎవరి ప్రేమను కూడా దుర్వినియోగం చెయ్యరాదని, ప్రతిఫలం ముట్టజెప్పకుండా ఎవ్వరిచేత ఎంత గొప్పవారైనా, బీదవారైనా, ఎంత దగ్గరివారైనా, దూరం వారైనా పని చేయించుకోరాదని బాబా బోధించారు. కృతజ్ఞత ఒక పవిత్రమైన లక్షణం. స్వీకరించేవారు దానిని ఎదుటి వ్యక్తి బలహీనతగా గాని, అందజేసేవారు తమ ఆధిక్యతను ప్రదర్శించటానికి కాదు అంటారు బాబా. ప్రశాంతి నిలయం వద్ద 4-5 నివాస గృహాలు త్వరలోనే తయారయ్యాయి. కాని మేము ఎక్కువ సమయం మధుర స్మృతులు నెమరు వేసుకుంటూ పాత మందిరం వద్దనే గడిపేవాళ్లం. వంట, భోజనాలు, స్నానాలు, పడకలు, విశ్రాంతి, వినోదాలు, సంభాషణలు అన్నీ అక్కడే. అయినా అసలు హృదయం ప్రశాంతి నిలయంలో బాబా వద్దనే ఉండేది. అక్కడ భజనకు రోజూ 2 సార్లు హాజరయ్యేవాళ్లం. అక్కడ తాత్కాలికమైన పొయ్యలు ఏర్పాటు చేసి రకరకాల వంటలు చేసి ఆ వంటకాలను బాబా భోజనం చేసే దగ్గర చేర్చేవాళ్లం. షిరిడిలోలాగానే ఇక్కడ కూడా బాబా భక్తులు ఏది తెచ్చిపెడితే అదే భోజనం చేస్తారు. బాబా భక్తుల్లో వారి తల్లిగారు, అప్పచెల్లెళ్ళు కూడా ఉన్నారు. వారు కూడా తయారు చేసిన కొత్త కొత్త వంటకాలను బాబా రుచి చూడాలని పంపిస్తూ ఉండేవారు. బాబా పగటిపూట భోజనం, రాత్రిపూట భోజనం తరువాత వారు విశ్రాంతి గదికి వెళ్లాక మేము పాత మందిరానికి వెళ్తూ ఉండేవాళ్లం. మా వంటకాల పాత్రలు తిరిగి వచ్చినప్పుడు బాబా తన అవ్యాజమైన ప్రేమతో ఒక్కొక్క చెంచాడు రుచి చూసి ఉండటం గమనించేవాళ్లం. వరండాల నుండి పళ్లాలతో తిరిగి వస్తున్న స్త్రీలతో ఒక్కొక్కసారి మొదటి అంతస్తు నుండి, "మీ రసం చాలా బాగుంది, మీ నిమ్మకాయ పులిహార చాలా రుచిగా ఉంది" అని మెచ్చుకుంటూ ఉండేవారు. అనుగ్రహాన్ని కురిపించే ఈ మాటలు వారి హృదయాల్లో తేనెలు కురిపించి ఎనలేని తృప్తి కలిగించేవి. పుట్టపర్తికి సుమారు 200 మైళ్ల దూరాన దావణిగేరేలో ఉన్నప్పటికీ మాకు ఎప్పుడూ బాబాకు దగ్గరగానే ఉన్నట్లుగా ఉండేది. మేము అక్కడికి చేరుకోగానే పుట్టపర్తిలో కరణం కుటుంబానికి చెందిన సుబ్బమ్మ అనే ఒక వృద్ధ భక్తురాలి బంధువు అయిన పద్మా అనబడే బీఎడ్ పట్టభద్రురాలు బాబా వద్ద నుండి ఒక ఉత్తరం తీసుకుని వచ్చింది. ఆమెకు పరిచయం లేని కొత్త ప్రదేశంలో తల్లి తండ్రి అయి ఆమెకు కావలసిన సహాయం అందించవలసింది అని స్వామి ఆ ఉత్తరంలో ఆదేశించారు. తక్షణమే మేము ఆమెను మా దత్తపుత్రికగా స్వీకరించాం. బాబా చిన్నప్పటి లీలలు ఆమె చాలా చూసి ఉండటం వల్ల అవన్నీ నేను బాబా గురించి వ్రాయబోతున్న పుస్తకంలో రాసుకుంటూ ఉండేవాడిని. ఆమెకు బెంగళూరు రైల్వే స్టేషన్లో ఒక వింత సంఘటన ఎదురైంది. మైసూర్ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లవలసిన ఆమెను స్వామి షిరిడీసాయి రూపంలో క్షేమంగా ఇంటికి చేర్చారు. మెడ నుండి కాళ్ల వరకు ధరించిన పొడుగాటి దుస్తులతో ఒక ఆజానుబాహువు గడ్డంతో కనిపించి విదుర అశ్వత్థ వృక్షం దగ్గర తనకు ఒక ఆశ్రమం ఉన్నదని ఆమెతో చెప్పారు. మహాభారతంలో విదురునిచే నాటబడినది అని చెప్పబడే అశ్వత్థ వృక్షం పుట్టపర్తికి 30 మైళ్ల దూరంలో ఉంది. విషయాన్ని కొంత తెలియజేస్తూ, కొంత మరుగుపరుస్తూ ఇంకా కొన్నాళ్ల తరువాత ఈ ఆశ్రమంలో ఉన్న శిష్యులందరినీ తీసుకుని షిరిడి వెళ్లి అక్కడ స్థిరపడతానని చెప్పారు. తరువాత తన భుజంపై నుండి వేలాడుతున్న సంచిలో నుండి విభూది పొట్లాలను తీసి వాటిని 2 భాగాలుగా చేసి ఒక భాగం ఆమెను వాడుకోమని, 2వ భాగాన్ని నీకు తండ్రి వంటి వాడైన ఒక వ్యక్తికి ఇమ్మని చెప్పారుట. షిరిడీసాయి అనుగ్రహించిన విభూతి పొట్లాలు తీసుకువస్తున్నట్లుగా ఆమె వెంటనే నాకు ఉత్తరం రాసింది. మరుసటి రోజు రాత్రే తిరిగి ఆ వృద్ధుడు తుంకూరులో ఆమెకి స్వప్నంలో కనిపించి, "కస్తూరికి ఇంకా నీవు విభూతి పొట్లాలు అందజేయలేదా?" అని అడిగారట. 1951 డిసెంబర్లో ఒకరోజు ఉదయం
పోస్టులో స్వామి కన్నడ భాషలో రాసిన ఒక ఉత్తరం అందుకున్నాను. కాని ఆ ఉత్తరం ఇంగ్లీషు లిపిలో ఉంది. నాకు తెలుగు రాయటంగాని చదవటంగాని బాగా రాదు. తెలుగు అర్థం కావడం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. అందువల్ల బాబా ఈ పద్ధతిలో తన సందేశాలను అందజేస్తూ ఉండేవారు. స్వామి ఆ రోజు పంపిన ఉత్తరం, నాలో కించిత్ గర్వాన్ని, తెలుగు రానందుకు పశ్చాత్తాపాన్ని కలిగించింది. అది అభ్యర్థన రూపంలో ఉన్న ఒక ఆదేశం. సారాంశం ఏమిటంటే, నేను బుక్కపట్నం సత్యసాయిబాబా జిల్లా బోర్డు హైస్కూల్ వార్షికోత్సవ సందర్భంలో బాబా చిత్రపటాన్ని ఆవిష్కరించాలి అని ఆ సందేశం. నాకు మంచి అదృష్టాన్ని కలుగజేసే సువర్ణ అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా బాబా అందులో రాశారు. అది నిజంగా నాకు హెచ్చరిక వంటిది కూడా. ఆ వార్షికోత్సవానికి హాజరయ్యే వారిలో చాలామంది తెలుగు తప్ప ఇంగ్లీషు, కన్నడం, మలయాళం మొదలైన మరే ఇతర భాషతోనూ పరిచయం లేనివారు. మరి నాకేమో తెలుగు రాదు, తెలుగు భాష రాకపోవటం నన్ను చాలా సిగ్గుపడేలా చేసింది. స్వామి నాపై వేసిన ఈ భారాన్ని స్వీకరించి ఎలాగైనా తెలుగులోనే ఉపన్యాసం ఇవ్వాలి అని నిశ్చయించుకున్నాను. వెంటనే బెంగళూరు వెళ్లి అక్కడ ఫోర్డ్ హైస్కూల్లోని తెలుగు టీచర్ చేత నేను తయారు చేసుకున్న కన్నడ ఉపన్యాసానికి తెలుగు అనువాదాన్ని మలయాళ లిపిలో రాయించుకున్నాను. అతను నాకు ఒక్కొక్క పదము చెబుతుండగా ఉపన్యాసం రాసి సిద్ధం చేసుకున్నాను. పుట్టపర్తి వచ్చి ఈ ఉడికి ఉడకని పదార్థాన్ని పట్టుకెళ్లి స్వామి ముందుంచాను. నా ఈ ప్రయత్నాన్ని చూసి నవ్వుతూ స్వామి ఆ ఉపన్యాస ప్రతిని తోసిపుచ్చి, ఉపన్యాసమంటే హార్టిఫిషియల్గా ఉండాలి కాని ఆర్టిఫిషియల్గా ఉండకూడదు అని నవ్వుతూ సలహా ఇచ్చారు. తేలికపడ్డ హృదయంతో దావణగెరే చేరుకున్నాను. మరో కొత్త ఇంగ్లీష్ మాటను అధికంగా నేర్చుకుని బుక్కపట్నం ఉన్నత విద్యాలయం బాబా బుక్కపట్నం గ్రామస్తులకు ప్రసాదించిన కానుక. పుట్టపర్తిలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయిన మీదట బాబా బుక్కపట్నం మిడిల్ స్కూల్లో విద్యను అభ్యసించారు. నిజానికి ఆయనకు విద్యను అభ్యసించవలసిన అవసరం లేదు. కాని పండితులను, విద్యావేత్తలను ఎలా గౌరవించాలో తన తోటి విద్యార్థులకు, స్నేహితులకు తెలియజేయటానికి విద్యను అభ్యసించే గురువును ఉపయోగించుకున్నారు. తన తోటి విద్యార్థులను, సహచరులను, గ్రామస్థుల పిల్లలను సంఘానికి మూలస్తంభాలుగా తయారు చెయ్యాలని బోధించడానికి నియోగించేవారు. వెంకటగిరి రాజావారు ఉదారంగా ఇచ్చిన విరాళం వల్ల బుక్కపట్నంలోని ఆ మాధ్యమిక పాఠశాల ఉన్నత పాఠశాల స్థాయికి ఎదిగింది. బాబా సంకల్పం వల్ల జరిగిన అనేక అద్భుత సంఘటనల వల్ల ఈ వెంకటగిరి రాజా బాబాకు దగ్గరయ్యారు. బాబా స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి బుక్కపట్నానికి ఉన్నత విద్యాలయాన్ని మంజూరు చెయ్యమని విజ్ఞప్తి చేశారు. ప్రెసిడెన్సీ ఉన్నత అధికారికి అంత చిన్న గ్రామానికి ఉన్నత పాఠశాల అవసరమా అనే సందేహం కలగటం వల్ల బాబాయే స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చెయ్యటం, ప్రతిష్టాత్మకమైన ఆ సంస్థను స్థాపించడం జరిగింది. యువతలో సరికొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి విద్యా బోధనలు, మౌలికమైన సంస్కరణలు చెయ్యటానికి, విద్యను ఉన్నత స్థాయికి పెంపొందింపజేయటానికి బాబా చేసిన ప్రయత్నంలో ఈ బుక్కపట్నం ఉన్నత పాఠశాల తొలిమెట్టు. ఈ సంస్థకు బాబా పేరుతో పిలువబడే గౌరవం లభించింది. ఆ పాఠశాల కమిటీకి అధ్యక్షుడు బాబాయే. తరచుగా పాఠశాలను సందర్శిస్తూ ప్రధానాధ్యాపకునికి, ఇతర ఉపాధ్యాయులకు నిర్మాణాత్మకమైన సలహాలను, చక్కటి సూచనలను అందజేస్తూ ఉండేవారు. జన్మదినోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం ఈ పాఠశాల విద్యార్థులందరికీ ప్రశాంతి నిలయంలో విందు ఏర్పాటు చేస్తూ ఉంటారు బాబా. కుటుంబ విషయాలతో సహా బాబాకి ఆ విద్యార్థులందరూ పేరు పేరు తెలుసు. ఆయన దయా, వాత్సల్యం అపారమైనవి. అవి అనుభవంలో అద్భుతంగా ప్రకటించబడేవి. కవాతులు, ఊరేగింపులు, ఉత్సవాలు జరిగినప్పుడు వాయించుకోవడానికి, బ్యాండ్ మేళం సిద్ధం చేసుకోవడానికి వీలుగా బాబా పాఠశాల విద్యార్థులకు ఒకసారి సంగీత వాయిద్యాల సెట్ బహూకరించారు. నిలయంలో సమావేశమైనప్పుడల్లా వాయించడానికి వీలుగా భజన పాటలు కూడా వాళ్లకు నేర్పిస్తూ ఉంటారు. ఇంకా ఇతర పండుగల సందర్భాల్లో కూడా బాబా పిల్లలకు అనేక రకాల బహుమతులు బహుకరిస్తూ ఉండేవారు. హరిజన బాలురకు ఒకసారి
జన్మదిన శుభాశీస్సులతో యూనిఫాం బహుకరించారు. పాఠశాలకు కావలసిన ఫర్నిచరు, ఒక గ్రంథాలయం, మైకు, సౌండ్ సిస్టమ్, స్పీకర్స్తో ఒక రేడియో రిసీవర్, ఇలా ఎన్నో స్వామి ఏర్పాటు చేశారు. నిజానికి ఆ పాఠశాల బాల్యావస్థ నుండి క్రమంగా ఎదిగి సర్వతోముఖాభివృద్ధి నుండి జిల్లాలోని ఆదర్శవంతమైన పాఠశాలగా రూపుదిద్దుకునేందుకు ఎంతో కృషి చేశారు బాబా.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 12వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: స్వామివారి 50 మరియు 60వ జన్మదినోత్సవ వేడుకలలో స్వామివారితో గడిపిన మధుర క్షణాలను మనతో ఇప్పుడు శ్రీ వేదనారాయణ గారు పంచుకోబోతున్నారు. రండి, విని ఆనందిద్దాం.
1: నేను ఇదే మొదటిసారి తెలుగులో పబ్లిక్గా మాట్లాడటం. నాకు తెలుగు అసలు రాదు. నేను నేర్చుకున్న తెలుగు అంద స్వామి దగ్గర నుంచే. స్వామి చెప్పిన ప్రభాషణాలు అన్ని వినేసి స్వామి ఎప్పుడూ మాతో తెలుగులో మాట్లాడతారు, అప్పుడు స్వామికి ఏదైనా ఆన్సర్ చెప్పాలా అని దానికోసం నేర్చుకున్నాను. నేర్చుకున్నానంటే అంతే, స్వామి విని, మిగతా స్పెషల్ కోచింగ్ ఏమి లేదు, అట్లే నేర్చుకున్నారు. దానించి వినేవాళ్ళందరూ ఏదైనా పొరపాటు జరిగితే క్షమించమని కోరుకొని, మాకు తెలిసినట్టు ఏదో కొన్ని విషయాలు సంతోషంగా మీతో పంచుకుంటాను. స్వామి బర్త్డే సెలబ్రేషన్లో స్వామి 50th బర్త్డే, మొదటి బర్త్డే నేను అటెండ్ చేసిన 1975లో. 1968 నుంచి రెగ్యులర్గా వస్తున్నాను స్వామి దగ్గర, కానీ బర్త్డే సందర్భంగా ఎప్పుడు కూడా రాలేదు స్వామి దగ్గర. 1975లో స్వామి 50th బర్త్డే టైంలో నేను అప్పుడు బాల్వికాస్లో చదువుతున్నాం మా ఊర్లో కేరళలో. అక్కడి నుంచి ఇక్కడ ఒక బాల్వికాస్ ర్యాలీ జరుగుతుంది, ఆల్ ఇండియా ర్యాలీ జరుగుతుంది, దానికోసం కొంతమందిని సెలెక్ట్ చేశారు. స్వామి దేవల మాకు కూడా సెలక్షన్ దొరికింది. అట్లా స్వామి దగ్గర ఇక్కడ 1975లో బర్త్డేలో పాల్గొనడానికి వచ్చాం. ఇక్కడ వస్తే ఆ జన సమూహం ఎట్లా ఉంటుందంటే, అప్పుడు ఈ సాయి కుల్లంత్ హాల్ ఏమీ లేదండి. స్వామి మందిరానికి జస్ట్ ఆ కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి లోపలే వచ్చిన డివోటీస్ అంతా పాపం వాళ్ళకి రూమ్ లేదు, ఏం లేదు. ఓపెన్ ఎయిర్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నాలుగు ఇది కర్ర అట్లా నాటుకొని ఒక సారితో చుట్టుకొని పైన ఒక సారి వేసటం, అదే వాళ్ళది రూమ్. అందరూ అట్లే ఉన్నారు, అక్కడే కుకింగ్. అయితే స్వామి దేవుల అప్పుడు చిత్రావధి ఫుల్ ఫోర్స్ లో పోయేది. అక్కడ పోయి స్నానం చేయటం, రావటం, ఇక్కడే కుకింగ్ అని స్వామి దర్శనం హాయిగా చేయడం, అందరికీ ఆనందంగా ఇది. ఆ దృశ్యం చాలా హృదయానికి, ఎంత వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు, వాళ్ళకు రూమ్ దొరకకుండా అట్లా స్వామిని చూడాలా అని ఆదృతతో ఉంటున్నారనమాట. మాకు కూడా బాల్వికాస్ పిల్లలకు ఇక్కడ అకామిడేషన్ లేకుండా మమ్మల్ని అంద ఆనందపూర్ కాలేజ్ హాస్టల్లో స్వామి పంపించారు. అక్కడ పొద్దున ప్రతిరోజు 27 బస్సులో ప్రతిరోజు అక్కడి నుంచి స్వామి దర్శనానికి రావటం, మళ్లీ సాయంకాలం ప్రోగ్రామ్ అన్ని అయిన తర్వాత మళ్లీ అనంతపూరికి వెళ్లిపోవటం. ఇక్కడ ఎక్కడ అకామిడేషన్ లేదనమాట. ఆవిడ బాల్వికాస్ ర్యాలీ జరిగిన తర్వాత పుట్టినరోజు మాకు ఇంకా గుర్తుంది. మేమంతా అప్పుడు వివిఐపీస్ అనమాట. బాల్వికాస్ చిల్డ్రన్ అంటే ఆ బ్యాడ్జ్ పెట్టుకుని మాకు ఎక్కడైనా పోవచ్చు. అట్లా మేము వచ్చిన తర్వాత స్వామి మందిరానికి ముందే ఒక లోటస్ లాగా, అదే ఏమంటారు, చిన్న సర్వధర్మ స్తూపంగా ఉంటుంది కదా కమలం, సో దాంతో అక్కడే మాకంతా స్పెషల్ సీటింగ్ అరేంజ్మెంట్స్ లోపల. మిగతా వాళ్ళకి అన్ని ఇప్పుడు ఈస్ట్ ప్రశాంతి ఉంది, సౌత్ ప్రశాంతి, వెస్ట్ ప్రశాంతి ఉంది, అయితే బిల్డింగ్ మాత్రం కనపడదు. అన్ని జనాలు సముద్రమే. ఒక్కొక్క బిల్డింగ్ బి ఫ్లోర్ కానీ సి ఫ్లోర్ కానీ టెరస్ కానీ అంత జన సమూహాలు, ఎక్కడ చూస్తే జన సముద్రం. కింద పైన నేను ఎప్పుడు కూడా అట్లాంటి ఒక దృశ్యమే చూడలేదనమాట. స్వామి కూడా దయతో ఆయన హెలికాప్టర్ లో, 2-సీటర్ హెలికాప్టర్ లో అందరికీ దర్శనం ఇచ్చారు. అక్కడి నుంచి దర్శనం ఇవే కాకుండా ఫ్లవర్స్ అన్ని తీసి స్వామి అక్కడ పైనుంచి కింద వేసేవాళ్ళు. అక్కడే మందిరం లోపలనే స్వామి హెలికాప్టర్ దిగేసి డైరెక్ట్ గా, ఇప్పుడు ఒక మనకు పూర్ణచంద్ర ఆడిటోరియం ముందు ఆ సర్వధర్మ ఐక్య స్థూపం ఉంది కదా 50 ఫీట్, అది ఇనాగ్రేషన్ అనమాట. ఇది అయిన తర్వాత స్వామి డైరెక్ట్ గా అక్కడ వెళ్లి అయితే ఆయన కింద ఉంటే మిగతా వాళ్ళకి దర్శనం కాదని పూర్ణచంద్ర ఆడిటోరియం పైన ఒక స్టోర్ రూమ్ ఉండేది, అక్కడ పోయి దర్శనం ఇవ్వాలని స్వామి అన్న దండాలన్నీ వేసుకున్నారు. ఆ దండాలతో ల్యాడర్ పాపం ఎక్కినారు స్వామి. ల్యాడర్ ఎక్కేసి రూమ్కి వచ్చి స్వామి అందరికీ దర్శనమిచ్చారు. అక్కడ దర్శన ఇనాగరేషన్ అన్ని అయింది. అది చాలా చాలా ఆ దృశ్యాలు ఎప్పుడు కొట్టునో ఆ మైండ్ నుంచి పోవు, అంత గాఢంగా హృదయంలో తట్టుకుని పోయింది. అట్లాంటి ఫంక్షనే జరగలేని అనమాట. తర్వాత అంత ఏం క్రౌడ్ వచ్చేది, ఎక్కడి నుంచి ఎందా. అప్పుడే ఆల్ ఇండియా సేవదాళ్ కాన్ఫరెన్స్, ఆ మహిళా విభాగ కాన్ఫరెన్స్, వరల్డ్ కాన్ఫరెన్స్ అన్ని ఒకేది, సెకండ్ వరల్డ్ కాన్ఫరెన్స్. అంత ఎంత వైభవంగా జరిగేదంటే అదన్నీ ఈ ఇప్పుడు మనం ఎంత చెప్తే కానీ మనకు ఇట్లా జరిగిందా అని ఒక కలయో వైష్ణవమాయో అన్నట్టు ఉంది. అది బర్త్డే పొద్దున స్తూపం ఇనాగరేషన్ అన్ని అయిన తర్వాత మళ్లీ సాయంకాలం జూలా అనమాట, జూలాలో పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్వామి కల్కట్టా నుంచి అనుకున్నాము, నాకు గుర్తుంది, ఒక విలేజ్ ఫోక్ సాంగ్ లాగా ఉంటుంది అది. ఆయనకి ఛాన్స్ ఇచ్చారు స్వామి పాడడానికి పూర్ణచంద్ర ఆడిటోరియంలో. అది ఆయన తర్వాత స్వామి ఆయనకు ఒక గోల్డ్ మెడాలియన్ క్రియేట్ చేశారండి. అది ఎందుకు నాకు ఆ ఇది గుర్తుందంటే అట్లా ఒక మెడాలియన్ స్వామి నాకు కూడా ఇచ్చారు. నేను ఎప్పుడు కూడాను ఆ తర్వాత స్వామి అట్లాంటి మెడాలియన్ ఎప్పుడు కూడా క్రియేట్ చేసి చూడలేదు. ఒక్క సైడ్ ఏమో ఓం అని రాసి ఉంది, ఇంకొక సైడ్ ఏమో మెడల్, గోల్డ్ మెడల్, అదిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ప్రశాంతి నిలయం నాకు ఇచ్చినప్పుడు 1976లో ఇచ్చారు, 1976 అని రాసింది అది. అది క్రియేట్ చేసి మాకు నన్ను డాన్స్ చేపించారు పూర్ణేంద్ర ఆడిటోరియంలో. ఆ టైంలో స్వామి అది తీసిచ్చారు గోల్డ్. అట్లే ఒక మెడాలియన్ ఆయన కూడా ఇచ్చారు. అది ఎందుకు చెప్పానంటే లాస్ట్ ఇయర్ అన్ని సంవత్సరం తర్వాత ఆయన మళ్లీ పుట్టపర్తికి వచ్చి స్వామి సమాధి ముందు ఆయన ఇది చేశారు ఫ్యూ మంత్స్ బ్యాక్. అప్పుడు ఆయన మెడల్లో ఆ మెడాలియన్ నేను చూశాను, అప్పుడు రికగ్నైజ్ చేశాను ఆయన. అప్పుడు వచ్చి 50th బర్త్డే తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తున్నారు ఆయన మళ్లీ స్వామి సమాధి ముందర ఆయనకి ఇట్లా చేయడానికి ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఛాన్స్ దొరికింది. తర్వాత నాకు ఇంకా గుర్తుంది, నెక్స్ట్ డే ఈ ప్రోగ్రామ్ అన్న ఆయన తర్వాత ఏం క్రౌడ్, స్వామి అందరికీ దర్శనం ఇవ్వాలా అని. అప్పుడు వచ్చి బృందావనం నుంచి పిల్లలు ఏం సేవ చేశారంటే కంప్లీట్ కుకింగ్ నుంచి అంత సేవలు పిల్లలే చేసేవాడు. అన్ని పెద్ద పెద్ద ఆయిల్ దీనిలో పూరి అన్ని ఫ్రై చేయటం ఇదన్నీ పిల్లలు చేసే పని. మిగతా వాళ్ళకి హాల్లో కూర్చున్నప్పుడు వాళ్ళంతా నీళ్ళన్నీ పోయి డిస్ట్రిబ్యూట్ చేయటం. బృందావన్ చాలా, అప్పుడు బృందావన్ కాలేజ్ ఒకటే ఉండింది, మిగతా కాలేజెస్ ఇన్స్టిట్యూషన్ ఏమి లేదు అక్కడి నుంచి. అప్పుడు నేను ఇంకా జాయిన్ అవ్వలేదు, 10th క్లాస్ అనమాట. నెక్స్ట్ 1976 ఓన్లీ నేను కాలేజ్ లో జాయిన్ అయ్యాను స్వామి కాలేజ్ లో, 75లో జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ డే స్వామి ఏం చేశారు, ఈ బాల్కనీలో వచ్చి అందరితో స్వామి బ్లెస్ చేసి మీరంతా వెళ్ళిపోండి నా ఆశీర్వాదం ఉంది అని అందరినీ బ్లెస్ చేశారు టెరస్ నుంచి. అది ఎప్పుడు కూడాను మరవలేని దృశ్యాలు. అది అందరినీ బ్లెస్ చేసి మీరంతా వెళ్ళండి అని అందరికీ ఆశీర్వాదం ఇచ్చి ఆ 50th బర్త్డే ఏదో అది చాలా వైభవంగా జరిగిందండి. అప్పుడు ఒకటేమిటంటే చిత్రావతి, చిత్రావతి వాస్ అది ఫుల్ నీళ్ళుండింది అనమాట. అప్పుడు అక్కడ అన్ని లైట్స్లు వేసేసి డివోటీస్ 2 గంటల నుంచి పోయి స్నానం చేస్తూ ఉంటారు అక్కడ. మిగతా ఎందుకంటే ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేదనమాట, ఉన్నదేమో ఇట్లా ఈస్ట్ ప్రశాంతి, సౌత్ ప్రశాంతి, వెస్ట్ ప్రశాంతి 1, 1, 2. తర్వాత ఇంకా ఏదో బిల్డింగ్స్ ఏమి లేదు. ఇప్పుడు ఉన్న చోట్ల ఇట్లా ఇంతమంది చాలా వైభవంగా జరిపించారు. అది ఆయన తర్వాత మళ్లీ నాకు గుర్తొచ్చినది ఏంటంటే 60th బర్త్డే టైం. 60th బర్త్డే టైంలో స్వామి ఎంతో దయతో నేను ఇంకా 2-3 పిల్లల్ని చాలా ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చారు మాకు లోపల పని చేయడానికి. దానికి ముందు కొంతమంది పిల్లలు ఇట్లా స్వామి దగ్గరే ఉండాలి, ఏదైనా పని చేయాలా అని చాలా మంది వెయిట్ చేసేవాడు. అప్పుడు ఆ పిల్లల్ని అన్ని పిలిచి ఇక్కడ అన్ని కాంక్రీట్ రోడ్డు వేశారు. అప్పుడు దానికి అన్ని సూపర్విషన్ గా పిల్లల్ని పెట్టారు. మళ్లీ అక్కడ లోపల పూర్ణచంద్ర ఆడిటోరియం సైడ్ లో అన్ని స్లాబ్ అన్ని అక్కడ అన్ని పనుల్లో పిల్లల్ని అప్పచెప్పి వాళ్ళతో ఇన్ఛార్జ్ చేసి ఇవన్నీ కరెక్ట్ గా చూసి చేయమన్నారు. అప్పుడు ఆ స్వామి ఆ ప్రేమ ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాము. స్వామి అందరికీ బట్టలు ఇవ్వాలని ఆ బట్టలు ఇచ్చేది ఏమిటి, ఒక నెల నుంచి మొదలు పెట్టారు. అప్పుడు అన్ని బట్టలు ఇవ్వటం అంటే బ్యాచ్ బ్యాచ్ గా పిలిచేవాళ్ళు స్వామి. ఇట్లా ఆడవాళ్ళంటే ఆడవాళ్ళని ఒక ఇట్లా స్టాఫ్ బ్యాచ్ సెపరేట్ గా ఉంటుంది, డాక్టర్ సెపరేట్ గా ఉంటుంది, నర్సెస్ సెపరేట్ గా ఉంటుంది, ఉన్న వాళ్ళని అన్ని భజన్ గ్రూప్ సెపరేట్ గా ఉంటుంది, ఆడవాళ్ళని రోజు వాళ్ళకి ఇది ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్ ఆఫ్ సారీస్ ఇవ్వటము, జెంట్స్ సైడ్ ఒక్కరిని వదలకుండా స్వామి అందరికి పంచలు వేయటం, స్వామి పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యన్నమాట. అది ఎందుకంటే నేను ఇంకొక అబ్బాయి నా ఫ్రెండ్ ఉన్న స్వామి ఎప్పుడు మా ఇద్దరిని పిలిచేవాళ్ళు లోపల. మేమంతా స్వామికి పోయి ఇన్న సారీస్ ఇన్న నంబర్స్ ఉన్నాయి, స్వామి ధోతీస్ ఇన్న నంబర్స్ ఉన్నాయని అదన్నీ లెక్కలు మేము పట్టుకుని స్వామికి చెప్పాలన్నమాట. ఎప్పుడు కొరను అన్ని లోపల ఉన్న పనికి స్వామి నన్ను ఆ అబ్బాయిని పిలిచేవాడు, మేమంతా లోపల నుంచి సప్లై అనమాట. ఒక చిన్న ఉదాహరణ అదే స్వామి ఒక్కొక్క ఎంత పర్సనల్ గా ఫీల్ అవుతారో చెప్ప. మాకు కూడా స్వామి బట్టలు ఇచ్చారు, బట్టలు ఇచ్చి కుడ్చుకోండి అని మా పిల్లల్ని అన్ని పిలిచి స్వామి ఏం చేశారు, ఇద్దరు టైలర్ని పిలిపించి ఇప్పుడు అన్ని తర్వాత స్వామి డబ్బు ఇచ్చేవాడు స్టిచ్చింగ్ చార్జెస్. అది లేకుండా స్వామి ఇద్దరు టైలర్ని పిలిపించి అక్కడ పూర్ణచంద్ర ఆటోలో కూర్చోబెట్టి అంత మేము పోయి బట్టలు ఇవ్వటం మెషర్మెంట్ ఇవ్వటం ఆయన కుట్టుచుకొని నాకు అట్లా. సరే మిగతా పిల్లల్లో కొంతమంది ఏం చేశారు వాళ్ళు, ఎందుకంటే ప్యాంట్ అని ఆ రోజు వాళ్ళు సరిగా కొట్టరు అని వాళ్ళ దగ్గర ఇవ్వకుండా వైట్ఫీల్డ్ నుంచి ఇంకొక టైలర్ని పిలిపించారు స్వామి. సరే వాళ్ళు కుట్టరు అని మనం ఇవ్వకుండా ఉంటే మంచిది అని వాళ్ళు అట్లే పట్టుకున్నారనమాట. నేను మాకు ఎప్పుడు ఏమిటంటే స్వామి ఏం చెప్తే అది మనం చేయాలి, అది మంచిగా కుడతారో అది కరెక్ట్ గా కుడతారో లేదో అని మాట కాదు. స్వామి టైలర్ను పంపించారు మమ్మల్ని చెప్పారు అక్కడ పోయి ఇవ్వమని, అది మనం ఖచ్చితంగా ఒబే చేయాలి అనమాట. సరే మిగతా పిల్లలు ఎవరు ఇవ్వలేదు, మళ్ళీ నేను ఒకటిగా పోయిస్తే ఎట్లా అవుతుంది. నేను మళ్ళీ స్వామికి మాట పంపించాను, స్వామి ఇక్కడే ఇచ్చేనా, తప్పకుండా ఇవ్వమని స్వామి మాట పంపించారు. ప్రతి దానికి కూడా స్వామిని అడిగేవాళ్ళు, అందుకంటే స్టిచ్చింగ్ ఇవ్వడానికి స్వామి చెప్పేశారు ఒక తూరి స్టిచ్చింగ్ ఇవ్వని. స్వామి చేతుల నుంచి ఇచ్చారు బట్టలు, పోయి స్టిచ్చింగ్ మెషర్మెంట్ అన్ని ఇచ్చేసాము. ఆయన అన్నారు రెండు రోజుల తర్వాత రెడీ అవుతుంది. రెండు రోజుల తర్వాత వెళ్ళాము, అన్ని రెడీ అయింది, మేము ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాం. ఒకరోజు సాయంకాలం స్వామి వచ్చి అది ఏమైందంటే ఏదో పిల్లలకి కుట్టిన ఇది స్టిచ్చింగ్ బట్టలు స్వామి పర్సనల్ గా ఇవ్వుతున్నారనమాట. స్టిచ్ చేసిన తర్వాత స్వామి అన్నారు మీ బట్టలు అన్ని ఎక్కడ అని. తీసుకున్నాం స్వామి. తీసుకున్నారా, అదేరా మీకంతా అదే, స్వామియే ఇవ్వాలని మీకు ఎప్పుడు కూడా లేదు కదా, మీరే పోయి డైరెక్ట్ గా తీసుకుంటారు ఆయన నుంచి. స్వామి ఎంత అప్సెట్ అయ్యారు, స్వామి స్వామి మీ చేతి నుంచే ఇచ్చారు, ఇంకా మిమ్మల్ని ట్రబుల్ చేయటం బాగుండదని మేము టైలర్ దగ్గర నుంచే డైరెక్ట్ గా తీసుకున్నాను. స్వామి అది కూడా నచ్చలేదు, స్వామి దగ్గర నుంచే రా మేము ఎంత ఫీల్ అయ్యారో స్వామి. నెక్స్ట్ డే టైలర్ దగ్గర పోయి అయ్యా నీవే స్వామి దగ్గర ఇవ్వండి ఇదని చెప్పి ఆయన దగ్గర ఇచ్చేసి మళ్ళీ టైలర్ పోయి స్వామి ఇచ్చి స్వామి అప్పుడు హ్యాపీగా పిలిచిచ్చారు. చూడండి ప్రతి దాని అంత ఒక్కొక్కటి. మనం అనుకుంటారు ఎందుకు స్వామిని మనం ట్రబుల్ చేయటం, ఇది స్వామికి చెప్పాలా వద్దా. మనం ఇదేంటంటే స్వామికి ఏమో ఎన్ని వర్కర్స్ ఉంటుంది, దాని లోపల మనది కూడా చిన్న చిన్న కార్యాలు, స్వామిని ఎందుకు ఇట్లా ట్రబుల్ చేయాలని ఆ ఒక్క ఉద్దేశంలో. అయితే ఆ అమ్మ ప్రేమం ఎట్లా ఉంటుందంటే ప్రతిదానికి పిల్లలకు స్వామికి ఎంత ఇచ్చినా సరే ఇంకా ఇవ్వాలా ఇంకా ఇవ్వాలా, అది తల్లి ప్రేమ అనమాట. అది ఎప్పుడు కూడా దాటానికి సాటి ఎప్పుడు కూడా లేదే లేదనమాట ప్రతిదానికి కూడా. తర్వాత మమ్మల్ని మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ లోపల పిలిచటం, మళ్ళీ ఏదైనా పని ఉంటే ఖచ్చితంగా అయ్యో పాపం పిల్లలు ఏం తినలేదే అని లోపల పోయి ఏముందో ఏది దోశ కానీ అది కానీ తీసుకుని రావటం అంత. చూడండి ఎట్లా అంటే ప్రతిదాని తీసుకుని వచ్చిన తర్వాత సరే మీరు తినండి అని చెప్పి వెళ్లే అమ్మ కాదు స్వామి. ప్రతి దోశ తీసుకొని దానిలో స్పూన్లో చట్నీ తీసి అది స్ప్రెడ్ చేసి దోశలో అది నాలుగా ఫోల్డ్ చేసి ప్రతి పిల్లలకు ఇచ్చేవాడు స్వామి. బయట ఆయన డివోటీస్ ఒక దర్శనం కోసం స్వామి దర్శనం దొరకుందా కాస్తే అంత ప్రేమతో అది ఆ తల్లి ప్రేమ ఎంత చెప్తే మనకు ఏం చెప్పాలని తెలియట్లేదు. అట్లా చూసేవాళ్ళు స్వామి ప్రతిదానికి ఎవరైనా సరే. మళ్ళీ తర్వాత పుట్టినరోజు పొద్దున మేము స్వామి దేవల స్వామి రూమ్ దగ్గరే ఉండేవాళ్ళు పైన,
2: ఆ రోజు రెండు డోర్ ఉంది స్వామి, ఈ మందిరంలో ఉండేవాళ్ళు స్వామి. 60th బర్త్డే చెప్తున్నాను, 1985 అనమాట. రెండు డోర్ ఉంది, ఒకటి స్టేర్ కేస్ డోరు, ఇంకొకటి వరాండా స్వామి సిట్టింగ్ రూమ్ నుంచి వరాండాకి వచ్చే రూము. మామూలుగా స్వామి ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ స్టేర్ కేస్ డోరు తీస్తారు, తీసి అక్కడ కుటుంబరావు వాళ్ళు అంత పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళకి అంత నమస్కారం ఇచ్చి. మాకు హోప్ లేదు ఇక్కడ ఓపెన్ చేస్తారో లేదో అని, ఎందుకంటే ఊరికే వెయిట్ చేస్తున్నాము. స్వామి ఏం చేశారు, ఫస్ట్ ఈ డోర్ ఓపెన్ చేశారు, వెరాండా డోర్ ఓపెన్ చేసి పిలిచి రాండి, ఈరోజు మా బర్త్డేకు మీకే ఫస్ట్ నమస్కారం తీసుకోండి. నమస్కారం తీసుకున్నప్పుడు స్వామి చెప్తున్నారు, లివ్ లాంగ్ లైఫ్, హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్, ప్రాస్పరస్ లైఫ్, అన్ని బ్లెస్సింగ్స్ మాకు స్వామి పుట్టినరోజు. దీనికంటే ఆ భాగ్యం మహాభాగ్యం. నమస్కారం చేసుకున్నారు, చూడండి నేను ఎవ్వరికి ఇంకా పాద నమస్కారం కూడా లేదు, ఫస్ట్ పాద నమస్కారం మీకే అని అంత చాలా బ్లెస్ చేశారు. దానికి ముందు ఒక సంగతి జరిగింది. రామం బ్రహ్మం గారు అని మీరు వింటూ ఉంటారు, బృందావంలో ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఊరికే స్వామి ఒక తూరి ఆయనతో అడిగారు, ఏమి రామబ్రహ్మం మనం బర్త్డే ఎట్లా జరపాలా అని. ఆయన చెప్పారు, స్వామికి నాకు ఒక్క కోరిక ఉంది. ఏంటది అన్నారు. స్వామి బర్త్డే రోజు ఒక రథంలో కూర్చొని తెల్ల గుర్రాలతో తీసుకుని పోయి అట్లా స్వామి దర్శనం ఇవ్వాలి. చీచి, నీకు ఇట్లాంటి పిచ్చి థాట్సే వస్తాయి, నీకు ఇంకేం పని లేదు, గుర్రాలంట ఇదంట అని స్వామిని. స్వామి అట్లా కాదు స్వామి, స్వామి ఎట్లయినా అట్లా దర్శనం. ఆయన డివోషన్ అంటే నిస్వార్థంగా, స్వామిజీ ఎక్కడ పోయేది గుర్రాలు, అదన్నీ మాకు వదిలేసేయండి స్వామి, మేము ఎక్కడి నుంచో తెచ్చుకుంటాము, అదన్నీ మీకు వదిలేయండి స్వామి, ఎట్లయినా అది ధ్యానించు దర్శనం ఇవ్వాలా అని స్వామితో పట్టు పట్టుకొని స్వామిని ఒప్పించారు. ఒప్పించి స్పెషల్ గా ఒక చారియట్ తయారు చేసేసి దానిలో తెల్ల గుర్రాలని తీసుకొని వచ్చి, పెద్ద పెద్ద గుర్రాలని తీసుకొచ్చి స్వామి దానిలో కూర్చొని వేద పారాయణంతో ప్రశాంతి మందిరం నుంచి, అక్కడ జరిగేది అక్కడ మన హిల్ వ్యూ స్టేడియంలో, బయట రోడ్ లో స్వామి ఫుల్ డిస్టెన్స్ కవర్ చేసి అక్కడ వరకు వెళ్లారండి. స్టేజ్ దగ్గరకి కూడా మేము వేదం ప్రొసెషన్ లో ముందున్నాము. అది ఆయన తర్వాత మళ్ళీ వాపస్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం టైం అనమాట. మధ్యాహ్నం టైం వాడు రాధాకృష్ణ వాళ్ళు రూపక్ వాళ్ళందరి స్వామి స్వామి స్వామి దానిలో కూర్చొని ఒక ఫోటో తీయాలా అని స్వామితో స్పెషల్ రిక్వెస్ట్. మళ్ళీ స్వామి మళ్ళీ కిందకి వచ్చి ఆ చారిట్ ఇంకెవరు లేదు ప్రశాంతి మందిరంలో, దానిలో నిల్చుకొని ఆ గుర్రం ఇది తాడని పట్టుకొని నిల్చుకొని ఫోటో ఇచ్చి ఆ సనాతన సారథి ఆ మహాభాగ్యం చూడడానికి కూడా మాకు అవకాశం కల్పించారు. తర్వాత స్వామి రామబ్రహ్మంతో ఒక్క మాట అన్నారు, ఇప్పుడు నీకు సంతోషమైందా అడిగారు. చాలా సంతోషం స్వామి, చాలా తృప్తిగా. చూడు, నీ ఈ ఒక్క కోరిక నుంచి ఎంతో మంది ఈరోజు ఆనందపడ్డారు. మనం ఎప్పుడైనా ఏదైనా లైఫ్లో కోరాలంటే ఇట్లాంటి కోరికలు ఉండాలి అరే స్వామి అంటూ చెప్పారండి. మళ్ళీ తర్వాత సాయంకాలం కూడా స్వామి జూలాకు వచ్చినప్పుడు మళ్ళీ రామబ్రహ్మం పెట్టుకున్నారు. స్వామికి ఒక స్పెషల్ డ్రెస్ తయారు చేశారు గోల్డెన్ థ్రెడ్ తో. స్వామి స్వామి నేను వేసుకోను, ఇట్లాంటి నేను ఎప్పుడు కొన్ను వేసుకోలేదు, ఈయన స్వామి నేను స్వామి వేసుకోవాలని, నేను బయట పంపిస్తాను, పంపండి స్వామి పర్వాలేదు, మీరు వేసుకొని తీరాలని పట్టుపెట్టారు స్వామితో. మళ్ళీ లోపల అంత చేసినప్పుడు మళ్ళీ స్వామి అది వేసుకొని ఆ జూలాలో కూర్చున్నారు. ఆ రోజు ఎప్పుడు కూడా నేను అట్లాంటి డ్రెస్ ఎప్పుడు కూడా 50th బర్త్డేకి స్వామి అది వేసుకున్నారు గోల్డ్ ఇదే నేను మాట. ఇంకొక ఏం జరిగిందంటే, నారాయణ సేవ జరుగుతుంది 60th బర్త్డే టైంలో ఇక్కడ హిల్ వ్యూ స్టేడియంలో. అవి జరిగినప్పుడు నా పద్ధతి ఏమిటంటే, నేను ఏదైనా చేయాలంటే స్వామి డైరెక్ట్ గా నాతో చెప్పాలి, చెప్పకుండా నేను చేయను. అది ఎప్పటి నుంచి లేదు అది. ఇప్పుడు ఏదైనా డిస్ట్రిబ్యూషన్ పిలవాలన్నా కూడా స్వామి జనరల్ గా అట్లా పిలుస్తారు. అయితే స్వామి కరెక్ట్ గా నన్ను చూసి పిలవకుండా నేను ఎప్పుడు పోయేది లేదు. సరే, నారాయణ సేవ అక్కడ జరుగుతా ఉందని నేను ఒక కార్నర్ లో క్రౌడ్ లో పోయి నిల్చుకుని వాచ్ చేస్తున్నాను. 68th బర్త్డే టైంలో జరుగుతా ఉంది. అందరికీ స్వామినే అక్కడ ఫస్ట్ వన్ ఫుల్ లైన్ స్వామినే వేశారు అందరికీ భోజనాలు. తర్వాత ఇది సారీలు దోతీలన్నీ డిస్ట్రిబ్యూట్. స్వామి ఇట్లా చూడండి, స్వామి మిమ్మల్ని చూడాలంటే 1000 ఎంతమంది ఉన్నా సరే ఆ మధ్యంలో కూడా స్వామి మిమ్మల్ని కనపడతారు. మీరు చూడవద్దు అని తలుచుంటే మీరు ఆయన ఫ్రంట్ లో ఉన్నా కూడా చూడరు, రెండ్లోనూ స్వామి ఎక్స్పర్ట్ అనమాట. ఆ క్రౌడ్ లో కూడా ఇక్కడ రా అని పిలిచారు. పరిగెత్తిపోయి, చూడు నేను మందిరానికి వెళ్ళిపోతున్నాను, అందరికీ ఇది పంచలు సారీసు అందరికీ దొరికినట్టుకు చూడు, చూసిన తర్వాత మిగిలినది మందిరానికి తీసుకునిరా అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ అనమాట. మళ్ళీ నేను పిల్లలతో అని చెప్పేసి అందరికి ఎవ్వరు అందరికీ పంచలు అన్ని పెట్టేసి మళ్ళీ ఆడవాళ్ళకు అన్ని సారీస్ అని ఆయన తర్వాత మిగిలిన దాన్ని ట్రక్ లోడ్స్ లో ఎక్క ఒక్కటి రెండు ట్రక్లు మూడు ట్రక్లు వాపస్ తీసుకుని వచ్చాము. ఇక్కడ ఎక్కడ పెట్టేది మందిరంలో? మందిరంలో పెట్టడానికి ప్లేస్ లేదు, రూమ్స్ అన్ని. మళ్ళీ మాట పంపించారు, స్వామి చాలా బట్టలు ఉన్నాయి పెట్టడానికి, ఎందుకంటే షెడ్ అన్ని ఫుల్, ఎక్కడ ప్లేస్ ఉండడానికే ప్లేస్ లేదు, ఇది ఎక్కడ పెడతారు? స్వామి మాట పంపించారు, మా పైన వరాండా ఉంది కదా ప్రశాంతిలోని మందిరం వరాండా, చేరి వరాండాలో పెట్టేసేయండి అక్కడ పెట్టండి. చేరి మేము అన్ని వరాండాలో, వరాండా సరిపోవటం లేదు, వరాండా ఫుల్ అయిపోయింది, ధోతి సారీస్ ఫుల్, ఆ స్వామి డోర్ దగ్గర నుంచి ఫుల్ గా ఒక్కటి రెండు ట్రక్లు మూడు ట్రక్లు వాపస్ తీసుకుని వచ్చాము. ఇక్కడ ఎక్కడ పెట్టేది మందిరంలో? మందిరంలో పెట్టడానికి ప్లేస్ లేదు, రూమ్స్ అన్ని.

వరాండా సరిపోవటం లేదు. వరాండా ఫుల్ అయిపోయింది, ధోతి సారీస్ ఫుల్. ఆ స్వామి డోర్ దగ్గర నుంచి ఫుల్ ఇటువైపు వరకు ధోతీసు సారీస్. స్వామి మధ్యాహ్నం ఒక 12:30 అట్లా స్వామి రూమ్ నుంచి బయట వస్తారు. బయట వచ్చారు స్వామి వరాండా రూమ్ డోర్ తీస్తున్నారు, ఫుల్ బట్టలు. బయట రావడానికి కూడా వీళ్ళకుండా, ఏ దున్నపోతా బుద్ధి లేదు నీకు అన్నారు. నాతో ఏం స్వామి, నీతో చెప్పాను కదా అందరికి చూడు, అందరికి ఇవ్వాలా అన్నాను కదా, ఎవరికి ఇవ్వకుండా తీసుకుని వచ్చారు. లేదు స్వామి అందరికి ఇచ్చాము సార్. అందరికి ఇస్తే ఎట్లా మిగులుతుంది అంత అన్నారు. లేదు స్వామి అందరికి ఇచ్చారు, ఒక్కరు లేకుండా అందరు మిగిలినదనే తీసుకుని వచ్చాము స్వామి. అప్పుడు చెప్పారు స్వామి, ఏమిరా అర్థం కాలేదా, స్వామి దగ్గర ఏమి జరిగితే అక్షయంరా, అర్థం చేసుకోండి. చూడండి ఆ మన బుద్ధి అంట్లో ఉంది మనకు అంత తిక్స్కళ్ళు అనమాట. ఏమి లోప స్వామి చెప్పకుండా కూడా అది అర్థం చేసుకోవడానికి మనకు అది లేదంటే, లేకపోతే అది పంపించినది అన్ని వాపస్ వచ్చినట్టుంది. ఇంతమంది ఇచ్చిన తర్వాత ఇంత మిగిలిందంటే అప్పుడు అదే అంటున్నాను, ఈ స్వామి దగ్గర ఒక్కటి కూడా దేనికైనా లోటు లేదని స్వామి ఎప్పుడు కూడా చెప్తారు కదా. మనం మంచి మనసుతో ఏమి ప్రవర్తన మనం చేసినా కూడా అది అక్షయం అవుతుంది. స్వామి ఎప్పుడు కూడాను ఇంకొక విషయం చెప్తాను ఈ వాటర్ ప్రాజెక్ట్ గురించి. స్వామి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చారు కదా, అప్పుడు ఈ విలేజెస్ అన్నీ వచ్చి స్వామితో చెప్పారు, స్వామి ఇట్లా ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు, ఇక్కడ మనకు తాగడానికి నీళ్లు లేదు, విలేజ్ లో చాలా కష్టంగా ఉంది, స్వామి ఒక్క మాట ప్రైమ్ మినిస్టర్ చెప్తే మాకు ఏదైనా సహాయం చేస్తారని స్వామి అన్నారు, తప్పకుండా చెప్తారని. ఆయన పూర్ణచంద్ర ఆడిటోరియంలో డిస్కోర్స్ లో స్వామి చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, మీరు ఈ పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు, మీరు ఏదైనా సహాయం చేయాలి గవర్నమెంట్ తరఫున. సడన్ గా స్వామి టోన్ చేంజ్ చేశారు, గవర్నమెంట్ చేసినా చేయకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా చేస్తాను, అది 100 crores 200 crores అయినా పర్వాలేదు, నేను తప్పకుండా చేస్తాను, ఒక సంవత్సరంలో నేను చేస్తాను అని స్వామి వాగ్దానం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత స్వామి స్టేజ్ వెనకాల వస్తున్నారనమాట, నేను అక్కడ నిల్చుకున్నారు, ట్రస్ట్ మెంబర్స్ అందరు నిల్చుకుని స్వామిని చూస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఒకే షాక్, స్వామి వచ్చి అందరినీ మొగం చూస్తే వాళ్ళందరూ షాక్ లో ఉన్నారనమాట, ఏమి నన్ను అట్లా చూస్తున్నారు అన్నారు స్వామి. స్వామి ఏమంటున్నారు స్వామి, 100 crores 200 crores ఎక్కడుంది స్వామి డబ్బు? ఎందుకంటే స్వామి ఒక్కవైపు ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు పిల్లలకి అంతా, ఇంకొక సైడు ఫ్రీ ఇది హార్ట్ ఆపరేషన్ జరుగుతూ ఉంది హాస్పిటల్లో, ఇంకక్కడ ఉండి వాటర్ ప్రాజెక్టుకు డబ్బు. స్వామి ఏమో హ్యాపీగా 100 crores 200 crores అని చెప్పేశారు స్టేజ్ పైన. స్వామి ఎక్కడ పోయేది స్వామి డబ్బుకు? ట్రస్ట్ మెంబర్స్ అన్ని ఉన్నారు, అడిగారు స్వామితో, స్వామి మీరు ఇట్లా చెప్తున్నారు స్వామి ఎక్కడ ఉంది డబ్బు మనకు? స్వామి అన్నారు, నా సంకల్పం వజ్ర సంకల్పం, తప్పకుండా జరుగుతుందండి. ఎందుకు జరగదు? మనం ఏదైనా మంచి సంకల్పం ఉండాలి, దానికి డబ్బు విషయం కాదు, డబ్బు తానే వస్తుంది, లేదా నా మా ప్రశాంతిని నేను అమ్మేసి డబ్బు ఇస్తానన్నారు. చూడండి ఆ స్వామి సెల్ఫ్ సాక్రిఫైస్ అని, అంత అంత సెల్ఫ్లెస్ అండి ఆయన. ఆయనకేమిటండి ఎవరో నీళ్లు తాగలేదంటే మనం మన ఇల్లు అమ్మేసి వాళ్ళకి ఇస్తామా? ఎప్పుడు కూడా ఆ స్వామి ఐడియాసే ఇది చూడండి, ఎంత ఎంత బ్రాడ్ గా ఉంటుందని. ఇది అట్లే ఇక్కడ కూడా ఇది ప్రశాంతిలో అంటున్నాను కదా, ఇది అప్పుడు 7 days స్వామి ఫ్రీ ఫుడ్ ఇచ్చారండి 60th birthday టైంలో. రోజు నేను లోపల స్వామి దగ్గర ఉండేవాడు, మళ్ళీ వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేయాల, మధ్యాహ్నం వచ్చి కుటుంబరావు వాళ్ళు ఇందిరా షా వాళ్ళు అందరూ లోపల ఉండేవాళ్ళు వచ్చి చెప్తారు, స్వామి ఈరోజు 30 drums ఆఫ్ ఆయిల్ నూనె, అది పూరి అని ఫ్రై చేయడానికి 30 drums అయింది స్వామి, ఇంత బస్తా బియ్యం ఇంద. మళ్ళీ స్వామి అడుగుతారు, అక్కడ చిన్న పిల్లలకు దొరికిందా ఫుడ్, అక్కడ పంపించారా ఫుడ్, ప్రతి దాని ఎక్కడెక్కడ ఫుడ్ పోయింది అన్ని స్వామి దగ్గర రిపోర్ట్ చేయాలండి. ప్రతి దాని వాళ్ళు పోలీస్ పోస్ట్ ఉన్నారు, వాళ్లకు దొరికిందా ఫుడ్,

0: ఎవరిని వదిలిపెట్టలేండి స్వామి.
1: ప్రతిసారి స్వామి దగ్గర నుంచి మేము వినపట్టిన చూడరా 30 డ్రమ్స్ ఆయిల్ అంట, అదో 4 టైమ్స్ ఫుడ్ అనమాట. పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం, డిన్నర్ సెపరేట్. ఇంత మందికి వాళ్ళు అది ఎంత అడిగినా అంత ఇవ్వాలని స్వామి. వాళ్ళు ఎంత చపాతి కూడా, వాళ్ళు 3 చపాతి అడిగినా 3 చపాతి ఇవ్వాలి. అది స్వామి ఇన్స్ట్రక్షన్ అనమాట. లేదని మాత్రం ఎవరికి చెప్పకూడదు ఖచ్చితంగా. ప్రతిసారి పొద్దున 4 తోరి స్వీట్స్లు, కాఫీ కావాలంటే కాఫీ, టీ కావాలంటే టీ, అంతరికం అంత ఇదిగా చేస్తున్నారనమాట. ఎప్పుడుకున్న అట్లాంటి వైభవాలు నేను ఎక్కడ కూడా, ఇదన్నీ మనకు మన ఎక్కడైనా ఉంటే ఇట్లాంటి వైభవాలు మన జీవితం వ్యర్థమైపోయి ఉండదండి ఇవన్నీ చూడకుండా. ఎక్కడైనా ఎవరైనా ఏమి లేదు, ఒక్క మాట నేను చెప్తాను, మన ఇంటిలో 2-3 మంది గెస్టులు వస్తే ఒక్కరోజు 2 రోజు ఉంటే మనం వాళ్ళతో వాళ్ళకు భోజనం పెట్టడానికి మాకు తలనొప్పి అయిపోతుంది. ఇక్కడ ఇంత మంది స్వామి ఎంత కొంత అదో సేవదాల్స్ వాడు ఎట్లా రాత్రి పగలు నిద్ర లేకుండా ఆహారం లేకుండా, అది స్వామి ప్రేమంటే అదండి. వాళ్ళకి స్వామి దర్శనం కూడా దొరకలేదండి బర్త్డే రోజు కొంతమందికి. పర్వాలేదు, వాళ్ళకి స్వామిని వాళ్ళు సర్వ్ చేసిన ఆ మానవుల్నే స్వామిని దర్శనం చేసుకున్నారంటమాట. అంత ప్రేమతో చేశారండి వాళ్ళు. అప్పుడు రోజు స్వామి దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు, స్వామి ఇంత ఆయిల్ ఖర్చు అయింది స్వామి ఇంత. ఇంకొక పెద్ద ఇది జరిగింది, ఇది ఇట్లా ఇవన్నీ ఇంతమందికి అంత ఫ్రీ ఫుడ్ 4 తూరి అన్ని ఇచ్చిన తర్వాత ఎంత మిగిలిందంటే, ఇది బస్తాలు, రైస్ బస్తాలు, షుగర్ బస్తాలు అన్ని మిగిలిపోయింది. ఈ కంప్లీట్ ఈ సత్యసాయి తాలూక్ ఉన్న స్కూల్స్ లో అన్ని రోజు మధ్యాహ్నం భోజనం పెట్టారు వాళ్ళు. భోజనం పెట్టి ప్రతి గురువారం వాళ్ళకి ఇది స్వీట్ పొంగల్ ఇవన్నీ పెట్టిన తర్వాత ప్రతి ఇక్కడ పుట్టపర్తిల మన ఇది ప్రశాంతినంలో ఉన్న అన్ని ఇల్లుకు రైసు, 10-10 కోకోనట్స్లు. ఈ కోకోనట్ గురించి నేను ఒక చెప్తానండి. అరౌండ్ 25,000 కోకోనట్స్ కేమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ అనమాట. ఇక్కడ దీని 10,000 కోకోనట్స్ కేరళ నుంచి వచ్చింది. మనం ఆర్డినరీ క్యాల్కులేషన్ మ్యాథమెటిక్స్ ప్రకారం చూస్తే 25 + 10 = 35 ఉండాలి. ఇన్ని 7 రోజులు అందరికీ ఈ విందు భోజనాలు పెట్టిన తర్వాత వాళ్ళు ఊరికే కోకోనట్ కౌంట్ చేస్తే 50,000 కోకోనట్ ఉందండి. ఈ 35 ఇదేదో ఒకలా ఇది మల్టిప్లై చేయడానికి ఆ స్వామి సంకల్పం అంటే అట్లా ఉందండి. అది ప్రతి ఇల్లుకు వాళ్ళు కోకోనట్స్, ఆ లడ్డు, ఆ షుగర్ బ్యాగ్స్, రైస్ బ్యాగ్స్, ప్రశాంతి నిలయం అంత ఫ్రీ సప్లై చేశారు. హాస్టల్ కు పంపించారు. హాస్టల్ కానీ పంపించిన తర్వాత ఆయిల్స్, ఎంత టిన్స్ ఆఫ్ ఆయిల్స్, అట్లా చాలా వైభవంగా జరిగింది ఆ అదృష్టం. ఇదన్నీ చూడడానికి మనకు జీవితంలో స్వామి యొక్క ఛాన్స్ ఇస్తారండి. అది లైఫే ధన్యమైంది నిజంగా. ఇవన్నీ చూడ అప్పుడు ఆ 60th బర్త్డేకి ఎప్పుడు అట్లాంటి ఎప్పుడు కూడా నేను మర్చిపోను అట్లాంటి అనుభవాలు స్వామి ఇచ్చారు. ఏమో ప్రతిదానికి డిస్ట్రిబ్యూషన్ కు స్వామి పిలిచేవాళ్ళు మమ్మల్ని. దేనికి అదో మేమంతా కౌంట్ చేసి, మేము ఇంకొక అబ్బాయి ఉన్నారు, ప్రతిసారి ఎన్ని నంబర్స్ ఉన్నాయి అవన్నీ కౌంట్ చేసి మళ్ళీ ప్రైస్ ట్యాక్స్ అన్ని సెపరేట్ చేసి అన్ని లోపల స్వామి చాలా ప్రేమతో చూసుకున్నారు. అది ఎంత జన్మం ఎత్తినా సరే ఆ ఈ స్వామి ఇచ్చిన అవకాశం నేను అది ఎట్లా ఆయనకి కృతజ్ఞత చెప్పాలో, ఎంత జన్మం ఎత్తినా కూడా మనకు అది రీపే చేయడానికి అవదు. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: సోపానత్రయం. ఒక గ్రామంలో ఒక పశువుల కాపరి ఉండేవాడు. అతడు పరమభక్తుడు, అక్షరశూన్యుడు. పగటిపూట పశువులను మేపి సాయంకాలం పశువులను ఇండ్లకు చేర్చి పురాణం వినడానికి వెళ్లేవాడు. ఆ గ్రామంలో ఒక పౌరాణికుడు ప్రతి సాయంకాలం పురాణం చెప్తూ భక్తి మార్గాన్ని బోధిస్తూ ఉండేవాడు. ఒకనాడు పౌరాణికుడు విష్ణు యొక్క స్వరూపమును, లక్షణములను వివరిస్తూ, నల్లెనివాడు, తెల్లని గద్దనెక్కేవాడు, తెల్లని నామం ధరించేవాడు భక్తుల కోర్కెలు తీరుస్తాడని, భక్తులు పెట్టే నైవేద్యం స్వీకరిస్తాడని, నమ్మిన వారికి తప్పక దర్శనమిస్తాడని, అనుగ్రహిస్తాడని బోధించాడు. పశువుల కాపరి దీనిని శ్రద్ధగా విన్నాడు. పండితుడు వర్ణించిన విష్ణు రూపము పశువుల కాపరి హృదయంలో హత్తుకున్నది. పౌరాణికుడు భక్తుల ప్రార్థనలు, గానము భగవంతుడు వింటాడని, గానమునకు భగవంతుడు వశుడవుతాడని కూడా చెప్పటం పశువుల కాపరి విన్నాడు. ఏ విధంగానైనా భగవంతుని చూచి తీరవలనని సంకల్పించుకున్నాడు. పశువుల కాపరి ప్రతిదినము ఉదయమే మధ్యాహ్న భోజనమును మూటకట్టుకుని ఇంటి నుండి తీసుకుని వెళ్లేవాడు. భగవంతుని చూడాలని సంకల్పించుకున్నప్పటి నుండి తాను తెచ్చుకున్న చల్లకుడును నారాయణునికి నైవేద్యం పెట్టి, తెల్లగద్దనెక్కిన నల్లనయ్యా, చల్లతాగా మెల్లగాను రావయ్యా అని ప్రార్థించటం ప్రారంభించాడు. పశువులను మేతకు తోలి తాను ఒక చెట్టు నీడలో కూర్చుండి ఈ విధంగా పాడుకుంటూ తాను తెచ్చుకున్న దానిని తినటం కూడా మర్చిపోయేవాడు. ఒక్కొక్క రోజు భగవంతుడు ఆరగించని చెల్లకుడును తాను తినకూడదని నిశ్చయించుకుని తినకుండానే ఇంటికి తిరిగి వెళ్లేవాడు. ఈ విధంగా 10-11 దినములు గడిచినాయి. పశువుల కాపరి కృంగి కృశించి బలహీనుడైపోయాడు. కాని ధ్యానము మానలేదు. తనలో తాను, నా గానము సరిగాలేదేమో, భగవంతుని ప్రీతి కలిగించే విధంగా పాడలేకపోయానేమో అని పరితపించాడు. పశువులని తోలుకని సొక్కుతూ సోలుతూ అరణ్యానికి వెళ్లాడు. బాగా ఆకలి వేసినప్పటికీ భగవంతునికి అర్పించకుండా ఆరగించడం ఇష్టంలేక తనకు వచ్చినట్లుగా, తెల్లగద్దనెక్కిన నల్లనయ్యా, ఈ చల్లతాగ మెల్లగాను రావయ్యా అని పాడటం మొదలుపెట్టాడు. అతని నిష్కలంక భక్తికి, నిరంతర ధ్యానానికి కనికరం కలిగి మహావిష్ణువు ఒక ముసలి బ్రాహ్మణుని రూపంలో ప్రత్యక్షమైనాడు. అతను చూసి భగవంతుడు అన్న భావము పశువుల కాపరికి కలగలేదు. ఆ ముసలి బ్రాహ్మణుని, అయ్యా మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు అని ప్రశ్నించాడు కాపరి. ఆ బ్రాహ్మణుడు, నేను నారాయణుణ్ణి, నీవు ప్రార్థించటం వలన వచ్చాను అన్నాడు. పశువుల కాపరికి పౌరాణికుడు వర్ణించినట్లుగా నల్లని ముఖం, తెల్లని గద్దెనికి రావటం కనిపించలేదు. తెలిసిన రూపంతో చూడాలని ఆశిస్తాడు సాధకుడు. అందువలన బాపనయ్య చెప్పినట్టి రూపులేదే, నీ అందచందములు చూడ అతడు కాడే అని పాడుతూ ఆ బ్రాహ్మణుడితో, బాపనయ్య, నీవు రేపు 7 గంటలకు రావయ్యా అన్నాడు. అట్లే వస్తాను అన్నాడు నారాయణుడు. పశువుల కాపరి పండితుని పిలుచుకువచ్చి ఇతడు దేవుడా కాడా అనే విషయం తెలుసుకోవటం మంచిదనుకున్నాడు. వెంటనే పశువుల కాపరి పౌరాణికుని ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి, రేపు 7 గంటలకు ఏటి ఒడ్డునకు రావాలి స్వామి అన్నాడు. పౌరాణికుడు పరిహాసం చేసి, ఒరే, నీకు పట్టిన వెర్రి నాకు పట్టలేదు, నేను రాను పోరా అన్నాడు. పాపము ఈ భక్తుడు బ్రతిమాలాడు. విధిలేక పశువుల కాపరిని వదిలించుకోవడానికి పౌరాణికుడు ఏటి ఒడ్డుకు రావటానికి ఒప్పుకున్నాడు. ఈ విషయము ఆ గ్రామంలోని వారందరికీ తెలిసింది. ఆ బ్రాహ్మణుడు ఎవరో, ఆ కథ ఏమిటో చూద్దామని అందరూ తెల్లవారకమునిపై ఏటిగట్టున చేరారు. 7 గంటలైంది. అందరూ ముసలి బ్రాహ్మణుని రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ముసలి బ్రాహ్మణుడు రానే వచ్చాడు. పశువుల కాపరి ఉత్సాహముతో, ఇదిగో ఇదనే నిన్న వచ్చింది, ఈ బ్రాహ్మణుడే అని అందరికీ చెప్పాడు. కాని అక్కడే చేరిన గ్రామస్తులకు ఎవ్వరికీ బ్రాహ్మణుడు కనపడలేదు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అంతా బూటకమని ఈ భక్తుని మతిమాలిన చేష్టలకు గేలిచేశారు. వారందరికీ బాగా కోపం వచ్చి పశువుల కాపరిని కొట్టడం ప్రారంభించారు. అప్పుడు పశువుల కాపరికి ఒళ్లు మండింది. బాపనయ్యా, నాకు ఈ గతి పట్టించటానికా నీవు వచ్చావు? నాకు కనపడినట్లు అందరికీ ఎందుకు కనపడవు అని గట్టిగా అరుస్తూ ఆ బ్రాహ్మణుని చెంప అదిరేటట్లు గట్టిగా కొట్టాడు పశువుల కాపరి. వెంటనే జగన్మోహనాకారముతో, చిరునవ్వులలుకు నిమ్మగముతో, ధగధగ మిరిసే మణిభూషణాదులతో, పీతాంబర శోభతో గరుత్మంతుని అధిరోహించి మహావిష్ణువు కనిపించాడు. ఈ భక్తుడు ఆనందంతో గంతులు వేస్తూ, తెల్లగద్దనెక్కిన నల్లనయ్యా, నా కన్నతండ్రి కరుణించి వచ్చినావా అని మ్రొక్కాడు. ఇంతలో ఆకాశము నుండి విమానమొకటి కిందకొచ్చింది. భగవంతుని ఆజ్ఞానుసారం ఈ భక్తుడు అందులో కూర్చుండి ఎగిరిపోయాడు. అక్కడ చేరిన వారందరూ ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. భగవంతుడు తన పట్ల గాఢమైన భక్తి విశ్వాసములు కలిగి ప్రార్థించిన వారి వరలను తప్పక ఆలగించి అనుగ్రహిస్తాడు. భక్తుని ప్రార్థన వెనుక దాగిన ఆవేదననే గ్రహిస్తాడు. బాహ్యాడంబరమును చూడడు. సాధకుడు మొట్టమొదట శాస్త్రం ద్వారా, గురువుల వలన దైవం యొక్క స్వరూప స్వభావములను వింటాడు. ఇది జ్ఞాతం అంటే తెలుసుకోవటం. వినిన స్వరూప లక్షణాలను మనన నిధి ధ్యాసల ద్వారా కొంతకాలమైన తర్వాత ప్రత్యక్షంగా దర్శించగలుగుతాడు. కొంతవరకు తృప్తి పడతాడు, ఇదే ద్రష్టుం. కాని పూర్తి సంతృప్తిని చేకూర్చేది భగవంతునిలో చేరిపోవటం. ఇదే ప్రవిష్టం. ఇదే ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత స్థితులని చెప్పవచ్చు.

రేడియో సాయి శ్రోతలందరికీ హృదయపూర్వకమైన సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో 2011 గురుపౌర్ణమి సందర్భంగా ప్రారంభమైన తెలుగు స్ట్రీమ్ 2014 తమ 3వ వార్షికోత్సవాన్ని విజయవంతంగా జరుపుకుంది. ఈ సందర్భంగా 2014 జూలై 14వ తేదీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో పిల్లలు, పెద్దలు, స్వామి కళాశాల విద్యార్థులు, సాయి యువత అందరూ కలిసి వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను ప్రేమతో స్వామికి సమర్పించడం జరిగింది. 3వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను 7 భాగాలుగా మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. 3వ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలోని 4వ భాగం పునఃప్రసారం ఇప్పుడు మీరు వినండి.

0: విశ్వంలోని ప్రతి ఒక్కటి ఆ భగవంతుని సృష్టే. విశ్వవింతలలో ఒకటైన తారామండలం గురించి ఒక ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విందాం.
1: వావ్, ప్లానెటేరియం షో చూడాలనుంది. ఇక్కడ ఏం చూపిస్తారమ్మా?
2: ఇక్కడ సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాల గురించి చెప్తారు ప్రియా.
3: సూర్యుడే కాక 100 బిలియన్ల నక్షత్రాలకు నివాసం పాలపుంత నక్షత్ర వీధి. ఈ వర్తులాకార నక్షత్ర వీధిలో అంచు నుండి మధ్యలో సూర్యుడు నక్షత్ర వీధి కేంద్రం చుట్టూ 500,000 మైళ్ల వేగంతో తిరుగుతూ ఉంటాడు. అయినప్పటికీ దీనిని చుట్టడానికి 20 కోట్ల సంవత్సరాలు పడుతుంది. సూర్యుని చుట్టూ అనేక గ్రహగోళాలు, తోకచుక్కలు, 8 విచిత్రాలు తిరుగుతూ ఉంటాయి. ఈ 8 విచిత్రాలనే మనం గ్రహాలని పిలుస్తున్నాం. ఈ 8 గ్రహాలు మన సౌరమండలాన్ని అసాధారణమైన దానిగా చేస్తున్నాయి. ప్రతి గ్రహం ఇతర గ్రహాల కంటే ఎంత చిన్నదంటే వాటిని ఒకే సౌర కుటుంబానికి చెందినవిగా భావించలేము.
1: 8 గ్రహాలు ఉండాలి కదా?
2: అవును, కానీ దాని గురించి ఏం చెప్తారో చూద్దాం.
3: వీటిలో మొదటిది సూర్యునికి అతి దగ్గరగా ఉన్నది బుధ గ్రహం.
1: ఓ, మెర్క్యూరియా.
3: అతి చిన్నదైన ఈ గ్రహ వ్యాసం 3,032 మైళ్లు. దీనిలో ఒకరోజు మన 176 రోజులకు సమానం. ఒక్కొక్క సంవత్సరానికి 88 రోజులుంటాయి. మన సౌరమండలంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఇది జీవిస్తుంది. తీవ్రమైన ఉష్ణోగ్రత, సౌర వాయువులు దీని వాతావరణాన్ని నిరంతరం చిన్నా భిన్నం చేస్తూ ఉంటాయి. కాని బుధగ్రహం ఆ వాతావరణాన్ని పునర్వ్యవస్థీకరించుకుంటూ ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సౌరమండలంలో అత్యంత ఉష్ణ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా బుధగ్రహం తన ధ్రువాల దగ్గర నీటిని, మంచును కలిగి ఉంటుంది. అతి కఠినమైనటువంటి పరిస్థితులలో కూడా సాగిపోతూ ఉండడం బుధగ్రహం యొక్క ప్రత్యేకత.
1: సూర్యుడికి దగ్గరగా ఉన్న మంచు ఎలా ఉంటుంది?
2: బహుశా సూర్యకాంతిని దాని ధ్రువాలు సరాసరి గ్రహించవేమో.
3: బుధగ్రహం నుండి కొంచెం ముందుకు వెళితే మన సౌర కుటుంబంలో అతి సుందరమైన ప్రపంచాన్ని మనం చూస్తాం. అదే శుక్రగ్రహం. ఇది సూర్యుని నుండి 2వ గ్రహం. దాని అందమైన ముఖం వెనుక ప్రమాదకరమైన పర్యావరణం ఉంది. విషవాయు మేఘాలు, ఆమ్ల బిందువులు ఆ ముఖాన్ని ఇతరులకి కనిపించకుండా కప్పి ఉంచుతాయి.
1: సూర్యుని నుండి 2వది శుక్రగ్రహం అంటే వీనస్ కదమ్మా?
2: అవును ప్రియా.
3: బుధగ్రహం సూర్యునికి అతి దగ్గరలో ఉన్న శుక్రగ్రహమే మన సౌరమండలంలో అత్యంత ఉష్ణగ్రహం. పరిమాణంలోనూ, పదార్థ తత్వంలోనూ భూమిని పోలి ఉన్న శుక్రగ్రహం భూమి కంటే భిన్నమైన మార్పుకు గురైంది. దాని ఉపరితల ఉష్ణోగ్రత 900 డిగ్రీల ఫారెన్హీట్ గా ఉంటుంది. తీవ్రమైన వేడితో కూడిన ఈ వాతావరణం క్రింద జ్వలిస్తున్న అగ్నిపర్వతాలతో శుక్రగ్రహం ఉపరితలం కప్పబడి ఉంటుంది. రూపాలు చూస్తే భూమి, శుక్రుడు కవలలనుకోవచ్చు. కాని మిగిలిన విషయాలలో వీటి మధ్య స్వర్గానికి, నరకానికి ఉన్నంత సారూప్యత ఉంది. అందులో శుక్రగ్రహాన్ని నరకంగా భావించవచ్చు. విశ్వ ఉష్ణీకరణ, దాని తర్వాత భూగ్రహ భవిష్యత్ ఏమిటో శుక్రుణ్ణి చూస్తే మనం ఊహించవచ్చు.
2: అక్కడ 900 డిగ్రీలు అంటే మనం అక్కడ అసలు బతకలేము.
1: అమ్మో, అంత వేడా!
3: సువిశాలమైన విభిన్న ప్రపంచాల కల్పనా జగత్తులో మన నివాసం అనుకోదగినది మన మాతృగ్రహమైన భూమి ఒక్కటి. సుడులు తిరిగే తెల్లని మేఘాల క్రింద మనం సకృత్తుగా మాత్రమే చూడగల రంగురంగుల దృశ్యం మనకి కనిపిస్తుంది. ఏపుగా పెరిగిన వృక్ష సంతతి, భూమి యొక్క గోధుమ వర్ణం, సముద్రాల నీలిమ ఈ గ్రహాన్ని అద్భుత ప్రపంచంగా మార్చాయి.
1: వావ్, మన భూమి ఎంత అందంగా ఉందో కదమ్మా.
2: అవును ప్రియా, చాలా అందంగా ఉంది.
3: భూమి ఇంత సుందరంగా కనిపించడానికి కారణం దాని మీద ఉన్నటువంటి అశేషమైన జలసంపదే. భూమిపై జంతుజాలానికి ప్రాణాధారం ఈ జలమే. నీరు, గాలి, భూమి వంటి పంచభూతాలు భూమిపై జీవజాలాన్ని రూపకల్పన చేశాయి. ప్రచండమైన మహాసముద్రాల ఆటుపోటులు, శక్తివంతమైన ప్రవాహాలు భూమి చుట్టూ ఉష్ణాన్ని వ్యాప్తి చేస్తాయి. మనకి అతి దగ్గరగా ఉండే మరొక గ్రహం కుజుడు.
1: కుజుడంటే మాస్ కదా.
2: అవును, దాన్నే అంగారకుడు అని కూడా అంటారు.
3: కుజుని దినం మన రోజు కంటే కొంచెం దీర్ఘమైనది. మనకున్నట్టే కుజునిలో 4 ఋతువులు కూడా ఉన్నాయి. భూమిలాగే కుజగ్రహం అగ్ని పర్వతాలు, ఎండిపోయిన నదీ గర్భాలు, లోయలు, ఎడారులు, ధ్రువాల వద్ద మంచు శిఖరాలు కలిగి ఉంటుంది. కాని కుజగ్రహంలో ఆకాశం గులాబీ రంగులో, సూర్యాస్తమయం నీలివర్ణంలో ఉంటాయి.
1: కుజగ్రహం అచ్చు భూమిలా ఉంటే మనం అక్కడే ఉండొచ్చు కదా.
2: లేదు ప్రియా, అక్కడ వాతావరణం చాలా పల్చగా ఉండి మనం బ్రతకడానికి ఆక్సిజన్ ఉండదు. అక్కడ తిరగడానికి స్పేస్ సూట్ అవసరం.
3: మనం కుజగ్రహాన్ని వదిలిపెట్టి ముందుకు సాగిపోయినప్పుడు గ్రహ సముదాయాన్ని 2 వర్గాలుగా, అంటే భూపదార్థ సంచయంగా, శక్తి సంపన్నమైన వాయుగోళాలుగా విభజించే సన్నని రేఖని మనం దాటుతాం. ఈ రేఖని గ్రహగోళ పట్టి ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. గ్రహగోళాలు సూర్యుని చుట్టూ తిరిగే శిలాలోహపు శకలాలు, గ్రహాలుగా మారే అదృష్టానికి నోచుకోని స్వేచ్ఛా పదార్థాలు. ఈ గ్రహగోళాల మొత్తం ద్రవ్యరాశి చంద్రుని ద్రవ్యరాశి కంటే తక్కువ.
1: మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, తర్వాత జూపిటర్ నాకు తెలుసు.
2: ఓ సబాష్.
3: గ్రహగోళ పట్టి తర్వాత మన సౌరమండలంలో అతి పెద్దదైన వాయుగోళం బృహస్పతిని చూస్తాం. బృహస్పతి ఎడతెరిపిలేని ఉధృతమైన తుఫాన్లతోనూ సుడిగుండాలతోనూ నిండి ఉంటుంది. దీనికి కనిపించే ఉపరితలం లేదు, కాని సౌరమండలంలోని ఇతర భూగోళాల్ని తనలో ఇముడ్చుకోగల పెద్ద గ్రహం బృహస్పతి.
2: బృహస్పతినే గురుగ్రహం అని కూడా అంటారు.
1: ఓహో,
3: భూమి వంటి 3 గ్రహాల్ని మింగివేయగల తుఫానును సూచించే ఎర్రని మచ్చ కలిగి ఉండి కూడా బృహస్పతి భూమిని గ్రహశకలాలు, తోకచుక్కల దాడి నుండి నిశ్శబ్దంగా సంరక్షిస్తుంది. బలమైన గురుత్వాకర్షణ శక్తితో భూభ్రమణ పదాన్ని దాటబోయే ఎన్నో తోకచుక్కల్ని బృహస్పతి మింగివేస్తుంది.
1: గురుత్వాకర్షణ శక్తి అంటే
2: అదే గ్రావిటీరా.
3: శనిగ్రహం మన సౌరమండలంలో 2వ అతి పెద్ద గ్రహం అయినా దాని సంపూర్ణ ద్రవ్యరాశి సాంద్రత నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. సూర్యుని నుండి 89 కోట్ల మైళ్ల దూరంలో ఉండి శనిగ్రహం వెడల్పైన ఎంతో అందమైన వలయాల అమరిక కలిగి ఉంటుంది.
1: రింగు రింగులుగా ఉండే గ్రహమే కదా ఈ సాటర్న్.
2: అవునమ్మా.
3: తిరిగే ఈ హిమఖండ వలయాలు శనిగ్రహాన్ని మన సౌరమండలంలోనే ఛాయాచిత్రాలు తీయడానికి అనుకూలమైన ప్రదేశంగా చేస్తున్నాయి. శనిగ్రహాన్ని దాటండి. మన సౌర కుటుంబంలోకెల్లా నిత్రాణమైన గ్రహం యురేనస్ ని మీరు చూస్తారు. యురేనస్ 97 డిగ్రీల వాలుతో 21 సంవత్సరాల సుదీర్ఘమైన వేసవి పగలు, 21 సంవత్సరాల సుదీర్ఘమైన హేమంత రాత్రులను కలిగి ఉంటుంది. భూపరిమాణం కలిగిన పెద్ద సంఘటనా శకలం తాకిడికి ఈ గ్రహం ఒక ప్రక్కకు ఒరిగిపోయి ఉంటుందని విశ్వసిస్తారు.
1: అమ్మా, యురేనస్ ని నిద్రాణమైన గ్రహం అని ఎందుకంటారు?
2: ఇప్పుడే చెప్పారు కదా ప్రియా, అది 97 డిగ్రీల వాలుతో ఓ పక్కకు ఒరిగినట్లుండటం వల్ల అలా పిలుస్తారు.
3: గ్రహాలను లెక్కిస్తూ పోతే చిట్ట చివర అందమైన వినీలమైన గ్రహం కనిపిస్తుంది. అది రోమన్ల సాగర దైవం పేరుగల నెప్ట్యూన్. నెప్ట్యూన్ మన సౌర కుటుంబంలో సుదూరంగా ఉన్న అతి శీతల గ్రహం. దట్టమైన వాతావరణ పొరల వెనుక ఒదిగొన్న నెప్ట్యూన్ అన్నిటికంటే అతి వాయు సంభరితమైన గ్రహం. శనిగ్రహానికి ఉన్నట్టు క్రమబద్ధంగా లేకపోయినా నెప్ట్యూన్ కూడా శకలావృతమైన వలయ వ్యవస్థను కలిగి ఉంటుంది. దాని ఉపగ్రహమైన ట్రైటాన్ నెప్ట్యూన్కి చెందినది కాకపోయినా దానికి గల అత్యంత బలమైన గురుత్వాకర్షణ శక్తి వలన అంతరిక్షం నుండి గ్రహించబడింది.
1: ఓ, నెప్ట్యూన్ గ్రావిటీ వలన ట్రైటాన్ దాని ఉపగ్రహం అయిపోయింది. చాలా థ్రిల్లింగ్ గా ఉంది.
3: మన సౌర కుటుంబంలో పరస్పర విభిన్నత్వాలు, ప్రత్యేకతలు గల గ్రహాలు ఉన్నప్పటికీ అవి అద్వితీయమైన సమతుల్యతను, సామరస్యాన్ని ప్రదర్శిస్తాయి. దుర్గమమైన బుధగ్రహ ఉపరితలం నుండి అత్యంత శీతలమైన వాయువులు వీచే నెప్ట్యూన్ వరకు మన సౌర కుటుంబాన్ని పాలపుంతకి మకుటాయమానంగా వర్ణించవచ్చు.
1: బాగుంది. మెర్క్యూరీ నుంచి నెప్ట్యూన్ వరకు మరి ప్లూటో గురించి ఏంటమ్మా?
2: బహుశా ఇప్పుడు దాని గురించి చెప్తారేమో, చూద్దాం.
4: నేటి ప్రదర్శన ముగించే ముందు మనం ప్లూటో గ్రహాన్ని పరిశోధిద్దాం. చాలా వరకు మంచుతో నిండిన ప్రపంచమిది. ఇటీవల ప్లూటో వార్తల్లోకి ఎక్కింది. అదసలు గ్రహమేనా కాదా? ఇప్పుడు అధికారికంగా చెప్పవచ్చు, అది గ్రహం కాదు. 2006 అంతర్జాతీయ ఖగోళ శాస్త్రజ్ఞుల సంఘం ప్లూటో ఒక కుబ్జ గ్రహమని ప్రకటించింది. ఆ వార్త విని చాలా మంది బాధపడ్డారు, ఇంకా పడుతూనే ఉన్నారు. అమెరికాలోని 2 ప్లూటో గ్రహమేనని ప్రకటిస్తూ చట్టం కూడా తీసుకువచ్చింది. పిటిషన్లు, వేడి వాదోపవాదాలు, నిరసనలు. సూర్యుడి నుంచి దాదాపు 400 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న శీతలమైన చిన్న మంచు ప్రపంచం గురించి ఎందుకింత రాద్ధాంతం జరుగుతోంది? ఏమో ఎవరికి తెలుసు, మనందరికీ అర్భకులపైనే సానుభూతి ఉండటం వల్లనేమో, లేదా మనకు మార్పు ఇష్టం లేకపోవడం వల్ల కావచ్చు. కాని ప్లూటో కూడా చాలా ఆసక్తిదాయకమైనది. ప్లూటో పతనానికి ప్రధాన కారణం ఎరిస్. ఇదిగో ఇక్కడుంది. ఇది కూడా మరో మంచు ప్రపంచం. సుదూరంలో ఉన్న ఈ ప్రదేశం గురించి మనకంతగా తెలియదు, అంతా మన ఊహాగానమే. ఒకటి మాత్రం తెలుసు, అదో పెద్ద కుబ్జ గ్రహం. నిజం, ఎరిస్ ప్లూటో కన్నా పెద్దది. ప్లూటో 2003 ఎరిస్ ను కనుగొన్నాకనే ప్లూటోకున్న గ్రహమనే హోదా గురించి సందేహాలు మొదలయ్యాయి. ఎరిస్ ప్లూటోలు తమలోని గురుత్వాకర్షణ శక్తి వల్ల గోళాకారం పొందగలిగినంత పెద్దవైనా గ్రహాలతో పోలిస్తే అవి చాలా చిన్నవి. నిజానికి భూమికున్న చంద్రుడు ఎరిస్ ప్లూటోల కన్నా పెద్దగా ఉంటాడు. ఎరిస్ ప్లూటోల కక్షలు కూడా వింతగా ఉంటాయి. అండాకారంలో ఉంటూ సౌర వ్యవస్థ ప్రధాన తలం నుంచి పక్కకు వంగినట్టు ఉంటాయి. ప్రధాన గ్రహాల కక్షలు ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. అవి వలయాకారంలో ఒకే తలానికి సమీపంలో ఉంటాయి. ప్లూటోకు గ్రహం హోదా పోవడానికి చివరి కారణం పరిమాణంలో చిన్నదైన ప్లూటో తన కక్షలోని శకలాలను తుడిచిపెట్టలేకపోవడం. దాని కక్షకు చుట్టుపక్కలే ఎన్నో శకలాలు తేలాడుతూ కనిపిస్తాయి. దీనికి భిన్నంగా పరిమాణంలో ఎంతో పెద్దవైన గ్రహాలు తమకున్న ఆకర్షణ శక్తి వల్ల చుట్టుపక్కల ఉన్న శకలాలన్నింటినీ తుడిచిపెట్టేస్తాయి. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ అంశాలన్నింటినీ పరిశీలించాక పాపం ప్లూటోకి శృంగభంగం తప్పలేదు. ప్లూటో వద్దకు ఏ అంతరిక్ష నౌక ఇంతవరకు వెళ్లలేదు. అయినా మనకు ప్లూటో గురించి ఇన్ని వివరాలు తెలుసు. కాని 2006 ప్రయోగించిన న్యూ హారైజన్స్ అనే పరిశోధనా సాధనం త్వరలోనే మరిన్ని వివరాలు అందించనుంది. అంతా సవ్యంగా సాగితే 2015 జూలై నాటికి ప్లూటోను చేరగలుగుతుంది.
1: ప్లూటో గురించి నెక్స్ట్ ఇయర్ తెలుస్తుందా?
4: మనకు దూరాన ఉన్న ఆ మంచు ప్రపంచం మీద ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. న్యూ హారైజన్స్ పరికరం ప్లూటో గురించి మరిన్ని అద్భుతమైన కొత్త విషయాలు తెలియజేయవచ్చు.
2: షో అయిపోయింది ప్రియా, నీకు నచ్చిందా?
1: చాలా బాగుందమ్మా, కానీ తొందరగా అయిపోయింది, నాకు ఇంకా చూడాలనుంది.
2: తప్పకుండా ప్రియా, మళ్లీ వద్దాం. బహుశా అప్పుడు ఇంకా కొత్త కొత్త విషయాలు చూపిస్తారేమో.
1: సరే అమ్మా.
0: తారామండలం గురించి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఇందులో శ్రీమతి రాజేశ్వరి, చిరంజీవి అంజలి పాల్గొన్నారు.

పిన్న వయసులోనే స్వయంగా రచించి స్వామి మనకు అందించిన ప్రబోధాత్మకమైన నాటకం చెప్పినట్లు చేస్తారా? హైదరాబాద్ కోటి సమితి సమర్పిస్తున్న ఈ నాటకం ఇప్పుడు విందాము.

0: శ్రద్ధగా వినండి, నిదానంగా ఆలోచించండి. దానం చెయ్యని మానవుడు దానవుడైపోతాడు.
1: బాగా చెప్పారు తల్లి.
0: అందుకే నాయన వ్యాసభగవానుడు ఏమన్నాడో తెలుసా? అన్ని వేదాలకు అన్ని పురాణాలకు ఈ ఒక్క వాక్యమే సారాంశం అన్నారు. ఏమిటది? సమయానికి జ్ఞాపకం రావట్లేదు. గుర్తొచ్చింది. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు ఉపకారం చెయ్యడం కంటే గొప్ప పుణ్యం లేదు, ఇతరులకు బాధ కలగ చేయడం కంటే చెడ్డ పాపము లేదు.
2: అస్సలు చేసే మాట చెప్పాడండి యాదవ్యాసుడు.
0: అన్ని ధర్మాలకు ఆయువు పట్టు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే కదా. దీన శరణ్యుడు, ఆత్మరక్షకుడు ఆ విష్ణుమూర్తి ఏం చేశాడు?

అని మొరపెట్టుకున్న గజేంద్రుని కాపాడడం కోసం ఉన్నపళంగా లేచి బయలుదేరి వెళ్లాడు. సిరికించెప్పడు శంఖ చక్రయుగమున్ చేబ్రోయి సంధింపడు. ఎక్కడో అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబులో ఉన్నప్పటికీ ఆపదలో ఉన్న గజేంద్రుని మకరి బారి నుండి కాపాడడం కోసం గబగబా పరిగెత్తుకు వెళ్లాడు పరమాత్ముడు.

0: త్రేయ అన్నారు పోతన్ గారు.
1: భగవంతుడు దయాస్వరూపుడు కదమ్మా.
0: అవున్నాయన, ఆ భగవంతుడు అనంత కోటి జీవరాశులను సృష్టించాడు. జంతూనాం నరజన్మ దుర్లభం అన్నారు. దానధర్మాలే మానవ జన్మను సార్థకం చేస్తాయి. అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది. ఏవేళప్పుడో అమ్మా అన్నం అంటూ ఏ బిచ్చగాడు వచ్చినా విసుక్కోకుండా కసురుకోకుండా అంతో ఇంతో పెట్టి పంపించాలి. అలా అని అందరికీ దానం చెయ్యరాదు. కొందరు సోమరిపోతులైన దృఢకాయలు నానా వేషాలు వేసుకుని వస్తూ ఉంటారు. వాళ్లకు మాత్రం మనం దానం చెయ్యడం అంటే వాళ్ల సోమరితనాన్ని ఎక్కువ చేసినట్లే. అయితే అనాథలను, వికలాంగులను, అసక్తులను మాత్రం తప్పక ఆదుకోవాలి. దీనమానవ సేవయే నిజమైన మాధవ సేవ. ఇంతటితో ఇవాళ చాలిద్దాం, మళ్లీ రేపు కలుద్దాం.
1: వెళ్ళొస్తాం సుబ్బమ్మ గారు.
2: చదువు రాని వాళ్ళకు కూడా చక్కటి సంపత్తులు చెప్పి పుణ్యం కట్టుకున్నారండి.
1: మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేమమ్మా.
0: అంత ఈశ్వర సంకల్పం. నాదేముంది నాయన, శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు కదా. ఒరే కృష్ణ, ఇందాకటి నుంచి ఇక్కడే కూర్చున్నావా? నిన్ను చూడనే లేదు. ఏం చేస్తున్నావురా మూల కూర్చుని? హాయిగా పోయి తోటి పిల్లలతో ఆడుకోరాదట్రా.
3: నువ్వు చెబుతున్న మాటలు వింటూ కూర్చున్నానమ్మా.
0: ఇప్పటినుంచి ఎందుకు నీకు పెద్ద కబుర్లు? ఏ వయసుకు తగిన లక్షణాలు ఆ వయసులో రాణిస్తాయి. తోటలోకి పోయి ఆడుకో, వెళ్ళు.
3: మంచి మాటలు వినటం తప్ప అమ్మా. ప్రహ్లాదుడు వయసు ఎంతమ్మా? ధ్రువుడు ఎన్నేళ్లవాడమ్మా? రెండు మంచి మాటలు వినడానికి వయసుతో పనేముందమ్మా.
0: నీతో ఎవ్వరూ వాదించలేరు బాబు. రేపటి పాఠాలు చదువుకోరాదు?
3: అన్నీ వచ్చేసాయమ్మా, కావాలంటే అప్పగిస్తాను.
2: కళ్ళలేని కబోదం తల్లే, కనకరించు తల్లే. అమ్మా,
0: ఈ వేళప్పుడు మా ఇంట్లో అన్నం ఎక్కడుంటుందిరా? నీకే చెప్తుంటే వెళ్తావా లేదా?
2: అమ్మా ఆకలేస్తుందమ్మా, ఎంత ముద్ద పెట్టమ్మా.
0: నీ మొండి వేషాలు నా దగ్గర పనికిరావు. వెళ్ళకపోతే మెడపట్టి గెంటేస్తాను.
2: అట్టమ్మా, మీ పుణ్యం ఉంటది, ఎంత ముద్ద పెట్టన్నా అమ్మా.
0: మర్యాదగా బయటకు నడుస్తావా లేదా?
2: అంత కోపం ఎందుకులే తల్లి, పోతానులే. ఇవాళ నా మీద ఏ తల్లికి దయ కలుగుతుందో? కడుపులో ఆకలి మంట రగిలిపోతాంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, కాళ్ళు తేలిపోతున్నాయమ్మా. కాస్త కనికరించు తల్లి.
0: మాటలు బాగానే నేర్చావు, పో అవతలకి. అడ్డమైన వాళ్లకి వడ్డించడానికి అన్నం వండి రాసులు రాసులు పోసుకు కూర్చున్నాననుకున్నావా? మర్యాదగా బయటకు నడు.
2: ఈ గుడ్డోడి మీద కొంచెం కూడా దయరాదా తల్లి. వెళ్తానులే అమ్మా. అమ్మా మా దగ్గర తల్లా.
0: అమ్మయ్య వెళ్ళాడు బాబు. పంపేసరికి తల ప్రాణం తాక్కొచ్చింది. ఈ రోజుల్లో ప్రతి వాడికి ముష్టి ఎత్తడం ఒక వృత్తిగా తయారైంది.

0: గోవింద. సుబ్బమ్మ తల్లి, చల్లని తల్లి, దాన ధర్మాలకు నీ తర్వాతనే ఇంకోని చెప్పుకుంటాం. నీ చేతికి ఎదురు లేదు. నీలాంటి ధర్మతల్లులు ఉండబట్టే ఈ కలియుగంలో మాబోటి వాళ్ళని చల్లగా బతకగలుగుతున్నాం తల్లి. సుబ్బమ్మ తల్లి, సుబ్బమ్మ తల్లి.
1: రండి రండి శాస్త్రులు గారు, మీకోసం పళ్ళ నిండా బియ్యం పోసి సిద్ధంగా అట్టే పెట్టాను, పట్టుకొస్తాను, ఒక్క క్షణం ఉండండి.
0: సుబ్బమ్మ తల్లి, చల్లగా వర్ధిల్లమ్మా. నీ వల్ల ఓ చిన్న సాయం కావాలమ్మా, తప్పకుండా చెయ్యాలి.
1: చేస్తాను, సందేహించకుండా అడగండి శాస్త్రులు గారు.
0: ఏమీ లేదమ్మా, మన భజన మంటపానికి మెట్లు కట్టిస్తున్నానమ్మా. ఓ మెట్టు మీ పేరు మీదుగా కట్టించి రాళ్ల మీద మీ పుణ్య దంపతుల ఇద్దరి పేర్లు చెక్కించాలనుకుంటున్నానమ్మా.
1: ఇదేం భాగ్యమా బంగారమా? తప్పకుండా ఇస్తానండి కావలసిన పైకం. మా పేర్లు బాగా కనిపించే చెట్లు చెక్కించండి.
0: ఓహో, శిలాక్షరాలుగా నిలిచిపోయేటట్టు చెక్కిస్తాను తల్లి. వెళ్ళొస్తానమ్మా. శుభమ్మ తల్లి, వెళ్ళొస్తా.
1: మంచిది శాస్త్రులు గారు.
2: అమ్మా, నిన్నొక మాట అడుగుతాను, చెబుతావా?
1: అడగరా, అడుగు. నీకెప్పుడు లక్ష ప్రశ్నలో యక్ష ప్రశ్నలోను.
2: కళ్ళు లేని కబోది వస్తే కసురు కొని వెళ్లగొట్టావెందుకు? నిక్షేపంలాగా గుమ్మడికాయ లాంటి పొట్టతో ఉన్న సోమరిపోతు శాస్త్రుల గారికి మాత్రం పల్లె నిండా బియ్యం ఎందుకు పెట్టావు? ఇదేనా నీవు ఇంతసేపటి నుండి చదివి చెప్పిన భాగవత పద్యాల సారం?
1: బావుంది నీ వరస. చెప్పినవన్నీ చేయడం సాధ్యం అవుతుందా వెర్రివాడా? అయినా ఈ మధ్య నీ ధోరణి శృతి మించి రాగాన పడుతోంది.
2: నేను తప్పు మాట ఏమన్నానమ్మా? చేయలేని మాటలు చెప్పడం దేనికి అని అడుగుతున్నాను.
1: నోరు మొయ్యి, గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించినట్లుంది నీ ధోరణి.
2: పుస్తకాలలోని మాటలు మస్తకాలలోకి ఎక్కవద్దా అమ్మా. మనం చెప్పేది ఇతరుల కోసమే గాని మన కోసం కాదన్నమాట.
1: నీకు మరీ పొగరికిపోతాను. చిన్న పెద్ద అని లేకుండా ఇష్టం వచ్చినట్లు అవుతున్నావు. పద మీ నాన్నగారి దగ్గరికి.
2: నేనేం తప్పు మాట అన్నానమ్మా?
1: తప్పో ఉప్పో మీ నాన్నగారే తేల్చి చెప్తారు. పద, ఊరుకుంటున్న కొద్దీ మితిమీరిపోతున్నావు. మీరు ఇంటి సంగతే పట్టించుకోవడం మానేశారు. వీడు నన్ను ఎంత మాట పెడితే అంత మాట అనేస్తున్నాడు. చిన్నంతరం పెద్దంతరం బొత్తిగా లేకుండా మాట్లాడేస్తున్నాడు. ఎందుకు కొరగాకుండా పోతున్నాడు.
0: ఎరా కృష్ణ, అమ్మని ఏమన్నావురా? ముందు చెంపలు వేసుకుంటా లేదా? తల్లిదండ్రులు అంటే ప్రత్యక్ష దైవాలు అన్న సంగతి గుర్తు పెట్టుకో.
2: నేనేమీ అనలేదు నాన్నగారు.
1: నేను ఇందాక శాస్త్రుల గారికి స్వయం పాకం ఇస్తే వీడు నన్ను నానా మాటలు అన్నాడండి.
2: గ్రుడ్డివాడు వస్తే ముష్టి ఎందుకు పెట్టలేదని అడిగానండి, అంతే.
0: సరే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను కనుక్కుంటాను వీడి సంగతి.
1: మొక్కగా ఉండగానే వంచకపోతే మానయ్యాక వంగుతుందా? చూస్తూ ఊరుకుంటే చెడిపోతాడు.
0: ఒరే కృష్ణ, ఇలారా, ఇలా కూర్చో బల్ల మీద. శ్రద్ధగా చదువుకోక ఎందుకురా అమ్మతో నీకు తగవులు? నేను చిన్నప్పుడు ఆ వీధి పళ్ళలో చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడంటే ఆనాడు కష్టపడి చదువుకోబట్టే కదా. క్లాసు ఫస్ట్ వచ్చేటట్టు చదువుకోవాలి. నువ్వు గొప్ప డాక్టరు కావాలరా?
2: నేను శ్రద్ధగానే చదువుతున్నాను నాన్నగారు.
3: నమస్కారం అండి, నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్నానండి. 2 నెలల క్రిందట మా నాన్నగారు చనిపోయారండి. పరీక్ష ఫీజు కట్టాలండి, 1 రూపాయి ఇప్పించండి. మీ వంటి ధర్మాత్ములు తలా కాస్త సాయం చేశారండి. మీరు కూడా తోచినది ఇప్పిస్తే ఫీజు కడతానండి. ఇదిగోండి హెడ్ మాస్టర్ గారిచ్చిన ఉత్తరం.
0: ఏది లైవ్? ద బేరర్ ఆఫ్ దిస్ లెటర్ ఇస్ ఎ వెరీ పూర్ బాయ్. అసలు మన దేశమే పేద దేశం, అందరం పేదవాళ్ళమే. He's a promising student, highly intelligent and industrious. మన వాళ్ళకి సిఫారసు ఉత్తరాలు రాయడం తేలికైపోయింది. మాటలు విలువేయలేదు మనకి. తీసుకో ఉత్తరం. చూడు, ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు. తర్వాత ఎప్పుడైనా కనిపిస్తే ఆలోచిస్తాను.
3: పరీక్ష ఫీజు కట్టడానికి రేపే ఆఖరి రోజు సార్. 1 రూపాయి ఇప్పించండి బాబు గారు.
0: ఐఎమ్ వెరీ సారీ. వెళ్ళు, నన్ను విసిగించకు. నా దగ్గర ప్రస్తుతం పైసా కూడా లేదు. పో. నా మాటలు నమ్మకపోతే ఇదిగో చూడు, నా మనీ పర్స్ చూడు, ఖాళీగా ఉంది. మరి వెళ్ళరా?
3: వెళ్ళొస్తానండి.
0: వెళ్ళు, కానీ ఇప్పుడప్పుడే రాబోకు.
4: సుబ్బారావు గారు, సుబ్బారావు గారు,
0: మీరు రండి.
4: మీరు ఇంకా వెళ్ళలేదా?
0: ఏమిటి సంగతి?
4: మన ఆఫీసర్ రేపు ఛార్జీ తీసుకుంటాడట. ఈవేళ పొద్దున రైల్లో ఆయన వచ్చాడు. ప్లాట్ఫామ్ మీద స్వాగతం చెప్పి దండలు వేసి గృహప్రవేశం చేయించి వచ్చాం.
0: ఎంత పని చేశారండి? నాతో మాట మాత్రం చెప్తే నేను వచ్చేవాడిని కదా.
4: ఏమో మీకు తెలిసేమో అనుకున్నాము, అయినా మునిగిపోయింది ఏమీ లేదు రండి. మనిషి కాస్త నిదానస్తుడల్లే కనిపిస్తున్నాడు. పాత ఆఫీసర్లాగా హళ్ళు పెళ్ళు అంటూ చిందులు తొక్కే రకం కాదులే. ఎందుకైనా మంచిదని ఎల్లుండి ఆయనకి స్వాగతం చెబుతూ ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాం.
0: చాలా మంచి పని తలపెట్టారు. మంచి పార్టీ ఇవ్వాలండోయ్, రెండు స్వీట్లు, రెండు హాట్లు, రెండు ఐస్ క్రీములు.
4: అవునండి, మన పార్టీతో ఆయన ఐస్ అయిపోవాలంటారు.
0: బాగా చెప్పారు. మంచి పార్టీ ఇచ్చి ముందుగానే ఆయన్ని మంచి చేసుకోవాలండి, లేకపోతే మన ఆటలు సాగనివ్వడు.
4: అందుకే కదండి ఇంత హడావిడిగా వచ్చాం. ఇదిగో మీరే బోణీ చేయాలి, చందా లిస్టు కూడా పట్టుకొచ్చాం.
0: ఆ తప్పకుండా. ఏది లిస్టు? నా తరఫున ఓ 100 రూపాయలు రాసుకోండి. ఇదిగో ఇప్పుడే తీసుకోండి. పార్టీ మాత్రం ఘనంగా చేయాలండో.
4: తప్పకుండా తప్పకుండా చేద్దామండి.
2: నాన్న, పాపం బీద విద్యార్థికి 1 రూపాయి ఇవ్వమంటే లేదన్నావే, ఇప్పుడు వీళ్ళకి అంత డబ్బు ఎందుకు ఇచ్చావు? ఎందుకు అబద్ధం ఆడటం ఆ బీద విద్యార్థితో?
0: పిల్లకాయకి కేంద్రం ఉండేది తప్ప అన్నారు. యుక్తిగా తప్పించుకోకపోతే ఆ బీద పిల్లవాడు శనిలా పట్టుకుని వదలడు. అయినా అడిగిన ప్రతి వారికి దాన ధర్మాలు చేయడానికి మన ఏమన్నా లక్షాధికారమా?
2: ఆ అబ్బాయి అడిగిన పాపం 1 రూపాయేగానన్నా.
0: నువ్వు నోరు మూసుకో, స్కూల్ పో. అనవసరమైన ప్రసంగాలు చేస్తే చెంప చెల్లుమంటుంది.
3: ఒరే మాస్టర్ గారు ఇంకా రాలేదురా?
2: అవునరా, నిన్న నువ్వు స్కూల్ కి ఎందుకు రాలేదురా?
3: నిన్న సినిమాకి వెళ్ళాను రా.
2: సినిమాలో పాటలు బాగున్నాయారా?
3: అవునవును, చాలా బాగున్నాయి.
4: సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్! ఎవడు రావాలరా పిల్లలు? ఎందుకు అట్లా కాకిగోలు చేస్తారు? ఇది బడే అనుకున్నారా, చేపల బజార్ అనుకున్నారా?
3: చేపల బజార్ పక్కనే ఉంది సార్.
4: ఏడు సార్ అధవాలరా, కూర్చోండి, చెవడాలు ఎక్క తీస్తాను. ఇదిగో అంతా సైలెంట్ గా కూర్చోవాలి. రేపు మన స్కూల్ కి డిఓదర్ గారు తనిఖీకి వస్తున్నారా? మన క్లాసుకు కూడా వస్తారు. భూమి ఆకారం ఎట్లా ఉందని అడిగితే ఏం చెబుతారా?
3: భూమి చదరంగా ఉంటుందని చెప్తాను సార్.
4: ఏ మొహల్లా ఉంది, నా పొడుంకాయ ఎట్లా ఉంటుందో అట్లా ఉందని గుర్తుపెట్టుకోండి.
2: అయితే మామూలు రోజుల్లో గుండ్రంగాను, సెలవు రోజుల్లో చదరంగాను ఉంటుందని చెప్తాను సార్.
4: ఏ ఎందుకని?
2: ఎందుకేమిటి సార్, మామూలు రోజుల్లో మీరు స్కూల్ కి తెచ్చే పొడుంకాయ గుండ్రంగా ఉంటుంది, సెలవు రోజుల్లో మీరు వాడే వెండి పొడుం డిబ్బి చదరంగా ఉంటుంది కదండి, నేను చూడలేదనుకున్నారా?
4: నోరుకోయండి, ఏది కాదు, పెసవ తెలివితేటలు మీరును. నేను చెప్పినట్టు చేయండి. మనం తెలుగు వాచకంలో 1వ పాఠం పూర్తి చేశాం. కానీ రేపు డిఈఓ గారు వచ్చినప్పుడు 32వ పాఠం చెప్పుకుందాం, తెలిసిందా? ఈవేళ ఆ పాఠంలో ప్రశ్నలు వేసి జవాబులు ముందుగానే చెప్పేస్తాను. డిఈఓ గారు వచ్చినప్పుడు మిమ్మల్ని అవే ప్రశ్నలు వేస్తాను, మీరు మాత్రం టగటగటగ అవే జవాబులు చెప్పాల్సిమా. ఏమిటి తెలిసిందా? 32వ పాఠం ముందుగానే క్లాసులో పూర్తయినట్లు ఆయనకి తెలియకూడదుమా. ఇదిగో మీలో ఎవరైనా ఈ సంగతి బయట పెడితే డొక్క చీల్చి డోలు కట్టేస్తాను, విమానం మాత్రం మోగించేస్తాను. జాగ్రత్త, తీయండి 32వ పాఠం. ఒరే కృష్ణ, నువ్వు చదవరా.
2: సత్యహరిశ్చంద్రుడు.
4: సత్యహరిశ్చంద్రుడు చాలా గొప్పవాడర్రా, ఆడిన మాట ఎన్నడూ తప్పడు. సత్యం కోసం భార్యాభిడ్డలకు దూరం అయ్యాడు, తన రాజ్యాన్ని కూడా పోగొట్టుకుని చివరికి కాటికాపరిగా పనిచేయవలసి వచ్చింది పాపం. ఒరే కృష్ణ, నువ్వు చదువు.
2: ఎందుకు మాస్టారు చదవటం? డిఓ గారి ముందు అబద్ధం ఆడటం కోసం హరిశ్చంద్రుడి కచ్చదడం అన్యాయం సార్.
4: ఏదో పెద్ద హరిశ్చంద్రుడే దిగి వచ్చినట్టు మాట్లాడుతావు, నిన్ను ఏం చేస్తానో చూడు.
2: మీరు నన్ను ఏం చేసినా సరే నేను ఇంకా నోరు మూసుకోను. ఈ చదువుతో నాకు పని లేదు. తల్లి తండ్రి గురువు అంతా ఇంతేనా? చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. సత్యం ధర్మం అని పెద్ద కబుర్లు ఇతరులకు చెప్పగానే మన పని తీరిపోతుందా? మాటలకు చేతలకు ఇంత దూరం అయితే లోకం ఎలా బాగుపడుతుంది?
4: చివరికి కాటికాపరిగా పని చేయవలసి వచ్చింది పాపం. ఒరే కృష్ణ, చదువు.
2: ఎందుకు మాస్టారు చదవటం? డిఓ గారి ముందు అబద్ధం.

0: అవుతుందా? మాటలకు చేతలకు ఇంత దూరం అయితే లోకం ఎలా బాగుపడుతుంది? ఈ చదువు నాకు అక్కర్లేదు, నాకు నిజమైన చదువు కావాలి. చెప్పిందంతా చేయాలి, చేసిందంతా చెప్పాలి. మేడి పండ్లాంటి మనుషుల వలన లోకం బాగుపడదు. 100 గొప్ప మాటల కంటే ఒక్క మంచి పని చేసి చూపించాలి. ఇక నాకు ఈ చదువు వద్దు సార్, వెళ్తాను.
1: ఒరే కృష్ణ, ఆగు. ఆగరా, ఎక్కడికి పోతున్నారా? ఉండరా, ఉండు, నిలబడు.
2: ఏమండోయ్, మన కృష్ణుడు బడి నుండి ఇంకా రాలేదండి. ఇంత పొద్దు పోయేదాకా ఎక్కడున్నట్లు? అలా వెళ్లి కాస్త చూసిరండి.
3: వాడే వస్తాలే, ఎక్కడికి పోతాడు? ఏదో పిల్లలతో ఆటలాడుతూ ఉండి ఉంటాడు.
2: కాదండి, వాడు ఎప్పుడు బడి వదలగానే సరాసరి ఇంటికే వస్తాడు. వాడు ఎక్కడ ఉండడండి, నాకు తెలుసు వాడి సంగతి. నాకేదో భయంగా ఉంది. పొద్దున్న కూడా ఒట్టి పుణ్యాన్ని కసురుకున్నాను పసిపెదవని. కదలరేవండి, నేను వస్తాను, పదండి.
3: సరే పద, సంపూ తింటావు కదా, ఆఫీస్ పనితో ఊపిరి సరప కొట్టుకుంటూ ఉన్నాను. పద.
1: సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, మీ కృష్ణుడు ఇంటికి వచ్చారా? ఏమిటండి అలా చూస్తారు? ఇందాకే పలకా పుస్తకాలు తీసుకుని వెళ్లిపోయాడండి.
3: అలాగా ఇంతవరకు ఇంటికి రాలేదండి.
1: ఏమిటి ఇంతవరకు ఇంటికి రాలేదా? ఈవేళ క్లాసులో పాఠం చదవరా అంటే నాకు ఈ చదువు అక్కర్లేదని చెప్పేసేసి సంచి భుజానికి తగిలించుకుని గబగబా వెళ్లిపోయాడు. ఎంత పిలిచినా తిరిగి చూడలేస్తుమా. మీతో ఈ సంగతి చెబుదామని బడిగంట కొట్టగానే ఇలా వచ్చేసాను.
3: మేము ఇంకా వాడు ఎందుకు రాలేదని కంగారు పడుతున్నాం, వెతకటానికి బయలుదేరుతున్నాం. ఏంటో ఈ కాలం పిల్లలు, వాళ్ల వరుస అదోలా ఉంటుంది.
2: ఇంకా ఆలోచిస్తారేంటండి? పదండి, నా చిట్టి తండ్రి ఎక్కడున్నాడో ఏంటో. నా మనసు పరిపరి విధాలుగా పోతోంది. కీడెంచి మేలెంచమన్నారు, ఏమైపోయాడో ఎక్కడున్నాడో నా చిట్టి తండ్రి.
3: కంగారు పడకు, వెతుకుదాం. పద, పదండి మాస్టరు.
2: అదిగో అక్కడ ఎవరో పిల్లలు ఆడుకుంటున్నట్టున్నారు. మనవాడు ఉన్నాడేమో చూడండి.
3: అదిగో ఆ మూల వాడే, అక్కడ కూర్చున్నది వాడే. పద పద. రే కృష్ణ, రే, ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావురా?
2: బడికి వెళ్తానని ఇక్కడ కూర్చున్నావా కృష్ణ?
1: ఎంత చెప్పినా వినకుండా క్లాసులోంచి గబగబా లేచి వచ్చేసి ఇక్కడేం చేస్తున్నావురా?
3: చెప్పినట్టు విని బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అవుతావు అనుకుంటే ఇదేమిట్రా, నా ఆశలన్నీ అడి ఆశలు చేస్తావా?
0: చెప్పినట్లు చేస్తారా? ఈ లోకంలో తల్లి తండ్రి గురువు ప్రత్యక్ష దైవాలని చెప్పారే, వారు చెప్పినట్లే చేయాలన్నారే. సత్యం ధర్మం అని ఏవో పెద్ద గబ్బుర్లు చెప్పేవారే. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. మాటలకు చేతలకు ఇంత దూరం అయితే లోకం ఎలా బాగుపడుతుంది? ఈ చదువు నాకు అక్కర్లేదు, నాకు నిజమైన చదువు కావాలి. చెప్పినది చేయాలి, చేసినది చెప్పాలి. 100 గొప్ప మాటల కంటే ఒక్క మంచి పని చేసి చూపించాలి. ఇక నాకు ఈ చదువు వద్దు, ఎవరు వద్దు.
1: ఒరే కృష్ణ, ఆగు ఆగు. మాకు మంచి గుణపాఠం నేర్పావు నాయన. నీ వంటి వాడు ఒక్కడు బడిలో ఉంటే చాలు, ఉపాధ్యాయులు పిల్లలు అందరూ బాగుపడతారు నాయన.
3: ఒరే కృష్ణ, ఇలా రా నాయన. ఈనాటితో మా అజ్ఞానాన్ని పటాపంచాలు చేసేవరా. పెద్దలు ఏది చేస్తే పిల్లలు వారిని అనుసరిస్తారు. పెద్దలు క్రమబద్ధమైన జీవితం అలవాటు చేసుకోవాలి. పిల్లలు బాగుపడటానికి చెడిపోవటానికి తల్లి తండ్రి గురువుల ప్రవర్తనే కారణమని రుజువు చేశావు. పెద్దలు మొద్దులు కాకూడదని మాకు మంచి బుద్ధి చెప్పావు నాయన.
2: అందుకేనండి వేదవ్యాసుడు ఏమన్నాడంటే, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మానం అన్నాడు. అందుకేనా నాయన వేమన పిన్న చేత దివ్య పెద్దగా వెలగదా అన్నాడు. నీ మాటలు మాకు కనువిప్పు కలిగించే. పద నాయన ఇంటికి పద.
4: చెప్పినట్లు చేస్తారా అన్న నాటకం విన్నారు. సమర్పణ హైదరాబాద్ కోటి సమితి. పాల్గొన్న కళాకారులు శ్రీయుతులు విశ్వమోహన్, బీబీఎస్ తిలక్, శ్రీమతి ఎం మీనాకుమారి, చిరంజీవి శశివదన్, చిరంజీవి అభినవ్.
5: మీకు సాయివాణిని వీణుల విందుగా వినిపిస్తున్న రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 3వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటూనే ఉండండి.

0: యాజమాన్యం అంటే ఏమిటి? కేవలం లౌకికంగా చూడటం కాక స్వామి పంథాలో విలువలతో కూడిన నేతృత్వం అంటే ఏమిటి, యాజమాన్యం అంటే ఏమిటని తెలుసుకోవడానికి నేతృత్వం యాజమాన్యం గురించి యువతతో ఎక్స్పర్ట్ ప్యానెల్ చేసే చర్చ విందాం. ఈ ప్యానెల్లో ఉన్నవారు శ్రీ కోటా శివకుమార్, శ్రీమతి ఎం పద్మశ్రీ రాధాస్వామి. వీరి చిరు పరిచయం. శ్రీ కోటా శివకుమార్ ఇంజనీరింగ్ అయిన తర్వాత స్వామి కాలేజీలో ఎంబీఏ చేశారు. 25 సంవత్సరాలుగా కార్పొరేట్ హ్యూమన్ రీసోర్సెస్ మేనేజ్మెంట్లోనూ, హెచ్ఆర్ కన్సల్టింగ్లోనూ, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్లోనూ ఎక్స్పీరియన్స్ ఉంది. లీడర్షిప్ కోచింగ్లోనూ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్లోనూ ప్రత్యేక ఆసక్తి కలిగి వాటిలో ట్రైనింగ్ 10 సంవత్సరాలుగా చేస్తున్నారు. వీరితో మాట్లాడుతున్నప్పుడు స్వామి కోట్స్లో మీకు ఇష్టమైన కోట్ ఏదని అడిగితే, బీయింగ్ ఈజ్ లాస్ట్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ బికమింగ్ అని స్వామి చెప్పిన కోట్ గురించి చెప్పారు శ్రీ కోటా శివకుమార్. శ్రీమతి ఎం పద్మశ్రీ రాధాస్వామి స్వామి కాలేజీలో ఎంఏ బిఈడి చేశారు. ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఐబీఎస్ హైదరాబాద్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇక్రిసాట్లోనూ, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లోనూ, ఏపీపీపీసీలోనూ కండక్ట్ చేశారు. హైదరాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల మహిళా యూత్ కోఆర్డినేటర్గా తమ సేవా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు శ్రీమతి ఎం పద్మశ్రీ రాధాస్వామి. ఇక నేతృత్వం యాజమాన్యం గురించి చర్చ విందామా?
1: ప్రప్రథమంగా అందరి హృదయాల్లో స్థిరంగా నిలిచిన స్వామికి పాదపద్మాలకి మనందరము ప్రణమిల్లుతూ, రేడియో సై శ్రోతలందరికీ సాదరమైన సాయిరాంతో మొదలు పెడుతున్నాను. నా పేరు శివకుమార్. మనము సాధారణంగా నేతృత్వము అంటే లీడర్షిప్, యాజమాన్యము అంటే మేనేజ్మెంట్ అన్న పదాలు తరచుగా వింటూనే ఉంటాము. కార్పొరేట్లోను, అందరి ప్రొఫెషన్లోనూ, వృత్తిపరంగా ఇవన్నీ వింటూ ఉంటాము. అంతవరకు కాకుండా వాలంటరీ ఆర్గనైజేషన్స్ లో కూడా లీడర్షిప్, మేనేజ్మెంట్ అన్న పదాలు మనం వింటూ ఉంటూ ఉంటాం. అయితే మాట్లాడుకునే ముందర మనిషి అన్నవారు కొన్ని పాత్రలు పోషిస్తున్నారని, రోల్స్, ఆ పోషించే పాత్రలన్నింటిలోనూ కూడా లీడర్షిప్, మేనేజ్మెంట్ ఉంటుంది అని తెలుసుకోవడం ఒక గమ్యమైతే ఈ కార్యక్రమంలో. రెండోది ఏమిటి అంటే, అసలు ఆ పాత్రలు పోషించే వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉందని, ఆ వ్యక్తిత్వం గురించి మనము తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని, ఇలా పలు విషయాలు స్వామి పంథాలో మనం చూసుకుని మనము ఈ రాబోయే 45-50 నిమిషాల్లో స్వామి ఇచ్చిన ఆణిముత్యాలతో నేతృత్వ మేనేజ్మెంట్ గురించి చర్చించుకోవడానికి పెట్టుకున్న కార్యక్రమం ఇది. నాతో పాటు ప్యానెల్లో ఉన్న పద్మశ్రీ గారు, అలాగే నాతో పాటు ఉన్న వారందరినీ కూడా వారొకసారి వారి పరిచయంతో పాటు ఈ కార్యక్రమంలోకి మనం వెళ్దాము.
2: సాయిరామ్, రేడియో సాయికి ఈ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఎలా జరుగుతుంది ఈ చర్చ అని చాలా ఆసక్తితో వేచి ఉన్నాను. లెట్ అస్ హోప్ ఫర్ ది బెస్ట్.
1: తప్పకుండా అంతే ఆసక్తితో మన స్టూడియోలో మనతో పాటు 8 మంది 8 యూత్ ఉన్నారు. వీరందరూ స్వామి సంస్థల్లో చక్కని కార్యక్రమాలు చేస్తున్న వారు. వారి నుంచి విందాము.
3: సాయిరామ్, నా పేరు ఏ అమర్నాథ్. నేను తిరుపతి సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ లో ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం నిర్వహిస్తూ, అదేవిధంగా మన సత్యసాయి సేవా సంస్థలలో కన్వీనర్గా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాను. అనేక మార్లు అనేక సంస్థలలో వ్యక్తిత్వ వికాసం గురించి చర్చ జరుగుతూ ఉండడం విన్నాను. ఈ విధంగా కార్యకర్తలతో కలవడం కానీ లేదా సేవా కార్యక్రమాలను చక్కగా జరిపించడంలో ఈ వ్యక్తిత్వ వికాసం యొక్క పాత్ర ఎంతో ఉందని తెలుసుకున్నాను. కాబట్టి అసలు ఈ వ్యక్తిత్వ వికాసం అంటే లేదా పర్సనాలిటీ అంటే ఏమిటి అని తెలుసుకోదలుచుకున్నాను. సాయిరామ్,
1: చాలా చక్కని ప్రశ్న ఇది. ఒక విధంగా చెప్పాలంటే జటిలమైన ప్రశ్న అని అనాలండి అమర్నాథ్ గారు. అయితే మనందరికీ ఎంతో ఉపయోగపడే ప్రశ్న. ఒక ఆధ్యాత్మిక సంస్థలాగా సత్యసాయి సంస్థలు వ్యక్తిత్వాన్ని ఏ విధంగా చూస్తాయి అనేది ఒకసారి మనం చూద్దాం. బయట ప్రపంచంలో, మార్కెట్లో ఈ రోజుల్లో మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, పర్సనాలిటీ అంటే ఎవరు ఎంతగా చక్కగా మాట్లాడడము, నడవడిక ఏ విధంగా ఉండాలి, ఎటువంటి వేషలు, భాష ఉండాలి, ఇటువంటి విషయాలపైన చాలా ఫోకస్ వెళ్తున్నది. అందులో తప్పేమి లేదు, అది చాలా మంచి విషయం. అయితే వీటితో సరిపోయిందా, మనిషికి ఆనందం వచ్చిందా, వారు ఏం చేస్తుంటే దాంట్లో సాఫల్యం కలుగుతోందా అన్న ప్రశ్నలు వచ్చినప్పుడు ఒక్క ఆధ్యాత్మిక సంస్థ మాత్రమే దీనికి సరైన సమాధానం ఇవ్వగలదని మనం తెలుసుకుంటాం. అందువల్ల వ్యక్తిత్వ వికాసం అన్నప్పుడు అసలు ఈ వ్యక్తి అనేది ఎవరు అని మనం మొదట చర్చించుకోవాలి. ఆధ్యాత్మికంగా చూసుకుంటే స్వామి చెప్పిన విషయంలో ఆల్ స్పిరిచువల్ జర్నీ ఈజ్ వ్యక్తిత్వం నుంచి అవ్యక్తం కావడం అని చెప్తారు. అంటే మూడు విషయాలు మాట్లాడతారండి, ఒకటి వ్యక్తి, వ్యక్తము, అవ్యక్తము, మూడు విధాలుగా ఉన్నాయని. బయటికి ప్రపంచంలో మనందరము ఏ విధంగా నడవడిక ఉంటుందో, మనది బిహేవియర్ ఉంటుందో, అది వ్యక్తిత్వము అంటాం, పర్సనాలిటీ అని ఇంగ్లీష్లో అంటాం. ఇది పర్సోనా అన్న లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందని స్వామి చెప్పారు. పర్సనాలిటీ అనేది అందరికీ ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఈ పర్సనాలిటీ అంటే ఏంటి? ఎవరి మూడ్స్, టెండెన్సీస్, వారి సంస్కారాలు, వారి జెనెటిక్ కండిషనింగ్, ఏ విధంగా పుట్టినప్పుడు కండిషన్ అయ్యారు, ఎన్వైరన్మెంటల్ కండిషనింగ్, పెరుగుతున్నప్పుడు ఏ విధంగా కండిషన్ అయ్యారు, ఇటువంటి ఇన్ని రీజన్స్, ఇన్ని కాజెస్ సమూహం పర్సనాలిటీ. ఒక మనిషిని చూసినప్పుడు వారి పర్సనాలిటీ ఇది అని చెప్పినప్పుడు అది ఒక్క రోజులో వస్తున్నది కాదు. కానీ మన భారతీయ ఆధ్యాత్మికతలో ప్రత్యేకత ఏమిటి అంటే ఇది ఒక్క రోజు కాదని, ఒక్క జన్మలో వచ్చేది కూడా కాదు, ఎన్నో జన్మలుగా వస్తున్న పరంపర అని చెప్తుంది. అయితే ఎవరికి వస్తుందండి మరి పర్సనాలిటీ? ఈ ప్రపంచంలో మన ఎదుర్కొండా కనబడుతున్న ఈ శరీరమే చూస్తున్నాం కదా అంటే అది కాదయ్యా, ఈ కనబడే శరీరం నువ్వు కాదు, నువ్వు ఇందులో గల ఒక ఆత్మవి. ఆత్మ దీన్ని ఒక రథంలాగా యూజ్ చేసుకుంటోంది. ఒక కార్ డ్రైవర్ కార్లో ఏ విధంగా కూర్చునున్నాడో ఆ విధంగా నువ్వు ఈ బాడీని యూజ్ చేస్తున్నావు. కాబట్టి ఈ బాడీకి ఒక పర్సనాలిటీ ఉంది. ఆ పర్సనాలిటీ ఇప్పుడు కనబడుతోంది తప్ప నువ్వు మాత్రము అట్లా సుదీర్ఘంగా ప్రయాణం చేస్తున్నావు. కాబట్టి ఈ ఒక్క జన్మలో జరుగుతున్న విషయాలే కాకుండా ఎన్నో జన్మల నుంచి సంపర్కమైన సంస్కారాలన్నీ తీసుకుని వస్తున్నావు నువ్వు. కాబట్టి దీంట్లో వెనకాల చాలా ఉంది అని చెప్తుంది. అయితే ఆధ్యాత్మికతలో ప్రత్యేకత ఏమిటి అంటే ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ టు డిజాల్వ్ ద పర్సనాలిటీ అని చెప్తుందండి. అసలు పర్సనాలిటీ అనేది అడ్డు. ఒక విధంగా చెప్పాలంటే పర్సనాలిటీ అనేది అడ్డు. ఎందుకంటే ఒక సోల్ ఫ్రీగా ఈ ప్రపంచంతోనూ ఎవరితోనో వేరే వాళ్లతోనూ సంబంధం పెట్టుకోవడానికి అడ్డుగా వచ్చేది పర్సనాలిటీ. కాబట్టి దాన్ని డిజాల్వ్ చేయాలంటుంది. అయితే డిజాల్వ్ చేయడంలో ఒక పార్ట్ ఏంటంటే డెవలప్ చేయడము అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏది తమోగుణంలో ఉందో అది మొట్టమొదటి రజస్సుకు రావాలి, రజస్సుకు వచ్చినది సత్వగుణానికి రావాలి, సత్వం అయినది డెవలప్మెంట్ అంటాము. ఆ డెవలప్మెంట్ అయినది ఒకరోజు ఐశ్వర్యచ్ఛ వల్ల డిజాల్వ్ కూడా అయిపోతుంది పర్సనాలిటీ. ఇది టూకీగా చెప్పుకోవాలంటే ఆధ్యాత్మికత చెప్పే పర్సనాలిటీ డెవలప్మెంట్. అందువల్ల మనం సత్యసాయి సంస్థల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నప్పుడు మామూలుగా బయట చెప్పుకుంటున్న విషయాలు కాకుండా ఈ విధంగా మనం అప్రోచ్ అవ్వాలన్నది నా భావం.
4: సాయిరామ్ అండి, నా పేరు సాయి కిషోర్, తిరుపతి నుంచి వచ్చాను. శ్రీ సత్యసాయి సేవా సంస్థలో డిస్టిక్ట్ ప్రశాంతి సర్వీస్ ఇన్ఛార్జిగా ఉన్నాను. వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పారు కదా, చాలా మంది ఇతరులను మేనేజ్ చేయడం కష్టంగా ఉంది అని అంటుంటారు. ఉదాహరణకు తల్లిదండ్రులు పిల్లల్ని మేనేజ్ చేయడం, ఆఫీసులో సబార్డినేట్ మేనేజ్ చేయడం. సంస్థల్లో ఉన్నవారు ఎవరైనా నిజ జీవితంలో తనను తాను మేనేజ్ చేసుకుంటూ ఇతరుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలపండి.
1: బాగుందండి, సెకండ్ ప్రశ్న వేశారు సాగేశ్వర్ గారు. మీరు చార్టెడ్ అకౌంటెంట్, రేపు మీరు మీ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత చాలా మందిని మేనేజ్ చేస్తారు అకౌంట్స్ ఫీల్డ్ లో, కాబట్టి చక్కని ప్రశ్న వేశారు. ఇది నిజంగా మనందరము అనుభవిస్తున్న ఒక స్థితి అండి. ఇళ్లలో చూసుకున్నా, బయట రోడ్ల మీద చూసుకున్నా, వెళ్లిన పొద్దున్న లేచినప్పటి నుంచి మన జీవితంలో, ఆఫీసుల్లో చూసుకున్నా, ఇక వేరే ఏ సంస్థల పరంగా చూసుకున్నా కూడా అన్ని చోట్ల జరుగుతున్నది ఏమిటి అంటే వేరే వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చా అనే ఒక దృక్పథం వస్తోంది. అయితే ఒకటి మనము తప్పకుండా తెలుసుకోవాలి, ఒక నాణ్యం తీసుకుంటే నాణ్యానికి ఇటువైపు కంట్రోల్ ఉంటే అటువైపు రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. స్వామి దీన్నే రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీగా చెప్పారు. ఏదైనా ఒక పరిస్థితి నేను కంట్రోల్ చేయాలి అంటే దాంతోపాటు నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సరే, బయట విషయాలు పక్కన పెడదాం, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఉదాహరణ మనకి చాలా బాగా అర్థమవుతుందండి. మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి, ఎదురుకుండా వాళ్ళు మిమ్మల్ని ఎవరన్నా, అంటే మీ బాస్ గాని లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు గాని మిమ్మల్ని ఒకవేళ అతి కోపంతోనూ లేకపోతే కొంచెం చీత్కారంగాను వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తే, మేనేజ్ చేయాలని చూస్తే మీకు ఎలా ఉంటుందండి? మీకు నచ్చుతుంది ఆ విషయం?
5: నచ్చదండి.
1: సింపుల్ గా అడగాలంటే వేరే వాళ్ళు మిమ్మల్ని కోప్పడుతూ మేనేజ్ చేయాలి, కంట్రోల్ చేయాలంటే మీకు నచ్చుతుందా?
5: నచ్చదు.
1: మరి మనం ఎందుకు మనం వేరే వాళ్ళని మనం మేనేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళని కోప్పడుతూ ఉంటే కంట్రోల్ చేయగలమని ఎందుకు అనుకుంటున్నాము, చేయాలని ఎందుకు అనుకుంటున్నాము? అంటే మనకు ఏది నచ్చదో అది మనం వేరే వాళ్ళతో ఎందుకు చేస్తున్నాము? ఇది ఆలోచించవలసిన విషయం. ఈ ప్రశ్న అడిగినప్పుడు నేను చాలా మంది నాతో ఏమన్నారంటే అదేమిటంటే సార్, ఎందుకంటే నేను సార్ నా సంగతి వేరు సార్, వాళ్ళు వేరు సార్ అంటారు. నేనంటే నాకు అంత అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఇట్లా చేస్తేనే అవుతుందంటే అది నిజమా? ఇది ఎంతవరకు నిజమండి? ఎవరు వాళ్ళెంత మెచ్యూరు నేను అంతే మెచ్యూర్ అనుకోవాలి. ఈ ప్రపంచంలో అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, కోపంతో ఎందుకు మనం ఈ రోజు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలనుకుంటున్నాము అంటే, దట్ ఈస్ ఎన్ ఈజియర్ పాత్. ఈజియర్ పాత్, వేరే పాత్ నాకు తెలియక ఈ మార్గం అవలంబిస్తున్నాను. తొందరగా పనులైపోవడానికి అనమాట, ఇప్పటికెప్పుడు పనులైపోవాలి. ఎందుకంటే ప్రేమ మార్గంలో వెళ్లాలి అంటే 2-3 సార్లు చెప్పాలి, 10 సార్లు చెప్పాల్సి రావచ్చు. అయితే మనందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మన మాతృభాష ప్రేమ. మీరెందుకు అంటారు మాతృభాష అని? ఎందుకంటే మనందరికీ మాతృమూర్తి తల్లి సత్యసాయి, సత్యసాయి భాష ప్రేమ కాబట్టి మన మాతృభాష ప్రేమ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకు ప్రేమ తప్ప వేరే భాష ఉండకూడదు. అందువల్ల వేరే వాళ్ళని ఆ ప్రేమతో మేనేజ్ చేయాలంటే మొట్టమొదటి మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక స్టెప్ వెనకాలకు తీసుకోవాలి. మీరు మళ్ళీ ఇంకొక ఉదాహరణ చూసుకోండి. ఒకడు మునిగిపోతున్నాడు నీళ్లలో, కిందకి మునుగుతున్నాడు, తేలుతున్నాడు అండి. ఈ లోపల వాడిని చూస్తూ చూస్తూ ఇంకోటి పడ్డాడు నీళ్లలో. వీడికి ఈత రాదు, వాడికి ఈత రాదు. వాడు మునుగుతున్నాడు, వీడు మునుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇందు ఇద్దరులో ఎవరైనా మునుగుతున్నవాడు వేరే మునిగేవాడిని కాపాడగలడా? కాపాడలేడు కదా. ఏ విధంగా అయితే ఒక మునిగేవాడు వేరే మునిగేవాడిని కాపాడలేడో, అదే విధంగా ఎవరైతే సెల్ఫ్ మేనేజ్మెంట్ చేసుకోలేరో వాళ్ళు వేరే వాళ్ళని మేనేజ్ చేయలేరు. సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేరో వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్ అసలు చేయలేరు. ఇది మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది ఒక ఆధ్యాత్మికత మాత్రమే చెప్తుంది కరెక్ట్ గా. మీకు మామూలుగా వరల్డ్ లో మేనేజ్మెంట్ అన్నది ఈ విషయం చెప్పదు. ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే, నైనా ఫస్ట్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, నీ సెల్ఫ్ కంట్రోల్ చూసుకో, నీ సెల్ఫ్ మేనేజ్మెంట్ చూసుకో, మిగతా అన్నీ నీకు అవుతాయి. ఎందుకంటే ఒక సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ మేనేజ్మెంట్ లో ఉన్న మనిషి చెప్పినా కూడా ఆ చెప్పే విధానము, ఆ తీరు, వాళ్ళు చెప్పే ఆ కామ్నెస్ వల్ల ఎదురుకుండా వాళ్ళకి చేయాలనిపిస్తుందండి. ఒక పని ఆటోమేటిక్ గా పనులు అవుతాయి. అన్నిసార్లు అవ్వాలని లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక పని అవడానికి కాకపోవడానికి కారణం వేరే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ల పర్సనాలిటీస్, వాళ్ల కర్మ బట్టి వాళ్ళు కొన్నిసార్లు చేస్తారు, కొన్నిసార్లు చేయరు. అయినా కూడా ఈ కామ్నెస్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడరు వేరే వాళ్ళు చేయకపోతే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి అంటే, ఒక్క క్షణం వేరే వాళ్ళని మేనేజ్ చేసే పరిస్థితి మేనేజ్ చేసే ముందర ఒక్కసారి ఒక అడుగు వెనకాలకి తీసుకుని నన్ను నేను చూసుకుని నన్ను నేను మేనేజ్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అని తెలుసుకుని నా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇంకొక చిన్న చూడండి విషయం. ఇప్పుడు మనం ఉంటే మీ ఇంట్లో ఎవరు మీ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటండి అంటే, ఎవరైనా ఏం చెప్తారు? మా అమ్మని చూసుకోవడం అండి, మా నాన్నగారిని చూసుకోవడం అండి, మా వైఫ్ని చూసుకోవడం అండి, పిల్లల్ని చూసుకోవడం అండి, ఈ విధంగా చెప్తారు. అవునా అండి? సో వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వీళ్ళదైనప్పుడు ప్రశ్న అడిగాను అనుకోండి, సరే వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకున్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నారండి అని అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? మోస్ట్లీ ఏం చెప్తారు?
3: తీసుకుంటారండి.
1: అంటే ఎవరో తీసుకున్నారు అంటే నా రెస్పాన్సిబిలిటీ. మరి నాకు నా భోజనము, నా ఆకలి అయితే మా వైఫ్ చూసుకుంటారండి, లేకపోతే ఇంకోటి నాకు డబ్బులు ఏమన్నా కావాలంటే ఇంకెవరిని అడుగుతాను. ఈ విధంగా వేరే వాళ్ళు నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని అనుకున్నంతసేపు వాళ్లకి బుద్ధి పుట్టితే గనక మీది అవుతుంది పని, లేకపోతే వేరే విధంగా అవుతుంది. ఇంతే కదండి. అంటే యూ హ్యావ్ లెఫ్ట్ యువర్ లైఫ్ అట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ అదర్స్ అని అర్థం అనమాట. అందువల్ల ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ ఇన్ లైఫ్ టు లీవ్ యువర్ మేనేజ్మెంట్ సెల్ఫ్ మేనేజ్మెంట్ టు అదర్స్. మీరేది మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి, ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి. ఇది ఆధ్యాత్మికత చెప్పే విషయం. అందుకని ఫస్ట్ మనం చూసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అనేది సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్.
5: అందరికీ సాయిరామ్ అండి. నా పేరు బలరామ్ కృష్ణ. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుణ్ణి. విశాఖపట్నం జిల్లా చిట్టివలస శ్రీ సత్యసాయి సేవా సంస్థల యువజన సమన్వయకర్తగా స్వామి బాధ్యతనిచ్చారు. అయితే స్వామి తత్వం నుండి ఒక మంచి లీడర్గా, ఒక మేనేజర్గా ఉండేటకు వ్యక్తిత్వాన్ని ఎలా అభివృద్ది చేసుకోవాలో ఈ కార్యక్రమంలో తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఇప్పుడు సార్ చెప్పారు సెల్ఫ్ మేనేజ్మెంట్ అనే విషయం వచ్చేసరికి, ఒక అభివృద్ది చెందిన దేశం దాని యొక్క అభివృద్ది సూచిక చూడాలంటే ఆ దేశ జనాభా, యువత జనాభాను బట్టి లెక్కిస్తారు. భారతదేశంలో యువత జనాభా అత్యధికంగా ఉంది. అందులో ప్రతిభావంతులు, విద్యావంతులు ఉన్నారు. కానీ కొంతమంది యువత విధి నిర్వహణలో గాని లేదా వారి కుటుంబ బాంధవ్యాలలో గాని సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కొనాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడడం లేదా వాటి నుండి తప్పించుకోవడం, కొంతమంది డైవర్స్కి పోవడం జరుగుతుంది. అంటే దీనంతటికీ కారణం ఒక సెల్ఫ్ మేనేజ్మెంట్ యువత ఎలా చేసుకోవాలి అనే దాని మీద స్పష్టత లేకపోవడమని నా భావన. దానికి మీరిచ్చే సూచనలు.
1: బలరామ్ గారు, మీరు చాలా బలమైన ప్రశ్న వేశారు నిజం చెప్పాలంటే. అండ్ అది చాలా దీర్ఘంగా మనందరం ఆలోచించవలసిన విషయం. ఇందులో మనందరం ఆనందపడే కన్నా కూడా కాస్త విచారించవలసిన విషయం చాలా ఎక్కువగానే ఉంది. అయితే దీని గురించి ఎంతైనా మాట్లాడచ్చు, టూకీగా మనం చెప్పుకుందాము ఉన్న విషయం. ఈ కార్యక్రమము జరిగే ముందర దీని ముందరే చెప్పినట్టు చేస్తారా అన్న స్వామి నాటకం ఒకటి మనం ఇక్కడ విన్నాం రేడియో సాయిలో. ఏం చూశామండి అందులో? చిన్నప్పటి నుంచి పిల్లవాడికి ఎటువంటి ఉదాహరణ, ఎటువంటి ఎగ్జాంపుల్, ఎటువంటి రోల్ మోడలింగ్ మనం ఇస్తున్నాము అనేది ఆలోచిస్తే, చూస్తే గనక సంఘంలో ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం అని అనిపిస్తుంది, బాధ కూడా కలుగుతుంది. చాలా మంది చెప్తూ ఉంటారు, ఒకప్పుడండి 70 ఏళ్ల క్రితము 80 ఏళ్ల క్రితము ఫ్యామిలీస్ అంతా చాలా ఆనందంగా ఉండేవండి, పిల్లలు ఇంతమంది ఉండేవారు, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, అందరూ ఎంతో ఆనందంగా కేంద్ర కొడుతూ ఉండేవి, ఇటువంటి ప్రాబ్లమ్స్ తక్కువ ఉండేవి. మీరు విన్నారండి, 80 ఏళ్ల క్రితము డైవర్సెస్ గాని, పిల్లలు మెషిన్ గన్లు పెట్టుకుని స్కూళ్లలో షూట్ చేయడం గాని, లేకపోతే సూసైడ్స్ గాని విన్నారండి ఎక్కువ? 80 ఏళ్లు 70 ఏళ్ల క్రితం విన్నారా ఎక్కువ? వినలే కదా. ఇప్పుడు ఎందుకు ఇంత ఎక్కువ అవుతున్నాయి అని ఆలోచించాల్సి వస్తుంది. ఆలోచించాల్సినప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. చూడండి, ఎటువంటి ప్రాబ్లమ్స్కి ఎటువంటి సొల్యూషన్స్ ఇస్తున్నాము కూడా చూడండి. గుర్గావ్లో ఒక పిల్లవాడు ఆ గన్ను తీసుకుని వెళ్లి పట్టుబడ్డాడు స్కూల్లో అని, వాళ్ళు ఏం చేశారు, దాని సొల్యూషన్ ఏమిటి అంటే స్కూల్ బయట ఒక సెక్యూరిటీ పెట్టి ఆ సెక్యూరిటీ వచ్చే వాళ్ళ పిల్లలందరినీ వాళ్ళ దగ్గర గన్నున్నాయా లేదా అని చెక్ చేస్తున్నారు. ఇది మన సొసైటీలో సంఘంలో ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చే తీరుగా తయారైంది. అక్కడ గన్స్ ఉన్నాయో లేదో అని చెక్ చేయడం వల్ల మీరు ప్రాబ్లం అరిగడుతున్నారా అండి? అక్కడ లోపల గన్లు తీసుకురాకుండా చూసి మాత్రం చూడగలుగుతున్నారా? వాట్ ఈస్ ద సొల్యూషన్ దట్ వీ హ్యావ్ టు గివ్ టు ద ప్రాబ్లం ఫర్ మెజారిటీ? ఆర్ మీరు ఇంకేమైనా తీసుకోండి. ఇప్పుడు మెజారిటీ ఇండియాలో చూసుకుంటే గనక పిల్లలు, వాళ్ళకి పిల్లలు కానివ్వండి, వాళ్ళు స్కూల్కి వెళ్లిన వాళ్ళు కానివ్వండి, వెళ్లని వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి మేజర్ ఎడ్యుకేషన్ ఏమైపోయిందంటే సినిమా ఎడ్యుకేషన్ అయింది, టీవీ ఎడ్యుకేషన్ అయింది. ఈ ఎడ్యుకేషన్ అదవడం వల్ల ఏమైంది, అక్కడ ఏం జరుగుతుంది అది ట్రై చేయాలని ప్రతి ఒక్కళ్ళకి అనిపించడము, ఏవోవో ఇమాజినరీ వరల్డ్ లోకి వెళ్ళిపోవడము, చెప్పేవాళ్ళు లేకపోవడము. నేను ఇందాక చెప్పినట్టు జాయింట్ ఫ్యామిలీస్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉండేది అంటే, ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్లు, అనుభవం ఉన్నవాళ్లు ఇంట్లో, ఒకళ్ళు తిట్టినా కొట్టినా, ఇంట్లో పేరెంట్స్ తిట్టినా కూడా సరే, వీళ్ళు వాళ్ళు కొంచెం కిన్నులై ఉన్నా కూడా పక్కన వాళ్ళు ఎవరు ఏం లేదురా కన్నా రారా నాన్న నాతో కూర్చొని నీతో నేను మాట్లాడతాను, ఏం తప్పు లేదు అమ్మ అట్లా అంటుంది అని ఏదో ఒకటి సముదాయించి చెప్పడము, ఇటువంటి బిహేవియర్ ఒకటి చూశారు వాళ్ళు. చూసినప్పుడు వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏదైతే కావాలో అది అక్కడ దొరికింది. ఇప్పుడు ఏమవుతుందండి, రీసెంట్ గా న్యూస్ వచ్చింది, ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటే హిందూలో వచ్చింది, ఒక అమ్మాయి 12th క్లాస్, ఒకటే ఆ ఫేస్బుక్ లో ఉంటోంది అని వాళ్ళ అమ్మా నాన్న ఫేస్బుక్ వెళ్లొద్దని చెప్తున్నారు అంటే ఆ అమ్మాయి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. మీరు నమ్మగలరా? నమ్మశక్యంగా ఉంది అసలు ఫేస్బుక్ లోకి వెళ్లొద్దమ్మా అని అమ్మా నాన్న చెప్తే ఆత్మహత్య చేసుకుంది అంటే వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సెన్సిటివిటీ అట్ విచ్ వీఆర్ టేకింగ్ ద చిల్డ్రన్ అనేది ఒకసారి ఆలోచించాలి. వీటిలన్నిటికీ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే మనకి ఇదంతా ఇదంతా ప్రాబ్లమ్స్ లానే ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్స్ కన్నా సొల్యూషన్స్ మాట్లాడుకుందాం అని. దీనికి సొల్యూషన్స్ ఉన్నాయి. దీనికి ఏమిటి చేయాలంటే అండి, ఏ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఫ్యాక్టర్ అయితే ప్రతి ఫ్యామిలీలోనూ ఉండేదో అది మనం ప్రతి ఇంట్లో ఈరోజు తీసుకురావాలి. ఆ జాయింట్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీలోకి వచ్చేసరికి ఏమైందంటే, ఒక అమ్మా నాన్న ఉండి వాళ్లే ఒక జనరేషన్ వాళ్ళు, వాళ్ళకి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోయేసరికి పేరెంటింగ్ ఎలా ఉంటుందండి? ఇంకా ఎదురుకుండా ఉన్న వాళ్ళు ఇందాక మనం చూసిన చెప్పినట్టు చేస్తారు, అలాగా ఉంటుంది. అది ఒక చెప్పే మాటకి థాట్ వర్డ్ అండ్ డీడకి పొంతు లేకపోవడము, దానివల్ల పిల్లల చూడడము, వాళ్ళకి ఒకటి వినడము. ఒకవేళ ఏమైనా కాన్షియన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నా అబ్బాయిలో గాని అమ్మాయిలో గాని, అమ్మా నాన్నల్ని చూసి ఓహో ఇలాగే ఉండాలేమో అనుకుని మారిపోవడము. ఎంతమందికి ఆ నాటకంలో చూపెట్టినట్టు పిల్లవాళ్లాగా ధైర్యం ఉంటుందండి? ఆ కాన్షియన్స్ ని పట్టుకుని మీరంతా కాదు, నేను ఇది నమ్మింది ఇదే కరెక్ట్ అని అనుకునే ధైర్యం మాత్రం ఎంతమందికి ఉంటుంది? ఎక్కువ మంది పిల్లలకి ఎలా ఉంటుంది, ఓహో ఇదేనేమో వీళ్ళిట్లా చేస్తుంటే నాకే ఉంది. ఇప్పుడు ఇంట్లో కూర్చుని నాన్న సిగరెట్ తాగుతూ ఉంటే, ఆల్కహాల్ తాగుతూ ఉంటే పిల్లాడికి ఎట్లా ఉంటుందండి? అరే చెప్తూ ఉంటే నువ్వు తాగద్దు అంటే ఊరుకుంటాడా? హీ విల్ లెర్న్ హౌ టు మేనేజ్ ద ఫాదర్ అండ్ దెన్ డూ ద సేమ్ థింగ్. ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్ టు డూ. సో ఎగ్జాంపుల్ అవసరం కాబట్టి ఎలా చేయాలి, చిన్న ఎగ్జాంపుల్ మాత్రం ఒకటి రెండు చెప్తానండి నేను. ఇమోషనల్ ఇంటెలిజెంట్ పేరెంటింగ్ అంటే ఏమిటి అని, నార్మల్ గా మనం ఒక పిల్లవాడు గనక, చిన్న పిల్లవాడు గనక ఇళ్లలో నీళ్లు ఉండి ఆ నీళ్లలో పడిపోతే గనక, కింద పడితే గనక, వాడికి దెబ్బ తగిలితే గనక వాడు ఏడుస్తూ ఉంటాడు. ఏం చూస్తామంటే పిల్లలు నా తల్లి గాని తండ్రి గాని ఏం చెప్తూ ఉంటారంటే, వాడిని సముదాయించడానికి ఆ పక్కనున్న నేలని కొట్టి, నాన్న నేను కొట్టాను నువ్వు ఇంకా ఆపేసి అంటే వాడు ఆపేసి కేరింతలు కొడుతూ ఉంటాడు, ఆహా చాలా సంతోషం అని. ఇది చాలా దుఃఖపడవలసిన విషయం. ఎందుకంటే ఇటువంటి ఎడ్యుకేషన్ లో ఏమవుతోంది పిల్లలకి అంటే, నీ ప్రాబ్లమ్స్ కి రెస్పాన్సిబుల్ ఇంకెవరో ఈ ప్రపంచంలో, ఇఫ్ దే ఆర్ టేకెన్ కేర్ ఆఫ్, వాళ్ళని కనుక కొట్టాము అంటే నీ పెయిన్ కూడా తగ్గింది అన్నట్టు ఒక ఫీలింగ్ ఇవ్వడం వల్ల ఈ పిల్లవాడు ఇదే ఇన్పుట్ తో పెరిగి పెరిగి కండిషన్ తో పెరిగి వాడు కొంత పెద్ద అయ్యేసరికి ప్రతిదానికి అనమాట, వాడికి ఏ మెడిసిన్ సీట్ రాకపోతే ఆ మెడికల్ బోర్డో ఆ పెట్టిన ఎగ్జామినేషన్ బోర్డో తప్పు,
6: లేకపోతే పక్కన వాడు ఎవడో ఆ కాలేజ్ సరిగ్గా చేయలేదు, టీచర్ సరిగ్గా చెప్పలేదు, నేను నా జీవితంలో సరిగ్గా లేను అంటే వైఫ్ కారణము, లేకపోతే హస్బెండ్ కారణము, నా తల్లిదండ్రులు నా ఇన్లాస్ కారణము, నా బాస్ సరిగ్గా లేడు కాబట్టి నాకు సరిగ్గా లేదు, లేకపోతే ఇంత ఏదికి లేకపోతే ఈ ఫింగర్ ఆ పైకి వెళ్తుంది, అన్నిటికీ భగవంతుడు కారణము. ఈ విధంగా ఎంతసేపు కూడా వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం నేర్చుకుని అలవాటు చేసుకుని ఆ మోడ్లోకి వెళ్తారు తప్ప వీడికి ఇంటెలిజెన్స్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉంటుంది? అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్. ఇది పిల్లవాడికి ఎంత తొందరగా అర్థం చేస్తే అంత మంచిది. నీకు ప్లెజర్ ఎలా వస్తుందో, ప్లెజర్ వచ్చినప్పుడు ఎందుకు నాకు ఇది వస్తుందో అని ఎవరు అడగలేదు. మరి పెయిన్ వచ్చినప్పుడు ఎందుకంత ఏడుస్తున్నావు, ఇది కూడా వస్తుంది ఇది కూడా వస్తుందని చెప్పడం ఇమోషనల్ ఇంటెలిజెన్స్ కోచింగ్. అది ఎట్లా చేయాలండి? ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్కి మళ్ళీ చెప్తాను. ఆ పిల్లవాడిని ఈసారి వాడు కింద పడినప్పుడు వాడు ఏడ్చిన తర్వాత తగ్గిన తర్వాత ఎంతసేపు ఏడుస్తాడని కొంతసేపు ఏడుస్తాడు ఆపేస్తాడు. తర్వాత ఒక మగ్గు నీళ్లు తీసుకెళ్లి పక్కన ఎక్కడైనా పోయండి, అందులో మీరు వెళ్లి ఫస్ట్ చూడనాన్న అని చెప్పి మీ కాలు పెట్టి కొంచెం జారినట్టు చూపెట్టండి. ఎన్నిసార్లు కాలు పెట్టినా కూడా మళ్ళీ నీళ్లు పోసి జాగ్రత్త, ఈ గేమ్ బాగుంది నువ్వు కూడా చేస్తావా అని అడగండి. నేను చేస్తాను అంటాడు. మీరు నీళ్లు పోసి మీరు పట్టుకోండి ఆ బాబుని, పట్టుకుని అతన్ని అక్కడ కాలు పెట్టి జాగ్రత్త ఉంటే రెండు మూడు సార్లు బాగుంది బాగుంది అని చేస్తాడు. అప్పుడు నాన్న చూడు నేను పట్టుకున్నాను కాబట్టి నువ్వు పడలేదు, నీళ్లలో కాలు పెడితే పడతారు, ఇదో గుర్తుపెట్టుకో అని చెప్తే చక్కగా గుర్తుంటుంది ఆ పిల్లవాడికి. ఈ విధంగా ప్రతి సిచ్యువేషన్ లైఫ్ లో ఎడ్యుకేషన్ ఎవరు ఇవ్వాలండి పిల్లకి, ఇది ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఆ తల్లిదండ్రి ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, ఎంత యాక్సెప్టెన్స్ ప్రేమ ఉంటుంది వాళ్ళ మధ్యలో, ఇవి చూస్తూ పెరుగుతాడు పిల్లవాడు. అది పెరిగినప్పుడు వాళ్ళు దాని గురించి మాట్లాడక్కర్లే కానీ ఆటోమేటిక్ గా ఇన్పుట్స్ వచ్చేస్తాయి. కాబట్టి టూకీగా చెప్పుకోవాలంటే ఇన్ని సంఘంలో జరిగే విషయాలు జరగకుండా ఉండాలి అంటే ఒక ఇంట్లోంచి మొదలవుతుంది రామాయణం. ఆ ఇంట్లో ఏ విధమైన పేరెంటింగ్ జరుగుతోంది, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అవుతుందా లేదా అని ఆ మేనేజ్మెంట్ తో స్టార్ట్ చేస్తే తప్పకుండా ఇది అవుతుందండి.
7: సాయిరామ్ అండి, నా పేరు హరిణి, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను ఒక సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. అట్లానే నేను ఒక గృహిణిగా, ఒక ఉద్యోగినిగా నా ఉద్యోగ బాధ్యతలను, గృహంలో నా బాధ్యతల్ని సఫలం చేస్తూనే సత్యసాయి సేవా సంస్థల్లో ఒక సిటీ మహిళా యూత్ కోఆర్డినేటర్ గా ఉన్నానండి. సో నేను ఈ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నానని నాకు చాలా నమ్మకం, నా బాధ్యతలు నేను చేస్తున్నానని. కానీ అన్నీ చేస్తూ కూడా ఇంట్లో నుంచి ఒక కైండ్ ఆఫ్ అబ్జెక్షన్, అంటే లీడర్షిప్ వద్దు ఉద్యోగంలో కానీ ఒక మన సాయి సంస్థలోనైనా సరే మనకి లీడర్షిప్ వద్దు, ఓన్లీ ఒక సేవాదళ సభ్యురాలుగా, అలానే జాబ్ లో కూడా హయ్యర్ పొజిషన్స్ వద్దు, రిస్క్ అంటే ఎక్కువ బాధ్యతతో కూడుకున్నవి అన్న ఒపీనియన్ మా ఇంట్లో ఉంటుందండి. సో ఒక మహిళగా నేను అన్నిట్లో ఉండదలుచుకుంటున్నాను, ఈ మూడు బాధ్యతల్ని సక్రమంగా చేయాలనుకున్నాను, దానికి కావలసిన సూచనల్ని నాకు ఇవ్వాలి సాయిరామ్.
2: హరిణి గారు చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఎందుకంటే మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో, ఏ సందిగ్ధం అయితే ఫేస్ చేస్తున్నారో, ఇవాళ ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషుడు ఈ సందిగ్ధం ఫేస్ చేస్తున్నారు లైఫ్ లో. మనకు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో ఈ ఒడిదుడుకులు అనేవి ఉండనే ఉంటాయి. మన ఇంపార్టెన్స్ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క చోట అవసరం ఉంది. సో సెట్టింగ్ ప్రయారిటీస్ ఇన్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే గనక మన ప్రయారిటీస్ ఏమి అని మనం అర్థం చేసుకుంటామో, అది దాని ప్రకారం మనం వెళ్తే గనక మనము అన్ని చోట్ల మనం జస్టిస్ చేయగలుగుతాం. కానీ ఈ సెట్టింగ్ ప్రయారిటీస్ అంటారా, ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఇంకొక ఫ్యామిలీకి తేడా ఉంటుంది. అంటే నేను ఏదైతే చేస్తున్నానో నేను మీకు చెప్పడానికి లేదు, కానీ మనం పరిస్థితుల్ని అనుగ్రహించుకొని దాని ప్రకారము మనం ఈ మోడర్న్ కార్పొరేట్ టర్మినాలజీలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. ఇప్పుడు మనం సత్సాయి ఆర్గనైజేషన్ లో వెళ్లి సర్వీస్ చేయటం కూడా అది వర్క్ లైఫ్ బ్యాలెన్సే. ఎందుకంటే ఇది ఎందుకు మనం వెళ్లి సత్సాయి ఆర్గనైజేషన్ లో మనము పార్టిసిపేట్ అవుతున్నాం ప్రోగ్రామ్స్ లో, అది మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కాబట్టి. సో ఒక సైడ్ మనం అయితే ఏదైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, యాజ్ అ మదర్, యాజ్ అ వైఫ్, యాజ్ అ డాటర్, ఓకే, యాజ్ అ డాటర్ ఇన్ లో, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. స్వామి ఎప్పుడు కూడా దీనిపైన చాలా ఫోకస్ ఇచ్చారు. దీని గురించి చర్చిస్తున్నప్పుడు నాకు ఒక సంఘటన గుర్తుకొస్తోంది. మా నాన్నగారు ఇక్కడే పనిచేసేవారు, మా అమ్మ అప్పుడు అప్పట్లో వచ్చి సేవకు వెళ్లాలి స్వామి, కానీ ఇంట్లో పరిస్థితులు దానికి అనుగుణంగా లేవు అని చెప్తే గనక ఇంట్లో ఆయన కావలసినవి అమర్చిపెట్టు, అది చేస్తే గనక అదే పెద్ద సేవ అని చెప్పారు. అంటే ఇంకా మిగతా వాళ్ళు స్టాఫ్ లో వాళ్ళు లేడీస్ వెళ్లి సేవ చేయలేదా అంటే కాదు, చాలా మటుకు వెళ్లి సేవ చేసినవారు. కానీ మా ఇంటి పరిస్థితుల ప్రకారము మా నాన్న ఆయన క్యారెక్టర్ ప్రకారం చూస్తే గనక ఆయనకు ఎవరైనా ఉండి తనకు సపోర్టింగ్ గా లేకపోతే గనక ఆయనకు పని చేయటం కష్టం. ఆయన స్వామి సేవలో ఉన్నారు కాబట్టి, మా అమ్మ ఆయనకు సేవ చేశారు కాబట్టి అదే సేవ అనేసి స్వామి చెప్పడం జరిగింది. కానీ మరి మనం ఇప్పుడు మోడర్న్ జనరేషన్ కనుక చూసుకుంటే కనుక, నెక్స్ట్ జనరేషన్ అనుకోవచ్చు, నెక్స్ట్ జనరేషన్ చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ అస్ విమెన్ అనేసరికి వర్కింగ్ విమెన్ గా ఉంటున్నాము. మనం ఇలా సత్యసాయి ఆర్గనైజేషన్ కు వచ్చి చేయకపోయినా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒక పెద్ద క్రైసిస్ గా అయింది ఇవాళ. కానీ ఇది ఒక ప్రెడిక్టివ్ గా ఇలా రేషియో అంటూ ఏమి లేదండి. నేను 50% టైం నేను ఫ్యామిలీకి ఇస్తాను, ఇంకొక 50% టైము నా వర్క్ కి ఇస్తాను లేకపోతే ఆర్గనైజేషన్ కి ఇస్తాను అంటూ మనం ఏం చెప్పలేము. మన అవసరాలను బట్టి ఆ వాళ్ళ ఏది కరెక్టో అది మనం చెయ్యాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయికి ఏదైనా జ్వరం వచ్చింది, ఆ వాళ్ళ కరెక్ట్ గా నాకు ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామో లేకపోతే కాలేజీలో చాలా అతి ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్లాల్సి వస్తుంది. నేను ఏది మొదట ప్రయారిటీ ఇవ్వాలి? నేను అక్కడ కమిట్మెంట్ ఇచ్చాను కాలేజీలో, నేను తప్పకుండా జీతం తీసుకుంటున్నాను కాబట్టి అక్కడ వెళ్లి అక్కడ ఏదైతే ముఖ్యమైన పని ఉందో అది చేయటం కూడా చాలా ముఖ్యము. అదేవిధంగా తల్లిగా నా కూతుర్ని చూసుకోవటం కూడా చాలా ముఖ్యము. సో అలాంటప్పుడు మనం ఏదైనా బ్యాకప్ ప్లాన్ అంటే గనక మన నేబర్స్ ని అడగటమో లేకపోతే పేరెంట్స్ ని సపోర్ట్ అడగటమో లేకపోతే సిస్టర్స్ ని సపోర్ట్ అడగటమో, వాళ్ళు ఎవరో వచ్చి మనల్ని చూసుకునేటట్టు మన అమ్మాయిని చూసుకొని ఆ క్రైసిస్ కంప్లీట్ అవుతూనే మళ్లీ మన బాధ్యతలకు మనం వచ్చేయాలి. సో దిస్ ఇస్ హౌ అది ఆ బ్యాలెన్స్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని అవ్వాలి. మోర్ ఇంపార్టెంట్లీ కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ ఎప్పుడు అయితే క్లియర్ గా ఉంటుందో అంటే మనము ఎవరి మీద కోపడకుండా మన రోల్స్, మన మోస్ట్ వర్కింగ్ విమెన్ చూసారంటే పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్లీ ఈవినింగ్ వస్తేనే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, పిల్లల చేత హోంవర్క్లు చేయించటము, మళ్లీ వంటలు చూసుకోవటము, ఇవన్నీ హెక్టిక్ లైఫ్. ఇది దిస్ ఇస్ వాట్ ఇస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అట్ ద సేమ్ టైం మన ఈ వీకెండ్స్ వచ్చేసరికి సత్యసాయి ఆర్గనైజేషన్ కూడా వెళ్తున్నప్పుడు వాళ్ళకి మనం క్లియర్ గా చెప్పాలి, నాకు వెళ్లి అక్కడ సేవ చేసుకోవాలనుంది, నేను ఇంట్లో పనులన్నీ ముగించాను, ఈ ఒక్క రోజున నాతో సహకరిస్తే గనక నాకు ఆనందం ఇస్తుంది, నాకు ఆ పని చేస్తే గనక నాకు ఆనందం ఇస్తుంది, మీరు గనక సహకరిస్తే నేను ఆనందం పొందొచ్చు అని మనం చెప్తే గనక తప్పకుండా ఇంట్లో కోఆపరేషన్ వస్తుందని నా దృఢమైన ఫీలింగ్ అండి. సో మనం ఇలా మేనేజ్ చేసుకుంటే గనక తప్పకుండా. మా అమ్మ కూడా ఐ రిమెంబర్ మేము చిన్నగా ఉండేటప్పుడు ఎక్కడికి వెళ్లేది కాదు, పాపం ఎప్పుడు చూసినా ఇంటి పనులే చేసేది. మండే ఈవినింగ్ వచ్చిందంటే కనుక సమితిలో భజన ఉండేది, అప్పట్లో భజన్లు లేకపోతే వీకెండ్ వచ్చేసరికి నారాయణ సేవ అంతే. ఆ భజన్కి వెళ్ళినప్పుడు చెప్పేసి వెళ్లేది, అన్ని ముగించాను ఇవాళ ఒక్కరోజు నన్ను వదిలేయండి నేను వెళ్లి భజనలో పార్టిసిపేట్ చేసి వస్తాననేసి. సో మనం గనక క్లియర్ గా కమ్యూనికేట్ చేసి ప్రయారిటీస్, మన ఇంట్లో ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వకుండా మన డ్యూటీస్ మనము సక్రమంగా చేస్తే గనక తప్పకుండా మనము ఇది బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చని నా నమ్మకము.
8: సాయిరామ్ అండి, నా పేరు వంశీ ప్రియ, నేను ఎంఎస్ చేశాను. మా తండ్రి గారు 23 సంవత్సరాల క్రితం చిన్నారులకు నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలతో కూడిన విద్యను అందించాలనే సత్సంకల్పంతో ఒక మారుమూల గ్రామంలో ఒక పాఠశాలను స్థాపించారండి. వారిప్పుడు సశ్రీయులుగా మాతో లేకపోయినా కూడా మా అమ్మగారు ఆ భావాలను కొనసాగించాలని అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారికి చేయూతను అందించడానికి గత 2 సంవత్సరాలుగా నేను మా పాఠశాలలోనే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. యాజమాన్యంగా మా పాఠశాల పట్ల మాకున్న నిబద్ధత, అంకిత భావం మాతో పాటు పనిచేసే ఉపాధ్యాయులకు ఎలా కలిగించాలో మాకు తెలియడం లేదు. అది అసాధ్యమేమో అని నైరాశ్యంలో కూరుకుపోతున్నప్పుడు సత్యసాయి సేవా సంస్థల వంటి ధార్మిక సంస్థలలో వ్యక్తులు భక్తులుగా ఎంతో శ్రద్దాశక్తులతో సేవ చేయడం మేము చూస్తూనే ఉన్నామండి. ఇలాంటి వాతావరణం మా సంస్థలో తేవడానికి కావలసిన సూచనలు దయచేసి తెలపండి.
2: వంశీప్రియ గారు, ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యు, ఎందుకంటే యుఎస్ లో ఎంఎస్ చేసి అవన్నీ వదిలిపెట్టి ఇక్కడ ఒక మారుమూల గ్రామంలో ఆ పిల్లలకు నైతిక విలువలు బోధించడానికి మీరు అన్ని సాక్రిఫైస్ చేసి వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. దెర్ ఆర్ టూ పార్ట్స్ టు యువర్ క్వశ్చన్. ఫస్ట్ పార్ట్ చూద్దాం. మొదట మనం కమిట్మెంట్ అనేసరికి మన ఎంప్లాయీస్ దగ్గర నుంచి కమిట్మెంట్ రావాలి అంటే గనక ఫస్ట్ మన ఆర్గనైజేషన్ లో ఏదైనా సరే, మీరు స్కూల్ గురించి మాట్లాడుతున్నారు, అదేవిధంగా ఇంకే ఆర్గనైజేషన్ అయినా ఒక ప్రాసెస్ అనేసి సెట్ చేయాలి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా ముఖ్యం. ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే గనక వాళ్ళు టీచర్ని ఎప్పుడైతే మీరు రిక్రూట్ చేసుకుంటున్నారో వాళ్లకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది తప్పకుండా కండక్ట్ చేయాలి. ప్లస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇనీషియల్ లెవెల్లోనే కండక్ట్ చేయాలి. అంటే యు ఆర్ బేసిక్లీ ప్రిపేరింగ్ దెమ్ అన్నమాట, ఏ విధమైన కమిట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని. అది ఎప్పుడైతే జరుగుతుందో వాళ్లకు ప్రాసెస్ అంటే కనుక మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ పర్సనల్ రికార్డ్ మెయింటైన్ చేయాలి. మీరు ఏదైనా ఒక అబ్నార్మల్ బిహేవియర్ నోటీస్ చేస్తే కనుక అది రికార్డ్ చేసి వెంటనే మేనేజ్మెంట్ కి చెప్పాలి. మేనేజ్మెంట్ విల్ కాల్ అప్ అండ్ ఇండికేట్ అంటే కనుక వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతారు అని. ఇలా ప్రతి ఒక్క దానికి మీరు ప్రాసెస్ ఎప్పుడైతే కనుక సెట్ చేసి వాళ్లకు క్లియర్ గా కమ్యూనికేట్ చేస్తారో అప్పుడు యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ కమిట్మెంట్ ఫ్రమ్ దెమ్. అంటే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆర్గనైజేషన్ లో క్లియర్ గా చెప్పట్లేదు. వాళ్ళు ఏదో ట్రైనింగ్ అనేసి ఆయన చెప్తారు, మీరు చేయండి, ఆయన చెప్పిన పని మీరు చేయండి అంటున్నారు. లేకుంటే టీచింగ్ ప్రొఫెషన్ లో ఏమనుకుంటున్నాము, టీచరుగా మీరు చేయాల్సిన బాధ్యత టీచ్ చేయటము, పేపర్లు కరెక్ట్ చేయటము అనుకుంటున్నారు. కానీ మీ ప్రత్యేకంగా మీ స్కూల్లో ఏంటంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేసి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక మార్పు తీసుకునే వచ్చే భావంతో మీరు స్టార్ట్ చేశారు. కాబట్టి మీరు క్లియర్ గా ఏ విధంగా మీ స్కూలు డిఫరెంట్ గా ఉందో, ఏది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్లకు క్లియర్ కమ్యూనికేషన్ చేయాలి. ఒక అగ్రిమెంట్ లాగా అంటే వీ విల్ ఫాలో అబైడ్ బై దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఒక కమిట్మెంట్ ఏదైతే రావాలనో వాళ్ల దగ్గర నుంచి తీసుకోవాలి. సో దాట్ వాళ్ళు అది ఇది ఏదో ఎక్స్ట్రా వర్క్ కాదు, ఇది నేను తప్పకుండా టీచర్ గా నేను వహించాల్సిన బాధ్యత అని వాళ్లకు క్లియర్ గా కమ్యూనికేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్గనైజేషన్ కల్చర్ కూడా. అంటే నేను ఒక కొత్త టీచర్ గా నేను మీ స్కూల్లోకి వచ్చాననుకోండి, నేను చుట్టుపక్కల నా పరిస్థితులను చూసి నేను కూడా ఒక కల్చర్ మార్చుకుంటాను. మొదట్లో ఎవరైనా వచ్చి జాయిన్ చేసినప్పుడు చాలా సిన్సియర్ గానే వస్తారనే నా భావన. వచ్చినప్పుడు చాలా సిన్సియర్ గా బాగా పనిచేయాలి, బాగా మంచి పేరు తెచ్చుకోవాలనే ఆ భావంతోనే వస్తారు. కానీ రాను రాను కొద్దిగా మార్పులు చెందుతూ ఉంటుంది వాళ్ళ బిహేవియర్ లో. దానికి సగం కారణము మనకు ఏదైతే ఆర్గనైజేషన్ కల్చర్ ఉంది అంటే చుట్టుపక్కల వాళ్లను చూసి మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ఇస్ ఇన్ ప్లేస్, ఆర్గనైజేషన్ కల్చర్ ఈజ్ ఆల్సో అకార్డింగ్ టు దాట్. ఈ ఆర్గనైజేషన్ కల్చర్ లో లీడర్ చాలా ప్రత్యేక పాత్ర వహిస్తాడు. ఏంటంటే నేను గనక ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే, సపోజ్ 8:00 క్లాస్ అనుకోండి, 7:45కే నేను మీరు అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ గా మీరు గనక అక్కడ ఉంటే గనక ఆ మోటివేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈవిడ చూడండి 8 క్లాస్ అంటే 7:45కే ఆవిడ అందరికన్నా ముందున్నారు, ఏం కమిట్మెంట్. లాస్ట్ టీచర్ వెళ్లే దాకా కూడా మీరుండి మీరు అరగంట తర్వాతనో ఎప్పుడో వెళ్తే గనక అది దట్ షోస్ యువర్ కమిట్మెంట్ టు టైం. మీరు ఎప్పుడైతే లీడర్ ఎప్పుడైతే గనక సక్రమైన మార్గంలో వెళ్తుంటే ఆటోమేటిక్ గా మిగతా టీం అంతా కూడా వాళ్ల ఆ లీడర్ ఏ దారి అయితే చూపిస్తున్నాడో ఆ దారిలోనే వెళ్తారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కల్చర్. ఐ హావ్ జస్ట్ గివెన్ యూ ఒక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఇక ఒక టైం అనే కాదు, మన వర్క్ కల్చర్ కూడా ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నాము. మనం ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేస్తామనుకోండి, ఆ మీటింగ్ కి ఏంటి, ఎలా కండక్ట్ చేస్తున్నాము, బిగినింగ్ ఎలా ఉంది, ఎండింగ్ ఎలా ఉంది, ఆ మీటింగ్ లో డిస్కస్ చేస్తున్నవి ఆ మీటింగ్ లో నుంచి నెక్స్ట్ మీటింగ్ వరకు గుర్తుపెట్టుకుంటున్నామా, ఫాలో అప్ అవుతున్నామా, లేకుంటే అదేదో ఒక చూచాయగా ఏదో మన మీటింగ్ కండక్ట్ చేయాలి కాబట్టి కండక్ట్ చేస్తున్నామని చేస్తున్నామా. ఇవన్నీ చూసుకుంటారు. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు మన ఆర్గనైజేషన్ కల్చర్ అనేసరికి. ఇప్పుడు టైం వ్యవధి వలన మనం మిగతా పాయింట్స్ అనేవి డిస్కస్ చేయలేము. అదే విధంగా నేను ముందుగానే చెప్పాను, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది నాట్ జస్ట్ బిగినింగ్ లో వాళ్ళు వచ్చినప్పుడే కాదు, అప్పుడప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ పరంగా కానీ లేకుంటే వాళ్ళ వాల్యూస్ అంటే పర్సనాలిటీ, టీచర్ అంటే ఎలా ఉండాలి అని, అప్పుడప్పుడు ఇన్స్పిరేషనల్ టాక్స్ పెద్దవాళ్లను పిలిచి వాళ్ళతో మాట్లాడిచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, అది కాకుండా ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. అంటే మీరు సిన్స్ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక సజెషన్ నా దగ్గర నుంచి, మన సత్యసాయి విద్యావిహార్ స్కూల్స్ చాలా ఉన్నాయి, అటు ఇక్కడ ఇలాంటి స్కూల్స్ పంపించి వాళ్లకు ఒక ఎక్స్పీరియన్స్, వాళ్ళకి మిగతా స్కూల్స్ లో ఎలా ఉన్నాయి, ఎలా ఫంక్షన్ అవుతున్నాయి, నైతిక విలువలు అనేది ఎలా బోధిస్తున్నారు పిల్లలకి అని ఆ అవగాహన గనక కల్పించగలిగితే గనక అది మోటివేషన్ లెవెల్స్ ఆర్ వెరీ హై. అంటే మానిటరీగా వాళ్ళు ఏం బెనిఫిట్ చెందకపోవచ్చు, కానీ ద వెరీ ఫ్యాక్ట్ దట్ మీరు అంత శ్రద్ధ తీసుకొని వాళ్ళని ఇంకొక ఊరికి పంపించి అక్కడ ట్రైనింగ్ ఇస్తే గనక వాళ్ళకి ఆ మోటివేషన్ చాలా హైగా ఉంటుంది. ఓకే, ఇవన్నీ గనక మీరు గనక ఇంప్లిమెంట్ చేస్తూ వస్తే గనక తప్పకుండా టీచర్స్ లో కమిట్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. నౌ కమింగ్ టు యువర్ సెకండ్ క్వశ్చన్, స్వామి సంస్థల్లో ఎందుకు ఆ కమిట్మెంట్ ఉంటుంది, ఇక్కడ ఎందుకు లేదు అనేసి, వన్స్ అగైన్ లీడర్షిప్ ఏంటి దానికి కారణము. స్వామి దేవుడు అని మనం అందరూ నమ్ముతున్నాం, అది పక్కన పెడితే గనక ఒక లీడర్ గా కూడా బ్రహ్మాండమైన లీడర్ స్వామి నిజంగా ఏ లీడర్షిప్ ప్రోగ్రామ్ కి, ప్రతి ఒక్క లీడర్షిప్ ప్రోగ్రామ్ కి స్వామి లైఫ్ నుంచి ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం తీసుకొని నేర్పించవచ్చు. సో ఆ లీడర్షిప్పే కారణం. ఆయన ఇంతకుముందు కోట శివకుమార్ కూడా చెప్పారు, స్వామి లాంగ్వేజ్ ఏంటంటే అనక లవ్ అనేసి. ఆ ప్రేమ తత్వం ఎక్కడైతే ఉంటుందో ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతారు. మనం మామూలు మనుషులు మనం చేయగలమా అంటే తప్పకుండా. మనం ఒక ఎప్పుడైతే గనక ఆ సెన్సిటివిటీ ఉంటుందో మనకి, అది ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళు కూడా చేయగలుగుతారు. అఫ్ కోర్స్ ఆ డివైన్ అట్రాక్షన్ అనేది అది వేరు, కానీ 80% ఆఫ్ ది టైమ్స్ మనం గనక స్వామి ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి మనం ఆ లెవెల్ కి ఎదిగి మనం ఎప్పుడైతే గనక ఆత్మస్వరూపులనే చూస్తున్నామో ఆటోమేటిక్ గా అదే కమిట్మెంట్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
9: సాయిరామ్ అండి, నా పేరు నలింద, నేను బీటెక్ చేశాను, నేను పాస్ట్ బాలవికాస్ స్టూడెంట్ ని, ఇప్పుడు బాలవికాస్ గురువుగా చేస్తున్నానండి. మీరు ఒక విద్యా సంస్థను ఎలా ఆర్గనైజ్ చేయాలి అన్న దాని గురించి చాలా బాగా వివరించారండి. మరి మన స్వామి చెప్పిన మైండ్ ఇస్ మేనేజర్ హార్ట్ ఇస్ లీడర్ అన్న దాన్ని మనం మన జీవితంలో ఎలా సమన్వయం చేసుకోవాలో మాకు వివరిస్తారా?
2: ఈ క్వశ్చన్ నన్ను కూడా చాలా రిఫ్లెక్ట్ చేసుకోనిస్తోంది. యాజ్ ఐ అండర్స్టాండ్ నలంద, మైండ్ అనేది ఎప్పుడు ఈ లాజికల్ ప్రాసెసెస్ కి మనం ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు ఏదైనా పని చెప్తే గనక లాజిక్ యూజ్ చేస్తాం, సరే ఇది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి. సో యాజ్ అ లీడర్ కూడా మనము మన సబార్డినేట్స్ కానీ మన టీమ్ కానీ అదే విధంగా బోధిస్తాం. ఇవాళ మనకు మీటింగ్ ఉంది, మీటింగ్ కావాల్సిన ఇవి పరికరాలు ఇవి అని మనం ఒక లిస్ట్ తీసుకొని లాజికల్ గా ఈ విషయాలు మనం డిస్కస్ చేయాలి, ఇది అజెండా ఆఫ్ ది మీటింగ్ అని మనం పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుని చేస్తున్నాం. ఓకే, సో అది మైండ్ యూజెస్ ఒక లాజిక్ యూజ్ చేసి, ఒక ప్రాసెస్ యూజ్ చేసి, వెన్ఎవర్ వీఆర్ డీలింగ్ అండ్ మనుషులు ఒక పని, ఏ పని ఏ విధంగా నిర్వహించాలి అని మనం ఆలోచిస్తున్నప్పుడు మనం మైండ్ ని యూజ్ చేస్తాం. కానీ దానికన్నా మిన్న ఏంటంటే మనం ఎప్పుడైతే హార్ట్ కూడా యూజ్ చేస్తామో అప్పుడు వి బికమ్ లీడర్స్. ఆ లీడర్ అనే వ్యక్తికి ఎప్పుడు ఒక ఆ సెన్సిటివిటీ, ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మిగతా వాళ్ల గురించి ఆలోచించటము, వాళ్ల అవసరాలు ఏంటి అని కనుక్కోవటము అది చాలా ముఖ్యము. నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు మా కొలీగ్ ఒక ఆవిడ వచ్చేసి నాకు లీవ్ కావాలి, రేపు మా మామగారి తీతి, నేను తప్పకుండా అటెండ్ అవ్వాలి, ఇంట్లో అందరూ నేను కోడలుగా నేను నా బాధ్యతలు నిర్వహించాలి, లీవ్ కావాలి అనేది. అంటే ఆ ప్రిన్సిపల్ వచ్చేసి ఇంకే రోజున పెట్టుకోవచ్చు కదండి, వర్కింగ్ డే రోజున పెట్టుకుంటున్నారు అన్నారు. అంటే ఆయన మైండ్ తో ఆలోచించట్లేదు ఒకటి, ఇంకొకటి ఎమోషనల్ గా కూడా హీఈస్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. అలా గనక లీడర్షిప్ ఉంటే గనక ఒకటి మన వెనకాల మనల్ని నలుగురు మాట్లాడుకుంటారు, ఇదే లీడరు ఈయన తిది ఎవరైనా పోస్ట్పోన్ చేస్తారా అని ఫస్ట్ ఒకటి, రెండు ఆ సెన్సిటివిటీ లేకుండా ఏదైతే అవసరమో అంటే ఇలాంటివన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్, ఒక తిథి లేకపోతే ఇంకెవరైనా పోయారు అన్నప్పుడు మనం చాలా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం మన లీడర్స్ గురించి. సో ఈ రెండు చాలా చాలా ముఖ్యం. మన మైండ్ తోనే ఆలోచించకుండా మన హృదయంతో, ఆ హృదయంతో ఎప్పుడైతే ఆలోచిస్తామో మన నేచర్ చాలా ఎక్స్పాన్సివ్ గా అవుతుంది. అంటే లార్జ్ హార్టెడ్నెస్ అని అంటాం కదా మనము, ఆ లార్జ్ హార్టెడ్నెస్ తో ఉండాలి ఒక లీడర్. ఆ లార్జ్ హార్టెడ్నెస్ లేకపోతే గనక మనకు మెషిన్లకు ఏమీ తేడా ఉండదు. మెషిన్లు కూడా చాలా సక్రమంగా లాజికల్ గా ప్రెసిషన్ తో చేస్తాయి. మనం ఎప్పుడు మనం వీ మేక్ ఎ డిఫరెన్స్ అంటే గనక ఎప్పుడైతే హార్ట్ తో కూడా మనం ప్రవర్తిస్తామో మన ఆ ఎమోషన్స్ కూడా ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్, అప్పుడు మనం ఒక పర్ఫెక్ట్ లీడర్ అవుతాం. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్. కోట గారు మీరేమైనా చెప్తారు దానికి?
10: నరేంద్ర గారిని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఇంత చక్కని కొటేషన్ స్వామిది మీరు చెప్పారు, మైండ్ ఇస్ ఎ మేనేజర్ హార్ట్ ఇస్ ఎ లీడర్ అని. గమనించండి, మనం మేనేజ్మెంట్ లో మామూలుగా 5 M's అని చెప్తూ ఉంటాం, మెటీరియల్ అని, మనీ అని, మెషిన్స్ అని, మినిట్స్ అని, మెన్ అని అంటూ ఉంటాం. కానీ ఆలోచించండి, మినిట్స్ అనండి, మెటీరియల్ అనండి, మెషిన్ అనండి, మనీ అనండి, ఇవన్నీ మనిషి క్రియేట్ చేసినవి. దీన్ని ఎవరు మేనేజ్ చేయాలి? మనిషి క్రియేట్ చేసిన వాటిని మ్యాన్ మేనేజ్ చేయాలి. మ్యాన్ ని కూడా ఈ 5 కలిపేసి మ్యాన్ ని కూడా మేనేజ్ చేయాలంటే ఎలా ఉందండి? ఇది స్లేవరీ, ఇది మనిషి చేసిన తప్పు. 5 M's లో మ్యాన్ ఉండడు, మ్యాన్ బయట ఉండాలి. అందువల్ల మైండ్ ఇస్ మేనేజర్ అండంలో ఏంటంటే, మైండ్ ఎప్పుడు కూడా ఇందాక అక్కడ కరెక్ట్ గా చెప్పినట్టు లిమిటెడ్ గా ఆలోచిస్తుంది. మనిషి దగ్గరికి వచ్చేసరికి లీడర్షిప్ ఉండాలి, టాస్క్ దగ్గరికి వచ్చేసరికి మేనేజ్మెంట్ ఉండాలి. స్వామి ఎలా చేశారో 2 examples చూసుకుందామండి చిన్నగా. మనము ఎక్కువ చెప్పుకోగలది ఈ 2 examples చాలు. ఒకసారి కొడైకెనాల్లో 94 ఆ రోజు ఈవినింగ్ ఒక VIP ఆవిడ భోజనానికి వచ్చి, భోజనం అయిపోయిన తర్వాత వెళ్తూ అక్కడి నుంచి స్వామి మనవడు ఒకడు రాలేకపోయాడు, అందువల్ల వాడికి స్వీట్ కావాలి, స్వీట్ ఇప్పించండి స్వామి అని అడిగారు స్వామిని. సరే స్వామి, అవునా ఒక స్వీట్ కావాలా అని, నేను ఆ రోజు అక్కడ సర్వింగ్ చేస్తుంటే నా వైపు చూసి దగ్గరికి పిలిచి ఒక స్వీట్ తీసుకురా అన్నారు. అనేసరికి నేను సరే వెళ్లిపోయాను. వెళ్లిపోయేసరికి ఇప్పుడు నా మైండ్ ఫాస్ట్ గా పనిచేస్తోంది, రేస్ చేస్తోంది. అడిగిందేమో స్వామి, ఇచ్చేదేమో VIPకి. స్వామి, నేను ఒక స్వీట్ ఎట్లా తీసుకెళ్తానండి? ఎందుకంటే స్వీట్ డబ్బా పట్టుకుని వెళ్లిపోతున్నాను నేను. అంటే మామూలుగా ఆ గౌరవం అనుకుని మనం అట్లా తీసుకెళ్తాం. అక్కడి నుంచి చూసి నేను స్వీట్ డబ్బా పట్టుకుని తీసుకురావడం చూసి స్వామి హాఫ్ ద డిస్టెన్స్ వచ్చేసారు. వచ్చేసి ఇక్కడ నా కళ్ళలో కళ్ళు పెట్టి దగ్గరగా వచ్చి ఒక్కటంటే ఒకటి పట్టురవాలి అన్నారు. సో దట్ డే స్వామి టాట్ మీ ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్. స్వామి, మేనేజ్మెంట్ అంటే ఏమిటి అంటే టు గెట్ థింగ్స్ డన్ పర్ఫెక్ట్లీ యాజ్ దే షుడ్ బి యూజింగ్ ద రిసోర్సెస్ దట్ యూ హ్యావ్. ఒక్కటి ఎక్స్ట్రా అయినా కూడా తగ్గ, మనం చాలా విన్నాం స్వామి ఈ విధంగా రిసోర్సెస్ వాడతారనేది. ఎక్స్ట్రా నీళ్లు కూడా వాడారు, పంపు కనుక ఓపెన్ చేసి ట్యాప్ ఓపెన్ చేసి నీళ్లు ఇట్లా తీసుకుంటే కనుక మళ్లీ ఈ నీళ్లతో కడుక్కుంటున్నప్పుడు ట్యాప్ క్లోజ్ చేస్తారని చెప్తారు స్వామి. ఈ విధంగా స్వామి అంత డిసిప్లిన్ తో రిసోర్సెస్ వాడతారు. ఈజ్ ఎ పర్ఫెక్ట్ మేనేజర్. అక్కడ మైండ్ యూజ్ చేస్తారు స్వామి. కానీ హార్ట్ ఈజ్ ఆఫ్ లీడర్ అంటే చాలా ఉన్న ఎగ్జాంపుల్స్, కానీ ఒక ఎగ్జాంపుల్ నా మైండ్ లోకి వస్తున్న చెప్తాను నేను. ఒకప్పుడు స్వామి ఒక ప్లేస్ కి వెళ్లి అక్కడ వాళ్ళు ఆ డివోటీస్ అందరూ వాళ్ళకి చాలా ఆనందం ఇచ్చి మళ్లీ కార్లో కూర్చుని వస్తున్నప్పుడు ఆ డివోటీ స్వామి కార్లో కూర్చున్న తర్వాత అక్కడ కన్వీనర్ ఎవరో స్వామికి లోపల కూర్చున్న తర్వాత నేను డోర్ వేయాలి అని అనుకున్నాడు, ప్రార్థన చేసినట్టున్నాడు. ఆయన డోర్ వేశాడు, నడిచిపోతుంది. అయితే అన్ఫార్చునేట్లీ ఏమైందంటే స్వామి వేలు చెటికని వేలు ఆ కారు డోర్ లో ఉండిపోయింది. అంటే కొంచెం ముందర వేసేసాడు, ఇంకా లోపలికి కాలు తీసుకోక ముందరే. దాంతో ఆ వేలు చెతికిపోయింది. అయితే స్వామి ఆ డిస్టెన్స్ అంతా ట్రావెల్ చేసేప్పుడు బ్యాక్ మందిరం వచ్చేంత వరకు కూడా ఏమీ మాట్లాడకుండా మామూలుగా అందరితో మాట్లాడుతూనే ఉన్నారు, కానీ కాలు మాత్రం కదపట్లేదు. అక్కడి నుంచి మాట్లాడి వచ్చిన తర్వాత మాత్రము ఆ కాలు ఒకసారి ఆ డోర్ ఓపెన్ చేయగానే చూసేసరికి స్వామికి ఇట్లా ఉంది. అదేంటి స్వామి ఇట్లా ఉంది, మీరేం చెప్పలేదు అంటే స్వామి నాట ఇందులో పర్వాలేదు, వాడు చూసుకోలేదురా వాడు, నేను ఇది ఇట్లా చేశాడని అనుకుంటే వాడికి తెలిస్తే వాడు చాలా బాధపడతాడు, వాడు ఏమైనా చేసుకోవాడు అందుకని నాకు చెప్పడం ఇష్టం లేదు అని. దిస్ ద హార్ట్ ఆఫ్ ఎ లీడర్. వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ దాట్ వెన్ యూ డీల్ విత్ పీపుల్ యూ హ్యావ్ టు డీల్ విత్ యూర్ హార్ట్. But when you are bothered about the task, the same people are doing the task, but you have to maintain the discipline and quality of a task. ఈ రెండు ఒకే వ్యక్తి చేయొచ్చు అని స్వామికి చెప్తున్నారు. అందువల్ల మైండ్ తో ఆలోచిస్తూ హార్ట్ ను ఉపయోగిస్తూ చేతులతో చేసినప్పుడు 3H principle EHV ప్రిన్సిపల్ అని స్వామి చెప్తున్నారు. అందుకని ఎడ్యుకేర్ అని EHV అని ఎడ్యుకేషన్ అని అని స్వామి మనకి ఇచ్చినవన్నీ కూడా టువర్డ్స్ ది మేనేజ్మెంట్, బెటర్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్, రెండు కలిపినవే అన్ని ప్రక్రియ అన్న కనిపిస్తుంది.
2: స్వామి ఎగ్జాంపుల్స్ తో మీరు మంచి మీనింగ్ ఇచ్చారు ఆ మైండ్ ఇస్ మేనేజర్ అండ్ హార్ట్ ఇస్ ద లీడర్ అనే దానికి. చాలా థ్యాంక్స్. ఐఎమ్ షూర్ యుల్ అగ్రీ, అందరికీ చాలా విస్తృతంగా అర్థమయ్యేటట్టు చెప్పారు కోట గారు ఆ రెండు ఎగ్జాంపుల్స్ తో.
11: అవునండి. నా పేరు క్రాంతి కిరణ్. నేను విశాఖపట్నం MVP భజన మండలి నుండి వచ్చాను. నేను డ్యూయల్ MS ఇన్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ రేడియో కమ్యూనికేషన్ స్వీడన్ నుండి చేశాను. నేను వైజాగ్ యూత్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. మనం ఇంతవరకు వ్యక్తిగత వికాసం అంటే ఏమిటి, సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, ఎలా మేనేజ్ చేయాలి అని తెలుసుకున్నాము. అలాగే యువతుల్లో యొక్క ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ని ఎలా అభివృద్ధి పరచుకోవాలని తెలుసుకున్నాము. నా ప్రశ్న, అసలు నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి, యాంగర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఉదాహరణతో వివరించగలరు?
10: తప్పకుండా. ఈ ప్రశ్నకి ఎన్నో విధాలుగా మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు. అయితే మనం స్వామి గురించి చెప్పుకునేప్పుడు స్వామి నాయకుడిగా అని అనుకుంటే గనక ఈ గంట ప్రోగ్రాము లేకపోతే 1000 పేజీల బుక్ సరిపోవు. కాబట్టి స్వామి లక్షణాలు నాయకుడిలాగా రాసుకోవడానికి చెప్పుకోవడానికి మనం కొంచెం పక్కకి కూడా చూడాల్సి వస్తుంది. చూసుకున్నప్పుడు మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. మొట్టమొదటి చెప్తాను, స్వామి మీరు గమనిస్తే గనక స్వామి మనకిచ్చిన గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలోకి లోపలికి రాగానే కనబడేది లీడర్ మనకి నాయకుడు ఎవరండి? వినాయకుడు. వినాయకుడు అంటే ఏంటి, ఆయనపైన ఇంకెవరు నాయకుడు లేనివాడు అని, అంటే ఆయనే నాయకుడు, వినాయకుడు. సో ఈయనేం చెప్తున్నారు, నిజంగా మీరు ఆలోచిస్తే గనక ఎవరైనా ఆ విధంగా ఉంటారా అండి, అట్లా పిక్చరైజ్ చేస్తారు ఎవరినన్నా, అంటే ఏనుగు ముఖం ఉండి స్వరూపం అట్లా ఉండి ఒక భగవంతుని ఒక దేవుని పిక్చరైజ్ చేయాలంటే చక్కగా పిక్చరైజ్ చేయొచ్చు. అలా ఎందుకు చేశారు అంటే మన పూర్వీకుల వాళ్ల విజ్డమ్, వాళ్ల థింకింగ్ గురించి ఏం చెప్తున్నారో వినాయకుడు లీడర్ క్వాలిటీస్ అన్ని అందులో వచ్చేస్తాయండి. మీకు చూసుకోండి, వినాయకుడిని చూసుకోండి ఒకసారి పైనుంచి కింద వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గజముఖము అంటే, గజముఖము ఏంటంటే గజముఖానికి ఒక రెండు మూడు నాలుగైదు ఉన్నాయండి యాక్చువల్ ఇంపార్టెంట్ క్వాలిటీస్. మొట్టమొదటి కళ్ళు, చిన్న కళ్ళు ఉంటాయి. చిన్న కళ్ళు అంటే మీరు ఎప్పుడన్నా దూరంగా చూడాలంటే కళ్ళు చికిలిస్తారు, ఇట్లా గమనించండి. చిన్న కళ్ళు ఉంటే ఫార్ సైటెడ్నెస్ అనేది. సో ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్ ఈజ్ హ్యావింగ్ ఎ విజన్, ఫార్ సైటెడ్నెస్. నెక్స్ట్ తొండము, అది ఏ విధంగా ఉంటుందో తొండము, అది కింద ఉన్న ఒక పిల్లవాడు ఉంటే ఆ పిల్లవాడిని సుతిమెత్తగా పైకెత్తగలదు, ఒక పెద్ద మొద్దుగా ఉన్న చెట్టును కూడా ఊడబెరగలదు. ఈ రెండు పవర్స్ దానికే ఉన్నాయి, ఆ ట్రంక్ ఉన్నాయి. ఒకటే ట్రంక్ చేస్తుంది రెండు పనులు. అంటే అంత హార్ష్ గా మేనేజర్ గా కూడా ఉండగలరు, ఇంత సాఫ్ట్ గా పీపుల్ ని కూడా ఒక తల్లిగా ఉండగలరు, తండ్రిగా ఉండగలరు. ఇటువంటివన్నీ కూడా డైవర్స్ థింగ్స్ అన్ని ఆ ట్రంక్ లో ఉన్నాయి ఏనుగు. అందుకని ఒట్టిగా పెట్టలేదండి ఏనుగు ముఖం, చాలా విశేషం ఉంది అందులో. తర్వాత మీరు కిందకు వచ్చారంటే వినాయకుడికి ఆ పెద్ద పొట్ట ఉంటుంది అంటారు, అంతే కదండి, పెద్ద పొట్ట ఉంటుంది. ఈ పెద్ద పొట్ట అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, ఏం చేస్తారండి పాపం, భక్తులందరూ పెట్టిన కుడుములు ఉండ్రాళ్ళు అని తిని తిని పొట్ట పెద్దగా అయింది. ఈ భక్తులు ఉండ్రాళ్ళు అంటే ఏంటంటే ఎవరు ఫాలోవర్స్ అందరూ ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళందరూ వాళ్ళు ఆ వాళ్ల సిన్స్ కి వాళ్ళు చేసుకున్న కర్మకి ఆయనకే అర్పిస్తూ ఉంటే ఆయన ఆనందంగా తీసుకుని ఎవరిది వాళ్లకి, ఎందుకు పొట్ట పెద్దగా ఉందంటే ఒక్కటి వేరే వాళ్లకు అందజేయటండి. హీ డజంట్ హీ నెవర్ పాసెస్ ఎ బ్యాడ్ న్యూస్ అబౌట్ సంబడీ ఎల్స్ టు సంబడీ ఎల్స్. హీ నెవర్ గాసిప్స్. హీ మెయింటైన్స్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ. ఎవరితో వాళ్ళకే హార్ట్ టు హార్ట్ రిలేషన్షిప్, స్వామి చెప్పినట్టు. దానివల్ల పొట్ట పెద్దగా, ఎందుకంటే అందరి ఊసులు ఆయనలోనే పెట్టుకున్నాడు, అందువల్ల పొట్ట పెద్దగా ఉంది అని చెప్తారు. లీడర్ చేయాలి ఈ పని, ఎప్పుడు చేయాలి లీడర్, ఏ ఫాలోవర్ తో వాళ్ళకి చెప్పకూడదు. స్టీఫెన్ ఆర్ కోవీ కూడా మేనేజ్మెంట్ థింకర్, ఆయన ఏమంటాడంటే లీడర్షిప్ ట్రస్ట్ బిల్డింగ్ యాక్టివిటీస్ లో ఆయన ఏం చెప్తాడు, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రస్ట్ బిల్డింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ లీడర్ ఆర్ నెవర్ స్పీక్ ఇల్ అబౌట్ సంబడీ ఇన్ దర్ అబ్సెన్స్ అని చెప్తారు. ఎవరన్నా వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడద్దు. మీరు గమనిస్తే స్వామి ఇచ్చిన నవసూత్రాల్లో 9 కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఇదే మాట చెప్పారు స్వామి, ఒకళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా ఎప్పుడు మాట్లాడద్దు అని చెప్తారు. సో ఇదో లీడర్షిప్ క్వాలిటీ అండి. తర్వాత ఈ విధంగా చూసుకుంటే ఎలుక వాహనం, వినాయకుడికి ఎలుక వాహనం. ఎలుక వాహనం వేసుకుని ఎట్లా వెళ్తాడండి అంత పెద్ద మనిషి, అసలు వెళ్ళగలరా, ఎక్కడికైనా వెళ్ళగలరా? ఎలుక వాహనం ఎట్లా అవుతుంది ఆలోచించాలి. ఒక వేదవ్యాసుడు మనకి ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు అని ఆలోచించాలి మనం. ఎలుక వాహనం అంటే ఎలుక అంటే ఏంటి, అది ఒక అది రాడెంట్, అది ఎట్లా ఏం చేస్తుందంటే, ఎలుక మీకు తెలుసో లేదు, ఎలుక ఎవరైనా పడుకున్నప్పుడు అది కొరికింది అనుకోండి కాలు, అది ఎవరికి కాలు కొరికిందో వాళ్ళకి తెలియదు కొరికినట్టు. తెలుసా మీకు విషయం, అదేం చేస్తుందంటే మొట్టమొదటి ఊత్తుంది ఫోని, అది ఎనెస్థెటిక్ లాగా పనిచేస్తుంది అక్కడ, అప్పుడు కొరుకుతుంది తెలియకుండా. ఎలుక వైసెస్ కి కారణం, మనలో వచ్చే ఆరు శత్రువులను ఎవరంటామో వాటికి ఒక సింబాలిజం అనమాట ఎలుక. ఆ ఆరు శత్రువులు మనలోకి వచ్చినప్పుడు కామ క్రోధ లోభ మోహాలు చాలా హ్యాపీ మనకి తెలియకుండా ఎనస్థేషియా లాగా వచ్చేస్తాయి లోపలికి, వచ్చి లోపలికి కూర్చుంటాయి. అందుకని వీటిని లోపలికి రానికుండా దాన్ని అధరోహించి కూర్చుంటాడు ఆయన. ఇదే ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు, అది కింద ఉంటుంది ఆయన పై ఉంటాడు, అది ఎలుక వాహనం ఉండడానికి కారణం. ఈ విధంగా అంత సింబాలిజం చూసుకుంటే గనక వినాయకుని చూసుకుంటే మనకి అది ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది ఏమిటి నాయకుడి లక్షణాలు అని. అలాగే కొన్ని ఉన్నాయండి, ఒక ఆర్గనైజేషన్ లో నాయకుడు అని తీసుకుంటే గనక నేను అనుకునేవి ఒక స్ట్రాంగ్ పర్పస్ ఉండాలి, దీనిపైన ఎక్కువ టైం స్పెండ్ చేయను. స్ట్రాంగ్ పర్పస్ అంటే క్లారిటీ ఆఫ్ విజన్, ఇందాక అవి చెప్పినట్టు ఉండాలండి. ఒడుదుడుకులు వస్తాయి, పెయిన్ గెయిన్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని తెలుసుకోవాలి. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అందులో అన్ని సమంగా అయిపోతాయని అనుకోకూడదు. అనుకుంటే ఎట్లా ఉంటుందంటే అండి, 110 మీటర్స్ హడ్డిల్ రేస్ లో ఒకరు పరిగెత్తడానికి బయలుదేరి ఒక పరిగెత్తిన 10 మీటర్ల తర్వాత హడ్డిల్ వచ్చేసరికి ఇవ్వెందుకు పెట్టారు పక్కకి అండి నేను పరిగెత్తాలి అన్నట్టు ఉంటుంది అనమాట. హడ్డిల్స్ రేస్కి వస్తే హడ్డిల్స్ ఉంటాయండి, అది అండర్స్టాండ్ చేసుకోవాలి లీడర్. తప్పులు వచ్చినప్పుడు తప్పులకి గిల్టీ ఫీల్ అవ్వకుండా ముందరికి వెళ్లిపోవాలి, దాని నుంచి లెర్నింగ్ తీసుకుని. లోపలున్నది బయట ఉన్న దానికన్నా చాలా గొప్పది అని కాన్స్టెంట్ బిలీఫ్ కన్విక్షన్ ఉన్నవాడే లీడర్. ఫైనల్ గా చెప్పుకోవాలంటే ఏ పరిస్థితి ఎవరికి వస్తుందో తెలియదు, ఏ పరిస్థితిలోకి వచ్చినా కూడా ఆ పరిస్థితి ఇది పరిస్థితి నాదే అనుకుని అక్కడే ఎక్సలెన్స్ చూపెట్టడానికి ట్రై చేసేవాడే లీడర్. ఇది కాదు అది ఉంటే నేను చేయగలను అనుకునేవాడు లీడర్ కాదు. ఈ విధంగా మన ఆర్గనైజేషన్ లో లీడర్ క్వాలిటీస్ చెప్పుకోవచ్చండి.
12: అందరికీ సాయిరాం, నా పేరు ప్రియదర్శిని, నేను ఎల్ఎల్బి చేస్తున్నాను, విశాఖపట్నం నుండి వచ్చాను. శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్ గా బాధ్యత నిర్వహిస్తున్నాను. అయితే ఇంతవరకు నాయకుడు అనేవాడు సత్యదర్శి, సమదర్శి, ప్రియదర్శి, పారదర్శి, దూరదర్శి అయి ఉంటాడని తెలుసుకున్నాం. అయితే నిజమైన నాయకుడు మరికొంతమంది నాయకులను సృష్టిస్తాడు, అనుచరులను కాదు అంటారు. ఇది ప్రస్తుత తరంలో సాధ్యమవుతుందా?
10: చాలా చక్కటి ప్రశ్న అండి. ప్రస్తుత పరిస్థితుల్లోనే సాధ్యమైంది. ఎక్కడ సాధ్యమైంది అంటే మనం స్వామి జీవితంలో చూసామండి. స్వామి సంస్థలో, స్వామి జీవితంలో చూస్తే గనక ఆయన పర్ఫెక్ట్ లీడర్. ఈ రోజు ఏం జరుగుతోంది అంటే ఇంతమంది డివోటీస్ లోను, ఇంతమంది ఫాలోవర్స్ లోను చాలా సైలెంట్ గా ఒక రెవల్యూషన్ లోపల తీసుకొచ్చి వాళ్ళందరినీ లీడర్షిప్ వైపు తీసుకెళ్లి వాళ్ళని లీడర్స్ చేస్తున్నారు స్వామి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ అకార్డింగ్ టు మీ ఆఫ్ స్వామిస్ మిషన్ ఈస్ టు క్రియేట్ మోర్ లీడర్స్, స్పిరిచువల్ లీడర్స్ హు కెన్ ట్రాన్స్ఫార్మ్ ద ఎంటైర్ వరల్డ్. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అచీవ్డ్ త్రూ క్రిటికల్ మాస్ విచ్ కెన్ చేంజ్ ద ఎంటైర్ వరల్డ్. ఇది జరుగుతూ ఉన్న విషయం. కాబట్టి లీడర్ లీడర్స్ ని తయారు చేస్తారా అనే దానికి అసలు డౌటే లేదు. లీడర్ ఈజ్ వన్ హూ డెవలప్స్ ఓన్లీ లీడర్స్. ఇక మనము పొలిటికల్ ఫీల్డ్, మిగతా ఫీల్డ్స్ చూసుకుంటే లీడర్స్ ఫాలోవర్స్ మాత్రమే పెట్టుకుంటూ ఉంటారు. అసలు అన్నిటికన్నా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే నేను లీడర్ని నాకు ఫాలోవర్స్ అనేవాడు శుద్ధ తప్పు. అట్లా ఎప్పుడూ లీడర్ అనలేడు. ఎందుకంటే లీడర్ ఎప్పుడు కూడా మిగతా వాళ్ళు సమం అనుకుంటాడు. వాళ్ళు లీడర్ అని ఎవరు చెప్పాలి? అతని ఫాలో అయ్యి అతను చెప్పాలి. అదేవిధంగా సో లీడర్షిప్ ఎప్పుడు కూడా లీడర్స్ ని డెవలప్ చేసింది చూస్తూనే ఉన్నామండి. అయితే అన్నిటికన్నా గొప్ప విషయం నేను అనుకోవడం ఏంటంటే ఈ రోజు ఇట్లా రేడియో సైలో కూర్చుని ఇంతమంది శ్రోతలు వింటున్నప్పుడు ఒక మనం 10 మంది కలిసి మాట్లాడుకునేప్పుడు ఏదో విషయాలు అది మాట్లాడుకోకుండా ఆత్మోన్నతి కోసం ఒక లీడర్షిప్ లైఫ్ లో ఏ విధంగా ఉండాలి, మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా ఉండాలి, నేతృత్వం ఏమిటి, ఇటువంటి గొప్ప విషయాలు మాట్లాడుకుని ఇన్ని విధాలుగా జరుగుతోందంటే ఇది స్వామి ప్రమేయం లేకుండా జరుగుతోంది అనుకుంటున్నారా? ఇది సాధ్యమా? మనందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ ఇంతమందిని మూవ్ చేసి వాళ్లతో ఈ విషయాలు మాట్లాడుతున్నారంటే ఇదేది యాక్సిడెంటల్ కాదండి. ఇదంతా ఆ విధంగా అట్లా జరుగుతున్నది కాదు. ఇది ఏదో ఒక పద్ధతి, ఒక పథకం ప్రకారమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ గోల్డెన్ ఏజ్. ఆ గోల్డెన్ ఏజ్ కి స్వామిని తీసుకెళ్తున్నారు కాబట్టి అందులో ఎంతో కొంత పాత్ర వహించడానికి మనందరికీ స్వామి ఒక రోల్ ఇచ్చారు. ఆ రోల్ కి అనుగుణంగా మనం ఈ రోజు కూర్చుని ఈ డిస్కషన్ చేశాము. మొత్తానికి డిస్కషన్ లో నేతృత్వము, యాజమాన్యము అన్న విషయాలపైన చక్కని విషయాలన్నీ మీరు చెప్పారు. ఆ విషయాలకి పద్మశ్రీ గారు ఆవిడ అనుభవం నుంచి ఎంతో చక్కని ఆన్సర్స్ ఇవ్వడము, నాకు తెలిసిన విషయాలు నేను కొన్ని చెప్పడము, ఇటువంటి అవకాశం అంతా మనందరికి వచ్చినందుకు మీరేమంటారు? మనందరం స్వామికి ఎంతో రుణపడి ఉన్నాం, మీరేమంటారు?
12: శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి ఆశీస్సులతో కార్యరంగంలో విజయవంతంగా ఎదగడానికి కావలసిన సాధనా సంపత్తిని మీరు మాకు అందించారు.
8: ప్రాపంచికంగా ఏదైనా మేనేజ్మెంట్ స్కూల్కో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్కో వెళ్లి చాలా సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ సంపాదిస్తే గాని మంచి లీడర్ ఆర్ మేనేజర్ అవ్వలేమనే అపోహలో ఉండేవాళ్ళం. కానీ ఈనాటి ఈ కార్యక్రమంలో భాగస్వాములం అయ్యాక స్వామి సాధనా మార్గంలో ప్రయాణించడమే నిజమైన ట్రైనింగ్ ఇన్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ అని తెలియజేసిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిరామ్.
10: సాయిరామ్మ, చాలా చక్కని ఆలోచనలు. మీతో మీ 8 మందితో కూడా ఈరోజు ఈ విధంగా చర్చించడం మాకు, నాకు, పద్మశ్రీ గారికి, ఆవిడ తరఫున కూడా నేను చెప్తున్నాను, మాకు చాలా గొప్ప అవకాశం స్వామి ఇచ్చింది. మీరు ఎంతో ఉన్నతి పొందుతూ స్వామి సంస్థల్లోనూ బయట నేతృత్వంలోనూ యాజమాన్యంలోనూ చాలా ముందరికి వెళ్తారని, అటువంటి గ్రేస్ అందరికీ స్వామి మనకి ఇవ్వాలని కోరుకుంటూ మనము ఈ కార్యక్రమం ముగిద్దాం.
13: ఇంతవరకు నేటి ప్రపంచంలో విలువలతో కూడిన నేతృత్వం అవసరం చాలా ఉంది అనేటువంటి ముఖ్యమైన విషయంపై అర్థవంతంగా నేటి యువతకు ఉపయుక్తంగా సాగిన చర్చను విన్నారు. ఈ చర్చలో ఎక్స్పర్ట్ ప్యానల్తో పాటు తిరుపతికి చెందిన ఏ అమర్నాథ్, ఎస్ సాయి కిషోర్, ఏ నలంద, డి వంశీప్రియ మరియు విశాఖపట్నానికి చెందిన బలరాం, క్రాంతి కిరణ్, ప్రియదర్శిని, హరిణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరందరికీ రేడియో సాయి తరపున సాయిరామ్. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ తృతీయ వార్షికోత్సవ నేటి ప్రపంచంలో విలువలతో కూడిన నేతృత్వం అవసరం చాలా ఉంది అనేటువంటి ముఖ్యమైన విషయంపై అర్థవంతంగా నేటి యువతకు ఉపయుక్తంగా

రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ తృతీయ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు ప్రశాంతి డిజిటల్ స్టూడియోలో సమయం 3:32.

ఇంతవరకు మీరు 2014 జూలై 13వ తేదీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 3వ వార్షికోత్సవ సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పిల్లలు, పెద్దలు, స్వామి కళాశాల విద్యార్థులు, సాయి యువత సమష్టిగా సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 4వ భాగాన్ని విన్నారు. విజ్ఞాన సుజ్ఞాన భరితమైన ఈ కార్యక్రమాల పరంపరలోని 5వ భాగంతో మళ్లీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, సాయిరాం.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయటానికి అవతరించినదే ఈ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాల్ని అనుగ్రహించారు. వాటన్నింటిలోకి వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 4వ భాగంలో సంస్థ నిర్వహించు భజన నగర సంకీర్తనలో పాల్గొనట గురించి శ్రోతలిప్పుడు వింటారు.
1: ఓం శ్రీ సాయిరామ్.

ఇంత చక్కటి పద్యసూక్తిని మనకు అందించిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ శ్రోతలందరికీ ప్రేమమయ సాయిరాం. జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ సృష్టి 84 లక్షల జీవరాశులతో నిండి ఉంది. అందులో మానవ జన్మ భగవంతుడి ప్రసాదం. ఈ మానవ జీవిత లక్ష్యం మానవుడుగా పుట్టి మాధవుడుగా మరణించడం, తిరిగి జన్మరాని చావు పొందాలి. ఇది ఎలా సాధ్యం? ఆత్మజ్ఞానాన్ని పొందడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఈ శక్తి మానవుడికి ఒక్కడికే ఉంది. మనని తరింపజేయడం కోసం సత్యసాయినాథుడు మనకి అనుగ్రహించినటువంటి

నవరత్నమాల నవసూత్ర నియమావళి. ఇది ఒక జ్ఞానయజ్ఞం. ఇందులో సాధన అద్భుతమైనటువంటిది, మహాశక్తివంతమైనటువంటిది. భగవంతుని చేరే దివ్య మార్గంలో సాధకులకు ఇది ఒక రక్షణ కవచం. ఇందులో సాధకుడు నేను నుండి మనంకు ప్రయాణిస్తాడు. ఈ నవసూత్ర నియమావళి ద్వారా ఆధ్యాత్మిక సాధన మూడు స్థాయిల్లో జరుగుతుంది. ఒకటి వ్యక్తిగత స్థాయి, రెండు కుటుంబ స్థాయి, మూడు సమాజ స్థాయి. వ్యక్తిగత స్థాయిలో 5 సూత్రాలు, కుటుంబ స్థాయిలో 2 సూత్రాలు, సమాజ స్థాయిలో 2 సూత్రాలు మనని నడిపిస్తాయి. బాబా అనుగ్రహ ఆశీస్సులతో 4వ సూత్రం సంస్థ నిర్వహించు భజన నగర సంకీర్తనలో పాల్గొనట గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను. అది 1995 సంవత్సరం. నేను మొట్టమొదటిసారి పుట్టపర్తి వెళ్ళాను. స్వామి దివ్య దర్శనం చేసుకున్నాక కొండ మీద ఉన్నటువంటి మ్యూజియం చూశాను. అక్కడ ఒక చోట ఇలా రాసి ఉంటుంది, నీ నాలుక ఎల్లప్పుడూ భగవన్నోచ్చరణ చేయుచు, నీ కనులు భగవంతుని స్వరూపమునే తిలకించుచు, నీ హృదయం ఎల్లప్పుడూ భగవంతుని వైభవమునే ఊహించుచుండెడల, పిడుగుపాటంతటి ఆపద వల్ల కూడా నీకేమీ భయం లేదు. శ్రీ సత్యసాయి. ఇది స్వామి మనకిచ్చినటువంటి తిరుగులేని హామీ. ఈ కలియుగంలో మోక్ష సాధనకి నామస్మరణే తరుణాపాయం. ఇది చాలా సులువైనటువంటి మార్గం. అంతేకాక సర్వ విధ సాధనల ఫలితాన్ని ఇది మనకిస్తుంది. సంపదల కన్నా 100 రెట్లు సంతోషాన్ని, శక్తిని ప్రసాదించేటువంటిది భగవన్నామమే. మనకిష్టమైనటువంటి మధుర పదార్థాన్ని తలుచుకోగానే మనకి నోరూరుతుంది. అలాగే భగవన్నామాన్ని తలుచుకోగానే నోరూరాలి. భగవంతుడు భావప్రియుడు, గానప్రియుడు, కాబట్టి ఆయన్ని సంకీర్తనతో మెప్పించవచ్చు. భక్తి అనేటువంటి పత్తి లేకుండా మానవుడి జీవన జ్యోతి వెలగదు. భక్తికి కామం, క్రోధం రెండు బద్ధ నిరోధులు. వీటిని దూరం చేసుకోవాలంటే భజనే చక్కటి సాధన. భజన మన హృదయాన్ని విశాలం చేస్తుంది, మన మధ్య సంబంధ బాంధవ్యాల్ని బలపరుస్తుంది, మనలో పవిత్రమైనటువంటి భావాలు వస్తాయి. కాబట్టి పరచింతన, పరదూషణలతోటి, అనవసర మాటలతోటి కాలాన్ని వ్యర్థం చేయకుండా భజన నగర సంకీర్తనలో పాల్గొమని బాబా మనకి బోధిస్తారు. ఈ భజన సంప్రదాయాన్ని మొట్టమొదటగా ప్రారంభించింది గురునానక్. అన్నమయ్య, త్యాగరాజు, తులసీదాసు, రామదాసు, కబీరు లాంటి మహానుభావులు నామ సంకీర్తనలోనే తరించారు.

ఈ కలియుగంలో నామస్మరణే తన్నపాయం. ఈనాటి మనిషి ప్రతి క్షణం భయపడుతూ ఉంటాడు. దీనికి కారణం స్వార్థం, స్వప్రయోజనం. మనిషి ఆత్మజ్ఞానాన్ని పొందాలి, కానీ తుచ్చమైనటువంటి విదేశీ నాగరికతకి బానిసై ఇంద్రియ సుఖాల కోసం పాటుపడుతూ ఉంటాడు. వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడు. సాయినాథుడు మన పాలిట కల్పతరు హృదయవాసి నిత్యం మమ్మల్ని నడిపిస్తున్నారు. అరణ్యంలో నిర్భయంగా సంచరించే సింహంలా ఉండాలంటారు స్వామి. అన్ని కర్మల్ని భగవత్ ప్రీత్యర్థమే చేయాలి. ఈ జన్మిచ్చింది ఆయనే కాబట్టి ఈ జన్మని ఆయనకే అర్పించాలి. ప్రతిక్షణం ఆత్మవిమర్శ చేసుకుంటూ భగవంతుడు మెచ్చే విధంగా మనం జీవించాలి. ఇప్పుడు ఒకసారి బాబా బాల్యంలోకి వెళదాం. ఆ రోజుల్లో పుట్టపర్తిలో పండరి భజన మండలి స్థాపించి బాలబాబా పాటల్ని స్వయంగా స్వరపరిచి రచించి స్వరపరిచి తోటి బాలురికి నేర్పించేవారు. కడప జిల్లా బద్వేలు తాలూకా వాస్తవ్యులు, బట్టల వ్యాపారస్తులు శ్రీ వెంకటయ్య గారు ఆనాటి పండరి భజనలో పాల్గొని చెప్పినటువంటి విశేషాన్ని శ్రీ అనిల్ కుమార్ గారు ఇలా ప్రస్తావించారు. సాయంకాలం పుట్టపర్తిలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమం ఏమిటంటే పండగ భజన. భజనానంతరం ఆ ఊరి కర్ణం గారు అందరికీ పండ్లు పంచేవారట. లేత నారింజ రంగులో షర్టు, నిక్కరు, స్కార్ఫ్ వేసుకుని సుమారు 20 మంది పిల్లలు ఆ భజనలో ఉత్సాహంగా పాల్గొనేవారట. నీళ్లు, సున్నం, పసుపు కలిపి బట్టల్ని నానబెడితే ఆ రంగు వచ్చేదిట. ఇక స్కార్ఫ్కి ఎర్రటి అంచు కుట్టు ఉండేదిట. తలకి, నడుంకి టవల్ కట్టుకుని, మెడలో స్కార్ఫ్ వేసుకుని హార్మోనియం, మద్దిల వాయిద్యాలతో భజనలు ఉత్తేజకరంగా జరిగి ఉంట. మెడలో దండలు, కాళ్ళకి గజ్జలు ఉండేవి. బాలబాబ నేతృత్వంలో కర్ణాటక నాగేపల్లి, కోయలగుట్టపల్లి, కమ్మవారిపల్లి, బ్రాహ్మణపల్లి, లోచర్ల గ్రామాల్లో ఈ పండగ భజనలు వ్యాప్తి చెందేవి. అప్పుడు బాబా వయసు ఎంత అనుకున్నారు? 10 సంవత్సరాల్లోపే. లయ తాళబద్ధంగా పాడడంలో గాని, అడుగులు వేయడంలో గాని పిల్లలు పొరపాటు చేస్తే బాబా మందలించేవారట. మధురగానంతో భజనలు తను చేస్తూ తోటి పిల్లల చేత భజనలు చేస్తూ ఉంటే ఆ చూసి గ్రామ ప్రజలు మైమర్చిపోయేవారట. కలరాల లాంటి అంటువ్యాధులు వచ్చినప్పుడు ఆయా గ్రామాలకి ఈ భజన మండలి బృందాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ భజనలు చేయించేవారట. మర్నాటికి ఆ అంటువ్యాధులు మటుమామైపోయిట. సుబ్బమ్మ గారిని అడిగి నూనె తెచ్చి బాలబాబా భజనలు ప్రారంభించేవారట. ఈనాడు సాయి సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తమైనటువంటి భజన కార్యక్రమానికి అదే నాంది. ప్రతినిత్యం భజనలో సింహాసనంలో ఆసీనులై తాళం వేస్తూ భజన చేసేవారిని ఉత్సాహపరుస్తూ దర్శనిస్తారు స్వామి. ఏనాడు స్వామి క్వాలిటీ విషయంలో రాజీ పడరు. ఆనాటి గాయకుల్లో రాజారెడ్డి గారు, మోహన్ రావు గారు, ఇరాడీ సోదరులు, రామలక్ష్మణులు వీరంతా స్వామి నుండి స్ఫూర్తిని పొందినవారే. స్వామి స్వయంగా రచించి స్వరకల్పన చేసి మధురంగా పాడేవారు. వాటిలో ఒక మచ్చు తొలకని ఇప్పుడు విందామా?

here.

0: పొందనేటువంటి నరుణ్ణి నరపశువుగా భావించమని వారు స్వామి. కుక్కతోక వంటి మనసు దాన్ని చక్కదేయాలంటే సాయినామస్మరణే తరుణాపాయం. భగవంతుడు మనకి నోరిచ్చింది దేనికి? అనవసర పాట మాట్లాడడానికి, ఎదుటి వారిని మాటలతో నొప్పించడానిక కాదు. పరమాత్మ నామాన్ని నాలికపై నాట్యవాడించడానికి భగవంతుడు మనకి నోరిచ్చాడు. జీవితం ఒక ఏడాది. ఇందులో మన దప్పిక తీర్చగలిగింది భగవన్నామే. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనంలో ఆసక్తి గల వారందరూ అనుకూలమైన ఒక చోట చేరి హాయిగా భజన చేసుకోవాలి. మనకి నచ్చిన ఏ నామైనా సరే శ్రావ్యంగా హృదయంలోంచి వచ్చినటువంటి ఆవేదనతో ఉత్సాహంతో పాడాలి. బాబా నెలకొల్పినటువంటి గొప్ప సాంప్రదాయాల్లో నగర సంకీర్తన ఒకటి. నగర సంకీర్తన విశిష్టతని స్వామి ఇలా తెలియజేశారు. బ్రహ్మముహూర్త కాలంలో భగవంతుడు దేవతలతో సభ తీర్చి ఉంటాడు. ఆ సమయంలో నగర సంకీర్తన చేస్తే అందులో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా భగవంతుడి సభలో పాల్గొన్న ప్రాప్తి కలుగుతుంది. తమను తాము ఉద్ధరించుకోవడమే కాకుండా అప్పుడే మేల్కొంటున్న వారి చెవుల్లో భగవన్నామాన్ని వినిపించడం గొప్ప సేవ. నగర సంకీర్తన్ ఇస్ ఎ ఫైన్ పీస్ ఆఫ్ సోషల్ సర్వీస్. అనేక కారణాల వల్ల కలుషితమైనటువంటి వాతావరణం భగవన్నామ స్మరణతో పరిశుద్ధమైపోతుంది. లోకంలో మీకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలకి వాటిని నివారణ చేయమని అరిచి గీ పెడుతూ ఉంటారు. అయినా సరే నగర సంకీర్తన ఫలాన్ని మీకు ఇవ్వకుండా మరుజన్మ కోసం దాచి ఉంచుతాను. ఆహా, స్వామి ఎంత చక్కగా చెప్పారో చూడండి. నాలుకపై నామం అనే బోర్డు వేస్తే ఆనందం ఉబికి వస్తుంది. హృదయవాసి అనేటువంటి భగవంతుణ్ణి స్వచ్ఛమైనటువంటి హృదయంతో కీర్తిస్తే పాడేవారికే కాక వినేవారికి కూడా ఆనంద ప్రాప్తి కలుగుతుంది. నగర సంకీర్తనలు భజనలు కొత్త వారిని సమస్త వైపు ఆకర్షిస్తాయి. ఈ విషయాన్ని రుజువు చేస్తున్నారు మా సభ్యురాలు శ్రీమతి డి అనసూయ. మరి స్పందన విందాం.
1: సాయిరామండి, నా పేరు అనసూయ, మాది పాలమూరు. నేను మా అత్తారింటికి వచ్చేసరికి నాకు నగర సంకీర్తన అంటే తెలియదు. ప్రతి గురువారం మా ఇంటి ముందు నుంచి నగర సంకీర్తన చేస్తూ వెళ్తూ ఉంటే నేను వాళ్ళని మా వీధి చివరి వరకు చూసేదాన్ని. ఒకసారి మా పక్కింటి ఆడ వెళ్తూ ఉంటే నేను వెళ్ళాను నగర సంకీర్తనకి. అక్కడికి వెళ్ళేసరికి ఓంకారం సుప్రభాతం జరుగుతున్నాయి. ఆ నగర సంకీర్తన భజన నాకు ఆ మీద ఆకర్షణ కలిగింది. నేను ప్రతి గురువారం నగర సంకీర్తనకి భజనకి వెళ్తూ ఉండేదాన్ని. ఒకసారి స్వామి కలలో రెండు చేతులు ఇలా పట్టమని నాకు దోసటి నిండా విభూతి పోసి ఒక పండిచ్చారు. మళ్ళీ ఒకసారి నవసూత్ర నియమావళి గురించి చెప్పినప్పుడు స్వామి ముందు రాముడిలా, తర్వాత కృష్ణుడిలా, తర్వాత స్వామిలా సరిగ్గా చూసేసరికి మా కన్యనగర్ గారిలా కనిపించి, నేను తొమ్మిది సూత్రాల గురించి చెప్తా ఉంటే ఒక్కొక్క దానికి ఆకుపచ్చ పనితో టిక్ పెట్టారు. నేను రాజమండ్రి సాయిరా మందిరికి వెళ్ళినప్పుడు స్వామి ఫోటోతో స్వామి సూచనగా అందులో నీవు భోజనం మానినా భజన మానకు అని వచ్చింది. మా ఇంట్లో ఎన్ని ఒడిగడుపులు వచ్చినా నేను సంస్థను అంటిపెట్టుకునే ఉన్నాను, కానీ స్వామి మా కష్టాలన్నీ తీర్చారు. మేము ప్రతి సోమవారం సత్సంగం భజన అధ్యయన మండలి జరుపుకుంటూ ఉంటాం. అలాగే స్వామివారు జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం స్వామివారికి ఎన్ని సంవత్సరాలైతే అన్ని భజనలు కొత్త వారిలో చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఎలాగో ఈ కరోనా వచ్చింది, ప్రతి సంవత్సరం చక్కగా చేసుకునే వాళ్ళు ఈ సంవత్సరం ఎలాగో ఆగిపోతుందేమో అనుకునేసరికి స్వామి చక్కగా ఆలోచింప చేశారు. ప్రతి రోజు ప్రాతకాల సంకీర్తన, సాయంకాలం భజన, సత్సంగాలు మేము ఫోన్లో జరుపుకుంటున్నాం. అలాగే ఈ కరోనా పోయి మళ్ళీ నగర సంకీర్తనలో భజనలు సేవా కార్యక్రమాలు సత్సంగాలు జరుపుకోవాలని ఆ స్వామి ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి రేడియో సాయి వారికి
0: అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో తాన్సేన్ అనే గొప్ప సంగీత విద్వాంసు ఉండేవారు. ఒకసారి వారిద్దరు రథంలో వెళుతుంటే దారిలో ఓ చెట్టు కింద ఒక భిక్షగాడు మధురంగా గానం చేస్తున్నాడు. అక్బర్ కాసేపు రథాన్ని నిలిపి ఆనందంగా విన్నాడు, ఆనంద బాష్పాలు రాశాడు. ఇంటికి వచ్చాక తాన్సేన్తో ఇలా చెప్పాడు, ఈనాడు ఆ భిక్షగాడి మధురగానం నా హృదయాన్ని కలిగించింది. చాలా కాలంగా నీ సంగీతం వింటున్నాను కానీ నాకు ఇటువంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదన్నాడు. దానికి కాంస్యను మహానుభావ మహాప్రభు, ఆ భిక్షగాడు దైవాన్ని తృప్తిపరచడం కోసం పాడుతున్నాడు, అందుకే అతని గానంలో అంత మాధుర్యం. నేను మిమ్మల్ని తృప్తిపరచడం కోసం పాడుతున్నాను, కాబట్టి నా సంగీతం ఎంత అధ్వానంగా ఉందని ఉన్నమాట చెప్పాడు. భగవంతుడు గానలోలుడు, గానప్రియుడు. అందువల్ల శ్రీ మహావిష్ణువు సన్నిధిలో నారద తుంగుర్లు నిరంతరం గానం చేస్తూ ఉంటారు. హృదయాన్ని కలిగించే శక్తి ఒక్క భగవన్నామానికే ఉంది. అందరూ కలిసికట్టుగా ఎట్టి భేదభావాలు లేకుండా హాయిగా ఆనందంగా భజనలు చేసుకోవాలి. సామూహిక భజనలో అందరి కంఠాలు అందరి భావాలు ఏకమై భజనలు ఆనందంగా చేసుకుంటే అక్కడికి తప్పకుండా భగవంతుడు ఆకర్షితుడవుతాడు. అక్కడ భగవంతుడు తప్పకుండా ఆకర్షితుడవుతాడు. సామూహిక భజనలో అందరి కంఠాలు అందరి భావాలు ఏకమైతే భగవంతుడు తప్పక ఆకర్షితుడవుతాడంటారు స్వామి. భజన నగర సంకీర్తనలు స్వామికి అత్యంత ప్రియమైనటువంటి సాధన. ఇవి మన మానసిక శారీరక ఆరోగ్యాన్ని చక్కబరుస్తాయి. ఈ విషయంలో తమ అనుభవాన్ని తెలియజేస్తున్నారు మా సభ్యురాలు శ్రీమతి డి రామలక్ష్మి. విందామా?
2: సరేనండి. నా పేరు డి రామలక్ష్మి. మేము రాజమండ్రిలో ఉండేది. 2018లో కాలంలో ఇల్లు కట్టుకుని కాలంలో వెళ్ళిపోయింది. ఒకరోజు నేను నా తోటకోడలో ఇంటికి వెళ్ళానండి. వెళ్ళేసరికి మా తోటకోడ భజనకి వెళ్ళిందని చెప్పారండి మా చిన్నప్పయ్య గారు. మళ్ళీ మరుసటి రోజు అదే సమయానికి వెళ్ళానండి. మళ్ళీ భజనకి వెళ్ళిందని చెప్పారండి. ఏంటి రోజు భజన ఏంటి అని మా తోటకోడలు వచ్చిన తర్వాత అడిగానండి. సత్యసాయిబాబా భజన యొక్క స్వామి పుట్టినరోజు ఎన్నైతే రోజు లేకుండా ఒక 93 పుట్టినరోజు అని అమ్మదండి. అయితే నేను రావచ్చా భజనకి అని అడిగానండి. తప్పకుండా రా అన్నారండి. అయితే నేను వెళ్ళేసరికి ఇంకా 93 రోజులు 8 రోజులు ఉన్నాయండి. 8 రోజులు వెళ్ళానండి. ఆ 8 రోజుల్లో ఒక రోజు మా ఇంట్లో కూడా పెట్టుకున్నాను అండి. మా ఇంట్లో భజన జరిగిన తర్వాత నేను నగర సంకీర్తనకి భజనకి వెళ్ళటం మా ఊళ్ళో పెట్టానండి. స్వామి నన్ను వెళ్ళేలా చూసేది. తర్వాత నేను భజనకి ఎలా వెళ్తూ ఉంటాను కానీ ధనుర్మాసం వచ్చింది. ధనుర్మాసం భజనకి 10 రోజులు వెళ్ళానండి. పొద్దుతో నగర సంకీర్తన ఉదయం సాయంకాలం భజనకి వెళ్ళానండి. 10 రోజులు వెళ్ళేసరికి నాకు అప్పటికేనండి మోకాలు నొప్పులు అండి. మోకాలు నొప్పులు డాక్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ నువ్వు మేడమిట్లు ఎక్కకూడదు, కింద కూర్చోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారండి. అంటే నేను మా పిల్లలు, అమ్మ నీకు ఏంటి మందులు ఏది వాడుతున్నావు, నువ్వు ఏమో డాక్టర్ గారు ఏం చెప్పారు, నువ్వు ఏం చెప్తున్నావు, మేడమిట్లు ఎక్కకూడదు అంటే ఉదయాన్నే నగర సంకీర్తన అండి, సాయంకాలం భజన అలా వెళ్ళిపోతున్నావు, కాళ్ళు నొప్పులు కదా అన్నారండి. అంతా స్వామి చూసుకుంటారు. నొప్పులు వస్తే మానేస్తాను, నాకు నొప్పులు రావట్లేదు కాబట్టి నేను వెళ్తానని నెల వెళ్ళానండి. నెల వెళ్ళి ఒక రోజు కూడా మానకుండా ఉదయం నగర సంకీర్తనకి సాయంకాలం భజనకి వెళ్ళానండి. నెల అయ్యేసరికి నా నొప్పులు ఏమైపోయో స్వామి మాయం చేస్తారు. అంత నాకు చాలా సంతోషం అయిందండి. నేను నొప్పులే కాదండి, ఆరోగ్యం కూడా నాకు కుదిరి పడింది. ఆ తర్వాత నేను ఇంకా సాయి కుటుంబంలో చేరానండి. సాయి కుటుంబంలో చేరి భజనలకు వెళ్ళటం నడు సంకీర్తనకి వెళ్ళటం చేస్తున్నానండి. అంతలోకి నారాయణ సేవ కూడా పాల్గొంటానండి. నారాయణ సేవ ఉగాదికి నారాయణ సేవ పాల్గొంటానండి. నేను సనాతన సాయి 2019 నుంచి తీసుకుంటున్నానండి. అందులో తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుని స్వామి విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నామండి. స్వామి విషయాలు తెలుసుకుంటూ అందులో ఏం పాటించాలో అన్ని పాటించుకో ఉంటున్నానండి. అందులోకి మాకు స్వామి నాకు పాట పాడే అవకాశం ఇచ్చారండి. భజన పాట పాడే అవకాశం కూడా ఇచ్చారండి స్వామి. పాట పాడుకుంటూ నేను వంట చేస్తుంటే ఆ వంట ప్రసాదం అవుతుందండి, నాకు పాట కూడా ప్రాక్టీస్ అవుతుందండి. ఆ రకంగా నాకు స్వామి అనుకూలం కలిగించారండి. నేను స్వామికి ఎంత చాలా నాకు ఏదైనా వదిలేస్తాను కానీ భజన మాత్రం మానండి. నేను అలా భజన వెళ్తూ ఉంటాను మా గురువు గారి స్వామివారు స్పష్టంగా చెప్తారండి. ఆ సత్సంగంలో ముఖ్యంగా భగవద్గీత గురించి చెప్తారండి. భగవద్గీతలో మాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నామండి. ఏది మంచో ఏది చెడో నాకు అసలు ఈ భజనకి వెళ్ళేటప్పటికి ఏమీ తెలియదండి. ఏమిటి భగవద్గీత గురించి గట్రా ఏం తెలియదు. ఈ భజనకి వెళ్ళిన తర్వాత నేను అన్నీ నేర్చుకున్నానండి. గురువారు చెప్పిన అన్ని స్వామి చెప్పిన విషయాలు అన్ని పాటిస్తా. ఏది మంచో ఏది చెడ్డో మంచి విషయాలు నేర్చుకుంటే చెడ్డ వదిలేస్తే నేను అలా వెళ్తున్నామండి. భజనకి వెళ్తున్నామండి. తర్వాత ఏదైనా మాకు ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తాయండి, అన్ని స్వామికి వదిలేసి శరణాగతి అవ్వాలండి. అంతా స్వామే చూసుకుంటారండి. మా అమ్మాయి నేను 2019లో పుట్టపతి సేవకి వెళ్ళామండి. సేవకి వెళ్ళి అక్కడ 15 రోజులు సేవ చేసుకుని వచ్చామండి. సేవ చేసుకు వచ్చేటప్పటికి మా చుట్టాలు మా బంధువులు అందరూ ఏంటి నువ్వు బెడ్ రెస్ట్ అన్నట్టు మేడం ఎట్లెక్కకూడదు దిగకూడదు అన్నారు, రెస్ట్ అన్నారు. నువ్వేంటి మీ స్వామి నీకు చాలా అనుకూలతలు ఇచ్చారని చెప్పి అన్నారండి. నాకు చాలా స్వామి అంతా చూసుకుంటున్నారు, నాకు ఏ నిప్పులు లేకుండా చాలా సంతోషంగా బాగా ఉన్నాను అని అన్నానండి. ఏ సేవ చేసినానండి కల్మషం లేకుండా చెయ్యాలండి. అప్పుడే సర్వజ్ఞుడైన స్వామి దృష్టిలోకి వస్తుందండి. మీ మీ జాతం పరమాత్మలో ఆకివ్వాలి కదండి. ఏ నేను ఏ సేవ చేసినా కదా స్వామికి ఎంతైనా నేను చేసుకుందారని ఉద్దేశంతో ఉన్నానండి. మీ దృష్టిలో నేనుంటే నా దృష్టిలో మీరు ఉంటారన్నారండి స్వామి. అంతకన్నా నేను ఇంకేం చెప్పనండి. ఏ సేవ చేసినా ఏ భజన నగర సంకీర్తనలో పాల్గొని నాకు ఏ దొందాలు లేకుండా భజన నగర సంకీర్తనలో పాల్గొని నాకు ఉంటే కనుకన్నా స్వామి చెప్పిన మార్గంలో నడవాలనుకుంటున్నానండి. అంతేనండి నేను చేసేది. ఈ
0: భక్తులను భగవంతుణ్ణి అనుసంధానం చేసేదే భజన. ఒకసారి సాకమ్మ గారింటి నుండి మైసూరులో స్వామి కన్నమ్మ గారింటికి వచ్చారు. మర్నాడు ఆయన బయలుదేరుతుంటే కన్నమ్మ గారు అమ్మగారు నామగిరి అమ్మగారు మమ్మల్ని మర్చిపోకండి స్వామి, మమ్మల్ని మీరు తమరు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలంటే నేను ఏం చేయాలి స్వామి అని అడిగారు. అప్పుడు స్వామి ఒక కాగితం ఇమ్మని ఒక పాట రాసిచ్చి దీన్ని ఎల్లప్పుడూ పాడుకోండి, సాయినాథుడు తప్పక అనుగ్రహిస్తాడని చెప్పారట. ఆ పాట ఒకసారి విందామా?

0: భజన నగర సంకీర్తనలో పాల్గొవాలనే తపన ఉంటే సంసారంలో వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు అంటూ తమ అనుభవాన్ని వివరిస్తున్నారు మా సభ్యురాలు శ్రీమతి కె పద్మావతి. విందామా.
1: ఓం శ్రీ సాయి. నా పేరు పద్మావతి అండి. మా నాన్నగారికి 2000 సంవత్సరంలో హార్ట్ అటాక్ వచ్చిందండి. ఒక నెలలో 3 సార్లు వచ్చిందండి ఆయనకి. ఈ డాక్టర్లందరూ రసాయనాలు వేసి తీసింది. ఆయనకి ఇంకా పనిచేయదు, ఆపరేషన్ కూడా కుదరదు, తీసుకెళ్ళిపోమన్నారని భర్తగారని చెప్పారండి. ఇంటికి తీసుకొచ్చేసానండి. మా చెల్లెలు షేడీ బాబా పూజ చేస్తున్నదండి. కానీ మా నాన్నగారు లక్ష్మీవారానికి లేచి కూర్చుంటే మా ఊళ్ళో మేమంతా పూజ చేసుకుంటామని అనుకుందటండి. తర్వాత మా నాన్నగారు లక్ష్మీవారానికి లేచి కూర్చున్నారండి. మేము షేడీ బాబా పూజ చేసుకున్నాం, సాయిబాబా పూజ చేసేవాళ్ళం. అలాగే ఆయన రోజుకి ఆయన ఆరోగ్యం బాగుపడిందండి. చాలా బయట తిరిగేంత వరకు కూడా వచ్చిందండి. ఆయనకి బాగానే ఉన్నారండి. 2003లో ఆయన కాలం చేస్తారండి. తర్వాత అలాగే నేను సాయిబాబు పూజ చేసుకుంటూ ధ్యానం జపం అన్నీ చేసుకుంటూ ఉండేదాన్నండి. మా ఊళ్ళో గ్రామంలో నగర సంకీర్తం తిరిగేవారండి. ఆమె చూస్తూ మా దగ్గర దగ్గర నుంచి చూస్తా నేను ఇప్పటికైనా సాయిబాబా భజనలోకి వెళ్ళాలి అనుకునేదాన్ని. మళ్ళీ వాళ్ళ గ్రామంలో మనతో వాళ్ళకి కుదరదేమో, వాళ్ళని ఏమైనా మనం చేయలేమేమో అని అనిపించేదండి. అలాగే 2011 వరకు నేను వెళ్ళకపోయానండి. 2011లో మా పక్క ఆవిడతో నేను ఇప్పటి నుంచో సాయిబాబా భజనకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను అన్నానండి. ఆయన ఆవిడ చెప్పిందండి. పక్క ఆ సద్గురాలకు ఒక ఆవిడ చెప్పిందండి. ఆ భజన బృందంలో ఆవిడ భక్తురాలు వచ్చి, అయ్యో రాటం మానేసేవా, అందరూ చేసుకోవాలి సాయిబాబా భజన రామని చెప్పిందండి. అప్పుడు నేను 2011 సెప్టెంబర్ నెలలో వెళ్ళానండి. అప్పటి నుంచి నగర సంకీర్తనకి సాయంత్రం భజనకి ఏదైనా జాయింట్ బాబా కార్యక్రమాలు అన్నింటికీ వెళ్ళేదానండి. అన్నీ బాగానే ఉండేది. తర్వాత కొన్ని రోజులు వెళ్ళకండి. మా అమ్మ 9 సంవత్సరాలు పైబడి మా ఇంట్లో ఉండండి. తనకి వంట చేసి పెట్టి వెళ్ళేటప్పటికి నాకు సాయి అంటే మామూలు భజనలు అయితే అంత ఇబ్బంది అనిపించేది కదండి. బాబా పుట్టినరోజు భజనలు రోజు పై వాళ్ళు ఇంట్లో భజన చేసేవాళ్ళండి. అప్పుడు 3 సంవత్సరాల నుంచి నేను రోజు లేటుగానే వెళ్ళేదాన్ని అండి. బాబా భజనకి ఎప్పుడు లేటుగానే వెళ్ళేదాన్ని. వెళ్తుంటే అలాగే ఆ సింహాసనం మీద ఆశీనులై ఉన్న బాబాని, బాబా పాదాలు పట్టుకుని, బాబా నేను లేటుగా వస్తున్నాను, నా ఇంటి దగ్గర కుదరలేదు, మా గురువు గారు ఏమి అనుకోకూడదు, నేను లేటుగా వచ్చానని. ఇంటి దగ్గర మా అమ్మగారిని లేచి పడిపోతే ఆవిడకి ఏ చిన్న గాయం పోయే తగిలినా నేను భజనకి రాలాపోతానండి తండ్రి అని ఏడుతున్నానండి. అలాగే నేను భజనకి వెళ్ళన్నాను, ఏమి మా అమ్మకి ఇబ్బంది లేదండి, బాగానే ఉండేది. ఒకసారి మా వారు పుట్టుపక్క చేతలేనప్పుడు నేను వెళ్ళాలి, కానీ మా అమ్మ గురించి నేను వెళ్ళలేదా, మా వారు వెళ్ళేదండి. ఇంటి దగ్గర మా అమ్మ నేను ఉన్నామండి. నిద్రపోయే ఉద్రమను రాత్రిపాడు ఎందుకు లేచిందో తెలియదండి. గోడ మీద ఎక్కడో పడిపోయిందండి, ఆ కిందకు పడిపోయిందండి. ఎప్పుడు పడి లేచిందో నాకు తెలియదు. నన్ను పిలిచేటప్పటికి నేను వెళ్ళి చూసే లైట్ వేసి చూసేటప్పటికి ఆ ఒళ్ళంతా రక్తమేనండి, చాలా రక్తం పోయింది. అంత రక్తం నేను ఇప్పుడు ఎవరిని చూడలేదండి. అవి అబ్బాయిని మా అబ్బాయిల దగ్గరికి వెళ్ళి పిలిచానండి. పిలిచే మా అబ్బాయి గబగబ మా ఊళ్ళో ఆర్ఎంబి డాక్టర్ గారు ఉన్నారండి. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన తీసుకొచ్చి మా ఇంటికి చేయించారండి. ఆయన ఇంజక్షన్ చేసి కట్లేసి అవన్నీ చేశారండి. చేసి మళ్ళీ మరొకరోజు పొద్దుటే వచ్చారండి. ఏమండి మా అమ్మని బయటకు తీసుకెళ్ళాలంటారా హాస్పిటల్ అంటే, పర్వాలేదమ్మా ఏదైనా తేడా చెప్తే రాత్రి చేసి ఇంక చేయటూ నేనే చెప్తానన్నారండి. ఆయనే చేసేదండి. అలా చదివిందని మా బంధువులు అందరూ వచ్చారండి మా అమ్మని చూడడానికి. వస్తే మా బంధువులు అన్నారు, నువ్వు మీ అమ్మ సేవ చేసుకుని మీ బాబా సేవకు భజనలకు మానకుండా వెళ్ళేదాంటే అందుకే మీ సాయిబాబా మీ అమ్మని కాపాడేదని అన్నారండి మా బంధువులు. హార్ట్తో బాబా వైపు ఒక అడుగు ఎత్తే మన వైపు 10 అడుగులేస్తారన్న సత్యాన్ని మా అమ్మ ద్వారా చూసి తెలుసుకున్నాను నేను.
0: ఒకసారి స్వామి విద్యార్థులతో ముచ్చటిస్తూ సాయి కొలవంతహాలు ప్రత్యేకత ఏమిటి అని అడిగారట. దానికి విద్యార్థులు, భగవంతుడు ప్రత్యక్షంగా నడయ్యేటటువంటి చోటు కాబట్టి అదే దీని ప్రత్యేకత అన్నారట. దానికి స్వామి, కాదు, ఇక్కడ నిర్మాణంలోని ప్రతి ఇటుక సాయిరామ్ సాయిరామ్ అంటూ ఉంటుంది. ఎందుకో తెలుసా, ఇక్కడ నిరంతరంగా నామ సంకీర్తన జరుగుతుంది కాబట్టి అంటూ నామ సంకీర్తన యొక్క ప్రభావాన్ని స్వామి అలా తెలియజేశారు. రాజారెడ్డి గారు లాంటి పెద్దలు ఒకసారి, స్వామి మా తర్వాత ఈ భజనలు ఎవరు కొనసాగిస్తారు అని అడిగారట. అప్పుడు స్వామి, నా స్టూడెంట్స్ ఎలా పనిచేస్తారన్నారట. అప్పటికి స్కూలు కాలేజీలు లేవు, విద్యార్థులు లేరు. ఆనాడే స్వామి ఆ మాట చెప్పారట. భగవంతుణ్ణి సేవించడానికి లౌకిక విద్యతో పని లేదు, అక్షర జ్ఞానాన్ని మించినటువంటి సంస్కారంతో. మా సభ్యురాలు శ్రీమతి పి వీరలక్ష్మి ఆనందాన్ని ఎలా ప్రకటిస్తున్నారో చూడండి.
2: రమ్మండి, మాది పాలమూరు అండి. నా పేరు పి వీరలక్ష్మి అండి. అయితే ఎవరో వచ్చి స్వామి సేవకి వెళ్తున్నారు వెళ్తారా అని అడిగారండి. అడిగితే సర్లే ఎంతకన్నా ఏంటని మేము సేవకి వెళ్ళామండి. వెళ్ళేటప్పటికి అక్కడ రెండు టికెట్లే ఉన్నాయి వెళ్తారా అని అడిగారండి. సరేనా, రెండు టికెట్లే ఉన్నాయి, మీ స్వామి రెండు టికెట్లు ఇప్పించారని మా గురుగారు ఇచ్చారండి. ఇట్టి ఇంటికి వచ్చాక సరే అని ప్రయాణం వెళ్ళామండి పుట్టపర్తి. వెళ్తే అక్కడ నాకు ప్రశాంత నిలవలో నాకు సేవ వచ్చిందండి. వస్తే ఆ కులంతాయిలో సేవ వచ్చి చేసుకుంటూ నన్ను తోటి సభ్యులందరూ కూడా నన్ను ఆదరించేవారండి. సాయంత్రం భజనలు పొద్దున్న నగర సంకీర్తనలు చూసుకుంటూ ఆడిపిస్తూ అక్కడ ఎంతో సంతోషపడేదండి. నాతో ఉన్న సభ్యులందరూ కూడా నన్ను ఎంతో బాగా చూసుకునేవారండి. సేవాదారులందరూ చాలా బాగా చేసుకునేవాళ్ళండి. అందరితో ఐకమత్యంగా ఉన్నానండి. ఉండి ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చాక మా భర్త భార్యలకి చదివేటో తెలియదండి, రాదండి, ఒక అక్షరం ఒకటే రాదండి. రాకపోయినా సరే మాకు భజన పాటలు రావు ఎలాగనుకున్నామండి. అంటే నగర సంకీర్తనకు వస్తావని అడిగారండి. సర్లే వస్తానన్నానండి. అంటే నగర సంకీర్తన పొద్దున చేసుకుని సాయంత్రం భజన చేసుకుంటూ ఉంటామని మాకు ఎంతో సంతోషం కలిగించేవారండి స్వామి. అలాగే వెళ్తా ఉన్నామండి. వెళ్తా ఉంటే మాకు చదువు ఎలాగా భజన పాటలు రావు ఎలాగే ఏంటి అనుకున్నానండి. అనుకుంటే స్వామి మాకు భజన పాటలు రప్పించారండి. స్వామి దైవాలు భజన పాటలు కూడా వచ్చినాయండి మా ఇద్దరికండి. మాకు చదువు లేని వాళ్ళకి భజన పాటలు వస్తామంటే మాకు ఎంతో గొప్ప సంతోషపడేవాడమండి. అలాగే వెళ్ళామండి. వెళ్తే ఈ సంవత్సరం భజన ఎలాగ అనుకున్నామండి. అందరూ కూడా నీకు ఆరోగ్యం లేదు ఎలాగెళ్తావు ఏటి అన్నారని అన్నగానే నేను వెళ్ళానండి. స్వామి దైవాళ్ళ ఆరోగ్యం కుదుట పడిందండి. ఎక్కువ మందుల్లో తక్కువ మందులు వాడుతున్నానండి. ఆయనకి కూడా బాగోదండి, ఒంట్లో బాగోకపోయినా ఆ స్వామే చూసుకుంటున్నారండి. ఆయన చూసుకుంటూ భజనకి వెళ్తా ఉన్నామండి. వెళ్తా ఉంటే ఇంతలో ఈ సంవత్సరం ఈ కరోనా వచ్చి ఎలాగా భజన ఎలాగా స్వామి ఏటని సందాల పొద్దున నేను అలాగా బాధపడేవాడమండి. అంతట్లోకి ఆన్లైన్ లో భజన చేసుకొచ్చని మా గురుగారు చెప్పారండి. చెప్తే అలాగే చందాల పూజ సాయంత్రం మాటలు భజన చేసుకుని ఈ 95 భజనలు ఎలాగ వెళ్తాయనుకున్నాం. సాయంత్రం భజన లక్ష్మీవారం ఉదయం నగర సంకీర్తన, సాయంత్రం భజన సోమవారం సత్సంగం పెట్టుకుని భగవద్గీత చెప్పుకునేవాళ్ళమండి. మాకెంతో సంతోషం కలిగేదండి. స్వామి ఇంత భాగ్యం మాకేటనుకున్నామండి. అనుకుంటే భజన చేసుకుంటూ ఈ సేవ చేసుకుంటూ ఉంటే ఆయన ఒంట్లో బాగాలేదండి. స్వామి ఏటండి ఎలా వచ్చింది అనుకున్నానండి. అనుకుంటే స్వామి మాకు ఆరోగ్యం ఇచ్చారండి. ఆరోగ్యం ఇచ్చి ఇంకెలా చేసుకుంటూ ఉన్నామండి. చేసుకుంటూ ఉంటే మన్నాడు కూడా ఆరోగ్యం బాగాలేదండి, స్వామి చూసుకున్నారండి. ఇంకా చదువు లేని వాళ్ళకి ఇంత భాగ్యం ఏటండి. భజన పాటలు కూడా వచ్చాయండి. భజన పాటలు పాడుకుంటూ ఈ సత్సంగంలో నేను భగవద్గీత వింటూ మళ్ళీ నేను చెప్తున్నానండి. సమాధానం కూడా చెప్పగలిగే ఇచ్చారని స్వామి అండి. ఈ మాటలు మాట్లాడే విధానం ఇచ్చింది నాకు స్వామేనండి. ఈ రేడియో కేంద్రం వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి.
0: దేహ పోషణ కోసం మనం ప్రణాళిక వేసుకుంటాం, అన్ని టైం ప్రకారం చేస్తూ ఉంటాం. మరి మన ఆధ్యాత్మిక పరిపుష్టి కూడా ఒక ప్రణాళిక కావాలి కదా అంటున్నారు స్వామి. ఉదయం ఫలాహారం జపము ధ్యానం, మధ్యాహ్నం భోజనం భగవన్నామస్మరణ, సాయంత్రం ఫలాహారం సద్గ్రంథ పఠనం, రాత్రి భోజనం భజన కీర్తన. ఈ నియమాలు అనుసరిస్తే మీరు సుఖంగా నిద్రపోయి నవశక్తితో మేల్కొంటారు అంటారు స్వామి. సరైనటువంటి సాధన లేకుండా భజనల్లో నగర సంకీర్తనలో పాడకూడదు. స్వామి ఆ సాధన ఎలా ఉండాలో తెలియజేస్తున్నారు. ప్రతి భజన పాట 100 సార్లు సాధన చేయాలి. అది ఎలాగంటే మొదటి 25 సార్లు సాధన చేసినప్పుడు మీకు B2 నోట్స్ వస్తాయి. తరువాత 25 సార్లు సాధన చేసినప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా పాట భజనలో పాడగలుగుతారు. మీ సాధన 75 సార్లు పూర్తయ్యేసరికి మీరు ఆ పాటని అప్రయత్నంగా భజనలో పాడుతూ మీ మనోనేత్రంతో స్వామిని దర్శించగలుగుతారు. ఇక మిగిలిన 25 సార్లు సాధన కూడా పూర్తయిపోయితే మీరే కాక భజనలో పాల్గొన్నటువంటి శ్రోతలందరూ కూడా వారి వారి మనోనేత్రాలతో స్వామిని దర్శించగలుగుతారు. ఇదండి సాధన. భక్తుల ఆర్తికి స్వామి ఎలా ఆకర్షితులవుతారో చూడండి. ఒక సంఘటన చెప్తాను. ఒకసారి ప్రశాంతి నిలయంలో ఒక మహిళా భక్తురాలు స్వామి సమక్షంలో పాడాలనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆవిడ క్యాంటీన్ సేవలో ఉండిపోవాల్సి వచ్చింది. ఆవిడ ఎంతో బాధపడిపోతూ ఇంక చేసేది ఏం లేక ఆ క్యాంటీన్ కిచెన్ లో కూరలు తరుగుతూ ఆర్తిగా మధురంగా తను పాడాలనుకున్న పాటని పాడుకుంటున్నారు. స్వామి అనూహ్యంగా అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక పీట పైన కూర్చుని ఏది బంగారు ఆ పాట మరలా పాడు అని పాడించుకుని ఆ భక్తురాన్ని అనుగ్రహించారట. చూసారా ఆర్తిని బట్టి ప్రాప్తి. 1947 ప్రాంతంలో బాబా భక్తురాలు ధన్యజీవుల్లో ఒకరు అయినటువంటి సుందరమ్మ గారు భజనల్లో మధురాతి మధురంగా భావయుక్తంగా పాడుతుంటే ఆవిని అందరూ భజన సుందరమ్మ అనేవారట. 1947 ఆగస్టులో ఆవిడ బెంగళూరులోని ఒక సత్రంలో మొట్టమొదటిసారిగా అఖండ భజన ఏర్పాటు చేశారు. తరువాయి రోజుల్లో స్వామి పుట్టుమండలకు ముందు నవంబర్ నెలలో 2వ శనివారం ఆదివారం కలిసి వచ్చేలాగా ప్రపంచవ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవా కేంద్రాల అన్నింటిలోనూ ఈ అఖండ భజనలు జరగడం పరిపాటి. తర్వాత శివరాత్రికి గురి పౌర్ణమికి కూడా అఖండ భజనలు మొదలయ్యాయి. చూశారా స్వామి చక్కగా ఆ భజనలకి ఆ వేళే అఖండ భజనలకి ఆ రోజే నాంది పలికారు. ఒకసారి సాయి కొలవంతహాల్లో భజన జరుగుతోంది. ఒక విద్యార్థి ఆర్తిగా పాడుతున్నాడు. అంతలో స్వామి సింహాసనం నుంచి లేచి బయటకు వెళ్ళిపోయారు. పాప విద్యార్థి అనుకున్నాడు, అయ్యో నా పాట స్వామికి నచ్చలేదేమో. కాసేపటికి స్వామి తిరిగి వచ్చారు. భజన పూర్తయ్యాక అక్కడ ఉన్నటువంటి భక్తులను ఉద్దేశించి ఇలా చెప్పారట, నా పిల్లవాడు నువ్వే తల్లివి, నువ్వే తండ్రివని ఆర్తిగా ప్రార్థిస్తుంటే ఆ ప్రార్థన నా హృదయాన్ని తాకింది. ఆ సమయానికి ఆ పిల్లవాడి తల్లికి హార్ట్ అటాక్ వచ్చింది. నేను వెళ్ళి ఆవిడకి ఉపశమనం కలిగించి వచ్చాను. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యంగా ఉంది. పాపం ఆ పిల్లవాడికి కానీ ఇక్కడే ఉన్న అతని తండ్రికి కానీ ఈ విషయం తెలియదు. చూశారా స్వామి యొక్క ఆర్త జనరక్షణ. ఒకసారి స్వామి అన్నారు, ఓంకారానికి ముందునొచ్చినటువంటి భక్తుల్ని నేను చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి వారి వారి స్థానంలో కూర్చోబెడతాను. ఇక తర్వాత వచ్చినటువంటి భక్తులు వారంతా వారే వారి వారి స్థానంలో కూర్చుంటారు అంటూ స్వామి సమయ పాలన యొక్క ప్రాధాన్యతని తెలియజేశారు. స్వామికి అత్యంత ప్రియమైనటువంటి భక్తులు శ్రీ ఎంఎస్ ప్రకాశరావు గారు వారి అనుభవాన్ని ఇలా తెలియజేశారు. 2015 మే నెలలో వారి అమ్మగారికి గుండె సంబంధమైనటువంటి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆవిడని హాస్పిటల్లో ఐసీయూలో ఉంచారు. ఐసీయూలో ఉండగా 3వ రోజు ఆవిడ అనాథబంధో సాయి ప్రభు అంటూ ఒక భజన పాట పాడడం ప్రారంభించారు. అది విని అక్కడ ఉన్నటువంటి నర్సులు పరిగెట్టుకుంటూ వచ్చి కంగారుగా, మామగారు ఇది ఐసీయూ, ఇక్కడ పాడకూడదు అన్నారు. దానికి ఆవిడ, అమ్మా ఐసీయూలోకి భగవంతుడికి అనుమతి లేదా అన్నారట. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి పేషెంట్స్ ఆ నర్సులతో ఇలా అన్నారట, మా అమ్మగారు హాయిగా మధురంగా పాడుతుంటే మా బాధలు మేము మర్చిపోతున్నాం తల్లి అని చేత దయచేసి ఆవిడ పాడుకోనివ్వండి అన్నారట. ఆ మర్నాడు ఆవిడకి ఆరోగ్యం నార్మల్ అయి హాయిగా ఇంటికి వెళ్ళిపోయారట. ఇలా అన్యచింతన లేకుండా నామస్మరణ చేసేటువంటి వారిని భగవంతుడు అపార కరుణతో అనుగ్రహిస్తాడు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం అన్నట్టు భగవత్ చింతనలోనే జీవితాన్ని గడపడమే అసలైనటువంటి అఖండ భజన. మిగిలినవన్నీ ఖండ భజనలే అంటారు స్వామి. రామ భజన చేయరా రాజ్యమంత మెలుగురా అన్నారు స్వామి. ఇక్కడ రామ భజన అన్నారు గాని రామనామ స్మరణ లే. దీనికి కారణం మనం చెట్టు కింద కూర్చుని చప్పట్లో చచ్చినప్పుడు ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు ఎగిరిపోతాయి. మన జీవితం ఒక మహావృక్షం. ఆ వృక్షం మీద అరిషిత వృగాలు అనేటువంటి పక్షులు వాలి గోల చేస్తూ రెట్టలు వేస్తూ మాలిన్యాన్ని చేరుస్తాయి. అప్పుడు ఆ చెట్టు కింద గొంతెత్తి పాడుతూ చప్పట్లు చరిస్తే గట్టిగా ఆ చింతలు అనేటువంటి పక్షులు ఎగిరిపోయి మనకి ఏకాంతం చిక్కుతుంది అంటారు స్వామి. మనస్సు వాక్కు క్రియల ఏకత్వమే త్రికరణశుద్ధి. మనస్సులో చింతించి మాటలతో ఉచ్చరించి చేతులతో లయబద్ధంగా తాళం వేస్తూ భజన చేయాలి. కీర్తన వ్యష్టి సంబంధమైనదైతే సంకీర్తన సమిష్టి సాధన. అది భగవంతుడు మెచ్చుతాడు. భజన హార్ట్ నుంచి రావాలి, కేవలం ఆర్ట్ గా కాకూడదంటారు స్వామి. ఏమిట్రా సాయిబాబా దగ్గరికి పోతే అస్తమానం భజనలంటారు అనుకుంటారు కొందరు, కానీ భజన్ని మించిందే లేదు. అందరూ కలిసి ఆనందంగా భజన చేసుకుంటే మ్యాగ్నెటిక్ పవర్ అధికమైపోయి భగవంతున్నది తప్పక ఆకర్షిస్తుందంటారు స్వామి. అనుకూల తరంగా ఉద్భవించి అందరికీ మేలు జరుగుతుంది. భజన చక్కగా ఉండాలంటే శిక్షణ సాధన అత్యవసరం. ఇంతటి ప్రభావశీలమైనటువంటి నగర సంకీర్తన భజనల్లో విధిగా పాల్గొమని స్వామి మన్నందుకే ఆదేశిస్తారు. స్వామి ఆదేశాన్ని పాటించడమే కదా మన కర్తవ్యం. ఇప్పుడు నా వ్యక్తిగత అనుభవాన్ని అనుభూతిని మీతో పంచుకుంటాను. 1963 నా చిన్నతనం. రాజమహేంద్రికి సమీపంలో ఉన్నటువంటి మా స్వగ్రామం కోలమూరు. అక్కడికి స్వామి విచ్చేసి దివ్య దర్శనాన్ని ప్రసాదించారు. అప్పట్లో స్వామి ఫోటో ఒకటి మా ఇంట్లో ఉండేది. నేను రోజు స్నానం చేసిన తర్వాత అక్కడ నిలబడి దండం పెట్టుకునేవాడిని, అంతే, అంతకు మించి తెలియదు. కాలం గీర్రను తిరిగింది. 1994 నేను రాజమహేంద్రి ఆంధ్ర బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు నాకు కొన్ని చికాకులు ఇబ్బందులు కలగడం ప్రారంభమయ్యాయి. అప్పుడు నాలో ఒక ఆలోచన మొదలైంది. నాన్నగారు శ్రీరామ్ భక్తులు కదా, ఆయనలాగే నేను కూడా ఏదో రూపాన్ని పట్టుకోవాలని అనుకున్నప్పుడు షిరిడి సాయిమూర్తి నా మదిలో మెదిలింది. అప్పుడు మా అన్నయ్య గారు శ్రీ కేశ్రీ సత్యనారాయణ గారు రాజమహేంద్రి విద్యానగర సమితి కన్వీనర్గా ఉండేవారు. ఆయన నాకు స్వామి సాహిత్యం ఇచ్చి చదవమని ప్రోత్సహించేవారు. స్వామి పుస్తకాలు చదువుతూ ఉంటే స్వామి మహిమలు తెలుస్తున్నాయి, స్వామి దివ్యత్వం గురించి అర్థమవుతోంది. నాలో చక్కటి స్పందనలు ప్రారంభమయ్యాయి. దైవలీల చూడండి, 1995 అప్పుడు 5 నేను రాజమహేంద్రిలోనే ఉన్నానన్న కారణం చేత నన్ను దూరంగా ఒక అటవీ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారని తెలిసింది. అప్పుడు నాలో ఒక బలీయమైన కోరిక కలిగింది. స్వామి సాహిత్యం చదువుతున్నాను కదా, పుట్టపర్తి, ప్రశాంతలేనియం, సాయకులవంతహాలు, స్వామి దర్శనాలు ఇలాంటి విశేషాలు చదువుతున్నాను. అవన్నీ జ్ఞాపకం వచ్చి పుట్టపర్తి వెళ్ళాలి, ప్రశాంత నిలయంలో అడుగు పెట్టాలి, అక్కడ స్వామి వైభవాన్ని చూడాలి, స్వామిని దర్శించుకోవాలి, నా కష్టాలు నా చికాకులన్నీ ఆయనతో చెప్పుకోవాలి అనేటువంటి కోరిక కలిగింది. లేడికి లేచింటే పరదన్నట్టు మా అన్నయ్య గారితో కలిసి పుట్టపర్తి వెళ్ళాను. స్వామి ప్రథమ దర్శనంలోనే నాకు పాద నమస్కారం ఇచ్చి నా దగ్గర ఉత్తరం తీసుకుని నన్ను ఆశీర్వదించి అనుగ్రహించారు. చాలా ఆనందం కలిగింది. ఇంటికి తిరిగి వచ్చాం. వచ్చిన తర్వాత చక్కటి కబురు నా బదిలీ తాత్కాలికంగా నిలిచిపోయింది. అప్పుడు ఉత్సాహంగా మా కుటుంబ సభ్యులందరం కలిసి మా ఇంట్లో ప్రతి గురువారం భజన చేయాలని నిర్ణయించుకుని ప్రతి గురువారం అలాగే భజన చేయడం ప్రారంభం చేశాం. చూసారా, పుట్టపర్తిలో భజన నగర సంకేతంలో చూసిన తర్వాత నాకు వాటి మీద కోరిక కలిగింది. ఇంట్లో భజన చేసుకోవడం ప్రారంభించాం. పుట్టపర్తి వెళ్ళిన క్రితం నాకు భజనలు నగర సంకీర్తన ఎడల ఆసక్తే కలగలేదు. కొన్ని నెలల తర్వాత నా బదిలీ తప్పదన్నారు. సరే, అప్పుడు నేను మా సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి మా దంపతులు ఇద్దరి యొక్క జాతకాలు చూపించాను. ఆయన వాటిని చూసి గ్రహచారం కాని గ్రహ సంపుటి కాని ఏమాత్రం అనుకూలంగా లేవు ఈ దంపతులిద్దరివి, అందుకే నీకు కష్టాలు చికాకులు వచ్చాయి, అసలు నీ ఉద్యోగం ఉందా అని అడిగారు. ఆశ్చర్యపోయాను ఆయన ప్రశ్నకి. ఉందండి అని చెప్పాను. అయితే దైవ శక్తి దీనికి అడ్డుపడిందయ్యా, బదిలీతో సరిపోయింది, లేకపోతే నీ ఉద్యోగం పోవాల్సి ఉంటుంది పరిస్థితి అని చెప్పినప్పుడు ఆయన మాట ప్రభావం నాపై తీవ్రంగా పనిచేసింది. ఆయనకి నేను సత్యసాయి బాబా మార్గంలో ఉన్నట్టు తెలియదు. చూసారా, స్వామి లీల అలా ఉంటుందన్నమాట. అప్పుడు నా బుర్ర గిర్రులు తిరిగింది. సత్యసాయి శక్తి అంటే ఏమిటో అప్పుడు నాకు తెలిసి వచ్చిందన్నమాట. స్వామి మాటలు కూడా నాకు జ్ఞాపకం వచ్చాయి. నా అనుగ్రహం గ్రహాలను కూడా ఉపశమింపజేస్తుంది. నా అనుగ్రహం ఉంటే గ్రహాలు ఏమీ చేయలేవు. నీ తలరాతను కూడా నా అనుగ్రహం మార్చగలదు. ఇంకా నీ ప్రారంభం ఒక లెక్క అంటారు స్వామి. సత్యసాయి మార్గంలో నా ప్రయాణం ప్రారంభమైంది. సరే, నిత్య జీవితంలో రోజు రాను పోను 90 కిలోమీటర్లు ప్రయాణం, అందులో 50 కిలోమీటర్లు దట్టమైనటువంటి అడవిలో ప్రయాణం. అంత నిర్మానుష్యం, దిక్కే లేదు అక్కడ. ఏం జరిగినా కూడా ఒక జగద్రక్షకుడు రక్ష తప్ప. అక్కడ బండి మీద వెళుతూ నేను 1 గంట వెళ్ళేటప్పుడు 1 గంట వచ్చేటప్పుడు నామస్మరణ నిరంతరంగా చేసుకుంటూ మధ్యలో ఒక విధమైనటువంటి ఆవేదన కలిగి స్వామి స్వామి అని గట్టిగా కేకలు పెడుతుండేవాడిని. స్వామి అనుగ్రహం వల్ల నాకు ఏనాడు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగలేదు. 20 నెలలు గడిచాక స్వామి హృదయం కరిగింది. నాకు మా గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి కోరుకొండ బ్రాంచ్కి బదిలీ జరిగింది. అప్పుడు అనిపించింది, నామం ప్రభావం ఇదన్నమాట అనుకున్నా. సంస్థలో సభ్యులు పెరిగారు. ఉత్సాహంగా నగర సంకీర్తన కూడా ప్రారంభం చేశాను. ఒకసారి మా బాల వికాస పిల్లలు, మేము కూడా పెద్దవాళ్ళలాగా వారం వారం భజన చేసుకుంటామన్నారు. వాళ్ళ మాటల్లో నిజాయితీ నాకు నచ్చింది. నేటి పిల్లలే కదా రేపటి సభ్యులు అన్న భావన కలిగినప్పుడు చాలా సంబరం వేసింది. ఆ పిల్లల్ని నేను ప్రోత్సహించాను. ఇప్పుడు ఆ విశేషాలన్నింటినీ చెబుతుంది మా ప్రీ సేవాదళ్ళు బాల వికాస్ గురువు చిరంజీవి లావణ్య. అమ్మాయి కబుర్లు విందామా?
3: శ్రోతలందరికీ సాయిరాం. నేను శ్రీ సత్యసాయి సంస్థ కోలమూరు సమితిలో బాల వికాస్ గురువుగా ప్రీ సేవాదళ్ళుగా నా అనుభవాలను మీతో పంచుకుంటాను. భోజన్ ఫర్ బాడీ, భజన్ ఫర్ మైండ్ అన్నారు స్వామి. భోజనం చేయడం వల్ల నా శరీరానికి శక్తి వస్తుంది, భజన నా మనసుకు విందు. నాకెప్పుడైనా కోపం వచ్చినప్పుడు అక్కడ నుంచి వెళ్లిపోయి ఒక భజన పాట పాడుకుంటే కోపం పోయేది. నేను ఎప్పుడు ఇలా చేయడం వల్ల నాకు కోపం అనేదే లేదు. ఇప్పుడు ఇది చూసి మా అమ్మ నాన్నగార్లకు ఎంత సంబరమో. అంతేకాదు, ఏదైనా పని చేసేటప్పుడు భజన పాట పాడుకోవడం వల్ల చేసే పని మీద ఆసక్తి పెరిగి నేను చేయాలనుకునే పనిని చక్కగా చేస్తున్నాను. భజన ద్వారా నాకు ఆనందం చిక్కుతోంది. నేను బాల వికాస్ గ్రూప్ 2లో ఉన్నప్పుడు భజన పాటలు నేర్చుకోవడం మొదలుపెట్టాను. అలా మొదలుపెట్టిన సమయంలో మాకు పిల్లల భజనలు చేయాలనే ఆలోచన కలిగి మా బాల వికాస్ గురువు గారికి చెప్పాము. వారి ప్రోత్సాహంతో పిల్లలందరికీ అనువుగా ఉండే రోజు ఆదివారం కాబట్టి ప్రతి ఆదివారం ఒక్కొక్క బాల వికాస్ విద్యార్థుల ఇంట్లో భజనలు చేయడం మొదలుపెట్టాము. ఆ భజనలో బాల వికాస్ లో మా గురువు గారు నేర్పించిన కథలను, స్వామి మహిమలను చెప్పేదాన్ని. అలా భజనలో కథలు, స్వామి మహిమలు చెప్పడం వల్ల నాకు స్టేజ్ ఫియర్ అనేది పోయింది. ఇప్పుడు నేను ఎంత మంది ఉన్నా స్టేజ్ మీద మాట్లాడడానికి ముందుంటాను. ఈ తర్ఫీదు వల్ల స్వామి అనుగ్రహంతో 3 సంవత్సరాల పాటు మా పిల్లలందరం రేడియో సాయిలో కార్యక్రమాలు చేసే భాగ్యం కలిగింది. ఈ అనుభవంతో బాల వికాస్ విద్యార్థులకు మంచి విషయాలను, చక్కటి భజన పాటలను నేర్పిస్తున్నాను. ఇంకా ముందు ముందు నా చేత స్వామి ఎన్నో మంచి పనులు చేయిస్తూ సంస్థలో చక్కటి ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, రేడియో సాయి వారికి నా కృతజ్ఞతలు. సాయిరామ్.
0: 1999 జనవరి 31న సాయి కులవంతాల్లో స్వామి దర్శనానికి వేచి ఉన్నప్పుడు నాకు 2వ లైన్ వచ్చింది. నా ముందు 2 విదేశీయులు ఉన్నారు. వాళ్ళు చాలా ఎత్తుగా ఉండడం వల్ల వెనకాల నాకు ఇబ్బందికరంగా ఉంది.
3: బాల వికాస్ విద్యార్థులకు మంచి విషయాలను, చక్కటి భజన పాటలను నేర్పిస్తున్నాను. ఇంకా ముందు ముందు నా చేత స్వామి ఎన్నో మంచి పనులు చేయిస్తూ సంస్థలో

చాలా ఎత్తుగా ఉండడం వల్ల కనుక నాకు ఇబ్బందికరంగా ఉంది. అది గమనించే వారు నాకు వారి దగ్గర స్థానం ఇచ్చి అప్పుడు నేను ముందుకు వెళ్ళగలిగాను. చూడండి, అది దైవలీలే. స్వామి దర్శనం ఇస్తూ నేరుగా మా దగ్గరికి వచ్చి ఆ ఇద్దరు విదేశీయులకి విభూతి ప్రసాదాన్ని అనుగ్రహించారు. నేను ఉండబట్టలేకపోయాను. ఆర్తిగా స్వామి అంటూ నా రెండు చేతులు ఇలా జోడించాను. స్వామి, ఆయన ముఖ కవళికలు ఎంత మార్పు వచ్చిందో. సడన్ గా ఎంతో ఆనందపడిపోతూ నీకెందుకు వరకు బంగారు అన్నటువంటి భావనతో చక్కగా దివ్య విభూతిని నా చేతుల్లో వర్షించారు. అది మామూలు విభూతిలా లేదు, బిస్కెట్ రంగులో ఉంది, పలకలు పలకలుగా ఉంది. దానిని భద్రంగా ఇంటికి తీసుకువెళ్ళాను. నాకు స్వామి అనుగ్రహం అలా ప్రార్థించడం బ్రహ్మానందాన్ని కలిగజేసింది. జీవితంలో స్వామి అనుగ్రహం నాకు లభించిందనేటువంటి విషయం నా ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసింది. 2014లో నాకు తీవ్ర అనారోగ్యం కలిగినప్పుడు స్వామి నన్ను సాయి గ్యారేజీలో రిపేర్ చేయించి తిరిగి సమర్థవంతమైనటువంటి పనిముట్టుగా సంస్థలో ప్రవేశపెట్టారు. అదండి విభూతి మహత్యం. 32 సంవత్సరాల బ్యాంకులో విధి నిర్వహణ ఇవ్వనటువంటి తృప్తిని సత్యసాయి సంస్థలో ఆధ్యాత్మిక సాధన నాకు ప్రసాదించింది. అద్భుతమైనటువంటి తృప్తి, ఆనందం. స్వామి పుట్టుపండక ముందు నిత్య సంచార భజనలు, తర్వాత ధనుర్మాస నగర సంకీర్తనలు మాటలే కందని అనుభూతినిస్తాయంటే నమ్మండి. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు అయినా ఏనాడు వెనకడుగు వేయలేదు. స్వామిని పట్టిన పట్టు విడవలేదు. మాకు స్వామి ఎల్లవేళలా అండగా నిలిచారు. నాకు తెలిసినది ఒకటే తారక మంత్రం, హీ టేక్స్ కేర్, స్వామే చూసుకుంటారు, అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. సంపూర్ణ శరణాగతే నా మార్గం. ఈ రోజున మా కుటుంబ బాధ్యతలు తీరి ఆరోగ్యం చిక్కి అన్ని అనుకూలాలతో ఏ లోటు లేకుండా సాయి మార్గంలో పయనిస్తూ సాయి కుటుంబ సభ్యులతో సహప్రయాణం చేస్తూ ధరిస్తున్నాం. ఈనాడు కోవిడ్ విలయతాండవం చేస్తోంది, అయినా సరే స్వామి తమ అపార కృపతో మా చేత తృప్తిగా ఆన్లైన్లో భజనలు, సత్సంగాలు, దాలరికాసు పిల్లల చేత రేడియో సాయి కార్యక్రమాలు చేయిస్తున్నారు. మాకెంతో తృప్తిగా ఉంటుంది. అంతా స్వామి సంకల్పం. ఇంత చక్కటి అవకాశం నాకిచ్చినటువంటి సత్యసాయి నాథుడికి, శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రశాంత నిలయం వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై సాయిరాం.

సత్యసాయినాథుని 95వ జన్మదిన శుభ సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 4వ భాగంలో సంస్థ నిర్వహించు భజన నగర సంకీర్తనలో పాల్గొనట గురించి శ్రోతలింతవరకు విన్నారు. 5వ భాగాన్ని రేపు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: ప్రేమ ప్రతిరూపం.
1: హృదయవాసి అయిన సాయి రామచంద్రుని పాదాల విందములకు శతకోటి నమస్సుమాంజలులు మేము సమర్పించుకుంటూ, సోదర సోదరిమణులారా, మహారాష్ట్ర ప్రాంతంలో కృష్ణానది తీరమున కరహాడ్ అనే గ్రామంలో ఆ త్రిభువన మోహనుడు హృదయ నివాసి అయిన ఆ పరమాత్మని కృష్ణ విఠల అనే మధురమైన నామంతో నిరంతరం కీర్తిస్తూ ఉండే భక్త శిఖామణి మన సక్కుబాయి. ఇప్పుడు సక్కుబాయి యొక్క జీవిత చరిత్రను హరికథా గానరూపకంలో మనం చెప్పుకుందాం.

లీలా నాటక సూత్రధారి అంటేనే అసలు కిట్టిన వ్యక్తి మన సక్కు అత్తగారు. నిరంతరం సక్కుని బాధించటమే సాధనగా సరిపెట్టుకున్న ఆ గయ్యాళి 10 మంది పలు దినాలు పనిచేస్తే గాని తరగనన్ని గోధుమలను ఒక్క రాతిలో పిండిగా ఆణించమని సక్కుని ఆజ్ఞాపించింది. అత్తగారి వైఖరి ఏ విధంగా ఉన్నా ప్రతి పని ఆ పాండురంగని ప్రీతి కొరకెనని అంతరంగంలో భావించే సక్కుబాయి దీని కూడా ప్రేమతోనే స్వీకరించింది. తన హృదయనాథుని స్మరించుకుంటూ తన కార్యక్రమాన్ని ప్రారంభించింది పరమసాత్వి సక్కుబాయి. కాని అలా ఎంతకాలమని కొనసాగించగలుగుతుంది? ఆమె మృదువైన హస్తాలు ఎర్రగా కందిపోయి కదలనంటున్నాయి. పగలంతా అత్తగారు చేయించిన చాకరీతో అలసిపోయిన దేహం ఏమాత్రం తన ఆధీనంలో లేదు. ఏం చేస్తుంది పాపం? తన హృదయనాథుని ఆదుకొనమని వేడుకుంటుంది.

ఆ వేదన పూర్త హృదయంతో అశ్రుపూత నయనాలతో ఆ పాండురంగని పదే పదే ప్రార్థిస్తూ ఆ తిరుగులి పక్కనే సొమ్మసిల్లి పడిపోయింది సక్కుబాయి. సర్వదా సర్వత్రా తననే తలుచుకుంటూ తన కొరకే జీవించే భక్తుల నమ్మకాలను వమ్ము చేస్తాడా ఆ పాండురంగడు? దైవాన్ని నమ్మక చెడిన వారున్నారమో కాని నమ్మి చెడిన వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? పాండురంగడు సక్కుబాయి యొక్క హృదయ పవిత్రతను భక్తి తీవ్రతను లోకానికి చాటాలన్నీ నిశ్చయించుకున్నాడు. తన సంకల్పం మాత్రంచే గోధుమలన్నింటినీ క్షణంలో పిండిగా మార్చేసి ప్రేమతో సక్కుబాయిని ఆశీర్వదించాడు. ఆ పాండురంగని కరుణా కటాక్ష వీక్షణంతో ఆమె పడిన అలసట అంతా అంతరించిపోయింది. ఒక్కసారిగా మేలుకుని ఆ పాండురంగడు చేసిన పనిని చూసింది సక్కుబాయి. తన హృదయనాథుడు ఇంకా ఉన్నాడా అంటూ అటు ఇటు అంతా కలయి చూసింది. అప్పుడే అదృశ్యమైపోతున్న ఆ రంగనాథుని కొంచెంసేపు నిలువని ప్రార్థిస్తూ అతన్ని వెంటపడింది సక్కుబాయి.

ఒక రోజున కృష్ణానదికి నీళ్లు తీసుకురావాలని సక్కుబాయి అక్కడ ఆ విఠలని నామాన్ని సంకీర్తిస్తూ పండరి యాత్రకై వెళ్తున్న భక్తుల గుంపులన్నీ చూసింది సక్కుబాయి. ఆ దృశ్యం చూసిన మరుక్షణం ఆమె హృదయంలో ఆనంద సాగరం పొంగి పొరలింది. భావోద్వేగంతో తనను తానే మర్చి తాను శుద్ధ మధురమైన భగవన్నామ సంకీర్తన చేస్తూ పండరీపురం వైపు వెళ్లసాగాను. ఈ విషయం తెలిసిన అత్తగారు భరించలేని కోపంతో సక్కును పట్టితెమ్మని తన కొడుకును పంపెను. సక్కుబాయి భర్త పరిగెడుతూ ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఇంటికి లాక్కుని వెళ్ళెను. నిర్దయులైన అత్త మామ భర్తలు ముగ్గురూ కలిసి ఆమెను ఒక స్తంభానికి కట్టిపడేసి ఆహార పానీయములు ఇయ్యకుండా ఉంచారు. సక్కుబాయి శరీరం కట్టబడి ఉన్నా ఆమె మనస్సును కట్టివేయడం సాధ్యమా? ఆమె మనస్సు అన్ని బంధంలోనూ వీడి ఆ పాండురంగని చరణాలను చేరింది.

హే పుణ్యరేకాక్ష, పాండురంగ అనాథరక్షగా కరుణాంతరంగ నీ దివ్య మంగళ రూపాన్ని కనులారా దర్శించి కృతార్థ చెందాలనుకుంటున్నాను. కాని నా ఈ శరీరం ఇక్కడ కట్టివేయబడినది. నీ చరణాల విందములను ప్రేమ పాశంతో కట్టివేశాను. నా కోరిక ఫలించదా స్వామి? ఓ జగన్నాథ, పండరీనాథ, విఠల, నా తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా నీవే. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నా మరణాలకించి నీ దివ్య దర్శన భాగ్యమునందించి నన్ను కృతార్థురాలిగా చేయవా కృష్ణ అంటూ సక్కుబాయి ప్రార్థించింది. భక్తుల హృదయ వేదన, హృదయపూర్వక పిలుపులు ఎన్నటికీ వ్యర్థం కావు. సక్కు ఆర్తనాదం త్రిభువనాలను ఛేదించుకుని ఆ పాండురంగని హృదయాన్ని కరిగించింది. హరి సర్వత్రా వ్యాపించి ఉన్నా ప్రేమ ఉన్న చోటే ప్రత్యక్షమవుతాడు. ప్రేమతో పిలిచిన భక్తులని ఆదుకున్నటకే స్వయాన ఆ శ్రీకృష్ణుడు సక్కు భర్త రూపంలో ఆమె ఎదురుగా వచ్చి, సక్కు, నీ దయభక్తిని అర్థం చేసుకోలేక నిన్ను బంధించి అనవసరంగా హింసించాను. నీలో ఆ పాండురంగని దర్శనాకాంక్ష అంతగా ఉండడం చేత నీవు తప్పక పండరీపురంకు వెళ్లి ఆ పుండరీకాక్షని దర్శించుకునిరా అని అనుమతినిచ్చి ఆమెను బంధమిత్రాలుగా చేశాడు. సక్కుబాయి ఆనందానికి హద్దు లేదు. ఆమె తక్షణమే బయలుదేరింది పండరీపురమునకు.

భక్తుల ప్రేమకు మాత్రమే కట్టుబడే ఆ పాండురంగుడు సక్కు రూపాన్ని ధరించి ఆమె స్థానంలో బందీ అయ్యాడు. సర్వకాలం నందు తననే చింతిస్తున్న తన భక్తుల జీవితాలను సురక్షితంగా కాపాడే ఆ పాండురంగుడు సక్కుబా యొక్క భర్త స్వభావం మార్చి వాళ్ళ ముగ్గురి మనసులను, సక్కుబాయి అత్తగారిని మామగారిని కూడా వాళ్ళ మనసును మార్చి అందరినీ తనవారిగా తీర్చిదిద్దాడు. ఇక్కడ అసలు సక్కుబాయి ఆ పుండరీకాక్షిని దర్శనానికై పండరీపురమున చంద్రభాగ నదీ తీరమునకు చేరింది. ఆ విఠల ధ్యానంలో దేహాభిమానమర్చిన సక్కుకు అసలు ఆకలి దప్పికల బాధ కాని బహుదూరం నడిచి వచ్చిన అలసటగాని తెలియలేదు. ఆ నదీ తీరం నుండి పండరీపురం గోపురం కనబడగానే ఆమె హృదయంలో ఆనంద సాగరం పొంగి పొరలింది.

సంసార సాగర నుండి దరిచేరిన సక్కుకు ఆ శ్రీకృష్ణుడు స్వయంగా నావికుడి వల్లే పడవలో వచ్చి నది దాటించి దరిచేర్చినాడు. సర్వకాలంలందు తనపై భారం మోపి తమ జీవితాలు గడుపుతున్న ఆ భక్తుల జీవితాలను భయంకరమైన సంసార సాగర నుండి సులభంగా దాటించి సురక్షితంగా దరిచేర్చేవాడు ఆ భక్త వస్త్రుడైన భగవంతుడు. సంసార సాగర నుండి దరిచేరిన సక్కుబాయి విఠోబ మందిరం వైపు వెళ్లసాగిను. అక్కడ భక్తగణమంతా తమ చేతులతో తాళ మృదంగాలు వాయిస్తూ ఆనంద పారవశ్యంతో నాట్యం చేస్తున్నారు. ఇక్కడ చిన్న పెద్ద ధనికుడు పేద అనే తేడా లేకుండా అందరూ భక్తిలో మునిగిపోతున్నారు. సక్కుబాయి మందిరంలో ప్రవేశించి ఆ విఠుని దర్శనం చేసుకుని ఆనందాంబుదిలో లీనమైపోయింది. ఆ పాండురంగిని మనోహరమైన విగ్రహం పట్టు వస్త్రాలతో చెవులు మకర కుండలాలతో సుగంధభరితమైన వక్షస్థలం తులసీమాలతో అలంకరింపబడి ఉన్నది. ఈ సుందర రూప మాధుర్యాన్ని చూసి ముగ్ధురాలైన సక్కు యొక్క తాపం పూర్తిగా తగ్గిపోయి ఆమె దేహస్మృతి కూడా మరిచిపోయింది. భగవంతుని ముందు ప్రతిజ్ఞ చేస్తూ, ఈ శరీరం ఉన్నంత వరకు పండరిపురం విడిచి వెళ్ళను అని అనుకున్నది.

తన జీవన పరమార్థాన్ని సాధించుకున్న సక్కుబాయి ప్రేమావేశంతో ఆ శ్రీకృష్ణుని సంకీర్తిస్తూ అతని పాదపద్మాల వద్ద తన పంచ ప్రాణములు ఐక్యం చేసింది. సక్కుబాయికి పునర్జన్మను ప్రసాదించాడు ఆ పాండురంగుడు. కంటికి రెప్పవలే కాపాడుతూ ఆమెను తన ఇంటికి చేర్చి తాను అదృశ్యమైనాడు. పాండురంగుని దర్శన స్పర్శన సంభాషణను పుణ్యఫలించి పూర్తిగా పరివర్తన చెందిన సక్కుబాయి అత్త మామ భర్తలు ముగ్గురూ కలిసి ఆమెను అతి ప్రేమతో ఆదరించారు. వాళ్లు పాండురంగుని సేవలో పాల్గొని తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. ఈ సదావకాశాన్ని మాకు కల్పించిన ఈ సాయికృష్ణునికి శతకోటి నమస్కృతులు సమర్పించుకుంటూ మనందరమూ కలిసి ఈ సాయి విఠలుని కీర్తిద్దాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి శ్రీరామనామ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడు మీకు ప్రసారం చేయబోయే కార్యక్రమం శ్రీ నోరి నారాయణమూర్తి గారు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో 2014వ సంవత్సరంలో జరిగిన ప్రశాంతి విద్వన్ మహాసభలో ప్రసంగించినటువంటి సుందరాకాండ అనే అంశంపై ఇచ్చిన ప్రసంగాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తున్నాం.
1: ఓం శ్రీ సాయిరామ్. ఓంకార స్వర మంగళాచరణ

శుభంగశోపితానందం భయార్తిలోకకల్పకం శుభంగశోపితానందం భయార్తిలోకకల్పకం భవార్దితారకామృతాభదివ్యనామశోభితం శుభంగశోభితానందం భయార్తిలోకకల్పకం

స్మరామి సత్య సాయినాథమీశ్వరం కృపాకరం తిలోక కల్పకం భవాబ్ది తారకామృతాభ దివ్య నామ శోభితం శుభంగ శోభితాననం.

0: తాయికి తల్లి గుండెలో హాయికి పుట్టపర్తి కలశాంబు దిశాయికి సత్యసాయికి.
1: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యంతరరహితుడు, చిత్రావతి నదీతీర ప్రశాంతి నిలయవాసుడు, సకల దేవతాతీతుడై సకల జనులను రక్షించి పోషించేటువంటి సద్గురువై దేవదేవుడైనటువంటి శ్రీ శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయినాథుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పుణ్యమైన దివ్యమైన మనోహరమైన జ్ఞానములు కలిగించే శరన్నవరాత్రములు, యమధర్మరాజుకు పదునైన వాడి అయిన రెండు కోరలుంటాయి, ఆ కోరలు తెరిచి పాపులందరినీ కట కట కట ఆ కోరల్లో నలిపేస్తూ ఉంటాడాయన. ఆ కోరలలో మనం పడకుండా ఉండి యమధర్మరాజు యొక్క దృష్టికి మనం దూరంగా ఉండి భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి అంటే సంవత్సరాన్ని రెండు భాగములు చేసి ఒక భాగాన్ని చైత్రమాసం వసంత నవరాత్రములుగా, వేరొక భాగాన్ని శరదృతువు ఆశ్వీజమాసం నుంచి శరన్నవరాత్రములుగా విభజించారు మహర్షులు. వీటిలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటివి శరన్నవరాత్రములు. మహాలయం అవుతుంది, పూర్తవుతుంది. మహాలయ అమావాస్య అయిపోగానే అశ్విని నక్షత్ర ప్రారంభంతో పౌర్ణమి తిథి ప్రధానంగా భూమికగా వహించి సృష్టి ప్రారంభమై అఖండ జ్ఞానసిద్ధిని కలిగించేటువంటిది కనుకనే ఆశ్వీయుజ మాసం అని పేరు కలుగుతుంది. వరసములన్నీ పూర్తియై పరిపూర్ణమైనటువంటి శరచంద్రికలు, దివ్యమైనటువంటి జ్ఞాన దీధితులు తెల్లని వెన్నెలలా పరిపుష్టమై అమ్మ యొక్క దివ్య లోకమంతా ప్రకాశించి అఖండ జ్ఞానసిద్ధిని కలిగిస్తుంది కనుకనే దీని పేరు శరన్నవరాత్రములు అని పేరు కలిగింది. నవరాత్రములు అంటే 9 రోజులు, చివరి రోజు విజయదశమి. నవరాత్రములు అంటే నవ 9 అని ఒక అర్థం ఉన్నది, నవ అంటే క్రొత్తది అని ఒక అర్థం ఉన్నది. క్రొత్తదైనటువంటి జ్ఞానసిద్ధిని కలిగించి జ్ఞానమునకు ప్రతీక కనుకనే తెలుపు గనుక తెల్లనైనటువంటి వెన్నెల పరిపుష్టిని చెంది గగన మార్గంలో సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించి సింహం క్రింద ఉండగా, సింహరాశి క్రింద ఉండగా పైన కన్యారాశితో ఉదయించేటువంటి సూర్యుని యొక్క ప్రభావాలు, సాయంకాలం వేళ చంద్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి చంద్రకలలు వెలుగొందుతాయి కనుకనే దీనిని శారద శారద ఈ శారద నవరాత్రములలో శరన్నవరాత్రములలో బమ్మెర పోతన అద్భుతంగా వర్ణించాడు అమ్మని. అమ్మా, నీవు ఎంతటి తెల్లనైనటువంటి తల్లి జగజ్జనని, శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార, అన్నీ తెల్లగా ఉంటాయి. సత్యసాయి బాబా వారి భక్తుల యొక్క డ్రెస్ ఎలా ఉంటుందో

వారి హృదయం ఎలా ఉంటుందో స్వామివారి యొక్క దివ్య తేజోమయమైనటువంటి కాంతులతో వెదజల్లే తెల్లనైన కాంతులతో వర్ణించారు ఈ పద్యాన్ని హృద్యంగా. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేనర్.

అమ్మా, తెల్లనైనటువంటి నీ రూపమును చూచి అఖండ జ్ఞానసిద్ధిని కలిగించేటువంటి అనుగ్రహాన్ని నాకు ప్రసాదించమని వివిధములైనటువంటి అలంకారములతో నవరాత్రములు నవ తొమ్మిది గనక తొమ్మిదవ నాడు చాలా గొప్పదైనటువంటిదిగా భావింపబడుతుంది. ఈ తొమ్మిదవ రోజునే జగజ్జనని దుర్మార్గుడైనటువంటి మహిషాసురుని సంహరించింది. మహిషాసురుడు ఆనాడు ఉంటే ఆ రాక్షసుడు మన హృదయంలోనే ఉన్నారు అన్నారు భగవాన్ సత్యసాయి బాబా వారు. ఎవరి రాక్షసుడు అంటే అసురీ గుణములు, అహంకారములు, నా అంతవాడు ఎవడూ లేడురా అనేటువంటి భయంకరమైనటువంటి రూపాలు, ఇవన్నీ అసురీ గుణములు. ఈ అసురీ గుణములను ఖండింపబడేటువంటిది తొమ్మిదవ నాడు. అందుచేతనే మహిషాసుర మర్దినిగా అమ్మవారిని అలంకారం చేసి సురల్లల్లనాజితేజితేజితాళనిమిత్తజలాశ్యరతే కకుభం పతివరధోంగదతాలక తాలక

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే మహిత మహాకవ మల్లిమతల్లిక విల్లిక తిల్లిక భిక్షురతే విరచిత వల్లిక పల్లిక గల్లిక మల్లిక భిల్లిక వర్గ భృతే భృతి భృత ఫుల్ల సముల్ల సితారుణ పల్లవ తల్లజ సల్లలితే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అమ్మా, నాలో ఉన్నటువంటి అసురీ గుణములు తొలగించి దైవీ గుణములు విజృంభజేసి నీ దివ్యమైనటువంటి సన్నిధికి చేర్చి అఖండ జ్ఞానసిద్ధిని, పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మపదమును, మోక్షమార్గమును నాకు అనుగ్రహించమని ప్రార్థించి, ఆ మరునాడు విజయదశమి. విజయదశమే ప్రశాంతమైనటువంటి భువనేశ్వరి, రాజరాజేశ్వరి, సాయీశ్వరి, సత్యసాయీశ్వరి సింహాసనాధిష్ఠితురాలై ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతి నిలయంలో అమ్మ. ఆ అమ్మే మణిద్వీప నివాసిని అయి ప్రకాశిస్తుంది. దీదీప్యమానమైనటువంటి కాంతులు వెదజల్లుతూ ఉండగా

0: राज राजेश्वरी राम सहोदरी
1: प्रशांति ఆనందంతో ఉంటుంది అమ్మ. అలాంటి విజయదశమి నాడు పుణ్యమైనటువంటి రీతులతో అనేకమైనటువంటి వివిధ అలంకారములతో ఈ శరన్నవరాత్రములు పూర్తి చేసుకుంటారు. విజయదశమి అంటే జయం విజయం అని రెండున్నాయి. జయలక్ష్మి విజయలక్ష్మి అని ఇద్దరు ఉంటారు. విష్ణుమూర్తి దగ్గర కూడా జయుడు విజయుడు అని ఇద్దరు ఉంటారు ద్వారపాలకులు. జయం పొందటం అంటే బాహ్యమైనటువంటి శత్రువులందరినీ జయించటం. ఇది హిరణ్యకశ్యపుడు ఎప్పుడో చేశాడు. సకల లోకములను గడగడలాడించాడు. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భవనైక శాసనోద్దండ నాథాధినాథుడై జయమును పొందాడు. కానీ భగవంతుని అనుగ్రహాన్ని పొందలేకపోయినాడు. ప్రహ్లాదుడు ఏం చేశాడయ్యా అంటే తనలో దాగి ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటువంటి శత్రువులను అణచి విజయం పొందాడు. ఆ ప్రహ్లాదుడు విజయాన్ని సాధించాడాయన. అందుచేతని జయమునకు విజయమునకు విజయం లౌకికమైనటువంటి ప్రపంచంలో ఉన్న శత్రువులను జయించినటువంటి వాడైతే విజయం అంతఃశత్రువులను జయించి అఖండమైనటువంటి జ్ఞానసిద్ధిని పొందగలిగినటువంటి శక్తియుక్తులు కలిగించేది ఎవరు అంటే అమ్మయే. అందుచేతనే ఈ విజయదశమి నాడే శ్రీరామచంద్ర ప్రభు అంతటి మహానుభావుడు రావణ బ్రహ్మను జయించడానికి ముహూర్తము నిర్ణయించుకున్నాడు. విజయదశమి నాడు చేసినటువంటి ఏ పనులైనా విజయములే కలుగుతాయి. అందుచేతనే ఆయుధములను పూజ చేస్తారు, బొమ్మల కొలువు చేస్తారు, పుస్తకములన్నీ అక్కడ ఉంచి క్షోణి తల్లంబు నిన్ను దుర్రుసోక గమృక్కి నుతింతు సైకత శ్రోణికి చంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి వాణికి అక్షరామ సుఖ వారియ పుస్తక రమ్య పాణికి. అలా పుస్తకములు ఉంచి నమస్కరిస్తారు సరస్వతీదేవిగా. బొమ్మల కొలువు ఉంచి సమస్తమైనటువంటి దేవతలను ఆహ్వానిస్తారు. విజయ పరంపరలతో విజయుడు అనేటువంటి పేరును పొందాడు ఎవరు? అర్జునుడు. ఆయుధములన్నీ మూటగట్టి అజ్ఞాతవాసానికి వెళ్లేటువంటి సమయంలో అమ్మను ఆరాధించారు. ఆమె పేరే దుర్గా, దుర్గాదేవి. ఈ నవరాత్రములలో 9 సంవత్సరముల యొక్క బాలికను దుర్గా అని పిలుస్తారు. 9 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి బాలికను ఇంటికి తీసుకొని వచ్చి ఆమెకు చక్కగా కాళ్లకు పసుపు రాసి గృహిణే ఆమెకు చక్కగా తలంటి స్నానం చేయించి అభ్యంజన స్నానం చక్కగా జడవేసి పూలు పెట్టి మంచి పరికిణా చక్కగా అలా అలంకారం చేసి చేతుల నిండా గాజులు వేసి ముఖాన బొట్టు పెట్టి కాళ్లకు గజ్జెలు కట్టి ఆమె నడుస్తూ ఉంటే గల్లు గల్లు నకాలి గజ్జెల్లందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే గల్లు గల్లు నపాద గజ్జెల్లందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే

అమ్మ నడిచినట్లు ఉంటుందట. అందుచేతనే 9 సంవత్సరములు కలిగినటువంటి వయస్సు కలిగిన బాలికను దుర్గా అని పిలుస్తారు. దుర్గాదేవిని అర్చించినట్లయితే దుర్గతులు తొలగిపోతవని పాండవులు కూడా అమ్మవారిని అర్చించి విజయమును పొందారు. మురక విశేషమేమిటి అంటే, ప్రధానమైనటువంటి విశేషమును తెలియజేయటానికి ముందుగా దేవీ నవరాత్రములలో అమ్మవారిని ఆరాధించి విజయుడు అని తెలుసుకో దుర్యోధన అన్నారట శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు కాదు ఆయన, విజయుడు అవుతాడు తెలుసా? దేనికని విజయుడుగా రూపొందుతాడో తెలియనా? మామా సత్యవతి సార్వభౌమ పౌత్ర ధృతరాష్ట్ర మహారాజ దుర్యోధన, నేను చెప్పేటువంటి మాటలు వినండి. పాండవులకు విజయం కలిగేటువంటి మాట నిజం, మీరందరూ నశించేటువంటి మాట నిజమే. భవిష్యత్తును తెలియజేశారు. ఏ అంత గట్టిగా శ్రీకృష్ణ పరమాత్మ దేనికని తెలియజేశారు అంటే, జండాపై కపిరాజు వారి అర్జునుని యొక్క రథం మీద వెపరెపరెపలాడుతున్నటువంటి ఆ జెండా ఎవరు అంటే, ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి నామము విన్నా ఆ అంటే ఆనందం, జా అంటే జయం, నే అంటే నేతృత్వం, యా అంటే యశస్సు. కనుకనే ఆయన పేరు ఆంజనేయుడు అనేటువంటి పేరు కలిగింది. అలాంటి మహానుభావుడు ఆనందాన్ని, జయాన్ని, నేతృత్వాన్ని, యశస్సును కలిగించేటువంటి వాడు. కనుకనే ఆంజనేయ స్వామివారి కథ విన్నా, ఆంజనేయుని ప్రదక్షిణలు చేసినా, స్వామివారి వైభవాన్ని విన్నా, స్వామివారి వీర సౌందర్యాన్ని ఆలపించినా 8 సిద్ధులు కలుగుతాయి. బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణాద్ భవేత్. కనుకనే పాండవులకు విజయం కలుగుతుంది విజయదశమి. విజయదశమి రోజుననే ఈ సెలవులలో, ఈ 10 రోజులలో పల్లెటూళ్లలో పిల్లలు అమ్ముల పొదులు పట్టుకుని జయాభిజయీభవ దిగ్విజయీభవ ఇంటింటికి వెళ్లి దీవిస్తారు. మీకు జయములు కలుగుగాక, మీకు విజయములు కలుగుగాక, ధరసింహాసనమై నభం గొడుగై దసరా పద్యం ఇది. ఈ పద్యము రాని ఆంధ్రుడు ఉండడు. ఒకవేళ రాకపోతే ఈ పద్యం నేర్చుకోవాలి. ఇది దసరా పద్యం, చాలా గొప్పదైన పద్యం. తరసింహాసనమై నభంబుగొడుగై తద్దేవతల్ భృత్యులై పర

ఈ అనుప్రాసలు ఏ కవి రాస్తాడు? రాయగలిగిన ఒకే ఒక కవి సహజ పాండిత్యుడు రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందినటువంటి బమ్మెర పోతన రాశారు ఈ పద్యం. నారాయణ శతకము రాశారు, భాగవతమే కాదు. అందుచేతనే ఒకచోట రాస్తారు ఇలాంటి అనుప్రాసలతోనే విశ్వ విరాట్ స్వరూపాన్ని బలిచక్రవర్తికి మూడడుగుల దానమపుచ్చుకున్న తర్వాత ఇలాంటి అందమైన ఒక పద్యమే ఉంటుంది. ఇంతింతయి విష్ణుమూర్తి పెరుగుతున్నారట. ఇంతింతయి వటుడింతయి మరియుతానింతయి నభోవీధిపైనంతయి తోయదమ.

అలాగే ఉంటుంది ఈ పద్యం కూడా. తత్ర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమాంనాయమునెల్ల వంది గణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్ని ఘనరాజ శంభు నిజమై వర్ధిల్లు నారాయణ. ఈ విజయదశమి పర్వదినములలో ఈ పద్యాన్ని విన్నా, ఆంజనేయస్వామి వారి దివ్య వైభవాన్ని విన్నా మనకన్నీ విజయములు కలుగుతాయి. విజయ పరంపరలో ఆంజనేయస్వామి వారు ఎంత గొప్పవాడు అంటే, సీతమ్మ దాడ తెలుసుకునటానికి లంకా సామ్రాజ్యంలో ప్రవేశించి అడుగడుగున వెతికినా సీతమ్మ కనపడలేదు. రామనామ ప్రభావంతో అశోకవనిలో తాను కూర్చున్నటువంటి చెట్టు కిందకు దిగి అమ్మను పలకరించి గుర్తించి అంగుళీకమును ప్రదానము చేసి అశోకవనాన్ని నాశనం చేశారు. 80,000 మందిని సంహరించారు. 80,000 మందిని సంహరించారు నిరాయుధుడై ఆంజనేయస్వామి. ఆ రాక్షసులు మామూలు రాక్షసులా? కామరూపులు, నిశాచరులు, నరహంతకులు, మాయోపాయులు, ఘోరకిరాతకులు, ఘాతకులు, అతిబలవంతులు, నరమాంస భక్షకులు, ఇంద్రజాల మహేంద్రజాల టక్కుటమారి విద్యలు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ హోం ఫట్ అంటే చాలు నల్లైపోతారు. మాయలు తెలుసు అంటే చాలన్నమాట వాళ్ళు. అన్ని మాయలు చేయగలిగినటువంటి వారు. వారందరినీ 80,000 మందిని సంహరించిన తరువాత అక్షకుమారుడు కూడా ఆహుతయిపోయిన తరువాత ఈ విషయము రావణ బ్రహ్మకు తెలిసింది. అక్షకుమారుడు మరణించుటయ్యా ధిక్ అన్నాడు రావణాసురుడు. ఓహో ఏమది, అక్షకుమారుడు రావణుని యొక్క కుమారులలో చివరివాడు, మహాపాల పరాక్రమవంతుడు. అక్షకుమారుడు ఎక్కడా ఏ యుద్ధంలో ఓడిపోయినట్లు లేనేలేదు, అన్ని విజయాలే. కానీ మరణించాడు. ఎవరి చేతిలో? ఆంజనేయ స్వామివారి చేతిలో. ఆశ్చర్యం కలిగింది. ఎవరిని పంపించినా ప్రయోజనం లేదని భావించాడు. అక్షకుమారుడే నిర్జించినటువంటి వ్యక్తి, అతడు సామాన్యుడు కాదని మేఘనాథ అన్నాడట గట్టిగా. మేఘనాథుడు ప్రత్యక్షమైనాడు. మేఘనాథుడు ఎవరయ్యా అంటే రావణ బ్రహ్మ యొక్క కుమారుడు. ఈయనకే ఇంద్రజిత్ అనేటువంటి ఒక బిరుదుంది. దేవతలను జయించి, దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అనేటువంటి బిరుదును పొందాడు. అంటే దేవతలను జయించి, దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అయినటువంటి వ్యక్తి. ఒక నరుడు సంహరించాడు ఒక మానవుడు. దేవతలు కాదు సంహరించింది ఇంద్రజిత్తుని. ఒక మానవుడు, ఒక సామాన్య మానవుడు జయించాడు. సామాన్య మానవుని చేతిలో ఇంద్రజిత్ మరణించాడు. ఎవరతను? అతని పేరే లక్ష్మణస్వామి. మరి దేవతలు జయించి, దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అని బిరుదు పొందినటువంటి వ్యక్తి ఒక మానవుడి చేతిలో మరణించడమేమిటి? భగవాన్ సత్యసాయి బాబా వారంటారు, అంతటి గొప్పవాడు మానవుడి చేతిలో దేనికని మరణించాడు అంటే, అతడు ఇంద్రజిత్, లక్ష్మణుడు ఇంద్రియజిత్. అది తేడా వాళ్ళిద్దరికీ. మేఘనాథుడు ఇంద్రజిత్, లక్ష్మణుడు ఇంద్రియజిత్. ఇంద్రియములను తన అధీనం చేసుకోవాలి బాలబాలకులారా, పెద్దలారా. ఎన్ని నేర్చినా, ఎంత విద్యలు నేర్చినా తన ఇంద్రియములను అధీనము చేసుకునలేనటువంటి వ్యక్తి, అతడు మెల్లమెల్లగా పతనమైపోతాడు. అతడు సామాన్యుడైనా, విద్య రాకపోయినా, గొప్ప గొప్ప ఆచారాలు పాటించకపోయినా, అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆచారాలు ధర్మాలు ఏమిటి అంటే ఇంద్రియములను తన అధీనం చేసుకునటమే. దీని పేరే దమం. దమము అని పిలుస్తారు. శాంత, శమ, దమాది, సద్గుణ, సంపత్తి అంటే అర్థమేమిటి అంటే తన ఇంద్రియములను తన అధీనం చేసుకోవాలి. అతడు సార్వభౌముడుగా రూపొందుతాడు. మేఘనాథుని పిలిచాడు. మేఘనాథ తండ్రికి నమస్కరించాడు వినయ విధేయతలతో. కుమార, మహావీర, ఇంద్రాదులను వడలించిన శూర, వెళ్ళిరా, ఆ వానరుని దండించిరా. తండ్రికి ప్రదక్షిణ చేశాడు మేఘనాథుడు. ఆంజనేయ స్వామివారి యొక్క సర్వ వీర సౌందర్యాన్ని వర్ణిస్తున్నాను. వాల్మీకి మహర్షి తెలియచేసినటువంటి దివ్య రీతులలో వర్ణిస్తున్నాము. పుణ్యమైనటువంటి దేవీ నవరాత్ర మహోత్సవములలో విజయములు మనకు కలగడానికి, భయములు పోవటానికి, జయములు కలగడానికి, క్షేమమునకు, ధైర్యమునకు,
దృఢమైన ఆరోగ్యమునకు, వరసాహిత్యమునకు, వాక్పటుత్వమునకు అమృత భాండమై ప్రకాశించేటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క దివ్య చరిత. దివ్య వీర సౌందర్యం అంటారు దీన్ని. వీరత్వం కూడా ఒక సౌందర్యమే, విద్య కూడా ఒక సౌందర్యమే, జ్ఞానము కూడా ఒక సౌందర్యమే. సౌందర్యం అంటే ఎర్రగా ఉన్నవాడే అందగాడు, నల్లగా ఉన్నవాడు అందగాడు, సన్నగా ఉన్నవాడు అందగాడు, లావుగా ఉన్నవాడు కాదు అందగాడు. అసలు వీళ్ళందరి అందమంతా నశించేదే.

మంచి హృదయము ఎవరి దగ్గర ఉన్నదో, మంచి మాటలు ఎవరి దగ్గరైతే ఉన్నాయో, విద్యను బాగా అభ్యసించి జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి కోరిక ఎవరి దగ్గరైతే ఉన్నదో, విద్యను ఎవడైతే అభ్యయనం చేస్తాడో, తల్లిని తండ్రిని గురువును దైవమును విశ్వసించి వినయ విధేయతలతో పెద్దలకు నమస్కరిస్తూ ఉంటాడో, ఇతడే నిజమైనటువంటి అందగాడు. ఇన్ని లక్షణములన్నీ ఆంజనేయ స్వామివారులో ఉన్నవి కనుకనే ఆంజనేయ స్వామివారు సుందరుడు. సుందరే సుందర కపిహి. ఆంజనేయ స్వామివారిని ఏమని పిలుస్తారు అంటే సుందరుడు అని పిలుస్తారు. ఆ సుందరుని దగ్గరికి బయలుదేరుతున్నాడు ఈ మహానుభావుడు. మేఘనాథ వెళ్ళిరా తండ్రికి ప్రదక్షిణ చేశాడు. హర హర మహాదేవ సింహో ఓం నమః శివాయ. పరమేశ్వరుని అర్చించగానే ఆకాశంలో ఒక దివ్య రథం ప్రత్యక్షమైంది. దేవతారథములో దేవతారథములు భూమిని తాకవు. దేవతలు ఈ భూమి మీద ప్రత్యక్షమైతే వాళ్ల కాళ్లు భూమికి ఆనవు, ఆనకుండా నుంచుంటారు. దేవతలకు చెమటలు పొయ్యవు. ఇలా విసురుకో మనం వాళ్ళు, అసలు చెమటలే పొయ్యవు. కళ్ళు ఆర్పటం అనేటువంటిదే ఉండదు, ఎప్పుడిలాగే ఉంటాయి వాళ్ళ కళ్ళు. అందుకనే అప్పుడప్పుడు మానవులను చూసి వాళ్ళు ఈర్ష్య చెందుతుంటారు. వాళ్లేనా కళ్ళతో మాట్లాడుకుంటుంటారు ఇలాగిలాగ. వాళ్ళకి కళ్ళు ఆర్పరు, అందుకని వాళ్ళని అనిమిషులు అని పిలుస్తారు. దేవతారథం ఆకాశంలో ప్రత్యక్షమైంది. హరహర మహాదేవ సింభో. పరమేశ్వరుని అర్చించగానే ఆ దివ్యమైనటువంటి రథానికి నాలుగు సింహములు గర్జిస్తూ ఉన్నాయి. ఆ సింహాలు అందరికీ రథానికి గుర్రాలుంటాయి. జంబుమాలికైతే గాడిదలు లాగుతూ ఉంటాయి. రామాయణంలో చెప్పారు, జంబుమాలి యొక్క రథాన్ని గాడిదలు కరములు లాగుతూ ఉంటాయి, కరములు. మరి ఇంద్రజిత్తు యొక్క రథాన్ని, దివ్య రథాన్ని సింహములు లాగుతున్నాయి. చతురంగ బలాలు కదలి వస్తూ ఉండగా ఓం అనగానే ఆకాశానికి లేచాడు. అలాగా యోగ శక్తి వలన అలా లేవచ్చు. మనం లేవం, ఒకవేళ లేస్తే ఢామని పడతాం. అది అభ్యసిస్తే మనం కూడా లేవచ్చు. యోగ మార్గంతో ఆకాశానికి ఒక్కసారి అలా పైకి వెళ్లి రథంలో కూర్చున్నాడు. ఈ యుద్ధమును చూడవలనని నాగ యక్ష గరుడ గంధర్వులు అందరూ కూడా గగన మార్గంలో బయలుదేరారు. మమ్మల్నందరినీ జయించాడే, దేవేంద్రుని జయించాడు గదా, ఇంద్రజిత్ అనేటువంటి బిరుదమును పొందాడు గదా, ఇప్పుడు ఆంజనేయ స్వామివారు గెలుచునా లేక మేఘనాథుడు గెలుచునా? ఈ యుద్ధమును చూడవలనని గగన మార్గంలో నాగ యక్ష గరుడ గంధర్వులు బయలుదేరారు. రథగజ తురగ పదాతి దళముల యొక్క రణగణ ధ్వనులు దిక్కులు పిక్కటిల్లుతూ ఉంటే, సింహపు గర్జనలు అని గర్జిస్తూ ఉంటే, టకటకటకటకటకటకటకటకటకటకటకటక బయలుదేరుతూ ఉండగా హర హర మహాదేవ సింహో. ఆకాశాన వస్తున్నటువంటి మేఘనాథుని అశోకవనిలో నుంచి ఆంజనేయ స్వామివారు అవలోకించారు. పునీతమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి శ్లోకాలు, ఒక నాలుగు శ్లోకాలు చదువుతాను. ఈ శ్లోకాలు వినగానే దయ్యాలు భూతాలు ప్రేతాలు పిశాచాలు తొలగిపోతాయి. ఎవరైనా ప్రయోగాలు మనకు చేసినా అవన్నీ తొలగిపోతాయి. పవిత్రమైనటువంటి స్వామి సన్నిధిలో, దివ్యమైనటువంటి మహానుభావుని యొక్క సత్యరాముని యొక్క దివ్య సన్నిధిలో పరమ పావనం, పాపలతా లవిత్రము, పరమ పవిత్రము, పాపలతా లవిత్రము, పుణ్యప్రదమైనటువంటి శ్లోకములు, వీటిని జయశ్లోకములు అంటారు. సుందరకాండలో రామాయణంలో చాలా గొప్పవి. ఇవి పారాయణ చేస్తారు రోజు, శక్తి కలుగుతుంది. ఇవి వినగానే మనకు శక్తి కలుగుతుంది, శోకం పోతుంది, మోహం పోతుంది, ధైర్యం కలుగుతుంది, భయములు తొలగిపోతాయి, జయములన్నీ కలుగుతాయి. మహానుభావుడు గంభీరమైనటువంటి నాదంతో గగన మార్గంలో పలుకుతున్నారట పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి శ్లోకాలు. ఇవి మహామంత్రాలు, పేరుకి శ్లోకాలే కాని ఇవి మహామంత్రాలు. దీనిలో నిక్షిప్తము రహస్యంగా ఉంటాయి అన్నమాట. పైకి శ్లోకాలుగా కనబడతాయి, అంతర్లీనంగా మహామంత్రములతో ప్రకాశిస్తాయి. ఏమిటవి? జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాం నిఖంత మారుతాత్మజః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమూర్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. జయ బోలో రాజా రామచంద్ర మహారాజ్ కీ జయ, సీతామాయి కీ జయ, పవనసుత హనుమాన్ కీ జయ, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబాజీ కీ జయ. పుణ్యమైన దివ్యమైనటువంటి శక్తి మనకు కలిగింది వింటేనే, ఇక పారాయణ చేస్తే. అందుకని రామాయణ గ్రంథం జన్న గన్న

ఆంజనేయ స్వామివారు గంభీరమైన నాదంతో పలుకుతూ ఉంటే ఆశ్చర్యపోయినాడు మేఘనాథుడు. మేఘనాథుడు మంత్రశాస్త్రం తెలుసును గనక మంత్రాలర్థమైనవి. సంగీతం వచ్చిన వాడికే సంగీతం తెలుసు, పద్యాలు వచ్చిన వారికే పద్యాలు తెలుసు, భక్తి మార్గంలో ఉన్నవారికే భక్తి తెలుసు, ఏ విభాగంలో ఉన్నవారికి ఆ విభాగం తెలుసు. మంత్రశాస్త్రము తెలిసినటువంటి మేఘనాథునికి ఆ అక్షరముల యొక్క కూర్పు అర్థమైంది. ఇవి సామాన్యమైన మాటలు కాదు, ఇతని మీద ఏ అస్త్రము గాని శస్త్రము గాని ప్రయోగించినా వ్యర్థమే. ఇది తెలియనటువంటి మా మూర్ఘులు వెళ్లి అనేకమైన అస్త్రశస్త్రాలు వేసి ఆహుతైపోయినారు. ఇప్పుడు నేనేం చేయాలి? వాటికి అర్థాలేమిటి? జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. శ్రీరామచంద్రమూర్తికి జయము జయము జయము, లక్ష్మణస్వామి వారికి జయము జయము జయము, మా మహారాజైన సుగ్రీవ మహారాజునకు జయము జయము జయము. రామ జయం శ్రీరామ జయం, రాముని నమ్మితే లేదు భయం. రామ జయం రామ జయం. అందుచేతని రామ రామ సాయి రామ్ అనాలి.

0: ఇక రెండవ శ్లోకం. నేను ఎవరో మీకు తెలియచేస్తున్నాను, వినండి. స్వామివారంటున్నారట, నీవెవరివి అనగానే ఎవరైనా తన అధికారాన్ని చెబుతారు. నేను కలెక్టర్ని, నేను మంత్రిని అన్నట్టుగా. ఇది అహంకారానికి ప్రతీక. స్వామివారు పదే పదే ఏ సనాతన సారథిలోనైనా చూడండి, తప్పనిసరిగా ఈ శ్లోకం ఉంటుంది. ఏదో ఒక పేజీలో, ఏదో ఒక సందర్భంలో దాసోహం కోసలేంద్రస్య, ఆంజనేయ స్వామివారిని చూచి మాట్లాడటం నేర్చుకోండి. ఆంజనేయ స్వామివారిలా బలవంతులై ఉండండి. ఆంజనేయ స్వామివారిలాగా విద్యావంతులై ఉండండి. ఆంజనేయ స్వామివారిలాగా వినయవంతులై ఉండండి. ఆంజనేయ స్వామివారిలాగా సేవ చేయటం నేర్చుకోండి. అందుచేతనే స్వామి ఇక్కడ గిరి మీద ఆనంద పారవస్యంతో ఇక్కడ స్థాపించడానికి ఆయనను చూసినప్పుడు ఆయన గుణగణములన్నీ మీకు అవలంబ చేసుకుని సర్వసుఖములు అనుభవించేటువంటి విధంగా ఏర్పరుస్తున్నారని స్వామివారు ఏర్పరిచారు. అనేక మంది ఇంజనీర్లు ఆనాడు ఎలా నిలుస్తారు సార్, పెద్ద పర్వతం ఉంటే పెద్ద గాలికి పడుతుందేమోనంటే స్వామివారు సృష్టించి ఇలా ఉండాలి విగ్రహమని అమాంతం అలా ఆంజనేయ స్వామివారిని చూపించారు. ఇక్కడ మన దగ్గర కూడా ఉంటుంది ఆ బొమ్మ, ఇలా ఉండాలి స్వామివారిని. ఆ స్వామివారిని ఒక బంగారపు ఆంజనేయ స్వామివారిని సృష్టించి ఆనాడు అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లందరికీ తెలియజేశారట. పుణ్యమైనటువంటి స్వామి నేనెవరని అంటే, శ్రీరామచంద్ర ప్రభువునకు నేను దాసానుదాసుడను. ఎవరయ్యా రాముడు? వేదములలో వర్ణింపబడినటువంటి నిరాకార నిరంజనుడైనటువంటి ఏ పరబ్రహ్మతత్వాన్ని యోగీశ్వరులు వర్ణిస్తున్నారో అట్టి పరబ్రహ్మతత్వమే సాకార రూపంలో విచ్చేసింది కౌసల్యా తనయుడుగా. ఆయనయే రామచంద్ర ప్రభువునకు నేను దాసానుదాసుడను. అవసరమైతే ఈ లంకను గడ్డగడ్డగా ప్రకలించుకుని తీసుకుని వెళ్లగలిగిన బలవంతుడని గుర్తించుకోండి. నేనేదో మామూలు చిన్న ఆంజనేయ స్వామి వారిని కాదు. నేను రావణ సహస్రమే. ఈనాడు 1000 మంది రావణాసురుడు వచ్చిన రావణాసురుడు, రామాయణంలో ఒక రావణుడే అందరికీ తెలుసు, కాని ఇంకా చాలా మంది రావణులు ఉన్నారు. మై రావణ కృత మర్మ సంవేద్యం శ్రీరామదూతం శిరసానమామి, రామ రావణ యుద్ధ రామతురంగం శ్రీరామదూతం శిరసానమామి, సంజీవాద్రిగమన సంతోష స్వాంతం శ్రీరామదూతం శిరసానమామి. మైరావణుడు, శతకంఠ రావణుడు, చాలా మంది రావణాసురులు ఉన్నారు. ఇలాంటి రావణాసురులు 1000 మంది ఈనాడు ఆంజనేయ స్వామి వారి మీదకు వచ్చినా నన్ను ఏమీ చెయ్యలేరు, శిలలతో ఈ వృక్షములతోనే నిరాయుధుడనై వీళ్లందరినీ సంహరించి సీతమ్మకు నమస్కరించి విజయుడనై నేను తిరిగి వెళ్లగలను. గంభీర నాదంతో పలుకుతున్న మాటలు విన్నాడు మేఘనాథుడు. ఇతని మీద ఏ అస్త్రశస్త్రములు ప్రయోగించినా వ్యర్థమేనని భావించి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసెన్. వస్తోంది బ్రహ్మాస్త్రం. ఆంజనేయ స్వామివారు చూశారు. ఓహో మేఘనాథ, ఎంతటి మేధావివి అనుకున్నాడు. ముందు బ్రహ్మాస్త్రమునకు అధిదేవత ఎవరంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మాస్త్రాన్ని తప్పించుకుంటే వేదములను బ్రహ్మదేవుని, బ్రహ్మదేవుని నోటి వెంట వేదములు వస్తాయి. వేదములను దూషించినంత పాపం. వేదములను దూషించకూడదు. యజ్ఞము చెయ్యకపోయినా చేస్తున్నటువంటి వారిని చూసి నమస్కరించుకినా ఆ పుణ్యం కలుగుతుంది, శాస్త్రం పలికింది. మరి ఇప్పుడు వేదాధ్యయమును పలికేటువంటి నిరంతర వేద నాదముతో మారుమురోగే బ్రహ్మదేవుని ధిక్కరించినటువంటి పాపం నాకు చుట్టుకుంటుంది, పోని తప్పించుకోకుండా ఉందామా? తనకు అపాయం. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఆహా మేఘనాథ, ఎంత తెలివిగలవాడివి నువ్వు అని ఆలోచిస్తూ గగన మార్గంలో క్షణకాలం వెంటనే ఉపాయంకి ఒక్కసారి అలా రెండు చేతులు జోడించాడు. ఒక ఉపాయం తోచి, ఏమిటది? నేను చిన్నప్పుడు ఉదయించేటువంటి సూర్యుణ్ణి మధుర ఫలము అని మింగబోయినప్పుడు దేవేంద్రుడు మూతిపైన మూతి మీద వజ్రాయుధంతో లాగి పెటామని కొట్టినప్పుడు అమ్మా అంటూ నేను కిందబడినప్పుడు బ్రహ్మాది దేవతలందరూ వచ్చి దీవించారుగా, చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ, మా వల్ల గాని మా అస్త్రశస్త్రముల వల్ల గాని హనుమంతునికి ఆపద కలగదు, చిరంజీవి ఆంజనేయ స్వామి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం,
1: బాష్పవాధిపతి పూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం.
0: చిరంజీవ చిరంజీవ, మరి బ్రహ్మదేవుడు తనకు అపకారం చేస్తాడా? పెద్దలకు నమస్కరించుటయే పిన్నల యొక్క లక్షణం. నీవు ఎంత గొప్పవాడివైనా పెద్దలు కనిపించినప్పుడు వినయంతో ఉండాలి. మామిడి చెట్టును చూశారుగా, మామిడి చెట్టు నిండా కొమ్మ నిండా కాయలు బాగా బలిసి ఇంత లావై గుజ్జు బాగా ఉంటే ఆ కొమ్మలు వంగే ఉంటాయి. ఏమి కాయలుగాయని కొమ్మ నిఠారుగా ఉంటుంది. వరి కంకి నిండా గింజలు బాగా బలిసుంటే ఆ కంకి వంగే ఉంటుంది. ఏమీ గింజలుగాయని కంకి నిఠారుగా ఉంటుంది. అలాగే విద్య వచ్చిన కొద్దీ, విద్య పెరిగిన కొద్దీ వినయం వినయం వినయం ఉండాలి. అందుచేతనే ఆంజనేయ స్వామివారు బ్రహ్మదేవునికి నమస్కరిస్తూ ఉండగా ఇంతలో బ్రహ్మాస్త్రం రానే వచ్చింది. రానే వచ్చింది. ఆంజనేయ స్వామి వారిని గిరగిర గిరగిర గిరగిర చుట్టనే చుట్టింది. ఆంజనేయ స్వామివారు డబ్బిల కింద పడ్డాడు. దీని పేరే ప్రయోగం చేయటం అంటారు. ప్రయోగం చేస్తే బస్సులో ఉన్నా రైల్లో ఉన్నా ఎక్కడున్నాడు హామని పడిపోతాడు వాడు. ఇంద్రజిత్తందవాడు ఆంజనేయ స్వామి వారి మీద ప్రయోగం చేశాడు. ప్రయోగం ఫలించింది, కింద పడిపోయినాడు. ఆంజనేయ స్వామి వారు మాట్లాడకుండా రెండు చేతులు జోడించి బ్రహ్మదేవుని ధ్యానించారు. వీణ

ಚಿತ್ತಲಾಟಲೇಖನ ಮಹಾ ಕಳಾನುಸಂಧಾತ ಹೇ ಧಾತ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ನಮಃ. ಭೂಮಿ ಸುರಪಾಲ ವೇದಲೋಲ ಸುಗುಣ ಜಾಲ, ಭೂಮಿ ಸುರಪಾಲ ವೇದಲೋಲ ಸುಗುಣ ಜಾಲ, ನಿರತವಾಣಿ ಮನೋನುಕೂಲ ಸತ್ಯಶೀಲ ನಿಖಿಲಾಶ್ರಿತ ಜನ ದಯಾಲವಾಲ. ನಮಸ್ಕರಿಂಚಗಾನೇ బ్రహ్మవరము చేత బ్రహ్మాస్త్రం క్షణకాలముండి మాయమైంది. ఇది తెలియనటువంటి రాక్షసులు మామూలు తాళ్లకు కట్టారు. కళ్ళు మూసుకున్నాడుగా, ఆయనకు తెలిసింది బ్రహ్మాస్త్రం. బ్రహ్మదేవ నమస్కారం, మంచి పనిచేశావే, నన్ను రక్షించావా స్వామి, మహానుభావా, ఏమి నీ కరుణ, అపారమైనటువంటి కరుణ, విరించి నన్ను కరుణించావా అనుకున్నాడు. విరించి నన్ను కరుణించి అనుగ్రహించావా స్వామి అనుకున్నాడట. ఇది తెలియనటువంటి రాక్షసులు మామూలు తాళ్లక కట్టారు. మామూలు తాళ్లక కడుతున్నారని తెలుసు, వీళ్లు నన్ను ఏమీ చెయ్యరు అని తెలుసు. రావణుని దగ్గరికి తీసుకుని వెళదాం అనుకుంటున్నారు వాళ్ళు. కళ్ళు మూసుకొని విన్నాడు, రావణాసురుని దగ్గర తీసుకుని వెళ్తారా, తీసుకుని వెళ్ళండి అని మెల్లగా కళ్ళు తెరిస్తే అలా తీసుకుని వెళ్లి రావణ బ్రహ్మజంతకు తీసుకుని వెళ్లారు. దర్బార్ బ్రహ్మాండంగా ఉన్నది ఒక్కసారి చూశాడు ఆంజనేయ స్వామి వారు. అమ్మో, పుట్టపర్తి వస్తే అమ్మో, ఇంత మండపమా, అమ్మో అమ్మో నోరు తెరచరు. అలాగే ఆశ్చర్యం కలిగిపోయి ఆనందం అన్నమాట. ఏమిటి దర్బార్, ఏమి ఈ వైభవం, స్వర్ణపురి స్వర్గపురి, ఓహో ఏమి ఈ ఆనందం. అల్లంత దూరాన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఎవరు ఆయన? మణిమయరత్న కిరీట శోభితుని, మణిమయరత్న కిరీట శోభితుని, శ్రేష్టమైన పీతాంబరధారుని, మేఘవర్ణుని, లంకేశ్వరుని, మారుతి కనుగొని అచ్చరు వందే మహాత్ముడేనని. ఏమియా టీవీ, ఏమియా దర్జ, ఇరువంకల సుందరాంగలలు వింజామరలు వీస్తూ ఉండగా దుర్ధర ప్రగస నికుంభాది మంత్రివర్యులు పరివేష్టించి ఉండగా దేవేంద్రుడిలా ఆసీనుడయ్యున్న, ఓహో ఏమి ఈ ధైర్యం, ఓహో ఏమి ఈ సత్వం, ఓహో ఏమి ఈ బలం, ఓహో ధైర్యం, ఓహో సత్వం అని ఆనందిస్తుంటే రావణ బ్రహ్మ మాత్రం వధించండి వీణ్ణి అన్నాడు. వధించడానికి ఎవరూ రావటల్లా. దేనికని? అంతకుముందు చూశారుగా, ఎంత తొందరగా వస్తే అంత తొందరగా పని అయిపోతుంది. వాళ్ళకి తెలుసా విషయం, రావటమే ఆలస్యం. అందుకని ఎవడూ బలివ్వడానికి ఇష్టపట్టాల. వెళ్ళండి అన్నాడే గాని నీగా అలాగా చెబుతావు. వెళ్ళిన తర్వాత మాకు తెలుస్తుంది ఆయన మామూలు వ్యక్తియా. అయితే ఆంజనేయ స్వామి వారే రెండు అడుగులు ముందుకు వేసి రామ్ అని దేహాన్ని పించాడు. ఆంజనేయ స్వామి వారు చిన్నవాడమంటే చిన్నవాడవుతాడు, పెద్దవాడమంటే పెద్దవాడవుతాడు. అణువు కన్న పరమాణువు అవ్వగలడు, పర్వతంలా మారగడడు. అనిమ లఖిమ గరిమ, లఖిమ అంటే ఒక దూది పింజ, ఒక దూదిని ఇలా తీసి అనండి గాలిలో తేలిపోతూ ఉంటుంది. అలా ఆంజనేయ స్వామి వారు అలా గాలిలో కూడా తేలిపోగలడు. అన్ని రూపములు కలిగినటువంటి మహానుభావుడు రామ్ అనగానే తాళ్లు పటా పటా తెగిపోయినాయి. రెండడుగులు ముందుకు వేసి చెయ్యి అలా పెట్టి రావణ రావణ రావణ రావణ రావణ సభ దద్దరిల్లింది. రీసౌండ్ లాగా ఎక్కువ మైకులు ఉండవు, ఎక్కువ మైకులు అలాగే ఆంజనేయ స్వామి వారు రావణ ఆ మాటకే చెవులు దద్దరిల్లిపోయినాయి. అక్కడున్న మంత్రులకి సీతాపహరణం జరిగింది, సీతను అపహరించావు, లంకలో బంధించావు. సీతా మాత కన్నుల వెంట కారే అశ్రుధారలు, నీ లంకా సామ్రాజ్యాన్ని దగ్ధం చెయ్యగలిగిన అగ్ని కీలలు అని గుర్తించుకో. ఆడవాళ్లు నట్టింట ఏడవకూడదు, గుర్తుపెట్టుకోండి. అక్కయ్యని గాని చెల్లెల్ని గాని కొట్టకూడదు. దేనికిరా ఏడిపిస్తావు అమ్మాయిని అంటాడు తాతయ్య గారు. నన్ను కొట్టింది నాన్న, కొట్టినా సరే నువ్వు కొట్టకూడదురా అంతే.
ఆమె కొడితే నేను నేను కొట్టకూడదా అంటే అంతే, కాస్త ఓర్చుకోవాలి అంతే. అట్ట కొట్టకూడదు అమ్మా, నన్ను కొట్టద్దు అని చెబుతున్నా కదా అనాలి అంతే. అంతేగాని స్త్రీలను హింసించకూడదు, బాధించకూడదు. మహాపతివ్రత శిరోమణినటువంటి సీతమ్మ కన్నుల వెంట కారే అశ్రుధారలు, ఈ లంకా సామ్రాజ్యాన్ని దగ్ధం చేయగలిగినటువంటి అగ్నిజ్వాలలు. నీ కంఠర్పిత కాలపాశము, సీతామాత ఎవరనుకున్నావు? పగబట్టినటువంటి ఒక త్రాచుపాము ఏ విధంగా ఉంటుందో, పగబట్టి ఏమీ చెయ్యలేక ముడుచుకొని అంటూ ఉంటుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలే పొగలు, పగ నిన్ను సర్వనాశనం చేస్తాయి. శ్రీరామచంద్రమూర్తి ఆహ్వరంగంలో నుంచోని కోదండాన్ని అలా పట్టుకుంటే చాలు అసలు, ఆయన యుద్ధం దాకా కర్ల. రామచంద్రమూర్తి 1000 ఏనుగుల బలం కలిగినటువంటి తాటికని 16 సంవత్సరాల వయస్సులోనే సంహరించాడు, కరదూషణాదులను సంహరించాడు. శ్రీ రఘురామ చ

శ్రీరామచంద్రమూర్తి ఆహ్వానంగల్లో నుంచోని కోదండాన్ని ఎలా పట్టి ఠం అని మ్రోగిస్తే చాలు. బ్రహ్మా స్వయంభూ చతురాననోవా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా. బ్రహ్మదేవుడైన ఇంద్రుడైన పరమేశ్వరుడైన రామబాణమునకు ఎదిరించి నిలబడరు. దేనికని? అది ధర్మం. ధర్మం ఎవరు ఆచరిస్తారో భగవంతుని యొక్క దీవెన అందరూ పొందుతారు. అధర్మ మార్గంలో ఎవడైతే నడుస్తాడో తన యొక్క సోదరుడు కూడా విడిచిపెట్టి వెళ్లిపోతాడు. శ్రీరామచంద్ర ప్రభు ధర్మ మార్గంలో నడిచారు గనక రాముల వారు శోకిస్తే జింకలు ఏడ్చినై, పక్షులు ఏడ్చినై, కొమ్మలు అలా వంగి విలపించినై, ప్రకృతి శోకించింది రాముల వారు దుఃఖిస్తే. దేనికని? ధర్మ మార్గంలో నడిస్తే అన్ని ప్రకృతి మొత్తం తన అధీనమైపోతుంది. అధర్మ మార్గంలో నడిచినటువంటి రావణ బ్రహ్మ సోదరుడైన విభీషణుడు రావణాసురుని విడిచిపెట్టి వెళ్లిపోయినాడు. అధర్మ మార్గంలో నడిచేటువంటి వ్యక్తులను ఎవ్వరూ గౌరవించరు. తల్లి దూషిస్తుంది, తండ్రి దూషిస్తాడు, గురువులు నిందిస్తారు, దైవం తిరస్కరింపబడుతుంది, సంఘంలో వెలివేయబడతావు, నీచాతి నీచమైనటువంటి గతి ఏర్పడుతుంది, భయంకరమైన దుర్భరమైనటువంటి మార్గాలని నీవు అనుసరించి జీవితమంతా నాశనం చేసుకున్నవాడు అవుతావు. అందుచేతనే అధర్మ మార్గాన్ని ఎవడూ నడవకూడదు. ధర్మ మార్గంలోనే నడవాలి, సత్య మార్గంలోనే నడవాలి. ధర్మం అంటే ఏమిటి? సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలే ధర్మం. గుర్తుపెట్టుకోండి, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలే ధర్మం. సత్యమే ధర్మం, అహింసయే ధర్మం, శౌచమే ధర్మం. ధర్మము అంటే అది ధర్మ మార్గంలో నడవటం. ధర్మ మార్గంలో నడవటం అంటే సత్యమైనటువంటి మార్గంలో నడవటమే ధర్మ మార్గం. ప్రేమగా ఉండటమే ధర్మ మార్గం. ఎవరిని హింసించకుండా ఉండటమే ధర్మ మార్గం. రామనామాన్ని పలకటమే ధర్మ మార్గం. గ్రామ సేవ చేయటమే ధర్మ మార్గం. శ్రీరామచంద్రమూర్తి ఆహ్వరంగంలో నుంచోని కోదండాన్ని పట్టుకుంటే చాలు రావణ. ఠం ఠం ఠం ఠం అన్ను భీషణ ధ్వనుల విల్టనాది సాధించి వైకుంఠుండ రఘురామమూర్తి సమరోగ్రుండై విజృంభించి నీ కంఠం బుంభువి కూచునాడు తరమే కాపాడ ఫాలక్షుకుం శుంఠ ముండిత నంబుమాని శరణు రాము ప్రార్థించరా. రాముని మించిన దైవమున్నాడా? బందన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడు లేడటంచు గడగట్టి భేరి కాడండ డండ డండ నినదంబుల అజాండము నిండ మత్తవే.

0: ఇంత విని మనమైతే తప్పట్లు కొట్టాం, కానీ రావణ బ్రహ్మ మండిపడ్డాడు. నా ఎదుట రాముని ఆవర్ణించున్నది, ఈ వర్ణించేటువంటి ఇతనిని వధించండి, చంపండి అన్నాడు. నేను రామదూతనై వచ్చాను రావణ, ఎప్పుడైతే వధించమన్నాడో విభీషణుడు గబగబా వచ్చారు. అన్నా.
1: ఏమిరా?
0: అన్నయ్యా.
1: ఏమి?
0: దూత అంటున్నాడు, వినలేదా? దూతను చంపుట ధర్మము కానిది, లోకముచే గర్హింపబడునది, సూరుడవైన నీకు తగనిది, రాజధర్మ విరుద్ధమైనది.
1: నర్మయ్, నువ్వా నాకు చెప్పేది ధర్మాలు?
0: దూత అయినటువంటి వ్యక్తి దూతధర్మాన్ని విస్మరించి నా అనుమతి లేకుండా నా రాజ్యంలో ప్రవేశించి నా ప్రాణప్రదమైనటువంటి యశోకవనము పాడు చేసినటువంటి ధ్వంసము చేసిన పాపి. పాపిని వదులుట పాపము కాదు, ద్రోహిని వదులుట దోషము కాదు. నర్మయ్ అన్నాడు రావణుడు విభీషణుని. ఆంజనేయ స్వామి వారు చూస్తున్నారు, భలే బాగుంది. మనస్సులో అనుకున్నారట, ఇది జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. బాలబాలికలు అందరూ పెద్దలు, అందరికీ తెలుసు అనుకోండి, చిన్నపిల్లల కోసం. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఊహించారు, విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. విభీషణుడు రాక్షసుల వంశంలోనే పుట్టినా రాక్షస గుణములు లేనివాడు, విభీషణుడు ధర్మాత్ముడు అనుకున్నాడు. అనుకుంటూ ఉండగానే మరల విభీషణుడు వచ్చి, అన్నా, చంపన మాత్రం చంపకుండా చంపేంత పని చేయొచ్చు. ఏమిటది? చక్కగా బోడుగుండు చేసి సున్నం పెట్టి ఢంబడదంబ ఢంబడదమ్మని ఊరేగించు. పోని చుబుకువేయుట్ట, బాగా కాల్చి ఏదైనా వాత పెట్టు. వికలాంగు చేయుట, చెయ్యో కాలో విరగొట్టు. చంపన మాత్రం చంపద్దన్నయ్యా అనగానే రావణ బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు ఇతడెవడని. ఇంతలో ఆంజనేయ స్వామి వారు సభలో ఆనంద పారవస్యంతో అలా తోక ఊపుకుంటూ,
2: దానవ పంజన రామ సాయి శ్యామల కోమలరామ్, దానవ పంజన రామ సాయి శ్యామల్.

రామ్ రామ్ రామ్ అంటూ తోక ఊగుతుంటే అప్పుడు రావణ బ్రహ్మ కపులకు వాళ్ళము ప్రియభూషణము, కోతులకు తోకే అందం. ఆంజనేయస్వామి ఆనందం కలిగి తోకను పట్టుకుని ముద్దు పెట్టుకుంటాట అంటూ, తోకని ఊపుతాట అంటూ, తోక చివర కూర్చుంటుందిగా, ఆ కూర్చల సౌండ్ వస్తుంటుంది. అందుకనే తోక ఎత్తి ఉన్నటువంటి ఆంజనేయస్వామి వారికి నమస్కారం చేసి ఇష్టం. మనం కూడా భజన చేస్తుంటే ఆంజనేయస్వామి వారు తోకను పట్టుకుని ఇప్పుడు ఊపుతూ ఉంటాడన్నమాట. మహానుభావుడు అక్కడే కూర్చుంటారు. స్వామివారు ప్రదక్షిణ చేస్తున్నారట చిన్నప్పుడు ఈ ఊళ్ళోనే. స్వామివారు ఆలయంలో ఆంజనేయస్వామి వారి గుళ్ళో చిన్నపిల్లలందరూ మీరు మీలాగానే అందరూ కూడా వెళ్ళి సేవ చేస్తుంటే, స్వామివారు కూడా సేవ చేయాలని వెళుతూ ఉంటే, ఆంజనేయస్వామి వారి ప్రదక్షిణ చేస్తుంటే ఒక కోతి వచ్చి స్వామివారి పాదాలు పట్టుకుందట. పట్టుకొని, స్వామి మీరు రామచంద్ర ప్రభువు, ఆనాటి రాముడే ఈనాడు సత్యరాముడై ఈ పుట్టపర్తిలో వేంచేసి ఉన్నావు స్వామి. అరుణార అరుణాంబరములు ధరించి కరుణార్ష హృదయుడవై భూతి హస్తముతో భువిని సమస్తముతో, భూతి హస్తముతో భువిని సమస్తముతో ప్రకాశించేటువంటి దేవదేవుడవు నీవు స్వామి.

0: దేవా
1: నమస్కరించారు. ఏమంటల చేత వాలముగాల్చారో ఆ మంటలతోనే లంకాపట్నాన్ని దగ్ధం చేశారు. మేడల మిద్దెల వనాల భవనాల వెలిగించారు జ్వాలా తోరణాలతో. ఫెళ ఫెళ లంక మొత్తం కాలిపోయింది. స్వర్ణమయం, బంగారపు, మణులు ఇవన్నీ కూడా లావాలా ప్రవహించినాయి. అందరూ శోకించారు. సముద్ర జలాలలో లాంగోల జ్వాల చల్లార్చుకుని చెంగున శ్రీరామచంద్ర ప్రభు చెంతకు వెళ్లి రెండు చేతులు జోడించాడట.
0: కన్నుగొంటి కన్నుగొంటి జానకిని

ఆ మాటలు విన్న రాముల వారి హృదయం ఆనందించింది. చూడామని ఇవ్వగా హృదయమునకు హత్తుకుని మాటలు రాని ఆనందాన్ని పొంది ఆంజనేయునికి ఏ బహుమానమివ్వాలి, ఈనాడు సీతను కాంచిన శుభవార్త చెప్పి నన్ను నిలిపిన వంశమును నిలిపిన మారుతికి ఏ బహుమానమిచ్చినా తక్కువేనని ఆలింగనం చేసుకున్నాడట ఆజానుబాహుడు ఆంజనేయ స్వామివారిని ఆనంద తరంగాలతో. దేవతలు పూలవానలు కురిపించారు. ఆంజనేయ స్వామివారి యొక్క జన్మ ధన్యమైంది. ఆంజనేయ స్వామివారే గనక లేకపోతే రామాయణమే లేదు. అంత గొప్ప విశేషంగా మహానుభావుడు రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అనేటువంటి కీర్తిని పొందారు. దశరథ సోనుడు లంకను దాటి దశకంఠుని యొక్క తలలు కోశారు. దానికి కూడా ఆంజనేయ స్వామివారే రామ రావణ యుద్ధ రామతురంగం భుజముల మీద ఎక్కించుకున్నాడు. లక్ష్మణుని యొక్క దివ్యమైనటువంటి ప్రాణములను రక్షించి సంజీవని అని పేరు కలిగినటువంటి ఒక పర్వతాన్ని తీసుకుని వచ్చారు. వానరుల ప్రాణాన్ని, భరతుని యొక్క ప్రాణాన్ని, అందరిని కూడా రక్షించి రామపట్టాభిషేకానికి కారణభూతమై మహానుభావుడు శ్రీరామచంద్ర ప్రభు వశిష్ఠ వామదేవ జాబాలి యాజ్ఞవలికాది మహర్షులందరూ చూస్తూ ఉండగా రావణును సంహరించి దివ్యజ్ఞాన సంపన్నుడై మహానుభావుడు పరాక్రమవంతుడై శ్రీరామచంద్ర ప్రభు విచ్చేశారు. రావణు సంహరించి రఘురాముడు దుర్భర కీల కీలలన్ పావని అయిన సీత అసమాన పతివ్రత లోకమాత సంభావన చే

0: రామచంద్ర ప్రభుని అలంకరించారు. ఏనుగు అంబారి మీద ఎక్కించి చక్కని భజనలతో కీర్తనలతో ఆనంద పారవస్యంతో సభాస్థలికి తీసుకుని వచ్చారు.
1: అయోధ్యవాసీరాం రామ్ రామ్ దశరథ నందన రామ్.

0: మహామంత్రములు చదివారు. ఇదే శుభముహూర్తం. ఈ శుభముహూర్తములో కిరీటమును ధారణ చెయ్యమని బంగారప పల్లెంలో నవరత్నములు పొదిగినటువంటి కిరీటమును తీసుకుని వచ్చి స్వామివారి శిరస్సు మీద అలా ఉంచుతున్నారట. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం తదేవ లగ్నం సుదినం తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేహతే అంఘ్రియుగం స్మరామి మధుర నినాదము మంజులవాదము మంగళవాద్యం జనార్దనా పాహి మాం జగన్నాథ పాహి మాం జగద్రక్షక పాహి మాం పాహి మాం. నవరత్నములు పదిగిన కిరీటములు ఉంచి అక్షింతలు జల్లారు. శ్రీరామచంద్ర ప్రభు రాజా రామచంద్ర ప్రభువై పట్టాభిరాముడై ప్రకాశించారు. శృంగారములకి సీతామహాదేవి ఎడమ ప్రక్కన ఉండగా, లక్ష్మణస్వామి వారు ఛత్రము పట్టి ఉండగా, భరత శత్రుఘ్నుడు వింజామరలు వీస్తూ ఉండగా, పమమాన తనయుడు పాదములు పట్టి ఉండగా రామపట్టాభిషేకం జరిగింది. అందరూ రెండు చేతులు ఇలా నండి పవిత్ర సుందర మహోన్నతమైనటువంటి శ్లోకం పట్టాభిషేక శ్లోకం వింటేనే సకల పాపములన్నీ తొలగిపోతాయి.
1: వైదేహీ సహితం సురద్రుమతలేహైమండపే మచే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం.
0: రామచంద్రమూర్తిని కీర్తించి చరించారు ఎందరెందరో. రామదాసైతే మహానుభావుడు,
1: పల్లుకే బంగారమాయేరా కోదండ పాణి పల్లుకే బంగారమాయేరా.
0: అలా రామచంద్రమూర్తిని కీర్తించి చరించి మోక్ష సామ్రాజ్యమును పొందారు. అట్టి మహనీయుల యొక్క దివ్యమైనటువంటి రాకతో, భగవంతుని యొక్క దివ్య అవతారంతో ఈ ప్రదేశం పుణ్యక్షేత్రమై ప్రకాశిస్తున్నది. ఒక తిరుపతి వెంకటరమణుని వలన తిరుపతి ఏ విధంగా ప్రకాశించిందో, సాయినాథుని యొక్క దివ్య పాదస్పర్శతో చిన్న కుగ్రామం షిర్ది పుణ్యక్షేత్రం ఎలా అయిందో, పుట్టలు మొలిచి భయంకరమైనటువంటి రీతులలో ప్రకాశించేటువంటి ఈ పుణ్యభూమిలో చిత్రావతి నదీ తీరాన జనులను ఉద్ధరించడానికి, పాపకార్యములు తొలగించడానికి, సత్యధర్మ శాంతి ప్రేమలు ఈ లోకమున ప్రసరింపచేయటానికి
1: అవతరించె సత్య సాయి శాంతిదాయి సుఖప్రదాయి అవతరించె హో
0: సత్కవంతుని యొక్క దివ్య అవతారంతో ఈ ప్రదేశం పుణ్యక్షేత్రమై ప్రకాశిస్తున్నది. ఒక తిరుపతి వెంకటరమణుని వలన తిరుపతి ఏ విధంగా ప్రకాశించిందో, సాయి

గుండెల పూసిన భావ పుష్పముల గుదిగా గుచ్చి నీ మెడలో వేయుట తప్ప ఏమిత్తురా.

పాడుటయే తప్ప ఏ మిత్తురా సాయిరామా. ఓం శ్రీ సాయిరామ్.

ఇంతవరకు మీరు శ్రీ నోరి నారాయణమూర్తి గారు 2014వ సంవత్సరం దసరా వేడుకల్లో భాగంగా ప్రశాంతి విద్వన్ మహాసభలో సుందరాకాండపై ఇచ్చిన ప్రసంగాన్ని విన్నారు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

三五口在喝酒，关在那大板凳上个被开了喝酒，把地瓜撒菜的被偷了喝酒，把地瓜。